0: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
1: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
0: ఈ దేహంలో ఉన్నటువంటి రక్తబొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
1: ఈవెన్ దట్ బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ if other person is in need of your blood.
0: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
1: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా భావిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
0: కానీ అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
1: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
0: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
1: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో
0: చర్చిల్,
1: విన్స్టన్ చర్చిల్.
0: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
1: విన్స్టన్ చర్చిల్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్.
0: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు, భారతీయులు గొప్పవారిని పూజ పొందుతుంటే చాలా గౌరవిస్తున్నారు.
1: ఇండియన్స్ ఆర్ హైలీ రెప్యూటెడ్ అండ్ దే వర్ రెస్పెక్టెడ్.
0: కానీ వారు చేసేది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ దే డూ?
0: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, నిష్ప్రవర్తనలో మునగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
1: ద చర్చిల్ సెడ్ దే ఆర్ మిస్యూజింగ్ ద మనీ ఆఫ్ దేర్ పేరెంట్స్ బై దేర్ బ్యాడ్ బిహేవియర్ ఇన్ ఆల్ దేర్ వాయిసెస్.
0: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెట్టి నీకు ఏమాత్రము ధన్యత కాదు.
1: ఇఫ్ యూ స్పెండ్ మనీ లైక్ దట్ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
1: With all this, we should see that the parents will get a good name because of us.
0: Tana poye samayam lopala talli dandrulu peru maatrame smarincharu.
1: As was leaving, he only thought of his parents only.
0: Vaari vaari peru nu talchukoni
1: he was thinking of the parental love.
0: Sadhana chestu vachadu.
1: And he did every
0: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
1: అండ్ లింకన్ వాజ్ హైలీ రెప్యూటెడ్ అట్ ద వరల్డ్ లెవెల్.
0: ధనం వల్ల కాదు,
1: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ,
0: గుణం వల్లనే,
1: బికాస్ ఆఫ్ వర్చ్యూ.
0: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
1: దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ నీడ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ద మనీ యూస్
0: ప్రయోజనము. ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మాత్రం కడుతుంటాడు.
1: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్
0: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
1: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీ.
0: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
1: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
0: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
1: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
0: అంత దుర్వినియోగం చేస్తున్నారు.
1: హీ మిస్యూజెస్ వేస్ట్ ద మనీ.
0: కనుక మనం సద్వినియోగం చేయాలనుకుంటే సదాచారంలో ఉండాలి.
1: టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద మనీ వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: సత్ప్రవర్తనలో ఉండాలి.
1: బై గుడ్ బిహేవియర్
0: సద్వినియోగం చేయాలి.
1: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
1: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. దే క్రై ఫర్
0: శాంతి. ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: మానవుల్లో ఉంది.
1: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: మనలో ఉంది.
1: విత్ ఇన్ యూ.
0: మనమే పరమ పవిత్రులము.
1: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
0: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: పీస్ ఇస్ మీ యందు.
1: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ
1: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
1: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
0: దినదినం సంపాదించేటువంటి ఎంత కూడా వ్యర్థమైపోతుంది.
1: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే
0: నీ ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది.
1: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: మనం గుణం సంపాదించాలి.
1: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
0: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
0: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
1: ద వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మేక్ ద మోర్ యూ కల్టివేట్.
0: కనుక మనకు ధనం కాదు గొప్ప.
1: ఇట్ నాట్ ద నథింగ్ గ్రేట్ బీయింగ్ రిచ్.
0: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ గుణంకు మించినటువంటి ధనం లోకంలో ఎక్కడా మనకు లభించదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ వర్చ్యూ.
0: కానీ ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ టు ఎర్న్ మనీ.
0: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
1: What for is this education?
0: ధనం సంపాదించే కోసమని.
1: Is it only to earn?
0: ధన సేవకులు కానీ దైవ సేవకులు కాలేదు.
1: After all, you can become the servant of the money, but you should be servant of God.
0: Servant of God and it is predominant.
1: To be the servant of God is most important.
0: Servant of money and it is నిన్ను పతనం చేస్తుంది.
1: If you are the servant of the money, you will ruin yourself.
0: పతనం ఉండొచ్చుంది కొంతవరకు.
1: Money is necessary to some extent.
0: కానీ
1: బట్
0: అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
0: మనకు కావాల్సినటువంటి ప్రేమ అనే ధనం పెంచుకోవాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్,
0: సత్యం అనేటువంటి యొక్క ధనం పెంచుకోవాలి.
1: వెల్త్ ఆఫ్ ట్రూత్,
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుకని సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకులు నిండుకు పెట్టుకుని బ్యాంక్ బుక్కులు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
1: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఫార్ ఇస్ ఇట్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
0: పోయేటప్పుడు కించిత్తేనా మనం వెంట రాదు.
1: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
0: రాజా,
1: this is said by the king.
0: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
1: This is taught by him.
0: నేను ఎంతో గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ రిచ్ మ్యాన్,
0: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
1: ఐఎమ్ వెరీ రిచ్
0: అని పెరుగుతూ పెరుగుతూ పోయాడు.
1: అండ్ హీ వాస్ ప్రైడింగ్ హింసెల్ఫ్.
0: కానీ అతనే ఈ ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
1: అండ్ దెన్ అలెగ్జాండర్ కేమ్ హియర్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
0: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
1: అలెగ్జాండర్ వెంట్ రౌండ్ భారత్.
0: ఏమి తనకు మంచి కనపడలేదు.
1: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
0: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల
1: వై లీవింగ్ ఇండియా
0: హార్ట్ అటాక్ వచ్చింది.
1: హెడ్ హార్ట్ అటాక్.
0: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడీ టు కమ్ క్లోజ్ టు హిమ్ దేర్.
0: నాయన మీరు రండి.
1: యు కమ్ హియర్.
0: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
1: ఐఎమ్ సఫరింగ్ నౌ.
0: నా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
1: యూ షుడ్ హెల్ప్ మీ సెడ్.
0: ఏమిటి మీ బాధ?
1: What's your suffering?
0: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు?
1: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
0: మీకేమి తక్కువ?
1: What is that you run short of?
0: చెప్పాడు అతను.
1: And then Alexander said,
0: నాకు కావలసినంత ధనం ఉంది. రాసులు రాసులు ధనం ఉంటుంది. నాకు కావలసినంత సుఖం ఉంది. కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు. కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది. కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
1: లెట్ ఆల్ ఆఫ్ యూ నో, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
0: అప్పుడు అందరూ ఆశిస్తారు, ఏమిటిది మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టుకుని చాలా శ్మశానంగా తీసుకుని పోతున్నారే.
1: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
0: అప్పుడు ఏం చెప్పారంటే చెప్పండి అందరికీ.
1: Yes, let it be publicized to everybody.
0: భారతదేశాన్ని జయించాను.
1: I conquered India.
0: అన్ని రాజ్యాలు నేను జయించాను.
1: I could conquer the whole world.
0: కానీ ఏమీ నాకు సహాయం చేయలేదు.
1: None could come to my rescue at the end.
0: కానీ ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
1: I realized that it is only sacrifice that would help me.
0: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతోనే మనం ధనాన్ని తీసుకుని పోము.
1: At the end we cannot take money with us.
0: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
1: ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ మస్ట్ బి లెఫ్ట్ హియర్ ఓన్లీ.
0: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
1: సో డోంట్ ఎస్పైర్ టు బి రిచ్.
0: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
1: అచీవ్ అక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ విజ్డమ్ అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
1: ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ విల్ కమ్ టు యువర్ రిలీఫ్ అండ్ రెస్క్యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
1: అండ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ ద డిపాజిట్స్
0: ఆఫ్ లవ్. ధర్మాన్ని పెంచుకోండి.
1: అండ్ డెవలప్ దట్ వెల్త్ ఆఫ్ లవ్.
0: కనుకని దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధాలా మీకు శాంతి చేకూరుస్తుంది.
1: వెన్ యూ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ అండ్ వెల్త్ ఆఫ్ ట్రూత్, నేచురల్లీ యూ విల్ బి లిబరేటెడ్. యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగలిపి ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
1: యాజ్ యూ నో దట్ మెనీ రిచ్ పీపుల్ హూ లీవ్ దిస్ వరల్డ్ ఇన్ డిసప్పాయింట్మెంట్ as they could not carry anything with them.
0: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
1: సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఇస్ టు సర్వ్ దోస్ హు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ అవర్ సర్వీస్.
0: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
1: వీ హావ్ టు హెల్ప్ ఆల్ దోస్ హు ఆర్ వీక్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అండ్ సర్వ్ దెమ్.
0: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని నువ్వు సహాయం చేయకుండా ఏదో కంటికి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావు అంటే ఇది కేవలం పిచ్చితనం.
1: ఇట్ ఈస్ షియర్ మ్యాడ్నెస్ ఇఫ్ యూ ఇగ్నోర్ ఎ మ్యాన్ హూ ఇస్ సఫరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ యెట్ యూ థింక్ ఆఫ్ గాడ్ హూ యూ డోంట్ సీ అండ్ వర్షిప్.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: దేవుడు నీలోనే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ,
0: విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: ఇలాంటి దేవుడిని నువ్వు వదిలిపెట్టి
1: యూ ఫర్గెట్ దట్ గాడ్,
0: సహజ మానవులకు నీవు గౌరవిస్తూ పోతే
1: అండ్ యూ జస్ట్ గో ఆన్ ఇన్ ద బాడీ లెవెల్,
0: లభించే ఆనందం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ గెట్ అట్ ద ఫిజికల్ లెవెల్?
0: కనుకనే మనకు కట్టేటప్పుడు సహాయం చేసేది త్యాగమే.
1: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్
0: సక్రిఫైస్. నసుక లభ్యతే సుఖం, త్యాగే నైకే అమృతత్వ మానస్.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెనీ, నాట్ అథారిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ గుడ్నెస్. If you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship,
0: kada devudu ekkada unnadu,
1: where is God?
0: Devudu neelone unnadu.
1: God is in you,
0: with you.

0: ಹಾಗೇನೈಕೆ ಅಮೃತತ್ವ ಮಾನಸ್ಸು.
1: ಇಟ್ ಈಸ್ ಓನ್ಲಿ ದ ಸ್ಯಾಕ್ರಿಫೈಸ್ ದಟ್ ಗಿವ್ಸ್ ಯು ದಿ ಇಮ್ಮೋರ್ಟಾಲಿಟಿ, ನಾಟ್ ದ ಪ್ರೋಜೆನಿ, ನಾಟ್ ಅಥಾರಿಟಿ.
0: ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲ
1: ಎಂಬಾಡ್ಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲಾ.
0: ಈ కొత్త సంవత్సరం రావటం చేత
1: because of this new year
0: kotta buddhulu meer penchukondi,
1: let us have the noble qualities.
0: Emti aa kotta buddhulu?
1: What are they?
0: Tyagamu,
1: sacrifice,
0: prema,
1: love,
0: satyamu,
1: truth.
0: Ee mooritini penchukunte mimmalni entaina dhanyuni gaavistundi.
1: These three will take us to the ultimate experience.
0: Edruga vachinatundi manavuni nenu preminchu.
1: Just love the person in front of you.
0: Atani daggara manchi maatanu maatadu
1: and talk to him softly.
0: Atanki emaina sahayam cheyi.
1: Help him in every way.
0: ఇంతకంటే ఇచ్చినటువంటి సాధన మన దగ్గర మరొకటి లేదు.
1: There is no other spiritual path more than this.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual practice.
0: కనుకని మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: So long we are alive in this world, we should spend our life in sacrifice.
0: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
1: Body is never permanent.
0: దేహం పాంచభౌతికము.
1: Body is full of senses.
0: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
1: It's bound to fall.
0: దేహి నిరామయుండు.
1: దీని వేలర్ ఇస్ ఎటర్నల్.
0: గణితింపకు దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that indweller is God.
0: ఆ దేహదేవుని మీరు మీ దగ్గర పెట్టుకున్నారు.
1: You have God in you, with you.
0: నువ్వు ఎక్కడ పూజిస్తున్నావు?
1: And how?
0: ఎవరిని నీవు పూజిస్తున్నావు?
1: Whom are you worshiping?
0: ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు?
1: Whom are you worshiping?
0: నిన్ను నీవే ఆరాధన చేసుకున్నావు.
1: You are worshiping your own self.
0: నీవే గౌరవించుకోవాలి.
1: You respect yourself.
0: నిన్ను నీవే అవమానం చేసుకుంటున్నావు.
1: Do not humiliate yourself.
0: కనుకని పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్, be ready to sacrifice.
0: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
1: Out of sacrifice you can accomplish everything.
0: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
1: A man without spirit of sacrifice can never be peaceful.
0: శాంతి శాంతి శాంతి శాంతి.
1: We just utter peace.
0: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
1: People from all over the world pray for peace.
0: కానీ వారికి ఏమి చిక్కుతుంటుంది?
1: What is they get?
0: ఏమీ లభించడం లేదు.
1: Nothing whatsoever.
0: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
1: They are just despondent, disappointed, frustrated, depressed.
0: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
1: What for is our worship then?
0: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
1: The eternal divinity is within us.
0: మన వెంటనే జటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: God is within you, in you, above you, below you, around you.
0: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
1: వీ ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: మీరు చదివిన చదువును,
1: ఆల్ ది స్టడీ,
0: మీరు సంపాదించేటువంటి ధనమును,
1: మనీ,
0: కానీ తోటి మానవులకు పంచు.
1: షేర్ ఇన్ ది నేబర్హుడ్.
0: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
1: And then who is the master of your money?
0: Kari ee dharmam adhikari daivame.
1: The master of your money is God himself.
0: Kaaraka idantha daiva trust.
1: And your so it belongs to God's trust.
0: Ee trust ku daivame president.
1: And the money belongs to God's trust and God is the president.
0: Athani nee trust ga teeskoni ee dharmam entaina nee sadhan cheyi.
1: Worship God who is the president of all this trust.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Kanuka meeru dharmulu kaani inke vidhamaitundi vastu aanadulu kaani aasha pettukoni vaatini sedhi అభివృద్ధి చేసుకోకండి.
1: డోంట్ గో ఆన్ డెవలపింగ్ ది వరల్డ్లీ డిజైర్స్ టువర్డ్ ద పవర్ అండ్ ద ఫెల్ఫ్ టెన్సిల్స్ అండ్ ట్రాష్.
0: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
1: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
0: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో ఊరకో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
0: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
1: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
0: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్స్?
0: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
1: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
0: ఎందుకు?
1: వై?
0: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
1: దెర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
0: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
1: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
0: పిటికిన అన్నమైనా చాలు మనకు.
1: After all, a morsel of food is enough.
0: ఆ పిటికెట్లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి
1: and just serve morsel of food.
0: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
1: You just keep up the life of the other person.
0: ఇదే నీ పెద్ద సాధన.
1: This is the spiritual practice.
0: ఇట్టి సాధన వదిలిపెట్టి
1: you give up that practice.
0: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టి
1: you just give up that soft, tender

0: principle of love.
1: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
0: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
1: ఇంతకును కేవలం వెరితనము.
0: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
1: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
0: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్ లేట్ ఏ ఫూల్.
1: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
0: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్
1: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
0: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
0: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
0: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీ వన్.
1: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
1: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
0: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యూ ఫేస్ ఇన్ లైఫ్.
1: అంతా నీ నుంచి వచ్చినవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
1: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
0: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: నీ ఇతరులు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి, నేచురలీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
1: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ వికరోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
0: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కమ్ టు యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: మన షాడోనే మనం తెలుస్తుంటుంది.
0: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
1: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరం మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
0: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కనుక
0: సో
1: చర్చిల్
0: చర్చిల్
1: చర్చిల్ ఎంతో పోషించాడు.
0: వెల్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్
1: ఆఫ్ అందరి కూడా దూషించాడు.
0: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి.
1: ఇదంతా కేవలం కట్టగడపటికి ఏం చేసింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: కట్టగడపటికి అతనికే ఈ బాధ అందించింది.
0: అల్టిమేట్లీ వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ టర్న్.
1: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ ఆయన చేయలేదు.
0: హిస్ టీచింగ్ వాస్ గుడ్ బట్ హీ డిడ్ ప్రాక్టీస్.
1: ప్రాక్టీస్ లేనిటువంటిది ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఆల్ దిస్ ప్రీచింగ్.
1: ఇదంతా కూడా కేవలం ఒక స్టంట్.
0: ఆల్ దిస్ ప్రీచింగ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ స్టంట్.
1: మనం ఎన్ని చదివినప్పటికీ ఎన్ని బోధనలు ఇచ్చినప్పటికీ అవి మనకి ఏమాత్రం సహాయం చేయదు.
0: ఆల్ అవర్ రీడింగ్, ఆల్ అవర్ లిసనింగ్ అండ్ ప్రీచింగ్ విల్ నెవర్ బి ఆఫ్ ఎనీ హెల్ప్.
1: కించిత్ సహాయం చేయి.
0: సర్వ్ అండ్ హెల్ప్ సమ్ పీపుల్.
1: అప్పుడే అది నీకు సహాయం చేస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ బి హెల్ప్డ్ లేటర్.
1: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
1: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
1: కనుక ఎవరిని దూషించకండి.
0: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించండి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
1: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
0: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
1: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
0: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
1: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని రాణిస్తుంది.
0: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
0: Bharatiyas are very lucky and fortunate.
1: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
0: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రం పండితంగా లేదు.
0: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
1: కనుక మనం ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
1: అది మనల్ని రక్షించేస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఈ ప్రేమ తత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
2: ప్రేమ ముదిత మనసే కామ రామ కామ రామ కామ రామ కామ తీరా.

0: రే మసరు రే మసరు తురాలా నోరు చేయనటువంటి ఉద్దరు తింటాను కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం వస్తాయి.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: ది హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే ఇట్ బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత
1: భారత
0: భా
1: భా
0: భక్తి
1: భక్తి డివోషన్
0: రా
1: రా
0: రాగము
1: రాగము ట్యూన్
0: త్యా
1: తా
0: త్యాగము
1: తా త్యాగము సాక్రిఫైస్.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గము వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక్క ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారి.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: Inta goppa dharam manam daggara pettukoni enduku manam baadha padali?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: Kanaka prema swarupulara,
1: embodiments of love,
0: ee chalive chadavulu,
1: all the education,
0: rase vradalu,
1: all your writing,
0: chese panulu,
1: the deeds,
0: anni bhagavat karyalaga meeru bhavinchukondi.
1: All of them be offered, dedicated to God.
0: Sarva dharma parichyajya mamekam saranam vacha.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెడికేట్ అవర్సెల్వ్స్ టు గాడ్.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: దెన్ యు విల్ బి పీస్ఫుల్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 1st January 2004 ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ న్యూ ఇయర్స్ డే. బాబా డిక్లేర్డ్ దట్ ద మనీ వి ఎర్న్ బిలాంగ్స్ టు గాడ్స్ ట్రస్ట్ అండ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ట్రస్ట్. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Disco Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: పీస్ డిసపియర్డ్, దేర్ ఇస్ డ్రాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్. ఇట్స్ ద మైండ్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. లిసన్ టు దిస్ ద సన్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపురాగా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుడనగా కేవలం భారతదేశమునందు ఉద్భవించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: భారతీయ డస్ నాట్ నెసెసర్లీ మీన్ దట్ సిటిజన్ ఆర్ ఇన్హాబిటెంట్ ఆఫ్ భారత్ అలోన్.
0: భారతీయ సంస్కృతి తల్లి.
1: Culture of Bharat is the mother.
0: Bharata Deshamu Tandri.
1: This land Bharat is the father.
0: Ee talli tandrulanu vishwasinchi deenini aasrayinchi jeevincheetunte vaade Bharatiyudu.
1: He is a true Bharatiya who has full faith in the mother, the culture and the father, the sacred land.
0: ఈ పవిత్ర భారతదేశమునందు అనేక మంది మహనీయులు ఆవిర్భవించి అనేక మార్గములను చూపించి అనేక విధములైనటువంటి యొక్క సంస్కృతిని అందుకుని పోయారు.
1: దిస్ సీక్రెట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది సేజెస్, సెయింట్స్ అండ్ సీయర్స్ హూ కుడ్ షో టు ది ఎంటైర్ వరల్డ్ ద డిఫరెంట్ పాత్స్, ద డిఫరెంట్ వేస్ టు ద డివైన్.
0: ఇట్టి పవిత్ర భారతదేశ సంస్కృతిని దేశం అంతా కూడాను ఆవిర్భవింపజేసి శ్రీస్విత కీర్తిని పొందినటువంటి వాడు శంకరాచార్యుడు.
1: ద వన్ హూ ఇస్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్, ద టాప్ మోస్ట్ అమంగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, హూ హెస్ స్ప్రెడ్ ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ టు ఆల్ ద న్యూ కార్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, is Shankaracharya.
0: Kani atana advaita siddhantamunu aneka vidhamuluga bodhisthu vachar.
1: He taught the principle of non-dualism in a variety of ways.
0: Tani tarvata rendu siddhantamulaina tarvata Ramanujacharyulu vachi bhakti prapantule pradhanamainatundi yokka margamulani ప్రబోధించి భక్తి మార్గమును బోధిస్తూ వచ్చారు.
1: శంకరాచార్య వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య హూ ప్రాపగేటెడ్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ లేడ్ మచ్ ఎంఫసిస్ ఆన్ ద డివోషనల్ ఆస్పెక్ట్.
0: ఈ భక్తి ప్రపత్రమును మనసులో దుంచుకొని అటు ఇటు చరించేటువంటి యొక్క భక్తులకు సరైన మార్గమును బోధించే నిమిత్తమై మధ్వాచార్యులు వచ్చారు. ఇతను కేవలం ద్వైత సిద్ధాంతము.
1: రామానుజాచార్య వాజ్ ఫాలోడ్ బై మధ్వాచార్య హూ హాస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ద వేవరింగ్ అన్స్టడీ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ దట్ కుడ్ నాట్ గ్రాస్ప్ ద రియాలిటీ ఎట్ వన్స్ అండ్ టాట్ ద థియరీ ఆఫ్ డ్యూయల్స్.
0: వారు అద్వైతమును, రామానుజాచార్యుల వారు విశిష్ట అద్వైతమును, మధ్వాచార్యులు ద్వైతమును, ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఒక్కటే అని సర్వులు నిర్ణయించారు.
1: ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ ద త్రీ, ద నాన్ డ్యూయలిస్టిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిశంకర, ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం ఆఫ్ రామానుజ అండ్ ద థియరీ ఆఫ్ డ్యూయలిజం ఆఫ్ మధ్వాచార్య all depict the one and the same essential principle.
0: ee moodinti yendu unnatundi oka ekatvamu adi atma tattvam.
1: The one prevailing center focused on the principle of the self.
0: Advaitam kevalam oke sthanamnu aneka vidhamuluga prabodhisthu vachadu.
1: This principle of non-dualism is emphasized and taught in myriad ways by Shankara.
0: ఈ అద్వైతం అయిన తర్వాత విశిష్టాద్వైతం నందు రామానుజుల వారు జీవబ్రహ్మములు వేరేని భావించి దీన్ని రెండు భాగములుగా విభజించుతూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య ఇన్ హిస్ థియరీ ఆఫ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం కన్సిడర్డ్ ది ఇండివిజువల్ సోల్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్మిక్ సోల్.
0: దేహాత్మ భావము, జీవాత్మ భావము, పరమాత్మ భావము ఈ మూడింటి యొక్క తత్వమును కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు మధ్వాచార్య.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హు రిఫర్ టు ద ట్రినిటీ. వన్ ఇస్ దేహాత్మ, ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ద సెకండ్ ఇస్ జీవాత్మ, ద ఇండివిజువల్ సెల్ఫ్, అండ్ ద పరమాత్మ, ద యూనివర్సల్ సోల్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును చక్కగా బోధిస్తూ విభజిస్తూ అనేక మందికి శాస్త్ర సంబంధమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు మధ్వాచార్యులు.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ కుడ్ స్పీక్ అవుట్ ఆల్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ఇన్ రిలేషన్ టు ద బాడీ అండ్ ద కాస్మిక్ సోల్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: కట్టగడపడికి చెప్పాడు మధ్వ మత సిద్ధాంత పద్ధతులు విడిబేడి, బిట్టు కెడబేడి, కెడది హిడిబేడి అన్నాడు. ఈ సిద్ధాంతములను ఎవరు కూడా నువ్వు విడిచనక్కర్లేదు, విడిచి తిరిగి పట్టనక్కర్లేదు, పట్టి తిరిగి దాన్ని పట్టుకోనక్కర్లేదు. ఇదంతా కూడాను కేవలము మానవుని యొక్క మన ప్రభావం చేతనే చెలిస్తూ వచ్చేస్తున్నాయి.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ సెడ్ వెన్ వన్స్ దిస్ ఈస్ అండర్స్టూడ్ నథింగ్ మోర్ టు బి అండర్స్టూడ్ వెన్ వన్స్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ and the distinction well apprehended, nothing more to be known. That's what Madhvacharya says.
0: Shankaracharya varu daram okkate vastramudu veru veru annadu.
1: It was Shankaracharya who said yarn is one and the same,
0: daram
1: the thread is one and the same, but the cloth may be quite different.
0: Aneka thread tho koodinatuvanti de vastramu,
1: and this cloth is made up of threads.
0: ఇది రామానుజాచార్య వారు ప్రబోధించినటువంటి,
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ రామానుజాచార్య.
0: వస్త్రం ఒక్కటే అయినప్పటికీ అనేక విధములుగా దానిని ఉపయోగపెట్టుకుని దాన్ని ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు ప్రజలు.
1: క్లాత్ బీయింగ్ ద సేమ్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై ది పీపుల్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many and gold is one.
0: Pashula vannalu veru, paalu okate.
1: The cows are of different colors, but the milk is
0: one. Jeevulu veru, jeevundu okade.
1: And the beings are many, but the indweller is one.
0: Jati neetulu veru, janmam okate.
1: Though we belong to various clans, but yet the birth is one and same.
0: Kevalamu ee mugguru tattvamunandu manavattam okate.
1: The essential principle of humanity is one and the same in these three schools of thought.
0: Kadapatiki Shankaracharya varu advaitamunu adhikanga prabodhistu vacharu.
1: Shankaracharya taught this principle of non-dualism in a faster way to everywhere.
0: Ee lopala Shankaracharya variki 32 samvatsaram jarigindi.
1: Shankaracharya completed 32 years of age.
0: లేత వయస్సులోందే శాస్త్రమును ప్రబోధిస్తూ, శాస్త్రమును విచారణ జరుపుతూ, శాస్త్రమును పరిశోధిస్తూ చేత శరీరం యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోయినది.
1: ఆదిశంకరా డిడ్ నాట్ లివ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ బికాస్ హీ స్టార్టెడ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ద స్టడీ ఆఫ్ సీక్రెట్ టెస్ట్ రైట్ అట్ ది టెండర్ ఏజ్.
0: కనుక శంకరుల వారు ప్రబోధించినటువంటి యొక్క మార్గమునే రామానుజుల వారు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ద పాత్ లేడ్ డౌన్ బై శంకర వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య.
0: రామానుజాచారు బింబము ప్రతిబింబము రెండు కలిసి ఒకటే అనేటువంటి భావంతో దాన్ని విడదీస్తూ వచ్చాడు.
1: దేర్ ఇస్ దిస్ డైకాటమీ, ది డివిజన్ బిట్వీన్ దీస్ టూ, వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, ది అదర్ బీయింగ్ ది రిఫ్లెక్షన్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: దేర్ కెనాట్ ది క్లాత్ వితౌట్ ది
0: థ్రెడ్. బంగారం లేక నగలు కాలేదు.
1: దేర్ కాంట్ బి జ్యువెల్స్ వితౌట్
0: నగలకు వేరు వేరే అలంకారము, వేరు వేరే పేర్లు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Jewels are many, they have got different names, but yet the gold is one.
0: బంగారు ఒకటే అనేటువంటి దాన్ని ముగ్గురు కూడా ఏకత్వంగా నిర్ణయిస్తూ వచ్చారు.
1: All the three have agreed upon the unity, oneness of the gold.
0: కనుక ప్రపంచమునందు విశిష్ట అద్వైతము, అద్వైతము, ద్వైతము ఈ మూడింటి యొక్క తత్వం చేత భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోయి ఏదో ఒక విధంగా సాధిస్తూ వస్తున్నారు.
1: The people are open to these three schools of philosophy, the non-dualism, qualified non-dualism and the dualism. And they have been adopting to the extent they could understand.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని ఏ ఒకే ఆత్మనే అనేక రకములుగా కూడాను విభజిస్తూ వచ్చుతున్నారు.
1: They also taught the basic fact that is only one that manifested into many.
0: శంకర్ల వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు.
1: శంకర గేవ్ ఫ్యూ ఇలస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్.
0: ఒక నగం తీసి ఈ నగ ఏమిటి అని అడిగాడు.
1: హి పిక్డ్ అప్ ఎ జ్యువెల్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ దిస్.
0: నగ పేరు నాకు తెలియదు కానీ నగ బంగారేను ఉన్నారు కొంతమంది.
1: సమ్ సెయిన్ దో వీ డు నాట్ నో నేమ్ ఆఫ్ ద జ్యువెల్ యూఆర్ షోయింగ్ బట్ వీ నో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: రామానుజాచార్యుల వారు వచ్చి ఇది బంగారు ఒక్కటే కాని వేరు వేరు రూపములు ధరించింది కనుక ఇది కొన్ని నామముల చేత ఒక చైను అన్నారు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య హూ సెడ్ దో గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఈ విధంగా ముగ్గురు యొక్క తత్వం కూడాను ఏకత్వంగానే భావిస్తూ వచ్చారు.
1: In that way, all the three agreed upon the fundamental principle of oneness.
0: Itti goppavarainatvanti yokka Shankara Ramanuja Madhula yokka acharyulu mugguru acharyuluga lokamulo bayalderi moodu rakamulga kodanu pracharam chestu vacharu.
1: This Vedanta has been propagated by these three preceptors, Shankaracharya, Ramanujacharya and Madhvacharya.
0: శంకరాచార్యులు అద్వైతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ హ్యాస్ ప్రొపగేటెడ్
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: హూ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రామానుజులు వారు వచ్చారు.
1: రామానుజ
0: ఇది చాలా పొరపాటు.
1: సెడ్ ఇట్ ఇస్ అ మిస్టేక్ ఇన్ వ్యూ.
0: బింబం లేక ప్రతిబింబం ఏ రీతిగా వస్తుంది?
1: Without this object, how do you find reflection?
0: ఇది బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వము అన్నాడు.
1: He said, it's unity between the object and the reflection.
0: అతను విశిష్ట అద్వైతంతో చేరాడు.
1: And that is non-qualified dualism.
0: దీనిని ఇంకొక విధంలో కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: This is also explained in a different way.
0: చెరకు ఉన్నది.
1: Here is sugar cane.
0: అనేక చెరకుల నుంచి ఒక రసమును తీశారు.
1: We get the juice, essence of the sugar cane.
0: దీన్ని చెరకు రసము అన్నారు.
1: We say it is sugar cane juice.
0: కానీ ఈ రసము చేతనే అనేక రకములైనటువంటి యొక్క తిండి పదార్థములు చేస్తూ వచ్చారు.
1: Out of the juice, many preparations are made.
0: కానీ చెరకు రసము ఒక్కటే కానీ ఆ రసము యొక్క స్వరూపాలు వేరువేరుగా కనిపించాయి.
1: Though the juice being one, but it has taken different forms.
0: చెరకు రసం ఒక్కటే అని శంకర్ల వారు నిర్ణయించారు.
1: ఇట్ వాజ్ శంకరా హూ డిసైడెడ్ దట్ ది జ్యూస్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్.
0: రసం ఒక్కటే కాని పదార్థములు వేరు వేరు రీతిగా తయారు చేశారు.
1: హౌఎవర్ ద ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ ది సేమ్ జ్యూస్ ఆర్ మెనీ.
0: ఏది తీసుకున్నప్పటి నుంచి అన్నిటి ఎందు తీపి బయలుదేరింది.
1: Whatever you may pick up and begin to taste, you find same sweetness.
0: Anaatu nunchi neti varaku kodanu ee vidhamainatundi advaitamu dvaitamu visishta advaitamu ee moodinti yokka tattvam cheta vaadapavaadam jarugutune neti kodanu vastundayi.
1: Since then there has been arguments and counter arguments centering around these three schools of philosophy, the dualism, the qualified non dualism and the non dualism.
0: Kaani neti vidyarthulu దేనిని విశ్వసించగా ఇవన్నీ కేవలము కల్పితములని దాన్ని కొట్టివేస్తున్నారు.
1: ద The modern students don't have faith in any one of these three. They just dismiss it as a hypothesis.
0: Peppermint untuntai aneka rakamuluga chestunnaru.
1: You have peppermints of different types.
0: Kani anninti yandu unnatundi ee cherakurasame.
1: But the same sweetness, the sugar, is present in all of them.
0: కనుక ఎవరికి ఉన్న ఏ విధమైనటువంటి భేదం కూడా లేకుండా అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, without any differences, one has to follow the basic oneness.
0: ప్రపంచమునందు అన్నింటి యందు కూడా నువ్వు ఒక్కటే ఉన్నది.
1: All over this world, there's only one thing that exists.
0: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
1: In the world, naturally you come across this statement, Brahma Satyam, the divine is truth, Jagan Mitcha, the world is illusion.
0: Ee teepi adi nityam.
1: And the sweetness is eternal.
0: Aa sweetness nunchi aneka rakamulainatundi oka vastu vahanamunu prayatnam chestunna cheta avanni veri veri roopanamam dharistu vachayi.
1: Out of the sugar you can make many sweets of different names and forms.
0: Kanuka Shankaracharya varu, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడాను దైవత్వాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the three preceptors, Shankaracharya, Ramanujacharya, Madhvacharya, mention of the same one God.
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of the self is one.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The same self pervades in all.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is full in this universe.
0: Manu ee atma anetundi ye reetiga untuntadani vicharana chesthe anta atma swarupame.
1: If you investigate and inquire, you understand it is the self that manifests.
0: Pade varshamu okkate.
1: The rain is one and the same wherever it is.
0: Pravahinche neeru okkate.
1: The water that flows is one.
0: దానిని ఆధారం చేసుకున్నటువంటి ఇసుక ఒక్కటే.
1: అండ్ ద సాండ్ అలాంగ్ విచ్ ఇట్ ఫ్లోస్ ఇస్ ఆల్సో
0: మనం నడిచేది ఆ ఇసుక పైన.
1: అండ్ వీ వాక్ ట్రెడ్ అలాంగ్ ద సాండ్.
0: కాబట్టి ఇసుకను బ్రహ్మమే.
1: సో ద సాండ్ ఇస్ బ్రహ్మన్.
0: సర్వము బ్రహ్మమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటి దాత్వం ఎక్కడ మనం విసర్జించడానికి వీలు లేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: కనుక జగత్తులో ఏది చూసినప్పటికీ అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: Therefore, whatever that you see in this world is divine.
0: ఈ ఇంగ్లీష్ లో డివైన్ డివైన్ డివైన్ అని ఒక పేరుతో చెప్పి మాత్రం వదిలిపెడుతున్నారు.
1: In English we just say divine and leave the matter there.
0: కానీ దీనిని అనేక మంది విద్యార్థులు నేడు డీప్ వైన్ అన్నారు.
1: But many students mistake it as deep wine.
0: అనగా ఇది తీయని మత్తు పదార్థం అన్నారు.
1: And it is a sweet intoxicating drink.
0: ఎవరేది చెప్పినప్పటికీ తీపి ఒక్కటే.
1: వాట్స్ అవర్ పీపుల్ మే సే ద స్వీట్నెస్ ఇస్ వన్.
0: ఇట్టి ఏకత్వాన్ని తీసుకుని అనాది కాలం నుండి భారతదేశమందు ఈ సంస్కృతిని ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: కన్సిడరింగ్ దిస్ బేసిక్ అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రొపగేటెడ్ ఆల్ ద వరల్డ్ ఓవర్.
0: కనుక ఎవరి ఎందు మనం కనిపించినప్పటికీ సర్వులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: All that you see, all that you meet, verily, basically, you are divine.
0: నీవు మానవుడు.
1: You are a human being.
0: ఇది పశువు.
1: And here you have a cow.
0: పశువు మానవుడు రెండు ఒకటేనా?
1: Can the cow and the man being one?
0: ఒక్కటే.
1: Yes, they are one.
0: కానీ దాని ప్రవర్తన వేరు, ఇతని ప్రవర్తన వేరు.
1: The behavior of a man and the conduct of the cow are different.
0: కనుక ఈ ప్రవర్తనను పురస్కరించుకుని వేరువేరుగా భావిస్తూ వస్తున్నారే కాని జీవతత్వాన్ని తీసుకుంటే రెండు కలిసి ఒక్కటే.
1: వీ కన్సిడర్ కౌ అండ్ ద మ్యాన్ ఆర్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద లైఫ్ ప్యాటర్న్ అండ్ ద స్టైల్, బట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది బీయింగ్ బోత్ ఆర్ సేమ్.
0: కానా మనము భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
0: అన్నింటి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: బజార్లో నడుస్తున్నప్పుడు మట్టిలో ఉన్నటువంటిది మట్టే.
1: యాజ్ యూ గో అలాంగ్ ద స్ట్రీట్ you find the divine in the sand.
0: కాబట్టి దాన్ని బ్రహ్మం అని ఏ రీతిగా నీవు చెప్పగలవు?
1: How can you declare so?
0: అది ఆ స్వరూపంలో పుట్టింది.
1: బ్రహ్మన్ హాస్ టేకెన్ దట్ ఫార్మ్.
0: కనుక బ్రహ్మం అనేటువంటిది సర్వం బ్రహ్మమయం జగత్.
1: In fact, the whole universe is full of God, divinity.
0: ఈ తత్వాన్ని మనము చక్కగా విశాలంగా తీసుకున్నప్పుడు,
1: when we take this view in a broader sense,
0: ఇది తెల్లని వస్త్రము.
1: You know that this is white kerchief.
0: ఇది కాషాయ వస్త్రము.
1: And this is an ochre robe.
0: ఇంకొకటి ఇది కూడా ఇంకొక కాషాయ వస్త్రమే.
1: And this also the ochre robe.
0: వస్త్రములు ఎందు వేరు వేరుగా కనిపించినప్పటికీ వస్త్రం ఒక్కటే.
1: Though the color is different, the cloth is one and the same.
0: ఉపయోగం వేరు వేరుగా కనిపించినప్పటికీ ఉపకారం ఒక్కటే.
1: The usage may be different, but basically structurally it is same.
0: కనుక ఈ మూలాధారమైనటువంటి వస్తువును మనం ఒక్కటిగా తీసుకోవాలి.
1: Therefore, the primordial fundamental basis is one of unity, oneness.
0: ఈ ఫండమెంటల్ అయినటువంటిది ఒక్కటిగానే ఉండేటప్పుడే ఇంకా అన్ని భేదములు కూడా మనకు ఏకమైపోతాయి.
1: When we go by the fundamental principle of unity, there will be no differences.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many, but gold is one.
0: నీకు ఇంకెందుకు ఈ యొక్క జ్యువెల్స్ పైన?
1: When you think of gold, then why do you go by the differences of jewels?
0: ఉపయోగించుకునే నిమిత్తమే ఏర్పడినవే కానీ జ్యువెల్స్ ప్రత్యేకంగా ఒక బంగారుకు ఏర్పడినటువంటివి కాదు.
1: In fact, the jewels are meant for your usage. But the gold is one.
0: ఇటువంటి సత్యాన్ని మనం యథార్థంగా తీసుకోవాలి.
1: This truth you should take it as the reality.
0: బాలుడైనా వృద్ధుడైనా ఎవరుడైనా అందరూ కూడాను మానవత్వం ధరించినటువంటి వారే.
1: Be that be a boy or an youngster and old man, they are basically human.
0: కనుక ఈ వస్తువాహనముల యొక్క వికార స్వరూపాన్ని మనం తీసుకొని ఆకారాన్ని చెడగొడుతున్నాం మనం.
1: We go by the form and the name, forgetting the basic primordial principle of unity.
0: ee name form valla manam aneka ikkadiki guri avutunnamu.
1: We are very much confused because of names and forms.
0: Kanuka ee aakaramulu gaani teka vikaramulu gaani manam teesukokoddu.
1: Therefore we cannot rely on this name and form.
0: Mooladharamaina tattvanni manam teesukovali.
1: The fundamental basis that we should take it into consideration.
0: ఇప్పుడు శంకరాచార్యుల వారు అనేక రకములైనటువంటి యొక్క భజగోవిందం పాడుతూ వచ్చారు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హు కంపోజ్డ్ భజగోవిందం.
0: ఈ భజగోవిందంలో పాడేటప్పుడు తాను ఎంతో సులభంగా ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: హీ కుడ్ అట్టర్, హీ కుడ్ స్పెల్ అవుట్ ఈజీలీ.

0: बोले नहीं नहीं नहीं रक्षति करणे भज गोविंदम भज गोविंदम. ఈ భజగోవిందం అనేటువంటి దాంతో ఏకత్వాన్ని నిరూపించాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ఎంఫసైజ్డ్ ఆన్ ద రెసిటేషన్ రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ భజగోవిందం సన్నిహితే ఎండ్ అప్రోచెస్ నహి నహి రక్షతి దుకృంకరణే
0: నహి నహి నహి రక్షతి దుకృంకరణే.
1: వెన్ ది ఎండ్ ఇస్ సో నియర్ ద స్కాలర్షిప్ ఇన్ ద నాలెడ్జ్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: కనుకనే మనం దేన్ని తీసుకున్నప్పటికీ అదంతా కూడా మనం అనుకునేటువంటి భావం కాదు.
1: వాట్ ఎవర్ యూ థింక్ ఫర్ ద మోమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: వి టేక్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ బర్త్ అండ్ రీబర్త్ అండ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: పుట్టడము చావటము
1: in this cycle of birth and death.
0: Puttinidi edi chachinidi edi.
1: What is it that's born? What is the one that dies?
0: Dehame.
1: It is only the body.
0: Dehamlo unnatundi atma okate.
1: The self in the body is only one.
0: Dehamlo undinanta varaku kodanu idi chaitanyanga kanipistundi.
1: The self in the body, so long it exists.
0: Ee dehamlo odilipothani ee chaitanyam kanipinchadu.
1: As it appears as if it's fully active, the moment it is withdrawn.
0: పునరపి జననం పునరపి మరణం పునర పుట్టడము చావటము పుట్టడము చావటం ఇదేనా అనేటువంటి భావంతో మనం నిరుత్సాహపడుతున్నాం.
1: We are disappointed because we are caught in the cycle of birth and death.
0: దీనికి బర్త్ అండ్ డెత్ అనేటువంటి రూపానికి మాత్రమే ఉన్నది కానీ ఈ ఆత్మతత్వానికి ఏమాత్రము లేదు.
1: బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్ ఆర్ సెల్ఫ్.
0: ఈ దేహములు ఎన్నైనా కూడా కలుగుతుంటాయి.
1: Bodies may appear any number of times.
0: Kanuka deeniki birth and death telustunnayi.
1: It is only the body that is born, it is only the body that dies.
0: Oka vedanti ayinatundi oka kumarudu vedanni cheppukuntu undinadu.
1: The son of a great philosopher was reciting veda.
0: Aa pillavaadu vedanni purthi ayyanta lopalle talliki 40 samvatsaram ayipindi.
1: And the mother was aged 40 by the time the boy became a scholar.
0: ఆ 40 సంవత్సరం లోపల ఈ దేహాన్ని వదిలింది ఆ తల్లి.
1: అండ్ ద మదర్ డైడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ద బాయ్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అయ్యో ఇంతకాలము నన్ను కండిరెప్పవలే చూచు, ఈనాడు నన్ను వదిలిపోయిందా తల్లి, తల్లి నీ వదిలిపోతివా అని బాధపడుతున్నాడు.
1: ద బాయ్ వాస్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ హూ టుక్ కేర్ ఆఫ్ హిమ్ టిల్ దట్ మోమెంట్.
0: అప్పుడు గురువు వచ్చి, బాబు ఈ దీన్ని తల్లిగా నీవు భావిస్తున్నావు, దేని తల్లిగా భావిస్తున్నావు?
1: Then the guru came and said, you are crying for the demise of
0: ఈ దేహాన్ని తల్లిగా భావిస్తున్నావు.
1: You think this body is your mother.
0: దేహం వదిలిందే అనే దానికోసమే నీ విలపిస్తున్నావు.
1: You are crying because the body is left behind.
0: దేహం అక్కడే ఉన్నది కదా.
1: Yes, don't you find the body
0: నిన్ను వదిలిపోలేదే.
1: And the body has not left you.
0: కాబట్టి నీవు ఎందుకు బాధపడుతున్నావు?
1: Then why are you feeling sad?
0: అయితే ఈ దేహం ఉండి కూడాను దీంట్లో చైతన్య శక్తి కనిపించలేదు.
1: Though the body is lying over there is no life in that.
0: కనుకనే చైతన్య శక్తియే మనకు తల్లిదండ్రులు.
1: Therefore the very life principle.
0: దేహాభిమానములు దేహరూపములు మనకు తల్లిదండ్రులు కాదు.
1: And it's not the name and the form, it is the life.
0: కొంత కాలము దేహంతో సంబంధ బాంధవ్యాన్ని కనిపిస్తుంటాది.
1: To some extent we are related to that body and name.
0: కొంత కాలమైన తర్వాత ఆ తల్లి దేహాన్ని అభివృద్ధి చేసుకుండా వదిలిపెట్టిపోతుంది.
1: At the appointed hour, the mother left her physical body.
0: ఈ విధంగా మనం సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడు ఇన్ని రకములైన మార్పులు కలుగుతూ ఉన్నాయి.
1: As we understand this basic truth, we find so many changes happening in our
0: life. శంకర్ల వారు ఈ 11 మంది శిష్యులను తీసుకుని గంగాజలం స్నానానికి వెళ్తున్నారు.
1: ఆదిశంకర ఫాలోడ్ బై 11 ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గంగెస్.
0: ఒక చిన్న గుడిసె లోపల చెట్టు కింద ఒక వేదాంతి ఒక శ్లోకం చెప్తూ వస్తున్నాడు.
1: దేర్ అక్రాస్ ద వే దేర్ వాస్ ఎ ఫిలాసఫర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ.
0: అదే దుక్కుంకరణే దుక్కుంకరణే అని చెప్పడం.
1: హి వాస్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుక్కుంకరణే.
0: చెప్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ అక్కడ చేరారు.
1: ఆల్ ద డిసైపుల్స్ అసెంబ్ల్డ్ దేర్.
0: చేరేసేసి ఒక శిష్యుడు ఇక్కడ చెప్పాడు.
1: One disciple said,
0: పునరపి జన

0: One disciple said it this way: man is born and leaves this body. Birth and rebirth happen in the form of a cycle. And this life is so difficult, like an ocean. It is so difficult to cross this. And we need God's grace.
1: శంకరుల వారికి పిల్లలకి ఏ విధంగా బోధించాలి అనేటువంటి దాన్ని చక్కగా నిర్ణయించుకుని ఆ విధమైనటువంటి బోధనలు తిరిగి సరిపుతూ వచ్చాడు.
0: And it is Shankara who taught this, all the Bhajagovindam, the essence, in a fitting way to his disciples.
1: దుఃఖం కరణి అనేటువంటి కేవలము ఒక పదమే కాని అది ఒక వస్తువు కాదు.
0: Dukrunkarana is just a word, verbal, and it's not an object or a material.
1: ఇది ఒక మెటీరియల్ కాదు.
0: It's not a material either.
1: ఇది ఒక రూపము కాదు.
0: It has no form.
1: ఇది ఒక అందము కాదు.
0: And it's an experience either.
1: కానీ ఇది అర్థమును బోధించేటువంటి పదము.
0: Yet it explains clearly the meaning, the depth.
1: ఈ విధంగా తెలుసుకుని కాలమంతా కూడాను కడపటికి ఈ విధమైన అర్థాన్ని తీసుకుని వస్తువులు వేరువేరుగా ఉంటున్నాయి, పదార్థం ఒక్కటిగానే ఉంటుండాలి అని అందరూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: Thereby people could realize that there are many names and forms, but the basic material is one.
1: అదే విధంగానే మూలాధారమైనటువంటి వస్తువు ఒక్కటే.
0: Likewise the basic principle is one.
1: అనేక రూపనామములు ధరిస్తూ వస్తుంటారు ఇది.
0: It may take different names and forms.
1: ఈ రూపనామములు మనం ఆధారం తీసుకోకూడదు.
0: We cannot rely on the vesture and the name.
1: రూపనామములు ఎన్నో మారుతూ ఉంటాయి.
0: They change.
1: కానీ మూలాధారమైన తత్వాన్ని ఒక్కటిగా తీసుకొని ఇది అంతా కూడాను కేవలం చెరకు రసమే.
0: But the primordial principle is one, that is the juice of the sugar cane.
1: ఈ జ్యూస్ ఒక్కటే.
0: The juice is one.
1: ఆకారములు వేరు వేరే.
0: The forms are different.
1: అని చిన్న అర్థంతో పెద్ద భావాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: The subtle meaning of this is declared and said, taught to everybody.
1: ఈ విధంగా శంకరుల వారి యొక్క తత్వమును అనేక మంది అనేక విధములుగా కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Many people started following the doctrine of non-dualism taught by
1: ఈ వేదాంత తత్వం అనేటువంటిది చాలా సులభమైనది అయినప్పటికీ దీనికి అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద అర్థాలు పెట్టి పెద్ద పెద్ద వాక్యములు ఉచ్చరిస్తూ దానిని కొంతవరకును అనర్థంగా అయ్యేటట్టుగా చేసుకున్నారు.
0: Though Vedanta philosophy is so simple and easy, but the people made it complicated because of jugglery of words and high sounding vocabulary.
1: అర్థములు వివేకంగా తీసుకుని దాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: We should go by this artha, the real meaning, significance.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క వాక్యములను మారుస్తూ వచ్చాడు.
0: With this objective, Shankara explained, interpreted his doctrine.
1: కనుక శంకర్ల వారు విశిష్టాద్వైతమును శంకర్ల వారు చెప్పినప్పటి విశిష్టాద్వైతం అద్వైతంగాను అద్వైతమును తిరిగి ద్వైతంగా కూడాను అనేక మంది విచారించుకుంటూ వచ్చారు.
0: పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ దీస్ త్రీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, ద వన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, ద అదర్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ ద వన్ ఆఫ్ డ్యూయలిజం.
1: కనుక ఈ వాక్యముల చేత మనం అనేక భిన్నములుగా మార్చుకుని దీన్ని వేరు వేరు అర్థములుగా తీసుకెళ్లకూడదు.
0: వీ షుడ్ నాట్ డిస్టార్ట్ ఆర్ పర్వర్ట్ ద త్రీ స్కూల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: గొప్ప వేదాంతాన్ని మనం చిన్నదిగా తీసుకుని దానిని చాలా చిన్నదిగా మనం వదిలిపెట్టేస్తున్నాము.
0: We are considering the Vedanta, which is so mighty and grand, just take it in
1: చాలా విశాలమైనటువంటిది.
0: అండ్ ద వేదాంతా ఇస్ సో వాస్ట్.
1: ఈ విశాలమైనటువంటి దానిని చాలా చిన్నదిగా నేరోగా తీసుకుని దాన్ని ప్రక్కకి నెట్టేస్తున్నారు.
0: We should never consider Vedanta as low, mean and cheap. No.
1: కనుకనే దీనికి ఎంత అర్థం చెప్పినప్పటికీ దీనికి చాలదు.
0: The profundity and the depth of Vedanta is beyond all measure.
1: కనుక మీరు అర్థాన్ని తెలుసుకునేంత వరకు కూడాను దీన్ని యథార్థమైనటువంటి యొక్క స్వరూపంగానే మీరు నిరూపించాలి.
0: Therefore understand its meaning and know the reality.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శంకర్ల వారు చాలా శోధించి సాధించి వదిలిపెట్టినటువంటి యొక్క మహావాక్యములు ఇవి.
0: These are the teachings and the sayings of Adi Shankara, who declared after long study, investigation, and inquiry.
1: తర్వాత తిరిగి భగవద్గీత దీని తత్వం లోపల తాను మరికొన్ని అర్థములు కొన్ని బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆఫ్టర్ ద భగవద్గీత వాజ్ ఇంటర్ప్రిటెడ్ అండ్ మీనింగ్స్ ఆల్సో హ్యావ్ బీన్ సఫిషియెంట్లీ గివెన్.
1: ఈ భగవద్గీత యొక్క తత్వమును తాము ఇంకొక రకంగా తీసుకుని వచ్చారు.
0: ద గీత హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఏ విధంగా వచ్చింది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఇది ద్వైతంతో అద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: The non-dualism is explained in a dualistic way.
1: Advaitamto dvaitanni polchutu vacharu.
0: And this non-dualism and the dualism both have been considered.
1: Advaita dvaitamlo rendu kuda cherisesi visishta advaitamnu polchukuntu vacharu.
0: Therefore dualism and non-dualism together
1: kattagaruki moodinchi ekatvamunu abhivruddhi gavinchukuntu vacharu.
0: Eventually the underlying unity of all the three has been recognized.
1: Ee moodinchi endu unnatundi antaratmam okkate.
0: The inner significance of the three put together.
1: Adi e brahma satyam jagat mithya.
0: That's what it is, brahma satyam. The reality is the truth, jagan mithya, and this world is
1: illusion. Ee jagat anta kuda aneka roopa naamamlo kanipistuntundadi.
0: This universe is full of names and forms.
1: Kani roopa naamamlu chusi manam bhrantini pondakoddu.
0: We should not be deluded by the names and the forms.
1: Kanuka mana roopa naamamlo visarjinchi dini antaratmamainatundi yokka mooladharamunu manam pattukunnappude సత్యము అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఇస్ పాసిబుల్ టు నో ద బేసిక్ ట్రూత్ వెన్ వన్స్ వీ ట్రాన్సెండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్.
1: తత్ త్వం అసి అన్నారు.
0: ఇట్ ఇస్ సెడ్ తత్ త్వం అసి.
1: అది ఇదియే.
0: దట్ ఇస్ దిస్.
1: తత్
0: తత్
1: త్వం
0: త్వం
1: అసి
0: అసి
1: అది ఇదే అయిపోయింది.
0: దట్ ఇస్ దిస్ దట్ దౌ ఆర్ట్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది బ్రహ్మగా మారిపోయింది.
0: వెరీ అవేర్నెస్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మన్ డివైన్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ.
0: దెన్ కమ్స్ అయమాత్మ బ్రహ్మ.
1: అనగా ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ
1: అండ్ బ్రహ్మ.
0: ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: కనుక ఈ విధంగా దాన్ని మన పదములు ఎన్ని రకాలుగానో పోల్చుకుంటూ వచ్చాము.
0: లైక్ దిస్ వీ కెన్ గో బై ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఇన్ దిస్ వే.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: తత్వం అసి అన్నారు.
0: ఇట్ వాస్ వేదిక్ డిక్టమ్ తత్వం అసి.
1: అది నేనేగా ఉన్నాను, నేను దానిగానే ఉన్నాను.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ ఈస్ దిస్.
1: ఎట్ట ఉన్నావు?
0: హౌ?
1: అది నేనే.
0: దట్ అండ్ ఐ హియర్
1: నేను అదే
0: అండ్ ఐఎమ్ దట్
1: అనుకున్నప్పుడు నేను అదే అది నేనే.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ అండ్ ఐ ఆర్ వన్.
1: ఈ అన్నింటి ఎందుకు నేను నేను అనేటువంటి ఏకత్వంగా వచ్చింది.
0: ఇన్ దిస్ ది ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్మెంట్స్.
1: ఆ నేను అనేటువంటి తత్వమే మనకు ప్రధానమైనటువంటి అర్థం.
0: దిస్ ఐ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్.
1: కనుక మీరు ఈ వాదోపవాదంలో పడి కాలం వ్యర్థం చేయకండి.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై గెటింగ్ ఇన్ టు దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
1: మీరు తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మ ఒక్కడే.
0: What you should know is that God is one, Brahma is one.
1: Ade nenu.
0: I am that.
1: Who are you?
0: Who are you?
1: Nenu.
0: I.
1: Nenu. Palani, rupani, namani, annu cheppavaddu.
0: Never say, I bear this name and this form.
1: Who are you? Ante nenu Anil Kumar anaddu.
0: If you put a, get a question, who are you? Don't say, I am Anil Kumar.
1: Who are you? Ante Anil Kumar ani ee dehani pettina pere.
0: Anil Kumar is the name given to the body.
1: Kani neeku Anil Kumar ani peru pettaledu.
0: And in fact that's not your correct true name.
1: Kabatti who are you anukunnappudu I am I, I am I, I am I.
0: So when that question is put, who are you? You should respond this way, I am I, I am I.
1: I am I, andulona I, andulona I.
0: You find I and also I in both the
1: states. Ee vidhamainatundi ekatvaniki manam raavadaniki తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ వన్నెస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు వాదోపవాదములో పడి
0: డు నాట్ ఆర్గ్యూ.
1: పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మీరు వ్యర్థంగా చేసుకుంటున్నారు.
0: అండ్ నెవర్ గివ్ అప్ ది సీక్రెట్ రియాలిటీ అండ్ ద ట్రూత్.
1: ఈ వేదాంతం తత్వం లోపల చాలా వేదాంతం.
0: ఇట్ ఈస్ వేదాంత.
1: ఇది అంతము లేనటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఎండ్లెస్.
1: ఎంత కాలం పోయినప్పటికీ అంతం లేదు.
0: It has no end.
1: I am I.
0: We should go on pondering
1: over it. Enta kaalamaina cheppu. I am I.
0: You may face any question. The answer should be, I am I.
1: Idi enta kaalam vastundi?
0: How long will it take?
1: ఎంతకాలమైనా వస్తుంది.
0: ఎస్,
1: నేను నేనే, నేను నేనే, నేను నేనే.
0: యు మే టేక్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్, ద బేసిక్ ఫ్యాక్ట్ రిమైన్ సేమ్. ఐఎమ్ ఐ, ఐఎమ్ ఐ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఏకత్వానికి అనేక రకములుగా పోల్చుకుంటూ వస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది మల్టిప్లిసిటీ, ది ప్లూరాలిటీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక దీనికి వేరు వేరు రూపనామాలను పెట్టుకోకండి.
0: సో డోంట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: బ్రహ్మతత్వం ఒక్కటే.
0: ది రియాలిటీ బ్రహ్మతత్వ ఇస్ వన్.
1: బ్రహ్మతత్వం ఏకమే.
0: దట్ ఇస్ ఓన్లీ వన్.
1: రెండవ పదార్థమే లేదు.
0: నాట్ టూ, వన్ వితౌట్ ద సెకండ్.
1: నేను నేను అని అనుకున్నప్పుడు,
0: వెన్ యూ థింక్ ఐ అండ్ ఐ,
1: ఇంకోటి ఆయన ఎవరుంటే ఆయన నేనే.
0: అండ్ హూ ఇస్ ద అదర్ పర్సన్?
1: అందరూ నేనే, నేనే, నేనే, నేనే.
0: Yes, it is only I that manifests into many, only one.
1: ఇక్కడ నేను కాదు అని ఏమైనా ఒకటి వచ్చే ప్రశ్న, దానికి అనేక రకమైనటువంటి ఒక క్వశ్చన్స్ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ ద అదర్ వన్ సపరేట్ ఫ్రమ్ యూ, దేర్ అరైజెస్ మెనీ క్వశ్చన్స్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రబోధించేటువంటి ఒక తత్వాన్ని అనేక రకములుగా మీరు ప్రబోధించి దాన్ని కట్టగలిపటికి నేను అనేటువంటి ఒక అర్థాన్ని మాత్రమే మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: ఆల్ ద టీచింగ్స్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ కమ్ డౌన్ టు వన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ట్రూత్. ఐ, ఐ అండ్ ఇట్స్ మీ.
1: నేను బాలుణ్ణి.
0: ఐఎమ్ ఎ బాయ్.
1: నేను ఎవరిని?
0: ఐఎమ్ యంగ్స్టర్.
1: నేను విద్యుణ్ణి.
0: ఐఎమ్ ఓల్డ్
1: అని ఈ విధంగా వయోభేదములు పెట్టుకుని మీరు బోధించుకోకూడదు.
0: డోంట్ గో బై ది ఏజ్ కన్సిడరేషన్స్.
1: ఈ విధంగా పోల్చుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలమైనా పోతుంది.
0: దిస్ హ్యాస్ నో ఎండ్ ఇఫ్ యు గో బై ది టైమ్.
1: వృద్ధుడైనావు దాని తర్వాత ఏమవుతుంది?
0: అట్ ఓల్డ్ ఏజ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్?
1: ఇంకేమవుతుందో తెలియదు.
0: యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్ లేటర్.
1: కనుక మనము ఈ వృద్ధత్వం అనేటువంటి దానికి మనం ఏమాత్రం అర్థం చెప్పలేము.
0: వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఇఫ్ యు గో బై దిస్ టైమ్ అండ్ ఏజ్.
1: కనుక యవ్వనము, వార్ధక్యము, ఉత్తమము అనేటువంటిది మనం ఎన్నిటికి పోల్చుకున్నప్పటికీ అది అదిగానే ఉంటుంటుంది.
0: వి మే కన్సిడర్ ద చైల్డ్ హుడ్, ది ఇన్ఫన్సీ, ది దట్ ఆఫ్ యూత్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, బట్ ది బేసిక్ ఐ కంటిన్యూస్.
1: కనుక బేసిక్ ఐని మాత్రం మనం వదలకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ లూజ్ దిస్ బేసిక్ ఐ.
1: ఎక్కడికి పోయినప్పటికీ నేను నేనే.
0: యూ రిమైన్ వాట్ యూఆర్.
1: అడుగుతుంటారు నువ్వు ఎవరయ్యా అని, నేను నేనే అండి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ హూ ఆర్ యూ, యూ కెన్ సే ఐ యామ్ ఐ.
1: వాడికి అర్థం కాకపోతే వాడు ఏమైనా చేసుకోని.
0: లెట్ హిమ్ నాట్ అండర్స్టాండ్ ఆర్ నాట్ డోంట్
1: హావ్. అర్థం చేసుకోలేదని నీ అర్థాన్ని అనువద్దు.
0: బట్ యూ హావ్ గాట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, యువర్ ఓన్ జస్టిఫికేషన్ టు సే సో.
1: ఏమైనా చెప్పుకొని నేను నేనే.
0: లెట్ అదర్స్ కన్సిడర్ ఇన్ వాట్ ఎవర్ ది వే దే లైక్.
1: ఈ విధమైనటువంటి దాని కింద మీరు పోయినప్పుడు ఎంతైనా మీరు సాధిస్తారు.
0: యూ కెన్ సర్టన్లీ అచీవ్ ఇన్ వేదాంత ఇఫ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: కనుక వేదాంతాన్ని ఎన్ని రకములుగానో బోధించడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ఎక్స్ప్లెయిన్ వేదాంత ఇన్ డిఫరెంట్ వేస్.
1: తర్వాత ఈ వేదాంత తత్వం లోపల కొన్ని వేదాంత పదములు కూడాను కొన్ని అర్థములు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ సర్టన్ వర్డ్స్ ది నామెన్క్లేచర్ వేదాంత దట్ హస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: రేపటి దినము ఈ వేదాంత అర్థానికి తగినటువంటి అంతరార్థము చెప్తాను.
0: భగవాన్ విల్ స్పీక్ టు us టుమారో ఆన్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదాంత.
1: చాలా మంది నేను సాయిని తెలియము నిక్కముగను, మమత బాయము యత్నములు మానుకొనుము, పాస నాకు మీతో ఒకటి సంబంధం ఇంకా కాదు నన్నబట్టే ఎటువంటి కరుణకైనాను అని అక్టోబరు 20వ తేదీ చెప్పారు.
0: భగవాన్ డిక్లేర్డ్ ఆన్ అక్టోబర్ 20th, నో దట్ ఐఎమ్ సాయి, డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యూ, నన్ కెన్ అండర్స్టాండ్, నన్ కెన్ గేజ్ మై మిస్టరీ అండ్ ద డివినిటీ, డిక్లేర్డ్ భగవాన్.
1: కనుక స్వామి తన యొక్క నిజ తత్వాన్ని ఈ అక్టోబర్ 20వ తేదీ చెప్పాడు. కనుక దానిని ఒక పెద్ద దినంగా తీసుకుని దాన్ని పెద్దగా పెంచుకుంటూ వస్తున్నారు.
0: వీ కన్సిడర్ దిస్ అక్టోబర్ 20th యాజ్ ఎ బిగ్ ఈవెంట్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ ఇట్.
1: కనుక పుట్టినదినము, మెట్టినదినము ఈ రెండు కూడాను మనం తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బిగినింగ్ నార్ ద ఎండ్.
1: రుక్మిణి వచ్చి కృష్ణుణ్ణి, స్వామి ఈనాడు మీరు పుట్టిందినం కదా, రండి మా ఇంటికి భోజనానికి అనింది.
0: కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యూ, నన్ కెన్ అండర్స్టాండ్, నన్ కెన్ గేజ్ మై మిస్టరీ అండ్ ద డివినిటీ, డిక్లేర్డ్ భగవాన్.
1: కనుక స్వామి తన యొక్క నిజ తత్వం

0: కృష్ణుణ్ణి, స్వామి ఈనాడు మీరు పుట్టించడం కదా, రండి మా ఇంటికి భోజనానికి అనింది.
1: రుక్మిణి ఇన్వైటెడ్ లార్డ్ కృష్ణ టు హర్ రెసిడెన్స్ బికాజ్ దట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ.
0: అప్పుడు సత్యభామ కోపం వచ్చింది.
1: సత్యభామ వాజ్ యాంగ్రీ.
0: నీకు పుట్టిన దినం అయితే నాకు మెట్టిన దినం అని.
1: అండ్ షీ సెడ్ ఇఫ్ ఇస్ యువర్ పుట్టిన దిన, దిస్ ఇస్ మై మెట్టిన దిన, దట్స్ వాట్ షీ డిక్లేర్.
0: నాకు తాళి కట్టి కట్టిన దినం కనుక మా ఇంటికి రావాలా అని.
1: అండ్ షీ సెడ్ ఇట్ ఈస్ హర్ వెడ్డింగ్ యానివర్సరీ డే.
0: ఈ పుట్టిన దినము మెట్టిన దినము ఇంత విధమైనటువంటి జగడాలకు కారణమైపోయింది.
1: దట్ వాజ్ ద కాజ్ ఫర్ ద ఫైట్ బికాస్ ఆన్ దీస్ టూ, ద బర్త్ డే అండ్ ద వెడ్డింగ్ యానివర్సరీ.
0: కనుక ఏది పుట్టిన దినము కాదు, ఏది మెట్టిన దినము కాదు,
1: కృష్ణ ఈస్ బియాండ్ దీస్ టూ.
0: అన్నింటికి తాను సిద్ధంగానే ఉన్నాడు.
1: హీఈస్ రెడీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఒకేషన్స్.
0: పుట్టిన దినము మెట్టిన దినము అనేటువంటి భేదములు ఏమాత్రము మీరు పాటించకూడదు.
1: సో డోంట్ అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ విధంగా వచ్చి కట్టగలబట్టికి భగవత్ తత్వం లోపల ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: ఫైనలీ వీ హావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వన్ హూ ఇస్ బియాండ్ ది ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్.
0: భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ పూజమతే, భజ గోవిందం. సంతాప్తే

0: ते సన్నిహితే కాలే.
1: అప్పుడు అది వచ్చినట్టు దగ్గరికి నహి నహి రక్షతి కరణీ, అది వచ్చి ఎప్పటికీ మిమ్మల్ని కరుణించదు. కనుక భజ గోవిందం, భజ గోవిందం, గోవిందుని భజించు అని శంకర్ల వారు శిష్యులకంతా 16 మంది శిష్యులకంతా కూడా ప్రబోధించి ఉచ్చరించి ఆనందించి తాను జగత్తు పడుతూ వెళ్ళాడు.
2: ఇట్ వాజ్ శంకర హూ సెట్ దట్ వెన్ దట్ ది ఎండ్ అప్రోచెస్ ది స్కాలర్షిప్ ద నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు ది రెస్క్యూ అండ్ దిస్ ద ప్రిన్సిపల్ టాట్ బై శంకర ప్రాపగేటెడ్ బై మెనీ.

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటి వాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం పొందినట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. As the seed sprouts, it becomes a plant. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పంచకరిం రెక్కల అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings, a carriage needs two wheels, a carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
2: One is the means of livelihood and the other is the object of life.
1: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం దీనినే జీవనోపాధి.
2: To be able to bring together and coordinate whatever is necessary in the material world for ordinary life is called the basis for life.
1: కానీ జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కాలేదు.
2: But the basis or the objective of life cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకుడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించే చెప్తున్నది కానీ జీవనోపాధిని గురించి చెప్పటం లేదు.
2: The inner content, the significance of all religions teaches us only about the basis and the objective of life. They are not going to teach us about the manner in which we should eke out our livelihood.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
2: in order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline We are also following certain disciplinary measures relating to our daily conduct of life.
1: ఈ క్రమమును శిక్షణయందు ఉంచడం చేతనే దీనికి క్రమశిక్ష అని కూడా ఒక పేరుగా వచ్చింది.
2: These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
1: కనుక మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షను ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
2: It is not possible for man to throw away discipline, to get beyond discipline and live his daily life.
1: ఇట్టి క్రమశిక్షను అభివృద్ధి పాలించి తన శిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించే నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
2: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matam kaadu, chitta shuddhi kalinatundi vyakti ee naadu athyavasaram.
2: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: Inadu deshamu asuya ahankaramu swarthamu ilanti apavitramaina bhavamulu manavunu nundi enadu velatulugunu tolagipovunu aanade manava samajam nandu manasika swabhavamu స్వస్థానాన్ని అందుకోగలరు.
2: టుడే వెన్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్, లైక్ జెలసీ, లైక్ ఈగో అండ్ సెల్ఫిష్నెస్ కెన్ గో అవుట్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ అక్వైర్ ది ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
2: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజములకు సమాజములకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తించాలి.
2: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను నేను తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సల్పి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహమనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచమునందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Today it's only man, when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
1: ee vicharamainatundi prapanchamto manaku sannidhi sambandha bandhavyani ee naadu manam kaliginchukundamo aa naadu ee vyaktitvam anetundi shunyamaipothundi.
2: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ఈ విశాల ప్రపంచము లేక మనం జీవించుట అసాధ్యం.
2: Without this broad world, it's not possible for us to live.
1: కనుక మనము సముద్రమును వదలి ఏ యొక్క జల బిందువు దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జలబిందువు కూడా ఒక విలువ.
2: జస్ట్ ఎస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఆ జలబిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైనటువంటి రూపనామం కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామం లేదు, శూన్యమై ఉంటాయి.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యమైతే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
2: Today every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth which is associated with this wide world, identify the truth with himself.
1: Manam entha kaalamaina swarthanga లేక ఒక విధమైనటువంటి అసూయాభావం చేత కాని లేక అహంకారం చేత కాని ఈ యొక్క చిన్న మార్గమును మనం అనుసరించడము, ఇది మానవత్వానికి తగిన కర్తవ్యం కానే.
2: Either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: Oka chinna neeti bindunu samudramlo chechinappudu aa yokka goppa roopanamrutunu ye reetiga ee jala bindu pondutunnaru, adhe vidhamga oka manavattam నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచం అనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామము చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
2: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean and it acquires the qualities of the ocean. So also when this individual in his selfish entity, if he is put into the broad wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనము విశాలమైనటువంటి హృదయమును నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ఈ విధమైనటువంటి నిర్మల భావము నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కాని యావత్ ప్రపంచం కాని సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
2: Today only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: Jesus Christ puttina dinam.
2: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: Kani atanu puttinappudu nunchi kuda nenu I am just a messenger of God annadu. నేను భగవంతుని యొక్క మెసెంజర్ ను అని తాను చెప్పుకున్నాడు.
2: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
2: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
2: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపోటీ నిమిత్తమే కాని తన స్వార్థ నిమిత్తమే కాని మానవుడు అవతరించడం కానేరదు.
2: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను భగవంతుని యొక్క లీలా గుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను ఈ లోకములకు వస్తున్నాడనే సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతను దేదీప్యమానంగా వెలుస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
2: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: కనుక భగవంతుని దర్శించడం కానీ భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహము లేదు.
2: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టికులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికీ అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
2: ఆల్దో గాడ్ హాస్ ప్రొక్లెయిమ్డ్ ఇన్ భగవద్గీత దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ షైనింగ్ విత్ ది బ్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సన్స్, Yet, human being not realizing this great truth, they are looking for God. They become blind. They do not realize these millions of suns which are shining in him. They look for God being blind outside in the dark
1: world. శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః అని శుద్ధుడు చాటుతూ ఉన్నటువంటి ఏ రీతిగా నీవు అమృత పుత్రుడు అని చాటుతూ ఉండినప్పటికీ తాను మృతదేహుడు అనేటువంటి అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
2: దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ వై ది శృతీస్ హావ్ బీన్ టెలింగ్ అస్ దట్ యు ఆర్ ఎన్ ఇమ్మార్టల్ human being, that you are immortal in having been born as a man, yet not knowing his immortality, he thinks he is only mortal and that he will die.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
2: While the Shrutis have been proclaiming that you are a Satchitananda, you are in permanent bliss and that happiness is your right, yet we are always suffering from some sorrow or other.
1: ఈనాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారములకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము, ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
2: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
1: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తాను ఒక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
2: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
2: In order that man may proclaim to the rest of the world the sacredness of these three aspects, brilliance, immortality and bliss, God is coming here as a messenger. Every human being is a messenger of God.
1: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నామనేటువంటి రీతిగా అజ్ఞానమును దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
2: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: దివ్యాత్మ స్వరూపులార, ఆహారం నిద్ర భయమైనాదులు ప్రతి మృగ పక్షులు కూడా సహజంగానే అనుభవిస్తున్నాయి.
2: Divyatma Swarupas, food and drink, sleep and rest are being enjoyed by all the animals and birds as well.
1: Vijnana prajnana sujnanamto chetinattu manavudu kudanu ee aahara nidra bhaya maynadalu nimittamai jeevisthunnamu anukotam idi kevalam mruga lakshanam kaani manushi lakshanam kaani.
2: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
1: ee maatramulakai manam inka vidyalu enduku nerchali, universities ki enduku povali, kalashalalo pattalu enduku andukovali, inta maatram jeevinchadaniki mrugamulaga jeevinchavachunu kada.
2: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
1: కాదు కాదు, మానవత్వము పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైన ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవుడు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
2: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
1: కనుకని జీసస్ క్రైస్తు మొట్టమొదటి మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని సమాజ సేవను ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటకం చేతని కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
2: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community, these were proclaimed by him for some time. Later on he proclaimed himself as the Son of God.
1: కనుకని నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడును అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
2: When he said, I am the son of God, he has come to a stage when he says that he is the son of divinity, that he is immortal child, that there is immortality in him.
1: కానీ ఆ స్థాయియందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డైనటువంటి మానవుడు భగవంతు యొక్క గుణమును మాత్రమే కలిగి ఉండాలి. నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి. ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములు తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
2: In this stage, when he proclaimed, I am the son of God, naturally, he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my father are one.
1: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సత్పుల సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారం అనేటువంటి దానికి మనం విరుద్ధంగా వెళ్ళటం చేత మనం భగవంతుని బిడ్డలని చెప్పుకోవటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
2: ఆన్ ది కాంట్రరీ, టుడే వి కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వి పుష్ అవే ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దర్ చిల్డ్రన్ అండ్ వి స్టిల్ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందడం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడా మనలో కించిత్తైనా కూడా అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
1: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానానికి కూడా ఈ కుమారుడు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
2: It's only then, as has been said in Brahma with Brahmaiva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
1: Kanaka deenini puraskarinchukoni mana bharatiya sanskruti yandu dvaita vishishta dvaita advaita anekunte moodu margamulu manam aasrinchu anadi kaalam nunchi vastunnam.
2: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Vishishta Advaita and Advaita.
1: Kanuka Vedanta Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine and the messenger of God ani oka Bible lo dani polchukoni cheptu vacharu.
2: What is contained and called Advaita, called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
1: I am the messenger of God ante tanu master itanu messenger ee rendittiki rendu tattamulato chennatundi kabatte mana bharatiya vedantam nandu dvaitamu ani pettu vacharu.
2: There is a duality here. There is a dualistic aspect here. Messenger and God. There are two different aspects. Therefore, in our philosophy, this has been called Dvaita or dualism.
1: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభన కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
2: ఫ్రమ్ దిస్ స్టెప్ we move forward a little and we give it some amount of distinctiveness. This step has been called in Indian philosophy as qualified non-dualism.
1: I say messenger ku son ku chaala vyathasam untundi.
2: There is a great difference being a messenger and a son.
1: Messenger oka servant ga untaru, son right ga untundi, adhikaranga untundi.
2: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
1: Kanuka ee vidhamaina adhikara tattvanni koodi undatam chetane deeniki visishtadvaitam ani kodunu mana bharatiya sanskruti yandu telustu vacharu.
2: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So in our culture this has been called qualified non-dualism.
1: క్రమక్రమేణ ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద కూర్చుతూ వచ్చారు.
2: Gradually, by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one, that is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
1: Kanuka manam andaram kuda dvaitam aneetundi sthanam nunchi vishishta dvaitam ku prayanam chesi tadwara అక్కడి నుంచి అద్వైతమనేటువంటి గమ్యంలో చేరుకోవడానికి ప్రతి మానవుడు కూడాను అధికారవంతుడు, తాను ప్రయత్నం పూర్వం చేసి అట్టి పవిత్రమైనటువంటి స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నారు.
2: ది త్రీ స్టెప్స్ ఆర్ డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం. ఆల్ ఆఫ్ అస్ హావ్ ది రైట్ టు స్టార్ట్ విత్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ డ్యూయలిజం, ట్రావెల్ దెన్ టు క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ అల్టిమేట్లీ రీచ్ ది గోల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఏమీ తెలియని అమాయకుడైనటువంటి పిల్లవాడుకును ఒకే క్లాస్ సంవత్సరంలో తరబడి కూర్చోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించడం.
2: Even an innocent student, an ignorant student, will not agree to sit in the same class, be at the same step for all time in his life.
1: అమాయకుడైనటువంటి పిల్లవాడి సంవత్సరం సంవత్సరంకు ఒక్కొక్క క్లాస్ పై క్లాస్ పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సిద్ధాన విజ్ఞానమైనటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
2: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
1: Divyatma Swarupulara, manu dvaitam nunchi visishta dvaitaniki kontha prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandamu anubhavinchukovadaniki tagina prayatnam cheyali.
2: Divyatma Swarupas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
1: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vachari Christians.
2: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
1: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యం పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
2: ది ఫస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ ఎ సర్వెంట్, ది సెకండ్ స్టెప్ ఈస్ టు రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ బీయింగ్ సర్వ్డ్ అండ్ ది ఫైనల్ స్టెప్ ఈస్ యూనిటీ అండ్ కంప్లీట్ మెర్జర్ విత్ ది వన్ హూమ్ యు ఆర్ సర్వింగ్.
1: తారే రాజులు రాజ్యమును కనుగొనే గర్భోన్నతి పొందరి వారేది, అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్యమించింది, కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్ఠలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క జనములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపు వస్తుంటున్నాడు.
2: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
1: కనుక మనం సమస్త జీవులు ఎందున్నటువంటి యొక్క సర్వోత్కృష్టమైనటువంటి యొక్క జీవతత్వాన్ని ఏకత్వంగా మనం భావించుకోవాలి.
2: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
1: ఈనాడు దివ్యత్వమైనటువంటి ఆనంద సౌధములేక మనం ప్రయాణం చేసి జరగడాలనుకున్నప్పుడు దానికి రెండు ద్వారములు అడ్డుగా తగిలి ఉంటున్నాయి.
2: If today we want to journey to the mansion of bliss, and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
1: Okati tanayata atma stuti, rendavadi paradoshana. Ee rendu anetundi doorlaku asuya bhavam anetundi gadi vesi untundali.
2: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
1: కనుక మొట్టమొదట మనము ఈ యొక్క అసూయ అనేటువంటి గడిని తీసి తర్వాత పరదూషణ అనేటువంటి తలుపును తెరిచి ఆత్మస్థుతి అనే తలుపును తెరిచినప్పుడే మనం ఆనందం అనేటువంటి సౌధం లోపల ప్రవేశించడానికి అధికారం అవుతాం.
2: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు
2: we are putting a huge lock in the name of ego.
1: కనుక మొట్టమొదట ఈ యొక్క అహంకారం అనేటువంటి తలుపును తీయాలంటే ప్రేమ అనేటువంటి కీని తెరచండి.
2: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
1: Shanti aneetvanti gadini toyandi.
2: You have to push the latch of shanti or peace.
1: Kanuka manam ee prema aneetvanti oka key tho manamu ee ahankaram aneetvanti talupunu kontha daalamu terchinappude manaku ee sulabhanga ee dwaramu terchukovadaniki entaina avakasam untundi.
2: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
1: Divyatma swaroopulara manamu ee naadu jeevitham lopala aneka rakamainaatvanti vidyalu manam garuputunnamu nerchukuntunnamu kaani aadhyatma vidya vidyanam anni vidyala kante aadhyatmika vidya sariyainaatvanti vidya.
2: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education. But of all branches of education, the spiritual education is the one education which we have to care for.
1: Anni vidyalu konni chinna chinna nadulu vantivi. Aadhyatmika vidya pedda samudram vantivi.
2: All branches of education can be compared to small rivers and rivulets. But the spiritual education is like the mighty ocean.
1: కనుక సర్వ నదులప్పుడు నువ్వు గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
2: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
1: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటి ఉండగా ఏటికి ఈ వ్యత అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా నువ్వు లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
2: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
1: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarthere sadhana kalpinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
2: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
1: Divyatma swaroopulara vyaktigatamainatvanti deshamunaku manam ye maatram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthiyainatvanti sarveshudu aatma swaroopudai unnadante satyanni gurtinchukovadam chaala avasaram.
2: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
1: దీనినే ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్రులు ఎందుకు చెప్తుంది. దీనినే బైబిల్ ఎందుకు కూడాను ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అని.
2: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
1: Kaluka manamu sarva jeevuni entunnatundi yokka daivattam okkate aneetundi yokka aatma tattvanni manam gurtinchukotam ee naadu entaina avasaram.
2: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
1: Kanuka manam premato ee yokka mata bhedamulaku choti ivvaka ee yokka kalahamulaku manaku avakasam ivvaka ee jati mata bhedamulaku kuda manam choti ivvaka manamu okke manushyatvamlo unnatundi divyatvanni gurtinchukotam chaala avasaram.
2: With prema we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences and we should recognize the entire human community as one single community.
1: Kanuka religion vere kaadu. There is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, is omnipresent. Ee tattvanni manamu kramakramena manamu కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ లో మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
2: It is not as if one says that there is no religion. There is only one religion, and that is the religion of love. There is only one caste, and that is the caste of humanity. There is only one God, and that is the omnipresent God. There is only one language, and that is the language of the heart.
1: Kanuka, itti samastamu cheta, vishalamaina hrudayamunu abhivruddhi gavinchukoni, స్వార్థమును పక్కకునెట్టి పరార్థమైనటువంటి యొక్క ప్రపంచ జ్ఞానము నుంచి కూడా మమ్మల్ని సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
2: ది స్పిరిచువల్ సాధన కన్సిస్ట్ ఇన్ బ్రాడనింగ్ యువర్ హార్ట్, ఇన్ బ్రాడనింగ్ యువర్ విజన్ అండ్ రికగ్నైజింగ్ దట్ సెల్ఫిష్నెస్ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ విచ్ హెస్ టు బి పుష్డ్ అవే. దిస్ ఇస్ ది బేసిస్ ఆఫ్ స్పిరిచువల్ సాధన.
1: ఈనాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ పుట్టిన పర్వదినము కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమున ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలు, అతని యొక్క అనుగుణములు ఒక కించిత్తైనా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
1: ఈ మహనీయుడి జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీ ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మన పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
2: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
1: Prema Swarupulara, neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyula yokka janmadinotsava nimittanga gnapakarthanga manam paradoshannu maani aatmastutini kontavarku anagadrokki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కట్టడి కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
2: Today we are celebrating a sacred day as the birth of a great individual. Whenever we want to celebrate the birth of any great individual, that celebration should consist of our recognizing that blaming others from today should be stopped. Self-praise should also be stopped. And selfishness should be given up and service to the community should be done giving up selfishness and not blaming.
1: Manam ee naadu enni karyamulu sadhana roopamlo prayatnam chesinappudikini desham yokka kalyanamu andukovatam asadhyam. Ee naadu vicharamainatundi bhavamunu abhivruddhi parchukuntamu nisvarthamainatundi yokka chittamunu manam abhivruddhi parchukuntamu aanaade mana desham nitya kalyana pathyam thorantum tholutugutundi.
2: Whatever sadhana we may do, whatever practices we may adopt, today it is very difficult to get the prosperity of the country. But on the day when people will give up their selfishness, when people will serve others in a selfless manner, on that day it will be possible for us to initiate the prosperity and the brightness of the country.
1: Bhautik sukhsantoshamulake manam prabhaatu padatam chaala manavatvaniki oka vidhamainatundi avumanakaram.
2: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
1: ఆదరించినటువంటి వాడు అన్నము ఇవ్వక తప్పదు.
2: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
1: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
1: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
2: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: మాటలు కోటి చెప్పుడే కంటే కార్యములో ఒకటిని ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
2: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
1: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: The easiest path of all these different paths is the path of pure love.
1: Prema gala hrudayam nunde paramatmulu nivasistuntaru.
2: In that heart where prema and pure love resides,
1: God gala hrudayame daiva mandiram ani nirmayam chesukovali.
2: you must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
1: Kaduka, deho devalaya prutto jeevo deva sanatanaha. Idi jeevuniki dehamani manam bhavistunnamu. Devuniki dehamidi. Kani devuni yokka devalayamu ee dehamu.
2: We think that this body of ours is the place where jiva, the life, resides. No, this body of ours is the temple of God.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందుకు ప్రవేశపెట్టాలి? దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
2: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకుని క్రైస్త యొక్క ఆశయాలను ఈనాడు మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love, and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
3: ప్రేమ ముదిత మనసు.

0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును. కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వీ పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manushya loki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకూడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరువేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastam kudanu jaruguchunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalam angamulanu upangamulanu aadharamu chesukoni మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మ ఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మ ఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మ ఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకని ఫలాపేక్షలేనిటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములు అని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫరెన్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కానీ ఇది శ్రేయస్తే ప్రేయస్తే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste, community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: Atmaku sambandhinchinatundi dharmame swadharmamu.
1: Dharma which is according to the canons of atma is swadharma.
0: Idi marunadi kani inke vidhamainatundi yokka roopamu dharinchunadi kani kaadu.
1: This doesn't have the form of a man or any other particular form.
0: Idi nirguna niranjanamulu che koodinatundi.
1: Dharma is nirguna and niranjana.
0: Idi satya nityamainatundi.
1: This is also truth and permanent.
0: Yetti marpulu kurpulu kalaganatundi.
1: This does not undergo any modifications and change.
0: Atmaku sambandhinchinatundi.
1: This is associated with atma.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదే శ్రేయస్థని కూడాను గుర్తించాలి.
1: Therefore it is necessary to recognize that dharma refers to atma and performing such a swadharma is always good and beneficial.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహములకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ that deha dharma, dharma associated with body is always expecting fruits thereof and therefore
0: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala prapti nimittamai aacharistunnaru.
1: All the actions which are performed with the help of body are performed expecting fruits thereof.
0: Kanuka idi pramadamainatuntidiga kudanu manam visheshinchali.
1: Therefore we have to believe that this is rather dangerous.
0: Karmalu aacharinchu samayamunandu manike ematram kudanu artham kaadu.
1: While performing actions we really do not understand the implications.
0: Mundu raboyetunte yokka vicharamulaku manam e maatramu gurtinchukolekapothunnam.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: Bonulo undinatunte yokka ullipaya vasanakai urukulettetunte elukulavale mundu em jarugunu em avutundo ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్
0: ఆర్ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
0: Idi kevalamu
1: believing this to be only
0: daivanni tripti pariche nimittamu, daivanni prasannulu gavinchukune nimittamu, daiva pritini anubhavimpagore nimittamu, ivi aacharinchetunti sadgunamulato kudinetunti karmalu.
1: Actions which are performed associated with great virtues are performed for the pleasure of God, for winning the favor and grace of God and for the satisfaction of God.
0: Ahankara mamakaramulato palapekshato cheyunnatvanti karmalu anni kudanu rajasika karmalu.
1: Actions performed with a sense of egoism and also with a sense of belongingness and attachment, these are all rajasika karmas.
0: Ivi kevalamu samanyamainatvanti manavulu ee jagattunandu nityamunu aacharincheatvanti yokka vruttulu.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: Prithivi paya kaliginatvanti prati manavudu kudanu ee rajasika sambandhamainatvanti yokka karmalane adhikanga anubhavistunnadu.
1: Every man who is living on earth tends to perform rajasik karmas in large quantities and number.
0: Veetini satvikanga marchukunataku prayatninchali.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలము స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ compassionless.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దీస్ తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్, man will be performing different types of action in his day to day life.
0: Kanukane ee karmala yokka parihara nimittamai
1: in order to overcome the bad implications of these actions
0: aiti vidhamulainpunti yagnamulu niminchinadu.
1: They have prescribed five types of yagna.
0: Okati deva yagnamu.
1: First one is deva yagna.
0: Rendavadi pitru yagnamu.
1: The second one is pitru yagna.
0: Moodavadi bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: The fourth one is manushya yagna.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: The fifth one is ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మ యజ్ఞం అని కూడాను భావిస్తుంటారు.
1: The fifth one is also described as బ్రహ్మ యజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to understand the inner meaning of all these yagnas and sacrifices.
0: మానవుడు నిత్య జీవితములో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ ఏ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో, అనేక ప్రాణులు ప్రాణములు పోవుచున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్ గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of living beings. యొక్క పరిహార నిమిత్తమై దేవ యజ్ఞము అని నిర్ణయించారు.
1: In order to overcome the sinful implications of these actions, deva yagna is prescribed.
0: Intiye kaaka,
1: not merely this,
0: mana dehamunandu anga angamunandu kudanu rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angirasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasaswarupulai mana angamunu poshinchutu rakshinchutu undatam chetane varika krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konti chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayam sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థల యందు, దుర్శక్తి అవస్థల యందు, మనకు తెలియనిటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is performed done by deva yagna.
0: Shariram adyam khalu dharma sadakam ani ee yokka dharma sadanaku ee shariram e mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukani ee anga devatalu ainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu dhyanistu చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్ రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aaharamu, mana yokka medadu, mana yokka telivitetalu, ivanni kudanu tallidandrulu yokka prasadamai.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents.
0: Food, head and blood.
1: Food, head and blood, they are all the gifts of parents.
0: Kanuka, ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatundi ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
1: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
0: Varu bratiki undinanta varaku kudanu varini prasannuluga vinchi varini santrupti parichetunti karmalu manam aacharinchali.
1: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
0: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
1: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
0: Itti shraddha karmala chetane aa pitru devatanu santrupti parachi variki sariyainatundi prasannulu gavinchukovali.
1: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
0: Ee karana nimittamai pitru yagnam kudanu yerpadutu vachindi.
1: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
0: Bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: Manam snanam cheyunappudu,
1: while taking bath,
0: illu oorchunappudu,
1: while sweeping the floor,
0: battalu utukunappudu,
1: while washing the clothes,
0: enniyo pranulu maraninchutunnavi.
1: A number of living beings lose their lives.
0: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
1: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
0: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
1: This particular yagna has its origin in the
0: rishula ashramamlo satvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu idi swartham parartham yokka nimittamai varu aanandanni anubhavinche nimittamai ee yokka bhuta ganamulanu premistu vacharu.
1: In the ancient days, in the ashrams, the great rishis used to foster and develop and protect the cows and the deers, both for satisfying their own requirements.
0: Mana prachina samskrutini puraskarinchukoni aanati vyaktulandaru kudanu ekkadaina chimala puttalu chuste akkada chakkara veyatamo leka biyyapindi pettatamo ilanti vanta kudanu aa bhuta priti nimittamai karmalu aacharistu vacharu.
1: In keeping with this particular tradition, people have started performing bhuta yagna by giving sugar or flour wherever they see the ants and ant hills.
0: Bhujinchina tarvata mana yokka vistariyendu ye kontha metukulaina untunte dani bayata paravesinappudu ye kaakulo ye pachulo ye kukkalo vachi bhujinchi adi kuda nu bhuta triptini galiginchetunte marganni avalambipa chesukunnaru.
1: Another aspect is, after completing one's dinner, one may leave a little remnants of food which, when thrown out, would be giving some kind of food for various other living beings.
0: Ee naati kudanu aneka mandi grahamulu yendu govulu kukkalu pachulu ityadi chinna chinna mrugamulanta kudanu penchukoni vaatini tripti paristhu vastunnaru.
1: Even today, in a number of families and houses, they rear the cows, the dogs and sometimes even a few birds.
0: Ee bhuta pritini kaliginchatam kaaranam emtante manamu telika chesinatvanti doshamulanu pariharartham.
1: This particular yagna is performed in order to remove the sins which we would have performed, which we would have committed without knowing.
0: Inka manava yagnamu.
1: The fourth one is manava yagna.
0: Manushya yagnam antaru.
1: This is also called as manushya yagna.
0: Manamu poyi ragarinche samayamnandu, kooragayalu tarige samayamnandu, dari nadiche samayamnandu aneka pranulu nashistu unnai.
1: While walking, while cutting the vegetables, while lighting the fireplace, etc., a number of living beings lose their lives.
0: Kanukane ee vidhamainatundi yokka yagnamulu jaripi ee maraninchinatundi yokka pranulu yokka parihara nimittamu papa parihara nimittamu gavinchetundi karmalaga yagnamuluga bhavistu vacharu aanati mahaneeyulu.
1: The great people of the olden days performed this particular yagna in order to see that the sins committed in that particular way are expiated and removed.
0: Kadapatadi rishi yagnamu, deenine brahma yagnamu.
1: The fifth one is Brahma Yajna. It is also called Rishi Yajna.
0: Jantu naam narajanma dullabhamu. Ee manava janmam chala dullabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human
0: dullabho manava janmaha. Ee yokka manushya janmam chala dullabhamainatundi.
1: It is almost impossible or difficult to get the human birth.
0: Idi kevalamu janmantara sukritam chetanu భగవత్ కృపా కటాక్షము చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టి నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హి హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and birds.
0: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగుడను ఒక మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
1: మహర్షీస్ హావ్ లెయిడ్ డౌన్ రైట్ రాయల్ పాస్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గములకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: దీనితో పాటు
1: along with this,
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: Man is ploughing the land in order to cultivate and
0: దుక్కి చేయుచున్నాడు.
1: He is making the land.
0: పంటలు పండిస్తున్నాడు.
1: He is cultivating the crop.
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: Even while performing all this activity associated with agriculture, a number of
0: ధాన్యమును పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: Rishi Yajna has to be performed in order to remove the sins which we would have committed while cultivating the land and raising the crops.
0: Kaluka manavudu nityamu tana teliyaka enniyo vidhamainatundi oka pranalanu manam nashimpa chestunnamu.
1: Not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day to day living.
0: ఈ జగత్తునందు అహింసా తత్వమును బోధించి అహింసా తత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
1: In this world, you do not come across even a single individual who really understands and performs.
0: అహింసా తత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికి లేదు.
1: No one has the right to preach ahimsa and non-violence.
0: Anaga
1: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: వెన్ మ్యాన్ ఈస్ కిల్లింగ్ సో మెనీ లివింగ్ బీయింగ్స్ వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు ప్రీచ్ నాన్ ఇంజురీ.
0: మనం నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ అవర్ రెగ్యులర్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఏ నంబర్ ఆఫ్ స్మాల్ ఇన్సెక్ట్స్ డై.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన ఎందు కూడా అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్.
0: అయితే
1: బట్ దెన్
0: మనము తెలిసి మనము చేయకూడదు పాపం.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్.
0: తెలిసి ఒకరిని హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఏ పర్సన్ నోయింగ్.
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
0: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
1: దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యు పర్ఫార్మ్
0: తెలియక చేసేవి పాపములు కాదు.
1: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్ అన్నోయింగ్లీ
0: ఇవి పొరపాటు అని చెప్పవచ్చును.
1: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్.
0: కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
0: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీ ఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతును అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్ హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ actions you have performed, not leaving even one, the appropriate results of all these things Brahma will give and adorn you with a garland of the fruits of actions.
0: Kanukane manamu trimurti aradhana chesi manamu chesinatundi trikalamulu yokka papamulu kodanu pariharam gavinchukune nimittamai pratasanja madhyana sanja sayam sanja ani prata puja madhyana puja sayam puja aneetuntivi erpadutu vachayi.
1: In order to overcome all the sins which would have performed in different ways, the three types of sandhya, pratas sandhya, morning sandhya, and sandhya performed in the afternoon, sandhya performed in the evening, they have been prescribed. Similarly, the worship, morning worship, worship in the noon, and worship in the evening have been prescribed.
0: Suryudu tellavari brahma swarupudu.
1: Sun god may be described as Brahma in the morning.
0: Madhyana samayam nandu ee suryudu ishvara swarupudu.
1: The same sun god is Ishvara during the noon.
0: Sayankala samayam nandu ee suryude Vishnu swarupudu.
1: By evening the same sun god may be described as Vishnu.
0: Kanukane trisandali endu kudanu trimurtulu yokka aaradhanaga jarigipothu untundadi.
1: That is why these three sandhyas have been prescribed as the worship of Trinity, three gods.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ and we are responsible for killing a number of things.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కాని ఇంకే విధమైన వేదికలు కాని మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి
1: ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్
0: దేవతలను చింతించి
1: రిమెంబరింగ్ ద గాడ్స్
0: మన ఇంటి ఎందు ఉన్నటువంటివో లేక బయట ఉన్నటువంటి యొక్క ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్ ఎ లిటిల్ ఫుడ్ టు
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి
1: వీ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బేగర్
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి
1: వీ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ ఫోర్

0: ేది జగదీతపము కన్నా సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దెర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దెర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దెర్ బి ట్రూత్ విచ్ ఈస్ greater than tapas? Compassion is greatest form of dharma, and anger is greatest form of sin, and taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
0: Kanuka manava jeevitamu chaala utkrishtamainatundi, శ్రేష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్టల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెర్రితనము.
1: ఇట్ ఈస్ రాదర్ unwise to think that by merely repeating some mantras would be able to just make our lives
0: mantramula cheta mana paapam pariharam kaadu.
1: Through mantras you cannot remove the sins that
0: karmala chetane manaku ee yokka pariharamu enta varaku naina jarpukovachunu.
1: Only by performing the right action you can remove the sins which you have committed.
0: Kanukane kattavi karmalanu nirvartinchadaniki taginatuvanti shakti samarthyamulu meeru sampadinchukovali.
1: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
0: Nitya jeevitamulo satyanandanni manam anubhavinchali.
1: In daily life you should enjoy the truth and the bliss.
0: Kevalam manam ee naadu anubhavincheetundi aanandamu laukika aanandamulu,
1: whatever type of joy that you are enjoying
0: chudramaina aanandamulu,
1: is only mean one.
0: Chalikamaina aanandamulu,
1: it is a temporary joy.
0: Anityamaina aanandamulu,
1: it is impermanent joy.
0: Asatyamaina aanandamulu,
1: it is untrue joy.
0: Ee aanandamula cheta manam hrudayamu ee maatram kodano parishuddham kaaneradu.
1: This kind of joy can never purify your heart.
0: Kanukane chitta shuddhi leni shiva pooja yetiki.
1: What is the use of offering worship to shiva without
0: chitta shuddhi leni aacharam adiyela?
1: What is the use of doing acharas without the
0: purity shuddhi leni paakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: నీ హృదయం అనేటువంటి శుద్ధంగా లేనప్పుడు నీవు ఎన్ని కర్మలు ఆచరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్షన్స్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్
0: అసలు కర్మలు ఆచరించడమే చిత్తశుద్ధి నిమిత్తము.
1: ఇన్ ఫ్యాక్ట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
0: మన కర్మల ద్వారా చిత్తం మరింత అశుద్ధం గావించుకోవటము, ఇది మరింత అజ్ఞానము.
1: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెంట్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ అండ్ పొల్యూట్ అవర్ ఓన్ హార్ట్.
0: కానీ ఈనాడు అనేక విధమైనటువంటి వేదాంతములు ఉచ్చరించవచ్చు.
1: Today what is happening is we are uttering Vedanta and we are preaching
0: Kani
1: Vedanta.
0: Kani acharinchatam chala kashtamu.
1: But practicing Vedanta is
0: aa kashtamainatundi acharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
1: A person who works he gets
0: kashtamunandi manaku sukham unnadi kani sukhamunandu sukham ledu. Na sukhar labhyate sukham.
1: There is joy in our own work and hard work. Without that we will not be able to get joy.
0: Kanuka manamu నిత్య జీవితము లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణములు మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ మైట్ నాట్ బి నోయింగ్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఆల్ దాట్, బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ షుడ్ ఎగ్జిబిట్ కంపాషన్.
0: శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ great tapas etc without performing when he has the capacity,
0: enta varaku nu manam dana dharmamulu cheyali.
1: You must offer things in charity so long as you have the capacity.
0: Kanukane dhanamukku kuda nu naluguru shatruvulu untunnaru.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్త్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండేనా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈజ్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవి ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: ద థర్డ్ క్లెయిమెంట్ ఈజ్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: Still if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veelavutundi.
1: When you are alive, knowingly, with full intention, you'll have to do it.
0: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం ఏమిటి చచ్చిన తర్వాత అది కూడా చచ్చింది.
1: మెనీ పీపుల్
0: ఇలాంటిది చేసేది నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసిన ఆనందాన్ని అనుభవించు.
1: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot and also knowing fully
0: kalpane param bhaktudain kunte tyagaraj kudanu telisi rama chintana cheyave.
1: Tyagaraj also has described that O mind, you go on repeating the name of the Lord knowing
0: you telisi bhagavantunu chinta cheyi manasa.
1: O mind, after knowing well,
0: edo teliyakunda agnana dutilo nivu స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించున్నాడు.
1: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
0: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ తుస్సు బుస్సు అని బయలుదేరుతుంటాది.
1: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెసెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
0: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారివుకు మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్. అది
0: ఈ పూజా రూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద ష్రైన్ you will be experiencing immense peace.
0: Bhagavantuni chaala praarthistoo untaru.
1: You will be offering and praying to the Lord from the core of the heart.
0: Aa gadi daati yuvutala adugu pettina inga pani vaari paina vaari paina veeri paina aneka rakamainatvanti okka udrekaalu bayalu deerutuntai.
1: The moment you step out of the shrine room you become agitated and go on shouting or everyone that you come
0: across. Idi kaadu mana nijamainatvanti yogamu. Idi kaadu mana nijamainatvanti dhyanamu. Idi kaadu mana nijamainatvanti bhakti.
1: This is not true yoga, true dhyana or true devotion.
0: Satatam yogina nirantaram kudanu shantito premato satyamuto jeevitanni ankitam gavinchali.
1: One should be in a state of yoga continuously and continuously one should practice love and devotion.
0: Bhagavantuni mundu aneka bharatanatyalu aadutuntaru.
1: Before God different types of
0: ee vine vidheetalu aneetundi kevalamu aashadabhootini veshalaga kanipistuntai.
1: The obedience and the humility exhibited are only
0: koncham marugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamaintundi margallo avalambistuntaru.
1: Before God all these things are shown as an exhibition but
0: ee vidhamuga maratam aneetundi e maatram kuda nu manchidi kaadu.
1: Once you are out of sight you become your own real self and
0: samayamunu puraskarinchukoni konni padamulu maarchukovachunu.
1: Depending upon the circumstances you may change your tone and words used
0: kaani hrudayanni maatram maarchukoraadu.
1: But you should never change your heart.
0: Ilanti vaari hrudayam kevalam oka rakshasa hrudayam ane cheppochu.
1: The heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
0: Kanuka, manamu, chuchutaku manavula vale untundi, mana pravartana rakshasa pravartanalaga untunte, inga daivattam ye reetiga manaku praaptistundi.
1: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
0: Eenadu prapanchamulo manavattam aneetundi ekkadi kuda nu kanipinchatam ledu.
1: The human nature and human qualities are not seen in this world in any small
0: measure. సాధకులంతా కూడాను భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
1: A number of aspirants say that they are searching for God.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
1: When God is omnipresent, where is the need for searching?
0: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
1: Because he is not a devotee, he is making a
0: నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
1: For a true devotee, there is no need for searching at all.
0: సర్వత పాణిపాదం త సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
1: For a true devotee, he finds God everywhere.
0: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: Today, devotee is not searching God.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: హీఈ్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్.
0: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
0: ఈనాటి మన భక్తి అంతా కూడాను రివర్స్.
1: The type of devotion that we are having is in the
0: bhaktudu bhagavantunni vetukutunnadu anetidi poi bhagavantude bhaktulni vetukutunnadu inadu.
1: Today, instead of devotee searching for God, God is searching for devotee.
0: Kanuka manamu bhagavantudu manalanu vetakanivukunda maname bhagavantunni dakkinchukoni chikkinchukuneetundi upayanni manam teeskovali sadhinchali.
1: Today what we'll have to just do is we have to just get the capacity to get the grace of God.
0: కనుకని కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
1: త్రూ ద బాడీ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ ధర్మ, జస్టిఫై యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్ అండ్ రీచ్ ది గోల్.
0: మన హృదయము ఒక్కటే.
1: అవర్ హార్ట్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: Our heart is not a musical chair.
0: ఒక్క తూరి ఒక్కరు, మరొక తూరి మరొకరు, మరొక తూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: We should not introduce one day one particular person into our heart.
0: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make effort to find out what are the true qualities of a good devotee.
0: కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు అన్ని కాలములు ఎందుకూడను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: One should have an equal mindedness whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems, under all
0: circumstances. 10 mandi pogidite manavu 50 pound undetunte vaadu 100 pound ga manam perigipotham.
1: If anyone praises us, we increase almost 100%.
0: Evaraina dushiste leka vimarsiste manam krungipotham.
1: If any person criticizes us, censures us, we shrink.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: టు గెట్ ఎలేటెడ్ ఈజ్ ఎ సెన్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎయిదర్ ఆఫ్ దెమ్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్. Whatever decision I have taken, let me not give it up. Whatever my
0: korina dediyo korane koritivi korke chelludu daaka povakundu.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: Adigina dediyo adagane adigitivi adigina jettu daaka viduvakundu.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachitivi talapu teeredu daaka povakundu.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: Poru padaleka thanaina bravavalayu.
1: Not being able to bear with us, he has to yield.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Not forgetting your own self, you should go on asking.
0: Antiye kaani tirigi povuta bhaktuni diksha kaadu annaru.
1: But then it is not a true quality of a good devotee to go away just like that.
0: ఇది భక్తుని యొక్క లక్షణాలు.
1: These are the qualities of a devotee.
0: ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన యందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును ఈ యొక్క బ్రహ్మానందమును ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Himself, you should go on asking.
0: Antiye kani tirigi povuta bhaktuni diksha kaadu annaru.
1: But then it is not a true quality of a

మరివంపు లేకున్నా మ్రాను తిద్దవచ్చు, మరివంపు లేకున్నా తిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు తిద్దగలరయా మరివంపు లేకున్నా, మనసు తిద్దగలరే మరివంపు లేకున్నా.

0: It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంప్టీ. ఎంప్టీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, విచ్ ఇస్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పేస్.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: నాట్ నియర్లీ సీన్ ఆన్ ఎర్త్.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: ద స్కై ఆల్సో షోస్ సన్, మూన్, క్లౌడ్స్ అండ్ స్టార్స్.
1: కానీ ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: బట్ ఇట్స్ నాట్ మియర్లీ వన్.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: దర్ ఆర్ త్రీ టైప్స్.
1: భౌతిక ఆకాశము,
0: వన్ కాస్మాస్.
1: రెండవది చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: మూడవది చిదాకాశము,
0: కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ భూతాకాశం అన్నటువంటిది సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
0: ద కాస్మోస్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యు విజువలైజ్.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నియో ఉన్నవి.
0: నాట్ మియర్లీ ది స్టార్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ, దర్ మెనీ మోర్ స్టార్స్ దట్ యు డు నాట్ సీ.
1: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవే.
0: దే ఆల్ బిలాంగ్ టు కాస్మోస్.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ల విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: దర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మదర్ ప్లానెట్ 9,11,00,000 ఆఫ్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నియో ఉన్నవి.
0: Still there are many more.
1: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
0: Those that are close to us are merely the sun and the moon.
1: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
0: There are many more that are beyond.
1: అవి కూడాను సూర్యులు మాత్రమే.
0: They are like sun.
1: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
0: They are the size of the sun.
1: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: As they are very far, they look small.
1: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
0: ఈచ్ వన్ ఇస్ ఎ సన్.
1: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారముల చేత ప్రపంచములకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
0: సచ్ ప్లానెట్స్ షెడ్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణములకు ప్రాకుతుండాలి.
0: టు వాట్ ఎక్స్టెండ్ the light goes right from the
1: star. Kanulappa paatu anaga chanam lopalle,
0: just within a moment,
1: 16,000 kota mile duram pothundadi prakasham.
0: The light travels at the speed of 16,000 crores of miles.
1: Kani
0: but
1: inka konni nakshatramulu yokka velugu neti kudanu ee bhoomi pai sokaledu.
0: The light of some stars has not yet reached the earth.
1: భూమికి కూడా అందనటువంటి ఒక లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
0: దర్ స్టిల్ మెనీ మోర్.
1: ఈ నక్షత్రముల యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
0: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
0: సిన్స్ ఇస్ ద లైట్ ఆఫ్ దెమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ అన్బేరబుల్ కెనాట్ బి విజువలైజ్డ్.
1: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
0: దే హావ్ బీన్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
0: సన్ హ్యాస్ షేర్డ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ హిజ్ లైట్ విత్ ది ఎర్త్.
1: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కాని సూర్యచంద్రాదులు కాని వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
0: ద లైట్ ఆఫ్ ద స్టార్స్ ద సన్ అండ్ ద మూన్ ఆర్ నాట్ ఆఫ్ దేర్ ఓన్.
1: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: దేర్ లైస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫండమెంటల్
1: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
0: ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: అది ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
0: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మశక్తి దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ద స్టార్స్ సన్ అండ్ మూన్.
1: ఇట్టి భూతాకాశం నందు ఇవన్నీ కూడా చేరినవే.
0: ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు కాస్మాస్.
1: ఇంకా చిదాకాశం అంటే ఏమిటో.
0: దెన్ వాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనిపించినవన్నీ కూడా భూతాకాశములైనప్పుడు
0: ఆల్ దట్ యు సీ
1: మనకు కనిపించినవి మాత్రమే చిదాకాశములని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దే బిలాంగ్ టు కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనిపించక వినిపించక తెలిపించక మరిపించక ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: దే లైస్ హిడెన్ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ దట్ విచ్ ఇస్ నాట్ హెర్డ్ దట్ విచ్ కెనాట్ బి థాట్ ఆఫ్.
1: అది ఏ చిదాకాశము.
0: దట్ ఈస్ చిదాకాశము కాస్మిక్.
1: ఆ చిత్తాకాశం అంటే ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ హియర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్.
1: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి యొక్క స్వరూపములే.
0: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
0: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
1: దీనినే చిత్తాకాశము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
1: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
0: దట్ వాట్ వీ సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కాని పదార్థములు కాని ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ సినారియో దట్ యు వాచ్ సో వైడ్లీ స్ప్రెడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే.
0: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్.
1: భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.
0: దట్ యు సీన్ కాస్మాస్ ఈజ్ సీన్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: మనం ఒక పర్వతాన్ని చూచాము.
0: వీ హావ్ సీన్ ఎ మౌంటైన్.
1: ఈ పర్వతమును చూసినప్పుడు ఒక్కతూరి నీవు కన్నును మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐ.
1: ఆ చూసినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది.
0: That mighty big mountain is present in a subtle form in your heart.
1: ఈ ఆకాశము ఆకాశమునందు కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయింది.
0: So all the stars and the planets are preserved in the cosmic mind.
1: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
0: None can estimate or measure the cosmic mind.
1: కానీ చిత్తాకాశముని గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
0: But we can try to inquire the depth of cosmic mind.
1: Sarva roopamulu kudanu samasta jagattu kudanu anni prapanchamulu kudanu aa chittaakashamlo solpa roopamulu dharinchi unnai.
0: The entire cosmos, all forms are present in a subtle form in the cosmic mind.
1: Kanukane mana chittamunandu prathibimbicheetvanti yokka prati dhvanilu kudanu prati bimbamulu kudanu ee yokka భూతాకాశం యొక్క ప్రతిబింబమని.
0: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
1: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
0: That which is physically seen is the cosmos.
1: కానీ మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
0: That which is seen at the mental realm is cosmic mind.
1: ఇక మూడవది చిదాకాశం.
0: Third one is cosmic consciousness.
1: ఈ చిదాకాశం అంటే ఏమిటి?
0: What is this cosmic consciousness?
1: దానిని ఆత్మ అని పిలిచారు.
0: That is the self or ఆత్మ.
1: ఈ ఆత్మకు రూపము లేదు.
0: ఆత్మ has no form.
1: ఆత్మకు ఏ విధమైనటువంటి యొక్క చలనము లేదు.
0: ఇట్ హస్ నో మూవ్మెంట్.
1: అది నిర్గుణము,
0: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనము,
0: ఎవర్ఫల్జెంట్,
1: సనాతనము,
0: ఎన్షియంట్,
1: నికేతనము,
0: విక్టోరియస్,
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్స్ ఎటర్నల్, ప్యూర్, అన్సలీడ్, ఇమ్మోర్టల్.
1: అది ఏ చిదాకాశము?
0: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: అది చిదాకాశమును చూసినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
0: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
1: ఎట్టి విద్యలు లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
0: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, బట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ మైండ్.
1: కానీ చిదాకాశం యొక్క తత్వము ఎవరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు.
0: బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ వే.
1: ఇది ఒక్కొక్క నక్షత్రం చూస్తే మన భూమికి
0: ఫ్రమ్ దిస్ ఎర్త్
1: 9 లక్షల మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: 9 lakhs of miles.
1: కొన్ని 9,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: 9,000 miles away.
1: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది డిస్టెన్స్.
1: ఎంతో దూరం ఉంటుండాలి.
0: వెరీ వెరీ ఫార్.
1: దీనిని అవాంగ్మానస గోచరం అన్నారు.
0: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్. నాట్
1: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
0: సైంటిస్ట్ వాంటెడ్ టు నో by their
1: ఇన్ని చేసినప్పటికీ వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు కానీ చిదాకాశాన్ని ముట్టలేరు.
0: A scientist can go up to cosmic mind, but they cannot reach cosmic consciousness.
1: కనుకనే ఆ చిత్తాకాశమును దర్శించడమే ఆత్మ సందర్శనము అన్నారు.
0: To have that cosmic consciousness is experience of the self.
1: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
0: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
1: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
0: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
1: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
0: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకును నిరూపిస్తూ వస్తుండాలి.
0: హవెవర్ వేదాంత could prove to some extent
1: idi bhutakasam yokka pratibimbam chittakasam chittakasam nu minginatvantide chidakasam.
0: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
1: bhutakasam nu minginatvantide chittakasam.
0: So cosmic mind is more than cosmos.
1: Chittakasam nu minginatvantide chidakasam.
0: The whole cosmic mind is in cosmic consciousness.
1: Kanukone deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశము.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
1: అని నీవు ఏ ఏ దృశ్యాలు నువ్వు చూడగలుగుతున్నావో,
0: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ,
1: ఏ ఏ స్వరూపాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావో,
0: ద ఫార్మ్ యు కెన్ డిస్క్రైబ్,
1: ఏ అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో,
0: దోస్ థింగ్స్ దట్ యు
1: అదంతా ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ others think you are.
0: The one others think you are.
1: అది ఏ చిత్తాకాశము?
0: That is cosmic mind.
1: అది చింతించినవంతా కూడా నీ మనసు లోపల స్మరింప చేస్తుంది.
0: So all that is thought of is reminded, recapitulated.
1: కనుకనే ఈ చిత్తాకాశమునకు తరువాత పోయేటువంటిది
0: that which transcends cosmic
1: the one
0: mind.
1: You think you are anyan, so the one you really are.
0: That which transcends this is the one you really are.
1: Adiye atma tattvam.
0: That is cosmic consciousness.
1: Adiye nijamainatvanti yokka prakruti yokka swarupam.
0: That is the true nature.
1: Daivam yokka aanandam.
0: It is divine bliss.
1: Ee aanandamunaku ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ద డివైన్ బ్లెస్ అండ్ దిస్ టర్మ్
1: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సంబంధమేమైంది.
0: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్
1: కనుకనే ఈ ఐ ఒక ఏకాక్షరమే.
0: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్
1: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుధా వదంతి అన్నారు.
0: వేదాంత సేస్ ది సింగులర్ వర్డ్ ఐ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్.
1: కనుక ఎవరిని పిలిచినప్పటికీ
0: యు మే కాల్ ఎనీబడీ,
1: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
0: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హీ విల్ సే ఐ.
1: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
0: గిరి గారు హీ సేస్ ఐ.
1: ఈ విధంగా ఎన్ని పేర్లు కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
0: ఎనీ వన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిదే ఐ.
0: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
0: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ ఆత్మతత్వములకు ఆకాశమని కానీ భూమిని కానీ ఏమని కానీ చెప్పడానికి వీలు కాదు.
0: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
1: ఆకాశం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ఆకాశ?
1: అనంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: అప్రమాణమైనటువంటిది.
0: ఇమ్మెజరబుల్.
1: అగోచరమైనటువంటిది.
0: నాన్ అపారెంట్.
1: ఇలాంటి దీనిని ఎవరైనా చెప్పగలరు?
0: హూ కెన్ డిసైడ్ ఇట్?
1: కనుక
0: సో
1: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరూ ఏమీ చెప్పలేరు.
0: ఇన్ఫినిట్ ఫామ్ కెనాట్ బి సెట్ స్టేట్.
1: కనుక నే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
0: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
1: అనేటువంటిది గగనం.
0: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
1: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
0: వాట్ ఈస్ దట్ యు నో?
1: ఏదో కొన్ని దృశ్యములు కొన్ని మేఘములు కనిపిస్తాయి.
0: యు మే సీ సమ్ క్లౌడ్స్.
1: ఎంతవరకు కనిపిస్తాయి?
0: టు వాట్ ఎక్స్టెంట్?
1: కొంత కాలం వరకు కనిపిస్తాయి.
0: టు ఫర్ సమ్ టైం
1: అవి కూడా మల్లమైపోతున్నాయి.
0: లేటర్ దే టు పాస్ ఆఫ్.
1: అవి కూడా చలనమైపోతున్నాయి.
0: దే టు మూవ్ అవే.
1: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిద్దాకాశం.
0: సో దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
1: అది ఏ ఐ.
0: దాట్ ఈస్ ఐ.
1: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
0: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
1: దీనిని వేదాంతము.
0: దిస్ ఇన్ వేదాంత.
1: ప్రతి ఒక్క విషయమునకు కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూ.
1: అహం బ్రహ్మాస్మి.
0: ఐ యామ్ బ్రహ్మ.
1: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుండాలి.
0: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
1: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
0: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
1: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
0: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
1: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
0: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ కెనాట్ కమ్.
1: అహం అహం బ్రహ్మాస్మి.
0: అహం అహం ఐ.
1: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటిది.
0: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
1: కనుక నీ అహం అనేటువంటిది నేను.
0: సో అహం ఈజ్ దిస్ ఐ.
1: కనుక నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
1: కనుక నీ వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు.
0: సో యూ మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత, బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
1: నాయన నీవెవరో తెలుసుకో.
0: నో థై సెల్ఫ్. నో హూ యు ఆర్.
1: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
0: ఐ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్.
1: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
0: ఇఫ్ ఐ సే హూ ఆర్ యు,
1: నేను అనిల్ కుమారు.
0: యు విల్ సే ఐఎమ్ అనిల్ కుమార్.
1: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు?
0: హూ గేవ్ దిస్ నేమ్?
1: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
0: యువర్ పేరెంట్స్ క్రిస్టెన్ యూ. సో
1: ఈ పేరు పెట్టక మునుపు నీ పేరేమి?
0: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
1: నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో.
1: కనుక నేను ప్రతి విధానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
0: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్. యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్.
1: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
0: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
1: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
0: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్.
1: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
0: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
1: కనుక
0: సో
1: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు.
0: ఆత్మ హాస్ నో నేమ్.
1: అహం అహం అహం అహం.
0: సో ఇట్ ఇస్ అహం అహం ఐ.
1: ఈ అహం అనేటువంటిది నిజమైన యొక్క ఆత్మతత్వము.
0: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక మనము గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
0: సో వీ స్పీక్ ఆఫ్ కాస్మా,
1: చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: కొంతవరకు విచారించవచ్చు.
0: వీ కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
1: భూతాకాశము యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
0: అండ్ దెన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాస్మాస్ ఇస్ కాస్మిక్.
1: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
0: అండ్ దెన్ కాస్మిక్ కాన్షియస్నెస్ హస్ నో ఫార్మ్.
1: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
0: ద ఫార్మ్ లెస్,
1: ఎట్టి ఆకారము చెప్పవచ్చును.
0: వాట్ ఫార్మ్ కెన్ యూ డిసైడ్?
1: కనుకనే అహం అహం అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ అహం ఐ.
1: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు,
0: ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ ఫిలాసఫీ,
1: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
1: ఏమిటి అహం?
0: వాట్ ఈజ్ అహం?
1: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
0: ఇస్ ఇట్ ఇగో?
1: ఈ అహంకులకు ఒక ఆకారం ఉంది కదా.
0: దిస్ ఇగో హ్యాస్ సమ్ ఫార్మ్.
1: కానీ ఈ అహంకు ఆకారం లేదు.
0: బట్ ద ట్రూ ఐ హ్యాస్ నో ఫార్మ్.
1: కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం.
0: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనిని వేదాంతము అనేక రకమైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: వేదాంత టాట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
1: కనుక ఇది ఆకాశము కాదు.
0: ఇట్స్ నాట్ స్పేస్.
1: అహం అనే రూపము కాదు.
0: నాట్ ఎ ఫార్మ్.
1: అహం అనే శబ్దము కాదు.
0: నాట్ సౌండ్.
1: ఎట్టి శబ్ద రూపంలో లేనటువంటి యొక్క తత్వమే అహం.
0: ఇట్ హాస్ నో సౌండ్ నాట్ ఫార్మ్.
1: ఎవరో ఒకరు, అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
0: Somebody said, find out who you are.
1: రెండో దినం వచ్చాడు.
0: He came on the following day.
1: నేను తెలుసుకున్నాను సార్ అన్నాడు.
0: Sir, I have known.
1: ఏమిటి నీవెవరు?
0: Then who are you?
1: నా పేరు రామయ్య.
0: I am Ramayya.
1: ఇంకా నీవెవరు అని రెండవ తూరి అడిగే తప్పికి, మా తండ్రి పేరు మల్లయ్య.
0: And then he said, Mallayya is my father's name.
1: మీ తల్లి పేరు ఎవరుంటే పుల్లమ్మ.
0: యువర్ మదర్ ఇస్ పుల్లమ్మ.
1: ఎల్లమ్మ, పుల్లమ్మ, రామయ్య, రంగయ్య, ఈ విధంగా పేరు చెప్తూ వచ్చాడు.
0: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్. వెంకయ్య, పుల్లమ్మ, టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇవి ఏవి నీవు కాదు.
0: దే ఆర్ నాట్ యువర్ నేమ్స్ ఐదా.
1: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
0: దే ఆర్ ఆల్ రిజల్ట్ ఆఫ్ అసోసియేషన్.
1: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి యొక్క పదములే.
0: దే ఆర్ రిలేటింగ్ టు లోకల్ వెర్నాకులర్.
1: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
0: దే ఆర్ ఫర్ ఇంట్రొడక్షన్.
1: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
0: దే ఆర్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
1: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
0: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
1: అహం. అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ సెల్ఫ్.
1: ఈ ఆత్మ అన్న,
0: ఆత్మ,
1: నేను అన్న,
0: ఐ,
1: అంతా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆత్మకు వేరొక రూపం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
1: నేనే, నేనే, ఐ, ఐ, ఐ.
0: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
1: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
0: ఇఫ్ యు నో ఐ, యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
1: అహం రామయ్య.
0: అహం రామయ్య.
1: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
0: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
1: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
0: రామయ్య కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ ఐ.
1: అహం వచ్చిన తర్వాత ఇంకేది రాకూడదు.
0: ఆఫ్టర్ ఐ నో అదర్ థింగ్ నీడ్ టు బి దేర్.
1: కాబట్టి అహం ఒక్కటే.
0: సో అహం ఈజ్ వన్.
1: అది ఏ నేను.
0: దాట్ ఈస్ ఐ.
1: నేను అనేటువంటి తత్వము గుర్తించుకోవాలి.
0: నో దిస్ నేచర్ ఆఫ్ ఐ.
1: ఇది ఏ వేదాంతం యొక్క పెద్ద రహస్యము.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఫిలాసఫీ.
1: కనుకనే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, మూడు ఆకాశముల గురించి చెప్పేటువంటిది అంటూ ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
0: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫార్మ్.
1: కదలిక ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్
1: మెదలిక ఉండేటువంటిది.
0: ఇట్ స్టాండ్స్ దేర్.
1: ప్రయాణం సలిపేటువంటిది.
0: ఇట్ మూవ్స్ అబౌట్.
1: ప్రత్యక్షంగా గోచరించేటువంటిది.
0: యు సీ డైరెక్ట్లీ.
1: కానీ
0: బట్
1: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
0: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్ ది
1: కాస్మిక్ మైండ్. కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
0: దే ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
1: ఈ ప్రతిబింబములు ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన ఆకాశం.
0: ది రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ది ట్రూ వన్.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఏది ఉండనటువంటిది సరైన ఆకాశము.
0: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిజల్ట్.
1: చిదాకాశము.
0: దాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ చిదాకాశం యొక్క తత్వాన్ని,
0: ద నేచర్ ఆఫ్ చిదాకాశ,
1: ఏ పేరుతో కానీ,
0: కెనాట్ బి
1: ఏ రూపంతో కానీ, ఉచ్చరించటకు వీలు కాదు.
2: కెనాట్ బి రిఫర్డ్ టు ఐదర్ బై నేమ్.
1: ఒకనొక సమయం లోపల ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
2: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
1: అక్కడి నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
2: ఎ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
1: వచ్చి, అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
2: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్, సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్?
1: తప్పక తొడుగుతానమ్మా.
2: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్, వై నాట్?
1: ఇది నా చేతికి సైజుకి తగినటువంటి తొడుగు అని.
2: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
1: తొడిగినాడు.
2: అండ్ హీ గేవ్ ద బ్యాంగిల్
1: తర్వాత
2: ఆఫ్టర్
1: అతనికి దాని విలువ ఇవ్వాలి.
2: ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
1: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
2: ఐ డోంట్ హ్యావ్ మనీ.
1: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
2: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ ఎల్మైర అండ్ ద లోక, యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ
1: చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది.
2: అండ్ షీ డిసపియర్.
1: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
2: వైల్ గోయింగ్ ద బ్యాంగిల్ సెల్లర్ ఆస్క్ వాట్స్ యువర్ నేమ్ బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
1: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
2: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
1: వెళ్ళినాడు.
2: హి వెంట్
1: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
2: హి వెంట్ రౌండ్.
1: ఆ అడ్రస్ ఏమో చిక్కింది.
2: హి కుడ్ గెట్ ది అడ్రస్.
1: అతన్ని విచారించాడు.
2: హి కుడ్ నో.
1: అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది.
2: హి సెడ్ యువర్ డాటర్ పర్చేస్ బ్యాంగిల్స్.
1: అతను చెప్పాడు, నాకు పెండే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడున్నారు అని.
2: హి సెడ్ ఐ యామ్ అన్మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
1: లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది.
2: షీ సెడ్ ట్రూత్.
1: చూడు, ఆమె చెప్పిన సత్యం అంతా కూడా నువ్వు అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నా.
2: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
1: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
2: షీ మెన్షన్ ది ఫాదర్స్
1: నేమ్. పేరు అదేనా?
2: Isn't your name?
1: అదే అన్నాడు.
2: Yes, it's
1: my name. మరి ఇవన్నీ సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
2: When that is true, why not this?
1: చూచాడు, పలాని గూటిలో పోయి చూడండి.
2: He said, find out there.
1: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
2: I don't know the existence of the place where money is kept.
1: లోపల వెళ్లి చూచాడు.
2: He went in.
1: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆ చిక్కింది.
2: He went in and saw the money. Enough for the bangles.
1: ఆయన ఎవరో తెలిసిన.
2: You know who she is?
1: గంగా శిష్యుడు, గంగాభారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
2: హీ ఈస్ ద వన్ హూ వర్షిప్స్ గంగాభారతి.
1: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
2: ఐ వర్షిప్ గంగాదేవి.
1: గంగాదేవి నా ఆరాధన దేవత.
2: షీఈస్ ద ప్రిసైడింగ్ డైటీ.
1: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
2: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్, I haven't got married.
1: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
2: Since the name of Ganga is mentioned, I want to go.
1: అప్పుడు ఆ గాజుల వాడు,
2: the bangle seller,
1: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
2: And this person has taken her there.
1: అప్పుడు అక్కడికి వెళ్లి,
2: there,
1: అమ్మా,
2: mother,
1: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
2: I could see you when I gave you bangles.
1: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
2: You also were there.
1: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
2: Why is it I don't see?
1: నా డబ్బు నాకు చేరింది.
2: I received money.
1: నేను కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
2: I have come here to declare your presence.
1: ఆమె చెప్పింది.
2: She said,
1: ఇగో నీ కృతజ్ఞత అని చెయ్యి పైకి ఎత్తింది.
2: Here is my hand.
1: ఆ గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
2: And the full of bangles he could see.
1: ఆయన తండ్రి అనేటువంటి వాడు చూచాడు.
2: The father saw.
1: గంగా.
2: గంగా.
1: గంగా. గంగా అస్తములు మాత్రమే కనిపించింది.
2: అండ్ గంగా హీ కుడ్ సీ ఓన్లీ ద హ్యాండ్.
1: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి,
2: ఇట్ జస్ట్ కెప్ట్ హిమ్ అసైడ్.
1: ఈ తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
2: అండ్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హ్యావ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మానిఫెస్టేషన్.
1: చూచాడు.
2: హీ సా
1: ఇందిరా లోకమాతామ, రమామంగళ దేవత, భార్గవీ లోకజనని, క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
2: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: ఆమె చెప్పింది.
2: షీ సెడ్,
1: నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
2: ఐ డోంట్ షో ఎనీ సింగిల్ ఫామ్.
1: నాకు ఎట్టి స్వరూపము లేదు.
2: ఐ హావ్ నో ఫామ్.
1: దైవమునకు కల్పించుకున్నటువంటివి స్వరూపములు.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ అసెంబ్లీ.
1: ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
2: దేర్ ఆర్ ఆల్ ది ప్రిసెంప్షన్స్ అసెంప్షన్స్. దైవమునకు
1: ఫలాని రూపమనేటువంటిదే లేదు.
2: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్
1: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
2: నో సైన్స్.
1: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యం పెట్టాను అన్నాడు.
2: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యూ మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
1: ఆ యొక్క హస్తమును చూచాడు.
2: హీ సా ద హ్యాండ్.
1: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
2: హీ ఫెల్ దట్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
1: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
2: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
1: హస్తస్య భూషణం దానం.
2: చారిటీ ఇస్ ద జ్యువెల్.
1: కంఠస్య భూషణం స్మరం.
2: ట్రూత్ ఇస్ ది జ్యువెల్ ఆఫ్ ది నెక్.
1: తల్లి నీ హస్తము చూచాను.
2: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
1: నేను ఇంకా తరించాను.
2: I'm liberated.
1: ఆ గంగలో పడ్డాడు, ప్రాణమిచ్చాడు.
2: He fell into the Ganges and breathed last.
1: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కానీ నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
2: God appears in the form of your choice, but it's not the true form.
1: తనకి ఏ ఆకారము లేదు.
2: He has no form.
1: రామకృష్ణ పరమహంస కూడాను.
2: రామకృష్ణ పరమహంస
1: కమర్పూర్లో ఉంటుండి.
2: In కమర్పూర్
1: ఒక దినము
2: వన్ డే
1: కడుపు చాలా బాధ వేసింది.
2: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్.
1: భరించుకోలేక
2: గంగానదిలో
1: పోయి పట్టానికి పోయాడు.
2: హీ వాస్ అటెంప్టింగ్ టు
1: ఎంత దూరం దిగినప్పటికీ మోకాల్లోతు నీళ్లు మాత్రమే కనిపించాయి.
2: హీ కుడ్ ఓన్లీ గో మీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హీ వెంట్.
1: తల్లి జగన్మాత
2: ఓ మద
1: ఎందుకు నన్ను కనిపించడం లేదు.
2: How is that I don't see?
1: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
2: Why don't allow me to merge you?
1: I భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
2: I cannot bear the separation any longer.
1: అప్పుడు
2: then
1: ఆమె నాయన నాకు ఒక రూమ్ ఉంటుండే కదా నీకు కనిపించేకి.
2: Well, how can you see me?
1: నాకు రూపము లేదు.
2: I have no form.
1: ఒకే రూపమే.
2: Only one.
1: అది ఏ నా యొక్క రూపము? ఆత్మ ఆత్మ ఆత్మ అని.
2: I am the form of the self or ఆత్మ.
1: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
2: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
2: యు సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యు థింక్ ఆఫ్.
1: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కాని నిజమైనటువంటివి కాదు.
2: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్ ఇల్యూజన్ బట్ నాట్ రియాలిటీ.
1: రాముడు నాకు సాక్షాత్కరించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్
1: కృష్ణుడు నాకు సాక్షాత్కరించాడు.
2: సీ ది మానిఫెస్టేషన్ ఆఫ్ రామ కృష్ణ.
1: సాక్షాత్కరించాడు
2: భగవాన్.
1: అనేక మంది చెప్తూ ఉంటారు.
2: పీపుల్ సే సో.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే.
2: దే ఆర్ ఆల్ యువర్ ఇల్యూజన్.
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు.
2: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యు కెనాట్ హావ్
1: భ్రమ. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు.
2: వెన్ వన్స్ యు హావ్ భ్రమ యు విల్ నాట్ బి ఇల్యూజన్.
1: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు.
2: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యు కెనాట్ హావ్ భ్రమ.
1: కనుకనే మన భ్రమను మనం పోగొట్టుకోవాలి.
2: సో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్.
1: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి.
2: వి షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానం దూరం చేయాలి.
2: వి షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఈగో.
1: ఆత్మమే నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము.
2: వి షుడ్ బి అటాచ్డ్ టు ది సెల్ఫ్.
1: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు.
2: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: ఆత్మకు ఆనందమే రూపము.
2: బ్లిస్ ఇస్ ఇట్స్ ఫామ్.
1: అది ఏ నిత్య ఆనందం.
2: ఎటర్నల్ బ్లిస్.
1: పరమ సుఖదం.
2: సుప్రీమ్ హ్యాపీ.
1: కేవలం జ్ఞానమూర్తి.
2: విజ్డమ్.
1: ద్వంద్వాతీతం.
2: నాన్ డ్యూయల్.
1: గగన సదృశ్యం.
2: ఎథీరియల్.
1: తత్వమస్యాది లక్ష్యం.
2: అల్టిమేట్.
1: ఏకం. నిత్యం.
2: ఎటర్నల్.
1: విమలం.
2: ప్యూర్.
1: అచలం. సర్వదీ సాక్షిభూతం.
2: నో మొబిలిటీ. ఎటర్నల్ విట్నెస్.
1: ఇది ఆత్మ యొక్క వర్ణన.
2: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్.
1: దీనికి ఏక ఆకారములు ఉంటున్నాయి.
2: What is the basis
1: ఏ
2: from?
1: ఆకారము లేవు.
2: Nothing whatsoever.
1: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలని పట్టు మనం పట్టకూడదు.
2: Let's not determine to see specific form.
1: చూచిన ఆకారం అన్ని కూడా దైవాకారం లే.
2: All forms are divine.
1: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే.
2: Any form is divine.
1: దైవమునికి ఇదే అదే అనేటువంటి ఒక స్వరూపాలు లేవు.
2: You cannot decide a single form.
1: కనుకనే ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వంను
2: the nature of consciousness
1: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము
2: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్
1: ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణాలే.
2: ద బిలాంగ్ టు కాస్మాస్.
1: ఈ భూతాకాశం యొక్క లక్షణాలను మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
2: వి షుడ్ నాట్ గో బై దిస్ కాస్మాస్ అండ్ ద ప్లానెట్స్.
1: ఇవన్నీ కూడా కదిలిపోయేటువంటివి.
2: ద ఆల్ వానిష్.
1: చెదిరిపోయేటువంటివి.
2: ద మూవ్ అవే.
1: మరుగుపడేటువంటివి.
2: ద గెట్
1: మాయమయ్యేటువంటివి.
2: ద చేంజ్.
1: అంతర్ధానమయ్యేటువంటివి.
2: ద డిసపియర్.
1: అన్ని కూడా మనకు వెనుకకు వెళ్తుంటాయి.
2: ద జస్ట్ ఆర్ విత్డ్రాన్.
1: ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంటా ఉండి కనిపించేటువంటి.
2: ఓన్లీ వన్ ఈస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
1: ఏ ఆనందం.
2: దాట్ ఈస్ బ్లిస్.
1: ఈ ఆనందం ఒక స్వరూపం లేదు.
2: బ్లిస్ హ్యాస్ నో ఫామ్.
1: ఆనందం ఒకే ఆకారమే.
2: దేర్ ఓన్లీ వన్
1: నవ్వుకోవటమే ఆనందము.
2: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు.
2: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో.
1: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే.
2: ఇఫ్ యూ మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్.
1: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే
2: హౌ డస్ ఇట్ స్మైల్?
1: మందస్మిత వదనం.
2: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ.
1: అది శబ్దము లేనటువంటి యొక్క నవ్వు.
2: ఇట్ హస్ నో సౌండ్.
1: ఏ నోరు తెలవనటువంటి నవ్వు.
2: ఇట్స్ నాట్ ఎ లాఫ్టర్.
1: ఆనందాన్ని అందించే నవ్వు.
2: ఇట్స్ బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము.
2: ఇట్ కన్ఫర్స్ బ్లిస్.
1: కనుకొని అది ప్రహసన్ అన్నారు.
2: సో ఇట్ ఇస్ ప్రహసన్.
1: శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్.
2: సో దాట్ విచ్ ఇస్ సౌండ్
1: ఇస్ లేనటువంటిదే హాసన్.
2: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్.
1: కనుకని
2: సో
1: భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు.
2: గాడ్ స్మైల్స్ డస్ నాట్ లాఫ్.
1: ఇవన్నీ సినిమా నవ్వులు.
2: ది అదర్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకొని దేవుడు కూడా ఇట్టే నవ్వుతుంటాడేమో అనుకుంటారు.
2: We watch cinemas, we think God also laughs like that.
1: కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
2: దేర్ ఇస్ వన్ సర్టన్ సైన్.
1: అది కృతజ్ఞత అన్నారు.
2: దట్ ఇస్ గ్రాటిట్యూడ్.
1: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
2: వాట్ ఈస్ టు బి గివెన్ టు గాడ్?
1: దైవం ఎన్నో మనకిస్తున్నాడు.
2: గాడ్ గివ్స్ మెనీ.
1: ఒళ్ళుసారి లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు.
2: వెన్ వి ఆర్ సిక్ గాడ్ కమ్స్.
1: ఇంజక్షన్
2: ఇచ్చేటప్పటికీ
1: మందుకు తగినంత విలువ ఇస్తాము.
2: అండ్ వి పే ది బిల్.
1: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
2: దేర్ ఎండ్స్ గ్రాటిట్యూడ్.
1: ఆకలి వేస్తుండాలి.
2: వేర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నావు.
2: టు అపీస్ హంగర్ వి గో ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్.
1: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
2: మదర్ సర్వ్స్ ఫుడ్ అండ్ కరే.
1: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
2: దెన్ వన్స్ యూ ఈట్, ఇట్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
1: ఏదో బాధలు పడుతున్నావు,
2: యూఆర్ సఫరింగ్.
1: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
2: సమ్వన్ విల్ కమ్ క్లోజ్ టు యూ, ఐ లీవ్ యూ ఫ్రమ్ సఫరింగ్.
1: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండాలి.
2: ఫర్ ఎనీ హెల్ప్ దట్ యూ రిసీవ్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
1: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
2: టుడే దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్.
1: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
2: గాడ్ గివ్స్ మెనీ.
1: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
2: హి గివ్స్ ఫ్రీ
1: మెడిసిన్ ఇస్తున్నాడు.
2: ఫ్రీ మెడికల్.
1: ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
2: ఫ్రీ వాటర్.
1: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు.
2: ఫ్రీ.
1: ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
2: హి మూవ్స్ అమంగ్.
1: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
2: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
1: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
2: హౌ ఆర్ యు ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్?
1: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారాన్ని త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీన్ని తగిన విలువగా వస్తుంది.
2: వెన్ యూ గివ్ అప్ ఈగో యూ కెన్ ఆల్సో బి ఫ్రీ.
1: ఏమి నేను ఇచ్చేది?
2: వాట్ ఇస్ దట్ యు గివ్?
1: ఏ హృదయము నొసగితే ఈస నాకు.
2: ఓ గాడ్ ద హార్ట్ యూ హావ్ గివెన్.
1: మైడి దానినే అర్పించు మహితమూర్తి.
2: ఐ గివ్ యూ ది సేమ్ హార్ట్ బ్యాక్ టు యూ.
1: మరగ వేరేమి తెత్తు నీ పాదార్చనకును.
2: వాట్ ఎల్స్ ఐ యామ్ టు ఆఫర్ టు యువర్ ఫీట్.
1: అంజలికి తింటు అందుకోవయ్య నీవు అన్న.
2: విత్ ఆల్ సాల్యుటేషన్స్ ఐ ఆఫర్ మై హార్ట్.
1: అంజలికి తింటు.
2: ఐ
1: అది నీ యొక్క కృతజ్ఞత.
2: ఐ డో నమస్కార్.
1: అది కూడా లేకపోతే
2: ఇఫ్ యూ డోంట్ డూ దట్
1: పూర్వుడైపోతాడు.
2: యూఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
2: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
1: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
2: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
1: ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది.
2: యూ హావ్ టు పాస్ త్రూ సఫర్.
1: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
2: వెన్ యూ పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్
1: ఎప్పుడు ఇస్ గ్రాటిట్యూడ్. ప్రసన్నంతోనే ఉంటుంటావు.
2: And you can be always be
1: blessed. You
2: can smile all along.
1: This
2: is the result.
1: At
2: one time,
1: Krishna bhaktudu,
2: devotee of Krishna,
1: nirantaram kodunu Krishna Krishna Krishna namasmana chesevadu.
2: He started chanting Krishna's name.
1: Kani ye Krishnuni nenu smarinchedi?
2: In what form can I recite?
1: Picture lopulu ogoka rakamga untadu Krishnudu.
2: Because the forms are depicted in different ways.
1: Dani aaradhincheda deenni aaradhincheda?
2: Shall I worship that or this?
1: Ye Krishnuni nenu aaradhinchedi?
2: What specific form?
1: Sandeham kaligindi.
2: He could not decide.
1: Ivanni kudunu prakrutilo nirminchinatvanti oka chitramulu.
2: They are all the pictures of the nature.
1: దైవం మనుష్య రూపేణ.
2: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ పిక్చర్స్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుడి యొక్క స్వరూపం.
2: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
1: ఎప్పుడు నవ్వుతూ ఉండటం.
2: గాడ్ స్మైల్.
1: ఎప్పుడు నవ్వించటము.
2: మేక్స్ అస్ స్మైల్.
1: ఎప్పుడు ఆనందంగా ఉండటము.
2: హీస్ బ్లిస్ఫుల్.
1: ఇతరులను ఆనందంగా కల్పించటము.
2: హీ మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
1: ఇది కృష్ణుడి యొక్క స్వరూపము.
2: దట్ ఈస్ కృష్ణాస్ ఫామ్.
1: తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి.
2: హీ షుడ్ బి బ్లిస్ఫుల్, make others blissful.
1: కనుకనే గివ్ అండ్ టేక్.
2: ఇట్స్ గివ్ అండ్ టేక్.
1: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
2: It's a byway channel.
1: నీవు ఆనందాన్ని పుచ్చుకోవాలి.
2: Gives bless and receive.
1: ఇది నీ యొక్క కృతజ్ఞత.
2: That is gratitude.
1: అట్టు లేకుండా
2: otherwise
1: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
2: You cannot experience ecstasy, bliss in reality.
1: కలలో కూడాను నీకు ఆనందం లభిస్తుంది.
2: You will have bliss even in dream.
1: నీకు ఆరాధన దేవత కంటి కనిపించినప్పుడు
2: when once you see
1: హసన్ నవ్వుతూ పోవాలి.
2: You can go smiling.
1: మూతి ముడుచుకొని ఉండకూడదు.
2: You cannot go with a serious face.
1: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
2: A man with serious face can never be blissful.
1: ఎప్పుడూ ఆనందంగానే ఉంటుండాలి.
2: Smile, smile on the way.
1: దౌషం ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
2: Bliss is the true form.
1: కనుకనే నిరంతరము కూడాను చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
2: సో వన్ షుడ్ స్మైల్ అండ్
1: కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని కష్టములు వచ్చాయి, కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నువ్వు ఏమాత్రం ఏడ్చకూడదు.
2: వరీస్, ప్రాబ్లమ్స్, ఆబ్స్టకల్స్ కమ్ ఆన్ ద వే,
1: పోతుంటాయి.
2: దే కమ్ అండ్ గో,
1: అన్ని కదిలిపోయే మేఘాలు.
2: దే కమ్ అండ్ పాస్ ఆఫ్,
1: వచ్చింది పోయినాయి.
2: దే హావ్ కమ్ అండ్ వానిష్డ్,
1: అంతేగాని నిలిచినవి కావు ఇవి.
2: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
2: సో వి షుడ్ నాట్ వరీ.
1: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే
2: when once we have strong faith,
1: నిజమైనటువంటి భక్తులు మనం అనుకుంటాము,
2: we can be true devotees.
1: అట్ట కాదు, అమ్మకి ఏదో జ్వరం వచ్చింది, నాన్నకి ఏదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
2: If you are worried of the ailments of your father and mother, how can you bless?
1: అమ్మా నాన్నలు ఎవరు?
2: Who are parents?
1: ఈ దేహానికి అన్నటువంటి అమ్మా నాన్నలే.
2: Parents of your body.
1: ఈ దేహం ఎవరిది?
2: Whose body it is?
1: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
2: It is only physical.
1: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
2: That's not gratitude.
1: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
2: Forget the body.
1: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
2: Think of form of God.
1: అది ఏ నిజమైనటువంటి తత్వము?
2: That is the true devotion.
1: కనుకనే ఆకాశం యొక్క తత్వము,
2: the nature of the space,
1: చిత్తాకాశము,
2: the cosmos,
1: భూతాకాశము,
2: cosmic mind,
1: చిదాకాశము, భూతాకాశాన్ని పూర్తి మర్చిపోవాలి.
2: Forget cosmos.
1: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం జ్ఞప్తి అందించుకోవాలి.
2: We can preserve, sustain cosmic mind.
1: కానీ క్రమక్రమేణా ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతుంది.
2: When once we merge in cosmic mind, we reach cosmic consciousness.
1: కనుకనే చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
2: సో వీ షుడ్ కంటెంప్లేట్ ఆన్ కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
2: వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు విజువలైజ్?
1: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
2: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
1: లోకములో
2: ఇన్ ద వరల్డ్
1: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
2: Divinity can be explained to an extent.
1: కానీ ఆ చెప్పేటువంటి ఒక దైవత్వము దైవత్వములు కావు.
2: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
1: ఇవంతా వర్ణనములైనటువంటి ఒక తత్వం.
2: దట్స్ దే ఆర్ ఆల్ ఓకల్ ఎక్సర్సైజ్.
1: వర్ణించేటువంటి తత్వములు,
2: దే గో బై
1: భ్రమించేటువంటి తత్వములు,
2: ఇట్ ఇల్యూజ్.
1: తరించేటువంటి తత్వములు,
2: ఇట్ మూవ్స్ యు.
1: కానీ నీవు తరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి.
2: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్ యు. దట్ ఇస్ దట్.
1: అది ఏ తత్?
2: దట్
1: త్వం
2: దౌ
1: అసి
2: ఆర్ట్.
1: ఈ తత్ అనేటువంటిది అది.
2: దట్
1: తమ్ అనేటువంటిది ఇది.
2: దౌ దిస్
1: అది ఇది.
2: దట్ దౌ
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే అసి.
2: దట్ దౌ ఆర్ట్
1: తత్వమసి. అదే తత్వమసి.
2: దట్ దౌ ఆర్ట్ తత్వమసి.
1: కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి.
2: సో బోత్ షుడ్ బి వన్.
1: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.
3: భజన బినా సుఖ

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు కనిపించే సర్వరూపములు కూడాను శాంతస్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: All the living creatures with all the senses are the very reflections of beauty.
0: కారణం సర్వభూతముల యందు సర్వ ప్రాణుల యందు సర్వ జీవుల యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: The reason behind this is in all creatures, in all living beings, we find the same principle of divinity, Satchidananda being present over there.
0: Kani prati manamuni endukudanu satyam shivam sundaram ee moodu kudanu undinappatikini manavudu tana yokka satyanni tana yokka shivatvanni tana yokka sundaranni tanu gurtinchukolekapothunnadu.
1: These three eternal principles, truth, goodness and beauty are present over there. Man is not able to know his own beauty.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, goodness and beauty, ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: The same thing is stated by Plato, a disciple of Aristotle, that the entire basis, foundation for this universe are these three principles, truth, goodness and beauty.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: Truth is the basis for whole thing.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: Truth is changeless in all the three periods.
0: Goodness anaga ide nijamainatvanti yokka divyattvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga goodness is godness.
1: The reason is goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni ee satyamainatvanti tattvanni ee pavitramainatvanti tattvanni ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: హి స్టడీస్ ఖురాన్.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: హి రీడ్స్ సేక్రెడ్ టెక్స్ట్.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: హి రీడ్స్
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: దో హి గోస్ త్రూ ఆల్ ఇంపార్టెంట్ టెక్స్ట్ గీత రామాయణ ఖురాన్ అండ్ బైబుల్, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములను కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred
0: బ్రహ్మ సూత్రము భగవద్గీతను కూడాను ఆరాధన చేస్తున్నాడు.
1: He worships Brahma Sutra and Bhagavad Gita.
0: ఇవన్నీను కేవలము పలచని మజ్జిగ వంటివి.
1: That's all diluted buttermilk.
0: అయితే
1: however
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రొపగేషన్.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬಹುದು ಪಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಮಾನವನಕು ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevalamu manavuni yandu lobhattam pravejinchinappudu ivi inni undi kudanu taanu parikarane timti vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయింది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వీ ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamani pilavachuna leka pasuttam ani cheppavachuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukuneetvanti yokka doshattamu abhiruddhi parchukuneetvanti yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: Ee daachukuneetvanti murkhattamu dochukuneetvanti okka kruratvamu manulu yandu mitimiri poyedi.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: Kanukone enni sadhanalu chesinappatikini, enni japamulu chesinappatikini, enni poojalu salipinappatikini, ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమలేని పూజ,
1: worship without love,
0: విశ్వాసములేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములు మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకును ఉన్నటువంటి అంతరాత్మాన్ని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it is enough if you have love and faith.
0: ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వేరియస్ యాక్షన్స్.
0: ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోరుచుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును,
1: and he loses his all his
0: tana kungala gauravam dagdam seyun,
1: all his respect would be burned.
0: Tana varala keda seyunu,
1: and he will be separated from his
0: lobham valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idi ye inaati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as in
0: ee lobhattamu anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: ye okka danikaina kodanu tyagam aneetundi manavuni endu aavirbhavinchadu.
1: There is no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nundu bharati sampradayam nundu nakarmana naprajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, is only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: So long he has got wealth with him, money with him, he will disobey even God.
0: కలిమి తొలగగానే కలిమి తొలగగానే కనిపించు జగతిని.
1: The moment money is gone, he will start finding the world around.
0: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
1: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హీ విల్ సీ ద వరల్డ్.
0: వరకు జగత్ కూడా కనిపించదు.
1: టిల్ దెన్ హీ విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
0: ఏమిటి ఈ జగత్?
1: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
0: ఏమిటి ఈ జీవితము?
1: వాట్ ఇస్ దిస్ లైఫ్?
0: ఎంతవరకు ఈ జీవితము?
1: హౌ లాంగ్ డస్
0: ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటి ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
0: ఏమీ సాధించలేము.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ లేత వయస్సునందు
1: at this tender age
0: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలను చదువుతున్నారు,
1: at this tender age you struggle,
0: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు,
1: you also participate in several activities.
0: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం. అంత అనిత్యం.
1: Everything is temporary.
0: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: అది దైవ ప్రేమ.
1: దట్ ఇస్ ద డివైన్ లవ్.
0: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
1: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
0: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్ట కడపటికి ఒట్టి చేతుల్తోనే వెళ్ళవలసింది.
1: One may live long enough, but they have to go back, return
0: empty-handed. మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
0: లేక ప్రాయమందో
1: the daughter, adolescence or youth,
0: ముదిమియందో లేక ముసలియందో,
1: or old age or prime of youth,
0: purano adavino,
1: either in the city or in the forest,
0: udaka madyambunu,
1: in the midst of water,
0: eppudu vidachedi erukaledu,
1: when one dies no one knows,
0: maraname nischayamu, buddhimantudaina దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యూఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: కారే రాజులు రాజ్యమును కలగరే కర్మోన్నతిని పొందరే వారేది.
1: డోంట్ యూ సీ ద సేమ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపన్ టు దేమ్ నౌ?
0: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసిందే.
1: However, we have to work and earn money so that they will be
0: pilchukuntunnamo adhe vidhamga deenni visarjinchavalsindi.
1: Just as we have inhale and exhale, you must give up some day.
0: Aharam ye vidhamga manam swikarinchutunnamo adhe vidhamga deenni kuda nu visarjinchavalsindi.
1: Just as you take food and also evacuate the useless stuff,
0: dhanamunu kuda nu sampadinchavalsindi kaani visarjinchavalsindi.
1: You have to earn money, but you must sacrifice.
0: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
1: యు కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
0: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవలసింది.
1: వాట్ యు హావ్ టు హైడ్ అండ్ ఎమాస్ ఇస్ ధర్మ.
0: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
1: దిస్ ధర్మ ఇస్ ఎ పర్మనెంట్ ప్రాపర్టీ.
0: అదే మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
1: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
0: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
0: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ విలేజ్,
0: లోభి, మహాలోభి.
1: A miser and a greater miser.
0: Lobhi tammudu.
1: Miser is younger.
0: Mahalobhi anna.
1: Greater miser is elder brother.
0: Varu kavasanta dhanam pettukunnaru.
1: They amassed wealth.
0: Kani.
1: But.
0: Kasaina kadapa daatiki bayatiki velladu.
1: But they don't spend single pai.
0: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
1: They don't eat belly full at least.
0: కావలసిందంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
1: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
0: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
1: ఇఫ్ యు ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
0: ఒకనాడు,
1: వన్ డే,
0: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఏ క్లోజ్ రిలేటివ్ died in a village close to this village.
0: ఈ తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
1: It is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
0: 10 మైళ్ళ దూరం ఉంటుండాలి.
1: It is 10 miles long distance.
0: బస్సు ఎక్కితే ఈ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకొని పోవడానికి ప్రయత్నించాడు పెద్దన్న.
1: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
0: తెల్లవారు జామనే లేచాడు, ఏదో రెండు గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
1: Early morning he got up, packed 2 pairs of his clothing.
0: తమ్ముడికి చెప్పాడు,
1: he told his younger brother,
0: ఒక చిన్న దీపము అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
1: He said, light a small lamp, the oil lamp.
0: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగ్ లో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హి ప్యాక్డ్ 2 పెయిర్స్ ఆఫ్ క్లోథింగ్.
0: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
1: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
0: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని,
1: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
0: తిరిగి ఒక అర్ధ గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
1: The elder brother returned in half an hour's time.
0: Into 3 miles nadichipoyadu.
1: He walked on the way 3 miles.
0: 3 miles nadichivachadu.
1: And he returned all the 3 miles.
0: 6 miles ayipoyindi.
1: 6 miles total.
0: Talupu tattadu.
1: He tapped the door.
0: Evaru talupu tattade annadu chinna tammudu.
1: Younger brother asked, who are you? Who is tapping the door?
0: Nenu annandra annadu.
1: I'm your elder brother.
0: Enduku vachavu annadu.
1: Why have you come?
0: Nenu poyye samaya lopala deepamu aaripeyamani cheppaledu. అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
1: వై లీవింగ్ ది హౌస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ల్యాంప్, దేర్ ఫోర్ ఐ రిటర్న్ టు రిమైండ్ యూ దాట్.
0: అప్పుడు తమ్ముడు చెప్పాడు,
1: యంగర్ బ్రదర్ సెడ్,
0: బ్రదర్ నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
1: ఆమ్ ఐ నాట్ దట్ ఇంటెలిజెంట్? I had immediately put off the lamp the moment you
0: left. నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళ లోపల నువ్వు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు చూసుకోలేదా?
1: బట్ బ్రదర్ నో, యూ వాక్ 3 మైల్స్ లాంగ్ అండ్ రిటర్న్ 3 మైల్స్, జస్ట్ ఇమాజిన్ ది వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్.
0: స్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
1: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వర్న్ అవుట్.
0: అప్పుడు అన్న చెప్తున్నాడు,
1: దెన్
0: బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా.
1: హి సెడ్, ఓ బ్రదర్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్.
0: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
1: I bundled the slippers, now I am carrying in my arms now.
0: ee vidhamainatvanti lobattam unte ee cheppuru enduku?
1: This is the miserliness. Why does he need
0: daanu sukhapadanatvanti okka ee dannadanyamudu enduku?
1: If the money doesn't make you happy, why do you need it actually?
0: Porukaina sukhan nandinchali,
1: at least make others happy.
0: Taanaina sukhapadali,
1: at least you should be happy.
0: Ee rendu lenatvanti okka sukham em prayojanamu?
1: With neither, what is the use of all this money?
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
1: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
0: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
1: యూ షుడ్ స్టడీ నాట్ ఫర్ ది జాబ్ సేక్.
0: మన సమాజం లోపల, మన విలేజ్ లోపల, మన గ్రామం లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ విలేజ్.
0: సమాజం యొక్క సంక్షేమాని కోసమని మీ చదువులు ఉపయోగపెట్టాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
0: ఇది కేవలము డిగ్రీ అనేటువంటిది భిక్షాపాత్ర.
1: డిగ్రీ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
0: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బిగ్ చేస్తున్నావు.
1: విత్ దిస్ డిగ్రీ విచ్ ఇస్ ఎ బెగింగ్ బౌల్ యూ గో స్టెప్
0: మన చదువు
1: ఎవ్రీ ఆఫీస్.
0: మన పాదముల పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్,
0: స్వయం కృషి జరగాలి.
1: యూ షుడ్ బి సెల్ఫ్ రిలయన్స్.
0: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ విలేజ్ ఇన్ ద వే దట్స్ రిక్వైర్డ్ నీడెడ్.
0: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
1: వీ షుడ్ గ్రో ద వెజిటబుల్స్ ఇన్ అవర్ విలేజెస్.
0: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజ్ ఇవంతా కూడా కట్టించి చెప్పాలి.
1: వీ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ ప్రాపర్ డ్రైనేజ్ క్లీన్లీనెస్ మెయింటైన్ ఓవర్ దేర్.
0: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
1: There are many poor people in our villages.
0: వాళ్ళకు పరిశుద్ధమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించాలి.
1: We should also tell them.
0: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
1: And we should see that, tell them that they should not be afflicted by any disease.
0: చిన్నపిల్లలకంత కూడా మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
1: We should teach them all that we have learned.
0: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: This is the real help to others.
0: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చేయాలి.
1: You should help others.
0: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
1: Today, the moment we receive high degrees,
0: employment office lo poi book chestam manu register.
1: We register ourselves there in employment exchange office.
0: Kani adi kontha ekkuvaipothe videshalaku apply chestam.
1: Further, we also apply to find jobs elsewhere abroad.
0: Idi chaduvulu yokka lakshaname kaadu.
1: This is no true
0: mana gramani manam poshinchali.
1: We should serve our village.
0: Neevu puttindedi nee gramamlo.
1: You are born in this village.
0: Nee perigindedi nee gramamlo.
1: You have grown in
0: this village. Nee chadivinedi nee gramamlo.
1: You have studied here.
0: Sarvamu ee gramame neeku andinchindi ee shaktulunu.
1: It is the village that gave you all these abilities.
0: Kanuka neevu chadivina sarvasa shaktulu kudanu nee yokka society ni neeku andinchindi.
1: Therefore through society you got all your capacity.
0: Kanuka neeku society ki neevu krutagnathalu andinchanakkarleda.
1: Should you not show gratitude to your village and society?
0: చదువులోనే మనం సొసైటీలోనే పుట్టాము.
1: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సొసైటీలో పెరిగాము.
1: వి గ్రో ఇన్
0: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
1: అండ్ వి
0: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
1: వి షుడ్ ఎక్స్‌ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు సొసైటీ.
0: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
1: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గాన్.
0: నేను నా వారు.
1: ఐ అండ్ మైన్.
0: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
1: But how about the rest of the people?
0: Andaru bhagavantuni biddale.
1: All are children of God.
0: Andaru annadammule.
1: All are brothers.
0: Kanuka manalo manam ye vidhamaitundi kalthal lekunda andaru sahana bhavantu abhrutiki raavali aneetundi oka sahanamu saanubhootini manam penchukovali.
1: Without any conflict we should live together in brotherhood, in cooperation
0: and understanding.
1: Unity is very essential.
0: Dani practical le dani abhrutiki margamu.
1: It is to practice unity is the path to progress.
0: ఐకమత్యం ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
1: This unity is not confined to saying hello.
0: కలిసి పని చేయాలి.
1: We should work together.
0: కలిసి మెరిగితే కలిసి పుణ్యం అన్నారు.
1: And if we work together, we'll earn merit.
0: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
1: Students should have broad mind.
0: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: We should widen our heart.
0: ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
1: Where is this body?
0: కానీ
1: ఎడమైన
0: హృదయం హృదయం కాదది. గుండెకాయ.
1: It is a simple physical heart what you say that.
0: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
1: Physical heart is the main switch to our body.
0: అది స్విచ్ బోర్డు.
1: It is a switch board.
0: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
1: It's not that heart.
0: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
1: The spiritual heart is present all over the body.
0: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
1: It has no limit, it has no boundary.
0: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
1: This hridaya heart is present everywhere.
0: Karukani sarvata paanipadam tas sarvato chisiromukam.
1: Therefore it encompasses everything around.
0: Kabatti mana hridayam ekkada varaku prayanam avutundo akkada varandaru mana bandhuvule.
1: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
0: Ee vidhamainatundi oka sahana bhavam cheta aikamatyamto mana jeevitharu sadinchali.
1: With this kind of understanding you should achieve unity.
0: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
1: ది స్టడీస్ ఆర్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: చదువు సంస్కారం కోసం.
1: యు స్టడీ సో యాస్ టు గెట్ కల్చర్.
0: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటాది.
1: వెన్ వన్స్ యూ డెవలప్ యువర్ కల్చర్ ఇస్ నాట్ దట్ డిఫికల్ట్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్.
0: ప్రార్థన చేస్తున్నారు ధర్మో రక్షతే రక్షిత.
1: యు ఆల్ ప్రే ఇఫ్ యూ ప్రొటెక్ట్
0: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ప్రొటెక్ట్ ధర్మ Dharma will protect you in turn.
0: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
1: So we have to see that the society conducts in the path of dharma.
0: మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
1: If every village treads along the path of dharma, the whole town will develop.
0: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
1: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
0: Pallallo undinatvanti oka dharmamu, pallalavarlo undinatvanti oka nyayamu, pallalavarlo undinatvanti oka sahanamu, pallalavarlo undinatvanti oka prema pattanallo ledu.
1: Dharma, justice, understanding, tolerance are the values which are present more in villages than cities.
0: Samuhalopala court tayaraipoyinayi.
1: In township and crow.
0: Banks tayaraipoyinayi.
1: Banks are there.
0: Universities tayaraipoyinayi.
1: Universities.
0: Inka inninno ivanni tayaraipoyinayi.
1: So many are there.
0: Inni undinatuvanti yokka aa pattanallo jarigetuvanti anyayalu akramalu anacharalu inta antari kaadu.
1: You find lot of injustice, horror and terror in cities.
0: Kaani pallallone kotte neethi nijayati untundadi.
1: The honesty and integrity are more in villages.
0: Karukani inka pallali endu kodanu కొన్ని ట్రైబల్స్ ఉంటారు.
1: దేర్ ఆల్సో ట్రైబల్స్
0: అడవుల్లో ఏ సంబంధము లేనిటువంటి వారు ఉంటారు.
1: దే ఆర్ పీపుల్ ద ట్రైబల్స్.
0: వాళ్లలో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
1: అమంగ్ ట్రైబల్స్ యూ ఫైండ్ సత్య అండ్ ధర్మ అండ్ నాట్ ఇన్ టౌన్.
0: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
1: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
0: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
1: What is that we do having
0: been
1: educated? We are burning our culture. We are really burning our morality and integrity. We are burning the human quality. What is this human quality?
0: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరములు అయిపోయింది.
1: Man is born lakhs and lakhs of years ago.
0: కానీ మానవత్వం ఇంకా మానవుడి నుండి పుట్టలేదు.
1: But the human quality is not yet
0: born.
1: Man is born, human is born, but not humanness. When do you expect it? We passed through so many lives. How many more in store? So along with man, the human quality also should be born. We should speak truth.
0: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు.
1: యాక్చువల్లీ దేర్ ఇస్ నన్ హూ స్పీక్ ట్రూత్.
0: నోరెత్తితే అసత్యమే.
1: ద మూమెంట్ ఓపెన్స్ హిస్ మౌత్ ఫుల్ ఆఫ్ లైస్ ప్యాక్ అప్
0: చేయి పెడితే అధర్మమే.
1: Once he resorts to action with his hand, it is adharmic
0: unrighteous.
1: How do you call it human
0: quality?
1: Animals, birds, they have got a particular code of conduct and behavior.
0: Season and reason untundadi.
1: The animals follow a season and a reason. But
0: no season, no reason.
1: But human has no reason, has no season.
0: ఇంకా మీ చదువులు ఎందుకోసం?
1: Then why do you need studies?
0: ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: Why should you study?
0: పనికి రాని చదువులు మనం ఎందుకు చదవాలి?
1: Why should you study all this useless
0: stuff?
1: It's all rotten stuff.
0: సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చదువులు మనం చదవాలి.
1: You should study such that as to help
0: people. మానవత్వాన్ని పెంపొందింప చేసుకునేటువంటి చదువులు చదవాలి.
1: We should learn so as to uphold the human
0: quality. మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే చదువులు చదవాలి.
1: We should develop inter relationships among mankind.
0: ఈ వాడు మానవునికి మానవునికి మధ్యలో ద్వేషము.
1: Today there is hatred between
0: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
1: There is hatred among
0: villages. రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
1: Among provinces there is enmity.
0: ద్వేషం లేకుండా ఎట్ట పోతుంది?
1: Well, don't you get expect the same thing
0: elsewhere? నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
1: There are so many conflicts and infighting in villages and provinces.
0: మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
1: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
0: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
0: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
1: సీ దట్ యువర్ విలేజ్.
0: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
1: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
0: ఇంటిలోనే ఉంటున్నాయి కావాల్సినన్ని కలహాలు.
1: We got all conflicts at home.
0: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
0: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
1: How do you say that others
0: who are you?
1: Who are you?
0: ఏం శక్తి ఉంది?
1: What right you have? What power you have?
0: కనుకనే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
1: First charity begins at home. Correct your
0: నీ మానవత్వాన్ని నీవు పోషించుకో.
1: Keep up your human quality.
0: అందరూ కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
1: Consider that all are children of God.
0: ఇదే నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
1: This is the main educational principle.
0: ధనము ధనము ధనము ధనము ధనము.
1: And everywhere we think of money.
0: ఈ ధనము ఎందుకు కాల్చడానికి ధనము?
1: What for is the money? To burn it or what?
0: ఈ ధనముని ఏమి చేస్తున్నారు?
1: What is it you do with it?
0: ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
1: Are you helping this country?
0: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
1: Are you helping anybody?
0: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
1: Are you just offering to anyone?
0: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
1: Do you spend to entertain education activity? Nothing.
0: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
1: All this money is something like the one hidden in a pit. That deep.
0: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
1: Therefore, we should not waste our life
0: for money. ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
1: We should spend our life for love.
0: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
1: For the body you need money.
0: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
1: And therefore, for human quality, be ready to sacrifice your life.
0: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
1: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
0: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
1: దేర్ ఓన్లీ త్రీ రీజన్.
0: సత్యాన్ని నిలుపుకోవాలి,
1: అపోల్డ్ ట్రూత్,
0: ధర్మాన్ని ఆచరించాలి,
1: ఫాలో ధర్మ.
0: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధములు.
1: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి, సత్యం వద, ధర్మం తెర.
1: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
0: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్.
0: లేక నీ కంఠం కోస్తామని అంటారు, కంఠం కోసుకోను, సత్యాన్ని వదలను.
1: ఎ మూమెంట్ వెన్ యూఆర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్.
0: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి.
1: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఎన్ని విధమైనటువంటి కష్టములు వచ్చినప్పటికీ తనకు దైవముంది సత్యాన్ని నిలుపుకుంటూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్,
0: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హి స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్, ప్రొటెక్టెడ్ హిమ్. ఈ సత్యమునకు ఎరువు ఏంటి?
0: ఈ సత్యమునకు ఎరువు ఏంటి?
1: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యు ఆఫర్ టు ట్రూత్?
0: అదే ప్రేమ.
1: లవ్ ఈస్ ద మెన్యూర్.
0: కనుకనే ప్రేమను మనం పెంచుకోవాలి.
1: సో హ్యావ్ టు డెవలప్ లవ్.
0: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు.
1: యు షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్.
0: నా ఫ్యామిలీ అంత వరకే పరిమితం కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్
0: నేను, నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యములో పోయి కూర్చో.
1: ఇఫ్ యు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైండ్,
0: నువ్వు ఊళ్ళో ఎందుకు ఉండాలి?
1: దెన్ వై షుడ్ యు బి హియర్?
0: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
1: వై షుడ్ బి ఇన్ సొసైటీ?
0: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
1: Being in the society, desire the welfare of the
0: society. నేను నా ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ అంటే ఏమి, నువ్వెంత ఒక ప్రత్యేకమైనటువంటి అంటు జబ్బు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు.
1: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
0: కనుకనే అందరితోనూ కూడాలి.
1: You should be in with others.
0: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: You should develop unity.
0: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. ఇది ఒక పెద్ద
0: బ్యాడ్ డిసీజ్.
1: ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్, బిగ్ డిసీజ్.
0: అందరూ ఉండాలి.
1: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్.
0: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
1: ద అదర్స్ ఆల్సో సేమ్.
0: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
1: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్.
0: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాన్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
1: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్, దే విల్ బి
0: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మములను పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో యాస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరే భావి భారతోద్ధారకులు.
1: యు ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
1: యు ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
0: లీడర్స్,
1: లీడర్స్, లీడర్స్.
0: కనుకనే మీరు సత్యమైన తీసుకోండి.
1: సో
0: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు.
1: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ది రాంగ్ వే.
0: ఎట్లా ఉంది తెలుసినా,
1: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ.
0: సాక్షాత్ హరిశ్చంద్ర వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్.
1: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్.
0: ఈనాటి కలి ప్రభావం,
1: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
0: కాదు, అందువల్లనే ఈనాడు హరిశ్చంద్రులు ఎవరూ లేరు.
1: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
0: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: సత్యమే పరిగెత్తిపోయింది.
1: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
0: అంతా అసత్యమే.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
0: ధర్మమే పరిగెత్తిపోయింది.
1: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
0: కానీ ఉన్నదంతా అధర్మమే.
1: వాట్ వి ఫైండ్ ఇస్ అన్రైట్.
0: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
1: వి హావ్ టు ప్యూరిఫై.
0: ఎట్లా చేయాలి?
1: హౌ?
0: మనం ఆచరించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
0: సే. నోటితో చెప్పడం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సే.
0: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
0: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
1: సో వాట్ వి థింక్ వి షుడ్ సే, వాట్ వి సే వి షుడ్ యాక్ట్.
0: కనుకనే మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
1: సో లాంగ్ వి అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మం మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
1: ఇఫ్ వి డోంట్ ఫాలో దీస్ టూ, వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్, బట్ వి ఆర్ విషయార్థిస్, ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్.
0: జ్ఞానమనంతం బ్రహ్మా.

0: ఒక చిన్న విషయము. మన యొక్క ఇన్స్టిట్యూట్ లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తుంది. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: In the institute, lo, శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనము కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions, you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను ఎక్కువ
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes. None to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: గ్రాండ్ పేరెంట్స్ అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother,
0: grandfather. వీరు ఇన్ని విధమైనటువంటి అభివృద్ధి పరిచేసేసి ఆ పిల్లవాడు సంస్కృతం లోపల అన్ని విధములుగా తాను నిలిచినంటే ఎంత దుఃఖాన్ని మర్చిపోయి ఉండాలి. మీరు యోచన చేసుకోండి.
1: జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సచ్ ఎ చైల్డ్ ఈజ్ హియర్ టుడే, హి హస్ కమ్ అప్ టు దట్ పొజిషన్ హస్ టు స్పీక్ ఇన్
0: దుఃఖాన్ని మరిపించి,
1: హస్ ఫర్గాటెన్
0: ఆనందాన్ని పెంచి,
1: హస్ గ్రౌన్ ఇన్ బ్లిస్.
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిది తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: Sai's love is immeasurable to such an extent that one would
0: మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళేమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్ యూ నో,
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: యూ నో అవుట్ సైడ్ ద మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, వర్క్
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదివితూ పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఆల్ ద న్యూ కమర్స్ ఫేస్ ఆల్ ట్రబుల్స్ in the name of ragging, such that they would run away in 1 week time.
0: Junior boys and senior boys peddannalaga bhavinchi vaani entunu aadarinchali.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: Sontam brothers maadri manu bhavinchali.
1: We should take them as our own.
0: Vaaniki unnatundi anukoolalu manam teerchali.
1: We should provide all conveniences.
0: Vaani ashantini manam nirmoolam cheyali.
1: We should help them so that they would not
0: shantini manam penchali.
1: We should see that they will be happy.
0: Adi nenu ikkada chestunnanu. మీరు చేయమని చెప్తున్నాను.
1: దట్స్ వాట్ భగవాన్ డస్ హియర్ అండ్ హీ వాంట్స్ యూ టు డూ.
0: ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అయినప్పటికీ ఇలాంటి పిల్లలకంతా కూడాను భోజనానికి కూడాను స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాను.
1: దో ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ హియర్, ద స్టూడెంట్స్ రిసీవ్
0: ఒక ఫీజ్ కానీ, ఒక ఎగ్జామినేషన్ ఫీజు కానీ, లైబ్రరీ ఫీజు కానీ, లైబ్రరీ ఫీజు కానీ, ట్యూషన్ ఫీజు కానీ, ఇంకే ఫీజు కానీ ఎక్కడే కానీ ఒక నయా పైసా లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్. నో ట్యూషన్ ఫీ, నో ఎగ్జామినేషన్ ఫీ, నో లెబొరేటరీ ఫీ వాట్స్.
0: అలాంటి దీని కింద ఈ విద్యను పిల్లలకు చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
1: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
0: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినా కానీ ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి, నాయన నువ్వు బిచ్చమెత్తకూడదు, నీకేం గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి, సహాయం చేయాలి.
1: If you find anybody begging on the street, you should call him, talk to him softly.
0: Why
1: do you beg like that? Help him to carry his living.
0: ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిష్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్లా వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేసాడు.
1: దెన్ హి పర్చేజ్డ్ నెట్ అండ్ ప్రెజెంటెడ్ టు దిస్.
0: ఇదిగో వలను తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
1: విత్ దిస్ నెట్ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: అట్టిని మన పిల్లలకు కూడా ఆ విధంగా చేయాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ డూ లైక్ దట్.
0: ఒక జీవనోపాధి కూడా మనం తగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్ సో యాస్ టు క్యారీ అవుట్ దేర్ లివింగ్.
0: ఎందుకంటే వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ అవర్ బ్రదర్స్.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: ఆల్ బిలాంగ్ టు వన్ ఇన్స్టిట్యూట్.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: Aa premanu meeru penchukovali.
1: You should develop that.
0: Aa aapyathanu meeru vishalam gavinchukovali.
1: You should have that affection.
0: Aa hrudayanni kuda nu vishalam cheskovali.
1: We should broaden our hearts, widen our feelings.
0: Adi ee naadu mana vidyarthulu nerchukovalsinatundi.
1: That's what our students should learn today.
0: Ahankaraniki kaani,
1: either for ego,
0: aadambaraliki kaani,
1: or show,
0: ee maatram avakasam ivvaku.
1: We should never give scope to them.
0: Amita premaku manamu అవకాశాలు ఇవ్వాలి.
1: వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్.
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్ లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ అనదర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ద షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హి polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: Another person used to write addresses on envelope.
0: అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చేవాడు. నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హి పాసెస్ ఆన్ టెలింగ్ గాడ్ బ్లెస్ యూ.
0: అంత హృదయం కలిగినటువంటి వాడు.
1: గుడ్ హార్టెడ్.
0: బూట్సులకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ హియర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కాదు
1: It's not the education alone.
0: One education, what is there in
1: education?
0: Churchill. Meekandarki telusunu.
1: You know Churchill. Prime Minister Churchill.
0: Ayana ee vidyalo chadavaledu.
1: He didn't study.
0: Military lo poi cheripoyadu. Kaani atanlo goppa abhivruddhi vachindi.
1: He joined military. But he has progressed.
0: Atanu kevalam Nobel Prize kudanu pondadu.
1: He also received Nobel Prize.
0: Atanu kumarunu military lopala sipayiga cheraadu.
1: His son was an ordinary soldier in army.
0: Ee vidhanga kudanu గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. విద్య
0: యోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ కల్టివేట్ హ్యూమిలిటీ. అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ యూ గెట్ డిజర్వ్డ్నెస్ అండ్ దెన్ మనీ దేర్ ఆఫ్టర్.
0: వినయం చాలా గొప్పది.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్
0: వినయమే విద్యార్థికి గొప్ప కిరీటము.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunu mee roommate gaanu untunte vaalaki edhi revicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students,
0: vaalaki eppudu marchipoyinaatundi dukkaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any longer.
0: Aa dukkanni marchipoyeatundi oka aanandanni ivvali.
1: Make them happy so that they would forget all the sad events.
0: Ellalo cheyini vetamalu enta aanandam vachindi. తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడు పాపం.
1: బికాస్ భగవాన్ ప్రెజెంటెడ్ హిమ్ ఎ గోల్డెన్ చైన్ నౌ.
0: అలాంటి చూపించాలి. దానికోసమే నేను చేస్తున్నాను.
1: భగవాన్ డస్ ఆల్ దీస్ థింగ్స్ టు సెట్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్.
0: ఎప్పుడు తలచటము చెప్పటము చేయటము ఈ మూడింటి నేను ఏకత్వంతో చేస్తాను.
1: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హి డస్.
0: కనుకనే నాకు చెప్పడానికి కూడా అధికారం ఉంటుంది.
1: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మీరందరూ కూడా మనుష్యులుగా మీరు బ్రతకండి.
1: Lead the life of a human being.
0: పశువులుగా బ్రతకకండి.
1: Not the life of an animal.
0: రాక్షసులుగా బ్రతకకండి.
1: Not the life of a demon.
0: కాఠిన్యమైనటువంటి హృదయాన్ని పెంచుకోకండి.
1: Stone hearted.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: Your heart should melt and flow.

0: సత్యం నాస్తి పరమం పదం సత్యం నాస్తి పరమం పదం ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు
1: ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్ ఈశ్వర
0: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు
1: ఆల్ ద ప్లెజర్స్ అండ్ ద ఫ్లూయన్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్
0: సత్యములకు మించినటువంటిది ఈ జగత్ పదం ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈశ్వరునకు

0: సత్యములకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ట్రూత్.
0: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
1: Even death is afraid to approach any person with morality and honesty.
0: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: There is no mightier power than truth.
0: సత్యమే సర్వశక్తిమయము.
1: Truth is all powerful.
0: సర్వశక్తిమయమైనటువంటి సత్యము సర్వ మానవుల యందు కూడాను అగమ్యగోచరంగా నిలిచి ఉన్నది.
1: This all powerful truth is present, latent in everyone.
0: సత్యం సర్వభూతాంతరాత్మ.
1: Truth is present in all of the beings.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: సత్యం ఎక్కడ ఉన్నది?
1: Where is the truth?
0: ఇక్కడనే.
1: It is here.
0: ఎక్కడ చూచినా ఉన్నది సత్యం.
1: Truth is present everywhere.
0: సత్యం లేని స్థానము సత్యము కాని పదములు జగత్తులో కానరావు.
1: In this world you don't find any material or any place where there is no truth.
0: సత్యమే సర్వ సంపదలకు మూల కారణం.
1: Truth is the foundation for all prosperity.
0: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు.
1: సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్, హీస్ పాసింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ ట్రబుల్స్.
0: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
1: ద రీజన్ బిహైండ్ ది అజిటేషన్స్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ దిస్, ఇట్ హెస్ ఫర్గాటన్ ట్రూత్.
0: సత్యము మొరాలిటీ అనగా నీతి ఇవి రెండు కూడాను ట్విన్స్.
1: ట్రూత్ అండ్ మొరాలిటీ ఆర్ ద ట్విన్స్.
0: కనుకనే నీతి నిజాయితీలు నిజమైనటువంటి యొక్క సోదరులోని.
1: The truth and morality are true brothers.
0: నిన్నటి దినం నిజాయితీని గురించి చెప్తామనుకున్నాం, కానీ నీతిని మాత్రమే బోధిస్తూ వచ్చాం.
1: Yesterday you have been taught about this morality and the integrity is left.
0: నీతి మానవునకు ప్రధానమైనటువంటి ఖ్యాతి.
1: It is neeti morality that brings you khyati, reputation.
0: ఈ ఖ్యాతి మాత్రమే కాదు, నీతి మానవ జాతి యొక్క ప్రాణము.
1: In fact, neeti morality is the makes you belong to this human society, jati.
0: ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
1: The life breaths, life principles for humanity are these two, neeti morality, nijayati, the honesty.
0: కనుక సత్యరూపమైనటువంటి యొక్క దైవమును సాక్షాత్కరింపచేసుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
1: Man's main responsibility lies in enjoying the manifestation of the divine, divine who is truth.
0: ఇట్టి దైవత్వాన్ని పొందేటువంటి ఒక మానవుడే నిజమైన మానవుడు.
1: You can call yourself a true human if you attain divinity.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: Son of Bharat, listen to this truth. It is only true human society that has known, practiced morality.
0: సత్యం నాస్తి పరో ధర్మహాని. మను చక్రవర్తి ఈ సత్యాన్ని గురించి ఎన్నో విధములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు జగత్తుకు.
1: ఎంపరర్ మను టాట్ ది మిస్టరీ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్, టెలింగ్ దట్ ఇట్ ఇస్ హైయెస్ట్, దేర్ ఇస్ నో అదర్ పాత్ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: సత్యంబునందుండి సర్వం విసృజించే.
1: From the point of truth, he created the entire universe.
0: Satyamunandanage sarva srushti.
1: The whole creation merges back into the truth.
0: Satyamahimaleni stalamedi kanukunna.
1: You do not find any place where there is no truth.

0: శుద్ధ సత్వమిదే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ ద ప్యూర్ అన్సలిడ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి సత్యస్వరూపుడైనటువంటి దైవత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు.
1: He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity.
0: సత్యాన్ని మర్చినటువంటి మానవుడు నిత్యత్వాన్ని పొందలేడు.
1: Man who has forgotten truth can never attain the
0: state of eternity.
1: He can never attain reach divinity.
0: కనుక సత్యాన్ని మరవకూడదు.
1: So never forget truth.
0: ఇటు సత్యతత్వమును ప్రబోధించే నిమిత్తము దైవమే సాక్షాత్కరిస్తుంటాడు.
1: God incarnates to teach the principle of truth.
0: ప్రాచీన కాలపునందు రాజులందరూ కూడాను సత్యాన్ని అనుసరించి పాలిస్తూ వచ్చారు రాజ్యములు.
1: In ancient times, kings ruled their kingdoms following the principle of truth.
0: అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు.
1: Harishchandra emperor considered truth as his very breath.
0: Bari biddalanu ammukoni kudanu satyaniki tana jeevithanni ankitam chesadu.
1: He has dedicated his life to truth that made him even to sell out his wife and child.
0: Rajyanni kuladukoni divyatmayinatundi satyaniki pranam nandinchadu.
1: He lost his kingdom and surrendered to the divinity.
0: Ee satyame naaku నిజమైనటువంటి రాజ్యము అన్నాడు.
1: హీ కన్సిడర్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ కింగ్డమ్.
0: ఈ సత్యరాజ్యమే లేకుండినా నేను ఒక రాజునే కాదు.
1: వితౌట్ దిస్ కింగ్డమ్ ఆఫ్ ట్రూత్ ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఎన్ ఎంపరర్.
0: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
1: హీ వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ హైయర్ దాన్ దట్ ఆఫ్ సత్య ట్రూత్.
0: కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపం.
1: దేర్ ఫోర్ ట్రూత్ ఈస్ ది వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
1: ద శాంక్టిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ.
0: ఈ సత్యం భవి బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: This cannot be obtained by worldly things.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
1: Man today, he has lost truth following the worldly physical pursuits.
0: పూర్వము హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాము అట్టి గతికి పొందగలిగారు.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, దుర్యోధన, దుశ్శాసన హ్యావ్ ఫర్గాటెన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్
0: వీరందరూ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: గొప్ప మేధావులు,
1: దే ఆర్ ఇంటెలెక్చువల్.
0: గొప్ప పండితులు,
1: దే ఆర్ స్కాలర్స్.
0: గొప్ప తెలివితేటల వారు,
1: దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: అయినప్పటికీ
1: యట్
0: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
1: As they have no morality and integrity, they lost everything.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక శక్తుల కోసం మనం పాటుపడనక్కర్లేదు.
1: We don't need to struggle for externals.
0: నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
1: You may attain them today and lose tomorrow.
0: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
1: Truth will never leave you.
0: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
1: When once truth gets into your life, it will never forsake.
0: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
1: It is only truth that will protect you and uphold you because it is changeless, unwavering and steady.
0: సర్వ సౌఖ్యములు, సర్వ సదుపాయములు, సర్వ భోగ భాగ్యములు కూడాను సత్యము నుండియే ఆవిర్భవిస్తాయి.
1: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
0: Kanaka bahyamaina laukikamaina prakrutamainatundi oka saubhagyam nimittamai manam prakuladanakkaledu.
1: You don't need to struggle hard for all the external ephemeral fleeting joys and pleasures
0: of the world. Nitya satyamainatundi oka pavitramainatundi oka నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
1: What we have got to protect today is that eternal principle, the sacred twins of Niti and Nijayati, morality
0: and
1: integrity. We have to propagate these two principles of morality and integrity. We are forgetting truth, expecting temporary
0: happiness.
1: We are forgetting the righteousness. Where there is truth, dharma will follow.
0: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రుడు.
1: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్ పాత్ బియాండ్ ట్రూత్.
0: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి, సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నటిది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితీలకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
1: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
0: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడాను పొందలేడు.
1: The one who has lost truth can never have morality.
0: ఇట్టి నీతిని పొందవలన నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
1: To be moral, one has to keep up the integrity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ఈనాటి యువకులు,
1: మోడర్న్ యూత్,
0: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతితం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
1: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్.
0: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడా నువ్వు వదలని బారవుతావు.
1: When once you forget truth, it amounts to forgetting the rest.
0: కనుకొని సత్యమునే మనము కాపాడుకోవాలి.
1: So we have to safeguard this truth.
0: చంద్రమతిని తీసుకొని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
1: హరిశ్చంద్ర was proceeding along the shore of Ganga along with Chandramukhi.
0: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
1: Harishchandra was inquiring as to how to help Chandramati to cross the river.
0: Dharmapatni ainatundi Chandramati cheppindi.
1: Wife Chandramati said,
0: satyamunakai manam arpitam gavincham, satyamunakai manam praakulaadutunnamu, satyanni manam vadalinappudu idi manamunu munchi vestundi, satyanni sadinchitama gattuku cherutam annadi.
1: Chandramati wife said to her husband, we follow truth, we have dedicated our life to truth. When once we forget truth, we get ourselves drowned in the river.
0: మన జీవితం అంతా ఇక్కడ సత్యానికి అర్పితం చేశాం.
1: We have dedicated our entire life to truth.
0: కనుక మనకు భయం ఎందుకు?
1: Why should we fear?
0: భయపడనక్కర్లేదు.
1: We don't need to fear.
0: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
1: The truth will help us to cross.
0: సత్యమే మనం రక్షిస్తుంది.
1: Truth will protect us.
0: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సత్యమని.
1: The wife help her husband to pick up courage and strength at that moment.
0: Anati satipatulu itti pavitramaitvanti yokka satya dharmamulendu jeevithani garpadu chetane aanadu satya harishchandrudu anetvanti peru saarthakanga nilchukunnadu.
1: In fact, the name Satya Harishchandra is so befitting because they followed satya and dharma.
0: Kanuka manam satyanni paatinchutuku taginatvanti krushi cheyali.
1: We should make every effort to follow truth.
0: Aadina maata tappakoodadu.
1: We should never go back the promise given.
0: Adi ye satyamunaku baukikamainatvanti yokka artham.
1: That is the worldly sense of the term truth.
0: Kanukane tane yokka guru ainatvanti yokka upacharyudu vachi balichakravartiki nayana vachinatvanti vaadu samanyudu kaadu.
1: The preceptor came and said, the one who came to receive the offering is not ordinary one.
0: సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు కాదు.
1: ద వన్ హూ ఆస్క్ హూ ఇస్ ఆస్కింగ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: సాక్షాత్ సత్యస్వరూపుడే.
1: ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ డివైన్.
0: కాబట్టి నీవు మాటను ఇవ్వవద్దు అన్నాడు.
1: సో డోంట్ మేక్ ఎనీ ప్రామిస్, సెడ్ ద ప్రిసెప్టర్.
0: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి స్మైల్డ్.
0: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
1: ఇస్ ఇట్ న్యాచురల్?
0: రాజుల యొక్క ధర్మమా?
1: ఇస్ ఇట్ ద రైట్?
0: వ్యక్తిని యొక్క పవిత్రత?
1: సీక్రెట్ దేర్? నో.
0: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
1: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నేను సత్యము తప్పను.
1: దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: గురువాజ్ఞను నేను మీరుదును కానీ నేను ఆడిన మాట తప్పను.
1: ఐ విల్ వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ మై ప్రిసెప్టర్ బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: మాట ఇచ్చి బొంకిచ్చి బొంకిపోవటము ఇది రాజుల యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్ టు గో బ్యాక్ టు ద ప్రామిస్ గివెన్.
0: అట్టి పవిత్రమైన సత్యాన్ని తాను కాపాడుతూ వచ్చాడు.
1: హి వాస్ ప్రొటెక్టింగ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
0: ఇంకా పాండవులు ఎందుకూడను?
1: అమంగ్ పాండవస్
0: సత్య స్వరూపుడైనటువంటి ధర్మజుడు.
1: ధర్మజ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
1: Under any circumstances, he never transgressed the truth.
0: ఐదు మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చుని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవించేశాడు.
1: All the five husbands are seated over there in the open court. The wife was humiliated.
0: అప్పుడు ధర్మరాజు చెప్పాడు.
1: Dharmaraja said,
0: మనం ఓడిపోయినాం.
1: We have lost.
0: మనం వారికి బానిసలమైనాం.
1: నౌ
0: ఇప్పుడు మనం ఈ క్రోధమును కాని తాపమును కాని లేక విచారమును కాని దేశమును కాని సాధించటం రాజుల యొక్క లక్ష్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్ టు గో ఆఫ్టర్ అవరిస్ ఆర్ ఎన్వీ ఆర్ హెట్రెడ్ అట్ ద టైమ్.
0: కనుక సోదరులారా శాంతిని వహించండి.
1: హీ పాసిఫైడ్ హిస్ బ్రదర్స్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టెలింగ్,
0: పతి
1: హస్బెండ్,
0: నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
1: ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
0: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాన్ని.
1: హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్.
0: కనుక మీ సత్యమే సర్వులను కాపాడుతూ ఉండాలి.
1: యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: ఈ కౌరవులు దుర్మార్గులే.
1: Kauravas are wicked.
0: దుష్టులే.
1: దే ఆర్ బ్యాడ్ పీపుల్.
0: కానీ తెలిసి కూడా మనం వారితో జూదమాడటం మన తప్పే.
1: It is our mistake to get into this gambling knowing fully well they are rogues.
0: కనుక మనం రాజులు చేయరాని పని చేస్తాం కనుకని అనుభవించలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం.
1: As we have done that what we are not supposed to, we are suffering.
0: ఈ విధంగా ఆనాటి సతులు కూడాను పతులకు ఎంతనో బోధించేటువంటి వారు.
1: That was the teaching of a wife in the olden times to husband.
0: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి యొక్క దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
0: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
1: అశ్వత్థామ హూ కిల్ సన్స్.
0: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
1: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ.
0: స్వామి
1: స్వామి
0: ఉద్రేకమున రారు.
1: దే హావ్ నాట్ కమ్ హియర్ అవుట్ ఆఫ్ యాంగర్.
0: శస్త్రధరులై యుద్ధమని లేరు.
1: దే హావ్ నాట్ హియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ద వెపన్.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: దే హావ్ నాట్ హార్మ్డ్ యు.
0: బలో చీకమ్ముతో చీకటిని భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులు ఎట్టాడను అని ప్రార్థిస్తుండాలి.
1: షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్ టెలింగ్ దట్ దే హావ్ నాట్ హార్మ్డ్ యు. దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద మిడ్ నైట్ yet you have come prepared to kill them.
0: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీముడికి కండలు ఉడికినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ భీమా వాస్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్.
0: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
1: ఇస్ ఇట్ నెససరీ టు ప్రే టు సచ్ ఎ
0: కుమారుడు నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసినటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా?
1: ఆర్ యూ గోయింగ్ టు ఫర్గివ్ ద పర్సన్ హూ హాస్ బిహేవ్డ్ ద యువర్ సన్?
0: క్షమించకూడదు.
1: యు షుడ్ హావ్ పార్డన్ హిమ్.
0: వీన్ని ఏమాత్రమైనా కూడా క్షమించక వీన్ని సంహరించి పంపించాలని.
1: యు షుడ్ నాట్ పార్డన్ హిమ్, యు షుడ్ కిల్ హిమ్ రైట్ నౌ, సేస్ భీమా.
0: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
1: వాట్ ఎ టీచింగ్ దట్ ద్రౌపది గేవ్ అట్ దట్ మోమెంట్.
0: విశ్వస్తుత్యుడు మహావీరుడు గోరాసుచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకుని పశువురాత బంధములను విశ్వాసములను నూర్చిద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ You don't need to kill him.
0: Intiye kaaka Arjuna ee yokka peru saarthakamainatundi.
1: Arjuna, you have got the deserving.
0: Pavitramainatundi yokka peru.
1: You have sacred
0: Arjuna anaga enti nirmalamaina nischalamaina nisvarthamainatundi yokka gunam kaliginatundi vaadu.
1: Arjuna meant pure, unpolluted, unsullied.
0: అలాంటి అర్జునుడు
1: సచ్ అర్జున
0: అనేక విధములుగా తన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు
1: దో రెడీ టు పనిష్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే
0: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టీచింగ్.
0: నాథ, ఇటువంటి బ్రాహ్మణుని ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
1: Is worst of the sins if you kill the son of your guru, the preceptor, a Brahmin. Is the thing that you are supposed to do? I lost my children. I could not escape from misery. So also the mother of Ashwatthama would suffer.
0: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
1: I should not be responsible for her sadness to
0: fall.
1: The one who is afraid of.
0: నిద్రమునవే మరచినవాని.
1: The one who is in deep sleep.
0: మరచినవాని, నిద్రమై మరచినవాని. సౌఖ్యముగా మధ్యము త్రావినవాని.
1: The one who is fully intoxicated.
0: భగ్నుడై పరచినవాని.
1: Who has forgotten himself.
0: సాధుచెడ భావం వారి కావుమంచువా చరచినవాని.
1: The one who has been shouting for refuge.
0: చంపుట ధర్మము కాదు పలుగున.
1: You are not justified in killing such a person.
0: ఎలాంటి స్త్రీలు అన్నాడు భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
1: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ ద్రౌపది ప్రేయ్డ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
0: పరగన్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యల నేను ద్రోణాచార్యుచేన అభ్యసించిరి.
1: You have learnt all the expertise of archery from Dronacharya.
0: Putrakriti nunna dronudavu nee chittambulo lesamul karuna sangamuleka shishyasutulan kandimpaga paadiya.
1: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
0: Na patulandari kudanu nee tandiki shishyulu.
1: My husbands are the disciples of
0: your father. Na patulandari kudanu meeku shishyulu.
1: And they are also your students.
0: శిష్యులను ఖండించటం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
1: And it is a teacher would become
0: మీ చేతిని చాడను
1: a student. They are not your hands.
0: కనుక ఇది సరి అనేటువంటిది కాదని.
1: It's not proper.
0: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
1: All great emperors gave value and strength to this truth.
0: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమైన సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
1: The truth is shining at least this far today because since ages the truth has been upheld and protected.
0: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
0: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే.
0: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమే సర్వస్వము అర్పితం గావించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కీప్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్ and follow the very principle of truth and dedicate our lives.
0: Nirata satya praudi dharani nelina harishchandrudi dharavasi chanagaleda.
1: Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving the
0: world? Yella lokamulele yesagusi nalaraju talaventa bhumini gunuchirina.
1: The great Nala, who lived the entire world, has he carried anything with him?
0: Kutaygammunaku alankruti cheyu madhata sirimoota kattuku narigijanina.
1: Mandhata, the great one, has he carried any prosperity with him?
0: Yavvaru em teeskoni poyaru?
1: Who takes anything?
0: Enta kalam rajyam elaru?
1: They lived.
0: ఎవరైనా ఒక రాగి కాసైన కూడా తీసుకుని పోయారా వెంట?
1: Have they been able to carry single coin with them?
0: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు.
1: They carried only truth.
0: సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు.
1: In fact, truth cannot be hidden.
0: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు.
1: It's not possible to forget it.
0: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది.
1: The truth is ever brilliant today.
0: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
1: Today we are trying to hide the truth.
0: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము.
1: We have determined to forget truth altogether.
0: తుచ్ఛమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
1: For petty things, for mean things, we are sacrificing.
0: ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: It is not expected of man.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది,
1: having been a man with the divinity within,
0: పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనలో నింపుకొని,
1: with all the spirit of the self which is sacred,
0: హృదయం అనేటువంటి పవిత్ర నామాన్ని పొందినటువంటి మనము,
1: we have got the title హృదయ, the heart,
0: హృదయహీనులమై,
1: we have lost our heart,
0: ధర్మ కఠినమైనటువంటి ఒక దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: We have spoiled our
0: మానవులకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరి అయిన లక్ష్యము.
1: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
0: కనుక మనము సత్యము నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది, సత్యాన్ని మనం ప్రచారం చేసి, సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి.
1: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
0: Kanuka aanati mahatallulandaru kudanu tama patulaku ee vidhamaitundi satya prabodhanam gavinchi taamu kudanu satya margamlo jeevinchi aneka vidhamaitundi kirtini sadhincharu.
1: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded on the path of truth.
0: Kanuka ee naadu kudanu మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
1: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడాని లోపల సత్య మార్గమునే అనుసరించాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ అబౌట్ ట్రూత్ వి హావ్ టు ప్రాక్టీస్ ట్రూత్.
0: అనగా సత్య మార్గం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఏదో చెప్పింది జరుపుకోవటం,
1: నాట్ టు సే
0: ఆడిన మాట తప్పకుండా ఉండటము,
1: నాట్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్,
0: ఆనంద నిమిత్తమై అన్నీను మనం మరచి,
1: for the sake of happiness we forget all,
0: satyanni kudunu visparinchi
1: we forget even truth,
0: sukhanni jeevinchatam idi kaadu mana satyamu.
1: Truth does not mean leading a happy life forgetting everything.
0: Enni kashtamaina sariye,
1: let anything come and the
0: darin tattukoni nettukoni munduku saagadaniki taginaatvanti okka dhairyanni manam sadhinchali.
1: You should have got all the courage and the strength to withstand
0: dhairya sahasam cheta satyanni manam nilabettukovali.
1: With all the courage and valor you should protect truth.
0: Neeti nijayithilato manam bratakali.
1: We should lead our lives with all morality and integrity.
0: Tiradaniki tindi lekapoyina, kattadaniki batta lekapoyina, undadaniki kompa lekapoyina, తేగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి, కానీ సత్యం ధర్మాన్ని మనం వదలకూడదు.
1: వీ మే నాట్ హ్యావ్ ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్, వీ మే నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్, వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి.
1: సో వీ హావ్ గాట్ టు రిజువనేట్ రివైవ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: కనుక నీ యదా యదా హి ధర్మస్య జ్ఞానభవతు భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
0: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది ఏ?
1: That is the first teaching of Krishna.
0: Dharma kshetre kuru kshetre samaveta yutsavaha mamaka pandavasyaiva kim kuruvat sanjaya. Dhritarashtra adugutunnadu guddivadu.
1: The blind king Dhritarashtra was asking,
0: dharma kshetramaina kuru kshetram lopala naa kumarulainatundi kauravulu పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
1: ద బ్లైండ్ కింగ్ వాజ్ క్వశ్చనింగ్ సంజయ దిస్ వే, ద ధర్మక్షేత్ర ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ కురుక్షేత్ర.
0: ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రం యొక్క గుడ్డితనం.
1: The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
0: Kalukane dantlo opane sanjayudu chakkari dharmani prabodhisthu vachadu.
1: There sanjaya taught the exact thing.
0: Dharma kshetre కురుక్షేత్రే మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు.
1: ద ఫస్ట్ వర్డ్ యూజ్డ్ ఈజ్ ధర్మ.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
1: వాట్ ఫార్ ఇట్ హస్ కమ్?
0: కట్టకడబట
1: అట్ ద ఎండ్
0: బోధించినటువంటి బోధ ఏమిటి?
1: వాట్ వాజ్ ద టీచింగ్ అల్టిమేట్లీ?
0: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమ అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమ, కట్టకడపటి పదము మమ.
1: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమ.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
1: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
0: మొట్టమొదటి పదము ధర్మ.
1: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
0: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
1: ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ.
0: మతిర్ మమ నా యొక్క మనసును దృఢమైన చేసుకుంటాను.
1: దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
1: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
0: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
1: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
0: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
1: What is that you read today?
0: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
1: You got very big title.
0: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
1: And you acquired degrees.
0: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: But what is the result that you get out of these degrees is not known.
0: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుండి కూడా దీంట్లో నిరూపించి
1: సో ద మొరాలిటీ
0: పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులు చెప్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
0: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
1: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
0: నమశివాయ పంచాక్షరి నామాన్ని బోధించేవాళ్ళు.
1: ఓం నమశివాయ వాజ్ స్టార్ట్ ఇట్ ద బిగినింగ్.
0: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వారు.
1: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
0: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దీస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
0: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
1: టుడే హౌ డు యూ స్టార్ట్ లెర్నింగ్?
0: డింగ్ డాంగ్ బెల్ పూసిచింది వెల్.
1: డింగ్ డాంగ్ బెల్
0: ఇది మనం నేర్చుకునేది. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఏ సీక్రెట్ వే.
0: బే బే బ్లాక్ షీప్ బ్లాక్ షీప్లు అయిపోతున్నారు.
1: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
0: అందులో షీప్లు కూడా బ్లాక్ షీప్లు.
1: దట్ టు బ్లాక్ షీప్
0: ఇదే మనం చదివేటువంటి.
1: ఇస్ దట్ వాట్ వి లెర్న్?
0: ఇదే మనం ప్రారంభించుకునేటువంటి.
1: ఇస్ దట్ ది వే టు బిగిన్ స్టడీ?
0: కాదు కాదు కాదు.
1: నో నో నో.
0: నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి.
1: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
0: దైవ నామంలో మనం ప్రారంభం కావాలి.
1: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
1: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఏన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎందుకు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తునకు చాటాలి?
1: ది ఏన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ త్రూ యూ.
0: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
1: యు ఆర్ ద రైట్ లీడర్.
0: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
1: యు ఆర్ ద డిజర్వ్డ్ వన్.
0: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
1: యు గాట్ ఆల్ ద కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
0: అలాంటి సంస్కృతిని గావించి అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
1: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
1: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసంలో దూరం గావించి
1: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
0: సదభ్యాసాలను పెంచుకుని
1: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్
0: సచ్చీలతో జీవించడమే సంస్కారం.
1: లీడింగ్ ద లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
0: అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతం అని చెప్పడం ఇవి మాత్రం కాదు కల్చర్.
1: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను
1: bad habits,
0: దుర్గుణములను,
1: bad qualities,
0: దురాచారములను,
1: bad practices,
0: దుస్సంగములను,
1: bad company,
0: దూరముగా వించి,
1: they have to give
0: సదభ్యాసములను, సచ్చింతనను, సత్ప్రవర్తనను, సచ్చీలతను పెంచుకోవటమే.
1: One has to develop good thoughts, good feelings, good ideas and good practices.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్, చేతిగాడిగా ఉండేటువంటి వాళ్ళు.
1: The farmers, farmer, most of the Indians are agriculturists.
0: భూమిని ఆధారం చేసుకుని ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
1: They cultivate the land and they carry their livelihood out of the crops.
0: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
1: What kind of culture they had?
0: మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: You all know this.
0: గడ్డితో పుట్టినటువంటి వడ్డను ప్యాడీ.
1: What know something? The paddy out of the grass.
0: దానిని చక్కగా వేరు చేసి
1: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ద హస్క్.
0: ఆ ప్యాడీని,
1: దట్ ప్యాడీ,
0: తిరిగి మిషన్ లో వేసి లేక దంచో
1: అండ్ పుట్ ఇన్ ద మెషిన్ ఆర్
0: జస్ట్ పైన పొట్టునంతా తీసివేసి
1: ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి
1: అండ్ దట్ బాయిల్డ్,
0: దీన్ని బాగా ఉడకబెట్టి
1: అండ్ ఇస్ కుక్డ్ వెల్,
0: దానిని భుజించడమే ఇది సంస్కారము.
1: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
0: పుట్టిన వడ్లని వడ్డని అత్తని తింటాడా ఎవడైనా?
1: యు డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
0: ఆ గడ్డిని ఎక్కడైనా తింటాడా వాడు?
1: డు యూ పార్టేక్ గ్రాస్?
0: గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్.
0: గడ్డిని వేరు చేయాలి,
1: యూ హావ్ టు సెపరేట్ ది
0: గ్రాస్. వడ్డని వేరు చేయాలి,
1: ది హస్క్ మస్ట్ బి సెపరేటెడ్.
0: వడ్డను దంచి దానిపై హస్క్ ను వేరు చేయాలి.
1: అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్ అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్. ఆ హస్క్
0: ని వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి దీని అగ్ని సంస్కారం గావించి దాన్ని భుజించాలి.
1: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేక్ అండ్ దట్ ఈస్ కల్చర్.
0: కనుకనే ఈ సంస్కారం చిన్నదేని నుంచి కూడాను ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: 2 గజాల షర్ట్ని మీరు తీసుకుని వస్తున్నారు.
1: యూ బ్రింగ్ 2 యార్డ్స్ క్లాత్.
0: 2 గజాల షర్ట్ని తీసుకుని వస్తే ఆ షర్ట్ను 2 గజాలు మీరు కప్పుకోవటం లేదు.
1: యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ 2 యార్డ్స్ క్లాత్.
0: దాన్ని చక్కగా
1: in a nice way
0: tailor దగ్గరికి ఇచ్చి
1: take it to the tailor.
0: వాడు కత్తితో కత్తిరించి
1: he'll cut it with a scissor.
0: సీజర్ తో ఉడికి దానికి కుట్టించి
1: అండ్ యూ విల్ ఆల్సో స్టిచ్ ఇట్ విత్ ద నీడిల్.
0: నెట్టలు గాను కాలర్ గాను రోజు జోబీ గాను ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
1: అండ్ యూ విల్ స్టిచ్ ది 2 యార్ షర్ట్ ఇన్ సచ్ ఎ వే టు హావ్ ద హ్యాండ్స్ అండ్ ద కాలర్ ఇన్ ద పాకెట్. ఆ తెచ్చిన
0: వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటం, ధరించుకోవటం, ఆనందించడం ఇదే సంస్కారం.
1: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది 2 యార్డ్స్ క్లాత్ ఇన్ ఎ బ్యూటిఫుల్ షర్ట్.
0: దాని ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి.
1: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ కల్చర్.
0: సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం మాకు అక్కర్లేదంటుంటారు.
1: వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కైక్ ఆర్ అవుట్డేటెడ్.
0: ఈ కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
1: ఇస్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూ
0: స్పిరిట్ ఆఫ్ కల్చర్. మన జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ వీ హావ్ టు అడాప్ట్.
0: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఎవాల్వ్డ్ the animal kingdom and we are human beings to reach the divine state.
0: Manavudiga puttinavu,
1: you are born as
0: you manavudiga ane chachi prayojanam ledu.
1: Is useless you die as a human being.
0: You manavudiga putti daivanga neevu ninni shariranni vadalali.
1: Having been born a human being you should end your life as divine.
0: Manavudiga putti manavudiga chachinappudu neevu em sadinchina vaadavutavu?
1: If you just end your life as a human, what is it you
0: chadivu vaadaina ee vidhanga chastada?
1: With all your education, what for is this when there's no evolution?
0: Chadivu enno chadivi.
1: Having all the education,
0: ఏమి ప్రయోజనము?
1: What is the use?
0: కట్టకడపటికి ఇది శాస్త్రవాదమే కాని
1: ultimately it's only argument.
0: హృదయవాదం కాదు.
1: It's nothing to do with your heart.
0: చదువులు ఎన్నో చదివినారు.
1: You have studied everything.
0: కానీ డిగ్రీలు తీసుకున్నారు.
1: You get your degrees.
0: కానీ కీర్తిని పొందారు.
1: You got name.
0: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి.
1: You have to make proper use of it in the right way.
0: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము.
1: There lies the fulfillment of our education.
0: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
1: You should mold it in such a way as to
0: నీవు సరైన చదువును సమాజంలో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు ఉన్నట్టుగా ప్రవర్తించాలి.
1: యు షుడ్ సీ దట్ ది సొసైటీ విల్ ఫాలో యు ఇన్ ద కరెక్ట్ వే.
0: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
1: యు షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్.
0: సమాజంలో కూడా చదువుని గారి మీరు తీర్చిదిద్దాలి.
1: యు షుడ్ ఆల్సో సీ దట్ ది ఎంటైర్ సొసైటీ
0: చదువు ఎన్నో చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెడు కూడా మందమతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఏ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హి డస్ నాట్
0: చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేషన్.
0: తరచు చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హి ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై.
0: సావులేని చదువు చదవవలే.
1: యు షుడ్ స్టడీ హస్ టు బి ఇమ్మోర్టల్ ఇటర్నల్.
0: చదువు
1: దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
1: టుడే వీ హావ్ గాట్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రాట్ ఇన్ టు ది హెడ్ అండ్ వామిట్ దేర్ ఇన్ ది ఎగ్జామినేషన్ రిటర్న్ ఎంటీ హెడెడ్. వాట్ ఫార్?
0: ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
1: భగవాన్ హాస్ బీన్ వాచింగ్ అస్.
0: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
1: They study very hard at the time of examination.
0: రాత్రంతా నిద్ర మేల్కొని చదువుతారు.
1: They are awake throughout night.
0: కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
1: They go to the examination hall.
0: దానంతా కంఠస్థం చేసుకున్నంతా రాస్తారు.
1: All that they got it by heart they try to write.
0: అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
1: And they return home freely.
0: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
1: Next day they cannot give the reply to the question.
0: మర్చిపోతున్నారు. ఇది bookish knowledge.
1: This is bookish knowledge.
0: దీన్ని superficial knowledge అన్నారు.
1: This is superficial knowledge.
0: ఈ superficial knowledge చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్?
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లో నీవు ప్రవీణుడు కావాలి.
1: హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్.
0: మన భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే, ద సీక్రెట్ లైఫ్.
0: అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
1: మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్ భారతీయ స్కూల్. They make fun of it.
0: చెట్టును పూజిస్తున్నారు.
1: They worship trees.
0: మట్టిని పూజిస్తున్నారు.
1: They worship clay.
0: పాములను పూజిస్తున్నారు.
1: They worship snakes.
0: కుక్కలను పూజిస్తున్నారు.
1: They worship plants.
0: గోవులను పూజిస్తున్నారు.
1: Cows.
0: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
1: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
0: కానీ మన భారతీయ సంస్కృతం వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
1: But the culture of Bharat gives a proper meaning of life.
0: నాయన,
1: look here.
0: కేవలం మేము మూర్ఖులమై లేక ముఖ్యులు కాకుండి లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
1: వీఆర్ నాట్ ఫూల్స్. వీఆర్ నాట్ వర్షిపింగ్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
1: వీ ఫాలో సీక్రెట్ పాత్.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమ తత్వంను,
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ గివెన్ టు మ్యాన్,
0: మానవునికి మాత్రమే పరిమితి కాకుండా
1: ఇస్ నాట్ లిమిటెడ్ టు మ్యాన్ ఓన్లీ.
0: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
1: వి వాంట్ టు షేర్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్, దేర్ఫోర్ వి వర్షిప్.
0: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని,
1: ది లవ్ గివెన్ టు మ్యాన్,
0: పశువులను కూడా ప్రేమించాలి.
1: మేక్స్ యూ టు
0: పశువులను ప్రేమించాలి.
1: బర్డ్స్,
0: పాములు కూడాను ప్రేమించాలి.
1: యు గాట్ టు లవ్ స్నేక్స్.
0: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాళ్ళని అవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు షేర్ అండ్ ప్రొపగేట్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ, యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: సర్వ జీవరాశులు కూడా నువ్వు పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
1: వెన్ యు స్టార్ట్ షేరింగ్ లవ్ విత్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును,
1: యు మే ఆర్గ్యూ టుడే,
0: ఈ విషసర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
1: యు గో ఆన్ ఆఫరింగ్ మిల్క్ టు ద పాయిజనస్ స్నేక్, ఇఫ్ ఇట్ బైట్స్ యు వాట్ విల్ హ్యాపెన్?
0: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
1: ఇఫ్ యు హోల్ హార్టెడ్లీ ఆఫర్ మిల్క్ టు ఏ పాయిజనస్ స్నేక్, దృఢమైన విశ్వాసంతో
0: ప్రవేశించు.
1: యు షుడ్ హావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ స్టార్ట్
0: వర్కింగ్. దట్టమైన అరణ్యం లోపల,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్,
0: మనిషి సంచారం జరిగినటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల,
1: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్
0: ఆల్, అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా,
1: దేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్,
0: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్.
0: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే, సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకొని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
1: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్. దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్.
0: ముందుగా పరుండినటువంటి ఒక సింహాలు కూడాను వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్?
0: యత్ భావం తత్ భవతి.
1: యాజ్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్
0: స్పీచ్. దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
1: యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్ దే నెవర్ హార్మ్ దెమ్.
0: కనుకనే మన భావం పురస్కరించుకుని బయట జంతువులు కూడాను ప్రవర్తిస్తాయి.
1: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
0: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
0: ఒకే ఆయుధము,
1: ఓన్లీ వన్,
0: జపమాల.
1: ది ఏన్షియంట్ rishis had only one weapon, japamala, talisman.
0: Om namo narayanaya, om namah shivaya aneetunte aa kaggamule veerini kaapaadtu vachina.
1: They had the swords of God's name. Om namo narayanaya, om namah shivaya.
0: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు. కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
1: బికాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
0: ఏ గన్స్ అక్కర్లేదు.
1: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
0: గన్.
1: ఓన్లీ వన్.
0: అదే నామస్మరణ.
1: దే హాడ్ ఓన్లీ gun of God's name.
0: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే
1: when you chant his name,
0: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
1: No wicked man can
0: భయపడిపోతుంటాయి.
1: Because they will be afraid of you.
0: పాములంతా కూడాను ఎంతో విష సర్పములు అనుకుంటాం.
1: You think that snake is poisonous.
0: పాములు కూడాను మనల్ని ఏమి చేయలేవు.
1: Even snake won't do anything.
0: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
1: Therefore you offer them milk.
0: పక్షులకంతా కూడాను
1: even two birds
0: అన్నాలు పెడుతూ వచ్చారు.
1: We feed them.
0: చిన్న చీమలు, దోమలు,
1: వీటికన్నా
0: ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంత బియ్యం పిండి పోసి
1: వచ్చేవి.
0: క్రమక్రమేణా అది మరుగు పడిపోయి
1: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
0: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి
1: రైస్ ఫ్లోర్ వాజ్ యూస్డ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
0: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
1: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వి డూ టుడే.
0: కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
0: ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
1: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
0: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటి
1: వి వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
0: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
1: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ ఎన్ ఎండ్ టు బ్రహ్మ. దీనిని
0: పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలో, బ్రహ్మలో, శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
1: ఇట్ వాజ్ త్యాగరాజ హూ ప్రేయడ్, ఓ రామా, యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
0: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను,
1: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్,
0: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
1: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం,
0: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
1: దట్ లవ్ ప్రిన్సిపల్ హస్ గాట్ టు బి షేర్డ్,
0: సంస్కారాన్ని ప్రబోధించి,
1: అండ్ కల్చర్ హస్ టు బి,
0: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హెల్ ద కల్చర్.
0: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
1: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
0: ఇది మీరు నేర్చుకోవాలి.
1: యూ హ్యావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
0: మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
0: ఇదియే మీరు చేయవలసినటువంటి ఉపకారము.
1: దిస్ ఇస్ ద హెల్త్.
0: కనుక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్ ద గోల్డ్ ఆర్ ఎనీ.
0: మీరు నేర్చినటువంటి సద్గుణములను పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యూ హ్యావ్ షేర్ దెమ్ విత్ అదర్స్. టీచ్ దెమ్.
0: జ్ఞానం అంట ఏమిటి?
1: దట్ ద ట్రూ జ్ఞానం.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
0: ఒక్కటే ఒక్కటి.
1: దట్ ఓన్లీ వన్.
0: ఏ యొక్క ప్రాణి అయినా సరియే, పశుపక్షి మృగాదులు ఎందుకూడను మానవుల యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్.
0: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు.
1: గాడ్, యూ హ్యావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
0: 10 మందికి నేను పంచాలి.
1: I should share with everybody.
0: ఆ 10 మందికి నేను పంచి దానిని నేను తిరిగి అనుభవించాలి.
1: After sharing, I should experience it.
0: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: I should be broad minded.
0: Broad mind.
1: Broad mind.
0: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
1: That speaks of the true principle of love.
0: Expansion love అన్నారు.
1: This is expansion
0: love. కానీ ఈనాడు ఎక్స్పాన్షన్ లవ్ ఎక్కడ పోయిందో, అంత కంట్రాక్షన్ లవ్. కంట్రాక్షన్ లవ్.
1: Today there is no expansion love.
0: ఈ కంట్రాక్షన్ లవ్ చావుతో సమానమైన.
1: Contraction love is death.
0: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము పెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ లవ్, వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకో.
1: See that you don't hurt anybody.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
1: You can teach truth to any extent, but it's immeasurable.
0: సత్య హరిశ్చంద్రుడు సత్యాన్ని బోధించి ఎంతనో తన జీవితాన్ని సార్థకం గావించుకున్నాడు.
1: సత్య హరిశ్చంద్ర followed the path of truth.
0: కట్టగట్టుకి సత్యమునే సాధిస్తూ వచ్చాడు.
1: Ultimately achieved.
0: సత్యమునే జయిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కట్టగట్టుకి పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: బ్యాక్ హిస్ కింగ్డమ్ విచ్ హీ లాస్ట్.
0: ఆల బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్.
0: ఈశ్వరుడే వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సెయింట్ కేమ్ హింసెల్ఫ్ ఆస్క్డ్ సాట్ పార్డన్.
0: నే పెట్టినటువంటి యొక్క పరీక్షమంత అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ విత్ స్టాండ్ ఆల్ ద టెస్ట్ యు ఆర్ పుట్ టు.
0: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
1: యు ఆర్ పాస్డ్ ఇన్ ది టెస్ట్ ఎగ్జామ్.
0: నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
1: దేర్ఫోర్ ఐ విల్ గివ్ యు బ్యాక్ ఆల్ ది యు లాస్ట్.
0: సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు, నాకు ఏది అక్కర్లేదు.
1: సత్య హరిశ్చంద్ర సార్ ఐ డోంట్ వాంట్
0: ఈ ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
1: ఇట్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
0: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
1: ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
0: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
1: అట్లీస్ట్ వన్ అమంగ్ ద స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
0: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
1: Do your jobs.
0: తప్పులేదు.
1: Nothing wrong.
0: విదేశాలకు పోండి, తప్పులేదు.
1: Go abroad. Nothing wrong.
0: గొప్ప బిరుదులను పొందండి, తప్పులేదు.
1: Have titles. Nothing wrong. But
0: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
1: But never be strong or stone.
0: చాలా మంది హృదయము చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది.
1: Many people have their hearts which are so hard, rough.
0: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: They are ready even to disobey God.
0: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Such harsh people, what for is their life?
0: వెన్నవంటి హృదయం కావాలి.
1: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
0: ఈ వెన్నవంటి హృదయంతో ఉండినప్పుడే
1: when you got this soft tender heart,
0: వెన్నవంటి జీవితం నీకు జరుగుతుంది.
1: And then you will have the life that shines.
0: వెన్నవంటి
1: వెన్నెల shines like moonlight.
0: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
1: Then you will have the peace in your life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నిన్నటి దినము నీతి,
1: yesterday భగవాన్ taught us
0: నీతి, నిజాయితీని,
1: today integrity,
0: నిజాయించాము. కానీ మానవత్వాన్ని కూడా మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో వాట్ హ్యూమానిటీ ఇస్.
0: రేపటి దినము ఈ మానవత్వాన్ని గురించి మనం చక్కగా విపులంగా తెలుసుకుందాం.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఇన్ డీటెయిల్ మానవత్వ ద హ్యూమన్.
0: మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది మీకు తెలియదు.
1: యు డు నాట్ నో హ్యూమన్ లైఫ్ ఇస్ ఐ
0: ఏదో. నేను మానవుడిగా పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఎస్ హ్యూమన్.
0: కన్నులను ఇచ్చినారు, చెవులను ఇచ్చినారు, నోరుని ఇచ్చినాడు
1: ద టంగ్.
0: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి?
1: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
0: వినవలసినటువంటి మంచివే వినాలి.
1: What you are supposed to hear are only good.
0: చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి.
1: You should watch only the divinity.
0: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
1: You should only speak truth.
0: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
1: ఫర్ దట్ రీజన్ దీస్ సెన్సెస్ ఆర్ గివెన్.
0: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The sacredness of the senses, Bhagavan will explain to us tomorrow.
0: ప్రేమ ముదిత మనసు

0: ప్రేమస్వరూపులైన పిల్లలకు ఆశీర్వదిస్తూ, మీరు ప్రైమరీ స్కూల్ నుంచి ఈ 12వ తరగతి వరకు చదవటం, మంచి పేరు తేవటం, మంచి మార్కులు తీసుకోవటం అన్నీ సంతోషంగా ఉన్నాయి. కానీ ప్రైమరీ స్కూల్ వరకు ఎంతో గుణవంతులుగాను, బలవంతులుగాను, శక్తివంతులుగాను, యుక్తివంతులుగాను చక్కగా మెరిగారు. కానీ ప్రైమరీ స్కూల్లో ప్రవేశించినప్పుడు అప్పటికి నుంచి మీరు ఏ విధంగా మారినారో మీరే యోచించవచ్చు. ప్రైమరీ స్కూల్లో ఉండినంత వరకును ప్రేమ, దయ, కరుణ, అనుభవము, ఆనందము, అనుబంధము ఇలాంటివన్నీ కూడాను మీరు ఎన్నయో పెరిగినాయి.
1: యు హ్యావ్ బీన్ హియర్ రైట్ ఫ్రమ్ యువర్ ప్రైమరీ స్కూల్ అండ్ యు ఆర్ కంప్లీటింగ్ ది 12th క్లాస్. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ యు గాట్ ఎ గుడ్ నేమ్ అండ్ యు ఆర్ స్కోరింగ్ వెరీ హై మార్క్స్. బట్ యు హ్యావ్ హ్యాడ్ ఆల్ ది స్కిల్, ద టాలెంట్ అండ్ ఎనర్జీస్ వెన్ యు ఆర్ ఇన్ ప్రైమరీ స్కూల్. What kind of transformation was there among you is best known to you. You have had all that love, the compassion, that mutual association, cooperation, integration while you were there in the primary school.
0: Enta anyonyamuga anantammula vale kalasimasi undi paatalu paatalu maatalu anni madhuramaina kudiya undetundi.
1: You lived in all brotherhood so intimately, singing together, playing together, enjoying the mutual company.
0: Kani higher second school ki chenapudi mee maatalu mee aatalu mee paatalu mee chestalu chaala neechanga maaripothu vastunnayi.
1: But by the time you reach the higher secondary school stage, all your words, all your actions, all your games have become so cheap and mean.
0: Bhakti chuste chaala pavitranga maatalato andarini aananda parustunnaru.
1: But your words are full of devotion and make everybody happy.
0: Kaani andaru attu kaadu.
1: But all are not of that type.
0: Kaani indulo kontha mandi konni pedamargamu batti aneka rakamulainatundi మార్గములు చెడి మనసును కూడా మరణం చేసుకుంటున్నారు.
1: బట్ దేర్ ఆర్ సమ్ హూ ఆర్ పర్వర్టెడ్, హూ ఆర్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్ విత్ దేర్ మైండ్స్ దట్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
0: మీ మనసులు ఏ విధంగా ఉన్నదో మీరే యోచించుకోండి.
1: థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ యువర్ మైండ్స్ ఆర్.
0: మనిషి అంటే 5 రకములైనటువంటిది. మనో, బుద్ధి, చిత్తము, ఆనందము ఇవంతా కూడా కూడినటువంటిది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ బాడీ, ఈ అన్నింటితో చేరినటువంటిది మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ది ఈగో, ద బాడీ అండ్ ద సెన్సెస్.
0: మానవుడు ముక్తిని పొందాలంటే లేక మోక్షాన్ని అందుకోవాలంటే దీనికి ఈ 5 మూల కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ముక్తి ఆర్ లిబరేషన్, దీస్ 5 ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అండ్ నీడెడ్.
0: మనస్సును మానం లేకుండా పరిశుద్ధంగా పెంచుకున్నప్పుడే ఇదే మొట్టమొదటి మార్గము.
1: ద ఫస్ట్ పాత్ ఈజ్ టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్, దట్ మైండ్ ఈజ్ నాట్ డర్టీ, దట్ ఇట్ షుడ్ బి సేక్రెడ్.
0: అనగా ఏది తనది కాదో దానిపైన మనం ఆశించటం.
1: In fact, expecting that which does not belong to you in reality.
0: ఇది నాదా పరదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదట వేసుకోవాలి.
1: You have to put a question to yourself. Is it mine or thine?
0: అప్పుడు ఇతరుదే అనుకున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
1: When once you come to know that it belongs to others, you have to be extremely

0: కాషస్.
1: దీనిపైన అనేక రకములైనటువంటి యొక్క కలహములు, కల్లోలములు, మాలిన్యములు మనం రుద్దకూడదు.
0: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, డిఫరెన్స్ ఒపీనియన్ ఆర్ ఇన్ ఫైటింగ్ వాట్స్ ఎవర్.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ వయసు లోపల మీకు ఇంతటి జ్ఞానము మీకు కలగటం లేదు.
0: అట్ దిస్ ఏజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఆర్ ద నాలెడ్జ్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది నాది నాది నాది, నాకు చెందాలి నాకు చెందాలి అనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిలో మునిగి మీరు చాలా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
0: యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ బికాస్ వాట్ సో ఎవర్ యూ కమ్ అక్రాస్ ఎన్కౌంటర్ యూ వాంట్ టు ఓన్ ఇట్, యూ వాంట్ టు పొజెస్ ఇట్.
1: ఏది చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థం భగవత్ ప్రీత్యార్థం అని అన్నింటి ఎందుకు భగవంతుని ప్రార్థించి భగవంతుని యొక్క నిమిత్తమై నేను దీన్ని అర్పితం చేస్తున్నాను అనే భావన పవిత్రంగా మీరు ఉద్భవించాలి.
0: దేర్ షుడ్ బి ఎ సీక్రెట్ ఫీలింగ్ విత్ ఇన్ యూ దట్ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇట్ ఈస్ టు ప్లీజ్ గాడ్, ఇట్ ఇస్ సాటిస్ఫై హిమ్, అండ్ వీ షుడ్ సే విత్ ఆల్ ద నీడెడ్ ప్రేయర్.
1: ఇది నాది కాదు, నేను ఎవరు,
0: దిస్ ఇస్ నాట్ మైన్, హూ యామ్ ఐ.
1: దీన్ని ప్రశ్న వేసుకోండి. ఈ ప్రపంచమంతా కూడాను అణు మాత్రం ఘనం వరకు కూడాను దైవత్వమే.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ క్వశ్చన్ ఇన్వెస్టిగేట్ అండ్ యూల్ కమ్ టు నో రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు మాక్రోకాజం ఇట్ ఈస్ ఫుల్లీ డివైన్.
1: ఇసుక మొదలు చక్కెర వరకు, ఏనుగు మొదలు దోమ వరకు సర్వము కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ డివైన్ బేసికలీ, బి దట్ సన్ టు షుగర్ ఫ్రమ్ ఎలిఫెంట్ టు ఎ మస్కిటో.
1: డ్రామాలో వేసినట్టుగా వేషాలు వేస్తుండొచ్చు కానీ భగవంతుడు కానిది లోకంలో ఒక్కటి లేదు.
0: వీ మే ఫైండ్ ద రోల్స్ అండ్ ద క్యారెక్టర్స్ చేంజ్ ది అటైర్ డ్రెస్సెస్ ఇన్ ఎ డ్రామా, దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈస్ నాట్ డివైన్.
1: సర్వము భగవత్మయమే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: సృష్టి అంతా కూడా భగవత్ యొక్క సృష్టియే.
0: ఎంటైర్ క్రియేషన్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: అన్ని వేషములు తానే.
0: హీ ప్లేస్ ఆల్ ద రోల్స్.
1: అన్ని ఆటలు తానవే.
0: All the games belong to him.
1: Anni maatalu tanave.
0: All words are his.
1: Anni paatalu tanave.
0: All songs are his.
1: Ainappatikini veshamulu veru veruga kanipistuntayi.
0: But yet we may find in attire or dresses there is variation.
1: Kanukani manam edi chesinappatikini edi chusinappatikini edi cheppinappatikini idi bhagavantuni oka vakke aneetuvanti satyamunu meeru gurtinchali.
0: Therefore you should understand the basic truth that whatever that is said, whatever that is seen, whatever that is thought over is divine.
1: Kani konni mandi dugunamulo cheta turacharamul cheta dushiktil cheta drushti cheta chala maapu chendutunnaru.
0: People are changing because of their wicked thoughts, bad practices and bad vision or bad looks.
1: Man chusatam etuvanti chutu bhava srushtiga chudali.
0: What kind of outlook look you should have, the divine side.
1: Evarini chusina kudanu meer bhagava swarupule.
0: Whosoever you see, you should know that he is personification of God.
1: Ye maatalu cheppinappudiki idi bhagavat maatale.
0: Whatever that is said, it is divine, the hymn of God.
1: Aa vidhamainatvanti yokka bhavamto manam meliginappudu dinne mukti antaru.
0: When we have such sacred feeling within us, this is called mukti or liberation.
1: Panchabhutamunu pavitram cheyali.
0: We have to sanctify all the five elements.
1: Matalanu pavitram cheyali.
0: Words have got to be sacred.
1: Paralanu nappinchukunda.
0: We should not hurt anybody.
1: Taanu nappipadakunda.
0: One should not hurt one's own self.
1: Parva vastuvulanu aashinchukunda.
0: We should not expect others.
1: Parva vastuvulanu manam apavarinchukunda.
0: We should not steal anyone.
1: Anta manade.
0: Everything belongs to us.
1: Kanuka aa vidhamainatvanti oka ekatvanni manam vahinchali.
0: That feeling of oneness, unity one should have and entertain.
1: Kani pichi pillalu kontha mandi aa vidhanga bhavinchatam ledhu.
0: But there are few madcaps who don't think in this direction.
1: Vaadu parayi vaadu, nenu sontam vaadini aneetuvanti bhedamulu ikkada chaala maatru chendutunnayi.
0: There are people with some differences with the feelings such as mine and thine.
1: Kani ivanni kudunu aneka charitramuluga kudunu మనకు ప్రపంచంలో బోధిస్తూ వచ్చాయి.
0: అండ్ దిస్ హెస్ బీన్ వెరీ మచ్ డెమోన్స్ట్రేట్ టు ద హోల్ వరల్డ్ త్రూ ది హిస్టరీ.
1: పాండవుల యొక్క చరిత్ర మీకు తెలుసును.
0: యు నో ద హిస్టరీ ఆఫ్ పాండవాస్.
1: ఒక తండ్రి కుమారుడు
0: అండ్ హిస్ సన్ ఆఫ్ ఎ మదర్.
1: ఒకరు కౌరవులు, ఒకరు పాండవులు.
0: వి హావ్ గాట్ ఆన్ వన్ సైడ్ కౌరవస్, ది అదర్ సైడ్ పాండవాస్.
1: కానీ వీరి ఇరువురికే యుద్ధం జరుగుతూ వచ్చింది.
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
1: కానీ ఎవరి తప్పు?
0: హూస్ మిస్టేక్ ఇస్ దిస్?
1: ఇద్దరిది ఒకే రాజ్యమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్డమ్ బిలాంగ్స్
1: టు ఒకే తండ్రి బిడ్డలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది చిల్డ్రన్ ఆఫ్ సేమ్ ఫాదర్.
1: కానీ భావములు వేరువేరైనప్పుడు బాహ్యములు వేరువేరైన.
0: వెన్ వన్స్ ది ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్ ది ఎక్స్ప్రెషన్ ఆల్సో డిఫర్స్.
1: వీరే ఒకరిని ఒకరు కొట్టుకుని చంపుకున్నారు.
0: దే స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ కిల్లింగ్ ఈచ్ అదర్.
1: రాజవంశ చేత అనేక రకమైనటువంటి చెడు భావములు వీళ్ళు అభివృద్ధి అయిపోయినవి.
0: బికాస్ ఆఫ్ హంగర్ పవర్ పవర్ అండ్ టు ఓన్ ద కింగ్డమ్ దే హ్యాడ్ ఆల్ వికెట్ థాట్స్.
1: వాలి సుగ్రీవుడు ఎవరు?
0: హూ ఆర్ వాలి సుగ్రీవ?
1: వారి ఇరువురు ఒక తండ్రి కుమారుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ సన్స్ దర్ బ్రదర్స్ బాండ్ టు సేమ్ మదర్.
1: కానీ కొన్ని స్వార్థపరమైనటువంటి ఒక విషయం చేత వారి ఇరువురికే కూడా యుద్ధం జరిగి.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దే ఫాట్ విత్ ఈచ్ అదర్.
1: ఒకరు అడవి లోపల, ఒకరు కొండ లోపల, ఒకరు గ్రామం లోపల నివసిస్తూ వచ్చారు.
0: వన్ స్పెండ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్, వన్ స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద మౌంటైన్ రేంజ్.
1: ఈ విధంగా ఉండి కూడా కడపటికి సత్యాన్ని గుర్తించుకోలేకపోయారు.
0: దే కుడ్ నాట్ రియలైజ్ ద ట్రూత్ అల్టిమేట్లీ.
1: వాడు ఎంత రామును సేవించినప్పటికీ, ఎంత రాముని ప్రేమించినప్పటికీ, ఎంతటి రాముని ఇష్టపడినప్పటికీ వాడికి మోక్షం ఏమాత్రం కలగలేదు.
0: దో దే లవ్డ్ రామ, దే సర్వ్డ్ హిమ్ ఇంటెన్స్లీ, దే లవ్డ్ హిమ్ వెరీ మచ్, దే కుడ్ నాట్ అటైన్ లిబరేషన్.
1: పాండవులు నిరంతరం కూడా పాదసేవ చేసుకుంటుంటారు.
0: పాండవ సర్వ్ ద లార్డ్ త్రూ అవుట్.
1: ఇన్ని విధములైన ప్రేమగా ఉండినప్పటికీ పాండవులు కూడా రక్షించలేదు.
0: With all that, the Pandavas were not saved and rescued.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: వేరు వేరు భావములు ఉన్నాయి.
0: Because their thoughts, the feelings differed.
1: వీరు నా మొదటి తమ్ముడు, రెండవ తమ్ముడు, మూడవ తమ్ముడు, నాలుగవ తమ్ముడు, ఐదవ తమ్ముడు అనుకుని ఈమె ద్రౌపది పేరే అని భావంతో వాళ్ళు మెదలుతూ వచ్చారు.
0: There were differences among the brothers. The eldest, the next, the youngest, like that.
1: కనుక ఈ భేదములు ఉండినప్పుడు ఎక్కడ కూడా నువ్వు ఇంతకాలం నువ్వు తపస్సు చేయి, రాత్రింపగలు నువ్వు కూర్చో. తపస్సు చేసినప్పటికీ ఇవన్నీ కూడా తపస్సుగా మారుతుంది, కానీ ఇది తపస్సుగా మారదు.
0: యు మే అండర్టేక్ పెనెన్స్, యు మే వర్షిప్ డే అండ్ నైట్, అండర్టేక్ తపస్ ఆర్ పెనెన్స్, బట్ ఆల్ విత్ డిఫరెన్సెస్ ఇట్ టర్న్స్ ఇన్ టు తమస్.
1: ఎన్నో సంవత్సరములంతా కూడా నువ్వు జపం చేశాను, కానీ నాకు భగవంతుడు కనిపించలేదు.
0: ఐ హావ్ బీన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ జప for long period, but yet I could not be liberated.
1: కానీ ఈ విధంగా విడిచిపోతున్నారు చాలా మంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ హ్యాస్ టు కంక్లూడ్ అండ్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
1: దేని మనం ఏకం చేయాలి? మనస్సు ఏకం చేయాలి.
0: వాట్ ఈస్ దట్ వీ షుడ్ యూనిఫై టు బిగిన్ విత్?
1: మనస్సు, ఇది భగవంతుని యొక్క స్వరూపము.
0: ద మైండ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ద రిఫార్మ్ ఆఫ్ గాడ్.
1: గాడ్ అంటే గాడ్ అంటే వేర్ ఇస్ గాడ్?
0: వీ సే గాడ్, వేర్ ఇస్
1: హూ ఇస్ గాడ్?
0: హూ ఇస్ గాడ్?
1: యువర్ మైండ్ ఇస్ గాడ్.
0: Your mind is God.
1: ఈ మైండ్ తోనే మనియే మనిషియానం కారణం బంధమోక్షో. బంధమోక్షం రెండు కూడా ఈ మనస్సు వల్లనే కలుగుతుండే.
0: ఇట్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ ద లిబరేషన్.
1: కనుక మనస్సే దైవం.
0: సో మైండ్ ఇస్ గాడ్.
1: రెండవది బుద్ధి.
0: దెన్ కమ్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
1: ఈ ఇంటలెక్ట్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ఇంటలెక్ట్?
1: హూ ఇస్ ఎ ఇంటలెక్ట్ బాయ్?
0: హూ ఇస్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్?
1: Is God.
0: And the most intellectual is God himself.
1: Intellectual God okade.
0: The highest intellectual is God himself.
1: Intellectual very very very undochunu.
0: People may be different.
1: Kani intellectual boy okade okadu.
0: But the greatest intellectual is God himself.
1: Atane devudu.
0: And he is God.
1: Buddhi. Manasu. Chittamu.
0: Then comes chitta.
1: Chittamanaga. కేవలం ఏదో మనం చెల్లించేటువంటి మనసుతో జీవిస్తున్నాము, ఇది చిత్తం కాదు.
0: వీ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ వేవరింగ్ మైండ్, ఇట్ ఈస్ నాట్ చిత్త.
1: ఆ చిత్తం అనేటువంటిది అదే దైవము.
0: దిస్ చిత్త ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: కనుకనే చిత్తశుద్ధి ఓడి ఉన్నాయి పూజ చేయదని. ఓ భగవంతుడా, ఈ చిత్తశుద్ధిగా నేను పూజ చేస్తాను.
0: దేర్ ఫోర్ ఇట్ ది డివోటీ ప్రేస్. That I pray to you, O God, with all chitta shuddhi.
1: Ah, chittamu daivame.
0: And that very chitta is God Himself verily.
1: Manasu buddhi chittamu. Indriyamulu.
0: Manasu buddhi chitta. And then comes indriya, the senses.
1: Shabdasparsharu parasagandadaru.
0: These are all five, the sense of touch, the sense of smell, the
1: audition, the vision.
0: They are all the sparks of the divine.
1: Kamam, oka asa kaligindi.
0: You have a desire.
1: Adi nenu Bhagavantunne aashistunnanu.
0: I desire God only.
1: Bhagavantunne premistunnanu.
0: I love God.
1: Ani adi kamam.
0: And that is kama or the
1: Ante
0: divine.
1: Ante gani prapanchikanga undetuvanti vyaktuni yokka rupanamamu chusi varini preminchatamu. వస్తువులను ప్రేమించటము ఇది కాదు ప్రేమ.
0: ట్రూ లవ్ ఈజ్ నాట్ టు డిజైర్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఆర్ ద పీపుల్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: ఇది కాదు కామం.
0: అండ్ దిస్ ఈజ్ నాట్ ద డిజైర్ కామం.
1: కామం అనగా దైవమే ఒక కామం.
0: ద ఓన్లీ కామ ది డిజైర్ ఈజ్ టు డిజైర్ గాడ్.
1: దైవంతుని ప్రేమిస్తే సర్వము మీకు లభ్యం అవుతుంది.
0: వెన్ వన్స్ యూ లవ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ.
1: కనుకనే కామం. కామం అనగా ఏమి? ఆశలు. ఆశ అన్ని కూడాను భగవత్ప్రీత్యార్థము భగవత్ప్రీత్యార్థము భగవత్ప్రీత్యార్థము అని భావించుకుంటూ రావాలి.
0: సో ద హోల్ ఆఫ్ ద టోటాలిటీ ఆఫ్ కామా ద డిజైర్ అంబిషన్ ఆస్పిరేషన్ షుడ్ బి టు లవ్ గాడ్ టు బి విత్ హిమ్.
1: నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు.
0: యు మే లవ్ ఎన్ ఇండివిజువల్.
1: కానీ వ్యక్తిగా నీవు చూడవద్దు.
0: బట్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్
1: అతనిలో ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని నీవు చూడాలి.
0: వాచ్ వాచ్ఫుల్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఎవరీ ఇండివిజువల్.
1: క్రోధము.
0: Then comes krodha, anger.
1: Krodham evaripaina koram.
0: On whom should you be angry?
1: Tanapaine tanaku koram.
0: You should be angry with your own self.
1: Bayata inkoka vyakti ledu.
0: There is no other person.
1: Ee prapanchamlo 5 vastulu tappa 6th vastu okkati nene ledu.
0: In this world there are only 5 senses, nothing like 6th one.
1: Inkoti undadi ante adi apaddam.
0: If anyone says there is 6th sense existing, it is nonsense.
1: Ee 6th senses కాకుండా ఇంకొక శక్తి ఉన్నది ఏంటంటే అది చాలా అబద్ధము.
0: ఇట్ ఈస్ ఎ బ్లేటెంట్ లై టు సే దట్ దేర్ సిక్స్త్ సెన్స్. దేర్ ఓన్లీ 5 సెన్సెస్.
1: ఎవ్వరు కూడాను సిక్స్త్ సెన్స్ చూసిన వాడు లేడు.
0: దేర్ నన్ హూ హావ్ కమ్ అక్రాస్ ద సిక్స్త్.
1: అసలు దైవం నందే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సిక్స్త్ సెన్స్ ఈవెన్ ఇన్ గాడ్.
1: ఈ 5 తప్ప ప్రపంచంలో ఎక్కడ వెతికినను, ఏమి చూసినను, ఏమి శోధించినను ఒక్కటి లేదు.
0: యు మే సెర్చ్, యు మే ఇన్వెస్టిగేట్ all over the world, you find only these 5 senses.
1: ఐదు కూడా చేరినటువంటిదే నిజమైనటువంటి హస్తము.
0: Therefore, the true hand represents the combination of all the 5.
1: One hand.
0: Of a hand.
1: ఈ 5 తప్ప 5 వేలు తప్ప 6 వేలు ఏమైనా ఉందా?
0: Only 5 fingers do you find, 6th finger.
1: అదేమైనా పుట్టినా దాన్ని మెత్త డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు కత్తిస్తారు.
0: If there is a 6th finger, you just get it cut off.
1: అది ఉండకూడదు. ఉండకూడదు. చిన్నదైనా ఉండకూడదు.
0: ఇట్ మే బి స్మాల్ బట్ ఇట్ షుడ్ నాట్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్.
1: ఈ 5 సెన్సులు ముఖ్యంగా మనం సాధించినప్పుడే అదే నిజమైనటువంటి ముక్తి.
0: ద ట్రూ లిబరేషన్ లైస్ ఇన్ విన్నింగ్ ఓవర్ కాంకరింగ్ ద 5 సెన్సెస్.
1: ఈ 5 సెన్సెస్ సాధించకుండా ఇంకోటి 6 వేరే ఉన్నది. దేవుడు వేరే ఉన్నాడు, కృష్ణుడు వేరే ఉన్నాడు, రాముడు వేరే ఉన్నాడు అనుకోవటము అదే బుద్ధి తక్కువ.
0: వితౌట్ కంట్రోలింగ్ ద 5 సెన్సెస్ to think that God is elsewhere, that Rama is separate, that Krishna is elsewhere, it is a sign of foolishness.
1: Nijamga idi foolishness.
0: It is really foolishness.
1: Emi telinatundi murkhatvam adi.
0: It is utter ignorance, murkhatva.
1: Mukhyanga daivam evaru untante aide manaku.
0: If you say who is God, the 5 senses.
1: Ave manamu ishtamu kashtamu anni kuda chestundi.
0: And the 5 senses confer us the pleasure or the pain, the misery or happiness.
1: కనుక మనం మొట్టమొదట ఈ 5 సెన్సెస్ మనం కంట్రోల్ చేసుకోవాలి.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ కంట్రోల్ ఆల్ ద 5
1: స్వామి ఇది మాకు సాధ్యం కాదని మీరు అనుకుంటారు.
0: యు మే సే స్వామి ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు డూ సో.
1: మీకు సాధ్యం కానటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ యూ కెనాట్ అచీవ్?
1: మీరు పట్టుదల పట్టితే దేన్నైనా సాధించవచ్చు.
0: ఇఫ్ యూ డిటర్మిన్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: దైవాన్నే సాధించేటువంటి శక్తి కలిగినటువంటి మీకు ఈ 5 సెన్సెస్ ఎక్కడివి?
0: వెన్ యూ కెన్ అచీవ్ గాడ్ realize the divinity, after all what about the 5 senses?
1: ఈ 5 senses కూడా ఉఫ్ అంటే ఊగిపోతున్నాయి.
0: Within just this spark of the moment you can they're just go.
1: చాలా అల్పమైనటువంటివి.
0: They are so low and simple.
1: తుచ్చమైనటువంటివి.
0: They are so mean.
1: లోభమైనటువంటివి.
0: And they are defective.
1: ఇలాంటి ఇంద్రియములను మనం సాధించుకోకుండా పోతే మనం ఇంకా మనుషులమే అయిపోతాం.
0: If you cannot control your senses which are defective.
1: నీవు మనిషే కాదు.
0: How can you be మనిషి? The man.
1: జంతునాం నర్జన దుర్లభం.
0: The human life is rarest.
1: వాడు చాలా దుర్లభమైనటువంటి వాడన్నందుకు మనం దీన్ని సాధించాలి.
0: Having been given this rare life of a human being,
1: ఏ చిన్న దానికి మనం ఈ ఐదులో ఒకదాని రొంగినప్పటికీ మీరు అల్పులే కాని అధికుడు కాదు.
0: If you just submit yourself, become a victim to one of the five, you have come down, you have lost your stature.
1: దైవం మనుషు రూపేణ.
0: God comes in human form.
1: అటువంటి మనుషుత్వం పొందినప్పటికీ మీరు ఈ ఐదింటిని మేము సాధించలేమంటే ఇది ఎంత వేరితనం.
0: Is it not foolishness? Is it not against the humanness if you cannot conquer the five senses?
1: దీన్ని సాధించేటువంటి వాడు కేవలం ఒక రాక్షసుడే.
0: The one who cannot conquer, win over the five senses is Rakshasa, demon.
1: Rakshasa kante heenam.
0: Much worse than demon, Rakshasa.
1: Kanuka manamu uttamulainatuvanti vaallugam kabatti manamu manushyulam annam.
0: We are human beings, manishi, because we are noble.
1: Meeku undochu bharya pillalu andar pane ishtam undochu.
0: You may have your own family, the wife and children.
1: Kaani ishtam undochu.
0: You may love them.
1: Kaamam undochu.
0: You may have desire.
1: Kaani vaani bharya, meer biddalu అనేటువంటి ఈ భేదం ఉండకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్.
1: వీరు కూడా దైవ స్వరూపులే.
0: యూఆర్ ఆల్సో గాడ్.
1: దైవం నుంచి దైవం పుట్టాడు.
0: ఇస్ ఓన్లీ ది డివైన్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: తల్లి నుంచి బిడ్డ పుట్టింది.
0: ది చైల్డ్ ఇస్ బోర్న్ టు ఎ మదర్.
1: తల్లి నుంచి మరొక బిడ్డ పుట్టింది.
0: అండ్ దట్ ది ప్రొజెని
1: కంటిన్యూ. ఆ విధంగా ఒకరికొకరు సంబంధము, ఆ విధమైనటువంటి ఒక సన్నిహితమైన సంబంధం.
0: లైక్ బికెట్స్ ది అదర్ వన్, ది సేమ్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్స్.
1: లోకములో ఏ వస్తువు చూసినప్పటికీ ఇది దైవ వస్తువే.
0: Any object in this world, you should know it is divine.
1: ఇది దైవార్పితమైనటువంటి వస్తువే.
0: That it should be offered to God.
1: నాది కాదు, నీది కాదు.
0: It doesn't belong to me nor to you either.
1: వస్తువు కాదు, లేక ఒక ప్రాణి కాదు.
0: And either be that be an object or a living.
1: ప్రతి వస్తువునందును, ప్రతి మనిషి యందును, ప్రతి గ్రామమునందును, ప్రతి ఇసుక యందును, ప్రతి చక్కెర యందును దైవత్వం ఉంటుండాలి.
0: Therefore, in every creature, in every object, in every village, the sand and the sugar, there is divinity.
1: Vishwamanta kudanu visheshwarupame.
0: Therefore, whole Vishwa, the universe, is divine.
1: The universe is empty. Ide visheshwandittamu.
0: And this is universal relationship, the cosmos.
1: Kaduka manayandu visheshprema undali.
0: Therefore, we should have this cosmic love.
1: Aa atmika love undinappude మనము మనుషులు అయిపోతాం.
0: విత్ దిస్ ఆత్మిక్ లవ్, యూనివర్సల్ లవ్, విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: అప్పుడే నీవు ఆత్మను చూడగలవు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ విజువలైజ్ ఆత్మ.
1: అప్పుడే నీవు దేవుడు కావగలవు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ గాడ్.
1: అప్పుడే నీ అంత దైవత్వం ఆవిర్భవించను.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ ద డివినిటీ ఎమర్జింగ్.
1: అలాంటిది లేకుండా భేదములు పెట్టుకుని, క్రోధములు పెట్టుకుని, ద్వేషములు పెట్టుకుని పెరుగుతూ ఉంటుంటే మీరు కేవలము ఒక పశువులు కట్టే హీనము.
0: On the other hand, if you have got all the traits like anger, the hatred, you will be much worse than animals.
1: పశువులు కూడా పోట్లాడుతుంటాయి.
0: You find that animals fight with each other.
1: మృగములు కూడా పోట్లాడుతుంటాయి.
0: They fight with each other.
1: అట్లే మనము కూడా పోట్లాడతామా?
0: Should a man fight like that?
1: మనం కూడా ఆ విధమైన రోషముగా పెట్టుకోవటమా?
0: Should we have that anger and hatred?
1: మన యందు ఆ విధమైనటువంటి ద్వేషమే ఉండకూడదు.
0: There should not be any hatred among us.
1: ద్వేషం ఎక్కడ ఉండేనో,
0: where there is hatred,
1: భేదం ఎక్కడ ఉండేనో,
0: where there are differences,
1: అది డిఫరెన్స్.
0: That's altogether different.
1: దైవం కంటే వేరు.
0: It is different from God.
1: ఏది చేసినప్పటికీ ఒక బంగారుతో చేయాలి.
0: Whatever that is done, it should be full of gold.
1: ఈశ్వరుని హిరణ్యగర్భాయ నమః.
0: Therefore God is called this way, హిరణ్యగర్భాయ నమః.
1: అనగా ఏమి? హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు అంటే లోకంలో అంతా కూడా తన హృదయమునందు బంగారం ఉండేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ హీ కంటైన్స్ గోల్డ్ విద్ ఇన్.
1: అంత గోల్డే.
0: దేర్ ఇస్ గోల్డ్ ఆల్ ఓవర్.
1: గోల్డ్ అంటే ఏమి? ఎక్కడ వేసినప్పటికీ చెడు అనేది.
0: అండ్ గోల్డ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ యూ ప్లేస్ ఇట్.
1: ఎట్టి మట్టిలో వేసినా కూడా అది మట్టి కాదు, చెడిపోదు.
0: ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ద మడ్, ఇట్ డజంట్ గెట్ ట్రాన్స్ఫార్మ్.
1: తిరిగి పరిశుద్ధం చేస్తే బంగారు అయిపోతుంది.
0: యూ కెన్ క్లీన్ ఇట్, ప్రాసెస్ ఇట్ అండ్ మేక్ ఇట్ షైనింగ్.
1: అంటే మీరందరూ కూడా బంగారు పిల్లలు అయినప్పటికీ మట్టిలో చేరిపోతున్నారు.
0: యాక్చువల్లీ యూఆర్ గోల్డ్ గోల్డెన్, బట్ యూ హావ్ జాయిన్ ద డస్ట్.
1: మిమ్మల్ని పరిశుద్ధం చేయడం కోసమని అప్పుడప్పుడు మహనీయులు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మర్మాలను తెలుపుతూ రావాలి.
0: టు ప్యూరిఫై యూ, టు క్లెన్స్ యూ, ద నోబుల్ పీపుల్ షుడ్ కమ్ టు యూ అండ్ టీచ్ యూ.
1: కానీ ఎవరైనా పెద్దలు వచ్చి ఈ విధమైనటువంటి యొక్క మార్గం చెప్తే వారంతకు పిచ్చి ఏది మట్టి బంగారు అవుతుందా, ఇసుక చక్కెర అవుతుందా అని అనుకుంటుంటారు.
0: When elders come and talk to you, you begin to wonder and doubt and question, how is it possible that the man is the Guru?
1: Doubts.
0: Man is full of doubts today, more doubts and doubts.
1: Doubts and doubts.
0: What is the origin of doubts? That the origin of the doubt is this, that you have got a feeling of separation.
1: Full tin aipothe thonakadu.
0: When the tin is full, well, it doesn't spill.
1: Adi eppudiki ninduga untuntadi.
0: It will be full and steady.
1: Heenatikainagalanu aneka mandiki aneka anubhavulu untuntadi.
0: Even today that many many experiences.
1: Modala pillavadu.
0: The first boy.
1: First boy.
0: First boy get up.
1: వీళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసిన ఎక్కడ ఉండినా ఎవరు ఉండినా ఏ విన్నా ఏ కులమైనా ఏ గ్రామమైనా ఏ సర్వము నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ఎవ్రీబడి వేరెవర్ యు ఆర్ వాట్ ఎవర్ విలేజ్ వాట్ ఎవర్ కమ్యూనిటీ బిలాంగ్ టు
1: మాకు స్వామికి తెలియదే అని వాళ్ళు అనుకుంటారు.
0: యు మే బిగిన్ టు డౌట్ స్వామి నోస్ ఆర్ నాట్
1: కానీ నాకు తెలియదు లేదు.
0: నథింగ్ దట్ స్వామి డస్ నాట్ నో
1: తెలిసినప్పటికీ తెలియనట్టుగా మాట్లాడుతుంటాను.
0: Though he knows very well, he talks as if he doesn't
1: know.
0: This boy's parents, mother and father, came
1: here.
0: All the four children came to this place. Swami called them in.
1: Naina, mee thalli undadu. Mee evaru yochana cheyakandi. Ee baadhyatanta nenu vahistanu. And then promise chesanu vaadu nanaku.
0: Bhagavan made a promise to his father, don't worry, I'll take care of you, I'll take the responsibility of the family.
1: Ami torra pothundadi.
0: And she'll be leaving quite soon.
1: Pillanta yercharu.
0: The children crying.
1: Yervakudu.
0: Bhagavan said, no, don't cry.
1: Wife here when I am here.
0: Bhagavan said, wife here when I am here.
1: Yes. Yesukuntaru.
0: I will take care of you.
1: Cheppi appadi munchi kudanu vidyalu aada bidyalu untunte vaada pennindu ayipindi. చక్కగా అంతా చేసాము. ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన బ్యాండ్ లోపల లీడర్ గా ఉన్నాడు.
0: సిన్స్ దట్ టైం భగవాన్ హాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హోల్ ఫ్యామిలీ. ఆల్ ది డాటర్స్ గాట్ మ్యారీడ్ అండ్ వెల్ సెటిల్.
1: మన బ్యాండ్ లోపల కూడాను ఒక మ్యాన్ లీడర్ ఉన్నాడు.
0: ఇన్ అవర్ బ్యాండ్ గ్రూప్ దేర్ ఇస్ వన్ బాయ్.
1: ఆ అబ్బాయి కడావాడు.
0: అండ్ దట్ బాయ్ ఇన్ ద బ్యాండ్ గ్రూప్ ఇస్ హియర్.
1: పిల్లవాడు.
0: హి వాస్ సో యంగ్ అట్ దట్ టైం వెన్ హి కేమ్.
1: నేను పిలిచి నువ్వే విధంగా యోచన చేసుకుంటూ నేనే తల్లిని నేనే తండ్రిని నేనే నేను చూసుకుంటానని ప్రతి నిమిషం కూడా వచ్చినప్పుడంతా కూడా పిలిపించి మాట్లాడి మరి ధైర్యం ఇచ్చారు.
0: స్వామి కాల్ హిమ్ ఇన్ అండ్ సెడ్ డోంట్ వరీ ఐఎమ్ యువర్ ఫాదర్ ఐఎమ్ యువర్ మదర్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: వాళ్ళు ఇప్పటికి కూడా అందరూ ఆనందంగా ఉన్నారు.
0: దే ఆర్ ఆల్ హ్యాపీ ఈవెన్ దిస్ డే.
1: అప్పుడు చిన్న పిల్లవాడు
0: సో యంగ్ అట్ దట్ టైం.
1: చక్కగా తిన్నపోతాడు.
0: నౌ హి హస్ గ్రోన్ అప్ హీ బఫలో.
1: ఇట్లా అన్ని విధాలు కూడాను ప్రతి ఒక్కరి చూడని వాడిని చూసిన వాడిని అందరినీ నేను ప్రేమిస్తుంటాను.
0: భగవాన్ లవ్స్ ఎవ్రీబడి. దోస్ హు ఆర్ ఫిజికల్లీ సీన్ హిమ్ అండ్ దోస్ హు ఆర్ నాట్ హియర్
1: ప్రాపర్టీ లవ్ లవ్ లవ్.
0: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్ లవ్ లవ్.
1: ఇప్పుడు కూడా నువ్వు ఎవరిపై కూడా కోపం రాలేదు.
0: Swami is not angry with anybody.
1: Kopam vachina kopam vane natisthanu kani kopam lopam ledhu.
0: He pretends to be angry, but there's no anger with him.
1: Enduku unnadi premane.
0: Bhagavan is full of love to the brim.
1: Ee prema cheta andarni chustunnappudu idi Eeshwara sarvabhutanam.
0: With this love he takes care of all the living creatures, which is the quintessence of the dictum Eeshwara sarvabhutanam.
1: Eeshwarudanga evaru?
0: Who is Eeshwara?
1: Emo taraku పాము కట్టుకుని రుద్రాక్షలు వేసుకుని ఉన్నటువంటి వాడు కాదు ఈశ్వర.
0: డు యు థింక్ ఈశ్వర ఇస్ ది వన్ విత్ ఫోర్ లాక్స్ అండ్
1: అది ప్రపంచానికి దృశ్యం కోసమని ఈశ్వరుడు పార్వతి లక్ష్మి విష్ణువు అని ఈ రూపాలంతా పెట్టి వారిని ఏదో ఒక రీతిగా వారిని ప్రార్థించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క వేషాలు వేశారు.
0: టు ఫెసిలిటేట్ ది డివోటీ టు ప్రే గాడ్ అండ్ టు వర్షిప్ హిమ్ దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హావ్ బీన్ గివెన్.
1: ప్రతి మానవుడు కూడాను ఈశ్వర.
0: Everyone is Ishwara, divine.
1: Ishwaru kaanatvanti vedi lokamlo okkati kuda ledu matti kuda ledu.
0: There's nothing in this world, not even the sand.
1: Ikkachipu Ishware.
0: If the kerchief is divine.
1: ఈ ఈశ్వరత్వం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ డివినిటీ?
1: కాటన్ నుంచి వచ్చింది.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కాటన్.
1: ఈ కాటన్ నుంచి ఏమొచ్చింది?
0: అవుట్ ఆఫ్ కాటన్ వాట్ యూ గెట్?
1: థ్రెడ్ వచ్చింది.
0: యూ హ్యావ్ థ్రెడ్స్.
1: ఆ థ్రెడ్ ని ఏమే చేయింది?
0: వాట్ హ్యాపెన్ టు థ్రెడ్?
1: అదే క్లాత్ అయింది.
0: అండ్ దాట్ హెస్ బికమ్ ద క్లాత్.
1: కాటన్ లేకుండా థ్రెడ్ రాలేదు.
0: అండ్ వితౌట్ దిస్ కాటన్ యూ హ్యావ్ నో థ్రెడ్స్.
1: థ్రెడ్ లేకుండా బట్ట కాలేదు.
0: అండ్ వితౌట్ థ్రెడ్స్ యూ కెనాట్.
1: అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరత్వం నుంచి కూడాను ఆయా రూపంలో ధరించుకుంటూ.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివినిటీ ఓన్లీ.
1: ప్రపంచంలో ఎవరు కూడా దైవత్వాన్ని గాంచలేరు.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ నో వన్ హ్యాస్ గాట్ ద విజన్ ఆఫ్
1: డివినిటీ. ఎవరంటే పంచభూతములు జయించిన వాడి దైవత్వాన్ని గాంచుతాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ సీ గాడ్ ఇఫ్ వన్ కాంకర్స్ ద ఫైవ్ సెన్సెస్.
1: దైవత్వం ఏ రూపంలో కూడా కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ ఫైండ్ డివినిటీ ఇన్ ఎ స్పెసిఫిక్.
1: ఇదో రామకృష్ణుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు అంటారు. కానీ వాడి ఇమాజినేషన్.
0: యు సే ఐ హావ్ సీన్ రామ, ఐ హావ్ సీన్ కృష్ణ, దట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: కానీ ఈశ్వరత్వం ఒక్కటే.
0: బట్ డివైన్ ఈజ్ వన్.
1: డివైన్ దానికి ఈశ్వరత్వం అని పేరు పెట్టారు.
0: అండ్ ద డివైన్ ఈజ్ ద డివినిటీ ఇన్ ఫుల్.
1: డివినిటీ, ఆ డివినిటీని ఎవరు గుర్తించుకోలేకుండా అనేక రూపనామములు కల్పించి దాన్ని అనేక మాయలుగా చేస్తున్నారు.
0: ద డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ అండ్ ఇన్ డెప్త్. But it is worshipped in name and form.
1: Bhaktule bhagavantuni marustunnaru gaani bhagavantulu bhaktulu marchatam ledu.
0: It is the devotee who is changing God. God is not changing, he is changeless.
1: God is one.
0: God is one.
1: He is permanent.
0: He is permanent.
1: Eppudu kuda shashvathamainatuvadu vaadu.
0: God is permanent eternal.
1: Aa panchabhootamulu evari endu untunnavo vaari endantha kuda bhagavantudu unnadu.
0: Therefore the one with all the five elements within is divine.
1: Aa mukhyanga ఆ పంచభూతములు సాధించడానికి తగినటువంటి సాధన చేయాలి. కానీ
0: దేర్ఫోర్ యూ షుడ్ టేక్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ హ్యాస్ టు కంట్రోల్ ద ఫైవ్.
1: ఏదో జపం చేసుకుంటూ పోతూ కనిపించడు.
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ రిపీట్ గాడ్స్ నేమ్ ద నేమ్ ఆఫ్ జప,
1: ధ్యానం చేస్తుంటుంటే భగవంతుడు కనిపించడు.
0: ఇఫ్ యూ జస్ట్ మెడిటేట్ యూ డోంట్ సీ గాడ్.
1: మంకీ మైండ్ అటు ఇటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
0: ద మైండ్ ఈజ్ వేవరింగ్, ఏ మంకీ మైండ్.
1: అది ఎట్లా సాధిస్తుంది?
0: హౌ డూ ఎక్స్పెక్ట్ సచ్ ఎ మైండ్ టు చేంజ్?
1: గుణములు కలిగించేది ఆ మనసే.
0: And it is the mind that makes everything shake.
1: అది ఏ విధంగా సాధిస్తుంది?
0: How can it achieve?
1: తనంతా సాధించుకోలేదు.
0: It cannot see its own.
1: కనుక ప్రపంచంలో ఈనాడు సత్యాన్ని గురించి ఇదంతా కూడా దైవత్వం అంటే పంచభూతముల యొక్క తత్వమే దైవత్వం.
0: Therefore the truth is to be known today in this world, the divinity meaning the five elements.
1: ఆ డివినిటీ తప్ప అన్యము ప్రపంచంలో లేనే లేదు.
0: Excepting this divinity there is nothing else in this world.
1: ఏది చూసినప్పటికీ దైవత్వమే.
0: Whatever you see, that is
1: ఏది విన్నప్పటికీ దైవత్వమే.
0: All that is heard is divine.
1: పాండవులు ఎన్ని విధములుగాను పొడిగారు, కానీ పాండవులు పొడిగినప్పటికీ కౌరవులు క్రోధం చేశారు.
0: పాండవ సాధ్యం డివోటీస్
1: ఎవరికి ఇవ్వాలి? అప్పుడు అందరికీ సాధ్యం కాలేదు. ఎవరు చెప్పారు? ఏ పండితుడు చెప్పాలి?
0: నో వన్ కుడ్ డిసైడ్. విచ్ స్కాలర్ షుడ్ డిసైడ్ అపాన్ దిస్ ఇష్యూ?
1: స్నానము చేయు ఆ జవరాంత చీరలు కాజేసినందుక పూజ వీరికి.
0: డూ యూ డిజర్వ్ వర్షిప్ ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాట్ హోల్డ్ ఆఫ్ ఆల్ ద రోబ్స్ ఆఫ్ గోపికాస్?
1: స్నానము చేయు ఆ జవరాంత చీరలు కాజేసినందుక పూజ వీరికి.
0: యూ హ్యావ్ స్టోలెన్ ఆల్ ద రోబ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ ఎ బాత్ అట్ దట్ టైమ్.
1: ఇలాంటి చీ అని అనిపించుకునేటట్టుగా పాండవులకు చాలా అవమానమైపోయింది.
0: Pandavas felt ashamed to hear all this.
1: అప్పుడు కృష్ణుడు వచ్చి నాయన వారిని పొరపాటు.
0: Then Krishna came and said,
1: అది కూడా తప్పు కాదు.
0: It's not a mistake either.
1: వారు తెలియకుండా ఈ విధంగా పలికారు.
0: They have spoken like that out of ignorance.
1: అన్నిటికీ నేనే సాక్షి.
0: I am the witness for all.
1: కనుక ఎవరిని ఏ విధంగా దూషించకూడదు.
0: Therefore don't accuse anybody.
1: ఎవరిని ఏ విధంగా ఎక్కువగా ప్రేమించకూడదు.
0: And don't have too much of love towards anyone.
1: ఎవరిని ఏ విధంగా కూడాను పిల్లలాడకూడదు.
0: Don't drop anybody for any reason.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీకు నేను వింటా జంటా ఇంటా ఉంటాను.
0: If you behave like this, I'll be with you, always around you, in you.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు భేదాన్ని పెంచేది కాదు.
0: The divinity, godliness will never entertain differences.
1: ఒక్క ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటే ఒక్కటే ఒక ప్రేమ.
0: Love is one. Love is one.
1: ఇంతమంది ఉండినప్పటికీ ఇందరి ఎందుకు ఒకే ప్రేమనే.
0: There may be many people here. Only one love.
1: కానీ వస్తువుల ప్రేమ వేరే ఉండొచ్చు. వస్తువుల యొక్క ప్రేమ
0: లవ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్స్,
1: కానీ వ్యక్తుల యొక్క సంబంధం బాంధవ్యంలో కొంచెం భేదములు రావచ్చు.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ రిలేషన్షిప్స్ అమంగ్ పీపుల్,
1: కానీ ఇవన్నీ ఎన్ని వచ్చినప్పటికీ దైవం ఒక్కడే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యూ విల్ నో ద గాడ్ ఈజ్ వన్.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఒకరికొకరు అక్కచెల్లెండ్రు అన్నచెల్లెండ్రు ప్రేమించాలి.
0: Therefore, with all love, you should mingle with each other as brothers.
1: Co-education antaru.
0: People speak of co-education.
1: Co-education ga aada maga iddaru cheri chadavatam.
0: Co-education, as you know, where boys and girls study.
1: Ame na sister. Ee na tamudu. Ani ee vidhamaina premato vaaru okarikokari anyonyamainatundi oka samatvamnu bodhinchali, kaani ee viruvidiga vaaru streelu veeru purushudu అనేటువంటి భేదం రాకూడదు.
0: దే షుడ్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ. దే షుడ్ నాట్ గో బై ద జెండర్.
1: కానీ ఇప్పటి నుంచి నేను పిల్లలందరూ కూడా అందరూ సిస్టర్స్ సిస్టర్స్ సిస్టర్స్ అని మనం భావించాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ సిస్టర్స్ అండ్ సిస్టర్స్ ఓన్లీ.
1: ఎవరిపైన కూడా భేదభావం రాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ఒపీనియన్ ఆల్ టుగెదర్.
1: ఎందుకంటే ఈ హైయర్ సెకండరీ స్కూల్ కు వచ్చిన తర్వాత పిల్లల లోపల ఈ విధమైన భావాలు ఎక్కువగా పెరుగుతూ వచ్చు.
0: Because by the time you come to higher secondary school, such thoughts naturally rise.
1: కాబట్టి ఈ నాటి నుంచి కూడా నీ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ పిల్లలు చాలా మార్చుకోవాలి.
0: సో ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్ ది హైయర్ సెకండరీ స్కూల్ చిల్డ్రన్ షుడ్ బి హైలీ కాన్షియస్. ఎవరిలో
1: ఈ భేదం వచ్చినప్పటికీ వాడు ఫెయిల్ అయిపోతాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ సచ్ డిఫరెన్స్ హీస్ బౌండ్ టు ఫెయిల్.
1: ప్రాక్టికల్లో కాదు, ప్రేమలో.
0: నాట్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ వరల్డ్లీ సెన్స్ ఏమిటి ఉండాలి?
0: From the worldly sense, what is there that lies?
1: Edo vandru pass chestaru, pass chestaru.
0: All pass in the examination, the worldly point of view.
1: Worldly point lo pass chesthe prayojanam enti?
0: What is the use in securing a pass in the world?
1: Divyamaina pra pass cheyali.
0: You should pass in the realms of love in the heart.
1: Aa divyamaina tundi oka tejasulo pass chesinatundi vaade nijamaina tundi pass.
0: If you pass in the realm, in the level of the divine effulgence, that's the true pass.
1: Bhagavantuni oka biddale.
0: All are God's children.
1: అందరు కూడా అన్యోన్యంగా అనురాగంగా అన్నతమ్ముల వలె అక్కచెల్లెండ్రుల వలె ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకుని ఒకరినొకరు సహాయం చేసుకుని జీవించుకుంటూ వస్తే మనమే ఆదర్శవంతం అనేటువంటి ఒక విద్యార్థులుగా రూపొందుతాం.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ స్టార్ట్ లవింగ్ ఈచ్ అదర్, మింగిల్ విత్ ఈచ్ అదర్ విత్ ఆల్ ఇంటిమసీ, లవ్, కోఆపరేట్, దెన్ యూ ఆర్ బౌండ్ టు బి ఐడియల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: కానీ మనం ఈనాడు అట్లా భావించలేదు. నేను వేరు, వాడు వేరు, వేరు వేరు, వారు వేరు.
0: బట్ టుడే వీ ఆర్ నాట్ హ్యావింగ్ సచ్ ఫీలింగ్స్. వీ హావ్ గాట్ డిఫరెన్సెస్ అమంగ్ us.
1: ఎటువంటి సమయంలో కూడాను
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం
1: ద్వేషం రాకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హేట్రెడ్.
1: క్రోధం వచ్చినా కూడాను దాన్ని అన్నకు దొక్కుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ యాంగర్, ఇట్ షుడ్ బి చెక్, కంట్రోల్డ్.
1: కంట్రోల్ చేయాలి.
0: ఇట్ షుడ్ బి కంట్రోల్డ్.
1: ఆ కంట్రోల్ చేసినటువంటి వాడే నిజమైనటువంటి సేవకు.
0: And therefore, the one who controls one's own anger will prosper.
1: ఎక్కడైనా రైల్వే స్టేషన్ లో ఎక్కడైనా కొంచెం కంట్రోల్ లేకుండా పోయినప్పుడు రైలు పడిపోతుంటాయి.
0: And when there is no control, naturally the wire drops.
1: అది అంత కంట్రోల్ పైన వేస్తుంటారు.
0: So everything depends on the control.
1: తాను కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ విధంగా అయిపోయింది.
0: Because he has not exercised his control properly, things have gone wrong.
1: ఈ దేహంలో ఉన్నటువంటి ఒక సర్వశక్తులు సర్వభావములు ఈ కంట్రోల్ ఏందే ఉంటుండదు.
0: Therefore, all capacities, all the feelings, the thoughts are all should be under your control.
1: మనిషి స్వాధీనం అయిపోతాడు.
0: And when once you control your mind, naturally you can control the whole thing.
1: కనుక అందరికను బంగారు స్వరూపం.
0: So therefore, all of you,
1: మీరందరూ బంగారు బిడ్డలే.
0: You are all golden, essentially gold.
1: మాటలు చూస్తే మధురంగా ఉంటున్నాయి.
0: Your words are so sweet.
1: But నడతలు చూస్తే చాలా బిట్టర్ గా ఉంటున్నాయి.
0: But the behavior is bitter.
1: కనుక మనం బిట్టర్ కాకుండా స్వీట్ గా ఉండాలి.
0: సో వీ షుడ్ నాట్ బి బిట్టర్, వీ షుడ్ బి సో స్వీట్.
1: ఎక్కడ పోయినప్పటికీ సత్యసాయి కాలేజీ అంటే ఆ పిల్లలంతా కూడా అంత అందంగా ఆనందంగా ఆదర్శంగా ఉంటుండాలి.
0: వేర్ ఎవర్ యూ గో, వెన్ వన్స్ దే సే యువర్ చిల్డ్రన్ సత్యసాయి, యూ షుడ్ ఫుల్ ఆఫ్ ఆనంద ద బ్లెస్, యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ ఐడియలిజం ది ఆదర్శ.
1: కనుక మీరు టెరెడర్స్ వేసుకుని పోయినంత మాత్రం ఇది సత్యసాయి పిల్లలని అనుకోకూడదు.
0: The mere attire, uniform, white dress doesn't identify
1: white yourself. Dress vesukunappudu white mind, white heart, white thoughts.
0: Then once you have got the white dress, your thoughts must be white, so brilliant. The mind should be so white, the pure.
1: ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులు గారు పొందుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఐడియల్ స్టూడెంట్.
1: అలాంటి ఆదర్శ రూపంలో స్వామి ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటాడు.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్, ఆల్వేస్ విత్ దెమ్, ఇన్ దెమ్, అరౌండ్ దెమ్.
1: ఏమి కావాల్సినప్పుడు నేను ఇస్తుంటాను.
0: భగవాన్ ఈజ్ ప్రిపేర్ టు గివ్ వాట్ ఎవర్ దే వాంట్.
1: మా లైఫ్ కావాల్సిన ఇస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్.
1: ఎందరికో ఎన్ని విధానాలను కాపాడుతున్నాడు.
0: భగవాన్ హ్యాస్ బిన్ ప్రొటెక్టింగ్ మెనీ పీపుల్.
1: ఎవరు కూడా ఈనాటి వరకు కూడా కనుక్కోవటం లేదు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ టిల్ దిస్ డే.
1: కనుక ఆత్మనే దైవత్వము, దైవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి భావాన్ని మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ డిసైడ్ దట్ ది వెరీ ఆత్మ ఈజ్ గాడ్ అండ్ దట్ గాడ్ ఈజ్ ఈశ్వరత్వ, ద డివినిటీ.
1: కనుక ఈశ్వర సర్వభూతానాం,
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఎవరి భావం లేదు కూడాను ఆ యొక్క ఈశ్వరత్వమే లేకుండా పోతే మా మనుషుడిగా మారు.
0: When there's no divinity in your thoughts, how can you call yourself as human being?
1: Kaluga a human being ade daivam ade pranam ade sarvam.
0: And this is essentially your being, your life principle.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: Ane gaani love anetundi pratyekanga oka vyakti kosam prarambhamainadi kaadu.
0: Love should not center around any individual.
1: Kaluga ee bhavan me drudam chesukunte.
0: When once you strengthen this thought, you can be true leaders. You can demonstrate to the society what ideals are.
1: Yes.
0: When a question is put to them, do you have full faith in it? The response in unison was, yes, yes, yes. All these yes that we said, they are false. The yes should be imprinted in our heart. This yes should come out of our heart. We go on saying sorry whenever we commit a mistake. But the sorry becomes the sari later. That's not important.
1: Truth.
0: Truth is most important.
1: Truth is God. Don't tell untruth.
0: And you should never utter a lie or untruth.
1: Satyambulu vimamalu.
0: And you should always speak truth.
1: Satyambulu meeku cheyu sarvasthamuru.
0: And out of this truth, everything will be added unto you.
1: Satyambulu sarvakalarcha.
0: And the truth will protect you.
1: Satyambulu meeku aalu anda.
0: And this truth will support you.
1: Kanuka ee satyamu ane anda ganda undetundi okka సత్యాన్ని మనం వదిలిపెట్టి అసత్యాన్ని మనం పలుకుతుంటే,
0: ట్రూత్ ఈజ్ యువర్ సపోర్ట్, ట్రూత్ ఈజ్ యువర్ యాంకర్, వీ హావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ వీ ఫాలో ద ఫాల్స్హుడ్ ఆర్ లైస్.
1: ఎలాంటి పరిస్థితిలో ఏంటంటే అసత్యం పలుకు.
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ ఐడియాస్.
1: నాయకుడు భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ లీడర్. గాడ్ ఈజ్ ది ఓన్లీ లీడర్.
1: హీ ఈజ్ లీడర్ అండ్ ప్లీడర్.
0: అండ్ ఈజ్ ద లీడర్ అండ్ ప్లీడర్.
1: అనగా న్యాయాన్యాయంలో
0: జడ్జెస్ వాట్ ఈజ్ జస్టిస్, వాట్ ఈజ్ ఇన్జస్టిస్.
1: కనుక అటువంటి దైవాన్ని మాత్రం అనుకుండా పరులు వీరులు అనేటువంటి యొక్క భేదభావాలు పెట్టుకోకుండా అందరూ సమత్వంగా ఆనందంగా కలిసిమెలిసి పాస్ అయిపోయి మంచి కీర్తిని తేవాలి.
0: దెర్ఫోర్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్, యూ షుడ్ రిమెంబర్ హిమ్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. You should mingle intimately with all the spirit of love, get a good name, secure, pass in the examinations.
1: Andari kudanu ee vidhamainatundi oka rakshanu sampadinchali.
0: You should earn God's grace, God, divine protection like this.
1: Adi oka green.
0: God's grace is green.
1: Green anaga emti? Kshemamu ani.
0: Green means security, auspiciousness.
1: Atuvanti kshemanni, atuvanti premanu, అటువంటి భక్తిని, అటువంటి దైవ అనుగ్రహాన్ని మీరు పెంచుకోవాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు కల్టివేట్ దట్ గ్రీన్ విచ్ సింబలైజెస్ ద డివోషన్, ద లాయల్టీ, ద డిసిప్లిన్, ద ఫెయిత్.
1: ఈ దుర్గుణాలను దూరం చేసిరా, ఇప్పుడు స్వామి సమీపం.
0: వెన్ వన్స్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, స్వామి విల్ ఆల్వేస్ బి నియర్ యు.
1: మీరు పరిహారం చేసుకోండి.
0: అండ్ యూ కంట్రోల్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్.
1: దైవత్వం మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక ఇటు దైవత్వాన్ని మీరు పొందాలనుకుంటే ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ ఉండవచ్చు. ఈ ప్రార్థనలు భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంటే అంత మాత్రం మనకు లభించదు.
0: మియర్ ప్రేయర్ ఆర్ వర్షిప్ ఆర్ మెడిటేషన్ ఇస్ నాట్ ఎనఫ్ టు అటైన్ డివినిటీ.
1: ఆయన తగినటువంటి యొక్క హృదయాన్ని కూడా పంచాలి.
0: ది హార్ట్ ఆల్సో షుడ్ బి సో ట్రాన్స్ఫార్మ్డ్.
1: మీ మనసును భగవంతునితో చేర్చండి.
0: సీ దట్ మైండ్ యూనిఫైస్ విత్ గాడ్.
1: ఇప్పుడు భగవంతుడే మైండ్ అవుతాడు.
0: అండ్ గాడ్ బికమ్స్ యువర్ మైండ్.
1: మీ చిత్తమును భగవంతునితో చేర్చండి.
0: అండ్ యాడ్ ఎవ్రీథింగ్ టు గాడ్.
1: భగవంతుడు చిత్తం అవుతాడు.
0: అండ్ గాడ్ బికమ్స్ యువర్ చిత్త.
1: భగవంతుని బుద్ధిగా చేర్చుకోండి.
0: అండ్ మేక్ గాడ్ యాజ్ యువర్ ఇంటెలెక్ట్.
1: బుద్ధి అవుతాడు.
0: అండ్ నేచురల్లీ యు విల్ బి ఎన్ ఇంటెలెక్ట్.
1: ఫైవ్ సెన్సెస్ తానే అయినప్పుడు తాను వేరే ఎక్కడున్నాడు?
0: వెన్ హీస్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ ఫైవ్ ఎలిమెంట్స్ వేర్ ఈస్ హీ? హీస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ దీస్.
1: ఈ సెపరేట్ గా తాను ఉండడానికి వీలే లేదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ సెపరేషన్.
1: ఆరో సెన్స్ అనేటువంటిది ఎక్కడ వెతికినా చిక్కదు.
0: వేర్ ఎవర్ యూ సర్చ్ యూ డోంట్ కమ్ అక్రాస్ సిక్స్త్ సెన్స్.
1: అది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: మీరందరూ కూడాను ఒక్క సెన్స్ మాత్రం భావించుకుని దైవమే మా సెన్సెస్, దైవమే మా సర్వస్వం అని దైవమే దైవార్పితమైన భావంతో అర్పితం చేయండి.
0: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఫీల్ దట్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ బిలాంగ్ టు హిమ్. దట్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆఫర్ ఎవ్రీథింగ్ టు హిమ్ టు ప్లీజ్ అన్ టు హిమ్.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని, సులభమైన మార్గాన్ని మీరు అనుసరించినప్పుడు గొప్ప ఘనమైనటువంటి యొక్క మోక్షం మీకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ ఫాలో ది సింపుల్ ఈజీ పాత్ యూ కెన్ అటైన్ దట్ జైజాంటిక్
1: మోక్ష
0: లిబరేషన్.
1: మోక్షము అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ మోక్ష లిబరేషన్?
1: మోహక్షయమే మోక్షం.
0: మోహ ది అటాచ్మెంట్, క్షయ ది అబ్సెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ లిబరేషన్.
1: అది మోక్షం.
0: దట్ ఈజ్ మోక్ష.
1: అంతేగాని మోహం లోపల పెట్టుకుని రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అది రమాకపోతుంది.
0: With all this moha attachment, even if you repeat God's name again and again, it's all useless.
1: కనుక మీరు నిరంతరం కూడా ఏ పని చేసినా, ఏ వస్తువు చూసినా, ఏ వ్యక్తిని చూసినా అందరూ కూడా దైవస్వరూపులే అని మీరు భావించుకోండి.
0: So you may do anything. You may have any object or any person in front of you. Consider them that they are divine.
1: ఎవరైనా ఒక ముసలి వారు వచ్చి పిచ్చగాడు వచ్చి మా బిచ్చం అంటాడు.
0: When there is very elderly age, old man as a beggar approaches you, that I want food.
1: Beg.
0: When he comes to beg you.
1: Oh, ee beggu kudanu naayaka mitri naayaka daivame anukondi.
0: Consider that this beggar is also God. There is God in this beggar.
1: He is a beggar. He is a beggar. He
0: is a beggar from the physical sense, from the point of body. But
1: Maharaja Chakravarti namo Maharaja ayinappudini beggar ayinappudini andaru kuda oka vyaktule.
0: One may be emperor, one may be beggar, they are just individuals.
1: Daiva premaku meer paathulu kaandi.
0: Deserve God's grace, divine love.
1: Daiva premaku arpitam kaandi.
0: Surrender yourself to divine love.
1: Anta daiva arpitamaina bhavamto meer pani cheyandi.
0: Do everything offering to God.
1: Daiva premaina bhavamto meer chadavandi.
0: You study well with the feeling that it's an offering to God.
1: First class pass avtar.
0: You are bound to secure first class in the examination.
1: Chala santosham.
0: Bhagwan is extremely happy with all of you.
1: Kani meeru primary school nunchi vachinattuga the higher secondary school lo kuda nu meeru veligali.
0: You have to conduct yourself in the same way as you behaved while you were in primary school.
1: Primary school lo pala maga teachers evaru leru.
0: There are no men in the primary school.
1: అందువల్ల మీకు మగవారి యొక్క గుణములను ఏ విధంగా అరికట్టాలని వారికి చెప్పలేరు.
0: దేర్ఫోర్ దే డిడ్ంట్ టెల్ యూ హౌ టు కంట్రోల్ దిస్ ఫీచర్ విచ్ ఆర్ క్వైట్ నార్మల్ టు మెన్.
1: కనుక హైయర్ సెకండ్ స్కూల్ లోపల అందరూ మగవారే ఉన్నారు.
0: ఇన్ హైయర్ సెకండ్ స్కూల్ వీ హావ్ ఆల్ మెన్.
1: వాళ్ళంతా కూడా కొట్టి తిట్టి తిట్టి అన్ని విధాలుగా శిక్షించి మీకు బుద్ధిని నేర్పవచ్చు.
0: దే కెన్ టీచ్ యూ ఈవెన్ పనిషింగ్ యూ. Even accusing you, they can make you rally round.
1: ఆ విధంగా కూడా పనిష్మెంట్ ఇవ్వకుండా, ఆ విధంగా శిక్షించుకోకుండా మిమ్మల్ని పెంచితే ఆ గురువులు కూడా గుడ్డి గురువులే గాని మంచి గురువులు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఏ టీచర్ డజన్ పనిష్ యూ అండ్ టీచ్ యూ ప్రాపర్లీ, హీ ఈజ్ నాట్ ఏ టీచర్ ఎట్ ఆల్.
1: దీనికంతా హెడ్ మాస్టర్ చాలా ఇంపార్టెంట్.
0: అండ్ హెడ్ మాస్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దమ్ ఆల్.
1: హెడ్ మాస్టర్
0: హెడ్ ఈజ్ ద మాస్టర్ హెడ్ మాస్టర్
1: హెడ్ లోపల మాస్టర్ పని లేకుండా పోతే మీ హెడ్ మాస్టర్ ఎట్ అవుతాడు?
0: And if there is no head in the master,
1: how
0: can the headmaster?
1: Teachers chesina gaani headmaster dantlo pravesinchali.
0: Therefore, in all the activities of the teachers, the headmaster should involve himself.
1: Chinna chinna chinna tappulu kodanu kshaminchukuntu vaalini పోవాలి.
0: అండ్ దేర్ఫోర్ దే షుడ్ కరెక్ట్ ఈవెన్ సమ్ ఆఫ్ ది స్మాల్ మిస్టేక్స్ కమిటెడ్ బై పీపుల్.
1: చదువు అంటే కేవలము పుస్తకాలు బట్టి చదవడం కాదు.
0: స్టడీ డజంట్ మీన్ గోయింగ్ త్రూ ద బుక్స్ అలోన్.
1: ఏదో డిగ్రీ తీసుకుంటే పెద్దగా గొప్పవారం కాదు.
0: యూ కెనాట్ బి గ్రేట్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: ఎందుకు డిగ్రీలు?
0: వాట్ ఫార్ ది డిగ్రీస్?
1: అంత పిచ్చివి.
0: ఇట్స్ ఆల్ మ్యాగ్నెస్.
1: ఊరికే ఒక మ్యాగ్నెట్.
0: ఇట్ ఈస్ సింప్లీ పేపర్ ఆన్ విచ్ ది డిగ్రీ ఇస్ గివెన్.
1: మన డిగ్రీ మనకు పెద్దది కాదు.
0: సో ఇట్స్ నాట్ ది డిగ్రీ దట్స్ ఇంపార్టెంట్.
1: డివైన్ మనకు పెద్దది.
0: డివైన్ ఇస్ గ్రేటర్ స్టిల్, హైయర్.
1: దాన్ని మీరు సంపాదించండి.
0: దట్ యూ షుడ్ అచీవ్.
1: అప్పుడే మీరు ధన్యుడవుతారు.
0: దెన్ ఓన్లీ యూఆర్ రిడీమ్.
1: అప్పుడే మీరు చదివినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్.
1: తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
0: అండ్ పీపుల్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్.
1: నాట్ పీపుల్, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు.
0: ద పేరెంట్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ది ఫాదర్.
1: పేరెంట్స్ ఎంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు.
0: అండ్ పేరెంట్స్ హావ్ సెంట్ యూ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్.
1: ఇక్కడ నుంచి మీరు డిసప్పాయింట్ అయిపోయిందంటే వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతారు.
0: ఇఫ్ యూ రిటర్న్ టోటల్ డిసప్పాయింటెడ్, యువర్ పేరెంట్స్ విల్ బి డిసప్పాయింటెడ్.
1: వాడు సార్థకం చేస్తుంటే.
0: అండ్ ఇఫ్ యూ జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ.
1: తల్లి, తండ్రి, గురువు, దైవము, నలుగురిని కూడా మీరు మెప్పించిన వారు అవుతారు.
0: అండ్ నేచురలీ యూ కెన్ ప్లీజ్ యువర్ మదర్, ఫాదర్, ద టీచర్.
1: కనుక మీరందరూ మంచి భావం కలిగి సద్బుద్ధుల చేత, ఈ సదాచారం చేత, ఈ సద్గుణం చేత ఈ సార్థకత పొందండి.
0: Therefore, always have good thoughts, the good behavior, the good conduct, the virtues, and the noble qualities.
1: Bhajana bina sura chanti nahi,
2: bhajana bina sura chanti nahi,
1: hari bhajana bina sura chanti nahi.

0: all the experiences that we have appear to be true and real. The moment we are back to this waking state, we don't find any that what we dreamt. As the dream leads to a deep sleep, everything would vanish. Like this, the waking state, the dreaming state, and the deep sleep. In all the three states, a witness that exists is the spirit or atma, which is attributeless.
1: Satya dharma shanti nityamai bundina prakriti matayanto pulakarinchu. Satya dharma shanti nityamai yundina prakriti matayanto pulakarinchu.
0: When truth, righteousness and peace exist here eternally, continuously, incessantly,
1: Vishwa Shanti Dechu Pudami Kirtini Hetsu Vinudu Bharatiya Virasutuda Vinudu Bharatiya Virasutuda.
0: With truth, righteousness and peace being present all the time, the mother nature delights and dances in joy that ensures the peace in this world, and it brings a very good permanent name. Listen to this, the son of Vala of Bharat.
1: Ruchir, moodu prashnalu vesadu.
0: Ruchir has put three questions.
1: What is God? Who is God? Where is God?
0: He has put three questions. What is God? Who is God? Where is God?
1: Everything is God. Every person is God. Everywhere is God.
0: Everything is God. Every person is God. Everywhere there is God.
1: Daivamu lenatvanti kanuve ledu, aduve ledu.
0: There is no atom, there is no cell without God.
1: Sarvata panipadam, tas sarvatochi siromukham, sarvata srutimalloki, sarvama uttishtati. Sarvamu kantiki kalipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi, hrudayanni kadilinchunadi, mai marapinchunadi, daivame.
0: All that we see, that we hear, that what we listen to and enjoy is only the divine.
1: Kanuka, what, who, where, anetvanti prashnaku ekkada avakasame ledu.
0: Then there is no scope for these questions, what, where and who.
1: Aite, ee satyanni manamu practically ga, swayam buddhitiga, anubhavinchavaranna, konni vidhamulainatvanti yokka సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: To have the practical experience in our life, we must recognize the fundamental truth.
1: పురుషార్థమే జీవిత చరితార్థం, పరమ పరితార్థం.
0: The fulfillment of life is the realization of the very objectives of life.
1: ఇది ఏ పరార్థం?
0: This is the spiritual objective.
1: ఏమిటి ఈ పురుషార్థము?
0: వాట్ ఆర్ దీస్ ఆబ్జెక్టివ్స్?
1: ప్రాకృతమైనటువంటి యొక్క మార్గమునందు, ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటిది పురుషార్థములని ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఉపనిషత్ టాట్ పురుషార్థస్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ద వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ వే.
1: ఈ పురుషార్థములే పరమార్థమును బోధించేటువంటి చరితార్థమని కూడాను ప్రబోధించింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ థాట్ ద రియలైజేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వుడ్ రిడీమ్ యువర్ లైఫ్స్, ఎమాన్సిపేట్ యువర్ లైఫ్స్.
1: అయితే ఈ పదం యొక్క సత్యమును గుర్తించుకునలేక మానవులు అనేక విధములైనటువంటి నానార్థములను కల్పించుకొని యథార్థమును విస్మరించి అనర్థమును మాత్రమే స్వీకరిస్తున్నారు.
0: బట్ మ్యాన్ గోస్ బై డిస్టార్టెడ్ వర్షన్స్, misinterpretations, wrong interpretations, and forget the correct connotation.

0: పురుష అనగా ఏమిటి?
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ పురుష?
0: ప్యాంటు, షర్టు, ధోతి ఈ కట్టుకున్నటువంటి వాడు పురుషుడు అని భావిస్తున్నారు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క అర్థంలో.
1: ఫ్రమ్ ద వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ వీ థింక్ దట్ పురుష ఇస్ అ పర్సన్ వేరింగ్ ప్యాంట్, షర్ట్, ధోతి.
0: ఈ పురుషార్థమును సాధించాలని ప్రబోధించినప్పుడు స్త్రీలకి ఇందులో ఏమాత్రం అవకాశం లేదా అని వారు కూడా కొంతవరకు అడ్డు తగలవచ్చు.
1: వెన్ వీ యూజ్ దిస్ వర్డ్ పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ naturally we doubt whether ladies are eligible to realize them.
0: ఈ విధమైనటువంటి పోటీలకు మూల కారణము పురుష అనేటువంటి పదమునకు అర్థము తెలియకపోవటమే దీనికి మూల కారణం.
1: This sort of competition and conflict is due to the usage of this word purusha, the meaning of which we do not know.
0: Purusha anaga aatma ani arthamu.
1: The word purusha means aatma, the soul.
0: Purusha anaga chetanamu ani arthamu.
1: Purusha means chetana.
0: పురుష అనగా లైఫ్ అనే అర్థము.
1: పురుష మీన్స్ లైఫ్.
0: పురుష అనగా ప్రాణము అనే అర్థము.
1: పురుష మీన్స్ ద వెరీ లైఫ్.
0: ఈ విధంగా పురుష అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ పురుష హ్యాస్ సో మెనీ మీనింగ్స్.
0: కనుక పురుషార్థమును సాధించటం అంటే పరమార్థమును సాధించటము, పరతత్వమును బోధించటము, ఆత్మతత్వమును గుర్తించటమే ఈ పురుషార్థము.
1: సో పురుషార్థ the objectives of life meant realization of the spiritual goal and realization understanding of the spiritual aim and also to know the nature of the spirit and the soul.
0: Chetana shakti sarva pranulu yendu kudanu untunnadi.
1: This kind of awareness is present in all of the beings.
0: Atti chetana shaktini sakshatkarimpa chesukotame purushartamu.
1: To have the very manifestation of the awareness is the objective of life.
0: సర్వత్రా సర్వ ప్రాణుల యందుకును ప్రకాశించుతున్నటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడమే పురుషార్థము.
1: ది మెయిన్ ఆబ్జెక్టివ్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ విచ్ ఇస్ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: పంచభూతముల యొక్క ప్రమాణములకు ఆధారమైనటువంటి యొక్క దివ్య తేజస్సే ఈ పురుషార్థము.
1: This purushartha, the main principle of the spirit, is the main basis and the fundamental that will make all the five elements work.
0: Itti antarathamana gurtinchinappude ee purushartham anetundi padam lopala vadopavadamulaku undutaku veeru lekunda untadi.
1: When once we know the meaning in full in the correct sense, then there will be no argument at all to understand this word purushartha.
0: Shivadektaatmaka antaratham annadi upanishattu. శివశక్తాత్మక అంతరార్థం.
1: ఇట్ ఈస్ సెడ్ ది ఇన్నర్ మీనింగ్ ఈస్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
0: ఈ జగత్తునందు ఒకటి జడము, రెండవది చేతనము.
1: ఇన్ దిస్ వరల్డ్ వన్ ఈస్ ఇనర్ట్, ద అదర్ ఈస్ అవేర్నెస్.
0: ఈ ప్రకృతియే జడము.
1: దిస్ నేచర్ ఈస్ ఇనర్ట్.
0: ఆత్మనే చైతన్యము.
1: ద స్పిరిట్ ఈస్ అవేర్నెస్.
0: ఈ ప్రకృతియే స్త్రీ.
1: This nature is the woman.
0: Chetaname purushudu.
1: This awareness is the man.
0: Prati dehamunandu kudanu ee jada chaitanyamulu yokka ekattamu imidi untunnadi.
1: In every person for that matter we find these two principles coexisting.
0: Ee stree aneetundi jadame dehamu.
1: The woman that symbolizes the inert
0: చేతనము అనేటువంటి పురుషుడే ఆత్మ.
1: దిస్ అవేర్నెస్ ఈస్ ద స్పిరిట్.
0: ఆత్మ లేక శరీరము, శరీరము లేక ఆత్మ గుర్తించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సోల్ వితౌట్ ద బాడీ, నాట్ ద బాడీ వర్క్స్ వితౌట్ ద సోల్.
0: కనుక జడమనగా ఈ దేహమే.
1: సో దిస్ బాడీ ఈస్ ఇనర్ట్.
0: ఈ దేహమే స్త్రీ.
1: దిస్ బాడీ ఈస్ ద ఉమెన్.
0: ఇందులో ప్రవేశించి ఈ జడమైన దేహమునకు వైబ్రేషన్ కదలిక అందిస్తున్నదనగా అది ఏ చేతనాశక్తి.
1: ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మేక్స్ దిస్ బాడీ దట్ ఈస్ ఇనర్ట్ టు వర్క్ ఈస్ వైబ్రేషన్.
0: కనుక ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే మానవత్వము.
1: ద ఇంటిమేట్ అసోసియేషన్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద ట్రూ హ్యూమన్ నేచర్.
0: దీన్ని ఆధారం చేసుకుని ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ that Ishvara is androgynous, combination of both.
0: Dehamu nari, atma chaitanyam.
1: This is my body, whereas the spirit is awareness.
0: Kanukane ee stree purushulu yokka sannihita sambandha bandhavyame ee yokka ardhanarishwara yokka artham.
1: This is the true meaning of the combination of the spirit of a woman and that of man present in the same body, the androgynous.
0: కనుక పురుష అనగా కేవలము ఆత్మకు మాత్రమే, చేతనముకు మాత్రమే సంబంధించినటువంటిది.
1: So this purusha stands for this constant integrated awareness.
0: Constant integrated awareness. ఈ విధమైనటువంటి ఒక చేతనాశక్తిని మనం గుర్తించడానికి ప్రాకృతమైన మార్గమునందు నాలుగు విధమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చారు.
1: To realize and to experience this constant integrated awareness, there are four ways suggested.
0: Dharma, artha, kama, mochamu ani ive purushartamulu annaru.
1: The objectives of life are these four: dharma, the righteousness; the artha, the wealth; kama, the desire; moksha, the liberation.
0: Bhautika jeevitamunandu prakrutamainatundi jagattunandu anityamainatundi yokka ee jeevitamunaku aadharamulu ఈ నాలుగు అని మనం విశ్వసిస్తూ వస్తున్నాము.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ వరల్డ్, వి ఫైండ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ యాక్టింగ్ ఎట్ ద ఫౌండేషన్. దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ధర్మం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెంట్ బై ధర్మ?
0: దానము, ధర్మము ఇత్యాది త్యాగములు చేయటము, దీనులను ఆదరించటము, దిక్కులేని వారిని పోషించటము, ఈ విధమైనటువంటి మార్గములు మనం ధర్మములుగా విశ్వసిస్తూ వస్తున్నాము.
1: We give the meaning to this word dharma, an act of charity, sacrifice, taking care of poor and needy.
0: Inka linga dharmamulu yandu kudanu brahmacharya dharmamu, gruhastha dharmamu, vanaprastha dharmamu, sanyasa dharmamani kudanu cheptu vacharu.
1: We also give another meaning to this word dharma, the one of celibacy, the one of householder, the recluse and renunciant.
0: Ee vidhamainatundi arthamulu evi kudanu dharmamunaku sarinatundi arthamulu kaavu.
1: These meanings do not convey the correct meaning of dharma.
0: Dharma managa nitya satyamainatundi yokka anubhutiye dharmamu.
1: Dharma means that eternal truth which is an experience in our life.
0: Shariramunu dharinchinatundi prati vyakti kudanu tana dharmam emiti?
1: The one who has put on this vesture of the body should know this dharma.
0: Ramaraju kuda cheppadu.
1: Ramaraju also said,
0: padave podamu o siruka annadu.
1: He said, "O parrot, let's go."
0: ఎక్కడికి?
1: Where?
0: ఎచ్చట నుండి వచ్చితేవో అచ్చటికి నీకుట నైజము ప్రాణికోటికి. అయ్యా, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నీవు పో.
1: Better you go back to the place where from you started.
0: అదియే మన నిజమైన ధర్మము.
1: That is our true dharma.
0: ఆత్మస్థాయి నుండి కూడాను వెలువడినటువంటి మన మానవ జీవితము తిరిగి ఆత్మస్థాయికి చేరడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన ధర్మము.
1: The true dharma means to go back to the place of origin, that is that of the soul or the spirit.
0: Andaru adugutuntaru swami edaina maaku oka margam choopinchandi tarinchadaniki antuntaru.
1: All will approach Bhagwan and beg him to suggest a way to attain liberation.
0: Tarinchadaniki margam meeru adaganakkaraledu.
1: You don't need to ask for a path or a way.
0: Tarinchadaniki margam adagatame oka pedda ajnanamu.
1: To ask such a question is a sign of ignorance.
0: Ekkadi nunchi vachavu akkadiki vellu.
1: Better you go back to the place where from you started.
0: వచ్చిన మార్గాన్ని నీవు పట్టుకుని వెళ్ళు.
1: You go back in the same path.
0: ఎక్కడి నుంచి వచ్చావని నీకే తెలియదు.
1: You don't know where from you came.
0: ఈ మార్గం ఏ రీతిగా నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of telling you the path then?
0: కనుకనే ఈనాటి మన జీవితం అంతా ఇక్కడను ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
1: Our human life, soja hell, this soja on earth is something like that. We don't know the address from or the to.
0: ఫ్రమ్ అడ్రస్ లేదు.
1: We don't know this from address.
0: ఎక్కడికి పోవాలి, టు అడ్రస్ లేదు.
1: Nor to address either.
0: కనుకనే మన జీవితం అనేటువంటి లెటర్ డెడ్ లెటర్ ఆఫీస్ లో పడిపోతుండాలి.
1: Therefore, this human life, the letter, goes back to the dead letter office.
0: ఇదియే ఈ భౌతికమైనటువంటి జగత్తునందు కుమిలి కృశించి కుళ్ళిపోయేటువంటి జీవితము.
1: This is the life of frustration and disappointment.
0: కనుక మనము వచ్చిన మార్గమును వెతుకుతూ పోవాలి.
1: సో వీ హావ్ టు గో బ్యాక్ సర్చింగ్ ది సేమ్ పాత్ ఇన్ ద సేమ్ రూట్.
0: మనం వచ్చినది ఎక్కడ?
1: వేర్ ఫ్రమ్ హావ్ వీ కమ్?
0: ఏ దీని నుండి మనం ఉద్భవించామో దాని యొక్క గుణములే దీనికి సంభవిస్తుంటాయి.
1: వీ విల్ హావ్ దోస్ అట్రిబ్యూట్స్ బేసింగ్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ అవర్ ఆరిజిన్, ద ప్లేస్ వేర్ ఫ్రమ్ వీ స్టార్ట్.
0: మృతిక నుండి పుట్టినటువంటి కుండ మృతికమే అవుతుంది, కానీ మరొక పదార్థం కాదు.
1: ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ క్లే, నేచురలీ క్లే ఇన్ ఇట్స్ కంపోజిషన్.
0: మట్టి నుండి పుట్టినటువంటి కుండ మట్టి అవుతుంది, కానీ ఇంకొక పదార్థం కాదు.
1: పాట్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ మడ్ నేచురల్లీ విల్ బి ఆఫ్ ది సేమ్ కంపోజిషన్.
0: విత్తనం నుండి వచ్చినటువంటి వృక్షము వృత్తం యొక్క స్వరూపమే పొందుతుంది, కానీ మరొక ఆకారమును ధరించడానికి వీలు కాదు.
1: ద ట్రీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సీడ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫార్మ్ బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సీడ్.
0: నుండి పుట్టినటువంటి పిట్ట ఆ గుడ్డుకు సంబంధించిన పిట్టగానే అవుతుంది, కానీ మరొకటిగా రూపొందడానికి వీలు కాదు.
1: సో ఆల్సో ద బర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఎగ్, హ్యాచ్డ్ అవుట్ ఆఫ్ ది ఎగ్, విల్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్.
0: కనుకనే బ్రహ్మ నుండి వచ్చినటువంటి ఈ మానవత్వము బ్రహ్మనే కానీ మరొకటి కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ దట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మన్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీస్ ఆఫ్ బ్రహ్మన్.
0: కానీ ఉపాధిని మనం ఆధారం చేసుకుని ఇదియే నేనని విశ్వసించి నేను మానవుడను అని నీవు ఉచ్చరిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ విత్ దిస్ వెస్టర్న్ బాడీ వీ గెట్ కన్ఫ్యూజ్.
0: నీ ఆకారం మానవత్వమే కానీ ఆధారం ఆత్మతత్వమే.
1: యు ఆర్ జస్ట్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ ఎంటైర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక ఈ యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క పరతత్వమునకు ప్రయాణము చేయటమే ప్రధానమైన ధర్మము.
1: దేర్ఫోర్ ద మెయిన్ ధర్మ ఫర్ ఎవ్రీబాడీ ఈజ్ టు ట్రావెల్ టు రీచ్ ద గోల్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించడానికి చేసే ప్రయత్నమే నిజమైన ధర్మము.
1: ద ట్రూ ధర్మ ఈజ్ ఎన్ ఎఫర్ట్ దట్ వుడ్ మేక్ యు నో.
0: ఈ లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి ధర్మములు ధర్మములు కాదు.
1: ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ ఎఫెమెరల్.
0: ఇది కేవలం మన యొక్క అభ్యాసములు.
1: దే ఆర్ ఓన్లీ అవర్ హ్యాబిట్స్.
0: ఇది కేవలం మన యొక్క కొన్ని విధమైనటువంటి వాడుకలు.
1: దే ఆర్ ఓన్లీ జస్ట్ అవర్ యూజువల్ కన్వీనియంట్ మెథడ్స్.
0: ఇది నిజమైన ధర్మములు కాదు.
1: దే ఆర్ నాట్ ట్రూ వేస్ ఆఫ్ ధర్మ.
0: నిజమైన ధర్మము నీ యొక్క స్వస్వరూపాన్ని కనుక్కోవటము, స్వస్వరూప సందర్శన భాగ్యాన్ని అందుకోవటము, అది ఏ నిజమైన ధర్మము.
1: ద ట్రూ ధర్మ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
0: అర్థము అనగా ధనము.
1: దెన్ అర్థ ద వెల్త్ మనీ.
0: ఇది ఏ అర్థాన్ని సంపాదించుకోవాలని ధనకనక వస్తువు అవనాదులతో అనేక విధమైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని దానిని పోషించుకొనలేక, దానిని దక్కించుకొనలేక, దానిని చిక్కించుకొనలేక అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోయి అనేక అశాంతులకు గురి అవుతున్నారు.
1: పీపుల్ ఎమాస్ వెల్త్, దే హావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు సేఫ్ గార్డ్ దెమ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ సెక్యూరిటీ, అండ్ దేర్ఫోర్ దే లీడ్ ఎ డిజెక్టెడ్ లైఫ్.
0: అది కాదు మన ధనము.
1: దట్స్ నాట్ అవర్ ధర్మ, నార్ ఇస్ ఇట్ ధన ఆర్ మనీ.
0: మన ధనం ఏమిటి?
1: వాట్ ఈజ్ అవర్ మనీ వెల్త్?
0: ఏ పరమాత్మతత్వాన్ని పొందడానికి ఏ పరతత్వమైనటువంటి జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమే మన ధనము.
1: దట్ స్పిరిచువల్ విజ్డమ్ ఈజ్ అవర్ ట్రూ వెల్త్.
0: సదాచారమే మన సంపత్తు.
1: ద గుడ్ ప్రాక్టీస్ ఈజ్ అవర్ వెల్త్.
0: సత్సంగముల యొక్క ఆనందమే మన యొక్క ఐశ్వర్యము.
1: ద బ్లిస్ దట్ వి గెట్ in a good company is our prosperity.
0: ధనము సంపద ఐశ్వర్యము ఈ లోక సంబంధమైనటువంటి యొక్క కరెన్సీ నోట్లు కాదు.
1: Therefore the plenty, prosperity and the wealth are not worldly material.
0: పవిత్రమైనటువంటి యొక్క దివ్య స్థానమును చేర్చేటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే నిజమైనటువంటి మన ఆస్తి. అది ఏ మన ఇది ధనము.
1: ద ట్రూ ప్రాపర్టీ ఈజ్ దాట్ విచ్ టేక్స్ యూ బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ వేర్ ఫ్రమ్ యువర్ కమ్.
0: అర్థాన్ని మనం సాధిస్తూ రావాలి.
1: వి హావ్ టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్.
0: కేవలం ఈ లౌకికమైన భౌతికమైనటువంటి ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అమాసింగ్ ద వెల్త్ విచ్ ఇస్ వరల్డ్లీ.
0: ఒక భారతదేశం యొక్క ధనము మరొక దేశమునకే చెల్లటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కరెన్సీ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఆఫ్ నో వాల్యూ ఎల్స్వేర్.
0: ఇంకా ఈ లోకంలో సంపాదించినటువంటి ధనము పరలోకంలో ఉపయోగించుకోవడానికి పనికొస్తుందా?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద మనీ ఆఫ్ దిస్ వరల్డ్ బి వ్యాలిడ్ ఇన్ ద అదర్ వరల్డ్?
0: ఇది కాదు మనం సంపాదించవలసినటువంటి ధనము.
1: దిస్ నాట్ ద వన్ దట్ వి ఆర్ సపోజ్డ్ టు.
0: ఆత్మ జ్ఞానమే మన నిజమైన ధర్మము.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ ఇస్
0: సదాచార సంపత్తే మన నిజమైనటువంటి యొక్క ధనము.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ ద వెల్త్.
0: సద్గుణముల యొక్క అభివృద్ధియే మన నిజమైనటువంటి ధర్మము.
1: ద డెవలప్మెంట్ ఆఫ్ వర్చ్యూ ఇస్ వెల్త్.
0: ఇది ఏ ధనము, ఇది ఏ అర్థము.
1: దిస్ ఇస్ ద మనీ అండ్ దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్.
0: ఇంకా కామము అనగా ఆశలు.
1: కామ డిజైర్.
0: ఏమిటి ఈ ఆశలు?
1: What are these desires?
0: ఆశలకు అంతమే లేదు.
1: There is no limit for these desires.
0: ఈనాడు ఈ ఆశలు ఒక విధమైనటువంటి యొక్క హద్దు మీరి పోవటం చేతనే మానవత్వం అనేటువంటిదే ఒక ఎద్దుగా మారిపోతుండాలి, అనగా పశువుగా మారిపోతుండాలి.
1: బికాస్ ద డిజైర్స్ హ్యావ్ గాన్ బియాండ్ ద లిమిట్స్ హద్దు, ఇట్ హాస్ బికమ్ ఎద్దు ఆర్ ఎ బుల్.
0: ఈ దురాశలే దుఃఖములకు కారణంగా ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ఎక్సెసివ్ డిజైర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీఫ్.
0: ఇవి కాదు మనం కోరవలసినటువంటి ఆశలు.
1: దీస్ ఆర్ నాట్ ద డిజైర్స్.
0: ఇవి కాదు మనం కోరవలసినటువంటి కోరికలు.
1: దీస్ ఆర్ నాట్ ద డిజైర్స్ దట్ వి షుడ్.
0: ఇవి కాదు జగత్ సంబంధమైనటువంటి యొక్క కోరికలు.
1: దీస్ ఆర్ దిస్ షుడ్ నాట్ బి ద వరల్డ్ డిజైర్.
0: ఇది ప్రాప్తమైన సంబంధమైనటువంటి ఈ జగత్తునందు తినడానికి ఇంత అన్నము, కట్టడానికి ఒక బట్ట, ఉండడానికి ఒక కొంప, అంతో ఇంత రోగం వస్తే తాగడానికి ఇంత మందు కావాలి. అది ప్రాకృతమైనటువంటి యొక్క ఆధారములు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సర్టెన్లీ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ అండ్ సమ్ మెడిసిన్ టు టేక్ వెన్ వి ఆర్ సిక్.
0: కానీ దీనిని ఆశలు కోరికలని భావిస్తున్నారు.
1: బట్ వి టేక్ దెమ్ యాజ్ డిజైర్స్.
0: అది కాదు మన కోరిక.
1: దట్స్ నాట్ ది ట్రూ డిజైర్.
0: ఓ దైవమా, నిన్ను వీడి వచ్చాను.
1: ఓ గాడ్, I have come leaving you
0: there. నిన్ను చేరడానికి తగినటువంటి యొక్క ఇది హక్కు నాకు అందించు.
1: Give me that right to come back to you again.
0: ఆ అధికారమును కోరడమే నిజమైన ధర్మం.
1: It is our dharma lies in praying for that right.
0: నిన్ను చేరేటువంటి అధికారం నాకు అందించు.
1: Let me have that right and authority to come to you back.
0: ఆ పవిత్రమైనటువంటి చిత్తశుద్ధిని నాకు కలిగించు.
1: Give me that purity and sanctity of my heart.
0: ఆ చిత్తశుద్ధి ద్వారా నిన్ను నేను పొందడానికి తగినటువంటి మార్గమును చూపించు.
1: త్రూ దిస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ప్లీజ్ షో మీ ద పాత్ టు రీచ్ యు.
0: కామము అని అనగా కోరికలని.
1: దిస్ ఈస్ ద ట్రూ డిజైర్ వన్ షుడ్ హావ్.
0: నిత్య సత్యమైనటువంటి కోరికలను ప్రక్కకు నెట్టి అనే నిమిషం లోపల క్షణం లోపల అదృశ్యమయ్యేటువంటి కోరికలను మనం కోరుతున్నాము.
1: వి బ్రష్ అసైడ్ దీస్ ఎటర్నల్ రైట్స్ బట్ వీ గో బై మొమెంటరీ డిజైర్.
0: సెంటర్ల వారు

0: ఇదే మనం కోరవలసింది. హారతి నిమిషం, హర నిమిషం లోపల కదిలిపోతుంటుంది ఈ ధనము.
1: We crave for this money which will vanish in a moment of time.
0: కొన్ని దినముల లోపల అరిగిపోతుంటుంది ఈ యవ్వనము.
1: All the stage of youth will suddenly disappear.
0: ఈ యవ్వనము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి passing clouds మాదిరి ఉంటుండాలి.
1: This stage of youth is something that has come in between like a passing cloud. దీనిని చూసి మనం
0: వెర్రెగిపోతున్నాము.
1: We pride ourselves.
0: దీనిని చూసి అహంకారపడుతున్నాము.
1: We're egoistic.
0: ఈ అహంకారం మరింత మనం బంధిస్తూ ఉంటుండాలి.
1: And this ego will lead to further bondage.
0: ఈ కోరికలు మనం బంధించేటువంటివే కాని విముక్తి గావించేటువంటివి కాదు.
1: This bondage will settle you keep in but it never liberate you.
0: విముక్తి గావించేటువంటి కోరిక.
1: What is the desire that liberates you?
0: నిన్ను నీ సన్నిధికి చేర్చుకోవటమే నాకు విముక్తి.
1: Really, to gain proximity itself is true liberation.
0: Purandaradas kuda cheppadu.
1: Purandaradas
0: maredu ninne darake bande, maredu ninne darake bande. Swami, ee prakrutiki nenu raavadaniki edi kaaranam anukuntunnavu? Ninnu marchipovatame deeniki moola kaaranamu.
1: The composer of Purandaradas says this: Swami, what is the reason for my birth here?
0: Because I have forgotten you.
1: As I have forgotten you, I have taken birth here on earth.
0: నిన్ను నేను జ్ఞప్తియందే ఉంచుకుంటే నీ దగ్గరనే ఉండేటువంటి వాడిని నేను.
1: Had I kept you in my mind forever and ever, I would have been born. Everything is your gift.
0: అంతని ప్రసాదమే.
1: Everything is your gift and grace.
0: నేను కేవలం బీదవాడిని కాదు.
1: I am never poor.
0: నేను భికారిని కాదు.
1: I am not a pauper.

0: నేనెందుకు బీదవాడిని అవుతాను?
1: హౌ కెన్ ఐ బి పూర్?
0: నీవే నా రక్షకుడిగా ఉంటున్నప్పుడు, నీవే నా యొక్క ధన్యుడిగా ఉంటున్నప్పుడు నేనెందుకు బీదవాడిని అవుతాను?
1: వెన్ యు ఆర్ మై ప్రాపర్టీ, వెన్ యు ఆర్ మై వెల్త్, హౌ కెన్ ఐ ఎవర్ బి పూర్?
0: సర్వము నీవిచ్చినటువంటివే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ గిఫ్ట్.
0: విజయ

0: విద్య చెప్పేటువంటిది నీవే, బుద్ధి కురిపించేటువంటి వాడు నీవే, ఉద్ధారం చేసేటువంటి వాడు నీవే, నాకెందుకు ఈ బాధ్యత?
1: యు టీచ్ మీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ మై విజ్డమ్, యు ఓన్లీ గివ్ మీ ఆల్ ది ఎమాన్సిపేషన్ అండ్ రిడెంప్షన్, దెన్ వై షుడ్ ఐ వరీ?

0: ఈ పెట్టెలో ఉన్నటువంటి ధనమంతా నీవిచ్చినటువంటిది.
1: ఆల్ ద వెల్త్ హియర్ ఈజ్ యువర్ గిఫ్ట్ ఓన్లీ.
0: నా హృదయంలో నింపినటువంటి యొక్క సద్గుణములనేటువంటి ధనము నీవిచ్చినటువంటివి.
1: ఆల్ ది వర్చ్యూస్ దట్ ఇస్ మై ట్రూ వెల్త్ ఇస్ యువర్ గ్రేస్.
0: సర్వము నా లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క శక్తులంతా నీవిచ్చినటువంటివి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద కెపాసిటీస్ ఇన్ మీ అండ్ అరౌండ్ అవుట్ సైడ్ ఆర్ యువర్ గిఫ్ట్.
0: మాత్రం బికారిని కాదు.
1: ఐఎమ్ నెవర్ ఎ పాపర్.
0: నేను అనాథుణ్ణి కాదు.
1: ఐఎమ్ నాట్ లెఫ్ట్ విత్ నన్.
0: ఒకవేళ అనాథుడని నీవేమన్నా అనుకుంటావేమో అనుకుంటే నీవే అనాథుడు.
1: If I am the forlorn, you are left with none.
0: Oh, Bhagavantuna, neeve anathudavu.
1: Oh God, you don't have anybody to look after you.
0: Karanam emti?
1: Why?
0: Neeku maroka nathudu ledu.
1: Because you have no master above.
0: నాకు నాథుడు ఉన్నాడు.
1: ఐ హావ్ ఎ మాస్టర్.
0: నీవే నా నాథుడు.
1: యూఆర్ మై మాస్టర్.
0: కాబట్టి నేను అనాథుడు కాదు.
1: సో ఐ కెన్ నాట్ బి ద వన్ వితౌట్ ఎనీబడీ.
0: ఎంత హృదయ విశాలంతో ప్రబోధించినటువంటిది ఇలాంటివంతా.
1: వాట్ ఎ బ్రాడ్ మైండెడ్ టీచింగ్ ఇట్ ఈస్.
0: కనుకనే మనకు ఈనాడు కోరికలు ఏ విధంగా ఉంటుండాలి.
1: సో వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వి ఎంటర్టైన్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం దగ్గరికి వచ్చి కల్పవృక్షం దగ్గరికి పోయి కాపీ కూడా అడిగినట్టుగా ఉంటుండాలి.
1: Having come so close to that eternal truth, the spirit and the cosmic soul,
0: దైవాన్ని అడగవలసిన
1: వరి
0: ఇది కాదు.
1: What should we ask from God?
0: ఈ స్వస్వరూప సందర్శన భాగ్యం నాకు అనుగ్రహించమని కోరాలి.
1: We should pray to God so that we'll have the manifestation of the true divinity.
0: ఈ ప్రేమామృతాన్ని కోరేటువంటి యొక్క చిత్తమును నాకు అందించమని కోరాలి.
1: We should pray to God so as to give us the heart.
0: నీ ఆనందామృతాన్ని ఆరగించేటువంటి రీతిగా నేను కావాలి.
1: I should deserve your grace and bliss.
0: బ్రహ్మానందం, యోగానందం, పరమానందం, అద్వైతానందం ఇట్టి ఆనందమును పక్కన పెట్టుకుని తుచ్చమైనటువంటి ఆనందాన్ని మనం కోరుతున్నాం. లౌకికమైనటువంటి ఆనందమును
1: కీపింగ్ అసైడ్ దట్ సుప్రీం బ్లిస్, ద బ్లిస్ ఆఫ్ ద డివినిటీ, ద నాన్ డ్యూయల్ బ్లిస్, వి వాంట్ వరల్డ్లీ జాయ్.
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం బుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
1: When there is wish fulfilling tree that will give you what all you want, why do you want the flower from the neighborhood?
0: Adina palichu kamadhenu veunda dhanamichi aavunu konaganeela.
1: When there is wish fulfilling cow that will give you everything, then why do you need to buy a cow?
0: Nedu kaantito melu parvatamunda vendi bangaru kai vetukaneela.
1: When there is Meru mountain which is so brilliant and shining, why do you search for silver and gold?
0: Bhakti, shakti, muktulani chedi, paramatmaye ayunda, padu samsarambu koranela.
1: When God gives you the bhakti, devotion, the shakti, power and mukti, liberation, why do you want this family?
0: Ivi kaadu manam koravalsinatundi.
1: It's not this that we should
0: koravalsinadi.
1: What we should
0: ask? Devini tanane korali.
1: What we should seek? God himself.
0: I want only you.
1: I want only you. That should be our desire.
0: I don't want anything in this.
1: I don't want anything else.
0: Anni naaku unnai.
1: I have everything.
0: Undabatti indro vachi unnanu.
1: Therefore I am here.
0: లేకపోతే నేను కూడా వెళ్లిపోయి ఉండేవాడిని.
1: Also, I too would have left.
0: నాకు లేనిది ఒక్కటే.
1: I don't have only one thing.
0: నీవే.
1: Yes.
0: నీవు నాకు కావాలి.
1: I want you.
0: ఈ యొక్క కోరికనే నిజమైన కామము.
1: I should have the desire for you. That is the true
0: desire. ఈ మూడింటి యొక్క ఫలితమును నెరవేర్చుకున్నామా? మోక్షము. ఎందుకంటే మోహం లేదు, అదే మోక్షం.
1: When once we fulfill all the three, there will be no more else. That leads to
0: మోక్ష
1: మోక్ష liberation.
0: ఈ మోక్షము.
1: The diminution or annihilation of this attachment is liberation.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మతో మనం విచారించినప్పుడు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటివి విలువైనటువంటివి ఘనమైనటువంటి యొక్క కోరికలు ఇలాంటివిగా ఉంటున్నాయి.
1: Therefore, when we consider in depth the true meaning of the purpose of life,
0: మనం గావించుకున్నప్పటమే ఇది నిజమైన పురుషార్థము.
1: We'll find the true meaning and the true interpretation, the desire that we should entertain, then we attain liberation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవమును ప్రార్థించే సమయంలో కాని, పూజించే సమయంలో కాని, ఆరాధించే సమయంలో కాని, ధ్యానించే సమయమునందు కాని, జపించే సమయమునందు కాని మనస్తో మనం దీనిని జపిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ధ్యానిస్తున్నాము.
1: In all our spiritual endeavors like prayer, worship, meditation and penance, we do them all with our mind.
0: కనుకనే మన అభిష్టాలను మనం నెరవేర్చుకోలేకపోతున్నాము.
1: Therefore our desire is not fulfilled.
0: భగవంతుని ధ్యానం చేయాలి కూర్చుంటున్నాడు పాపం.
1: He sits in meditation thinking of God.
0: కదలక మెదలక శవం వలె కూర్చుంటున్నాడు.
1: He sits in deep meditation like a
0: వాడు నిజంగా శవమే.
1: It's a dead body, car.
0: శివం కాదు.
1: It cannot be Shivam or
0: Divinity.
1: Why?
0: Manasto dhyanistunnadu.
1: Because he meditates with his mind.
0: Ee manasto dhyaninchenta kalam kudanu manaku ematramu pavitrata manaku labhyam kadu.
1: So long one meditates with his mind as the background, he will never attain the goal.
0: Endukanaga
1: ee
0: sarva sadhana kudanu manasunu champadaniki cheseetundi pannulu.
1: In fact, all spiritual pursuits are undertaken to kill the mind.
0: కనుకనే మనసు ఏం చేస్తుంది, వరే నన్ను చంపడానికి వీడి సాధన చేస్తున్నాడు కనుక నేను వీడిని చంపుతాను కానీ నేను చావను అని వానికి విరుద్ధమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
1: నౌ ద మైండ్ విల్ స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్, హియర్ ఇస్ ఎ ఫెలో హూ ఇస్ ట్రైయింగ్ టు కిల్ మీ, దేర్ఫోర్ లెట్ మీ కిల్ హిమ్.
0: కనుక ఏనాడు మనం మనసును దూరము గావించుకుందామో ఆనాడే మన అభిష్టం నెరవేరుతుంది.
1: దట్ డే వెన్ వీ కీప్ ద మైండ్ ఎట్ ఎ డిస్టెన్స్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
0: కనుక మనం ఈనాడు ప్రతి చిన్న పని కూడాను సాధన కూడాను మనసుతో చేస్తున్నాము.
1: Therefore every spiritual practice are undertaken with the mind.
0: ఏనాడు ఈ మనసును మనం చంపుదమో ఆనాడే మనకు దైవం ఆవిర్భవిస్తాడు.
1: That day when we withdraw the mind, you will know the divinity.
0: మనసు మహామారి,
1: this mind
0: మహామాయలాడి,
1: it's powerful and
0: అది ఏ లేడి.
1: Mind
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనము మనసుతో చేస్తున్నాము.
1: So everything we do with our mind,
0: ఇది సరికాదు.
1: This is not proper.
0: మరి ఎట్ట చెయ్యాలి?
1: Then how are we to do?
0: ప్రేమతో చెయ్యాలి.
1: We should do it with full love.
0: ఈ ప్రేమ చేసే కొలది పెరుగుతుందే కానీ తరగదది.
1: When you do it with love, naturally it will increase.
0: మనసును నీవు చింతించవద్దు.
1: Don't think of your mind.
0: మనసు పేరే స్మరించవద్దు.
1: Never think of its name. Itli
0: ఉంటే ఉంటుంది, పోతే పోతుంది.
1: Let it exist or vanish.
0: కానీ ప్రేమతో నీవు చెయ్యి.
1: But you do it with all love.
0: ఇది నా కర్తవ్యం.
1: This is my duty.
0: ఎందుకోసం?
1: Why?
0: ఆ ప్రేమ నా స్వరూపమే.
1: Because I'm the embodiment.
0: I am the embodiment of love.
1: I am the embodiment of love.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క సాధన.
1: That is the true spiritual practice.
0: ఈనాడు ఈ ప్రేమను విసర్జిస్తున్నాము.
1: Today we have given up this love.
0: లౌకిక ప్రేమను పెంచుకుంటున్నాము.
1: We develop worldly love.
0: భౌతిక ప్రేమను పెంచుకుంటున్నాము.
1: The physical.
0: ఆధ్యాత్మిక ప్రేమ తరిగిపోతుండాలి.
1: And we don't have the spiritual love.
0: ఈ అశాంతి పెరిగిపోతుండాలి.
1: Therefore restlessness.
0: ఈ లోకము లోపల మనస్సును ఆధారం చేసుకుని సాధించినటువంటి వాడు ఒక్కడిని చూపించండి చూద్దాం.
1: Show me any single person who could accomplish with this mind or through the mind.
0: ఎన్ని వేదములో ఉచ్చరించారు, ఎన్ని శాస్త్రంలో చదివారు కానీ మనసును చంపుకోలేదు.
1: People have gone through Vedas and sacred texts, but they could not annihilate
0: or kill the mind.
1: In fact, the worst of the enemies is one's own mind.
0: కనుక మనసును దరచేరకుండా చూసుకోనివ్వాలి.
1: Therefore, we should see that mind will never be anywhere near.
0: ఎంతో నైకంగా చాలా ఫ్రెండ్షిప్ చేయడానికి అని వస్తుంది.
1: It comes so close to you as to have friendship.
0: Oh, manasa, you are not my friend.
1: So, oh, mind, you are not
0: God
1: my friend.
0: God is my friend.
1: God is my friend.
0: కనుక గాడ్ ని ఫ్రెండ్ గా తీసుకో, ఈ యొక్క మైండ్ అనేటువంటి దాన్ని తరం కొడతాడు.
1: Have God as your friend, then he will drive out this mind.
0: భగవంతునికి మనసు లేదు.
1: God has no mind.
0: నిర్గుణుడు.
1: He is beyond the mind. Beyond the
0: సనాతనుడు.
1: He is eternal.
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు.
1: He is eternal, pure and unsullied.
0: మనసు లేనటువంటి వాడు మాధవుడు.
1: God is the one beyond the
0: mind. మనసు ఉన్నటువంటి వాడు కాదు కాబట్టి మానవుడు.
1: Human being is the one conditioned by mind.
0: కనుక నీవు మానవుడు కావాలంటే మనసును పరగొట్టాలి.
1: In order to divine, you should transcend mind.
0: కనుక ఈనాడు మనము మనసుని అనుసరిస్తూ పోతున్నాం.
1: Today we follow the mind.
0: దానివల్ల మనము కోరినటువంటి దాన్ని పొందలేకపోతున్నాం.
1: For that reason, we are not going to get what we desire.
0: ప్రాప్తమైనటువంటి యొక్క ధర్మార్థ కామ మోక్షములో ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క ఈ మార్గములను మనము అనుసరించాలి కానీ ప్రాకృతమైనటువంటి ధర్మము, నాది గృహస్థ ధర్మము, పిల్లలను భర్తను చూసుకోవాలి, అది లౌకికమైన ధర్మమే, అది ఉండవలసిందే. కానీ ఆధ్యాత్మిక ధర్మం అనేటువంటిది ఆధారంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ థింక్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ ఇస్ నాట్ మీర్లీ టేకింగ్ కేర్ ఆఫ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ.
0: పిల్లల్ని పోషించుకోవటం సరైన మార్గం అంటే ఇవంతా కూడా ధర్మములు కాదు, కర్తవ్యాలు.
1: To take care of the children and the family is not dharma, it is kartavya, responsibility.
0: Endukitte neevu kalpinchukunnavu pillalnu,
1: neevu
0: naavu kalpinchukunnavu bhartanu.
1: Because the husband and the children are of your own creation.
0: నీవు కావాలి అనుకున్న తర్వాత నీ పెండ్ అయింది, కానీ వద్దనుకుంటే పెండ్ అవుతుందా? లేదే, కోరి తెచ్చుకున్నటువంటిది కాబట్టి ఇది కర్తవ్యమే.
1: Because you wanted to get married, you have a wife and children thereafter, or else they won't have existed.
0: ఒక రెండు సంవత్సరాల తర్వాత అయ్యో నాకు పిల్లలు కావాలి అని కల్పించుకుంటున్నావు.
1: After 2 years you wanted a child.
0: తర్వాత పిల్లలైనారు.
1: Then you have.
0: అది నీ యొక్క సంకల్పం యొక్క ఫలితమే.
1: That's all your desire.
0: కాబట్టి నీ కర్తవ్యము అది.
1: So you should discharge your duty.
0: నీకే నీవు తెచ్చుకున్నటువంటిది కాబట్టి అది కర్తవ్యమే.
1: It's of your own making, therefore it's your responsibility.
0: ధర్మం కాదు.
1: But it's not dharma.
0: ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: తానే తాను ఆవిర్భవించినటువంటిది ధర్మము.
1: It's the one that's original, self-creative.
0: మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క సరైనటువంటి యొక్క ధర్మము ఏమిటి? దైవాన్ని అనుసరించడమే ధర్మము.
1: The true dharma is to follow God.
0: అది సహజ ధర్మము.
1: That is natural dharma.
0: Natural ధర్మం కావాలి.
1: We need natural dharma.
0: Artificial ధర్మం కాదు.
1: It's not artificial dharma.
0: ఈ natural ధర్మం అనేది coming from heart.
1: The natural dharma comes from heart.
0: Comes from the heart.
1: It comes from the heart.
0: ఈ భౌతికమైనటువంటి ధర్మము comes from art.
1: The worldly artificial dharma comes from art.
0: కనుక ఆర్ట్ నుంచి వచ్చినటువంటిది నీ ధర్మం కాదు, హార్ట్ నుంచి వచ్చినది నీ ధర్మము.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఆర్ట్ ఇస్ నాట్ ధర్మ.
0: ఈ హార్ట్ అంతా ఏమిటో ఉంది? ప్రేమతో కూడి ఉంటుండాలి.
1: అండ్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమతోనే ఈ యొక్క ప్రేమను మనం పొందాలి.
1: విత్ దట్ లవ్ యు కెన్ అటైన్ ద లవ్ ఇన్ ట్రూ సెన్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం చేసేటువంటి సర్వ సాధనలు కూడాను,
1: ఆల్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్,
0: మనస్తు చేయక ప్రేమతో చేయండి.
1: We should not merely do with our mind, we should do it with
0: manasu. Oka nimisham idu ishtam antundi,
1: mind
0: maro nimishamlo oddu antundi.
1: Mind likes at one moment, dislikes
0: deenini manam anusarinchadamena mana yokka gati.
1: It should be our destiny to follow the mind.
0: Deenini anusarinchadama kaadu kaadu.
1: What a poor state of affairs to follow the mind then.
0: You are the master.
1: You are the master.
0: నీవు భగవత్ సన్నిధి నుంచి వచ్చినటువంటి వాడు, నీవు భగవంతుడే.
1: యుర్ ఫ్రమ్ గాడ్ అండ్ యూ ఆర్
0: బ్రహ్మస్వరూపుడే.
1: యూఆర్ ది వెరీ ఫార్మ్
0: ఆత్మస్వరూపుడే.
1: యూఆర్
0: చేతన శక్తి స్వరూపుడే.
1: అండ్ యూఆర్ ది మేనిఫెస్టేషన్.
0: అలాంటి సంకల్పాన్ని నీవు గట్టిగా సంకల్పించుకుంటే సర్వము నీలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ దట్ కన్విక్షన్ స్ట్రాంగ్ ఎనఫ్,
0: దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం ఈనాడు పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఈనాడు అట్టి విశ్వాసం లేకపోతుండాలి.
1: టుడే వి డోంట్ హావ్ దట్ ఫెయిత్.
0: కనుకనే ఈనాడు అన్నింటి యందు కూడాను మనం ఫెయిల్యూర్.
1: దేర్ఫోర్ వి ఆర్ మెట్ విత్ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: ఏదంటూ కూడాను మనం సక్సెస్ కావటం లేదు.
1: వి ఆర్ నెవర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ వన్ అట్ లీస్ట్.
0: ఈనాడు ఈ యొక్క భావాన్ని మీరు పురస్కరించుకుని దీన్ని మీరు సాధిస్తూ రాండి, సక్సెస్ అవుతుంది. సక్సెస్ బిగెట్ సక్సెస్, అన్ని సక్సెస్ అయిపోతాయి.
1: విత్ దిస్ కన్విక్షన్ వెన్ వన్స్ యూ అండర్టేక్ యాక్టివిటీ ఆర్ ఎనీ యాక్షన్ ఫర్ దట్ మ్యాటర్, యుల్ బి సక్సెస్ఫుల్. సక్సెస్ బిగెట్ సక్సెస్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించకూడదు.
1: వి షుడ్ నెవర్ ఫాలో ద మైండ్.
0: ఈ మనసు మాయలాడి,
1: దిస్ మైండ్ ఇస్ ఇల్యూసివ్.
0: మంచిగా చెప్పుతుంది,
1: ఇట్ టీచెస్,
0: చెడ్డను చేస్తుంది.
1: ఇట్ టాక్స్ టు యూ సాఫ్ట్లీ అండ్ మేక్స్ యూ కమిట్.
0: ఎంత విశ్వాసంగా మిమ్మల్ని అనుసరిస్తుంది.
1: హౌ నైస్లీ ఇట్ ఫాలోస్.
0: కానీ తీసుకుని పోతుంది ఎక్కడికి? పెద్ద గుంతలో త్రోసి వేస్తుంది.
1: బట్ ఇట్ విల్ డ్రైవ్ యూ టు ఏ బాటమ్లెస్ పిట్.
0: దాని స్వభావం అది,
1: ఇట్స్ నేచర్.
0: కానీ మన స్వభావం దాన్ని అనుసరించడం కాదు.
1: అవర్ నేచర్ షుడ్ నాట్,
0: దైవాన్ని అనుసరించాలి.
1: ఫాలో గాడ్.
0: ఆ అనుసరణను నీవు తప్పించి కేవలము స్లేవ్గా నీవు మనసును మాత్రమే అనుసరిస్తున్నావు.
1: వీ డోంట్ ఫాలో గాడ్ లైక్ ఎ స్లేవ్, వీ ఫాలో అవర్ మైండ్.
0: నీవు దేనిని అడగవద్దు.
1: Don't ask
0: anybody. ఎవరిని అడగవద్దు.
1: Don't ask anybody.
0: అడగవలసి ఉంటుంటే దైవాన్ని అడుగు.
1: Ask God if necessary.
0: అందువల్లనే
1: సో
0: రామదాస్ చెప్పాడు.
1: రామదాస్ సెడ్,
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: రామదాస్ సెడ్, ఓ మైండ్ డోంట్ ఆస్క్, డోంట్ డిజైర్.
0: అడుగుకోలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ డోంట్ ఆస్క్, డోంట్ డిజైర్. ద మోర్ యూ డిజైర్ ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్ నెగ్లెక్టెడ్. వితౌట్ ఆస్కింగ్ ది థింగ్స్ విల్ బి సెటిల్డ్ సూన్.
0: శబరిని ఆదరించడే.
1: Without asking, Sabari was given all protection.
0: అడుగకతనకై మడియు జటాయువు కడకునేకి సద్గతి కలిగించడే. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: That bird Jatayu, without asking, deserved all obituary rights right from God himself.
0: మనస,
1: ఓ మైండ్,
0: నీవు ఎవరిని అడుక్కునేటువంటి బిచ్చగాడు కాదు.
1: నెవర్ బెగ్ లైక్ ఎ బెగర్.
0: నీవు అడగవలసినటువంటిది దైవాన్ని అడగాలి.
1: హూమ్ యూ షుడ్ ఆస్క్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అందరికీ ప్రసాదించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ గివర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అంతేకాని ఎవరో ఒక బిచ్చగాడు ఇంకొక బిచ్చగాడి దగ్గర పోయి అడుక్కోవటం, ఇది ఏమైనా నీ కర్తవ్యమా?
1: వై షుడ్ యూ గో బెగ్ అనదర్ బెగర్?
0: యు ఆర్ నాట్ బెగర్.
1: యు ఆర్ నాట్ బెగర్.
0: యు ఆర్ బిగ్గర్.
1: యు ఆర్ నాట్ బెగర్ బట్ యు ఆర్ బిగ్గర్.
0: ఈ సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సాధనలు సక్సెస్ అయిపోతాయి.
1: దెన్ ఓన్లీ అవర్ స్పిరిచువల్ ఎండెవర్స్ విల్ బి సక్సెస్ఫుల్.
0: కనుక ఈనాడు మనం చేసేటువంటి సర్వ సాధనలు కూడాను మనసును చంపడానికి తగినటువంటి సాధనలు చేయాలి.
1: సో వీ షుడ్ అండర్టేక్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు కిల్ ద మైండ్.
0: కానీ ఈ మనసు ఇంకా దీన్ని చంపుదాం, అయ్యో నన్ను చస్తానేమో అని భయపడి వీడిని అనేక రకములుగా మార్చి వేస్తుంటారు.
1: యాజ్ ద మైండ్ ఈస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ యూఆర్ ప్రిపేర్ టు కిల్ ఇట్, ఇట్ విల్ చేంజ్ యువర్ మైండ్, డిస్ట్రాక్ట్ యువర్ అటెన్షన్.
0: దాని పర్మిషన్ కోసం కూడా నీవు కాచుకోనక్కర్లేదు.
1: సో డోంట్ వెయిట్ ఫర్ పర్మిషన్ ఫ్రమ్ ద మైండ్.
0: నీ యందు సర్వ హక్కు ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్.
0: చిత్త శుద్ధితో,
1: విత్ ప్యూరిటీ,
0: భావ శుద్ధితో,
1: ది ప్యూరిటీ ఆఫ్ థాట్,
0: పవిత్రమైన భావంతో,
1: విత్ సీక్రెట్ ఫీలింగ్,
0: నీవు భగవంతుని ప్రార్థించు.
1: ప్రే టు గాడ్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అల్లా అని కాని, జీసస్ అని కాని, బుద్ధుడని కాని, జొరాస్ట్రియమని కాని, నానక్ అని కాని, రాములని కాని, కృష్ణ, ఇవన్నీ పేర్లు పెట్టుకున్నారు వారు వారి ప్రీతి కోసం.
1: We have different names, Allah, Jesus, Zoroaster, Buddha, and so on. They are just the names given.
0: ఒకటి చూడండి, చిన్న ఉదాహరణ మనం పెట్టుకునేవా పుట్టినవా యోచించవచ్చు.
1: జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, వెదర్ దే ఆర్ రియల్లీ బోర్న్ ఆర్ ద వన్ క్రిస్టియన్ ఆర్ నేమ్.
0: బిడ్డ పుట్టింది.
1: Today child is born.
0: మూడో దినం పోయి ఎవరైనా చూడటానికి పోయినప్పుడు అమ్మా బిడ్డ పేరు ఏమిటి అని అడిగేటప్పటికి ఇంకా పెట్టలేదమ్మా అంటారు.
1: Third day, if anyone goes and visits there, what's the name of the child? They say, we have not yet named the child.
0: కాబట్టి ఇంకా పెట్టలేదు.
1: So the child is not named.
0: ఈ పేరంతా పెట్టినవే కానీ పుట్టుతో కాదు.
1: Therefore names are given, christened, but they are not born.
0: కనుక పెట్టిన పేరును ఆధారం తీసుకోవద్దు.
1: So don't go by the name given.
0: పుట్టిన పేరు ఆత్మ.
1: Therefore the name that has come along with our birth.
0: అట్టి ఆత్మనే నీవు ఆధారంగా తీసుకో.
1: Go by this ఆత్మ.
0: అట్టి చేతనా శక్తినే నీవు ఆధారంగా తీసుకో.
1: Go by this constant
0: divine భవ్యమైన తత్వాన్ని ఆధారంగా తీసుకో.
1: Develop this novel unique divine feeling.
0: అప్పుడు నీవు తత్వాన్ని నీవు పొందగలుగుతావు.
1: Then you know your true self.
0: కనుక ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి దానికి ఈనాడు మీరు సరైనటువంటి అర్థములు తీసుకుని ధర్మం అందుగా ఏమిటంటే మనము స్వస్థానమైనటువంటి దైవత్వాన్ని పొందేటువంటి మార్గాన్ని అనుసరించడమే ధర్మము.
1: దేర్ఫోర్ అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్ ద ధర్మ, ద ఫస్ట్ వన్ మీన్స్
0: సందర్శన భాగ్యాన్ని
1: కల్పించి
0: చేసుకోవటమే ధర్మము.
1: ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూ సెల్ఫ్ అండ్ నేచర్.
0: ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుకోవటమే మనకు నిజమైనటువంటి యొక్క అర్థము.
1: ద ట్రూ మీనింగ్ ఆఫ్ ధర్మ ఇస్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: వచ్చినటువంటి చోటును పోయి చేరటపోవటమే మన యొక్క కామము.
1: ద డిజైర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: ఇవంత ప్రాకృతమైనటువంటి రీతిగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ద వరల్డ్లీ మీనింగ్.
0: ఇది పరాకృతమైనటువంటి యొక్క ధర్మము.
1: ఇట్ ఈస్ ది స్పిరిచువల్ ధర్మ.
0: ఇది నివృత్తి మార్గము.
1: దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఈ లోకములో ప్రవృత్తి మార్గంగా ఉంటుండాలి.
1: దిస్ వరల్డ్
0: ఎంతకాలమైనా ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి అందే మన జీవితం అంతా వ్యర్థం చేస్తే ఏనాడు ఇంకా నివృత్తికి పోయి చేరేది.
1: ఇఫ్ వి వేస్ట్ అవర్ లైఫ్ అండ్ టైమ్ ఇన్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: పుట్టాం మనం ద్వైతంలో.
1: వి ఆర్ బోర్న్ ఇన్ డ్యుయలిజం.
0: ఆ ద్వైతం అనే క్లాస్ మనం పాస్ చేసి విశిష్ట అద్వైతం అనే క్లాస్ లో చేరాలి.
1: వీ షుడ్ పాస్, గెట్ త్రూ దిస్ క్లాస్ ఆఫ్ డ్యుయలిజం అండ్ దెన్ రీచ్ నాన్ డ్యుయలిజం.
0: క్లాస్ మనం పాస్ చేసి అద్వైతం అనే క్లాస్ లో పోయి చేరాలి.
1: దెన్ వీ షుడ్ పాస్ దిస్ క్వాలిఫైడ్ నాన్ డ్యుయలిజం అండ్ గో టు ద క్లాస్.
0: సంవత్సరం ఒక్కొక్క క్లాస్ మారుతూ ఉండటం ఎంత ఆనందిస్తుంటాడు.
1: ఇఫ్ స్టూడెంట్ ప్రోగ్రెసెస్ వన్ క్లాస్ టు హైయర్ క్లాస్,
0: అదే విధంగా మనం కూడా ఒక్కొక్క క్లాస్ మారుతూ పోవాలి.
1: సో ఆల్సో వీ షుడ్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ ఫ్రమ్.
0: కానీ ఈనాటి సాధకులు ఎట్లా ఉండాలంటే ఎక్కడ వేసినావే గొంగడి పురుగుంటే వేసిన దగ్గరనే ఉన్నానన్నట్టు, ఎక్కడున్నవాడు అక్కడే ఉంటున్నాడు ఇప్పుడు.
1: బట్ హౌ ఆర్ ది మోడర్న్ ప్రాక్టీసెస్? వి రిమైన్ వేర్ వి హావ్ బీన్.
0: వెంట్రుకు పందమైన కూడా నువ్వు ముందుకు సాగిపోవటం లేదు.
1: వి హావ్ నాట్ ప్రొసీడెడ్ ఈవెన్ ఎ లిటిల్.
0: ఇంకా నిదానంగా చక్కగా విచారణ చేసి చూస్తే రివర్స్ అవుతుండాలి, వెనక్కి వస్తున్నాడు పాపం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి ఎంక్వైర్ క్లియర్లీ,
0: ముందుకు పోవటం లేదు,
1: రివర్స్ వే,
0: ముందుకు పోవటం లేదు.
1: వి ఆర్ నాట్ ప్రొసీడింగ్.
0: ముందుకు పోవాలనుకుంటే మనసును కట్టిపెట్టి,
1: ఇన్ ఆర్డర్ టు గో ఫార్వర్డ్ కంట్రోల్ యువర్ మైండ్,
0: కోరికలను చుట్టుపెట్టు,
1: అండ్ వైండ్ అప్ యువర్ డిజైర్,
0: ప్రేమను పట్టుకో,
1: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ లవ్.
0: ఇవి ఇంకా సాధన సల్పు.
1: దెన్ స్టార్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: అప్పుడే నీ యొక్క చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: దెన్ యుల్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: అప్పుడు భయవత్వం యొక్క అనుగ్రహానికి ఒక్క క్షణంలో పాత్రుడైపోతాడు.
1: దెన్ యుల్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ఎ మినిట్.
0: ఎంతకాలం ఉండినప్పటికీ పోకన్మానదు దేహం ఇవ్విధం నన్ను పోషించి రక్షించి నన్ను.
1: వి మే లివ్ లాంగ్ అండ్ ఫిట్ దిస్ బాడీ, టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ.
0: రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునం దాగినను.
1: ఈవెన్ ఇఫ్ యు హైడ్ అవర్ సెల్వ్స్ ఇన్ ఎ ఫారెస్ట్ యువర్ బౌండ్ టు హ్యావ్ ద ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్. రాగ తప్పదు,
0: పోవసింది, పోక తప్పదు.
1: దోస్ దట్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. దోస్ దట్ ఆర్ బౌండ్ టు గో దేర్ విల్ లీవ్ యు. ఎక్కడికి నీవు
0: దాచుకుని పోవాలని పోతున్నావు, ఎక్కడికి పోయినా కూడా నీవు దాచుకోవడానికి వీడు కాదు.
1: యు కెనాట్ హైడ్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఎక్కడ చూసినా ఉన్నాడు తాను.
1: బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక తాను లేనటువంటి స్థానం కానీ తనది కానటువంటి పదార్థం కానీ జగత్తులో కానరాదు. వాట్ ఈస్ గాడ్ అంటాం కానీ హూ ఈజ్ గాడ్ అనటం కానీ వేర్ ఈజ్ గాడ్ అనటమే కానీ ఈ క్వశ్చన్స్ మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ఫోర్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు దీస్ క్వశ్చన్స్. హూ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ గాడ్,
0: ఎవరైనా వచ్చి వేర్ ఈజ్ గాడ్ అని చెప్పి అడుగుతారు నిన్ను.
1: ఎనీవన్ మే ఆస్క్ యూ వేర్ ఈజ్ గాడ్,
0: సందేహించుకోకుండా ఐ ఆమ్ గాడ్ అని చెప్పు ధైర్యంగా.
1: Without any doubt, with all the courage and conviction, say, I am God.
0: I am God.
1: I am God.
0: I am God.
1: I am God.
0: Anaga emti deham kadu,
1: not the body.
0: You are also God.
1: You are also God.
0: He is also God.
1: He is also God.
0: She is also God.
1: She is also God.
0: Everything is God.
1: Everything is God.
0: Aa vidhanga unnadu brahma vit brahmai bhavati.
1: If you are like that, the knower of Brahman becomes Brahman himself.
0: Vaadu kaadani nito vaadistadu.
1: He will argue that you are not God.
0: దైవం కాదు అంటాడు.
1: యు విల్ సే యు ఆర్ నాట్ గాడ్,
0: నీకు కాదు నాకు అవును.
1: యు మే డినై బట్ ఐ యాక్సెప్ట్.
0: నీ తల్లి నీకు ఎంత ప్రీతియో నా తల్లి నాకు అంత ప్రీతి.
1: జస్ట్ యాజ్ యు లవ్ యువర్ మదర్ ఐ ఆల్సో లవ్ మై మదర్.
0: నా దైవం నాకున్నాడు,
1: ఐ హావ్ మై గాడ్.
0: నా దైవం లేడంటే హూ ఆర్ యు, నీవెవరు?
1: వాట్ అథారిటీ యూ హ్యావ్ టు క్వశ్చన్ మీ దట్ ఐ హావ్ నో గాడ్?
0: నీకు లేకపోతే లేకపోవచ్చు.
1: యు మే డినై ఫర్ యువర్ సెల్ఫ్,
0: నాకున్నాడు.
1: బట్ ఐ హావ్,
0: నాకున్నాడు.
1: ఐ హావ్,
0: నాకున్నాడు.
1: ఐ హావ్ మై ఓన్.
0: ఈ విధమైనటువంటి పూర్ణ విశ్వాసాన్ని మనం ఈనాడు యువకులు పెంచుకుంటూ రావాలి.
1: యంగ్స్టర్స్ షుడ్ డెవలప్ సచ్ ఎ టోటల్ ఫెయిత్ అండ్ కన్విక్షన్.
0: సందేహమునకు అవకాశమే ఇవ్వకూడదు.
1: దే షుడ్ నెవర్ డౌట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: ఆస్పదమే ఇవ్వకూడదు.
1: దే షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్.
0: ఆత్మవిశ్వాసంతోనే మనం ముందుకు సాగాలి.
1: దే షుడ్ ప్రొసీడ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
1: దెన్ యు విల్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మనము ఈ ధర్మార్థ కామమోక్షమైనటువంటి లౌకికమైనటువంటిగా మీరు భావించుకోకుండా నిజమైనటువంటి యొక్క దివ్యస్థాయిని, భవ్యస్థాయిని, నవ్యస్థాయి అయినటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి మార్గము, దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞానము, దైవత్వాన్ని అందుకునేటువంటి యొక్క కోరిక మనం కోరుతూ రావాలి.
1: Therefore, the primary objectives of life should not be limited to this mundane world. They should be spiritual and totally divine.

0: నదుఃఖం. ఎవరు పుణ్యులు కారు, పాపులు కారు, సౌఖ్యము కాదు, దుఃఖము కాదు.
1: నో వన్ ఇస్ మెరిటోరియస్, నో వన్ ఈజ్ ఎ సినర్, నో వన్ ఈజ్ అబ్సల్యూట్లీ హ్యాపీ, నో వన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ మిజరీ.

0: ఎవరు? మంత్రస్వరూపులు కారు, తీర్థ స్వభావులు కారు.
1: నో వన్ ఇస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ఎనీ మంత్ర.
0: ఎవరు? వేద స్వరూపులు కారు, దాన స్వరూపులు కారు, యజ్ఞ స్వరూపులు కారు.
1: నో వన్ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్ ఆర్ చారిటీ ఆర్ యజ్ఞ.

0: మీరు ఆహార విహారం చే అభివృద్ధిగాంచినటువంటి భోజన స్వరూపులు కాదు, భక్తులు కారు, భక్తులు కారు.
1: యు ఆర్ నాట్ ది వన్ హూ హ్యావ్ గ్రోన్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్. యు ఆర్ నీదర్ ద ఫుడ్ నాట్ ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్.
0: సదానంద రూపం శివోహం శివోహం. మీరందరూ కూడాను సదానంద స్వరూపులు, శివస్వరూపులు, సత్యస్వరూపులు, సుందర స్వరూపులు, అద్వైత స్వరూపులు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, లవ్ అండ్ బ్యూటీ, నాన్ డ్యూయాలిటీ.
0: పాప భయంబు పోయే పరిపాటైపోయను దుష్కృతం బిలం. పాప భయంబు పోయే పరిపాటైపోయను దుష్కృతం బిలం. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమునా. వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమునా. తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనమే

0: There is no fear of sin today. You find the wicked activity has become a part of daily routine. There is no devotion. All the wrong activity, bad deeds are beyond all description today in this world. Therefore, repeating God's name, chanting God's name is the only refuge for everybody.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
1: దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రకృతి యందు అనేక విధములుగా మానవుడు శోధించాలని, సాధించాలని, రూపించాలని ఎన్నో భావములు పొందుతున్నాడు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్ మ్యాన్ ఇస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్. Man is trying to accomplish and he wanted to actually picturize.
1: Kevalamu manavudu bujabalamunu buddhibalamunu adhikarabalamunu dhanabalamunu janabalamunu aasrayinchi ee vidhamga taanu shodhinchutaku bodhinchutaku anni vidhamula prayatnam chestunnadu.
0: Basing on his physical strength, the intellect, authority, position and people are around, he wants to accomplish
1: Kani,
0: and he wants to teach.
1: సాధించినది ఏమిటి?
0: What is that he achieved?
1: దైవానుగ్రహమే లేక, దైవ సహాయమే లేక, మానవుడు ఏమాత్రం కూడాను ఎట్టి కార్యములు ఎందు కూడాను అల్పమానము కూడాను విజయాన్ని సాధించలేడు.
0: Without God's grace and mercy, we cannot achieve anything in this world.
1: భగవంతుడు సానుభూతుడైనప్పుడే ఎట్టి మానవుడైనా ఎట్టి కార్యమునైనా కూడాను సాధించడానికి ప్రయత్నిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, యు విల్ అచీవ్ ఎనీథింగ్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
1: ప్రకృతి ఎవరి సొత్తు కాదు.
0: నేచర్ డజంట్ బిలాంగ్ టు ఎనీవన్, సోలీ
1: భగవంతుని యొక్క సొత్తు.
0: ఇట్ బిలాంగ్స్ టు గాడ్.
1: దైవ సహాయమే లేక మానవుడు ఏమాత్రం కూడాను ఎట్టి కార్యములు ఎందు కూడాను అల్పమాన్యము కూడాను విజయాన్ని సాధించారు.

0: భగవత్ అనుగ్రహాన్ని మొట్టమొదట పొందిన తర్వాతనే ప్రకృతిని మనము వశం చేసుకోవటానికి వీలవుతుంది.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ గాడ్స్ గ్రేస్ ఫస్ట్ దెన్ అండర్స్టాండ్ ద వరల్డ్ నెక్స్ట్.
0: ప్రకృతి అనగా పంచభూత స్వరూపము కాదు.
1: ద వరల్డ్ డజంట్ మీన్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
0: పంచప్రాణ స్వరూపం కాదు.
1: నాట్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: పంచకోశ స్వరూపం కాదు.
1: నాట్ ది ఫైవ్ లైఫ్ షీప్.
0: పంచేంద్రియ స్వరూపం కాదు.
1: నాట్ ది ఫైవ్ సెన్సెస్.
0: ప్రకృతి పరమాత్మ స్వరూపమే.
1: ద నేచర్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అట్టి సౌందర్యమైనటువంటి ఈ ప్రకృతిని, అట్టి సుందరమైనటువంటి ఈ ప్రకృతిని మానవుడు ఆకర్షించి వశము గావించుకున్నటకై అనేక విధములుగా కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ మ్యాజెస్టిక్.
0: దీనిని ప్లేటో సత్యం, మంచితనం, సుందరం అని, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అనేటువంటి దీంట్లో జనులకు ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఇస్ థాట్ బై ప్లేటో ఇన్ దీస్ త్రీ వర్డ్స్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: అరిస్టాటల్ యొక్క శిష్యుడైనటువంటి అలెగ్జాండర్ కూడాను ఇదే తత్వాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్ అలెగ్జాండర్ థాట్ ద సేమ్ ఫిలాసఫీ టు ద వరల్డ్.
0: కానీ ఈ ప్రకృతికి ఈ సౌందర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ దిస్ నేచర్ గాట్ ఇట్స్ బ్యూటీ?
0: గాడ్ ఈజ్ బ్యూటీ, కనుకనే నేచర్ ఈజ్ బ్యూటీ అయిపోయింది.
1: గాడ్ ఈజ్ బ్యూటీ, దేర్ఫోర్ నేచర్ ఇస్ బ్యూటిఫుల్.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపమే ఈ ప్రకృతి యందు ప్రతిబింబిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ పర్సోనిఫైడ్ ఇన్ దిస్ నేచర్ రిఫ్లెక్టెడ్.
0: ఇట్టి ప్రకృతిని పరమాత్మని యొక్క అనుమతి లేకుండా పొందడానికి ప్రయత్నించటము, తద్వారా విఫలము కావటము, తద్వారా అనేక విధములైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు ఉరిగావటము రామాయణము చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: రామాయణ టీచర్స్ వెరీ వెల్ దిస్ ప్రిన్సిపల్. Without God's permission, man attempts to investigate the nature. Therefore, he faces failure and put to loss and suffering.
0: భగవంతుడైన రామును విస్మరించి, ప్రకృతిని ఆరాధించి, ప్రకృతి స్వరూపమైనటువంటి సీతను పొందడానికి ప్రయత్నించాడు.
1: They have forgotten Rama, God himself, and they wanted to exercise control authority over the nature, Sita herself.
0: భగవంతుని సొత్తైనటువంటి ఈ యొక్క ప్రకృతిని ఎవడు వశం కావించుకోవడానికి సాధ్యమవుతుంది?
1: నేచర్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ, హూ కెన్ ఎక్సర్సైజ్?
0: ఇది కేవలం ప్రకృతిని వశం కావించుకోవటం అనేటువంటిది ఒక అజ్ఞాన విషయమైనటువంటి విషయం.
1: టు హ్యావ్ ఎ కంట్రోల్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇది వశం కావించుటకు ఎవరికీ సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ నేచర్.
0: రావణుడి గతి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెన్డ్ టు రావణ అల్టిమేట్లీ?
0: తన కులమును, తమ సోదరులను, తమ పుత్రులను, తమ రాజ్యమును, సర్వమును కూడా నువ్వు భస్మం గావించుకున్నాడు.
1: వాట్ హ్యాపెన్ టు రావణ? హి హస్ రూయిన్డ్ హిస్ కింగ్డమ్. హిస్ బ్రదర్స్ డైడ్, హిస్ సన్స్ డైడ్, హిస్ రిలేషన్స్ డైడ్.
0: కనుకనే మొట్టమొదట ప్రకృతిని స్వాధీనం గావించుకోవడానికి పూర్వము భగవత్ అనుగ్రహాన్ని పాత్రుడు కావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఫస్ట్ అండ్ దెన్ థింక్ ఆఫ్ నేచర్ లేటర్.
0: దేహమే ప్రకృతి.
1: The body is nature.
0: Pranamē paramātmā.
1: Life is God.
0: Ee prāṇamune anetuṭi dēhamu dēniki nī panikī rādu.
1: The body without life is useless.
0: Kukkalu nakkalu kūḍa nūvu chūḍavu.
1: The dog and fox will not look at it.
0: Kanukane paramātmā anetuṭi prāṇam uḍinanta varake ee prakṛti anetuṭi okka sītaku viluva.
1: Therefore, so long there is God the life, this nature Sita will have value.
0: Ee dēhamē tana okka svatantramlo uḍinappudu తన దేహంలో ఏ భాగంలో కొంచెం దోషం కలిగినప్పటికీ దేహము దానిని సర్చ్ చేసుకోగలుగుతుందా?
1: ఇఫ్ యూ థింక్ దట్ ద బాడీ ఈజ్ ఇండిపెండెంట్, వెన్ దర్ ఇస్ ఎనీ డిఫెక్ట్ ఇన్ ఎనీ వన్ ద లింబ్స్ ఆఫ్ ది బాడీ, కెన్ ఇట్ కరెక్ట్ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్?
0: లేదు, లేదు.
1: నో.
0: కేవలము కర్త కర్మ క్రియలు కూడా భగవత్ స్వాధీనంలోనే ఉంటున్నాయి.
1: ది సబ్జెక్ట్ ప్రెడికేట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కర్త మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ ది సబ్జెక్ట్.
0: క్రియ మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ యాక్షన్.
0: కర్మ కూడాను భగవత్ స్వాధీనం నందే ఉంటుందా?
1: ది యాక్షన్ ఇస్ అండర్ గాడ్స్ కంట్రోల్.
0: కర్మ ఫల ప్రధాయనామః అని భగవంతుని యొక్క పేరు.
1: వి కాల్ గాడ్ యాజ్ ద గివర్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్.
0: నీవు కాయముతో కర్మను ఆచరిస్తున్నావే కానీ ఆ కర్మల యొక్క ఫలితమును భగవంతుడే అనుగ్రహిస్తున్నాడు.
1: యు అండర్టేక్ యాక్టివిటీ విత్ దిస్ బాడీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మూర్ఖులు కేవలం ప్రకృతిని వశం గావించుకున్నామని అనేక విధములు

0: ఆడంబరం చేస్తున్నారు.
1: ఫూల్స్ హూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ దే ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ థింకింగ్ దట్ దే హావ్ అథారిటీ ఓవర్ నేచర్.
0: తమ శక్తుల చేతను, తమ యొక్క మేధాశక్తుల చేతను, తమ యొక్క విజ్ఞాన శక్తుల చేతను ప్రకృతిని వశం గావించుకుంటున్నామని భావిస్తున్నారు.
1: దే ఫీల్ దట్ దే హావ్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ నేచర్ విత్ ది యూజ్ ఆఫ్ దేర్ ఫ్యాకల్టీస్ ఇంటెలిజెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: అయినటువంటి యొక్క హిరణ్యకశిపుడే ఆనాడే దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించాలని చూచాడు.
1: ఎ గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్ ఆఫ్ హిరణ్యకశిపు వాంటెడ్ టు ఎక్సైజ్ అథారిటీ ఆన్ నేచర్.
0: భూతములను తన హస్తగతం గావించుకున్నాడు.
1: హి కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్.
0: కానీ
1: బట్
0: ప్రకృతిని మాత్రం వశం చేసుకోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ కంట్రోల్ ది నేచర్ కంప్లీట్లీ.
0: దానికి తన కుమారుడైనటువంటి ఒక చిన్న పిల్లవాడు ప్రహ్లాదుని కూడా చెప్పాడు.
1: ప్రహ్లాద హిస్ సన్ సో యంగ్ టెండర్
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: చిత్తము అనగా నీ చిత్తాన్ని నీ వశం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు కుడ్ నాట్ కంట్రోల్ యువర్ మైండ్.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: లోకములన్నీ గడియలో జయించిన వాడవు.
1: విత్ ఇన్ ఎ మూమెంట్ యూ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్.
0: నీ చిత్తము గెలువ నేరవు.
1: యు కుడ్ నాట్ కాంకర్ యువర్ మైండ్.
0: ఈ చిత్తం అనేటువంటిది ఏమిటి? అక్కడనే దైవ శక్తి ఉంటుండేది.
1: వెర్ ఇస్ దిస్ మైండ్ దేర్ యూ ఫైండ్ గాడ్.
0: దానిని జయించినప్పుడే ఈ ప్రకృతిని జయించిన వాడవుతాడు.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ మైండ్ you will be exercising authority over nature.
0: కనుకని
1: so
0: మొట్టమొదట ప్రాణతత్వమైనటువంటి యొక్క భగవంతుని సాధించడానికి పూనుకోవాలి, అతని అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: Therefore we should earn work for God's grace which is the life principle.
0: తానే ప్రభువు, తానే విభుడు, తానే సాధకుడు, తానే భోజ్యుడు.
1: He is the doer, he is the lord, he is the king, he is the experiencer.
0: భక్తునకు తాను వశుడైపోతాడు.
1: He submits himself to a devotee.
0: విరుద్ధమైనటువంటి భావంతో ఉన్నటువంటి వానికి తాను విరోధి అవుతాడు.
1: The one who entertains contradictory ideas.
0: దానిని కన్నడ దేశంలో కూడాను పురందర్ దాసు కూడా చెప్పాడు.
1: This is stated by పురందర్ దాస.
0: ఓ రామా, నిన్ను నమ్మిన విభీషణుకు నీవు దేవుడిగా కనిపించావు.
1: ఓ రామా టు విభీషణ who reposed full faith in you.
0: నిన్ను నమ్మని రావణాసునికి నీవే యముడిగా మారిపోయావు.
1: బట్ టు రావణ యు లుక్ లైక్ యమ ద గాడ్ ఆఫ్ డెత్.
0: రాముడు నీవే, యముడు నీవే.
1: యు ఆర్ యమ ద గాడ్ ఆఫ్ డెత్ అండ్ యు ఆర్
0: తప్ప మరొక యముడు లేడు ఈ జగత్తులో.
1: దేర్ ఇస్ నో అదర్ యమ బియాండ్ యూ.
0: ప్రేమించిన వాడిని రామునిగా భావిస్తావు.
1: నేచురలీ యు లుక్ లైక్ రామ.
0: విరోధించినటువంటి వాడికి రావణుగా ఉన్న రావణునకు యముడిగా మారిపోతావు.
1: టు ఎన్ ఎనిమీ యు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అస్ యమ గాడ్.
0: సర్వకాల సర్వావస్థల యందును ప్రార్థించినటువంటి ప్రహ్లాదునకు భగవంతుడు నారాయణుడుగా కనిపించాడు.
1: అట్ ఆల్ టైమ్స్ అట్ ఆల్ పీరియడ్స్ ఎవ్రీవేర్ ప్రహ్లాద ప్రేయర్ టు గాడ్.
0: అట్టి భగవంతుని విరోధం గావించుకున్నటువంటి హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
1: బట్ హిరణ్యకశిపు హు డెవలప్ హేట్రెడ్ హి అపియర్డ్ లైక్ యమ ద గాడ్ ఆఫ్ డెత్.
0: కనుకనే భగవంతుడే యముడు, భగవంతుడే రాముడు.
1: Therefore God is Rama.
0: దేవుడు తానే, యముడు తానే.
1: He is Yama, the God of Mahabhuta and Rama.
0: దయా సంకల్పములు లేక నిర్భాగ్యముగా తన సోదరి అయినటువంటి యొక్క దీనిని ఖండించడానికి పోయినటువంటి కంసుడు కేవలం కృష్ణుడు యముడుగా మారిపోయాడు.
1: Without any compassion, without any second thoughts, Kamsa was prepared to kill his ఓన్ సిస్టర్.
0: కంసుని యొక్క తండ్రి అయినటువంటి యొక్క ఉగ్రసేనులకు దేవుడిగా చూపించాడు.
1: బట్ ఉగ్రసేన హి అపియర్డ్ యాస్ గాడ్.
0: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను మన మన భావములతోనే ఇవిడి ఉంటున్నాయి.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కంటైన్డ్ ఇన్ అవర్ థాట్స్.
0: నిజముగా భక్తులు నిరంతరము కూడాను దైవ చింతనే చేస్తూ ఉంటారు.
1: డివోటీస్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: భక్తికి ఒక పరిమితమైనటువంటిది లేదు.
1: డివోషన్ హ్యాస్ నో లిమిట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకును భగవంతుని యొక్క చింతనగానే భావించాలి.
1: యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ.
0: కానీ ఈ కలి ప్రభావం చేత
1: బికాస్ ఆఫ్ దిస్ పూర్ థింకింగ్
0: కొన్ని పనులు తనవి, కొన్ని పనులు దేవునివి అని విభజిస్తున్నారు.
1: హీ క్లాసిఫైస్ సర్టన్ యాక్టివిటీస్ ఆఫ్ హిస్ ఓన్ సర్టన్ యాక్టివిటీస్ యాస్
0: జపము చేయటము,
1: జప
0: ధ్యానము చేయటము,
1: మెడిటేషన్
0: పూజ చేయటము,
1: వర్షిప్
0: ఈ విధమైనటువంటి కర్మలన్నీ కూడాను ఇది భగవంతుని కర్మలు అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ దెమ్ యాస్ గాడ్స్ యాక్టివిటీస్.
0: ఇంటి పనులు చక్కదిద్దుకోవటము, వ్యాపారం చేయటము, ఉద్యోగం చేయటము, వ్యవసాయం చేయటము ఇవన్నీ నా పనులు అనుకుంటున్నాడు.
1: వి కన్సిడర్ హౌస్ హోల్డ్ వర్క్ బిజినెస్ జాబ్ అండ్ అగ్రికల్చర్ యాజ్ అవర్ ఓన్ యాక్టివిటీ.
0: ఈ విభేదము చేతనే దైవత్వమైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బికాస్ సచ్ క్లాసిఫికేషన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: భక్తి లేనటువంటి దే భక్తి అని దీనికి అర్థం.
1: దట్ విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ ఇస్ డివోషన్.
0: నీది నాది అనేటువంటి భేదం లేదు ఇక్కడ.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ మైన్ అండ్ థైన్.
0: ఎందుకనగా ఏ పనులు చేసినప్పటికీ ఈ దేహంలో ప్రాణం అనేటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: యు మే డూ ఎనీ యాక్టివిటీ బట్ దేర్ ఇస్ గాడ్ వన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ప్రాణోపాసన అన్నారు ఆనాటి ఋషులంతా.
1: దేర్ ఫోర్ ఇట్స్ కాల్డ్ ద వర్షిప్ విత్ లైఫ్.
0: ప్రాణోపాసన చేయటమే భగవంతునికి ఉపాసన.
1: దట్ ఈస్ యాక్చువల్ వర్షిప్ టు గాడ్.
0: కనుక భేదమును ఇందులో ఏమాత్రము భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ యాజ్ ద ఫిజికల్ యాక్టివిటీ.
0: మరికొంతమంది ఇప్పుడు మీరు చూస్తుంటారు ప్రపంచంలో.
1: You see in this world,
0: ee policeulandaru kodanu duty paina vellinappudu vaaru vaari arhataki dainaatundi yokka dressulanta dharistaru.
1: Policemen on duty will have their uniform.
0: Kaani aa duty aina tarvata intiki vachi daani vadalapetti tana dressunu taanu dharistadu.
1: After duty they will have their own dress.
0: Idi praakrutamainaatundi yokka kartavyamu annaru.
1: This is worldly duty.
0: అదే విధంగానే ఈనాడు యాత్రలకు పోయేటువంటి యొక్క మహనీయులందరూ కూడాను
1: ఆల్ దోస్ దట్ అండర్టేక్ పిల్గ్రిమేజ్
0: క్షేత్రయాత్ర పోతున్నారు,
1: దే గో ఆన్
0: తీర్థయాత్ర పోతున్నారు, బద్రీ నారాయణకు పోతున్నారు, అమర్నాథ్ కి పోతున్నారు, కేదార్నాథ్ కి పోతున్నారు, మన సరోవరం అన్నిటికీ పోతున్నారు. ఆ పోయే సమయంలో మాత్రము భక్తి అనే డ్రెస్ ని వేసుకుంటారు.
1: వీ గో టు పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్. వీ పుట్ ఆన్ ద డ్రెస్ ఆఫ్ డివోషన్.
0: అక్కడ నుంచి తిరిగేటప్పటికీ ఆ అడ్రస్ కూడా మర్చిపోతారు.
1: యాజ్ వి స్టార్ట్ రిటర్నింగ్ వి ఫర్గెట్ ది వెరీ అడ్రస్.
0: సంసారం వచ్చి నిలుస్తుంది ఈ యొక్క భావములో.
1: ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కమ్ దేర్.
0: ఈ గృహం యొక్క సంసారం యొక్క తత్వాలంతా కూడా హృదయంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఆల్ ఫ్యామిలీ అటాచ్మెంట్ స్టెప్స్ ఇన్ టు యువర్ హార్ట్
0: భక్తి
1: ఇస్ నాట్ డివోషన్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం.
1: ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ ఇట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. కనుకని
0: ఈ భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావాన్ని ప్రాకృతమైన దేహంతోనే మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we should make every effort to experience this devotion and steadfastness.
0: జీవుడు దేహమందు హృదయమందు దేవుడుండే.
1: Therefore this individual within this body in the heart is present God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
1: Both play together but however they'll be apart.
0: ఆటలాడరు ఆడించే సూత్రధారి ఒకరికొకరు.
1: There's one director behind this action play.
0: ఇక్కడ పుణ్యపాపములు రెండు,
1: ద మెరిట్ అండ్ ద సిన్,
0: రెండింటిలోనే ఒకడే ఉండు.
1: ఓన్లీ వన్ రిమైన్స్ ఇన్ బోత్.
0: కనుక భగవంతుడు ఒక్కడే,
1: గాడ్ ఈజ్ వన్.
0: ఈ పుణ్యము పాపం అనేటువంటి రెండు ఉంటున్నప్పటికీ రెండింటి యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: దో వీ ఫైండ్ టూ మెరిట్ అండ్ సిన్ బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఇస్ వన్.
0: కనుకనే దైవతత్వాన్ని చక్కగా గుర్తించాలనుకుంటే మన హృదయ తత్వాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద డివినిటీ వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ నేచర్.
0: అప్పుడే ప్రకృతి కూడా మనకు వశం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్.
0: ప్రకృతి అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దిస్ నేచర్?
0: మన యొక్క గుణములను మనం అరికట్టుకోవటం.
1: వి షుడ్ కంట్రోల్ అవర్ క్వాలిటీస్.
0: మన యొక్క ఇంద్రియములను మనం అరికట్టుకోవటం.
1: వి షుడ్ హావ్ సెన్స్.
0: ఇది సాధ్యం అవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ దెన్.
0: అనుకనే దేహాన్ని కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే తానాన్న.
1: You are the spark of my divinity.
0: నీవు ప్రత్యేకంగా నాకు దూరమైన వాడు కాదు.
1: You are not separate from me.
0: నేను నీలో నీవు నాలో ఉంటున్నావు.
1: I am in you and you are in me.
0: కానీ ఈనాటి మానవుడు,
1: but man today,
0: అంగదేశము వంగదేశాన్ని గురించి విచారిస్తున్నాడు కానీ తన దేశం ఏమిటో తాను విచారించడం లేదు.
1: He thinks of Bangladesh, the Bengal, Angadesh, a different country.
0: నీ పట్టణం చూడలేదు, ఈ పట్టణానికి పోవాలి, ఆ పట్టణానికి పోవాలనుకుంటున్నాడు.
1: He wants to visit various cities.
0: కానీ మానవుడు గుర్తించవలసింది ఒక్కటే.
1: But man has to know one.
0: ఏ పట్టణాన్ని చూచినా చూడకపోయినా,
1: whatever city you may see or not,
0: నీవు మాత్రం యమ పట్టణం మాత్రం చూడక తప్పదు.
1: You are bound to see that city of death, Yamapattana.
0: Oka chepa tana swasthanamainatundi yokka jalamunu vidichi oka chalamaina undaledu.
1: Fish cannot live apart from the water, its original place.
0: Tirigi tana swasthanamaina jalamulo praveshinchalani aneka vidhamla aarata padutuntayi.
1: It pines and yearns to go back to its original place of water.
0: Kaani inati manavudu tana swasthanam ante emito aneetundi aatmasthananni visvarinchi haayiga jeevisthunnadu.
1: But man has forgotten his native identity, the spirit,
0: and is spending away in the wilderness. He
1: is not bothered about his original place.
0: చేపకున్న తెలివితేటలు లేకపోయింది కదా ఈనాటి మానవునకు.
1: Man today is not that much intelligent as that of a fish.
0: కనుకనే మొట్టమొదట మన స్వస్థానాన్ని మాత్రం మర్చిపోకూడదు.
1: We should never forget our original place.
0: ఆత్మస్థానము, అది ఏ దైవస్థానము, అది ఏ మన యొక్క అంత్యస్థానము.
1: That is our goal, that's our aim, that's God's place.
0: ఎన్ని చేసినప్పటికీ ఈ యొక్క ఇది మాత్రం తప్పదు.
1: వాట్ ఎవర్ యు మే డు, యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: దానికి చేరే తీరాలి.
1: యు ఆర్ బౌండ్ టు రీచ్ దేర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని విచారించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఇన్వెస్టిగేట్ దిస్ పాత్.
0: భగవంతుడు అంగములన్నీ కూడాను కమల స్వరూపమైనటువంటివని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద డిస్క్రైబ్స్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ గాడ్.
0: ముఖపద్మము,
1: ద ఫేస్
0: హస్త కమలము,
1: ద లోటస్
0: పాద కమలము,
1: లోటస్ ఫీట్
0: నేత్ర కమలము,
1: ఐజ్ అంత
0: కమలంతో పోల్చుకుంటూ వచ్చింది.
1: ఎవ్రీ పార్ట్ ఇస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ లోటస్.
0: ఈ కమలము ఎక్కడ పుట్టింది?
1: వేర్ ఇస్ ఇట్ బోర్న్?
0: బురదలో పుట్టింది.
1: ఇట్స్ బోర్న్ ఇన్ మడ్.
0: నీటిపై నిలిచింది.
1: ఇట్స్ ఇట్ జస్ట్ స్టాండ్స్ ఆన్ వాటర్.
0: నీరు లేకపోయినా ఒక క్షణమైనా నిలవలేదు.
1: వితౌట్ వాటర్ ఇట్ విల్ నాట్ లివ్.
0: బురద లేకపోయినా ఒక క్షణమైనా బ్రతకలేదు.
1: వితౌట్ మడ్ ఇట్ కెనాట్ లివ్.
0: కానీ రెండింటిలో దేనిని కూడా చేర్చటం లేదు.
1: బట్ విల్ నాట్ టచ్ ఎదర్ ది టూ.
0: ఇది మానవుని యొక్క చక్కని రహస్యము.
1: దిస్ ద సీక్రెట్ ఇన్ హ్యూమన్.
0: జన్మాంతరం అనేటువంటి బురదలో పుట్టాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ ఇన్ ద మడ్ ఆఫ్ పాస్ట్ లైఫ్.
0: ప్రస్తుతం సంసారం అనేటువంటి నీటిపై తేలి ఉంటున్నాడు.
1: హీ జస్ట్ ఫ్లోటింగ్ ఆన్ దిస్ ఫ్యామిలీ లైఫ్ వాటర్.
0: కానీ ఆ బురదను చేర్చుకుంటున్నాడు, నీటిని చేర్చుకుంటున్నాడు. దీనికి ప్రత్యేకంగా తాను నిలచడానికి పూనుకోలేదు.
1: బట్ ఈస్ యాక్సెప్టింగ్ ద వాటర్ అండ్ ద మడ్. హీ డజంట్ వాంట్ లివ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ.
0: ఈ విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్,
1: దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్,
0: ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యమును మానవుడే పెంచుకుంటున్నాడు.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హీస్ డెవలపింగ్ ఆన్ హిస్ ఓన్
0: అకార్డ్. కాదు, ఇవి కర్తవ్యములు జరిగిపోతూనే ఉంటాయి.
1: దే హ్యాపెన్ ఆన్ దేర్ న్యాచురల్ కోర్స్.
0: కనుక మానవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట రుచి చూడాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ విదిన్ ద హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తుంటాడు.
1: వి మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఆ ప్రయత్నములు ఒక్కటి కూడా ఫలించటం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఫ్రక్టిఫై.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అనగా దైవానుగ్రహాన్ని ముందు ప్రయత్నపూర్వకంగా సాధించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ హీ కుడ్ నాట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్, హీ ఈస్ మీటెడ్ అవుట్ ద ఫెయిల్యూర్.
0: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
1: యు క్రై ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: చచ్చినప్పుడు ఏడ్చినాడు.
1: యు క్రై యాజ్ యు డై.
0: మధ్య మధ్య నిన్నెందుకు ఎందెందుకు ఏడ్చినాడు.
1: ఇన్ బిట్వీన్ యు క్రై ఫర్ వేరియస్
0: రీజన్స్. ధర్మజ్ఞాని కలుగుతుండగా ఉద్ధరింపై ఏడ్చినాడా?
1: వెన్ ధర్మ ఈజ్ లాస్ట్ డిడ్ యు క్రై ఫర్ ఇట్స్ emancipation?
0: దైవచింతనకై ఏడ్చినాడా?
1: Do you really cry for God?
0: లేదు లేదు.
1: No.
0: దానికై మనం ఏడ్చాలి.
1: We have to cry for God.
0: కన్నుల నుంచినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందులక కాదు కాదు కైలాసవాసుని కన్నులారా కాంచేందుకురా?
1: You know why eyes are gifted? Is to watch everything? No, only to see God.
0: ఎందుకు కన్నులు ఇచ్చిండేది?
1: Why eyes are gifted?
0: అందరిని చూడటానిక.
1: Is to watch everybody?
0: నిన్ను చూసుకుంటే చాలదా?
1: Is not enough you to see yourself?
0: సర్వము నీలోనే ఉన్నది.
1: Everything is there within you.
0: కనుకనే అట్టి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: First recognize this truth.
0: ఈ విధమైనటువంటి యొక్క మనస్తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించేసేటువంటిదే ఈ ప్రకృతి అనేటువంటి సీతా బోధించినటువంటి మహావాక్యము.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ ప్రకృతి, ది సీత, విచ్ స్పీక్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ మైండ్.
0: రావణుడు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ డెత్ ఆఫ్ రావణ,
0: ఈ శుభవార్తను సీతకు అందించమని ఆజ్ఞ చేశాడు రాములు హనుమంతునితో.
1: Rama wanted Hanuman to communicate this good message to Sita.
0: ఒక్క జంపులో అనగా ఒక్క ఎగురు లోపల ఈ యొక్క అశోకవనంలో చేరిపోయాడు హనుమంతుడు.
1: హనుమాన్ రీచ్ అశోకవన జస్ట్ ఇన్ వన్.
0: ఆనందమైనటువంటి వార్తను ఏనాడు నేను సీత చెవిలో వేయగలను అని కాచుకుని ఉన్నాడు. క్షణాలు కూడా లెక్కిస్తున్నాడు.
1: హనుమాన్ ఈజ్ వెయిటింగ్ ఎవ్రీ మూమెంట్ టు కన్వే దిస్ జాయ్ఫుల్ న్యూస్.
0: వెళ్లిన తక్షణమే,
1: ద మూమెంట్ హీ వెంట్,
0: సీతకు ఈ విజయవార్తను అందించాడు.
1: హీ కన్వేడ్ దిస్ గుడ్ న్యూస్.
0: తదుపరి వెనుకల్నే వెళ్లాడు విభీషణుడు.
1: విభీషణ ఫాలోడ్ హిమ్.
0: తల్లి, మీరు సిద్ధమై ఉండాలి రామును దర్శించడానికి. నేను విమానం తీసుకుని వస్తున్నానని అన్ని విధాలా నచ్చజెప్పి వెళ్లాడు.
1: విభీషణ సెడ్ మదర్, బీ రెడీ టు సీ రామా దేర్. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ.
0: విభీషణుడి భార్య అయినటువంటి సరమ
1: ద వైఫ్ ఆఫ్ విభీషణ,
0: త్రిజట అజిట అనేటువంటి బిడ్డలు కూడాను ఆమెను అన్ని విధములుగా అలంకారాలు చేశారు.
1: త్రిజట అజిట డాటర్స్ ఆఫ్ విభీషణ డెకొరేటెడ్ సీత ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: అప్పుడు ఆమె ఏడుస్తూ ఉండాలి పాపం. ఈ సంతోషం విన్నప్పటికీ పాతవన్నీ జ్ఞాపకం అంతా వస్తుంది. అది
1: సీత వాస్ క్రైయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద గుడ్ న్యూస్ బికాస్ షీఈస్ రిమైండెడ్ ఆఫ్ పాస్ట్ డిఫికల్టీస్.
0: ఏమని ఏడుస్తుండది?
1: ఈ
0: చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచేనా.
1: I'm getting out of this jail and I'm going to see Rama.
0: ee cheralo nunchi vellenaane ika ramula kanula choochena aa sri ramula kanula choochena naadu pellaadina ramudu eda naa jadalo raakayunnadu ennada tani kavgi ledabaya kuntine పన్నుగ నేటికి పది నెలలాయగా ఈ చెరలో నుంచి వెళ్ళెనానే ఇక రామున కను చూచెనా.
1: ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రిజన్ ఆఫ్ లంకా అశోకవన. ఐఎమ్ గోయింగ్ టు శ్రీ రామ విత్ హిస్ సీ రామ విత్ హిస్ టూ ఐస్.
0: నా ముద్దు మరది ఓ లక్ష్మణ నిన్ను మసలాడితే దొర్కుణ. నోటి మాటలు ఎంతో నాటి వచ్చి తినని ఏమని దూరితివో విడచిపోతివ తండ్రి ఈ చెరలో నుంచి వెళ్ళెనా నే ఇక రాముల కనుడ చూచెనా.
1: ఓ లక్ష్మణ ఐ స్పోక్ వెరీ హార్ష్ వర్డ్స్ వాట్ హ్యాపెన్ టు యూ
0: అని బాధపడుతున్నటువంటి ఈ హృదయానికి ఈ చల్లని వార్తను అందించాడు హనుమంతుడు.
1: హనుమాన్ కన్వేడ్ దిస్ కంఫర్టింగ్ గుడ్ న్యూస్ టు హర్.
0: తాను మాటలు రాలేకపోయింది.
1: షీ కుడ్ స్పీక్.
0: కదలలేకపోయింది.
1: షీ కుడ్ మూవ్.
0: ఏమి చేయాలనేటువంటిది తోచలేకపోయింది.
1: షీ డిడ్ నో వాట్ టు డు.
0: ఈ శుభవార్తకై పది నెలలు కాచుకొని ఉంటుండాలి.
1: షీ వెయిటెడ్ ఫర్ 10 months లాంగ్ ఫర్ దిస్ గుడ్ న్యూస్.
0: కానీ ఈసారి అమ్మ వాళ్ళందరూ బలవంతం చేసి ఆమెను సరైనటువంటి యొక్క రూపంగా తీర్చిదిద్దారు.
1: బట్ సరమ did all preparations for her to go over there.
0: Vimanamlo kurchundi.
1: She sat there in a plane.
0: Ye vimanamu pushpaka vimanamu.
1: It is pushpaka plane.
0: Techindi adeyana vimanamlone.
1: She is brought there in the same plane.
0: Kadapadiki adi vimanamlo kurchinappudiki paatavanni gnapakam vachaye paapam.
1: The moment she sat there she is reminded of the past events.
0: Kaani chanamlo poi cheripoyindi.
1: But immediately a moment she fainted.
0: Cherinde kaani ramulu eemanu chudaledu.
1: Having reached there Rama did not look at her.
0: నేను సీతను చూడను.
1: ఐ డోంట్ సీ సీత.
0: ఎందుకంటే
1: వాయ్
0: నేను లోకోద్ధార నిమిత్తమై జన్మించినటువంటి వాడను.
1: ఐఎమ్ బోర్న్ ఫర్ ది మ్యాన్స్
0: లోకానికి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: ఐ హావ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు ది
0: వరల్డ్. 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటాదో.
1: 10 months సీత స్టేడ్ దేర్
0: అలాంటి సీతను తెచ్చుకున్నాడని లోకులు నన్ను వాదిస్తారు.
1: ద వరల్డ్ మే బ్లేమ్ మీ ఫర్ హావింగ్ బ్రాట్ హర్ హియర్. పరీక్ష
0: చేయకుండా నేను మాత్రం తీసుకోను అన్నాడు.
1: ఐ డోంట్ యాక్సెప్ట్ హర్ వితౌట్ పుట్టింగ్ హర్ టు టెస్ట్.
0: కూలబడింది పాపం సీత.
1: And Sita sat there.
0: Hanumantuni prashninchindi. Hanumanta, ee vaartha naaku akkade cheppinte akkade naa pranam teeskoni undu kada.
1: She questioned Hanuman. Hanuman, had you conveyed this? I would have burned down there.
0: Ee vaanarula madhya ee raakshasana madhya nannu inta avamana pachatam marinta avamananga untundali.
1: Having brought me here for all the way, I am put to shame in the midst of the monkeys and everybody around.
0: Ikkada
1: here
0: vidyarthulu kaani
1: స్టూడెంట్స్
0: గృహస్థులు కానీ
1: హౌస్ హోల్డర్
0: పెద్దలు కానీ
1: ఎల్డర్
0: చిన్నలు కానీ చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
1: సో రికగ్నైజ్ వన్ పాయింట్ హియర్.
0: సీత విమానంలో వచ్చి దిగుతుండగా
1: సీత వాజ్ డిసెండింగ్ ఫ్రమ్
0: అంగదుడు సుగ్రీవుడు జాంబవంతుడు ఇంకా మిగతా వానరులందరూ కూడా తలలు వంచుకుని కూర్చున్నారు.
1: అంగద సుగ్రీవ జాంబవాన్ దే ఆల్ స్టూడ్ దేర్ విత్ బెంట్
0: కొంతమంది చిల్లర కోతులుగా ఉండేటువంటి వాళ్ళు రాళ్లు రప్పలు ఎత్తుకొని వచ్చేటువంటి వాళ్ళు సీతను చూడాలని ఒకరిపైన ఒకరు ఎగిరి దుంకుతూ చూస్తున్నారు.
1: చీప్ మంకీస్ విత్ ఆల్ ద స్టోన్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ సీత విత్ దేర్ రైజ్డ్ హెడ్స్.
0: అక్కడ రాములు వర్ణించాడు
1: రామ
0: గుణవంతుల యొక్క లక్షణం ఇది.
1: దీస్ ది
0: దుర్గుణవంతుల యొక్క లక్షణం అది.
1: దీస్ ది క్వాలిటీ ఆఫ్ గుడ్ పీపుల్.
0: నరుల యొక్క లక్షణం ఇది. వానరుల లక్షణం అది.
1: దీస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ దట్స్ ది క్వాలిటీ ఆఫ్ మంకీ.
0: నరుల లక్షణం ఏ విధంగా ఉంది? పెద్దలను చూచేటప్పటికి శిరస్సు ఉంచుకున్నారు.
1: ది హ్యూమన్ క్వాలిటీస్ టు బెండ్ డౌన్ హెడ్ యాజ్ యు కమ్ అక్రాస్
0: లక్ష్మీదేవి.
1: షీ ఈజ్ ది గాడెస్ ఆఫ్ వెల్త్.
0: ఆమె శ్రీరాముని యొక్క పత్ని.
1: ద కాన్సర్ట్ ఆఫ్ శ్రీరామ్.
0: ఆమెను కన్నులెత్తి చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ లుక్.
0: లక్ష్మణుడు తల వంచుకున్నాడు.
1: లక్ష్మణ్ ఆల్సో
0: లక్ష్మణుడు 10 నెలలు 10 సంవత్సరాలు ఉండినప్పటికీ ఆమెను ఒక్కనాడైనా చూచిన వాడు కాదు.
1: దో హీ స్టేడ్ ఇన్ ద కంపెనీ ఫర్ 10 years హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్.
0: కనుక ఈ చూపులలోనే ఉంటుంది మేపుడు.
1: Therefore you find the consequence because of
0: looks. అంత విషమైనటువంటిగా ఉంటుందాయి.
1: Looks are poisonous.
0: చాలా మంది ఆంధ్రాలో కూడా అనుకుంటుంటారు వాడి దృష్టి ఏమో తగిలిందిరా నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది అంటారు. అనగా దృష్టి అంత చెడ్డది.
1: There in Andhra it is say the evil eye is so bad.
0: కనుకనే దృష్టిని చాలా అదుపులో పెట్టుకోవడం అత్యవసరం.
1: So we should have full control over looks.
0: తరువాత
1: నెక్స్ట్
0: రాముడు లక్ష్మణతో చెప్పంపించాడు.
1: రామ సెండ్ ద మెసేజ్ త్రూ లక్ష్మణ.
0: చిటి పేర్చు.
1: Fire, get it ready.
0: ఈ అగ్నిలో తాను ప్రవేశించాలి.
1: Let her jump into the fire.
0: అగ్నిదేవుడు మెచ్చుకోవాలి.
1: And the god of
0: fire. నేను ఈ సీతను తీసుకుని అయోధ్యకు వెళ్ళాలి.
1: And I should get back my Sita. Take her to Ayodhya.
0: అంతవరకు నేను అయోధ్యకు ఈమెతో పోను.
1: Till then I don't go to Ayodhya along with her.
0: ఆ మాట వినేటప్పటికి లక్ష్మణుడు కొడుకును మండిపోయాడు చాలా క్రోధంతో.
1: Having heard this, Lakshmana was furious. He never spoke in front of Rama, never disobeyed him.
0: Rama,
1: Rama,
0: నీకేమైనా పిచ్చి పెట్టిందా లేక మది తిరిగిపోయిందా?
1: Rama, are you mad? What happened to you?
0: ఏమిటి నీవు చెప్పేటువంటి విషయం?
1: What is that you say?
0: నీకైనా కొంతవరకు చలనం కలిగి ఉందేమో కానీ ఆ సీతామహాకాలికి కించిత్ మాత్రం కూడా చలనం లేదు.
1: మహాసాధ్యమణి, షీజ్ ఓన్ పాయస్,
0: ఈమె ఆదర్శవంతురాలైన స్త్రీ.
1: షీజ్ ఎన్ ఐడియల్ ఉమెన్,
0: స్త్రీ అని నీవు అంత చులకనగా మాట్లాడుతున్నావా?
1: Never take her cheap.
0: ఆ విధంగా వశమయ్యేటువంటిది అయితే ఈ పది నెలలు ఎందుకు ఈ కష్టాలను అనుభవించాలి?
1: If so cheap, why should you suffer for 10 long months?
0: అంత మాత్రం నీవు కనుక్కోలేకపోయావా?
1: Can't you understand that?
0: ఎంత గొప్పవారైనా కూడా నువ్వు జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోతుంటుంది అప్పుడప్పుడు.
1: Though you are so great, sometimes in general you are a zero at times.
0: అని లక్ష్మణుడు పలికేటప్పటికీ,
1: and Lakshmana said, sir,
0: రాముడు చెప్పాడు.
1: రామా సేడ్,
0: లక్ష్మణ్ యొక్క హృదయం రాముడికి తెలుసు, రాముడి యొక్క హృదయం లక్ష్మణుడికి తెలుసు.
1: రామా నోస్ ద హార్ట్ ఆఫ్ లక్ష్మణ, సో ఆల్సో లక్ష్మణ ద హార్ట్ ఆఫ్ రామా. లక్ష్మణ,
0: మనం ఆదర్శ మానవులుగా బ్రతుకుతున్నాము.
1: వేర్ లివింగ్ హియర్ ఎస్ ఐడియల్ మెన్,
0: ఆదర్శాన్ని కూడా నువ్వు నిరూపించి చూపించాలి.
1: వీ షుడ్ ఆల్సో షో ఇట్ అప్.
0: కనుకనే ఆమె గొప్పతనం నాకు తెలుసు.
1: ఐ నో హర్ నొబిలిటీ.
0: అయితే గొప్పతనంలో కూడా మంచితనం కూడా నిరూపించాలి.
1: ది నొబిలిటీ అండ్ గుడ్నెస్ మస్ట్ బి డెమోన్స్ట్రేటెడ్.
0: గొప్పవాడు వీడు మంచివాడు అంటారు.
1: వీ సే దే ఆర్ గ్రేట్, దే ఆర్ గుడ్.
0: కానీ గొప్పవాడి కంటే మంచివాడే గొప్పవాడు.
1: సో గుడ్ ఈస్ బెటర్ దాన్ ద గ్రేటర్ వన్.
0: కనుక ఈమె గొప్పదే కానీ మంచిది కూడా నువ్వు నిరూపించాలి.
1: సో యూ షుడ్ నాట్ ఓన్లీ బి గ్రేట్, యూ షుడ్ ఆల్సో బి గుడ్
0: అని చెప్పేటప్పటికీ ఆమె కంఠధారలు కార్చుకుంటూ ఆ స్థితికి ప్రదక్షిణ చేసి, నేను నిజంగా సత్యస్వరూపమే అయిపోతే నా మనసులో ఎట్టి భావములు ఎట్టి సమయం నందు కూడా ఏ దుర్భావములు కూడా ఇందులో కళంకం లేకుండా పోతే అప్పుడు ఈ అగ్ని కూడా చల్లారును కాక అని ఒక్క తూరి దుమికింది అగ్నిలో.
1: సీత వెంట్ రౌండ్ దట్ ఫైర్ ద ఫైర్ అండ్ షీ సెడ్ లైక్ దిస్, ఇఫ్ ఐ ఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, if there's no defect in my thoughts, I'll jump into the fire and come back.
0: కూడాను రామ నామము తప్ప అన్య చింతలు నాకు లేదు.
1: ఐ హావ్ నో అదర్ థాట్ అదర్ దాన్ రామాస్ నేమ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ యొక్క చిత్రకూట పర్వతం నుంచి నన్ను కొని వచ్చే సమయం లోపల రావణుడు నన్ను ముట్టి దానిపైన వేసుకున్నాడు.
1: As we start returning from Chitrakuta mountain, Ravana abducted me.
0: అది నా దోషము కాదు.
1: Is not my mistake.
0: నేనేం చేయగలను?
1: What can I do?
0: అంతేకాదు అప్పుడు కూడా నీ చింతను తప్ప మరొక చింతన లేదు.
1: ఈవెన్ ఎట్ దట్ మూమెంట్ ఐ థాట్ ఆఫ్ యూ, నథింగ్ ఎల్స్.
0: అలాంటి నన్ను పరీక్షించడానికి పూనుకుంటువా?
1: యూ వాంట్ టు టెస్ట్ మీ నౌ
0: అని చెప్పి, సరే నీ ఆజ్ఞను శిరసావహిస్తానని అగ్నిలో పడింది.
1: ఐ విల్ ఫాలో యువర్ కమాండ్. దేర్ సీత జంప్ ఇన్ టు ద ఫైర్.
0: దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు.
1: ఆల్ ఏంజల్స్ అపియర్డ్.
0: రాముల్ని విమర్శించారు.
1: దే క్రిటిసైజ్డ్ రామ.
0: రామా నీకు అన్ని తెలిసి కూడాను నీవింత మూర్ఖంలో ప్రవేశించావు.
1: రామా యు ఆర్ ఆల్ నోయింగ్ బట్ యు ఆర్ ఫూలిష్ నౌ.
0: ఇది మగవారి యొక్క బుద్ధులు అన్నారు.
1: దట్ ఈస్ ది బిహేవియర్ యాటిట్యూడ్.
0: తనలో ఉన్నటువంటి దోషం ఎన్ని ఉండినప్పటికీ నీ చెప్పుకోరు.
1: దే మెన్ డోంట్ డిక్లేర్ దేర్ ఓన్ డిఫెక్ట్.
0: ఇది ఏ బైబుల్లో కూడా ఒక కథ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్టోరీ ఇన్ బైబుల్.
0: బజార్లో నిలబెట్టి ఒక స్త్రీ పైన రాళ్లంతా రువుతున్నారు అందరు పిల్లలు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ పెల్టింగ్ స్టోన్స్ ఎట్ ఎ వుమన్ దేర్ ఆన్ ద స్ట్రీట్.
0: జీసస్ వచ్చాడు.
1: జీసస్ వాస్ పాసింగ్ బై.
0: నిలపండి.
1: స్టాప్ దేర్.
0: ఎందుకోసం ఆమెను రాళ్లతో విచ్చుతున్నారు?
1: వై డూ పెల్ స్టోన్స్ ఎట్ హర్?
0: ఈమె చాలా చెడ్డది.
1: షీజ్ అ సిన్నర్.
0: ఈ విధమైనటువంటి చెడ్డ కార్యంలో ప్రవేశించింది.
1: షీజ్ ఇన్ ఎ లాంగ్ పాత్
0: అన్నారు.
1: దే సెడ్.
0: అప్పుడు చెప్పారు.
1: దెన్ దే సెడ్.
0: మీరు ఎవరి చెడ్డ కార్యంలో ప్రవేశించలేదో ఒక్కరు మీకు చెప్పండి.
1: ఇఫ్ నో వన్ ఈజ్ ఎ సిన్నర్ కమ్ ఫార్వర్డ్.
0: గుండెపైన చేయి వేసుకుని నేను చేయలేదు, ఇలాంటి చెడ్డ కార్యం చేయలేదని చెప్పేటువంటి వారు ఉంటే అప్పుడు వారు విసరడానికి రైట్ ఉంటుంది.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ కెన్ డిక్లేర్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ హి హస్ నాట్ కమిటెడ్ ఎ సిన్?
0: కల్మషమే.
1: Full of sin.
0: భావం నిండా దుర్భావములే.
1: All feelings are bad.
0: ఇలాంటి వారు ఇంకోరి దోషమని విచారించడానికి ఏమి అర్హత ఉంటుందా?
1: Such people, what authority they have to point out their fingers at others.
0: కనుక కేవలం తన యొక్క వ్యక్తి తృప్తి నిమిత్తమై వారు పాటుపడుతుంటారు కానీ సమాజం యొక్క తృప్తి కోసం కాదు.
1: They only satisfy themselves, not
0: కానీ రాముడు అట్లు కాదు.
1: రామా ఇస్ నాట్ లైక్.
0: రాములకు తృప్తే.
1: రామా ఇస్
0: సీత మంచిదే.
1: సీత ఇస్ గుడ్.
0: అందుకోసమని ఇన్ని అవస్థలు పడి ఇన్ని విధమైన కష్టములకు గురి అయిపోయి అన్నపానాదులు వదలి ఈ లంకకంతా కూడా ప్రవేశించి ఈ రాక్షసుతో ఇన్ని దెబ్బలు తిన్నారు.
1: ఫర్ దట్ రీజన్ హీ సఫర్డ్. హీ సాక్రిఫైస్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ హీ ఫేస్డ్ ఆల్ ట్రబుల్స్.
0: ఒకనాడు ఇంద్రజిత్తుతో పోరాడుతున్న సమయం లోపల రావణులకు ఒళ్ళంతా కూడా రక్తంతో స్నానం చేసినట్టుగా కనిపిస్తుండాలి.
1: వెన్ దేర్ వాస్ వార్ విత్ ఇంద్రజిత్, the Ravana appeared as if there's full of blood all over the body.
0: చూచేటప్పటికే లక్ష్మణుడు పడిపోయాడు.
1: Watching that form, Lakshmana fainted.
0: ఇంత ప్రేమ తత్వంతో కూడినటువంటి వారు ఇరువురు,
1: they are full of love.
0: ఇన్ని అవస్థలు ఎందుకోసం పడ్డాను?
1: Why should they suffer?
0: ఈ యొక్క లంకకు దీని సముద్రానికంతా వంతెన ఎందుకు కట్టించాను?
1: Why should they construct the bridge across the ocean? Is it for
0: free? ఈ సత్యం నాకు తెలుసును.
1: I know this truth.
0: ఈ పవిత్రత నాకు తెలుసును.
1: I know your sanctity.
0: కానీ లోకులో కాకులు.
1: But people are crows.
0: అప్పుడు చెప్పింది ఈ యొక్క సీత చక్కని మాట.
1: దెన్ సీత సెడ్ నైస్లీ,
0: కాకులు కూతలు కూస్తున్నాయని కోకిల తన గానము తాను మానుకుంటుందా రామా?
1: Because crows, they go on crowing. Will nightingale ever keep quiet?
0: నోకులు కాకులు వాళ్ళు కాకులు మాదిరి కూస్తున్నారు.
1: People are like crows, they go on crying.
0: కానీ నీవు కోకిలవు కదా, నీవు కూడా నువ్వు దానికోసం భయపడటం ఎందుకు?
1: But you are a nightingale, why should be afraid of this situation?
0: అందరు కూడా విభీషణుడు, వీరందరూ కూడా సత్యం సత్యం సత్యం అన్నారు.
1: విభీషణ, ఎవ్రీబడి సెడ్ ఇట్ ఇస్ ట్రూత్ అండ్ ట్రూత్.
0: తనలోని దోషములు తనకు కనిపించవు.
1: You don't know your own mistakes.
0: సరులోని దోషం లేదు పెద్దగా కనిపిస్తుంటా.
1: But you find mistakes in others.
0: కానీ రాములు కట్ట కాదు.
1: రాములు
0: ఆ దోషం కూడా లేదు.
1: Rama has no mistake.
0: కానీ ఆదర్శాన్ని ప్రజలకు అందించాలి.
1: But the ideal has to be demonstrated to the society.
0: అందువల్ల ఆమె అగ్నిలో ప్రవేశింపజేసేటప్పటికీ అగ్ని కూడా చల్లారింది.
1: The moment Sita jumped into the fire.
0: అగ్నిదేవుడే వచ్చి రాములకు చెప్పాడు.
1: The God of fire appeared.
0: పవిత్రమైనటువంటి వనిత ఈ యొక్క సీతాదేవి.
1: సీతాదేవి ఇస్ హైలీ సెక్రెట్.
0: సాక్షాత్ లక్ష్మీదేవి.
1: షీఈస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: లక్ష్మీ. రహితమైనటువంటి హృదయరాలు.
1: కలుషరహితమైనటువంటి
0: హృదయరాలు.
1: షీఈస్ గాట్ వెరీ ప్యూర్ హార్ట్
0: అని ప్రబోధించేటప్పటికి అప్పుడు సీతను తీసుకున్నాడు.
1: దెన్ హీ యాక్సెప్టెడ్ సీత.
0: ఇక్కడ ఇంకొక కథ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ స్టోరీ హియర్.
0: హనుమంతుడు సీతకు ఈ మంచి వార్తను చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు,
1: వెన్ హనుమాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఎ గుడ్ వే టు సీత,
0: తల్లి ఈ శుభవార్త నీకు అందించాను.
1: మదర్, ఐ హావ్ పాస్డ్ ఆన్ దిస్ గుడ్ మెసేజ్.
0: కానీ ఒక్క నాకు ఆజ్ఞను ప్రసాదించాలి.
1: బట్ గివ్ మీ వన్ కమాండ్.
0: ఇంతకాలము నిన్ను బాధించినటువంటి ఈ రాక్షస స్త్రీలంతా కూడా హింసించదు.
1: ఆల్ ది విమెన్ ద డెమన్ హూ హావ్ హర్ట్ యూ,
0: వీరందరినీ ముక్కలు ముక్కలు చేస్తానన్నాడు.
1: ఐ విల్ సెటిల్ కిల్ దెమ్ టు పీసెస్.
0: సీత చెప్పింది, నాయన.
1: సీత సెడ్, సన్,
0: వీరి దోషములు ఏమాత్రము లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఫాల్ట్.
0: ప్రభువాజ్ఞను వీరు పాలిస్తూ వచ్చారు.
1: దే ఓబేడ్ ది కమాండ్.
0: ప్రభు దోషమే కానీ వీరి దోషములు కాదు.
1: ఇట్ ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ది కింగ్, నాట్ దేర్స్.
0: వీరి సహజాన్ని వీరు పాటిస్తూ వచ్చారు.
1: దే జస్ట్ ఫాలో దేర్ కమాండ్.
0: నా సహజాన్ని నేను పాటిస్తూ వచ్చాను.
1: ఐ ఫాలో మై ఓన్ క్వాలిటీ.
0: ఒక కథ చెప్పింది.
1: దెన్ షీ నరేటెడ్.
0: ఒక వేటగాడు ఒక పులిని తరుముకొని వెళ్ళాడట.
1: ఎ హంటర్ వెంట్ ఆన్ హంటింగ్ ఎ ఫ్రెష్ టైగర్.
0: ఆ పులి పరిగెత్తి పరిగెత్తి సాధ్యం కాకుండా ఆ వేటగాడు ఇంకా చెట్టును ఎక్కాడట.
1: ద టైగర్ ర్యాన్ అండ్ ర్యాన్. అల్టిమేట్లీ ది హంటర్
0: ఆ చెట్టు ఎక్కేటప్పటికీ పులి చెట్టు క్రింద ఉంటుండాలి.
1: అండ్ ద టైగర్ ఇస్ దేర్ బినీత్.
0: కానీ ఎంతసేపటికి పులి పోలేదు.
1: బట్ ది టైగర్ డిడ్ రిటర్న్. హౌ లాంగ్ ఇట్ ఇస్.
0: ఈ వేటగాడు పైకి చూచాడు. పైకి ఒక పైన ఒక మృగం ఉంటుండాలి.
1: ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ దేర్స్ అనదర్ అనిమల్ దేర్.
0: ఆ ఒక మృగం చేత ఇతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
1: అండ్ హీ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది
0: వెలుగుబంటు. వెలుగుబంటు
1: దట్ ఈస్ బేర్.
0: బేర్ వెలుగుబంటు ఉంటుండాలి ఆ చెట్టు పైన.
1: దేర్ బేర్ ఇస్ ఇన్ ద టాప్ ఆఫ్ ది ట్రీ.
0: అప్పుడు ఈ పులి వెలుగుబంటును ప్రశ్నించింది.
1: అండ్ ద టైగర్ క్వశ్చన్ ద బేర్.
0: ఓ వెలుగుబంట,
1: ఓ బేర్,
0: నేను ఇంత దూరం దాన్ని శ్రమపడి తరుముకొని వచ్చాను.
1: ఐ కేమ్ రన్నింగ్.
0: ఇప్పుడు ఇది నీ చెట్టు పైన ఎక్కింది.
1: నౌ యూ ఆర్ ఆన్ ది మౌంట్.
0: నీవు కిందకి పంపించు, నేను దాన్ని భుజించాలి అని.
1: యు పుల్ హిమ్ డౌన్, ఐ వాంట్ టు ఈట్ హిమ్.
0: అప్పుడు వెలుగుబంటు చెప్పింది.
1: ద బేర్ సెడ్,
0: ఓ పులి,
1: ఓ టైగర్,
0: ఇది నా ఉచ్చము, ఈ యొక్క నా హృదయము, నా యొక్క ఇల్లు,
1: దిస్ ట్రీ
0: నా నివాసము,
1: దిస్ ట్రీ ఇస్ మై రెసిడెన్స్.
0: ఈ నివాసమునకు అతిథిగా వచ్చినది ఈ యొక్క వేటగాడు.
1: దిస్ హంటర్ కేమ్ యాజ్ మై గెస్ట్.
0: కనుక నాకు అదను అతిథి.
1: దెర్ఫోర్ ఇస్ మై గెస్ట్.
0: అతన్ని రక్షించడం నా యొక్క స్వభావము.
1: టు ప్రొటెక్ట్ హిమ్ ఇస్ మై క్వాలిటీ.
0: కాబట్టి అతన్ని క్రిందికి నెట్టను అని.
1: సో ఐ విల్ నెవర్ పుష్ హిమ్ డౌన్
0: అని. ఈ పులి ఇంకా పోలేదు.
1: అండ్ ద టైగర్ డిడ్
0: లీవ్. కూర్చున్నప్పటికి ఈ యొక్క వెలుగుబంటుకు నిద్ర వచ్చింది పాపం.
1: ద బేర్ ఫెల్ అస్లీప్.
0: అప్పుడు ఈ పులి ఆ వేటగాడికి చెప్తుండాలి.
1: ద టైగర్ స్టార్టెడ్ టెల్లింగ్ టు హంటర్.
0: ఏ వేటగాడా, నాకు కావాల్సింది ఆహారమే.
1: ఓ హంటర్, ఐ వాంట్ ఫుడ్.
0: నీవైతే ఏమి, ఇంకొకరైతే ఏమిటి.
1: ఎదర్ యూ ఆర్ సంబడి.
0: నిన్ను నేను బ్రతికిస్తాను.
1: ఐ విల్
0: సీ దట్ యు లివ్. నిద్రపోయేటువంటి యొక్క దీనిని క్రిందికి నెట్టేసి తప్పక దాన్ని భుజించి నేను వెళ్ళిపోతానన్నాడు.
1: బట్ దట్ పుష్ ద స్లీపింగ్ బేర్, ఐ విల్ ఈట్ ఇట్, కిల్ ఇట్.
0: ఈ వేటగాడు దుర్గుణంతో కూడినటువంటి వాడు.
1: ద హంటర్ హస్ గాట్ దిస్ బ్యాక్.
0: తన స్వార్థం చేత, తనను రక్షించుకునే నిమిత్తం చేత అది నిద్రపోతున్నటువంటి వెలుగుబంటును నెట్టాడు కిందికి.
1: అవుట్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్నెస్ హస్ పుష్డ్ దట్ బేర్ అవుట్ ఆఫ్ ది ట్రీ.
0: ఆ వెలుగుబంటు కింద పడుతూ ఒక కొమ్మును ఆధారం చేసుకుని పట్టుకుంది పాపం.
1: యాజ్ ఇట్ వాస్ ఫాలోయింగ్, ఇట్ స్టిల్ హ్యాంగింగ్ టు ఎ బ్రాంచ్ ఆఫ్ ది ట్రీ.
0: మంచితనమునకున్నటువంటి యొక్క రక్షణ.
1: దిస్ ఈస్ ది ప్రొటెక్షన్ టు ఎ గుడ్ క్వాలిటీ.
0: గుడ్ క్వాలిటీ ఉంటుందా ఆ వెలుగుబంటుకు.
1: బేర్ హెస్ గాట్ గుడ్ క్వాలిటీ.
0: దీనిని రక్షించింది.
1: ఇట్ ప్రొటెక్టెడ్ దిస్.
0: ఉపకారమునకు ఉపకారం తప్పకపోదు.
1: అండ్ దేర్ ఫోర్ ద హెల్ప్ రెండర్డ్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్.
0: అప్పుడు తిరిగి ఎట్లో మరి పైకి ఎక్కింది.
1: హవర్ ఇట్ క్లైమ్డ్ అప్ ది ట్రీ.
0: ఎక్కేటప్పటికి ఈ పులి చెప్తుండాది.
1: ద టైగర్ స్టార్టెడ్ టెల్లింగ్.
0: ఓ వెలుగుబంట,
1: ఓ బేర్,
0: నీవింత ఉపకారం చేసినప్పటికీ నీకు ఈ యొక్క ఇది తోడు వీడు నీకు అపకారమే చేస్తున్నాడు.
1: ఓ బేర్, దో యు హెల్ప్ దిస్ హంటర్,
0: ఈ వేటగాడికి కృతజ్ఞుడు.
1: This arm is ungrateful wretch.
0: నీవు చేసిన ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోయాడు.
1: Yes, forgotten the help rendered by you.
0: కాబట్టి నిన్ను కిందకి పంపించేసేయన్న.
1: So push him down, he said. Tiger said.
0: అప్పుడు ఆ వెలుగుబంటి చెప్పిందట.
1: Then bear started.
0: నాయన, ఎవరి పాపం వారిది, ఎవరి పుణ్యం వారిది.
1: Each one will have his own sin, his own merit.
0: Upakaram cheyatu naa swabhavamu.
1: To help is my quality.
0: Kani apakaram cheyatu vaadi swabhavamu.
1: To harm is his
0: vaadi
1: nature.
0: Karma vaadidi naa punyam naadi.
1: He will face his destiny. This is my natural quality.
0: Nettanu annadu.
1: I will never push him down.
0: Adhe vidhamgane.
1: Likewise.
0: Naa swabhavamu daya swabhavamu.
1: My nature is one of compassion.
0: Oh Hanumantuda, meeru enni vidhamula nannu baadhinchinappatiki veerini baadhinchamani nenu ninnu koranu.
1: Oh Hanuman, though they have put me to suffering, I will never harm them.
0: Baadhinchadam vaadi swabhavamu.
1: To harm is their
0: soul. Shantamto anubhavinchatam na swabhavamu.
1: To pass through with all the peace is my quality.
0: So I am
1: Sita.
0: Meeru rakshasulainaru.
1: You are demons and I am
0: Sita. Kaani vaari swabhavam vaaridi na swabhavam naadi. Evarini meeru shikshinchakoodadu ani.
1: Hanuman understood the broad-mindedness of Sita and appreciated her.
0: Kanukane lokam lopala upakaram pondinatunti vaadu kuda apakaram chestuntadu.
1: So in this world, the people who received help will harm.
0: Vaade oka rakshasukrutyudu.
1: He is a very demon.
0: ఉపకారి అపకారికి కూడా ఉపకారం చేసేటువంటి వాడే దైవ స్వరూపుడు.
1: ఈజ్ ద డివైన్ హూ హెల్ప్స్ ద పర్సన్ హూ యాక్చువల్లీ హార్మ్ హిమ్.
0: కనుకనే ఈ విధంగా తాను చేసి అనేక విధములుగా రామును సంతృప్తిపరిచి ఆ
1: విమానున్నారు.
0: వచ్చినారు. ఈ వచ్చేటప్పటికి మధ్యలో
1: ఆన్ ద వే
0: భారద్వాజ ఆశ్రమంలో దిగారు.
1: దే గాట్ డౌన్ భారద్వాజ
0: ఆశ్రమంలో కూడా భారద్వాజ ఆశ్రమంలోనే విందుని తీసుకుని పోయారు.
1: వైల్ గోయింగ్ ఓవర్ దేర్ దే స్టాప్ దేర్ ఇన్ భరద్వాజ.
0: ఆ భరద్వాజుడు ఎంతో ఆనందించాడు.
1: భరద్వాజ వాజ్ ఎక్స్టాటిక్.
0: చాలా సంతోషించి అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రములు కూడా ఇచ్చాడు.
1: వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ గేవ్ సమ్ వెపన్స్ టు రామ.
0: తరలోపల్లే శుభస్త శీఘ్రం అనేటువంటి దీంట్లో మీ యొక్క పట్టాభిషేకం జరుగుగాక అని ఆశీర్వదించాడు.
1: అండ్ హీ బ్లెస్డ్ హిమ్ దట్ హీ వుడ్ బి కరోనేటెడ్ వెరీ సూన్.
0: అయోధ్యకు సమీపించే ముందుగానే
1: as you are reaching Ayodhya
0: 14 samvatsaram correct ga jarigindi.
1: 14 years ended exactly to the date.
0: Siddhamuga untunnadu ee yokka Bharatudu.
1: Bharata was ready for
0: 14 samvatsaram daatin tarvata chanamaina nenu inka bratakanu.
1: The moment I pass a second after 14 years I will not live.
0: Agastyaashram lopala kontha idiga untunta cheta
1: because you was there in Agastyaashrama
0: kontha aalasyamaindi.
1: There was some delay.
0: భరతుడు స్థితి పెంచుకున్నాడు. చితి
1: భర్త వాజ్ రెడీ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ ద ఫైర్. అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
1: వాజ్ అబౌట్ టు జంప్ ఇన్ టు ద ఫైర్.
0: అప్పుడే హనుమంతుని వేగంలో పంపించాడు.
1: అండ్ హనుమాన్ ఇస్ సెంట్ దేర్ టు రీచ్ ద స్పాట్ వెరీ ఫాస్ట్.
0: వాయు వేగం విమాన వేగం కంటే అధికమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది ఫాస్ట్నెస్ విత్ విచ్ విండ్ మూవ్స్ ఇస్ ఫాస్టర్ దెన్ ద ఫ్లై.
0: విమానం ఇంకా ఎంత ఆలస్యం అవుతుందో ఏమిటో.
1: ఐ మే బి డిలేడ్ ఫర్ సమ్ రీజన్.
0: హనుమంతుడా నీవు ముందు పోయి వస్తున్నాడు రాముడు అని ఈ వార్తను తెలపమని చెప్పాడు.
1: సో హనుమాన్ యు గో వెరీ ఫాస్ట్ అండ్ కమ్యూనికేట్ దిస్ మెసేజ్.
0: భరతుడు కాచుకున్నాడు. అన్నిటినీ సిద్ధం చేశాడు.
1: భరత వాజ్ వెయిటింగ్ అండ్ రెడీ విత్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఇక్కడ రెండు సత్యాలు చక్కగా గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ ట్రూత్స్ హియర్.
0: భరతుడు భక్తి ప్రపత్తుడు.
1: భరత స్టాండ్స్ ఫర్ డివోషన్ అండ్ సరెండర్.
0: లక్ష్మణుడు సేవక నాయకుడు.
1: లక్ష్మణ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది సర్వీస్.
0: లక్ష్మణుడు సాకార స్వరూపాన్ని ఆరాధించేటువంటి వాడు.
1: లక్ష్మణ వర్షిప్ ద గాడ్ విత్ ఫామ్.
0: భరతుడు నిరాకార స్వరూపుడు.
1: ద వన్ వర్షిప్ ద వన్ వితౌట్ ఎ ఫామ్.
0: నిరంతరం కూడాను రాత్రిం పగలు కన్ను మూయకుండా కూడాను రామ సీతను కాపాడుకుంటూ వచ్చాడు.
1: డే అండ్ నైట్ హీస్ సేఫ్ గార్డెడ్ రామ అండ్ సీత.
0: 14 సంవత్సరంలో నిద్ర అనేటువంటిది ఎరుగడు.
1: ఫర్ 14 ఇయర్స్ హీ నెవర్ స్లెప్ట్.
0: అలాంటి మహాత్యాగి అయినటువంటి సోదరుడు సాకార స్వరూపుడు.
1: ద వన్ ఆఫ్ సాక్రిఫైస్ ద వన్ హూ వర్షిప్ గాడ్ విత్ ఫామ్ ఈజ్ లక్ష్మణ.
0: ఇంకా నిరాకార స్వరూపుడు భరతుడు.
1: భరత వర్షిప్ గాడ్ వితౌట్ ఫామ్.
0: భరతుణ్ణి అయోధ్య వాసులు ఎవ్వరు కూడా ఈ 14 సంవత్సరం చూడలేదు.
1: The inhabitants of Ayodhya never looked
0: Nandi
1: at Bharata.
0: Nandigramamlo chinna kutiram veskoni andulone ram ram ram ram ani ramachintana chesukuntu kurchunnadu.
1: He built a small hut in that Nandi village and ruled the kingdom.
0: Bharatini manasanta ramulu paina pettadu.
1: Bharata's mind concentrated on Rama.
0: Lakshmana dehamanta ramuluku andinchadu.
1: Lakshmana surrendered his body to Rama.
0: Idi yokka vyathyasam.
1: That is the difference between the two.
0: Idi dehanni ramuluku andinchadu.
1: He has surrendered his body to Rama.
0: నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: సర్వ విధంలో నన్ను ఉపయోగపెట్టుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: అంటే మరొక ప్రాణం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్.
0: నేను నీకు ఆరవ ప్రాణము అన్నాడు.
1: ఐఎమ్ యువర్ సిక్స్త్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇక్కడ భరతుడు అట్ట కాదు.
1: భరత ఇస్ నాట్ లైక్ దాట్.
0: నా దేహమే లేదు.
1: ఐ హావ్ నో బాడీ.
0: నేనంతా నీలోనే ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ
0: అని రామచింతన చేస్తూ వచ్చాడు.
1: He went on thinking of Rama all the while.
0: Ide brahma vit brahmaiva bhavati.
1: Nor the brahman becomes the brahman himself.
0: Ee 14 samvatsaramulu kuda ramachintana chestu raga ramunu vale ee bharatudu kuda neelamega shyamudaipoyadu.
1: As Bharata went on thinking of Rama for 14 years he looked like Rama exactly.
0: Ratamu teeskuni ee okka tarinu tiramunaku vellaadu ishtaka dinnala paina.
1: He went in a chariot along the shores of Saraya river.
0: అక్కడ కూర్చోబెట్టుకున్నాడు రాముల్లో.
1: There Rama sat there.
0: ఈ భరతుడే దాని రథము నడుపుతూ వస్తున్నాడు.
1: Bharata is driving the chariot.
0: అయోధ్య వాసులు చూచారు.
1: All inhabitants of Ayodhya saw.
0: ఆశ్చర్యమేసింది.
1: They were surprised.
0: ఎవడు రాముడు ఎవడు భరతుడు?
1: Who is Rama and who is Bharata?
0: అన్ని విధాలు కూడా రాముల వలె తయారైపోయాడు.
1: Bharata is exactly looking like Rama.
0: యతి వేషమును ధరించాడు.
1: In the form of a sage.
0: ఈ యొక్క వెంట్రుకలంతా కూడా చాలా జడలు కట్టినాయి.
1: హెయిర్స్ ఆఫ్ విత్ ఆల్ ఫుల్ ఆఫ్ ఫోర్ లాక్స్.
0: రామునికు జడలు కట్టినాయి.
1: రామ ఆల్సో లైక్
0: అంత సాక్షాత్ రాములుగా తయారైపోయాడు.
1: ఇస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ రామ.
0: ఆ పురవాసులంతా వచ్చి రామునికి గార్లాండ్ లో మాలలు వేసి నమస్కరించి స్వాగతం చేయాలని వచ్చారు.
1: ఆల్ సిటిజన్స్ కేమ్ ఓవర్ దేర్ టు గార్లాండ్ రామ అండ్ వెల్కమ్ హిమ్ టు అయోధ్య.
0: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పర. ఆ సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచాడు. అందరూ భరతునికి మాలను వేయడానికి వచ్చారు.
1: ఇంటెలిజెంట్ భరత వాచ్ దిస్. ఎవ్రీవన్ వాజ్ ప్రిపేర్ టు గార్లాండ్ భరత.
0: ఆ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి భరతుడు అన్నగారు వెనుక విన్నారు, వారికి వేయండి అన్నాడు.
1: భరత అండర్స్టూడ్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్.
0: అప్పుడు అతను రాముడు ఇతను భరతుడు అని అందరికీ తెలిసింది.
1: భరత పాయింటెడ్ అవుట్ టువర్డ్స్ రామ, దెన్ పీపుల్ అండర్స్టూడ్ హూ ఇస్ రామ.
0: కనుక అంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు ఆ సోదరులు.
1: They are so intelligent.
0: అందరూ దైవాంశ సంభూమితులే.
1: ఆల్ ఆర్ ది స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: ఎవరు సామాన్యులు కారు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ.
0: అక్కడి నుంచి వెళ్లాడు. మీరందరికీ అభ్యంగ స్నానం చేశారు, భరతుడు కూడా చేశాడు.
1: దే ఆల్ హెడ్ హెడ్ బాత్.
0: వశిష్ఠ వామనాదన్ వీరందరూ కూడా అన్ని విధములైనటువంటి యొక్క ఈ నగలు ధాన్యములు అన్ని తీసుకుని వచ్చారు.
1: ఆల్ సేజెస్ బ్రాట్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్.
0: కాలమే లేదు, ఇదే దినమే పట్టాభిషేకం చేయాలన్నారు.
1: హీ షుడ్ బి కారునేటెడ్ దిస్ డే ఇట్సెల్ఫ్.
0: ఆ విధంగా
1: లైక్ దట్
0: అందరిని తీసుకుని వెళ్లి అనేక విధములైనటువంటి ఆభరణములతో ఈ విధంగా చేశారు.
1: All were taken, all preparations
0: were
1: made. There's one mystery here.
0: Vanarulandaru narulaga maaripoyaru.
1: All monkeys transformed into human beings.
0: Andaru yenugulapaina ontalapaina gurralapaina anta kodunu procession lo vastunnaru.
1: They were all coming in a procession on horses and elephants.
0: Evaru vanarulu evaru narulu.
1: And who are human beings and who are
0: monkeys? Vivekam gala vaade narudu, avivekam gala vaade vanarudu.
1: The one who are intelligent are humans. The one who are sensitive and
0: chanchala chittude vanarudu. స్థిరచిత్తుడే నరుడు.
1: ద వన్ విత్ వేవరింగ్ మైండ్ ఇస్ అ మంకీ, ద వన్ విత్ స్టడీ మైండ్ ఇస్ హ్యూమన్.
0: ఇట్టి సత్యాన్ని నిరూపించే నిమిత్తమై రాములు అనేక అనుగ్రహములను నిరూపిస్తూ వచ్చారు.
1: డెమోన్స్ట్రేట్ దిస్ ట్రూత్ రామ విల్డ్ సో.
0: పట్టాభిషేకం జరిగింది.
1: కరోనేషన్ వాజ్ ఓవర్.
0: ఈ పట్టాభిషేక సమయం లోపల
1: డ్యూరింగ్ దట్
0: అనేక మంది అనేక విధమైనటువంటి బహుమతులు ఇస్తూ వచ్చారు.
1: మెనీ స్టార్టెడ్ రిసీవింగ్ గిఫ్ట్స్.
0: 100 కోట్ల కాసులు, బంగారు కాసులు బ్రాహ్మణులకంతా పంచాడు రాములు.
1: 100 crores ఆఫ్ గోల్డ్ అండ్ కాయిన్స్.
0: 1 కోటి కాదు, 100 కోట్లు.
1: నాట్ 1 crore, 100 crores.
0: అందరికీ ఇచ్చాడు.
1: కొన్ని
0: లక్షల గోవులంతా కూడా దానం చేశారు.
1: లాక్స్ ఆఫ్ కౌస్.
0: భరతుడు పట్టలేకపోయాడు.
1: భరత వాజ్ వెరీ హ్యాపీ.
0: ఇవంతా ఎవరి కోసం ఇవ్వాలి?
1: For whose sake?
0: రాముడు రావటమే నా భాగ్యము.
1: ఇట్స్ మై వెరీ లైఫ్.
0: అంతా దాన ధర్మం చేస్తూ వచ్చారు.
1: సో హీ నెవర్ వాంటెడ్ టు కీప్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: ఉపరాజులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ అదర్ సైడ్ ఆన్ వన్ సైడ్.
0: మంత్రులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: మినిస్టర్స్ ఆన్ వన్ సైడ్.
0: రాముడి యొక్క గౌరవము బహుమతులు ఎట్టివి?
1: వాట్ టైప్ ఆఫ్ గిఫ్ట్స్?
0: ఋషులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: సేజెస్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఋషులు కూర్చున్నటువంటి వైపున తల వంచాడు.
1: అలాంగ్ ద డైరెక్షన్ వేర్ సేజెస్
0: వాడుకే లేదు.
1: And he had no practice of
0: doing namaskar. Vishnu chuchadu tala vanchadu.
1: He saw sages there and
0: bent
1: down.
0: Vidheyudanu ani. Vidheyudanu
1: means he is humble.
0: Rajunnu chuchadu.
1: He looked at kings.
0: Navinadu.
1: He smiled.
0: Adi atani bahumanam.
1: That is the smile is the gift.
0: Inka prajalnu chuchadu.
1: He looked at people.
0: Aashirvadinchadu.
1: He blessed them.
0: Inka kontamandi streelanu chuchadu.
1: There were women there.
0: Streelanu chusesi tala ardha bhagam matrame vanchadu.
1: And he has bent his head halfway.
0: ఈ విధంగా రాముని యొక్క గౌరవం అనేటువంటిది అనేక విధమైనటువంటి యొక్క చర్యలతో నిరూపిస్తూ వచ్చింది.
1: The respect that Rama had towards all the classes of people is demonstrated like this.
0: నందు కూడాను రాముడు ఒక చక్కని కొన్ని కోట్ల విలువైనటువంటి యొక్క ముత్యాల హారము సీతకు అందించాడు.
1: And there Rama presented a necklace worth of few crores to Sita.
0: అప్పుడు ఆమెను కోరాడు. నీకు ఎవరికి ఇష్టమో వారికి దీన్ని అందించమని చెప్పాడు.
1: Rama said you can give this necklace to anybody whom you like.
0: Akkada oka pariksha.
1: That's a test for her.
0: Evaru naaku ishtamu, naaku ramule ishtamu.
1: I like Rama only.
0: Kaani adi kuda cheppadu Ramulu.
1: But Rama said
0: nenante neeku ishtame kaani naaku kaadu, ee janamlo evariki neeku ishtamo variki andinchamani cheppadu.
1: I know you like me, but yet You can present this necklace to anyone among this audience.
0: పాదాల దగ్గర కూర్చొని పాదములు ఒత్తుతున్నటువంటి హనుమంతునికి అందించింది ఆమె.
1: హనుమాన్ హూ వాస్ దేర్ ప్రెసింగ్ ది ఫీట్ అండ్ ప్రెసెంటెడ్ ది నెక్లెస్ టు హనుమాన్.
0: రఘుపతి కార్యం వీడేచిన కపిరాజ శిఖామణి నీవయ్యా.
1: You are the king among the monkeys. You have fulfilled the task of Rama.
0: రఘుపతి కార్యం వీడేచిన కపిరాజ శిఖామణి నీవయ్యా.
1: You are the noble king among the monkeys. You have fulfilled the task of Rama.
0: పురికొని జగమున వెలసిన హన్మద్గురుడు నీవయ్యా.
1: You are the very preceptor to this entire world as Hanuman.
0: పరి లంకాపురమున జొచ్చిన పురవర శౌర్యుండివయ్యా.
1: You could go to Lanka with all the valor in the
0: car. హనుమంతుని అనేక రకంగా వర్ణిస్తూ వచ్చింది.
1: She went on extolling Hanuman.
0: హనుమంతునికి ఈ వర్ణన ఏమీ తెలియటం లేదు.
1: But Hanuman is not bothered about all this.
0: ఆ ముత్యములు తీసుకున్నాడు.
1: Catching the pearls.
0: ఒక్కొక్కటి ఒక్కటి కొరికేది చెవుల దగ్గర పెట్టుకునేది పారేసేది.
1: He was biting each diamond and they put the cross ear and started throwing it out. Rama saw this.
0: హనుమంతా,
1: హనుమాన్,
0: ఇంకా నీ పాత లక్షణాలు ఇంకా పోలేదా అన్నాడు.
1: హనుమాన్, యూ హావ్ నాట్ గివెన్ అప్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్.
0: ఈ కోతి గుణములు ఇంకా నీకు పోలేదా అన్నాడు.
1: మంకీ క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
0: కాదు కాదు రామ.
1: He said, no, no, Rama.
0: నేను నిరంతరం కూడా రామచింతనలో ఉండేటువంటి వాడిని.
1: ఆల్ ద టైమ్ ఐ
0: రామనామం స్మరణ చేసేటువంటి వాడిని.
1: ఐ చాంట్ యువర్
0: నేమ్. నమనం చేసేటువంటి వాడిని.
1: దట్స్ వాట్ ఐ డు.
0: నాకు నవ విధమైన మార్గములు ఎందుకును ఇదే నాకు చాలా ముఖ్యమైనటువంటి.
1: అమంగ్ ది నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్ చాంటింగ్
0: దాసుడనైనాను.
1: దట్స్ వై ఐ హావ్ బికమ్ యువర్ సర్వెంట్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: దాస్యం,
1: సర్వీస్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: నీ దాసత్వాన్ని నేను పొందేటప్పటికే నేను నీకు స్నేహితుడైపోయాను.
1: దట్ వన్స్ ఐ హావ్ సరెండర్డ్ యు హావ్ బికమ్ యువర్ ఫ్రెండ్.
0: నీ దాసత్వమే నేను పొందకపోతే నేను నీకు స్నేహితుడు కాదు.
1: ఇఫ్ ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ ఐ వుడ్ హావ్ బీన్ యువర్ ఫ్రెండ్.
0: నీకు నేను స్నేహితుడు అయిన తర్వాతనే నేను ఆత్మనివేదన చేస్తున్నాను.
1: ద మూమెంట్ ఐ బికేమ్ యువర్ ఫ్రెండ్ ఐ హావ్ సరెండర్డ్ మైసెల్ఫ్ టు యూ.
0: కనుక రామనామము తప్ప ఏ శబ్దము నేను వినడానికి ఇష్టపడదు.
1: ఐ ఎమ్ నాట్ రెడీ టు హియర్ ఎనీ అదర్ సౌండ్ అదర్ దన్ యువర్ నేమ్.
0: రామనామం ఉందో లేదో అని చూస్తున్నాను అన్నాడు.
1: ఐఎమ్ జస్ట్ వాచింగ్ వెదర్ యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ప్రెషస్ జెమ్ ఆర్ నాట్.
0: హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తునంతా జగత్తునికంతా వ్యాప్తి చేయించే నిమిత్తమై ఈ రాముడు చెప్తున్నాడు, పిచ్చివాడా, ముత్యములో రామనామం ఉంటుందా అన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ద వరల్డ్ నో ద సిన్సియర్ ద డివోషన్ స్టెట్ పర్సన్ హనుమాన్.
0: నేను ముత్యమంతా రామనామంగానే మారాలి.
1: ఎవ్రీ జెమ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు
0: రామనామం లేనటువంటి ఈ ముత్యం రాళ్లతో సమానమని పారవేశాడు.
1: బిరెఫ్ట్ ఆఫ్ రామాస్ నేమ్ ఎవ్రీ జెమ్ ఈస్ జస్ట్ ఎ స్టోన్.
0: నా దేహమంతా రామనామంతోనే ఉంటుందా స్వామి అన్నాడు.
1: మై బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ రామాస్ నేమ్.
0: వేలిపై ఉన్నటువంటి ఒక వెంటుకను తీశాడు.
1: హీ జస్ట్
0: రాముల యొక్క చెవు దగ్గర పెట్టాడు.
1: హీ ప్లక్డ్ అవుట్ ఎ
0: హెయిర్. ఆ వెంటుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటుండాలి.
1: హీ ప్లక్డ్ అవుట్ ఎ సింగిల్ హెయిర్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, కెప్ట్ వెరీ క్లోజ్ ద ఇయర్ ఆఫ్ రామ్.
0: అనుకుని
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: పరమ భక్తుడు హనుమంతుడు.
1: సచ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఇస్ హనుమాన్.
0: అందువల్లే భగవంతుడికి సన్నిహితమైనటువంటి స్నేహితుడిగా మారిపోయాడు.
1: దేర్ ఫోర్ హీ కుడ్ బికమ్ ఎన్ ఇంటిమేట్ ఫ్రెండ్.
0: ఎవరు ఎంత దూరంలో ఉండినా గానీ రాములు మాత్రం దూరంగా, హనుమంతుడు దూరంగా ఉండేవాడు కాదు.
1: వన్ మే బి ఎట్ ఎ డిస్టెన్స్ బట్ నెవర్ హనుమాన్.
0: కనుక అందరికంటే సమీపుడు హనుమంతుడయ్యాడు.
1: హనుమాన్ వాజ్ వెరీ క్లోజ్ టు రామ్.
0: తోబుట్టినటువంటి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా కొంత దూరంగా ఉన్నారు. కానీ
1: హిజ్ ఓన్ బ్రదర్
0: సీత కూడా దూరంగా ఉంది. కానీ హనుమంతుడు దూరం కాలేదు.
1: హిజ్ ఓన్ బ్రదర్స్ లక్ష్మణ, భరత, శత్రుఘ్న, కాన్స్టెంట్ సీత
0: నిరంతరము ఆ రామచింతనే, రామసేవనే. తన దేహము రామదేహము ప్రత్యేకమైంది కాదు.
1: ఫర్ ద రీజన్ ఈస్ హనుమాన్ సర్వ్డ్ హిమ్.
0: రామ, ఓ హనుమంత, నీకు నేనేం బహుమతి ఇవ్వగలను?
1: ఓ హనుమాన్, వాట్ గిఫ్ట్ కెన్ ఐ గివ్ యూ నౌ?
0: నీకేమి ఇవ్వడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్
0: యు. నన్ను నేనే ఇచ్చుకుంటున్నానని కౌగిలించుకున్నాడు.
1: ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ టు యూ దేర్. హీ హగ్డ్ హిమ్.
0: ఈ దృశ్యంతో హనుమంతుడు మయమర్చిపోయాడు.
1: హనుమాన్ వాజ్ ఎక్స్టాటిక్.
0: నిర్వికల్ప సమాధి.
1: దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ నిర్వికల్ప
0: సమాధి. ఇది ఎప్పుడు కుదురుతుంది?
1: వాట్ ఈస్ సమాధి వెన్ ఇట్స్ పాసిబుల్?
0: 10 సెకండ్లు ఒక వస్తువు పైన దృష్టి ఇచ్చినప్పుడు ధారణము అంటుంది. 12 సెకండ్లు
1: 12 seconds if you concentrate on a body, it is dharana.
0: ఒక వస్తువు పైన,
1: on an object.
0: ఒక వస్తువు పైన 12 సెకండ్లు స్థిరంగా మనసు నిలిచినప్పుడు దీనికి ధారణ అంటారు.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఆబ్జెక్ట్ ఫర్ 12 సెకండ్స్ ఇట్ ఇస్ ధారణ.
0: 12 ధారణలు ఒక్క ధ్యానము అంటారు.
1: 12 ధారణస్ ఆర్ ఈక్వల్ టు 1 ధ్యాన.
0: 12 ధ్యానములే ఒక సమాధి అంటారు.
1: 12 ధ్యానస్ కాన్స్టిట్యూట్ 1 సమాధి.
0: కాబట్టి ధారణ, ధ్యానము, సమాధి ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఇదియే.
1: దిస్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ధారణ, ధ్యాన అండ్ సమాధి.
0: ఒక్క నిమిషంలో ధారణాశక్తిని పోయాడు.
1: ధారణ
0: మరీ తెలిసి చూసేటప్పటికీ సమాధి స్థితిలో ఉన్నాడు.
1: లేటర్ ఈ రీచ్ సమాధి.
0: ఇటువంటి హనుమంతుని యొక్క భక్తి ప్రవర్తులు జగత్తును కంతా చాటుతూ వచ్చింది ఈ యొక్క నామనము.
1: ఇట్స్ ఓన్లీ రామా మేడ్ ద వరల్డ్ నో ద డివోషన్ ఆఫ్ హనుమాన్.

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: One can acquire all forms of knowledge and win over all scholars in an assembly of scholars. One can fight with all the valor and courage and conquer all the enemies in the battlefield. Having been born a prince, one can rule the kingdom thereafter. One can count the number of stars across the sky. One can mention the names of all of the living species. One can master the 8 forms of knowledge. One can even land on the moon, but controlling all the body and the senses. Withdrawing the mind, controlling the mind, turning inward, remain in blissful steady state, it is impossible.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ ఎవ్రీ పర్సన్ ఇస్ వర్కింగ్ హార్డ్ ఫాలోయింగ్ స్పిరిచువల్ పాత్ టు ఎర్న్ పీస్.
1: శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు.
0: Peace cannot be attained by following spiritual pursuits.
1: చదువు సంధ్యల చేత ప్రాప్తించేటువంటిది కాదు.
0: Nor can you acquire by formal learning and study.
1: అధికార పదవుల చేత అందుకునేటువంటిది కాదు.
0: Peace cannot be attained by occupying exalted positions.
1: కానీ ఒక దైవానుగ్రహం చేతనే ఈ శాంతిని పొందడానికి వీలవుతుంది.
0: You can be the recipient of peace only by God's grace alone.
1: ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి.
0: Though today man is very eager to attain peace, there are so many obstacles on his way.
1: మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూచి ఉంటారు.
0: As you all travel by train, you must be noticing a board there.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
0: The desires have become infinite, limitless today to the modern man.
1: ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి మతి తప్పి స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ పొజిషన్ మ్యాన్ హిస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద డెస్టినీ అండ్ హెస్ టర్న్ మ్యాడ్.
1: కనుక మొట్టమొదట మానవుడు సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: సో మ్యాన్ షుడ్ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఫస్ట్.
1: కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది.
0: When we exercise sealing our control on our desires, we can attain peace to certain extent.
1: కనుక మానవుడు తమ కోరికలను అదుపులో ఉంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి.
0: Therefore, man should exercise a sort of check on his desires and make every effort to be the recipient of God's grace.
1: ఈనాటి ప్రపంచమునందు

0: దూషణ భూషణ తిరస్కార పురస్కారములు మితిమీరిపోయినవి.
1: ఇన్ ద మోడర్న్ వరల్డ్ వీ ఫైండ్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్ అండ్ ఎగ్జలేషన్, ఇన్సల్ట్ అండ్ షేమ్.
0: కానీ ఈ దూషణ భూషణ కోసమై మానవుడు అమితంగా కృంగిపోతున్నాడు.
1: Man is depressed and frustrated because of the praise and the blame.
0: ఈ విధమైనటువంటి దూషణ భూషణల నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత.
1: To be elated by praise nor frustrated by blame is a sign of weakness.
0: కేవలము విద్యుత్ ద్వారా ఇది అరికట్టుకోవటం సాధ్యం కాదు.
1: You cannot control this by merely acquiring knowledge.
0: అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు.
1: వ్యాస, ద కంపోజర్ ఆఫ్ 18 ఎపిక్స్, ఆల్సో వాజ్ రెస్ట్లెస్ ఎట్ వన్ టైమ్.
0: వేదములను తర్జుమా చేసి విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు.
1: ఇట్ వాజ్ వ్యాస, ద కంపోజర్ ఆఫ్ 4 వేదస్, క్లాసిఫైడ్ దెమ్, హ్యాడ్ టు బి రెస్ట్లెస్ ఎట్ వన్ స్టేజ్.
0: కడపటికి ఈ అశాంతిని, ఈ దూషణ భూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుని ప్రశ్నించాడు.
1: వ్యాస ఆస్ నారద హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ అప్ డ్రాబ్యాక్స్ అండ్ అప్సెట్స్, హౌ టు కంట్రోల్, హౌ టు గివ్ అప్ దట్ రెస్ట్లెస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్.
0: నారదుడు చెప్పాడు.
1: నారద రిప్లైడ్, వ్యాస,
0: దూషణకు కృంగిపోకూడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ డిప్రెస్డ్ బై బ్లేమ్.
0: భూషణకు పొంగిపోకూడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ బై
0: భూషణ భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి.
1: యూ షుడ్ బి బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్.
0: అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్?
0: దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజెస్? Who is the person who is criticized? What is their state of mind?
0: Deni dushistunnadu manavudu.
1: What is that man criticizes?
0: Dehani dushistunnada.
1: Is he criticizing the body?
0: Manchidi.
1: Good.
0: Mana dehanni maname dushinchukuntunnamu.
1: In fact, we have to accuse our own body.
0: Mala mutra durganda maapsaraktam tho kudinatundi ee dehamu kevalamu panchabhautikamaina dehamu అని విమర్శించుకుంటున్నాం.
1: వి క్రిటిసైజ్ అవర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ ఫీకల్ యూరిన్ డర్టీ మ్యాటర్.
0: ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించడము మనకు సహాయకపడినట్టు అవుతుంది.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇఫ్ అనదర్ పర్సన్ క్రిటిసైజెస్ యువర్ బాడీ, ఇట్ అమౌంట్స్ టు ఏ హెల్ప్.
0: పోని లేక ఆత్మ దూషిస్తున్నాడా?
1: ఈజ్ హీ అక్యూజింగ్ ది ఆత్మ?
0: దూషించేటువంటి వ్యక్తి ఎందు, దూషింపబడేటువంటి వ్యక్తి ఎందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ.
1: ద వన్ హూ క్రిటిసైజెస్, ద అదర్ వన్ క్రిటిసైజ్డ్, సేమ్ ఆత్మ ప్రిన్సిపల్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్.
0: కనుక ఈ ఆత్మరీతిగా మనం విచారణ చేసినప్పుడు తనంతానే దూషించుకుంటున్నాడు.
1: సో వెన్ యూ ఎంక్వైర్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, ఇట్ అమౌంట్స్ టు క్రిటిసైజింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుక దూషణ కానీ, భూషణ కానీ, తిరస్కారం కానీ, పురస్కారం కానీ కేవలము దేహములకు సంబంధించినటువంటిదే కానీ నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: సో వన్ హ్యాస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ in full realization of the basic fact that the praise and the blame, the acceptance and the denial relate to the body but not to the true self.
0: Nannu dushistunnadu aneetundi abhimanam penchukunnappudu aa dushanam niku cherutundi.
1: When once we react, respond to the criticism, naturally it is
0: gone to kaadu aneetundi oka deento tiraskarinchinappudu neeke maatramo baadha kalagadu.
1: When you deny and reject the criticism, it will never come to you.
0: Neevu నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు రాశాడు.
1: యువర్ ఫ్రెండ్ హ్యాస్ రిటర్న్ టు యూ ఎ రిజిస్టర్ లెటర్.
0: కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు.
1: దిస్ రిజిస్టర్ లెటర్ ఈస్ ఫుల్ ఆఫ్ చార్జెస్, అక్యుజేషన్స్.
0: ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కబర్ను మనము అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబరు మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్.
1: అన్లెస్ యూ సైన్ ది అక్నాలెజ్మెంట్ రిసీట్, the postman will not give you that registered letter.
0: Kani neevu acknowledgement pen sign cheyinappudu aa letter redirect to rasina vadike poi cherutundi.
1: If you don't sign on the acknowledgement receipt, the registered letter will go back to the sender.
0: Karaka dushana aneetvantidi oka letter.
1: Therefore this accusation is a బయట.
0: దీనికి నాకు దూషణ చేస్తున్నాడు, నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్రాజిమిటీ పైన సైన్ చేస్తే, అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది.
1: ఇఫ్ యూ రెస్పాండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఇట్ ఇట్ అమౌంట్స్ టు సైనింగ్ ది అక్నాలెడ్జ్మెంట్ రిసీట్.
0: దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ అన్మైండ్ఫుల్ అండ్ నెగ్లెక్టెడ్ ఇట్ విల్ గో బ్యాక్ టు దట్ పర్సన్.
0: కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వీ షుడ్ గో బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్. వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దాట్.
0: కేవలము వారి యొక్క భావం పురస్కరించుకుని, వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని, వారి అహంకార మమకారము పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ ఫీలింగ్స్ హేట్రెడ్ ఈగో అండ్ ద సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని.
1: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణ జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది ఇమ్మనెంట్ హేట్రెడ్ విత్ ఇన్ దట్ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ క్రిటిసిజం.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: కృష్ణ దుర్యోధన్ పిలిచి,
1: కాల్ దుర్యోధన క్లోజ్ బై,
0: దుర్యోధన కొంచెం సహాయం చేయాలి అన్నాడు.
1: ఈ సెట్ దుర్యోధన యూ షుడ్ హెల్ప్ మీ.
0: కృష్ణ నీకు నేను సహాయం చేయటమా?
1: కృష్ణ యూ నీడ్ మై హెల్ప్.
0: నాకెంతో గర్వంగా ఉంటుండాలి.
1: ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్.
0: తప్పక చేస్తానన్నాడు.
1: ఐ సర్టన్లీ హెల్ప్ యూ.
0: అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యం లోపల ఎవరైనా మంచివారున్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు.
1: ఇట్స్ ఓకే నౌ యు గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎ గుడ్ మ్యాన్ ఇఫ్ ఎనీ.
0: వచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు.
1: హి వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కింగ్డమ్ అండ్ రిటర్న్డ్.
0: కృష్ణ ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు.
1: I did not find a good man anywhere all over.
0: ఎంతయో శ్రమపడి విచారణ సలిపాను.
1: I strained, made all every effort.
0: కానీ మంచివాడు నాకు చిక్కలేదు.
1: I couldn't catch hold of a single good man.
0: అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును.
1: If there is
0: good, అని తనను వర్ణించుకున్నాడు.
1: If there is goodness left over to some or more, I am the only good man. He started praising himself.
0: సరి, సంతోషించాడు. ఇది దుర్యోధన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: This is the reaction, reflection, resound of Duryodhana.
0: Dharmajanu pilichadu.
1: Then Krishna called Dharmaja.
0: Dharmaja, nee oka sahayam cheyali annadu.
1: You should help me, he said.
0: Swami.
1: Swami.
0: Neeku emti, nenu sahayam cheyatam emti.
1: What is it the time to help you?
0: Sarva jagattukunu rakshinchetuvanti prabhuvu neevai undaga, neeku nenu sahayam em cheyatam.
1: You are the sustainer and the protector of the entire universe. How am I to help you?
0: Kaani నా కోరిక నీవు నెరవేర్చమని చెప్పాడు.
1: కృష్ణ సెడ్ యు మస్ట్ సర్టన్లీ హెల్ప్ మీ అండ్ ఫుల్ఫిల్ మై డిజైర్.
0: తప్పక చేయగలను స్వామి.
1: అండ్ ధర్మజా సెడ్ yes స్వామి ఐ విల్ సర్టన్లీ అటెండ్ టు
0: ది. ఈ రాజ్యములో
1: ఇన్ దిస్ కింగ్డమ్
0: ఎవరైనా చెడ్డవాడు ఉన్నాడేమో వెతుక్కుని రామన్నాడు.
1: యు గో అరౌండ్ ది హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
0: ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు.
1: ధర్మజా వెంట రౌండ్
0: తిరిగి వచ్చి, కృష్ణ ఎక్కడే గాని దుర్మార్గుడు నాకు కనిపించలేదు.
1: ధర్మజా వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కృష్ణ ఐ వెంట్ రౌండ్ బట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ వికెడ్ మ్యాన్.
0: దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఎందు ఏమైనా ఉండవచ్చునేమో కానీ ఎవ్వరు దోషులు కారు అన్నాడు.
1: సార్ కృష్ణ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ ఇన్ ఎనీబడి ఇట్ ఈస్ విత్ మీ నాట్ విత్ ఎనీబడి ఎల్స్.
0: ఇవి రెండు కూడా దుర్యోధన యొక్క ప్రభావము, ధర్మజుని యొక్క విన్నపము ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ ధర్మజ.
0: ఉత్తమమైనటువంటి దృష్టి.
1: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
0: దుర్యోధన దృష్టి చాలా వికారమైన దృష్టి.
1: ది అవుట్లుక్స్ ఆఫ్ దుర్యోధన్ ఆర్ వీకెడ్ అండ్ బ్యాడ్.
0: వారి వారి రియాక్షన్, వారి యొక్క రీసౌండ్ వారి వారి రిఫ్లెక్షన్ వారి నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ధర్మజుడు చెడ్డవాడు కాదు.
1: ధర్మజ ఇస్ నో బ్యాడ్ మ్యాన్.
0: కేవలం దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఇస్ ద క్రియేషన్.
0: కనుక క్రియేషన్ అనేటువంటిది సృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: సో క్రియేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ అ పార్ట్.
0: మన దృష్టిని పురస్కరించుకుని సృష్టి రూపొందుతూ ఉంటుంది.
1: The whole creation shapes itself basing on our vision.
0: Yelanti rangu addalu dharinchinatunte variki srishti alanti ranguga kanipistundi.
1: As is the color of the glasses we wear, so is the color of the world that we see.
0: కనుకనే ఎవరెవరి దృష్టి, ఎవరెవరి పాపము, ఎవరెవరు మంచి, ఎవరెవరు చెడ్డ, వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు.
1: Therefore, our sin, our merit, our good actions are based on our own vision.
0: కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్కజేసుకోవాలి.
1: Therefore, we have to correct our vision first.
0: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు.
1: Basing on this, Buddha said, good looks, the first principle.
0: మన దృష్టిని మొట్టమొదట చక్కజేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారమవుతాం.
1: Correct your vision, the sight, everything would follow well.
0: మన దృష్టిలో దోషం ఉంచుకొని,
1: with all the mistakes in our sight,
0: కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు?
1: హౌ డు యూ కరెక్ట్ ద హోల్ క్రియేషన్? హౌ డు యూ ఎక్స్పెక్ట్?
0: కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి.
1: వీ కెన్ సే మిలియన్ థింగ్స్ బట్ వీ డోంట్.
0: గొప్ప గొప్ప పండితులు కూడాను, మేధావులు కూడాను చెప్పగలరే కానీ చెయ్యలేరు.
1: ఇంటెలెక్చువల్స్, గ్రేట్ స్కాలర్స్, దే సే ఎక్స్పౌండ్ బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు,
1: దేర్ వాజ్ ఎ స్కాలర్.
0: ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది.
1: ఎవ్రీ డే ఏ మిల్క్ మేడ్ యూస్ టు ఫెచ్ మిల్క్ టు ది స్కాలర్స్ రెసిడెంట్.
0: ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది.
1: ద మిల్క్ వెండర్ యూస్ టు పాస్ ఆన్ ద మిల్క్ అట్ 6 o'clock, 8 o'clock, 10 o'clock ఇన్ ద మార్నింగ్.
0: కానీ ఆ పండితుడికి కోపం వచ్చింది.
1: ద స్కాలర్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ హర్.
0: అమ్మా, నాకు పూజకు సరైనటువంటి కాలము నిర్ణయించుకున్నాను.
1: ఐ హావ్ ఎ స్పెసిఫిక్ టైమ్ టు ఆఫర్ వర్షిప్ టు గాడ్.
0: ఆ సరైన కాలమునకే నీవు పాలు అందించినప్పుడు నేను అభిషేకాది పూజలు సమర్పించి దాంతో నేను ఆనందించగలను.
1: ద స్కాలర్ సెడ్ టు ద మిల్క్ వెండర్, ఇఫ్ యు జస్ట్ బ్రింగ్ మిల్క్ ఇన్ టైమ్,
0: నీ వివిధ కాలంలో అందిస్తున్నావు కనుక నా పూజకు ఆటంకం జరుగుతుండాలి అన్నాడు.
1: సిన్స్ యూ డోంట్ bring milk on time, I am put to a problem. At different times you bring.
0: ఆ గొల్ల పడు చెప్పింది, స్వామి, నేను వచ్చేటువంటి మార్గంలో ఒక పెద్ద నది ఉంది అడ్డు.
1: The milk vendor said, Swami, as I reach this place, I find a river on the way.
0: పడవ నుంచి నేను రావాలి.
1: I have to come travel by boat.
0: ఎవరైనా శ్రీమంతులు, ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీట్ ఇస్తారు.
1: In fact, the seat is provided there in the boat to a rich man or an affluent person.
0: Rendo paryayame maa boti variki istuntaru.
1: We people can take second chance, go there in the second trip.
0: Kanuka nenu padavulo vacheetundi prayanam kanuka sakalaniki nenu raalekapothunnanu annindi.
1: So as I have to travel by boat, I am not able to reach in time.
0: Aa panditunu kopam vachindi.
1: The scholar was furious.
0: Pichigana chinna nadini daataniki padavunu nee aasrayinchala?
1: The pandit said, oh mad cap, to cross the river do you need a boat?
0: Om namo narayanaya ani anukuntu osti nadiye neeku daari isthundi annadu.
1: The scholar said, chant the name of God, oh namo narayanaya, the river would part and give you the way.
0: Ee ashtachana namam cheta neevu nadini kuda nu sulabhanga daati raagalavu.
1: By uttering the 8-lettered name of God,
0: sakalamlo raagalavu, naa poojana sakalamlo salpugogalavu.
1: You can reach in time and I can offer worship regularly.
0: Appudu aa golla padchu, swami, ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము.
1: ద మిల్క్ మేడ్ సెడ్ సాఫ్ట్లీ, స్వామి, ఐ డిడ్ నో దిస్ ప్రొసీజర్.
0: పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు.
1: దిస్ మిల్క్ మేడ్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్కాలర్.
0: రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది.
1: ద మిల్క్ మేడ్ ప్రామిస్డ్, ఓ స్వామి, ఐ విల్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అటరింగ్ గాడ్స్ నేమ్ ఫ్రమ్ టుమారో మార్నింగ్.
0: ఇది పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది.
1: ద మిల్క్ మేడ్ అడ్జస్ట్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ రిహార్సల్ టు టెస్ట్ ద వ్యాలిడిటీ.
0: కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది.
1: వైల్ సేయింగ్ గాడ్స్ నేమ్ ఓ నమో నారాయణాయ 8-lettered one, షీ జస్ట్ స్టార్టెడ్ క్రాసింగ్ దిస్ రివర్.
0: ఆనాటి నుండి,
1: సిన్స్ దెన్,
0: సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది.
1: మిల్క్ మేడ్ టు బ్రింగ్ కుడ్ బ్రింగ్ ద మిల్క్ ఇన్ టైమ్.
0: ఈ సకాలం తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు.
1: ద స్కాలర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ బికాస్ ద మిల్క్ మేడ్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ అండ్ బ్రింగింగ్ మిల్క్ ఆన్ టైమ్.
0: ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు.
1: అండ్ ద స్కాలర్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ కమింగ్ హియర్ ఇన్ టైమ్?
0: మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలంలో నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండదు అన్నది.
1: ద మిల్క్ మేడ్ సేడ్, స్వామి, ఐ జస్ట్ ఫాలో యువర్ టీచింగ్, I am uttering God's name, the river also parted and gave me the way.
0: కాని తాను చెప్పిన నామం తనకే నమ్మకం లేదు.
1: The pandit has no faith in his own words.
0: ఆ పండితులకు అనుమానం కలిగింది.
1: And the pandit doubted his own teaching.
0: తక్షణమే ఆ వెంట వచ్చాడు.
1: He followed his
0: mate. నేను ఇప్పుడు వస్తాను నీ వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు.
1: The pandit said, all right, I'll follow you today and see how you are going to cross the river.
0: ఆ దగ్గరికి వచ్చింది.
1: They came close to the river.
0: తలపైన బుట్ట పెట్టుకుంది.
1: Milkmaid kept the pot.
0: కన్నులు మూసుకుంది.
1: Close her eyes.
0: ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరిపోయింది.
1: The milkmaid kept the pot on her head. Close her eyes. Uttering God's name, she started crossing the river.
0: అనుమానము లేదు ఆమెకు.
1: She passed across doubtlessly. She reached doubtlessly.
0: కానీ ఈ పండితుడు నది దగ్గరికి వచ్చేటప్పటికి,
1: when the pandit was close to the river,
0: ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకెత్తుకుని,
1: హీ స్టార్టెడ్ డౌటింగ్ దట్ హీ మైట్ ఫాల్ ఆర్ డ్రౌన్ ఇన్ ద రివర్. సో లిఫ్టెడ్ ద పంచి
0: డౌటింగ్. అండ్
1: వైల్ సేయింగ్ గాడ్స్ నేమ్
0: పడిపోయాడు, కొట్టుకుని పోయాడు.
1: హీ జంప్డ్ అండ్ డ్రౌన్డ్ అండ్ సంక్ దేర్.
0: చూచారా?
1: సీ దిస్.
0: కనుక విశ్వాసంతో నమ్మినటువంటి వారిని ఏ విధమైనటువంటి మార్గంలో అయినా కూడా గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు.
1: If anyone follows the teaching of one's own preceptor in all good faith, they will certainly reach the destination.
0: కానీ చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు.
1: When the guru, the teacher himself, has no faith in what he says, he is sure to be sunk.
0: ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటుంది.
1: This is the atmosphere today.
0: చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
1: People say thousand many things, crore, but they don't do even one.
0: Cheputa sulabambu, cheyuta kashtambu.
1: Easy to say, difficult to do.
0: Dhatakaina, vaani tatakaina.
1: To Brahma and even to his grandfather also difficult to do.
0: Evvarikaina sariye.
1: Let him be anyone.
0: Cheppina chesinappude dani sarthakam gaagalu.
1: Let him be anyone. If one acts in accordance to what they say, they are going to be successful.
0: Ee naati prabhavamu, aadhunika prabhavamu అత్యంత విలువైనటువంటిది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: కానీ విద్యార్థులకు అందుకని, విద్యార్థులకు ఎందుకని విశ్వాసము అధికంగానే ఉంటున్నది.
1: ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్ యాజ్ వెల్ దే హావ్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు.
1: బట్ ఇన్ బిట్వీన్ దే గెట్ దెమ్సెల్వ్స్ డ్రౌన్డ్ ఇన్ డౌట్స్.
0: కనుక సంశయాత్మ వినశ్యతే.
1: దేర్ఫోర్ దోస్ దట్ డౌట్ ఆర్ షూర్
0: సంశయములకు అవకాశం ఇవ్వకుండా,
1: without giving any scope for doubt,
0: ఒక విధమైనటువంటి మాటపైనటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని,
1: స్ట్రెంగ్ అవర్ ఓన్ ఫెయిత్ ఇన్
0: దాన్ని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
1: When we rely on the teaching of the guru and lead our life, we can be successful.
0: తాను వేసిన డ్రామాలో కూడాను,
1: in the drama he enacted,
0: బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు.
1: There the drama he enacted, there is a scene where the blind boy prays to Lord Jesus Christ.
0: Jesus kuda ade prashninchadu.
1: Jesus also
0: nenu ivagalanaatundi vishwasam neeku unnada.
1: Jesus says, do you have full faith that I will be able to give you sight?
0: Nenu nee drishtini ivagalanaatundi oka namakam neeku unnada.
1: Do you have faith that I will restore your sight?
0: Aa namakam unte nenu isthanu.
1: If you have that faith, I will grant you.
0: Aa namakam neeku lekapothe nenu ivvanu annadu.
1: If you have no faith, I am not going to grant you.
0: Namakam undi annadu.
1: And the blind boy says, I have
0: ichadu.
1: Immediately
0: చూసుకుంటానన్నాడు.
1: ఐ టేక్ కేర్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు.
1: టుడే ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ and are totally blind.
0: నమ్మకమనేటువంటి కన్నులే లేనటువంటి గుడ్డి వారిగా ఉన్నారు.
1: And we are totally blind, having lost both the eyes of faith.
0: నమ్మకం లేనప్పుడు ఎంత విశ్వాసం ఉండి ఏం ప్రయోజనం?
1: Without this faith, what for is the other things?
0: నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే.
1: And in fact, the faith and the belief are one and the same.
0: భగవంతునిపైన విశ్వాసం ఉంది.
1: We have faith in God.
0: కానీ మాటపైన నమ్మకం లేదు.
1: But we don't have belief in his teaching.
0: కనుకునే వారికి, ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను చిన్న చిన్నాలతో తీరిపోతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దర్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్స్ టీచింగ్స్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ డే బై డే.
0: భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని,
1: God comes down in human form for the emancipation of the humanity and to uphold the principle of dharma.
0: ధర్మం అనేటువంటిది క్షీణించేటువంటిది కాదు.
1: ధర్మ కెన్ నెవర్ డిమినిష్.
0: క్షీణించేటువంటిది అయితే ధర్మం కాదు.
1: ద వన్ దట్ డిక్లైన్స్ కెనాట్ బి ధర్మ.
0: అయితే పరిత్రాణాయ సాధువునాం, సాధువును రక్షించే కోసమని.
1: And the incarnation made a promise that he would protect, uphold the pious people.
0: Kani sadhu anaga sadhu vesham dharinchinatunte varu kaadu.
1: Sadhu the pious man is not the one who has got a special robe. Prathi
0: vakari hrudayam nandu sadhutvam anetunte gunam untunnadi.
1: In every individual there is this pious quality.
0: Kevalamu kashaya vastrambu kattina matrana karatalamalakambu kaadu bhakti.
1: By merely putting on the ochre robes, you cannot have devotion just for that reason.
0: గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు.
1: By holding Bhagavad Gita on hand and shouting, you can never get merit in lifetime.
0: చెప్పు మాటలకును చేసేది చేతలకు సంయమున్నది వాడు సాధువగును.
1: And he is the pious one who establishes unity between word and action.
0: కనుకనే మానవునికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం.
1: Therefore the piousness lies in achieving the unity between the thought, word and deed.
0: అది ఏ నిజమైన ధర్మం.
1: That is true dharma.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది ఏమిటి?
1: What is this mankind?
0: Thoughts, words, action.
1: The thoughts, words and actions should go together.
0: ఇది education and human value అన్నారు.
1: This is what is called education E-H-V in human value, EHV.
0: కానీ నా ఉద్దేశం EHV కాదు, 3HV.
1: భగవాన్ opines this way, it's not EHV, it is 3HV.
0: H, heart.
1: The first H,
0: heart. H, head.
1: First H, heart, second H, head.
0: Hand.
1: The head, heart and hand, 3H.
0: కనుకనే ఇదే నిజమైనటువంటి మ్యాన్కైండ్.
1: దిస్ ఇస్ ద ట్రూ మ్యాన్కైండ్.
0: ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
1: దిస్ ఇస్ ద యూనిటీ ఇన్ ట్రినిటీ ఆఫ్ ట్రూ హ్యూమానిటీ.
0: కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు.
1: ఫార్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ ఆల్ ఆబ్స్టకల్స్ వుడ్ బి డ్రాప్డ్ విత్ దిస్ బ్యాక్ గ్రౌండ్.
0: మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే,
1: ఇఫ్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ అవర్ మైండ్,
0: ఎంతటి శక్తి అయినా కూడా వాడిని రక్షించలేదు.
1: In spite of his mighty power, nothing would ever come to his rescue.
0: Positive manchi powerful gaane untundadi.
1: Positive is highly powerful.
0: Kaani negative sarilega lenappudu,
1: when the negative is proper,
0: ee positive undi prayojanam ledu.
1: What is the use of all this positive mighty?
0: Kaani negative manchiga untundi,
1: when the negative is good,
0: positive lekapothe negative kudanu pani cheyaledu.
1: Without positive, even negative would not work.
0: కనుక రెండింటి ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి.
1: There is divine unity of undercurrent that flows continuously in between the two, negative and positive.
0: The body negative.
1: The body is negative.
0: ఆత్మ పాజిటివ్.
1: ఆత్మ is positive.
0: కనుక దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
1: Therefore body is the temple of God.
0: ఈ టెంపుల్ బాగుండాలి.
1: The temple should be good.
0: లోపల దైవము సరైనటువంటి స్థితిలో ఉంటుంది.
1: The deity also should be in proper position at all
0: times. కానీ కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటాది. ఆ టెంపుల్ కి ఎవరు కూడా వెళ్ళరు.
1: Sometimes if the temple is dilapidated, nobody would go there.
0: కానీ కొన్నింటి యందు దైవం సుందరంగా ఉంటాడు.
1: In some places you find most beautiful idols there.
0: కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు.
1: బట్ ద టెంపుల్ ఇస్ మోస్ట్లీ డైలాపిడేటెడ్.
0: టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు.
1: ద టెంపుల్ మైట్ హావ్ బీన్ బిల్ట్ సో బ్యూటిఫుల్.
0: లోపల చూస్తే స్టాచ్యూ ఉండదు.
1: బట్ దేర్ ఇస్ నో స్టాచ్యూ ఇన్ సైడ్.
0: ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాజిటివ్ అండ్ ద నెగిటివ్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అకార్డింగ్.
0: అప్పుడే మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వీ కెన్ అక్వైర్ అటైన్ దట్ ఎటర్నల్ పీస్.
0: శాంతి అనేటువంటిది
1: పీస్
0: కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకు కాని
1: ఇస్ నాట్ సీన్
0: వ్యక్తులతో కాని విషయంతో కాని మనకు ఆత్మశాంతి లభ్యం కాదు.
1: యు కెనాట్ హ్యావ్ ఆత్మిక్ పీస్ త్రూ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆర్టికల్స్.
0: ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కెన్
0: ఏ వ్యక్తులకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
1: నో పర్సన్ హ్యాస్ అథారిటీ.
0: ఏ కర్మలకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
1: నో యాక్షన్ విల్ మేక్ యూ పీస్ఫుల్.
0: కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హృదయ దట్ హ్యాస్ గాట్ ద రైట్ టు గివ్ యూ పీస్.
0: అది కంపాషన్. ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ కంపాషన్ మోర్ అండ్ మోర్.
0: కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము?
1: వాట్ వేర్ ఇస్ ది ప్లేస్ ఫర్ దిస్ కంపాషన్?
0: ఏమందే ఉంది కానీ బయట తట్టు లేదు.
1: There is a place for compassion or hridaya, not outside.
0: అక్కడ నిజమైనటువంటి శాంతి ఉంటుంది.
1: There is true peace within.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within, not outside.
0: Outside no peace, only pieces.
1: Outside there is God. When you go on searching outside, in spite of a long period spent, you can never get peace.
0: ఉన్నటువంటిది సర్వత్ర ఉండినప్పటికీ.
1: So the divinity is all pervasive.
0: కానీ కొన్ని చోట్ల మాత్రమే అది ప్రకాశంగా ఉంటుంటది.
1: But at certain places it shines brilliantly.
0: చూడు ఇదంతా వైర్ వేశారు.
1: You find the wiring all over.
0: ఈ వైర్ లోపల కరెంట్ ఉంది.
1: There is current flowing.
0: ఇచ్చింది.
1: This is proved by Veda, the standard text.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నా ముందు నీవు నిల్చుకో.
1: You stand in front of me.
0: నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు.
1: When you stand there in front of me.
0: నా స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుంది.
1: My form is seen in your eyeball.
0: కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుంది.
1: Your form is seen in my eyeball.
0: నీ స్వరూపం ఎక్కడ ఉంది?
1: Where is your form?
0: నాలో ఉంది.
1: Your form is in me.
0: నా స్వరూపం ఎక్కడ ఉంది? నీలో ఉంది.
1: Where is my form? It is in you.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే.
1: The one who knows this unit of these two doesn't matter wherever he is.
0: కనుక దైవం సర్వత్రా ఉంటుంది.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ లుక్స్ నేచురలీ యూ విల్ క్యాచ్ హిస్ లుక్స్ ఇన్ టర్న్.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: నీ దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది?
1: యూ డోంట్ లుక్ ఎట్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు లుక్ ఎట్ యూ?
0: కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి.
1: ఇఫ్ యూ వాంట్ గాడ్ టు లుక్ ఎట్ యూ, యూ షుడ్ లుక్ ఎట్ హిమ్.
0: దీనికి తగినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన చేతని ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందుకుంటూ వచ్చింది.
1: Because of this ancient procedure adopted earlier, Bharatiyas had many umpty number of experiences.
0: Kevalamu manavatvamlo undinatundi divyatvanni manam ye vidhanganu pratyaksham chesukolemu.
1: We cannot have the direct manifestation of the latent divinity in man.
0: Personal anaga practical anatundi antukokunda konni vidhamainatundi yokka anubhutilo manam anubhavinchali.
1: You can experience it, that's all, not by way of comprehension.
0: కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు హావ్ టోటల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
0: దైవం. చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ ఏమైనా కెనాట్ డూ. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ డిజర్వ్ దాట్.
0: ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ అవర్ ఇంటెలెక్ట్ సో యాజ్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: కానీ శాంతి ఎక్కడ దక్కుతుంది?
1: దెన్ వేర్ డు యు గెట్ పీస్?
0: దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును.
1: బికాస్ ఆఫ్ వికెట్ థాట్స్ యు టర్న్ ఏ వికెట్ మ్యాన్.
0: సత్యభావము చేత సజ్జనుండు.
1: బికాస్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్ you become a pious man.
0: Sarva sankalpa rahitude shanti pondu.
1: The man who transcends the thought flow will attain peace.
0: Unna mata telipuchunna mata.
1: This is the truth that Bhagwan tells us.
0: Endukati
1: why
0: dugula lopala unchukoni dushta bhavamulu cheta dushta sankalpamulu cheta daivattam aneetundi chikkalante ela chikkutundi?
1: With all the wicked thoughts, maneuvering, manipulation, how do you expect to achieve
0: dushta sankalpamulu unnatuvaniki dushta sankalpamule pratyaksham avutuntai?
1: The man with wicked thoughts will find them in front.
0: Adhiye tane yok reaction, resound and reflection.
1: That's what is said, reaction, reflection and resound.
0: Anaga emiti reality tane yendu untundadi.
1: It only means reality is within him.
0: Tane yendu unnatundi manchide aginaipothe reaction manchidi gaane untuntadi.
1: If good is within you, the reaction is bound to be good.
0: కాని తన ఎందున్నటువంటి ఒక చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ విద్ ఇన్, ద రియాక్షన్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్.
0: కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటిని మర్చి,
1: వీ ఫర్గెట్ యాక్షన్ రియాక్షన్,
0: ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు,
1: యూ రిమైన్
0: పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగదు.
1: బియాండ్ యాక్షన్ రియాక్షన్, ఇఫ్ యూ రిమైన్ ఇన్ ఎ పీస్ఫుల్ స్టేట్, యూడ్ అటైన్ ద స్టేట్ ఆఫ్ శాంక్టిటీ.
0: కనుక మానవులకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇఫ్ యూ వాంట్ పీస్ యూ కెనాట్ బై ఇట్ ఇన్ ద మార్కెట్.
0: కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
0: ఇచ్చేటువంటిది కాదు.
1: నార్ ఫ్రెండ్ కెన్ గిఫ్ట్ యూ.
0: తన ఎందే ఉంటున్నది.
1: పీస్
0: తన ఎందు ఉన్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి.
1: Peace is within, latent, and it should become patent.
0: మన సంకల్పాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు పుట్ ఎ చెక్ ఆన్ అవర్ థాట్ ఫ్లో.
0: మనలో అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు,
1: వెన్ డిజైర్స్ ఆర్ మోర్ అండ్ మోర్,
0: ఆత్మశక్తి క్రమక్రమేణా చన్నగిల్లుతుంది.
1: ది ఆత్మిక్ పవర్ డిమినిషెస్.
0: ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: టుడే
0: తెల్లవారు లేస్తేనే కాఫీ టీ కావాలి.
1: యు హావ్ మెనీ డిజైర్స్ బిగినింగ్ విత్ కాఫీ ఇన్ ద మార్నింగ్.
0: మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ నీడ్ టు స్మోక్ ఎ సిగర్ ఆర్ ఎ బీడీ.
0: ఇంకా కొంత అయిపోయేటప్పటికి ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు.
1: దేర్ ఆఫ్టర్ యూ వాంట్ టు ప్లే కార్డ్స్.
0: లేకపోతే ఏ టీవీలో వేసుకుని కూర్చుంటావు.
1: ఆర్ యూ వాంట్ టు వాచ్.
0: అయినటువంటివి
1: దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు నేను తగ్గించుకో.
1: The one with all these bad habits at least should control few of them.
0: Inaade meer prayatnam cheyandi. Tea, coffee, smoking, drinking ilanti vanta konni tagginchukoni chudandi.
1: Right from today, stop taking tea, coffee and smoking. Just try and observe.
0: Ee dinamallo chudandi mee yokka buddhi kusalata chaala perigipothundi.
1: In 2 days time you will be more intelligent.
0: కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు,
1: నాట్ మెయిన్లీ ఇంటెలిజెన్స్,
0: ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది.
1: అండ్ యూ విల్ ఆల్సో ఫైండ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ.
0: ఈ మితిమీరినటువంటి కోరికల చేత, వాంఛల చేత,
1: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్,
0: మన మతి గతి తప్పుతుండదు.
1: అండ్ వీ బికమ్ మ్యాడ్.
0: మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము.
1: బికాస్ ఆఫ్ మతి,
0: నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము.
1: అండ్ వీ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ హ్యూమన్.
0: మానవత్వం అనేటువంటి స్థితి మర్చిపోయినప్పుడు మన జ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం.
1: When once we forget the fact that we are basically human beings, we also lose the wisdom.
0: భగవంతుడు ప్రతి మానవునకు మతి, స్థితి, గతి, సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు.
1: God has given all these four: మతి the mind, స్థితి the position, గతి the destination, సంపత్తి the wealth.
0: కానీ
1: బట్
0: దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండదు.
1: We have lost all the four, therefore this is the present plight.
0: మిగిలినటువంటి ఒక వాంఛను మాత్రం పెంచుకుంటున్నాము.
1: We go on increasing our desire.
0: ఈ వాంఛలు అన్ని కూడాను కేవలము ఒక అనిమల్ వాంఛలు.
1: And all these
0: మృగవాంఛలు.
1: All these are bestial animal desires.
0: మృగవాంఛలను ఏ మాత్రమే మనం ప్రవేశపెట్టకూడదు.
1: We should not entertain bestial desires.
0: మానవతా విలువలను మనం పెంచుకుంటూ రావాలి.
1: We have to develop human values.
0: అది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: The human values are satya, dharma, shanti, prema.
0: Human value potam chetane animal value perigipothunnayi.
1: As human values are lost, animal values are on the rise.
0: Ee animal vanyan penchukoni
1: with all the animal desires behind,
0: kevalam sukhasanthulu manaku labhinchalante ee vidhanga labhistayi.
1: How do you expect to be peaceful and happy?
0: Dushta bhavanni manam penchukuntunnamu.
1: We develop only bad thoughts.
0: Dushta sthitini manam penchukuntunnamu.
1: And we have all wicked thoughts.
0: దుష్ట పనులు చేస్తున్నాము.
1: అండ్ వి ఇండల్జ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్.
0: మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యు అటైన్ పీస్?
0: కనుకనే వ్యాసుల వారు కూడాను,
1: వ్యాస,
0: ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుని ప్రశ్నించినప్పుడు,
1: వ్యాస, వెన్ క్వశ్చన్ ద పాత్ టు పీస్,
0: వ్యాస,
1: వ్యాస,
0: నీవు ఎన్నో పురాణములు రాశావు.
1: నారద సేస్ టు వ్యాస, ఓ వ్యాస, యువర్ కంపోజ్ మెనీ ఎపిక్స్.
0: పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు.
1: వైల్ కంపోజింగ్ ఆల్ దీస్ సేక్రెడ్ ఎపిక్స్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో ద ట్రూ సెల్ఫ్.
0: నీవు స్మరిస్తూ, భజిస్తూ, లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు.
1: While thinking, while chanting, while glorifying God, compose Bhagavata.
0: ఈ భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది, ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి.
1: As one goes through Bhagavata, the sacred text, he will have all sanctity, the sacredness.
0: Secret test antaru. Test. Secret test.
1: This is a kind of secret test.
0: కానీ ఇది సీక్రెట్ కాదు.
1: ఇట్స్ నాట్ సీక్రెట్ ఎనీవే.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్ ఇస్ హైలీ
0: భాగవతము. ఐదు అక్షరములు.
1: హియర్ వి ఫైండ్ 5 లెటర్స్ భాగవతము.
0: ఈ ఐదు అక్షరములే మన పంచ ప్రాణములు.
1: దీస్ 5 లెటర్స్ ఆర్ 5 లైఫ్.
0: ఇవే మన పంచభూతములు.
1: దీస్ ఆర్ 5 ఎలిమెంట్స్.
0: ఇవే మన పంచకోశములు.
1: దీస్ ఆర్ 5 లైఫ్ షీట్స్.
0: ఇవే పంచ స్వరూపములు.
1: అండ్ దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ 5 ఫార్మ్స్.
0: స్థానములు.
1: And their positions too.
0: ఏమిటి ఈ స్థానము?
1: What are they?
0: Bha.
1: Bha.
0: Bhakti.
1: Bha. Bhakti devotion.
0: Ga. Jnanamu.
1: Ga. Jnanamu wisdom.
0: Va. Vairagyamu.
1: Va. Vairagyamu renunciation.
0: Ta. Tattvamu.
1: Ta. Tattvamu nature divinity.
0: Mu. Mukti.
1: Mu. Mukti liberation.
0: ఈ ఐదు అక్షరముల లోపలే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు.
1: These 5 letters. Teach us the path towards liberation.
0: ఈ మొట్ట మొదటిది భక్తి.
1: For liberation, the first devotion is needed.
0: ఈ భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది?
1: What is it you get out of devotion?
0: ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది.
1: భక్తి డివోషన్ గివ్స్ us శక్తి, ది ఎనర్జీ.
0: ఈ శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది.
1: శక్తి ఎనర్జీ గివ్స్ us రక్తి.
0: ఈ రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది.
1: As we have this రక్తి, విరక్తి డిటాచ్మెంట్ విల్ బి మోర్. And ultimately you get వైరాగ్య
0: రెనన్సియేషన్. కొన్ని మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి.
1: So we have to sow the seeds of devotion.
0: భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికి
1: as we sow the seeds of devotion
0: జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
1: Naturally wisdom develops within us.
0: ఈ జ్ఞానం ఏమిస్తుంది మనకు?
1: What does it confer?
0: జ్ఞానాదేవతు కైవల్యం.
1: It gives us liberation.
0: ఈ జ్ఞానం అనేటువంటిది రెండో అక్షరము.
1: The wisdom is second letter.
0: వకారం వైరాగ్యం రావాలి.
1: వా వైరాగ్య
0: రెండు కూడా మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది?
1: When we spend life long in attachment, how do you develop detachment?
0: కనుక నేను దీనిని వేదం కూడాను నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి.
1: సో వేద వాంట్స్ us to develop detachment, renunciation.
0: భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము.
1: సో అవుట్ ఆఫ్ డివోషన్ వి డెవలప్ విజ్డమ్. విజ్డమ్
0: వైరాగ్యం ద్వారా ఏం కలుగుతుంది? అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది.
1: డిటాచ్మెంట్ విల్ ఇన్స్టిల్ ఫెయిత్ ఇన్ యూ దట్ థౌ ఆర్ట్ గాడ్.
0: ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది.
1: ఆఫ్టర్ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ డివినిటీ యు విల్ అటైన్ లిబరేషన్.
0: కాబట్టి బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు.
1: దేర్ ఫోర్ దీస్ ఫైవ్ లెటర్స్ బాగా వాతాము షోస్ ది పాత్ టువర్డ్స్ లిబరేషన్.
0: దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది.
1: ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ప్రహ్లాదం కూడాను అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు.
1: ప్రహ్లాద వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ సెవెరల్ వేస్.
0: భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి.
1: In the path of devotion there are many obstacles.
0: Kanukane the pleasure is an interval between two pains.
1: So pleasure is an interval between two pains.
0: Ee bhakti anetundi manlo abhirudhi kavalanukunte aneka vidhamainatundi ikkata jarugutu untayi.
1: To grow in the path of devotion you face problems on the way.
0: Yavaro ee prahladuniki badala pettaledu kanna tandriye badala pettu vachadu.
1: No one else has put prahlada to suffering. The very father has put him to suffering.
0: Karanam emiti?
1: Why?
0: తనకు ఇష్టం లేనటువంటి దేశీ అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు.
1: బికాస్ హిస్ సన్ ప్రహ్లాద ఈ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ హిస్ ఎనిమీ హరి గాడ్.
0: భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపం.
1: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు హేట్ గాడ్.
0: కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి.
1: బికాస్ హిరణ్యకశిపు ద ఫాదర్ హ్యాస్ అత్తర్ హేటెడ్ ఫర్ గాడ్, హీ హ్యాడ్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు.
1: రావణ ఆల్సో హేటెడ్ రామ ద డివైన్.
0: రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు.
1: హీ హేటెడ్ రామ గాడ్, బట్ హీ వాంటెడ్ సీత.
0: ఎవరి సొత్తు? రాముని సొత్తు.
1: హూస్ ప్రాపర్టీ సీత? షీఈ్ ద ప్రాపర్టీ ఆఫ్
0: రాముని. దూరం చేసి రామ సొత్తు అయినప్పుడు సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది?
1: వితౌట్ రామ హౌ డు యూ గెట్ సీత?
0: కనుక నేను భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు.
1: బై హేటింగ్ గాడ్ యు కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితములు ఎన్నో ఉన్నాయి.
1: దర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ అకంప్లిష్డ్ బై లవింగ్ గాడ్.
0: ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు.
1: ప్రహ్లాద లవ్ గాడ్.
0: కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఏనుగు చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు.
1: దో ప్రహ్లాద వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది మౌంటైన్ టాప్స్, bitten by snakes, trampled under the feet of elephant, he didn't suffer.
0: కానీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధ లోభ మద మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చండా అమార్కునికి బోధించాడు.
1: బట్ ఫాదర్ హిరణ్యకశిపు సెంట్ టూ టీచర్స్ చండా అమార్క టు టీచ్ ఆల్ ఫండమెంటల్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ లైక్ లస్ట్, గ్రీడ్, యాంగర్, ఎవరిస్ అండ్ సో ఆన్.
0: ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి వాంటెడ్ ద టీచర్స్ టు టీచ్ దాట్ విచ్ ఇస్ అపోజ్డ్ టు డివోషన్.
0: బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ టీచింగ్ దిస్ హాస్ నాట్ గాన్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ప్రహ్లాద్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ హృదయంలో భగవద్భావం నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు
1: యువర్ సన్ ప్రహ్లాద,
0: ఓ పన్నగ సాయి
1: వెంట ఆన్ షైనింగ్ ఓ లార్డ్,
0: ఓ ధనుజ భంజన, ఓ మహాపచన్న సజన్న.
1: The Yuvarsan Prahlada went on praising God who reclines on Adisesha, the one who would come to the rescue of the forlorn.
0: Ta kannula neeru teedu.
1: He praised God.
0: Bayakanta sametudu kaadu.
1: He didn't shed a tear in crying.
0: O Bhuvara.
1: He was not fear stricken, O King.
0: Yevati aschayam.
1: What's mystery it is?
0: ఏ విధంగా హింసించినప్పటికి ఏ మాత్రము తన బాధపడ్డు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ హి వాస్ పుట్ టు
0: కన్నుల నీరు
1: తేడు. హి డిడ్ నాట్
0: భయప్రాంతుడు లేవు.
1: He doesn't shed a tear. He has no sense of fear. His heart is full of God's name, nothing else. Those that chant God's glory will have all kinds of wealth in this world.
0: So,
1: wisdom is wealth.
0: మనకు సౌఖ్యము ఒక వెళ్తే
1: హ్యాపీనెస్ ఇస్ వెల్త్
0: హెల్త్ కూడా హెల్త్
1: హెల్త్ ఇస్ వెల్త్
0: అన్ని కూడా సంపదలే
1: సో ఆల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: సంపద ఆరోగ్య సంపద
1: హెల్త్ ఇస్ వెల్త్
0: ఆనంద సంపద
1: బ్లెస్ ఇస్ వెల్త్
0: శాంతి సంపద
1: పీస్ ఇస్
0: సంపదల కిందనే చేరుతుంటాయి
1: దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
0: కనుక మనకు ఏ విధమైన శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు
1: వాట్ ఎవర్ పీస్ వీ వాంట్ గాడ్ ఈస్ రెడీ టు గ్రాంట్
0: కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి
1: సో వీ హావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్
0: విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏ మాత్రం కూడా ఫలింపదు
1: వితౌట్ ఫెయిత్ వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్
0: పరిపూర్ణ విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్
0: ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైనటువంటి దాన్నైనా అందిస్తుంటాడు
1: వెన్ యూ హావ్ దట్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్ గాడ్ విల్ గివ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే
0: నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మందు అని పేరు చెప్పాను
1: ఇట్ ఈస్ భగవాన్స్ క్రియేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిసిన్
0: ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి
1: బికాస్ దే హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్
0: అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి
1: వై హాస్పిటల్స్ నీడ్ టు బి
0: బిల్ట్ ఇంకా జబ్బులంతా నయం చేయవచ్చును కదా హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి
1: భగవాన్ కెన్ క్యూర్ ఆల్ ద డిసీజెస్ వై కన్సిడర్ హాస్పిటల్
0: డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది
1: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: డాక్టర్ కొంతమందికి ఔషధం పైన నమ్మకం ఉంటుంది
1: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్
0: ఏది నర్స్ అనేటువంటిదో డాక్టర్ అనేటువంటిదో ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు
1: నర్స్ ఆర్ డాక్టర్ ఈవెన్ ఇఫ్ ఇంజెక్ట్స్ డిస్టిల్ వాటర్ వీ సే వీఆర్ ఫైన్
0: కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము
1: ది కాజ్ ఇస్ అవర్ ఫెయిత్ ఇన్ మెడిసిన్
0: నమ్మకం రెండు నయనములేని అంధులైరి నేడు అవని అందు
1: సో మోడర్న్ మ్యాన్ హ్యాస్ బికమ్ టోటలీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ ద టూ ఐస్ ఆఫ్ ఫెయిత్
0: దేనిపైన నమ్మకమైనప్పటికీ ఆ నమ్మకమే వారికి నివారణ కావిస్తుంది
1: అండ్ ద క్యూర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫెయిత్
0: ఆ నమ్మకమే వారికి ఆనందాన్ని అందిస్తుంది
1: It is the faith that gives bliss.
0: కనుకనే వారి గృహం నందు కాని ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి
1: థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సచ్ హోమ్స్ ఆర్ దేర్
0: భగవంతుడు వచ్చేదంతా కూడాను అవతారము ధరించేదంతా కూడాను శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్ ఇన్కార్నేషన్ ఇన్ ఫిజికల్ ఫార్మ్ సో హస్ టు కన్ఫర్ ప్రాక్సిమిటీ టు డివోటీస్
0: కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు
1: గాడ్ కన్వర్సెస్ విత్ అస్ సచ్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్డ్
0: కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చు
1: ద ప్రాక్సిమిటీ గివ్స్ అస్ హ్యాపీనెస్
0: మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది
1: ఏ హ్యూమన్ కెన్ కన్ఫర్ బి క్లోజ్ విత్ అనదర్ హ్యూమన్ సో టు బి హ్యాపీ
0: కనుకనే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి
1: సో ఆల్ ఇన్కార్నేషన్స్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్
0: మానుష రూపేణా
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్
0: ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉండడానికి వీలవుతుంది
1: బికాస్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ He could come close to humanity.
0: ఈ ఆకారం తప్ప మరొక ఆకారం వారి సమీపాన్ని చేర్చుకోదు.
1: It's only human form that brings God close to humanity. No other
0: సమీపత్వం అనేటువంటిది సాయుధ్యాన్ని అందిస్తుంది.
1: It's proximity సమీపా that gives సాయుధ్యా మర్జా.
0: సంభాషణ అనేటువంటిది చింతన తీస్తుంది.
1: Conversation సంభాషణ solves problems.
0: కేవలము దర్శించటము పాపనాశనం కలుగుతుంది.
1: దర్శన ద వెరీ విజన్ ఆఫ్ ద లార్డ్ విల్ అటోన్ అవర్ సిన్స్
0: అనేక పాపం చేసి ఉంటాం
1: వి మేట్ హావ్ కమిటెడ్ మెనీ సిన్స్ నోయింగ్ అవర్
0: మానవుడు ఎప్పుడు కూడా మూడు రకమైన స్థితిని మనం పొందాలి
1: మ్యాన్ షుడ్ రిటైన్ త్రీ లెవెల్స్ త్రీ పొజిషన్స్
0: దైవ ప్రీతి
1: వన్ లవ్ ఫర్ గాడ్
0: దైవ ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ యూల్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్
0: దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం కాదు
1: వెన్ యూ నో లవ్ ఫర్ గాడ్ యూ నెవర్ ఫియర్ సిన్
0: పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం
1: వెన్ దర్ ఇస్ ఫియర్ ఆఫ్ సిన్ దర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ
0: కనుకని
1: సో
0: దైవ ప్రీతి పాప భీతి సంఘ నీతి ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం
1: సో హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్ లవ్ ఫర్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ మొరాలిటీ ఇన్ సొసైటీ
0: ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము కుటుంబ జీవితము సమాజ జీవితము మూడు జీవితములు కూడా సార్థకమైన ఉంటుంది
1: వెన్ వన్స్ వేర్ లైక్ దిస్ At the individual level, at the family level, at the level of the society, everything would be perfect.
0: Individual, ఫ్యామిలీ ఇదంతా కూడా సొసైటీ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: ద ఇండివిజువల్ అండ్ ద ఫ్యామిలీ డిపెండ్ ఆన్ సొసైటీ.
0: సొసైటీ బాగుండినప్పుడే మన కుటుంబం బాగుంటుంది.
1: వెన్ సొసైటీ ఇస్ గుడ్ యువర్ ఫ్యామిలీ
0: బాగున్నప్పుడే ఇండివిజువల్ బాగుంటుంటాది.
1: వెన్ ద ఫ్యామిలీ ఇస్ గుడ్ ఇండివిజువల్ విల్ బి హ్యాపీ.
0: కనుక ఈ పవిత్రమైన భారతదేశం నందు
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి నమ్మకాన్ని అభివృద్ధి పరచుకుంటూ
1: ఏ సీక్రెట్ faith is developed.
0: మన సంస్కృతిని పోషించుకుంటు
1: our culture is fostered.
0: అనాది కాలం నుండి అనేక మంది మహర్షులు మహనీయులు స్వాములు అంత అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ancient sages seers as parents and sadhus have been growing in their number.
0: ఈ విధమైన యొక్క దీని కలగటం చేతనే భారతదేశంకు ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ
1: because of this background in spite of many problems, difficulties
0: yugamulu jariginappatikini jagamulu kadillappatikini
1: though things changed
0: mana sanskruti ye matram kodunu maarpu kaaledu
1: the culture of bharat has not been changed
0: it is sustainable
1: the culture of bharat is permanent
0: idi chaala unnatamainatundi
1: it's noblest
0: chaala pavitramainatundi
1: most sacred
0: idi kevalam aadarshavantamainatundi
1: it's most ideal
0: atyadbhutamainatundi
1: it's mysterious
0: amrutamayamainatundi
1: wonderful
0: amaratvam pondinatundi
1: it's immortal
0: ichi samskrutanni manam ee naadu manam vadalukuntunnam
1: such culture we are losing today
0: kevalam paschatya nagarikam manam baansulaipoyi
1: we become slaves to western culture
0: తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: వీఆర్ వర్కింగ్ టు లూజ్ అవర్ ఓన్ కల్చర్.
0: అందరూ కూడా భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైన పాటలు పడుతున్నారు.
1: వెస్టర్నర్స్ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్ దే ఫాలో అండ్ అడాప్ట్ ఇన్ దేర్ లైఫ్.
0: లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా?
1: How do you expect so many foreigners here?
0: ఎన్ని సుఖములు ఎన్ని సౌఖ్యములు ఎన్ని ఆనందములు ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు.
1: Foreigners have got so many comforts and conveniences.
0: కానీ సర్వమును త్యాగం చేసి
1: దే హావ్ సాక్రిఫైస్ ఎవరీథింగ్
0: ఈ కష్టములకు ఈ నష్టములకు ఈ దుఃఖములకు ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని
1: దే ఆర్ రెడీ టు రెసిస్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ది డిఫికల్టీస్ ఇన్కన్వీనియన్సెస్
0: అని అడిగితే చాలు అంత ఆనందాన్ని పొందుతున్నారు.
1: వెన్ వన్ స్వామి ఆస్క్స్ వేర్ డు యు కమ్ ఫ్రమ్ దే ఆర్ ఎక్స్టాటిక్.
0: ఒక్కతూరి మాట్లాడితే చాలు ఉప్పొంగిపోతున్నారు.
1: వెన్ వన్ స్వామి టాక్స్ టు దెమ్ ది జంప్ ఇన్ జాయ్.
0: ఈ ఆనందము ఎక్కడి నుంచి రాగలదు?
1: వేర్ ఫ్రమ్ దే గెట్ దిస్ జాయ్?
0: కేవలం వారి విశ్వాసంతోనే ఇది అభివృద్ధి అవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ డెవలప్స్ దిస్ జాయ్.
0: వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ గెట్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్.
0: ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి.
1: భారతీయ ఆల్సో షుడ్
0: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ దట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ మోస్ట్ సీక్రెట్.
0: కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు.
1: మెన్ టుడే నెగ్లెక్ట్ కల్చర్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏమిటి ఈ కల్చర్?
1: వాట్ ఈస్ దిస్ కల్చర్?
0: ఏమిటి ఈ కాస్ట్?
1: వాట్ ఈస్ దిస్ కాస్ట్?
0: కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటి కూడాను ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు.
1: హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ దే డోంట్ నో వాట్ కాస్ట్ అండ్ కల్చర్ ఆర్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
1: ఇస్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలిజన్ ఆఫ్ లవ్
1: రిలిజన్ ఆఫ్ లవ్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎండెవర్ టు నో దిస్ ట్రూత్.
0: ఏమిటి మన కాస్ట్? కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: వాట్ ఇస్ ద కాస్ట్? ఇస్ కాస్ట్
0: ఆఫ్ నేను అందరూ కూడా ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: కల్చర్ అనగా లవ్.
1: కల్చర్ మీన్స్ లవ్.
0: ప్రతి మానవుని ఎందుకు నాస్తిక ఆస్తిక యాస్తిక నాస్తిక అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
1: ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్ దేర్ ఇస్ లవ్ ఇన్ హిమ్.
0: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కేవలం మానవులకే కాదు పశుపక్షి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి.
1: నాట్ ఓన్లీ మ్యాన్ ది ఇన్సెక్ట్ ది బీస్ట్ అండ్ అనిమల్స్ హావ్ లవ్.
0: ఒక గోవు బిడ్డ పుట్టిన తక్షణమే
1: ది కౌ వెన్ వన్స్ ఇట్
0: గెట్ బట్ కప్పడేటువంటి ఒక దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది.
1: వెన్ వన్స్ ది కౌ గివ్స్ బర్త్ టు కాఫ్ ఇట్ లిక్స్ ఇట్స్ బాడీ టు క్లీన్ ఇట్.
0: కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: ద మూమెంట్ ది కాఫ్ ఇస్ క్లీన్డ్ ఇట్ స్టార్ట్స్ గెటింగ్ అప్.
0: అంతవరకు అది లేదు.
1: టిల్ దెన్
0: పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము.
1: ఇట్ మీన్స్ క్లీన్లీనెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్.
1: సో క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
0: ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనలో అభివృద్ధి కావాలి.
1: ద ప్యూరిటీ క్లీన్లీనెస్ టు డెవలప్.
0: కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్ట మనకు అభివృద్ధి అవుతుంది?
1: ప్యూరిటీ హౌ డు యూ డెవలప్?
0: యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: యూ డెవలప్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది.
1: అవుట్ ఆఫ్ యూనిటీ డెవలప్ ప్యూరిటీ.
0: యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: ది ప్యూరిటీ లీడ్స్ యూ టు అటైన్
0: డివినిటీ. యూనిటీ లేదు
1: దేర్ నో యూనిటీ టుడే.
0: ప్యూరిటీ లేదు
1: దేర్ నో ప్యూరిటీ.
0: డివినిటీ లేదు
1: దేర్ నో డివినిటీ.
0: కమ్యూనిటీ ఎనిమిటీ ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నారు.
1: టుడే వీ ఫైండ్ ఓన్లీ టూ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఎనిమిటీ దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వమే లేదు.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ వాల్యూ.
0: కేవలం పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండదు.
1: ఎనిమల్ నేచర్ అండ్ ద డెమోనిక్ టెంపర్మెంట్ ఆర్ ఇంక్రీజింగ్.
0: ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండదు.
1: బికాస్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ ఆన్ ద రైజ్,
0: చర్యలంతా కూడా దానవ చర్యలు.
1: దో వన్ ఈజ్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్, ఆల్ హిస్ డీడ్స్ ఆర్ డెమోనిక్.
0: కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి.
1: సో వీ హావ్ టు గివ్ అప్ ద డెమోనిక్ క్వాలిటీ.
0: మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ వీ షుడ్ గో టు ద డివైన్ స్టేట్.
0: సత్య మార్గం అవుతుంది.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: కనుక దీనిని పురస్కరించుకుని ఈ వేదము సత్యం వద ధర్మం చర.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: ఏమి శ్రమించవలసినవి కాదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం.
1: To say what had happened is so easy.
0: Satyam cheppadam chala sulabham.
1: To tell truth is easiest.
0: Asatyam cheppalante chala yochana cheyali.
1: To tell false or lie you should think over.
0: Chala kashtapadali.
1: You have to struggle hard.
0: Ento kashtapadi cheppinappudiki adi mari asatyangane roopondutundi.
1: In spite of hard struggling but it ultimately lands up in untruth.
0: Vidala samato koodinatundi asatyaniki manam enduku palpadali.
1: Why should we struggle hard to utter a blatant
0: lie? Satyani cheppu.
1: Easily tell truth.
0: ఒకవేళ కలిగితే కష్టం కలుగొచ్చును.
1: Well, it may put you in difficulty.
0: కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది.
1: But you will be happy ultimately.
0: కనుక సత్య మార్గంలో ప్రవేశించు.
1: So proceed along the path of
0: truth. ఆ సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము.
1: And dharma depends on satya, the truth.
0: సత్యం అనే పునాదిపైన నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ.
1: Dharma, the wall, stands on the foundation of satya, the truth.
0: సత్యమే లేకపోతే వాలే ఉండదు.
1: Without satya, the foundation, the wall of dharma cannot sustain.
0: శాంతి యొక్క దత్తం మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we can develop shanti out of the
0: principle of satya and
1: dharma. And peace is so easy to attain.
0: ఈ అన్నింటి ఎందుకును ప్రేమ తత్వం పెంచుకోవాలి.
1: We have to develop the principle of love in all of them.
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: The love and love
0: in love. Love is God, live in love.
1: Love is God, live in love.

ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.

0: ചിത്രകളലത്തോട് ചിത്രമയുണ്ണട്ടി ഭരതഭൂമിയന്തു ജനനമൊന്തി ഭരതമാത സത്യ ഭാഗ്യം ഭൂകാപാട ഭാജ്യതന്തയുമീതേ ഭാജ്യതന്തയുമീതേ ഭാരതീയുളാര ഭാജ്യതന്തയുമീതേ ഭാരതീയുളാര.
1: This is the motherland which happens to be the birthplace for many of the saints and seers and the noble souls who are highly reputed continental world over. This is the place, this is the country that has driven out all the foreigners and could achieve freedom in the freedom struggle. And this is the divine land that has got its birthplace in science, literature, and technology. Is also land of all fine arts. Having been born here in this land, it is the responsibility and the bounden duty of all Bharatiyas to uphold and to maintain the pristine glory of this country.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Bharatiya Samskriti vannanaku alavikanatundi.
1: The culture of Bharat is beyond all narration and description.
0: భారతదేశమునందు ఉద్భవించిన యావత్ ప్రపంచమంతా ఇది ఒక భారతీయుడనే కాదు సర్వ మతముల వారి కూడాను సాంప్రదాయమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ అలోన్. ఇట్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఎంటైర్ హ్యుమానిటీ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ప్రతి మాసమందు కూడాను ఒక్కొక్క ప్రశ్న కలిపి ఈ యొక్క భారతీయ సంస్కృతిని ప్రచారం చేస్తూ వచ్చాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ప్రాపగేటెడ్ ది కల్చర్ ఆఫ్ భారత్ త్రూ హిస్ టీచింగ్స్ ఆల్ ది టైమ్ ఎవ్రీ మంత్.
0: ప్రభవ విభవ శుక్ల ప్రమోదోత్పత్తి ప్రాచీన భారత సంస్కృతి యొక్క ప్రధాన కర్మలు.
1: ద నేమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఐడియాస్ సింబలైజ్ ద సీక్రెట్ యాక్షన్స్ అండర్టేకన్ ఇన్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఇందులో 15 పదములు ఉండినప్పటికీ ఈ భారతీయులు తమ శ్రద్ధను సన్నగింపజేసుకుని సర్వ పదములు కూడాను విడుస్తూ వచ్చారు.
1: ద హోల్ థింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దిస్ 15 లెటర్స్ పీపుల్ హ్యావ్ గాట్ కంట్రాక్టెడ్ ఇట్ రిడ్యూస్డ్ ఇట్ దేర్ఫోర్ దే కుడ్ నాట్ బి బెనిఫిటెడ్ ఇన్ ఫుల్.
0: 15 పదములలో 14 పదముల వరకు కూడాను ప్రబోధించారు కానీ 15 దాని దగ్గరికి వచ్చేటప్పటికి స్తంభించిపోయారు.
1: Everything is explained in detail up to the 14 words. The 15th has not been explained in depth.
0: Punyamaku moolastambhamu cheekatiki mooladharamu ainaatundi padamule rendu kudanu visarjistu vacharu.
1: They have given up the words that stand for the darkness.
0: ప్రజోత్పత్తి అనే పదం.
1: దట్ వర్డ్ ఇస్ ప్రజోత్పత్తి.
0: ఈ ప్రజోత్పత్తి అనేటువంటి దానిని ప్రధానమైనటువంటి దృష్టి అందించుకొని శంకరాచార్యుల వారు ఈ 15ని బోధిస్తూ వచ్చారు.
1: కీపింగ్ దిస్ ప్రజోత్పత్తి ఇన్ ద మెయిన్ వ్యూ శంకరాచార్య ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద 15 ఆస్పెక్ట్స్ దట్ హీ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఈ ప్రజోత్పత్తి అనేటువంటి పదము భౌతికంగా మానవులకు ఇది ఆధారమైనటువంటిది.
1: దిస్ ప్రజోత్పత్తి ఇస్ ద బేసిక్ ఫౌండేషన్ ఫిజికల్ స్పీకింగ్ ఫర్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ఈ ప్రజోత్పత్తిలో ఉన్నటువంటి యొక్క సారము ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అనేటువంటి యొక్క దీంట్లో నిలిచిపోయినది.
1: ది ఎసెన్స్ ఆఫ్ ప్రజోత్పత్తి ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మీడియా విచ్ హాస్ ఎ నేమ్ ఫర్ ఇట్ సెల్ఫ్ లైక్ ప్రభవ విభవ అండ్ సో ఆన్.
0: ఈ విధమైనటువంటి అన్నిటికీ ఆధారమైనటువంటి అన్నిటికీ శక్తి విచూరమైనటువంటి ప్రథమ సోపానమైనటువంటి యొక్క అంగమును వదలి ఎన్ని పదములు చెప్పుకుంటే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఫర్గెటింగ్ దిస్ బేసిక్ ఫౌండేషన్ లీవింగ్ ది ఫస్ట్ రంగ్ ఇన్ ద లాడర్ వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ లెర్నింగ్ ది రిమైనింగ్.
0: ఇట్టి మూలాధారమైనటువంటి మంత్రము భారతీయుడు యందు ప్రధాన సూత్రముగా బోధిస్తూ వచ్చింది.
1: దిస్ ప్రైమార్డియల్ మంత్ర స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ అండ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ ప్రధానమైనటువంటి మంత్రిని మర్చిపోయి తమ కాలమును తొలగించుకుంటూ వస్తుండగా మధ్య మధ్య లోపల ఇది ఒక విధమైనటువంటి హెచ్చరికను చేస్తూ వచ్చింది.
1: యాజ్ ది ఎసెన్షియల్ హ్యాస్ బీన్ ఫర్గాటన్ అండ్ టైమ్ ఈస్ జస్ట్ పాసింగ్ ఆఫ్ అండ్ ఇట్ ఈస్ ద టైమ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కాషన్.
0: ప్రభవ విభవ శుక్ల రజోత్పత్తి ప్రమాది ఆనంద రాక్షస నల పింగళ.
1: These are all the different names of each every year, Prabhava, Vibhava and so on.
0: ఇది అమావాస్యకు ముందు పదము.
1: This term is used before the dark night, Amavasya.
0: ఈ అమావాస్యకు కొన్ని విధములైనటువంటి యొక్క చరణములు ఉంటున్నవి.
1: This dark night has got certain important aspects here.
0: ఇవి చెప్తూ రాగా మానవులకు అనేక విధములైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి చేకూరుతూ వచ్చింది.
1: As things are revealed to the man, the various aspects, he will have the greater heights of power.
0: ఇవి చెప్తూ రాగా క్రమక్రమేణా ఆ పదములు కూడాను దూరమైపోయినది.
1: As this teaching is dinned into ears, the word goes to the background.
0: January, February, March, April, May, June, July, August, September, and 2022, Indra Chirli Namai, Pradhanamai 20 Yoke Bharati Saramana, Vishparishtu Vachyar.
1: The terms like January, February, March, April, and so on have replaced the names of the months of the ancient culture.
0: ఈ యొక్క పదము చాలా కఠినమైనటువంటిది గాను ప్రకాశవంతమైనటువంటిది గాను నిలుస్తూ ఉంటుంది.
1: దీస్ వర్డ్స్ ఆర్ సో టఫ్ బట్ యెట్ దే ఆర్ క్వైట్ బ్రిలియంట్.
0: ఇది క్రమక్రమేణా పలుకుతూ వచ్చినాగా ఉత్తర దిశ యందు ఈ పదములంతా తేజోరూపంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: As things have been happening like this, it is only in the northern side of this country all these words found their expression in all their brilliance and splendor.
0: Adi Kailasam.
1: That is Kailasa.
0: Ee Kailasam nunchi vachinatundi padamulu anni kudanu chaala utkrishtamaina ainappatikini idi deeni yokka utkrishtatanu taavu telusukolekapothunnaru.
1: All the terminology that has been the byproduct of this Kailasa represents the higher altitude, the beatitude, but people have not understood the depth of its nobility.
0: ఇది అమావాస్యకు ముందును పౌర్ణమికి ముందును ఇవి రెండు కూడాను చేరుతూ వచ్చాయి.
1: These words are used before the dark night and also the full moon night.
0: ఈ విధంగా మారుతూ రాగా భారతీయుల యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి సన్నగిల్లిపోయింది.
1: బికాస్ ఆఫ్ చేంజెస్ దట్ వెంట్ ఆన్ హ్యాపెనింగ్ ద పవర్ ఆఫ్ భారతీయస్ స్టార్టెడ్ డిక్లైనింగ్.
0: ఈ శక్తి సన్నగిల్లుతూ రాగా మానవుడు శక్తిహీనుడైపోయి నిలిచిపోయాడు.
1: As the culture is lost, man has become weak and has forgotten his own latent power.
0: అప్పుడు బ్రహ్మ విష్ణువు ఈ రెండు పదములను పుచ్చుకొనుటకై వెతుకుతూ వచ్చారు.
1: The two, Brahma and Vishnu, the creative and sustaining aspect, have been maintaining the depth of these words.
0: అయితే వారికి లభించినటువంటి పదముల్లో దీని యొక్క సారము చాలా మరింత ఉత్కృష్టమైనటువంటిగా నిలిచింది.
1: However, the essence of these words has become much higher in its depth.
0: దీనికి తోడుగా ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి యొక్క శక్తులన్నీ కూడాను ఇందులోనే లీనమవుతూ వచ్చాయి.
1: All the faculties of power of this universe are present here in these terms.
0: ఇది ఈనాటికి ఆనాటికి మొదలుకొని ఏమాత్రము తేలటం లేదు.
1: The matter has not been settled now and it was not settled even earlier.
0: ఇది నేటికి కూడాను బ్రాహ్మణులు మంత్రకారులు దీన్ని వెతుకుతూ వెతుకుతూ వచ్చారు.
1: Brahmanas, the scholars are in search of the content and the significance of these terms.
0: కానీ ఇంకా మధ్యలోనే నిలిచిపోయినాయి.
1: They had to discontinue in the middle.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ జగత్తులందు ఉన్నటువంటి యొక్క సమస్త శక్తులు కూడాను ఈ యొక్క ఒక పదము యందే ఇమిడి ఉంటుంది.
1: The entire power of this universe is contained in these terms.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇందులోనే లీనిపోయి ఉన్నాయి.
1: All the five senses of cognition are also reflected here.
0: ఇట్టి మహత్తరమైనటువంటి శక్తి ఆ యొక్క పదముని యందే ఇమిడి ఉన్నది.
1: That mighty power is immanent in these words.
0: ఈ పదము ఎన్ని విధములు చెప్పినప్పటికీ అది అర్థము తనకే కాకపోతూ వచ్చినాయి.
1: In spite of all attempt to explain the meaning of this term, it could not be evident to anyone.
0: ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రదత్పత్తి ఆంగీరస శ్రీముఖ భవ యువ ధాతు ఈశ్వర బహుధాన్య.
1: All the names of all these deities have been repeatedly stated and emphasized, but the meaning could not be comprehended.
0: దీనికి అర్థం ఏమిటని అనేక మంది ప్రశ్నిస్తూ వచ్చారు.
1: Many started questioning the meaning of these terms.
0: మానవుల యొక్క శ్రద్ధా భక్తులు తక్కువ కావటం అయితే ఇవన్నీ కూడా క్షీణించిపోతున్నాయి.
1: Because there is no sincerity, steadfastness, devotion among men, they could not know the content of these words.
0: కనుక మానవుని యందు అమితమైనటువంటి శక్తి ఉన్నది.
1: Man has mighty power indeed.
0: ఇంత శక్తి ఉండినప్పటికీ దీనిని ఏమాత్రం కూడాను జ్ఞప్తి అందు ఉంచుకోలేకపోతున్నారు.
1: He is not able to realize, keep in memory, the mighty power latent in him.
0: ఎరుకు మరపనకుండా జాగ్రత్త నిత్యముగా సుప్రాసు శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివి తారకం.
1: Therefore, if this kind of awareness of the mighty power latent in him is present both in all the three states of consciousness, that is only tarakam or liberation.
0: ఇట్టి తారకము పదములతో చిక్కేటువంటిది కాదు.
1: This taraka liberation is not obtained by
0: mantramulaku labhinchetuvanti kaadu,
1: nor could be captured by mantra recitation.
0: Idi manavuni yokka prayatnamulu chethani idi labhyam avutundi.
1: One can attain liberation taraka by effort.
0: Idi manavuni yokka shakti inta goppadani inaadu cheptu vachadi.
1: This is the declaration today that man is mighty in his power.
0: Jagattu sarvatra nindinatvantidi idiye.
1: This pervades all over the universe.
0: Prajotpatti angirasa srimukha bhava yuva dhatu.
1: Prajotpatti angirasa.
0: Angirasam anaga prati okkani angamanandu kudanu rasa swarupamai nilichi unnadi.
1: Angirasa meaning rasa, the essence is present in all angas, the limbs of the body.
0: Manavuni yokka dehamlo adi lenatundi sthanamai ledu.
1: There is no place in the human body where this essence is non-existent.
0: అంగీరస అన్నారు.
1: And hence it is named as Angirasa.
0: ఈ అంగమనందు కూడాను దీని యొక్క రసస్వరూపము తేజస్సుగా మారుతూ వచ్చింది.
1: Therefore, the essence is present in the form of radiance in all the limbs of the body.
0: ఇట్టి మహత్తరమైనటువంటి యొక్క శక్తిని ఈ మంత్రమునందు ఇవిడి ఉన్నదని సత్యమైన ఈనాటి వరకు ఎవరు కూడా గుర్తించలేదు.
1: Nobody could know the reality and the truth that these mantras speak of this mighty power.
0: ఎవరు దీనిని అర్థం చేసుకుందరో, ఎవరు దీనిని ఉచ్చరిస్తూ వెళ్ళుదరో, వారికి దీని యొక్క సర్వస్వము అర్పితమవుతుంది.
1: In fact, this is well cognized by those that repeat, that chant in full understanding of it.
0: కనుక మనం చూచేదంతా కూడాను కేవలము భౌతికమైనటువంటిది.
1: So what all that is apparent is physical.
0: కంటికి అగపించు కార్యము తెలిసి మీరు సత్యమిది అని చెప్పుట సర్వము.
1: What all that you see with the physical naked eye cannot be the truth in all periods of time.
0: ఇది అక్షరములకు అందినటువంటిది.
1: This cannot be captured in letters.
0: దీనిని మనం విచారించటకు ఆధారములు రెండే ఉండాలి.
1: However, you can spell it out, you can chant.
0: ఈ ఎత్త ప్రయత్నములు మానవ ధర్మము, దయాపజయములు దైవాధీనము.
1: The effort and human effort is in the hands of man, but however, the final is in the hands of the divine.
0: ఈనాటి వరకు కూడాను, క్షణ క్షణమునందు కూడాను, అణు అణువునందు కూడాను, కణ కణమునందు కూడాను ఈ అక్షరములు సంచరిస్తూనే ఉన్నవి.
1: In fact, the content of these letters is percolating all over the human body, in every cell, in every limb of the human personality.
0: కాని బాడీని కేవలం మనము తుచ్చమని భావిస్తూ వస్తున్నాము.
1: But we have been considering the body mean.
0: Samasta sectarakunu nilayamainatundi ee dehamu.
1: In fact, the body is the center of all power.
0: Itvanti pavitramainatundi shaktito koodinatundi dehamunu manam alakshyam cheyatamu sahajam kaadu.
1: This body with the sacred mighty power latent should not be neglected at any cost.
0: Kalaku dehamulaku sariyainatundi bhadramta manam cheykurchali.
1: Therefore, we should see that body is strong and quite fit enough.
0: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ దేహములకు సరియైనటువంటి మంత్రోచ్చారణ అందిస్తూ రావాలి.
1: Right from the beginning, one should be taught how to chant the Veda మంత్రోచ్చారణ.
0: కనుకనే నిరంతరం కూడాను వేదోచ్చారణ చేయమని పిల్లలకు నేను బోధిస్తున్నాను.
1: That's what Bhagavan is teaching to students of our institutions, to chant Veda.
0: ఈ విధముగా చేస్తుంటున్నప్పుడే ఇది మన యందు ఆవిర్భవిస్తుంది.
1: Then once you chant, you can understand the emanation of the truth.
0: ఇలాంటి పవిత్రమైన శక్తిని ఈనాడు మనము చూడలేకపోతున్నాం అనేటువంటిది చాలా అవమానకరమే.
1: It's a matter of shame that we are not able to realize the innate inborn power within us.
0: ఇది అత్యంత సులభమైనటువంటిది.
1: But it's quite easy to know.
0: ఈ సులభమైనటువంటి మార్గమును మీరు ఒక్క పదములోనే మీరు అందుకోవచ్చును.
1: ఇట్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై సింప్లీ అటరింగ్ స్పెల్లింగ్ అవుట్ ఏ సింగిల్ టర్మ్.
0: మనోతత్వం అనేటువంటిది ఇందియందే ఉంటున్నది.
1: ది హోల్ పవర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ దేర్.
0: మనస్సు యొక్క సారము, మనసు యొక్క శక్తి, మనసు యొక్క ప్రభావము ఈ శక్తి అందే ఉంటున్నది.
1: ద పవర్ ఆఫ్ ద మైండ్, the essence of the mind, the influence and the impact of the mind are all very much symbolized in this term.
0: Chandrama manaso jata.
1: Moon is the presiding deity of the mind.
0: Kani manasuku sariyinatundi arthamu chandrude.
1: Moon speaks of in reality the meaning of the mind.
0: Ee chandrakadalu kramakramena cheestu pothunnayi.
1: The different phases of moon start declining day by day.
0: ఈనాటికి ఎన్నో తరముల నుంచి కూడాను ఈ మానసిక సత్వమైనటువంటి కళలు నశించిపోతున్నవి.
1: సో ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద మైండ్ ఆర్ బీయింగ్ లాస్ట్ ఫాస్ట్ డిసపియరింగ్ డే బై డే.
0: చంద్రమా మనసో జాత.
1: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డేటీ ది మైండ్.
0: మనస్సు లేనప్పుడే మానవుడు మనిషి అనిపించుకుంటున్నాడు.
1: మ్యాన్ is a true man in the real sense when he could achieve the
0: vikrama. కానీ ఈ మనసును మహత్తరమైన శక్తిగా భావించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: You are a true man if you know the power and the phase faculty of the mind.
0: Kani atti manastho kodinatvanti manavuni alachyam chestunnaru.
1: We are neglecting people who know the reality of the mind.
0: Manasulo undatvanti shakti samarthyamlu entaina kuda untunnavi.
1: The power of the mind is immense.
0: ఈ యొక్క శక్తి దేని కూడా నువ్వు అంటలేదు.
1: The power of the mind is not present anywhere else.
0: దీనికి ఉన్నంత శక్తి ప్రపంచంలో దేనికి కూడా నువ్వు లేదు.
1: In this world, no other thing has got as much power as the mind.
0: మనసు కేవలము సంకల్ప వికల్పంతో కూడినటువంటి అని దాన్ని వదిలిపెడుతున్నారు.
1: But we describe the mind as the combination of thoughts and counter thoughts.
0: కాదు కాదు.
1: No.
0: అనేక రకమైనటువంటి శక్తితో చేరినటువంటిది.
1: But it is full of power.
0: ఇటువంటి మానసిక శక్తిని మనం ఎంతవరకు పోషించుకుంటాం?
1: To what extent we are safeguarding this infinite mental power?
0: ఈనాడు ఈ మానసిక సత్వమును మనం విలువచ్చుకునే నిమిత్తమై ఈ పదములంతా చేరుతున్నాయి.
1: We chant these terms, the Vedas, to express only these aspects which have not been realized and experienced till now.
0: మానసిక తత్వమును అర్థం చేసుకున్నప్పుడే ఇది మనకు సరిగా బోధపడుతుంది.
1: In fact, when you know the nature of the mind, you will be able to understand the depth of chanting.
0: మననపు కొంప.
1: It's the center of dirt.
0: రోగముల మ్రగ్గెడు సేవక గంప.
1: It's full of afflictions.
0: జాతి సంచరణము పొల్లు గంప.
1: It perinates life after life.
0: భవసాగరం ఎదుగులేని కంప.
1: It cannot cross across this life.
0: ఇటువంటి దేహమునందు ఇంతటి ప్రభావమైనటువంటి యొక్క ఉత్తమమైనటువంటి మనసు ఇమిడి ఉంటున్నది.
1: This body which repeats life after life cannot understand that most valuable thing.
0: ఈనాటి అనేక మంది సాధకులు ఈ మనసును అర్థం చేసుకునే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.
1: We think that the seekers and the aspirants have been investigating on the nature of the mind.
0: ఈ మనసుతో జగత్తునే ఉద్భవించవచ్చు.
1: In fact, you can direct the whole universe if you have control of the mind.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త శక్తులను కూడా నువ్వు అరికట్టవచ్చును.
1: In fact, you can control, exercise your check, control all over the world if you know the nature of the mind.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఎంతవరకు ఉంటున్నది.
1: In fact, this power of control is present in man alone.
0: కానీ ఆ సత్యాన్ని గుర్తించుకోలేక మానవుడు ఇది మన చేతగాని పని అని నిలిపివేస్తున్నాడు.
1: As man is ignorant of this fact, he feels that he is helpless.
0: కనుక కర్మ ద్వారా ఈ మనసు యొక్క శక్తిని మనం ఆవిర్భవించుకోవచ్చును.
1: బై రైట్ యాక్షన్ వీ కెన్ సీ ద పవర్ ఆఫ్ ద మైండ్ ఈస్ పుట్ ఇన్ టు.
0: కానీ మానవుని యందు ఈ రైట్ యాక్షన్ అనేటువంటిది క్షీణించిపోయింది.
1: ద రైట్ యాక్షన్ ఈస్ నాట్ సీన్ ఇన్ మ్యాన్ టుడే.
0: ఏదో గ్రంథంలో ఉన్నటువంటి పదమును ఉచ్చరించుకుంటూ దాన్నే మనం అర్థం చేసుకుంటూ వస్తున్నాం.
1: వీ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఓన్లీ ద వర్డ్స్ దట్ వీ రీడ్ ఇన్ బుక్స్.
0: కనుక మనము ఏం పట్టాలో దాన్ని పట్టడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ప్రొసీడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: దేనిని చూడాలో దాన్ని మనం చూడటం లేదు.
1: వీఆర్ నాట్ విజువలైజింగ్ దట్ వాట్
0: దేనిని సంపాదించాలో దాన్ని మనం సంపాదించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ ఎక్వైరింగ్ దట్ వాట్ హెస్ గాట్ టు బి ఎక్వైర్డ్.
0: ఈ విధంగా మనకు కావాల్సిన దాన్ని వదిలిపెట్టి కాగోరవలసినటువంటి దాన్ని మనం ఎంతో మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీఆర్ ఎక్వైరింగ్ ఆల్ ద నెసెసరీ అన్నెసెసరీ థింగ్స్. వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: అనేక మంది మహనీయులు ఈ యొక్క మంత్రంను ఆధారం చేసుకుని అంత కొండలు కొండలు తిరిగి గుట్టలు గుట్టలు తిరిగి ఏ మహనీయుని దగ్గర ఈ యొక్క శక్తి ఇమిడి ఉన్నదా అని ఈనాటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
1: ఆస్పిరెంట్స్ అండ్ సీకర్స్ హావ్ బీన్ గోయింగ్ రౌండ్ డిఫరెంట్ సెంటర్స్ ద హెర్మిటేజెస్ అండ్ దే వాంట్ టు లెర్న్ మంత్రస్ ఫ్రమ్ నోబుల్ సోల్స్ అండ్ దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ టిల్ దిస్ డే.
0: కనుక ఈ మంత్రమును ముఖ్యంగా మనసు పట్టినటువంటి వారికి ఒక క్షణంలో చిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర.
0: ఆ యొక్క పదం యొక్క అర్థం తాను గుర్తించిన వాడికంటే ఇంకా మెప్పైనటువంటి వాడు వాడికంటే గొప్ప అయినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
1: ఇఫ్ యు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్ ఇన్ వేదాస్ చాంటింగ్ దేర్ ఇస్ నో అదర్ మ్యాన్ గ్రేటర్ దాన్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాటి వరకు కూడాను మంత్రముల చేతనే మనము మాటలు చెప్పుకుంటూ కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ బీన్ వేస్టింగ్ అవర్ టైమ్ spending time in gossip.
0: కనుక ఏనాడు ఏడు మంత్రములను అర్థం చేసుకోనక ఎన్ని మంత్రములు వర్ణించినప్పటికీ ఈ ప్రయోజనం లేదు.
1: If we don't understand the meaning of these mantras, there's no use in merely chanting.
0: కనుక మనము ఈ మంత్రం యొక్క దారిని కనుక్కొని దానికి తగినటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఈ మంత్రం మనకు లభ్యమవుతుంది.
1: Therefore, we should know the root of every mantra and then be benefited by it.
0: కనుక ఈనాడు ఈ యొక్క మహాశివరాత్రి అనేటువంటి దీంట్లో ఈ శివరాత్రి అనేటువంటి దాంట్లో చాలా గొప్ప విషయం ఉంటుంది.
1: Today is a celebration of Mahashivaratri. This Shivaratri term has got profound meaning.
0: ఈ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి మహాశివరాత్రి ఈ యొక్క అమావాస్యకు ముందు కూడా ఇది లభిస్తూ ఉంటుంది.
1: We have Shivaratri before full moon and Shivaratri before dark night.
0: దీనికి ముందు వచ్చినటువంటిది ఇది శివరాత్రి.
1: So that which comes, the dark night, is inauspicious. శివరాత్రి.
0: కానీ మహాశివరాత్రి చాలా అద్భుతమైనటువంటిది.
1: But Mahashivaratri is mysterious and wonderful.
0: ఈ మహాశివరాత్రిని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know the significance of Mahashivaratri.
0: ఈ మహాశివరాత్రి అన్నిటికీ వెలుతురు చూపించేటువంటిది.
1: Mahashivaratri shows light to everyone.
0: ఇది ఉత్తర దిశను కూడా అనేక విధమైనటువంటి కళల చేత ఇది ఆవిర్భవిస్తూ వస్తుంది.
1: We find it is directed towards the north with all the faces.
0: ఇది లభించినటువంటి చోటు లేనే లేదు.
1: There is no place where the light of Mahashivaratri is not.
0: ఎక్కడెక్కడ చూసినామో అక్కడంత కనిపిస్తూనే ఉంది.
1: You'll certainly see the light of Shivaratri everywhere.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దీనిని మనం గుర్తించుకొనక కనిపించినటువంటి దానిని మనం కనిపించేటట్టుగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: In fact, we are not seeing the light right in front of us, but we are in constant search of that which is not seen.
0: చంద్రమ మనసో జాత చక్ష సూర్యో జాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చని ఉంత మన దేహం నందే ఈ సర్వము కూడాను ఇమిడ్చి చేసింది.
1: In fact, the human body reflects all the aspects of different deities. Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the vision. Indra is the presiding deity of the face.
0: సమస్త ఇంద్రియములకు నాథుడైనటువంటి యొక్క ఇంద్రియాధిపతి అయినటువంటి వాడు మహాసంఘ మంత్రము.
1: Therefore, the master of all the senses, indriyas, is God himself. That is mantra.
0: ఏ దేశం వారికైనా ఏ కాలం వారికైనా ఏ తరం వారికైనా ఇది చాలా అవసరమైనటువంటిది.
1: This is absolutely necessary for anybody of any place, of any generation, at any point of time.
0: ఇది క్రమక్రమేణ ఆ పదములలో ఉన్నటువంటి నీటి బిందువులే క్రమక్రమేణ ఒక విధమైనటువంటి లింగాకారమును ధరిస్తూ ఉంటుంది.
1: All the content, the essence of these mantras will be like droplets and would mold in the form of linga.
0: ఈ లింగమనగా ఎట్టి జీవునకు రూపనామము కొచ్చేటువంటిది కాదు.
1: Linga is beyond the name and form.
0: ఏది తల ఏది కాళ్ళు ఏది ముఖము ఏది చెడ్డది అని చెప్పేవారే లేరు.
1: Nobody can decide what is anterior, what is posterior.
0: అన్ని వైపులు కూడా సమానంగా కనిపిస్తుంటాయి.
1: It is quite equal in all directions.
0: కనుకనే లింగము అంటేమి దీనికి గుర్తు అని.
1: Linga, the term means a sign, a symbol.
0: ఈ గుర్తును ఆధారంగా తీసుకుని
1: basing on this symbol
0: పవిత్రమైనటువంటి యొక్క దాని ఆకారమును మన మనసులో నింపుకొని
1: we'll install that sacred form in our mind.
0: ఇది హిరణ్యగర్భుడు యొక్క స్వరూపము.
1: He is very much felt as Hiranyagarbha.
0: హిరణ్యగర్భుడు అనగా ఏమి బంగారుతో కూడినటువంటి వాడు.
1: హిరణ్యగర్భ మీన్స్ ద వన్ ఫుల్ ఆఫ్ గోల్డ్ గోల్డ్
0: ప్రతి మనిషి ఎందుకు కూడాను ఈ యొక్క లింగం ఉంటున్నది.
1: దిస్ లింగ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రతి దేహమునందు కూడాను రసస్వరూపమై ఉంటున్నది.
1: This is present in every human body in the form of essence.
0: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క బంగారు క్రమక్రమేణా మనము నువ్వుగా శబ్ద స్వరూపంగా మార్చుకోవాలి.
1: This gold, which is present in the form of essence within the human body, can be converted into a solid form in course of time.
0: ఈ సాలిడ్ ఫామ్ వచ్చినప్పుడే మనకు ఆవిర్భవిస్తుంది ఈ లింగము.
1: When this gold takes a solid form, that's what is called emergence of linga.
0: ee solid form anetundi kavalante entano sram padali.
1: For this gold to take the solid form, one has to exert strain.
0: Ee naadu kondaru pillalu kuda vachi cheraru.
1: Today, students have assembled.
0: స్వామి, మీరు పడేటువంటి బాధను మేము చూడలేము. ఆ లింగాకారం మాకు అక్కర్లేదన్నారు.
1: And students appeal to Bhagavan, we cannot bear you the sight of your strain.
0: పిచ్చివారులారా, అదే దానికోసమనే జీవితం రావటం.
1: Bhagavan said this body is for that purpose.
0: అది సేవ ఏమాత్రము కాదు.
1: It's not strenuous, no strain.
0: బాహ్య దృష్టిలో చూసేటువంటి వారికి ఇది గొప్ప శ్రమగా భావిస్తున్నారు.
1: From the outside, external point of view, it appears to be strenuous.
0: అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: Divinity is present within and without, inside and around.
0: ఉన్నది ఒక్కటే అది.
1: In fact, God is one.
0: ఈ ప్రపంచంలో ఇన్ని గుర్తులంతా మీరు వెతుకుతున్నారు.
1: We see so many of the scenes in
0: ఇవన్నీ కూడా వృతాయిపోయేటువంటివి.
1: All of them are sure to vanish and perish someday.
0: కట్టగలబడి సత్యము నిత్యమైనటువంటిది ఆ లింగాకారమే.
1: In fact, that which is true, eternal, immortal is linga.
0: ఇది నిత్యము సత్యమై నిర్గుణ స్వరూపమై నిరాకారంగా ఉంటుంటుంది.
1: This linga is eternal, immortal, attributeless and formless.
0: ఈ ఈశ్వరత్వానికి ఒక రూపము ఒక నామము లేదు.
1: Divinity has no specific name and form.
0: ఏ ఫామ్ అని చూసినప్పటికీ అంతా లింగాకారమే.
1: ఎవ్రీ ఫామ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు, ఇవంతా కూడా లింగాకారమే.
1: థౌజండ్స్ ఆర్ సీటెడ్ హియర్, ఎవ్రీ వన్ ఈజ్ లింగ అంటు యువర్ సెల్ఫ్.
0: ఎవరు కూడా మానవాకారము కాదే కాదు.
1: నో వన్ ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: అందరు కూడా శివస్వరూపుడే, లింగస్వరూపుడే.
1: ఆల్ ఆర్ డివైన్, ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: లింగము అనగా ఒక గుర్తు.
1: లింగ మీన్స్ ఎ సైన్, ఎ సింబల్.
0: ఆ లింగములకు గుర్తుగా నిరూపించేటువంటి ఈ దేహము.
1: దెర్ఫోర్ దిస్ బాడీ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లింగ.
0: దైవత్వాన్ని ఏదో ఒక రీతిగా మనం కనిపెట్టినామన్నట్టుగా మీరు భావిస్తున్నారు. ఇది చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ యు హ్యావ్ అటైన్డ్ డివినిటీ ఇన్ సమ్వేర్ అదర్, యు ఆర్ మిస్టేకెన్.
0: అది తప్పక ఈనాడు కాకపోయినా రేపైనా మీకు లభ్యమవుతుంది.
1: By effort, you will certainly attain it, now or later.
0: మీరు దానిని గుర్తించడానికి తగిన కృషి చేయండి.
1: You should certainly make every attempt to realize it.
0: దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించినటువంటి వాడే మహాసార్థకుడు.
1: In fact, your life is fulfilled if you realize that by making sincere effort.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను.
1: And this sacred man, the life.
0: చంద్రమా మనసో జాత అనేటువంటి రీతిగా ఈ మనస్సును ఈ రకంగా చంద్రుడి రూపకంగా మార్చుకోవాలి.
1: Can would certainly consider that his mind is influenced by the movement of the moon.
0: నీ మనసు అనేటువంటిది ఈ లింగాకారమే.
1: And the very mind is also linga.
0: సర్వశక్తులు కూడాను ఆ లింగమునందే లీనమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ఆర్ కంటైన్డ్ విదిన్ దిస్ లింగం.
0: అది చాలా చిన్నదిగా ఉండినప్పటికీ బ్రహ్మాండం అంత బరువు అయినటువంటిది.
1: దిస్ లింగ మే బి సో స్మాల్ బట్ ఇట్ ఈస్ ఫుల్ యూనివర్స్.
0: అది ఎవరి శక్తికి తగినటువంటిది వారికి ఆ విధంగా గోచరిస్తుంది.
1: బట్ ఈచ్ వన్ వుడ్ కాంప్రిహెండ్ డిపెండింగ్ అపాన్ హిస్ లిమిటెడ్ అండర్స్టాండింగ్.
0: చిన్న వారికి చిన్నదిగా కనిపిస్తుంది.
1: Young people may notice it as so small.
0: పెద్దవారికి పెద్దదిగా కనిపిస్తుంది.
1: The elders may notice it that
0: ఈ ప్రపంచమంతా విరాట స్వరూపుడికి ఇంత ప్రపంచమంతా విరాట స్వరూపంగా కనిపిస్తుంది.
1: In fact, it is cosmic, universal.
0: దీనికి ఇంతని అంతదని ఎవరు నిర్ణయించే అధికారం లేదు.
1: Nobody can estimate its size.
0: అలాంటి పవిత్రమైనటువంటి లింగాకారమును మనం చిన్నదిగా భావించుకుని దాన్ని ఏదో అలక్ష్యంగా మూలక పడివేస్తున్నాం.
1: దట్ లింగ విచ్ ఇస్ కాస్మిక్ అండ్ యూనివర్సల్ కెనాట్ బి ట్రీటెడ్ అస్ సో స్మాల్ అండ్ నెగ్లెక్టెడ్.
0: అది ప్రతి ఒక్కరికి కూడాను అది గోచరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది లింగ విదిన్.
0: ఆ విధంగా గోచరం కానటువంటి వారికి ఇది చాలా ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇలాంటివి ఎన్ని జరిగినప్పటికీ ఈ దేహములకు ఏమాత్రమో ప్రమాదం లేదు.
1: Such things that you have witnessed now may happen, but nothing will happen to Bhagavan's divine body.
0: కడుపులో నుంచి 3 టన్నుల బరువు పోయింది.
1: Out of the stomach emanated shivalingas of the weight of 3 tons.
0: కనుకనే దేహములకు ఒక విధమైన అలసట కలిగింది.
1: దట్స్ ద రీజన్ వై సమ్ స్ట్రెయిన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ద బాడీ.
0: అందులో 2 నెలల నుంచి దీనికి సరైన ఆహారము సరైన పుష్టి దీనికి అందించలేదు.
1: ఫర్ ద లాస్ట్ 2 మంత్స్ ద బాడీ హ్యాస్ నాట్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్స్ మెయింటెనెన్స్ బై పార్ట్ టేకింగ్ ద రిక్వైర్డ్ ఫుడ్.
0: కానీ ఇంకా ఈనాటి నుండి ఏ విధమైనటువంటి బలహీనత లేకుండా చక్కగా నేను
1: from this day onwards there will be no trace of any weakness whatsoever.
0: ఈ దేహం అలసట చూచి మీరందరూ కూడా చాలా బాధపడుతున్నారు.
1: యు మస్ట్ బి ఫీలింగ్ వెరీ సాడ్ నోటీసింగ్ ది స్ట్రెయిన్ ఆన్ ద బాడీ ఆఫ్ భగవాన్.
0: కనుక దీనికి ఏమాత్రం మీరు భయపడి చింతించనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్, డోంట్ గెట్ వరీడ్.
0: రేపటి నుంచి నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను.

0: From tomorrow, Bhagavan will walk freely from tomorrow.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దేహం అంతా కూడాను మీకే అర్పితం చేశాను.
0: భగవాన్ హాస్ గివెన్ దిస్ బాడీ ఫర్ ది హ్యుమానిటీ.
1: మీరు దీన్ని పోషించుకున్నా, దీన్ని ఏ విధంగా తెచ్చుకించినా అది మీదే బాధ్యత.
0: ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సీ భగవాన్స్ బాడీ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్.
1: కనుక మీరెవ్వరూ ఏమాత్రమూ బాధపడనక్కర్లేదు.
0: Do not feel sad anymore.
1: Shiva Shiva Shiva Shiva Shivaya Namah.
2: Shiva Shiva Shiva Shiva Shiva.
1: Ganga Jatadara Kauri Shankara Giriya Manavana. దృశ్యం చూసి మా పిల్లలందరూ చాలా భయపడిపోయారు.
0: వాచింగ్ దిస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ ఫ్రైటెండ్.
1: వారు నా ప్రాణ సమానం.
0: స్టూడెంట్స్ ఆర్ వెరీ లైఫ్ ఆఫ్ భగవాన్.
1: వారికి ఏమాత్రం కూడా శ్రమ ఇవ్వడానికి నేను కొనుక్కోను.
0: భగవాన్ డజంట్ వాంట్ టు గివ్ దెమ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
1: కానీ అందరూ మంచి బంగారు.
0: ఆల్ బాయ్స్ ఆర్ గోల్డెన్.
1: కనుకనే బంగారు వండం కలిగినటువంటి యొక్క లింగాలు వచ్చినాయి.
0: అండ్ హెన్స్ ఇట్ లెడ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ గోల్డ్ లింగాస్.
1: కనుక నా పిల్లల యొక్క పరిస్థితి నాకు తెలుసు, కానీ మరొకరు తెలియదు.
0: భగవాన్ అలోన్ నోస్ హిస్ స్టూడెంట్స్, నో వన్ ఎల్స్.
1: పిల్లలందరూ కూడాను స్వామి అంటే ప్రారంభిస్తున్నారు.
0: ఆల్ చిల్డ్రన్ హియర్ స్టూడెంట్స్ గివ్ దేర్ లైఫ్ ఫర్ స్వామి.
1: అందువల్ల వారికి నేను ఎప్పుడైనా సరే నేను వారిని ప్రాణ సంరక్షణ చేస్తాను.
0: దేర్ఫోర్ భగవాన్ విల్ ప్రొటెక్ట్ దెమ్ ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్.
1: ఎందుకంటే ఈ పిల్లల యొక్క ప్రభావము ఎన్నో దినముల నుంచి కూడా నేను తెలుసుకున్నాను.
0: అండ్ ది స్టూడెంట్స్ ఇన్ ద డివోషన్ ఇస్ నోన్ సిన్స్ లాంగ్ టైమ్ పాస్ట్.
1: ఇప్పుడు నా యొక్క దీనిలో ఉన్నటువంటి యొక్క భాగాన్ని అనేక విధములుగా కూడా పంచి వారికే ఇస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హ్యాస్ షేరింగ్ ఆల్ హిస్ లాట్ టు స్టూడెంట్స్.
1: కనుక పిల్లలందరూ కూడా సుక్షేమంగా జీవించాలి.
0: భగవాన్ బ్లెసెస్ ఆల్ స్టూడెంట్స్ విత్ లాంగ్ లైఫ్, సేఫ్ అండ్ సెక్యూర్.
1: మీరు ఎక్కడ ఉండినా కూడా నేను వెంట జంట ఇంట ఉంటాను.
0: యూ మే బి ఎనీవేర్ విత్ యూ ఇన్ యూ.
1: కనుక మీరు ఏమాత్రం భయపడకండి.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: ఈ దేహమునకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
0: There will not be any sort of any danger to this body.
1: కనుక నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పటికీ కూడా గుర్తు తెచ్చుకోవాలి.
0: ద డివినిటీ ఈజ్ బియాండ్ అవర్ నాలెడ్జ్, బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
1: కనుక రేపటి నుంచి కూడాను మీరు ఏ పని చేసినా కానీ ఇది స్వామి పని, స్వామి పని, స్వామి పని అనుకొని చేయండి.
0: From tomorrow onwards, consider each and every one of your activity as Bhagavan's work, Swami's work.
1: రేపటి నుంచినే మీకు ఎంతో ఆనందంగా కనిపిస్తాను.
0: From tomorrow you will see Bhagavan in a very, very blissful form.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీ భావములు ఎవరు కూడాను తల్లిదండ్రులు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
0: Your feelings are not even known to your parents.
1: అది నాకొక్కరికి మాత్రమే తెలుసు.
0: భగవాన్ అలోన్ నోస్ యువర్ ట్రూ ఫీలింగ్స్.
1: కనుక నేను ఏమాత్రమో మీకు శ్రమ ఇవ్వను.
0: భగవాన్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ సార్ట్ ఆఫ్ స్ట్రెయిన్.
1: మీరందరూ కూడా క్షేమంగా సుక్షేమంగా దినదిన ప్రవర్ధమానుడై పెరగండి బంగారు.
0: భగవాన్ విషెస్ యూ ఆల్ ఏ లాంగ్ లైఫ్, ఏ ప్రోగ్రెస్ స్టడీలీ డే బై డే.
1: పిల్లలందరూ ఈనాటి నుంచి ఈ విచారాన్ని వదిలిపెట్టండి.
0: Don't have any worry anymore.
1: The past of past.
0: Past is past.
1: Anta past ayipoyindi, past ayipoyindi.
0: The past already left.
1: Ee future, ee present ni nenu chusukuntanu.
0: Bhagavan will take care of your present and future.
1: Kaga meerandaru kodunu aanandanga untundali.
0: That you lead a blissful life. Be happy.
1: ఈ దేహానికి ఇలాంటివి జరుగుతుంటాయి పోతుంటాయి.
0: Many such things happen to this body.
1: ఇదంతా కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
0: All the happenings are like passing clouds.
1: ఇదంతా కూడా క్లౌడ్స్ కదిలిపోయిన తర్వాత అక్కడ ఏమాత్రము గుర్తు ఉండదు.
0: As clouds pass off, there will be no trace left.
1: కనుక మీరందరూ కూడాను ఆనందంగా సంతోషంగా సుఖంగా జీవించండి.
0: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ టు లీడ్ ఏ లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్, ప్రాస్పరస్ లైఫ్.
1: ఈ పరీక్ష లోపల మీకు అందరు కూడా పాస్ చేస్తున్నారు.
0: యూ విల్ ఆల్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ మోస్ట్ సక్సెస్ఫుల్లీ.
1: నేనున్నంత వరకు మీరు ఏమాత్రం భయపడకండి.
0: డోంట్ బి అఫ్రైడ్ బికాస్ స్వామి ఈజ్ విత్ యూ.
1: ఎప్పుడు కూడా విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: Bhagavan is always with you, in you, around you.
1: నాకు వేరే స్థానం ఎక్కడా లేదు.
0: There's nothing whatsoever that Bhagavan wants.
1: మీ హృదయాలే నా యొక్క స్థానం.
0: In fact, your hearts are the very centers of his dwelling place.
1: ఇక మీరు ఏమాత్రము యోచించకుండా.
0: Don't worry.
1: Past is past, forget the past.
0: Past is past, forget the past.
1: Present is omnipresent.
0: Present is omnipresent.
1: మీకెప్పుడు నన్ను వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాను.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక మీరు ఆనందంగా వెళ్లి చక్కగా భోజనం చేసి రాత్రికంతా మీరు చక్కని భజన చేస్తున్నారండి.
0: బెటర్ యూ హ్యావ్ యూర్ ఫుడ్ అండ్ రిటర్న్ అండ్ కంటిన్యూ దిస్, పార్టిసిపేట్ ఇన్ అఖండ భజన్ త్రూ అవుట్ దిస్ నైట్.
1: నేను తిరిగి నైట్కి వస్తాను.
0: భగవాన్ విల్ కమ్ అగైన్.

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Stella Yerul Tirukundalul Himasilal Chitrati Chitraprochulu Dhatu Karamappa Nabhatalamun Jumbinchu Daigyam Vattila Enteni Vistutini Bharati E Pratyeka Prapanchaman Nazilu Upparu Himadi Rajama. భగవంతుడు పర్వతములను, అడవులను, నదులను, కొండలను, గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హాస్ క్రియేటెడ్ మౌంటైన్స్, ఫారెస్ట్, ద రివర్స్, ద హీట్స్, వ్యాలీస్ ఆల్ అరౌండ్.
1: చీమర మొదలుకొని ఏనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి ఒక జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: రైట్ ఫ్రమ్ ది ఎండ్ హి క్రియేటెడ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్.
1: జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములు కూడాను సృష్టించాడు.
0: హి క్రియేటెడ్ ఆల్ ది మెటీరియల్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ భగవంతునికి తృప్తి కలగలేదు.
0: Yet God is not completely satisfied.
1: ఇవన్నీను సృష్టించాను, దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానం చేత, వివేక జ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: Parvatamulu chusi aanandinchetunti varu, pravahamulu chusi murichipoyetunti varu, adavulnu chusi ullasapadetunti varu evaru ikkada?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: Anubhavinchi aanandinchetunti varu lekundinappudu srishti antayu vyarthame.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai veetini anubhavinchi aanandinchi andariki andinchetunti okka vyakti swaroopanni srushtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatme lekundina ee srishti antai kudanu shunyame.
0: Without the human being, the whole creation would be empty.
1: Kanuka vichakshana jnanam kaligi

0: వివేక ప్రవర్తన చేత, విచక్షణ చేత, విజ్ఞానం చేత, ప్రజ్ఞానం చేత, సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని. ఏకోహం బహుశ్యాం, తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
1: He willed and decided to create a person with the sense of discretion, discrimination, intellect, the knowledge, the worldly knowledge, the spiritual knowledge, in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
0: కాని ఈ మానవుని సృష్టించినప్పుడు ఈ మానవుడు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నింటినీ కనుక్కున్నాను స్వామి అని ఉచ్చరించాడు ఈ మానవుడు.
1: Man in turn responded telling, "Oh God, I have come to know everything."
0: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
1: Man has decided that he will be able to comprehend the spiritual knowledge by reading the sacred texts and understanding the philosophy.
0: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: He did intense penance in order to know the divinity.
0: జపములు చేశాడు.
1: He did japa.
0: తపములు చేశాడు.
1: Penance.
0: ధ్యానము చేశాడు.
1: Meditation.
0: అర్చన చేశాడు.
1: Worship.
0: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
1: He followed all pursuits.
0: కాని దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
1: Yet he could not visualize the spirituality.
0: మనసుకు అనిపించలేదు.
1: And his mind could not
0: వినిపించలేదు.
1: Ears could not hear.
0: హృదయాన్ని కరిగించలేదు.
1: And the heart did not melt or move.
0: ఇవి చేసే ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all these spiritual pursuits?
0: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
1: Like this, he was frustrated and disappointed.
0: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
1: What is the reason why he could not reach that blissful state?
0: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ, దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్, స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ద సీక్రెట్ టెస్ట్, yet he could not know the spirituality because of his attachment to the body.
0: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
1: Then he started questioning, what is this body?
0: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
1: What is the reason behind this attachment?
0: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
1: He made all sorts of investigations.
0: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: Ultimately, he could know that this body is just a matter.
0: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
1: దట్ ద బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
1: సో వీ షుడ్ నాట్ బాదర్ అవర్ సెల్స్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
1: దెర్ ఇస్ అ స్పిరిట్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ ఇన్స్ట్రుమెంట్ వర్క్స్. And that is the master, that with maneuver, and that is responsible for the entire working process.
0: ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
0: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతన.
1: He started thinking the same way.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: ఇంగ్లాండ్ లోపల,
1: ఇన్ ఇంగ్లాండ్,
0: అరిస్టాటల్ సాయంకాల సమయం లోపల ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
1: వాస్ వాకింగ్ అలాంగ్ ది ఫుట్ పాత్.
0: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్ పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసరు ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్ పాత్ హీ కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
0: ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతన్ని ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అని స్టార్టర్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
1: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
0: A retired officer, who are you? Annadu kopamto.
1: The retired officer, in full of anger, is asked, who are you?
0: Aristarchus cheppadu, netra jodinchi. Ade nenu yochinchestunnanu, who am I? Cheppandi. అని ప్రార్థించాడు.
1: అరిస్టాటిల్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సెడ్, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు నో, హూ ఆమ్ ఐ, కైండ్లీ టెల్ మీ.
0: ఆ సద్బుద్ధి సద్భావము సద్హృదయము సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి.
1: పీపుల్ విత్ సచ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్స్ విల్ హావ్ సచ్ అకేషన్.
0: చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
1: I have not gone to any preceptor or a teacher for that matter. This officer has put me this question,
0: Sir,
1: who are you?
0: Who am I? Who am I? Who am I?
1: Then he started questioning himself, who am I?
0: A retired officer, vidu vidu pichchi vaadu anukunnadu, velli poyadu. Jawabu cheppale. Who are you? Annade kaani jawabu cheppale.
1: That retired officer just questioned, who are you? But he didn't expect reply.
0: Ade vidhamugane, ee manavudu, ee jadamainatundi dehanni, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్, వాట్ ఇస్ ది అండర్లయింగ్ సీక్రెట్ బిహైండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్, విచ్ ఇస్ జస్ట్ మ్యాటర్, విచ్ ఇస్ పొల్యూటెడ్.
0: నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: ఎవ్రీ మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, నాట్ అరోమా ఆర్ ఫ్రాగ్రెన్స్.
0: ఇలాంటి దేహాన్నిపైన ఇంత అభిమానం ఎందుకు?
1: వై దెన్ అటాచ్మెంట్ టు దిస్ బాడీ?
0: కానీ ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ సమ్ పవర్.
0: ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిక్కి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
1: దేర్ ఇస్ సమ్ ఎనర్జీ బిహైండ్ ఇట్ అండ్ దట్ ఆపరేట్స్ దిస్ బాడీ.
0: యోచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజార్ లో వెళుతున్నాడు.
1: హి వాస్ థింకింగ్ ఇన్ ది సేమ్ వే అండ్ పాసింగ్ బై.
0: ఒక హంటరు, ఒక చెవులు పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని, ఈ ర్యాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
1: ఎ హంటర్ వాస్ క్యారీయింగ్ ఎ ర్యాబిట్ విచ్ హీ కిల్డ్ అండ్ టేకింగ్ ఇట్ అలాంగ్ విత్ హిమ్.
0: మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని వెల ఎంత, సార్ దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు.
1: A non-vegetarian came and said, what is the price of this dead rabbit?
0: Oh, 5 rupees. Annaru.
1: He said, 5 rupees.
0: 5 rupees ichadu, aa rabbit konukoni vellipoyadu.
1: He paid 5 rupees and purchased that rabbit.
0: Chuchadu.
1: He saw this.
0: Paniki marinatundi ee chevulu pilli ee rabbit ku 5 rupees vela untundadi. Kaani manavudu maraninchin tarvata deeniki 5 rupees kuda evaru ichchevaru ledhi.
1: This useless rabbit, dead one, has got its own value of at least 5 rupees, not the human body of
0: it. Enta vela ane antundi adige antundi varu kuda lere.
1: Then nobody would ask the price or the value of the dead body.
0: Chusara, maraninchina rabbit kaina vilu undi kani maraninchina manavuniki viluva ledu.
1: A dead rabbit has got value, but not the dead body of man.
0: Entati raja adu raja ainappudikini,
1: maybe a king of any
0: ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ,
1: ఎంపరర్,
0: ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ,
1: maybe head priest,
0: మరణించిన తర్వాత,
1: after death,
0: cremation ground తీసుకుని పోతుంటే,
1: as the body was being taken to cremation ground,
0: మధ్యలో ఏమైనా రెయిన్ వస్తే,
1: if there is any rains,
0: ఒక షాప్ కీపర్ ను, సార్ కొద్దిసేపు ఈ వరండాలో పెట్టుకుంటామంటే, చీచీ చీచీ చీ వద్దు తీసుకుని పోండి అంటాడు.
1: If you request any shopkeeper to permit this dead body to be kept there under shelter, he will say nothing doing.
0: Leka peetadhipatuda inke mahaniyuda edi chudadu.
1: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
0: Adhe roju lopala kontha mandi devalayaniki velutu vacharu.
1: On the same day, some people were visiting temple.
0: ఆ దేవాలయానికి వెళ్ళేకు పూర్వము
1: ప్రయర్ టు దాట్
0: అయ్యా ఇక్కడ అక్కడ విడిచిపెట్టేస్తే ఏ కుక్కలో దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలో పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
1: వేర్ ఇస్ అనదర్ పర్సన్ సెట్ వైల్ విజిటింగ్ ఎ టెంపుల్ బీయింగ్ ఎ రైనీ డే సెట్ ఆస్క్ అనదర్ వన్ వుడ్ యు ప్లీజ్ పర్మిట్ మీ టు కీప్ మై స్లిప్పర్స్ ఓవర్ హియర్
0: పెట్టండి సార్, కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
1: Then the person said, why not sir, better you keep the slippers inside.
0: ఈ ఎక్స్పీరియన్స్ కావాలని ఎతికేటువంటి వాడు చూచాడు. చూసారా, ఇతను గొప్ప శ్రీమంతుడు.
1: Here is a rich man.
0: ఇతను బ్రతికి ఉండినంత కాలము ఇతను చుట్టూ అందరు కూడా పరిచారకులు తిరిగేటువంటి వారు.
1: So long he was alive, he was surrounded by number of
0: servants. దర్శించాలంటే చాలా కొద్ది కట్టుబాటు ఉండేటువంటివి.
1: There's so many difficulties one has to pass through to meet him.
0: చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దు అని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు.
1: Being a pitadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
0: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు, కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
1: At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being.
0: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
1: What is the reason?
0: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య.
1: These are all the thoughts that come on the way as one thinks deep.
0: చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు.
1: Slippers have value but not the body.
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు, దీనికి కర్త ఎవరో, దీనికి భోక్త ఎవరో, దీన్ని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు.
1: Then he started thinking deep enough again and repeatedly. There must be a creator behind. There must be an experiencer behind.
0: ఈ విధంగా పోతూ పోతూ
1: as he went on in the
0: way, ఇంటికి వచ్చి చేరాడు.
1: He returned home.
0: తండ్రి దగ్గరకు వచ్చి
1: he approached his father.
0: నాన్న,
1: father,
0: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది?
1: What is most important in this life?
0: ఏది అన్నింటిని నడిపించేటువంటిది?
1: What is the guiding spirit?
0: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
1: What is that which is common in all?
0: అప్పుడు తండ్రి చెప్పాడు.
1: Then father said,
0: నాయన, ఇది మాటలతో తెలుసుకోవడానికి వీలు కానటువంటిది.
1: Son, you cannot understand by word anyway.
0: నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
1: You must inquire and experience and know yourself.
0: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు.
1: హీ హాస్ నోన్ సఫిషియెంట్లీ ఎర్లియర్ బికాజ్
0: చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
1: డెడ్ రాబిట్ హాస్ వాల్యూ, స్లిప్పర్స్ హావ్ వాల్యూ, బట్ నాట్ ది డెడ్ బాడీ ఆఫ్ మ్యాన్.
0: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి, మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ దేర్ ఇస్ ఎ హిడెన్ ప్రిన్సిపల్.
0: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువ ఇస్తున్నారు.
1: దట్ హిడెన్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్
0: అది ఈ దేహంలో ఉండినంత వరకు శివం శివం శివం అంటున్నారు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్ ఇన్ ద బాడీ ఇట్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
1: ద మూమెంట్
0: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద మూమెంట్ ది ఎనర్జీ ద డివైన్ ఎనర్జీ గైడింగ్ ప్రిన్సిపల్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం డెడ్ బాడీ.
0: కనుక నాయన నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
1: ద ఫాదర్ సెడ్ బెటర్ యూ ఎంక్వైర్ అండ్ నో యువర్ సెల్ఫ్.
0: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు, తపస్సుకు వెళ్ళాడు.
1: హీ డిడ్ పెనెన్స్.
0: తిరిగి వెళ్ళాడు.
1: హీ వెంట్
0: చూచాడు.
1: హీ సా
0: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ దిస్ బాడీ?
0: ప్రాణం అని తెలుసుకున్నాడు.
1: దెన్ హీ కుడ్ నో ఇట్స్ ది లైఫ్ బిహైండ్ ఇట్.
0: ఇంటికి వచ్చాడు.
1: హీ రిటర్న్ హోమ్.
0: ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను.
1: హీ టోల్డ్ హిస్ ఫాదర్, ఫాదర్ ఐ హావ్ నోన్ లైఫ్ ఇస్ బ్రహ్మన్.
0: లైఫ్ ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి.
1: దెన్ ఫాదర్ స్టార్టెడ్ ఆస్కింగ్ హిస్ సన్.
0: ప్రాణం ఉంది,
1: దెర్ ఇస్ లైఫ్,
0: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
1: దెర్ ఇస్ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. Unless there is the thought in the mind to eat it, you don't start eating.
0: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: So mere life is not enough.
0: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తం మంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
1: Prior to operation,
0: ప్రాణం ఉంది కానీ ప్రయోజనం ఏమిటి?
1: anesthesia to the patient. There is life. What is the
0: operation jarugutundada naaku em chestunnaru emi teliyadu.
1: As the operation goes on,
0: atane pranam oka blind,
1: the patient does not know though there is life
0: ani annadu nanna.
1: That's what father said.
0: Tirigi vellada adaviki.
1: Then he went to the forest.
0: Pranam kaadu brahma,
1: so life is not brahman.
0: Mari kontha tapas chesadu.
1: Then he did penance.
0: Manasse brahma అనుకుని వచ్చాడు.
1: దెన్ హీ రిటర్న్ టెల్లింగ్ దట్ మైండ్ ఈస్ బ్రహ్మన్.
0: తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
1: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్.
0: మనసు ఉంది,
1: దెర్ ఇస్ మైండ్,
0: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్,
0: బొగ్గు తినవచ్చును, పేడం తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
1: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్ వాట్ ఎవర్ డర్ట్.
0: పిచ్చివాడికి మనసు ఉంది.
1: A madcap has mind.
0: Kani edi ekkado evarto e vidhanga maatadalano ekkadiki vellalano emi teliyadu.
1: But he has no sense of propriety as to how to conduct himself.
0: Kaduka nijame manasu brahma kaadu.
1: So mind is not brahma.
0: Mari vellaadu.
1: Again he went to the forest.
0: Mari tapas chesadu.
1: He did penance.
0: Vachadu nanna prajnanam brahma annadu.
1: He said that prajnanam brahma.
0: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
1: దేర్ ఈజ్ ప్రజ్ఞాన,
0: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
1: బట్ ఇట్ హాస్ నో యూటిలిటేరియన్ ఎఫెక్ట్.
0: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు,
1: మెనీ సైంటిస్ట్,
0: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు,
1: ప్రజ్ఞానవంతులున్నారు,
0: విజ్ఞానవంతులున్నారు, సుజ్ఞానవంతులున్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యెట్ దే ఆర్ ఎన్కంపాస్డ్ బై అజ్ఞాన.
0: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
1: సో యువర్ ప్రజ్ఞాన ఇస్ నాట్ బ్రహ్మ.
0: వరుణుడు,
1: దట్స్ వాట్ వరుణ సెడ్.
0: అప్పుడు తిరిగి పోయాడు.
1: దెన్ హి వెంట్ బ్యాక్.
0: కూర్చున్నాడు తపస్సులో.
1: హి సాట్ ఇన్ పెనెన్స్.
0: లెగలేదు.
1: హి డిడ్ గెట్ అప్.
0: ఇంటికి రాలేదు.
1: హీ డిడ్ రిటర్న్.
0: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ ఇన్ ఎక్స్టసీ అండ్ బ్లెస్.
0: మూడు దినములు, నాలుగు దినములు, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
1: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 డేస్ మంత్స్.
0: వెళ్ళాడు తండ్రి.
1: ఫాదర్ వెంట్.
0: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
1: హీ సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
0: నాయన తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
1: ఫాదర్ ఆస్ Son, did you know that?
0: Anandam Brahma, Anandam Brahma, Anandam Brahma annadu.
1: The son responded, bliss is God, bliss is God.
0: Anaga denini parishilam chesadu ee vyakti.
1: It means what is the
0: shariranni parishilam chesadu.
1: He has examined the body.
0: Annamayam dehamu.
1: Body is
0: pranamayamu, manomayamu, vijnanamayamu, anandamayamu. Ee panchakosamulu kudunu daanu parishilam chesadu.
1: He has examined all the 5 life sheets. That of the body, that of the mind.
0: Anandam vachetappudu inkeji naaku akkarledu.
1: When once he attained that blissful state,
0: samasta sadhanalu kudanu ananda nimittame salipetuvantivi.
1: For all spiritual endeavors, it's only for
0: kaani ippudu manam anubhavincheetuvanti aanandalu kshanabhanguralu.
1: But all the worldly happiness is momentary.
0: Idi aanandalu kaadu.
1: You cannot call it bliss.
0: Kaani అది నిత్యానందం.
1: దట్ ఇస్ ఎటర్నల్
0: యోగానందం.
1: దట్ ఇస్ వన్ ఆఫ్ యోగ.
0: పరమానందం
1: సుప్రీం.
0: అద్వైతానందం
1: నాన్ డ్యువల్.
0: సచ్చిత్ ఆనందం.
1: అండ్ దట్ ఇస్
0: ఆత్మానందం.
1: దట్ ఇస్ వన్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అది ఒక్క దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
1: బ్లిస్ యు విల్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్, బట్ నోవేర్.
0: కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములను కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు, అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
1: Therefore God has willed to create man who will certainly investigate and explore all the 5 life sheets until he reaches the state of bliss.
0: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేత్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
1: Therefore out of all the sheets, that are the food, the life,
0: శరీరం కంటే ప్రాణం చాలా లైట్ గా ఉండేటువంటి చులక.
1: అండ్ దిస్ లైఫ్ ఇస్ లైటర్ దాన్ ద బాడీ.
0: తేలికి అయినటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ లైట్.
0: ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలిక అయినటువంటిది.
1: ద మైండ్ ఇస్ లైటర్ స్టిల్.
0: ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలిక అయినటువంటిది.
1: ద స్పిరిట్ ఆఫ్ అవేర్నెస్ స్టిల్ లైటర్.
0: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలిక అయినటువంటిది. సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
1: అండ్ దిస్ బ్లిస్ ఇస్ వెరీ వెరీ లైట్, ఎక్స్ట్రీమ్లీ లైట్.
0: ఈ ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. From supreme state of bliss, he comes to
0: prajna. Kaniya driving atani teliyatam ledu, reverse gear vesadu.
1: But he has put reverse gear.
0: Vachadu tirigi prajnanamku.
1: And he reaches that prajna.
0: Prajnanam tu tirigi manomaya kosaniki vachadu.
1: And then he has come down to the sheath of life.
0: Ee manomaya kosam nunchi pranamaya kosaniki vachadu.
1: And then he has come to the sheath of life.
0: Ee pranamaya kosam nunchi dehamayaniki digipoyadu.
1: And finally he has come down to the level of the
0: body. Annitiki dehame dehame dehame mukhyamu. Aa sthitiki vachindi ee naati manavattam.
1: Therefore a human being has come down to the level of the body today.
0: Enta unnata sthayiki povalani brahma srishtinchado ee manavuni oka sankalpam antatiki ado sthayiki digibadi poyadu.
1: God intended exalted position for mankind.
0: Shariranni telusukodaniki mana chaduvulu enduku?
1: Why should we study to know the body?
0: Chetilo unna kankani chuttaniki addam enduku neeku kavali?
1: In order to see the bangle, why do you need the mirror?
0: Adhe vidhamgane,
1: similarly,
0: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహాన్ని గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు.
1: ద స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ నీడెడ్ టు నో ద డివినిటీ అండ్ ఇట్స్ నాట్ నెసరీ ఫర్ ద బాడీ.
0: ఈ దేహమంతా కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము.
1: బట్ టుడే వి ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్.
0: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
1: వి టేక్ ఇట్ ది ఇన్స్ట్రుమెంట్ యాస్ ది ఎండ్.
0: ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంతసేపు?
1: How long the convenience of the body lasts?
0: ఒక్క చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: A small example.
0: ఆకలి అవుతుండాలి.
1: You are hungry.
0: ఆకలి అవుతుండాలి అని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు.
1: As you are hungry, immediately go to the canteen.
0: 2 rupees ఇచ్చేసేసి ఒక చపాతి, 2 rupees ఇచ్చేసి ఇంకో చపాతి, 2 rupees ఇచ్చి ఇంకో చపాతి, 3 chapatis 6 rupees తీసుకున్నావు.
1: You paid 6 rupees and purchased 3 chapatis.
0: తిన్నావు.
1: You ate.
0: బాగున్నాడు నేను ఇప్పుడు అనుకున్నాడు, చాలా సంతోషించాడు.
1: ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 chapatis.
0: ఎంతసేపు ఈ ఆనందం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: తిరిగి ఆఫ్టర్ 2 hours కు తిరిగి కావాలి.
1: ఆఫ్టర్ 2 hours అగైన్ హిల్ బి హంగ్రీ.
0: ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
1: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
0: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
1: సో వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్ ఇన్
0: ఇట్ మిషన్.
1: ఇట్స్ ఎ మెషిన్.
0: ఈ మిషన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
1: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?
0: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
1: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
0: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువు అయినటువంటి సైన్స్ లేకు వచ్చి దిగిపోయినారు.
1: This bliss is subtlest of all and we have come down to the scientific knowledge.
0: Aa science nunchi marinta bharamainaatunte okka manasu daggariki vachi cheripoyinaru.
1: And still we have come to a heavier level.
0: Aa manasunu Arjunude bharinchukolekapoyadata.
1: Even Arjuna could not control his mind.
0: Chanchalam hi mana Krishna pramadi balavadrudam.
1: The mind
0: Krishna,
1: is
0: emti ee manasu okka prabhavam.
1: Krishna, what a mystery, what the effect of the mind.
0: Chanchalam hi oka chalamaina ni oka nimishamlo ina urku undadu.
1: It is never steady and stable.
0: Oka kotikaina oka sthirattam undi gaani ee oka manasuku sthirattam lekunda pothundadi. Chanchalam hi mana Krishna pramadi balavad drudam. Balamainatundi pramadamainatundi chaala drudamainatundi anta bharamainatundi ee manasu.
1: Mind is strong, dangerous and very heavy.
0: Dani valle manavulu aneka vidhamainatundi oka కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, చివాట్లకు, అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు.
1: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మాయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
0: చదువుతున్నాడు, ఎన్ని గ్రంథాలు చదువుతున్నాడు.
1: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
0: ఈ చదివేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
1: One has to understand the goal and the purpose in reading books.
0: ఒక భగవద్గీత ఎవరైనా మీకు ఇచ్చినారంటే,
1: ఇఫ్ ఎనీవన్ గివ్స్ యు భగవద్గీత,
0: ఆ భగవద్గీతకు మొట్టమొదటి నమస్కారం చేస్తావు.
1: First, you pay your respects to Bhagavad Gita book.
0: తలపైన పెట్టుకుంటావు.
1: You keep it on the head.
0: హృదయానికి హత్తుకుంటుందావు.
1: You also hug it.
0: తెరిచేసేసి దాన్ని చదవడం ప్రారంభించావు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవ సేవ ఇవ కుర్వత సంజయ.
1: You open Bhagavad Gita and start reading the first verse over there.
0: ప్రతి దినం కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు.
1: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్గీత.
0: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ థీస్ టుడే.
0: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
1: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ హీ విల్ కీప్ ఇట్ దేర్ ఇన్ శాంక్చురీ సాంక్చురీ.
0: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
1: అండ్ హీ విల్ ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్.
0: అన్ని మర్యాదలు చేస్తున్నావు.
1: అండ్ ఎక్స్టెండ్స్
0: ఆల్ రెస్పెక్ట్స్. కానీ ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
1: బట్ వాట్ ది యూస్? హీ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హీ రీడ్స్.
0: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
1: బట్ యూ రెస్పెక్ట్ ద బుక్.
0: కాగితాలను గౌరవిస్తున్నావు.
1: యూ రెస్పెక్ట్ ద పేపర్.
0: కాగితాలను పూజిస్తున్నావు.
1: యూ వర్షిప్ పేపర్.
0: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
1: లెటర్స్ దేర్.
0: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు.
1: బట్ యూ డోంట్ డిరైవ్ ద జాయ్, ద బ్లిస్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదం కానీ, ఇతిహాసం కానీ అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టేది నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తమే ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
1: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ బి దట్ బి ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్ దే మస్ట్ బి ప్రాక్టీస్.
0: సాయి సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటుంది.
1: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
0: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
1: దే సే స్వామి వేర్ రీడింగ్ ఎవ్రీ డే.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
0: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించింది.
1: డూ యూ థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
0: ఆచరించే నిమిత్తమై.
1: ఓన్లీ టు ప్రాక్టీస్.
0: దాంతో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
1: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: వాడికి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
1: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
0: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
1: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్.
0: చెప్పాడు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
1: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్ హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
0: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీన్ని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోల్డ్ పోలేదే. దాన్ని వేసి అనుభవించాలి కదా.
1: హీ సింప్లీ రిపీటెడ్ వాట్ దిస్ విలేజ్ డాక్టర్ సెడ్ దట్ హీ హస్ టు సింప్లీ స్వాలో ద పెప్పర్ లైమ్ అండ్ జింజర్. హీ రిపీటెడ్ బట్ యట్ హీ ఇస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఎయిమ్.
0: అదే విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
1: యు ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ ఆల్ దట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద బుక్ బట్ యు ఆర్
0: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టీస్ యూ విల్ బి రివార్డెడ్.
0: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: ఎవరు దానిని సరిగా గుర్తించటం లేదు.
1: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్.
0: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
1: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
1: ఆల్ ఎలిమెంట్స్.
0: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
1: When once you know the truth, you'll be free from all troubles in a moment.
0: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు. కానీ భగవంతుని చేతిలో ఉందో లేదో తిరిగి అనుమానం.
1: You pray to God, God, you should only protect me. But yet you doubt whether.
0: బైబిల్ లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
1: Their Bible mentions of one doubting Thomas.
0: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
1: There's only one who betrayed.
0: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్.
1: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ డౌటింగ్ థామస్.
0: షిరిడి లోపల,
1: దేర్ ఇన్ షిరిడి,
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: 1916 లోపల, 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
1: దేర్ ఇస్ ఎ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
0: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
1: The son-in-law of Lakshmibai Bhuti constructed a temple.
0: ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
1: వాట్ ఫర్ దట్ టెంపుల్ బిల్ట్ ఓన్లీ ఫర్ టు ఇన్స్టాల్ కృష్ణ.
0: కానీ బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
1: బాబా వాస్ పోస్ట్పోనింగ్ దట్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్.
0: ఒకనాడు పెద్ద తుఫాను వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎ సైక్లోన్ వన్ డే.
0: భరించుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ బేర్ దట్.
0: వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి.
1: అండ్ దెన్ హెయిల్ స్టోన్
0: పరిచేసేటువంటి వాళ్ళు, ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు.
1: ద విలేజర్స్ అండ్ వర్కర్స్ దేర్
0: ఈ మఠంలో ఆ మఠంలో ఆ మఠంలో అన్నిట్లో కూడా ఛత్రంలో కూడా దిగేశారు.
1: అండ్ దే జస్ట్ డ్రాప్ ఎవ్రీవేర్ దే గాట్ దెంసెల్ఫ్స్ స్కాటర్డ్.
0: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుండాలి, చౌట్రి.
1: దేర్ ఇస్ అ ద్వారకామాయ, ఏ స్మాల్ చౌట్రి.
0: ఎక్కడ చిన్న ఒక మనిషి చిక్కేంత స్థలం చిక్కే అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
1: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్
0: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
1: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
0: ద్వాపర యుగం లోపల,
1: ఇన్ ద్వాపర ఏజ్,
0: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
1: జస్ట్ ఎస్ ది కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ ప్రేడ్ ఎట్ ద టైమ్ వెన్ దర్ వాస్ రెయిన్ ఆఫ్ స్టోన్స్ బికాస్ ఆఫ్ బ్రహ్మ ఓవర్ దేర్ ఆల్ ప్రే టు కృష్ణ. దిస్ డే దే ప్రే టు షిరిడీ.
0: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖగా దేఖగా
1: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: ముందుకు పోయాడు, స్తంభాన్ని పట్టుకుని కొట్టాడు.
1: హి హడ్ హిట్ ది పిల్లర్ ఓవర్ దేర్.
0: అయ్యా చాలు ఇంక నీ యొక్క రౌద్రము.
1: హి సెడ్ yes it is enough is enough.
0: ఇంక నీ శాంతి పొందు.
1: పాసిఫై, కామ్ డౌన్.
0: సేపు నీవు గోదావరిని ఉపయోగపెట్టావు.
1: యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ యువర్ ఫ్యూరీ.
0: అప్పుడు అందరూ భయపడిపోయారు.
1: ఆల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: యూ. నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
1: ఆల్ హావ్ కమ్ టు నో యు.
0: తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు, నీకు అధిక ప్రసంగంగా పోతున్నావు నువ్వు.
1: ఆల్ హావ్ నోటీస్డ్ యువర్ పవర్. డోంట్ బి టూ మచ్ నౌ.
0: చల్లబడు.
1: కామ్ డౌన్.
0: క్షణములో ఆగిపోయింది.
1: ఎ మూమెంట్ ద హోల్ రెయిన్ స్టాప్డ్.
0: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
1: Some of you must have forgotten. Remind yourself.
0: 2 days ముందుగా,
1: 2 days earlier,
0: నేను ప్రారంభించేకు ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసింది. ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
1: బిఫోర్ భగవాన్ కమెన్స్ ద డివైన్ డిస్కోర్స్ దేర్ ఇస్ అ ఫైన్ యూ ఫైండ్ ద హెవీ
0: చాలా గాలి చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
1: అండ్ దిస్ హెవీ రెయిన్ ఆల్ ఓవర్.
0: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి లోపల రాండి అని పిలిచాను.
1: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
0: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
1: All outsiders came in walking set and rain stopped.
0: Evvaru kanipettaledu.
1: Nobody noticed it.
0: Ade vidhamgane
1: like
0: ade shirdi lopala,
1: there in shirdi,
0: booti mandiram lopala,
1: in that booti temple,
0: akkada agni gundam untundadi.
1: There is fireplace.
0: Evvaru ee pichi pichi bhaktulanta vastuntaru. Ekku mandi aadavande pichi ekkuva.
1: Many, many mad devotees, women in particular.
0: కట్టెలు కట్టంత కట్టెలు కట్టి ఉంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది.
1: దే పర్చేస్ ది హీప్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ పుట్ ఇట్ దేర్ ఇన్ ద ఫైర్ ప్లేస్.
0: ఇది ఎంత వరకు వస్తుంది, ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
1: దే డోంట్ థింక్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫైర్.
0: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
1: దే విల్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ దే ఆర్ ఆఫరింగ్ సమ్
0: వేసారు. కట్టెలు కొన్నారు, అందరూ దాంట్లో పడేసేసారు.
1: దే ప్లేస్ ది ఫైర్ వుడ్ ఓవర్ దేర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
1: అండ్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
0: శ్యామ్ వచ్చాడు.
1: శ్యామ్ కేమ్.
0: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
1: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
0: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
1: అండ్ హీ సెడ్ వాట్ వాట్ హ్యాపెండ్.
0: దేఖో
1: సి
0: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
1: అండ్ దేర్ ది God of fire manifested in front there.
0: Ayana pratyaksham ayyadu chuche vaallu evaru unnaru ikkada.
1: Who are there to see him?
0: Evaru leru ikkada.
1: None were there.
0: Appudu cheppadu.
1: Then he said,
0: "Ayya, evaru lenappudu nee pradhabam enduku chupistavu ikkada?
1: When no one is here, to whom are you exhibiting your power?
0: Neeku evaru buddhi cheppetunte vaallu lekapothunnaru.
1: There are none here to teach you a
0: lesson. Avasaramaina daggaranta nee yokka prabhavam chupinchali kaani avasaram leni daggaranta kuda nee prabhavam enduku?
1: Show your power where it is necessary, not unnecessary.
0: ఆ స్తంభాన్ని పట్టుకుని రెండు కొట్టాడు.
1: అండ్ దెన్ యూ హడ్ హిట్ ద పిల్లర్ ఓవర్ దేర్.
0: క్షణములో అగ్నంతా చల్లారి.
1: అండ్ ద ఫైర్ ఎక్స్టింగ్విష్డ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: అనగా ఏమిటి, ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణము లేకుండా కార్యం జరగదు.
1: ఇట్ మీన్స్ ఎవ్రీ ఎలిమెంట్ హెస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: గంగానది ఒడ్డును పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా? వీడి వీటి ఇవ్వటం గంగా నది ప్రవహిస్తూనే ఉంది.
1: Will anybody offer water standing by the side of the Ganges river? There is river already there.
0: ఇంకా చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల మరింత పిచ్చివారుగా తయారైపోయినారు ఈ పండితులే.
1: In this age of Kali, many madcaps are there, more scholars.
0: ఏమిటో అది ఒక పెద్ద ఒక అమాయకత్వమైనటువంటి ఒక ఆచారంగా ఉంటుంటారు.
1: It is one a kind of ignorant, innocent ritual.
0: గంగాజలం తీసుకుంటారు.
1: They'll just collect water.
0: కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసు ఇవన్నీ ఎక్కడి నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతల సొత్త, అప్పల సొత్త, మామ సొత్త. గంగజలం గంగకే వేస్తున్నారు.
1: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are
0: they offering?
1: Because of such meaningless rituals, atheism is
0: increasing.
1: For everything we should show a proper reason.
0: And it should
1: be accepted by everybody.
0: ఆధ్యాత్మిక తత్వం నందుకు ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: It's only possible for God to convince.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
1: In this modern age, even a tiny thought will put a question.
0: చిన్న చిన్న పిల్లలు,
1: very young boys,
0: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
1: They will ask, what is creation?
0: వాడికి సృష్టి అంటే ఏమో తెలీదు.
1: He doesn't know what.
0: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
1: But yet you will put a question.
0: నా సృష్టి అంటే పుట్టడము.
1: This creation
0: అంతేనా అని వెళ్ళిపోతాడు.
1: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
0: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: వి హావ్ కమ్ డౌన్ టు దట్ పూర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
1: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
0: అప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
1: Then you will have value attached to it.
0: అది లేకుండా ఉన్నంత వరకును ఈ ర్యాబిట్ కి ఇచ్చినట్టు 5 రూపాయలు కూడా ఇవ్వరు దీనికి.
1: Till then we will not have the value of 5 rupees at least of that of a rabbit.
0: ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది పిల్లలు వేరే అనుకోకండి.
1: A very small
0: lesson. చిన్న చిన్న కథల తోపల్నే పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: In this, through these small stories, you will be able to know the inner
0: significance. Govinda Damodara, Narayana Govinda Damodara. Narduru, neem panledu paatledu.
1: Narada has no other job to do other than to sing the glory of God.
0: Ye pani ledu itaniki.
1: No work whatsoever.
0: ఈ త్రికాలం ఎందుకు కూడా నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి.
1: హి సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: వెళ్ళాడు వైకుంఠానికి, వెళ్ళాడు
1: రీచ్ వైకుంఠ.
0: నారాయణ నమస్కారం అన్నాడు.
1: హి డిడ్ నమస్కార్ టు నారాయణ.
0: మంచిది నారదా కూర్చో అన్నాడు.
1: హి సెడ్ ఫైన్ నారదా బి సీటెడ్.
0: ఏం నారదా,
1: నారదా
0: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుండదా? నీవు త్రిలోక సంచారివు కదా, నువ్వు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
1: ఓ నారదా, యు మూవ్ అబౌట్ ఇన్ త్రీ వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
0: క్షమించండి, కావలసినంత ఉంటుందా చెడ్డు?
1: హి సెడ్, పార్డన్ మీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
0: ఏమిటి చెప్తున్నావు? నారుడై కూడాను, బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞాన జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
1: నారాయణ సెడ్, దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
0: స్వామి
1: సెడ్, స్వామి,
0: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
1: Every morning,
0: మలమూత్రాలు విసర్జిస్తాడు.
1: Everyone excretes urine and feces.
0: అది ఎంత చెడ్డది.
1: What bad matter it is.
0: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
1: విష్ణు వాజ్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
0: ఏమిటి?
1: వాట్
0: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
1: నారద, డు యు థింక్?
0: చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్.
0: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
1: యు ఆర్ మ్యాడ్ నౌ.
0: అది చెడ్డది కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్,
0: చాలా మంచిది అన్నాడు.
1: ఇట్స్ వెరీ గుడ్, హి సెడ్.
0: ఏమిటి నారాయణుడు ఎట్ట చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
1: నారద సరి, నారాయణ సేసో వాట్ ఆర్ ఐ టు సే ఎనీథింగ్ ఎల్స్?
0: నన్ను అడగవద్దు.
1: డోంట్ ఆస్క్ మీ.
0: దాన్నే పోయి నువ్వు అడుగు.
1: హీ సెడ్, యూ గో అండ్ ఆస్క్ ద ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
0: ఇంకేం చేసేది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
1: In absolute obedience to Narayana's command.
0: మలం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
1: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
0: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
1: హి వాస్ జస్ట్ గోయింగ్ ఓవర్ దేర్ టు ఆస్క్.
0: ఆ మనం చెప్పింది నారద దూరం దూరం దూరం దూరం అనింది.
1: ద డర్టీ మ్యాటర్ సెడ్ నారద కీప్ ఆఫ్ కీప్ ఎ డిస్టెన్స్.
0: ఏమిటి నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
1: వాట్ ఐ షుడ్ కీప్ myself at a distance from you, what is it you want me to go away from?
0: Enduku nannu dooram untunnaavu antunnaru Naradudu.
1: Why do you say so? Ask Narada.
0: Narada,
1: Narada,
0: ninnati dinam ratri,
1: last night,
0: pavithramaina perugga undinanu, pavithramaina paaluga untunnanu, parishuddhamaina annanga untunnanu, enni vidhamainatundi madhuramainatundi padarthaluga unnanu nenu untunnanu, bhagavantuniki naivedyam cheseetundi oka arhata kuda nu kaligi undeetundi danni.
1: Last night I was in the form of that sacred curd and the milk and sweets and a sacred offering to God. Till last night I was like that.
0: Kani okkaturi ee manishtho naaku samyogam jarigindha naaku ee gati pattipoyindi.
1: Because of my association with your body, this is my situation.
0: Inka rendavu turi patti inka naaku ee gati avutundo
1: and
0: kanuka meer dooram pondi.
1: If I am to associate myself with you for the second time, what is kept in store for me? Please get away again.
0: Kanuka ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్లే కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
1: దిస్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
0: ఈ అసోసియేషన్ ఉంటుంది. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
0: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమిదో పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటది.
1: ఇఫ్ యూ పుట్ పికిల్స్, మ్యాంగో పికిల్స్, సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్, ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
0: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
1: బట్ ది సేమ్ పికిల్ వెన్ ఇట్ ఈస్ జస్ట్ పార్టేకన్ ఇన్ ద మార్నింగ్, బై ఈవినింగ్ ఇట్ విల్ బి హారిబుల్.
0: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
1: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
0: ఫ్లవర్ మిల్.
1: ద ఫ్లవర్ మిల్,
0: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటది పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
1: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యూ పుట్ వీట్ దేర్ యూ గెట్ ద వీట్ ఫ్లోర్.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ పుట్ రైస్ ఓవర్ దేర్ యూ గెట్ రైస్ ఫ్లోర్.
0: పైన బేడర్ వేస్తే బేడర్ పిండి వచ్చేస్తుంది.
1: అండ్ యూ పుట్ దేర్ దాల్ అండ్ యూ గెట్ ద ఫ్లోర్ దేర్.
0: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మలంగా మారిపోతుంది.
1: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
0: విరక్తిగా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఫ్లవర్ మిల్ బెటర్.
1: ఫ్లవర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది
0: జగ్గు బెటర్.
1: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్.
0: కానీ దానికంటే హీనమైనటువంటి ఈ దేహం.
1: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్.
0: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము?
1: దెన్ వై షుడ్ వి రెస్పెక్ట్.
0: దాంతో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దట్ ఇస్
0: దేహమే ప్రధానమని అనుకోకూడదు.
1: నాట్ దట్ బాడీ
0: దేవుడు లేని దేవాలయం మనకెందుకు?
1: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్?
0: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ దిస్
0: ఆ దేవుని నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను.
1: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి.
1: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బిహైండ్ ఆల్ ద మైండ్, ద బాడీ, ది ఇంటలెక్ట్, ద ఇన్నర్ సెన్సెస్ విల్ బి సాంక్టిఫైడ్.
0: ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ అటాచ్మెంట్ టు ద బాడీ షుడ్ బి డైరెక్టెడ్ టు.
0: అది మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన.
1: దట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్ స్టార్ట్ టుడే.
0: అంతేకాని ఏదో భజన చేయటం, భజన చేసుకోండి ఉన్నంత వరకు, ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే.
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ షుడ్ డూ ఎవ్రీథింగ్.
0: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము.
1: సపోజింగ్ యూ హావ్ గాట్ వెరీ గుడ్.
0: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది.
1: ఎస్ యూ గాట్ ది ఫ్రూట్.
0: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది.
1: సో లాంగ్ ఇట్స్ అన్ రైప్ ఇట్ విల్ బి సావర్.
0: ఫలమైన తర్వాతనే దాని మధురం ఏమొచ్చేస్తుంది.
1: వన్స్ ఇట్ ఇస్ రైప్ ఇట్ విల్ బి స్వీట్.
0: మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణ మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: అంటిల్ యూ రీచ్ ద స్టేట్ ఆఫ్ రైపెనింగ్ ఆర్ మెచ్యూరిటీ యూ షుడ్ కంటిన్యూ ఆల్ దిస్ పాత్.
0: కానీ లక్ష్యాన్ని మాత్రం మర్చకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది అల్టిమేట్ పర్పస్.
0: దాన్ని పొందాలి.
1: వి షుడ్ అటైన్ దట్.
0: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ టు ద బాడీ, వి షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్, ఆత్మ.
0: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా చిక్కుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
1: దెన్ వి షుడ్
0: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ వి షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.
1: అండ్ వి షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్.

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ అన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో 2 మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండా గరుడైన కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎనీ.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడా నువ్వు సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంగ
0: ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో 2 మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండా గరుడైన కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్

0: దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు, ఎట్టి కష్టములకు, ఎట్టి విచారములకు ఏమాత్రము వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
1: Throughout the tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana intensely.
0: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
1: That is the power in this sacred thought that could ultimately take him to the level of a star.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను వయసు కాని, శక్తి కాని, సామర్థ్యములకు కాని ఏమాత్రము విచారించక దృఢ విశ్వాసముతో సాధనను సలిపిన ఆ కార్యము చక్కగా సఫలీకృతం కాగలదు.
1: సో ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై కన్సిడరేషన్ సచ్ యాజ్ ఏజ్, కెపాసిటీస్. ప్రొవైడెడ్ హి హస్ గాట్ ఫుల్ ఫెయిత్, హిల్ బి ఏబుల్ టు అకంప్లిష్.
0: ఎంతమంది చరిత్రలో మీరు విని ఉంటారు,
1: యు మస్ట్ హావ్ హర్డ్ ఇన్ సెవెరల్ హిస్టరీస్,
0: గొప్ప గొప్ప మహనీయులు కూడాను అనేక సంవత్సరములు తపస్సును ఆచరించి కడపటికి ఆ తపస్సు యొక్క శక్తిని కూడా కోల్పోయి నిరాశకు గురి అయి నిస్పృహతో జీవితాన్ని కొంతవరకును వ్యర్థము గావించుకుంటూ వచ్చారు.
1: యు మస్ట్ హావ్ సర్టన్లీ నోన్ దిస్ హిస్టరీ ఆఫ్ సర్టన్ నోబుల్ సోల్స్ హూ హావ్ టేకెన్ పెనెన్స్ బట్ యెట్ they had to end up their lives in frustration and disappointment.
0: Aneka paryayamulu tapasu aacharinchi kadapatiki oorimi lekapovatam chethanu chamamu lekapovatam chethanu tana tapasshaktini kolipoyi tirigi tirigi tapassunaku velataniki prayatnistu vachadu.
1: Though sage Vishwamitra did penance repeatedly time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
0: Prati rangamulu kudunu సాధన అత్యవసరం.
1: ఎవ్రీ ఫీల్డ్ రిక్వైర్స్ ప్రాక్టీస్.
0: అనగనగ రాగమతిశయిల్లుచు నుండు తినగ తినగ వేపతియనుండు.
1: ఇఫ్ యు రిపీట్ అగైన్ అండ్ అగైన్ యూ కెన్ పిక్ అప్ ది ట్యూన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ మ్యూజికల్ ఫార్మ్.
0: ఈనాటి భజనలో పాడేటువంటి విద్యార్థులు కూడాను ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
1: Singers, as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
0: Durvasudu mahashakti sampannudu.
1: Durvasa is highly powerful.
0: Mahatapas sampannudu,
1: the one of deep penance.
0: Kani atani yandu chamamu aneetvantidi durbini betti chuchina gaani kanipinchadu ekkada.
1: Even if you watch with the help of a lens, we don't find this control over the senses a fraction.
0: Ataniki అతి కోపము,
1: హి ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫియర్.
0: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ ఇన్ హిమ్.
0: కనుకనే అతని పేరుకు ఏమాత్రమూ కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
1: దేర్ఫోర్ దుర్వాస హాస్ నాట్ ఎర్న్డ్ ఎనీ రిప్యూట్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: కారణం శాంతిని లేకపోవటమే.
1: ద రీజన్ ఇస్ హి హాస్ నో పీస్.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
1: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
0: Chamam kudanu atyavasaramu.
1: Along with peace, forbearance is also required.
0: Chama satyamu chamadhammamu chama vedamu chama ahimsa.

0: పెంచాలి.
1: Therefore we have to understand the nature of love and conduct ourselves.
0: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
1: This boy said, life is love, enjoy it.
0: Life is a dream, realize it.
1: Life is a dream, realize it.
0: కాని ఏది డ్రీమ్?
1: What is a dream?
0: Life అంతా డ్రీమే.
1: Whole life is a dream.
0: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
1: You have been listening to Bhagwan's discourse in this broad daylight, daytime.
0: ఇది డ్రీమ్ కాదు.
1: This is not a dream.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You see with your eyes.
0: చెవులతో వింటున్నాము.
1: You listen with your
0: ears. మనస్తో అనిపించుకుంటున్నాము.
1: You also think with your mind.
0: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాము.
1: And your heart melt listening to the talk.
0: ఈ మార్పులు కూర్పులన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
1: All these changes are direct evidence.
0: అని మీరు భావిస్తున్నారు.
1: Though you feel.
0: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
1: To what extent it is a direct proof?
0: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత,
1: after taking your dinner, when you sleep,
0: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
1: All that you see will vanish.
0: ఆ స్వప్నం లోపల అనేక విధములైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
1: There in the dream again, you are put to loss, profit,
0: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమ్ వుడ్ లాస్ట్ అంటిల్ యు ఆర్ ఇన్ దట్ స్టేట్.
0: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
1: ద మూమెంట్ యు ఆర్ అవేక్ ఎవ్రీథింగ్ టర్న్స్ ఎ లై.
0: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
1: Therefore in the day dream, daylight, you don't have any dream. There in the dream, you don't have any
0: dream
1: experience either.
0: ఈ పగటి అనుభూతిని మనకు ఏ మాత్రం కూడాను స్మరించవు.
1: There in the night dream, you don't think of your day to day experiences.
0: కాబట్టి ఇది డే డ్రీము, అది నైట్ డ్రీము.
1: Therefore this is day dream and there's a night dream.
0: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
1: In this day dream there's no night dream.
0: Night dream లో డే డ్రీమ్ లేదు.
1: There in the night dream there's no day dream.
0: కానీ నైట్ డ్రీమ్ డే డ్రీమ్ లో రెండింటిలో కూడా నీవు ఉన్నావు.
1: However, both in the night dream and the day dream, you are there.
0: Kanukane, you are omnipresent.
1: So you are omnipresent.
0: Kanuka, ivu rendu kuda nu dream de.
1: So both are dream.
0: Kanukane, ratri pagalu rendu dream lainappudu, life is dream.
1: So when day and night are equally dreams, life is a dream.
0: Kanukane, realize it.
1: Realize it.
0: Adi a religion.
1: That's religion.
0: Religion anaga, realize is religion.
1: To realize is religion.
0: ఏది సత్యము అని గుర్తించడమే మన యొక్క రిలిజన్.
1: To know the truth is religion.
0: ఈ అన్నింటికను కూడాను ప్రేమనే ప్రధానము.
1: For all, love is essential.
0: కఠినమైన అడవులు యందు, క్రూర మృగములు సంచరించేటువంటి కారడవులు యందు అనేక మంది ఋషులంతా కూడాను తపస్సు చేస్తూ కాలం గడుపుతూ వచ్చారు.
1: In thick forests, full of wild animals, you find sages doing penance.
0: అనేక విధమైన క్రూర మృగములు అంతా కూడా అందులో సంచరిస్తూ వచ్చాయి.
1: యు ఫైండ్ ఆల్ క్రూయల్ వైల్డ్ యానిమల్స్ మూవ్ అబౌట్ ఇన్ ద
0: కానీ ఋషుల దగ్గర ఏ పిస్టల్ కానీ, ఏ తుపాకులు కానీ, ఏ కత్తులు కానీ, ఏ యొక్క ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు.
1: తేజస్ డు నాట్ క్యారీ విత్ దెమ్ పిస్టల్స్ ఆర్ రైఫిల్స్ ఆర్ స్వోర్డ్స్ ఆర్ నైవ్స్.
0: కానీ ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడోలయందు.
1: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
0: Itti kroora mrugamulu chusi rishulu bhayapadaledu, rishulu chusi mrugamulu bhayapadaledu.
1: These wild animals are not afraid of the saints, nor the saints of the wild animals.
0: Rishulu yendu paripurna prema undatun chetane aa prema prabhavame ee kroora mrugamulu yendu kodanu sancharinchi tadwara kroora mrugamulu kodanu prema swaroopane dharinchayi.
1: The saints are embodiments of love, and the effect of love has gone down, percolated into the wild animals around.
0: Kanukane yetti sangamo atti prabhavam manlo aavirbhavistuntadi.
1: As is the company, so is the effect.
0: Kanukane, tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you
0: manu
1: are.
0: Manu manchi varato sahavasam chesinappudu mana gunamulu kudanu manchivigane untayi.
1: When once we are in good company, we will have good qualities.
0: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
1: Of all, love is important.
0: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
1: We have to live in love.
0: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ ఆంటోని ఉండేటువంటి వాడు.
1: There in Italy, a very great violinist, by name Anthony was living.
0: ఈ అంతోనీ వైలెన్ అంటే చాలా గొప్ప పేరు.
1: And the violin of Anthony was highly reputed.
0: కానీ ఒకనాడు ఈ ఒక్క వైలెన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
1: Anthony takes one full year to make one violin.
0: అతని స్నేహితులు వచ్చి, అంతోనీ నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరంలో ఒక వైలెన్ తయారు చేస్తే దీనివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
1: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
0: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
1: How can you take care of your family?
0: నీ కారణం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
1: How can you live in peace?
0: అప్పుడు అంతోనీ చెప్పాడు.
1: Then Anthony said,
0: My friend, పరమాత్ముడు పూర్ణస్వరూపుడు.
1: God is full.
0: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
1: God is full.
0: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
1: As God is one of perfection, whatever man does should be one of perfection too.
0: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
1: There only God, who is the embodiment of perfection, will be satisfied.
0: కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వైలెన్ చేయటం లేదు.
1: I don't make this violin to satisfy my family.
0: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వైలెన్ చేయటం లేదు.
1: I am not making this violin for my happiness.
0: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వైలెన్ చేస్తున్నాను అన్నాడు.
1: I make this violin to satisfy God, who is embodiment of perfection.
0: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
1: So every man, whatever he does,
0: దీనిని పురస్కరించుకునే వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నది.
1: Therefore it is said that all actions must be offered so as to please God.
0: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
1: సో ఇఫ్ వి డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విత్ ఇన్
0: ఓర్పు లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
1: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్ బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
0: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
1: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: కనుక మనం చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ సో యాస్ టు ఆఫర్ ఆల్ అవర్
0: యాక్షన్స్. ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
1: Doesn't matter even it, but we
0: are small. అదంతకును మనము భగవంతుడు ఎప్పుడును క్వాలిటీ చూస్తాడు కానీ క్వాంటిటీ చూడడు.
1: God will go by the quality and not quantity.
0: గంగ గోవు పాలు గంటడైనన్ చాలు కడవడైన ఏల కరము పాలు.
1: It's enough if you got spoonful of the water of Ganges, of the cow milk. Why barrels of donkey milk?
0: కనుకనే మనము ఎంతో గొప్ప సాధన చేస్తున్నాము. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను, ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కానీ ఎంతసేపు మనసు నిలిచింది?
1: యు సే దట్ ఐ యామ్ ఇన్ మెడిటేషన్.
0: ఒక్క క్షణమైనా మనసు నిలవలేదు.
1: యు కెనాట్ కంట్రోల్, కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: నీవు వ్యర్థం చేస్తున్నావు.
1: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
0: కనుక నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలే కాదని భావించు.
1: టేక్ ఎవ్రీ వర్క్ యాజ్ గాడ్స్ వర్క్.
0: ఇది సరి అయినటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
1: దిస్ ఇస్ సాఫ్ట్, ఈజీ, కరెక్ట్, ఎగ్జాక్ట్ పాత్.
0: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
1: లీవింగ్ దిస్ ఈజీ పాత్, వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్?
0: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
1: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ యాస్ డివైన్.
0: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
1: సో వాట్ ఎవర్ యూ డూ విత్ దిస్ బాడీ, టేక్ ఇట్ దట్ ఇట్స్ గాడ్ హూ డస్ ఇట్.
0: చూచే కన్నులంతా కూడా తన ద్వారానే చూడగలుగుతుంది.
1: ఐస్ సీ బికాస్ ఆఫ్ గాడ్.
0: చెవులు కేవలం లౌడ్ స్పీకర్స్ మాదిరి కనిపిస్తున్నాయి కానీ ఆ చెవుల్లో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి దైవం యొక్క శక్తి.
1: ది ఇయర్స్ అపియర్ యాజ్ లౌడ్ స్పీకర్స్ బట్ ఇట్స్ ద డివైన్ పవర్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆడిషన్.
0: కనుక మన ఇంద్రియములు అన్ని కూడాను దైవ సంబంధమైనటువంటి ఒక కర్మేంద్రియములే.
1: సో ఆల్ అవర్ సెన్సెస్ ఆర్ డివైన్.
0: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మే డూ విత్ దీస్ సెన్సెస్ వీ షుడ్ డూ ఇట్ సో
0: ఎవరి తృప్తి కోసం చేస్తున్నామని విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
1: ఇఫ్ యు రియల్లీ ఎంక్వైర్ ఫర్ హూ సాటిస్ఫాక్షన్ యు ఆర్ డూయింగ్ ఇట్, యు నో ఫర్ యువర్ ఓన్.
0: తానంటే ఎవరు?
1: హూ ఆర్ యూ?
0: దేహమా తాను?
1: ఆర్ యు ద బాడీ?
0: కాదు.
1: నో,
0: దేహమే తానైతే దిస్ ది మై బాడీ అని ఎందుకు అనాలి?
1: ఇఫ్ యు ఆర్ ద బాడీ దెన్ వై షుడ్ సే దిస్ మై బాడీ?
0: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి?
1: ఇఫ్ యు ఆర్ ద మైండ్ వై షుడ్ యు సే
0: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు?
1: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై?
0: యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్.
1: యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్.
0: You
1: are the master.
0: కనుక మైండ్ సెన్సెస్ బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
1: సో మైండ్ సెన్సెస్ బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడా అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
1: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్, డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
0: ఎందుకు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి?
1: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాన్షియస్,
1: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
0: కనుకనే సర్వులు ఎందు కూడాను ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ దేర్ ఇస్ కాన్షియన్స్.
0: ఇదం జగత్, జగత్తంతా కూడాను దైవ స్వరూపమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all.
0: Chusara. Kanukane bhagavantudu evarindu unnante andari endu untunnadu.
1: If you say where is God, you'll know that he is in all.
0: Aithe
1: however
0: enduku kanipinchakoodadu?
1: Why don't you see him?
0: Pillalu meeku andariki telusunu.
1: All students
0: aneka rakamainatundi japamala untuntayi.
1: You find talisman japamala.
0: Konni tulasi japamala untuntayi.
1: You also have tulasi mala.
0: Konni lotus seeds japamala untuntadi.
1: And you also the mala made up of
0: konni rudraksha japamala untuntadi.
1: Some are made up of rudraksha.
0: Kaani konni spatika japamala untuntayi.
1: You also made of crystals.
0: Annintu endukodu daram okate cheri untundadi.
1: Whatever may be the one making of the
0: talisman oka daramu మనకు కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇస్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
0: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
1: నాట్ ద థ్రెడ్ ఆఫ్ వన్
0: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
1: నాట్ ఇన్ ఆఫ్ తులసి.
0: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
1: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
0: అందరికూడను మానవాకారులే.
1: So all are human in form.
0: కాని
1: బట్
0: అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి ఒక స్ఫటికం వలె ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
1: బట్ ద వన్ విత్ ద ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్ విల్ హెల్ప్ అస్ టు సీ ద థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ విదిన్ యాజ్ సంథింగ్ లైక్ ఎ క్రిస్టల్.
0: కనుకని సర్వులు ఎందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము.
1: సో ఇన్ ఎవ్రీవన్ దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ సూత్ర ఆఫ్ ప్రిన్సిపల్ దారమే.
0: సర్వులు ఎందు చేరి ఉంటుండాలి.
1: దిస్ థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్ క్లియర్.
0: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విదిన్.
0: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు, ధ్యానములు చేస్తున్నాడు, యోగానికి కూర్చుంటున్నాడు, అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
1: Today man has been undertaking the penance meditation yogic exercises. What is the use of all
0: mana yendunnatundi okka durgunamulu duralochanalu durbuddhulu povali.
1: We should see that we'll be free from all bad activities, bad thoughts.
0: Manavunaku pradhanamainatundi sutranni andinchetundi ramayanamu bhagavatamu bharatamu.
1: The main principles of life are revealed to us by these three texts.
0: రామాయణము భాగవతము భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
1: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
0: కామ క్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ సింబలైజ్ త్రీ క్వాలిటీస్.
0: రామాయణము కామము.
1: రామాయణ స్టాండ్స్ ఫర్ కామా డిజైర్.
0: అంటే ఏమిటి ఇంత పవిత్రమైనటువంటి చరిత్రను కామం అని చెప్తున్నారా అని మీరు విచారించవచ్చును, విచిత్రంగా వినవచ్చు.
1: యూ మే టేక్ ఇట్ ఫనీ వెన్ వీ కాల్ దట్ రామాయణ సింబలైజెస్
0: డిజైర్. ఈ రామాయణంకు మూల కారణము రావణుడే. రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం. రామాయణం అంతా కూడా రావణి యొక్క దుర్గుణమే కొట్టుకుంటున్నది.
1: ది ఎంటైర్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ రావణ, ద డిజైర్ ఆఫ్ రావణ.
0: కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే.
1: సో రామాయణ సిగ్నిఫైస్ దిస్ డిజైర్ ఆఫ్ రావణ.
0: క్రోధం అనగా భాగవతము.
1: క్రోధ
0: ఈ భాగవతంలో ఏమిటి ఉంటుండది?
1: హిరణ్యకశిపుడు
0: హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము.
1: హిరణ్యాక్ష ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యూర్ ఇన్ యాంగర్.
0: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏమాత్రం కూడా ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడా కోల్పోయాడు.
1: హిరణ్యకశిపు హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. దేర్ఫోర్
0: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
1: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
0: భారతము,
1: భారత
0: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా స్థలం కావాల్సినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
0: ఇతనే లోభి.
1: హి ఇస్ వన్ ఆఫ్ మై
0: మైజర్లీనెస్. లోభము, ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు.
1: దెర్ఫోర్ డిజైర్, యాంగర్, గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
0: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది.
1: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ.
0: రావణుడి గతి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెన్ టు రావణ?
0: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు,
1: రావణ విత్ ఆల్
0: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి,
1: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్,
0: తన రాజ్యమును, తన బంధువులను, తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
1: హి లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
0: ఇంకా హిరణ్యకశిపుడు.
1: దెన్ హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము, క్రోధము,
1: యాంగర్
0: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు ఈ మూమెంట్ హియర్స్
0: కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
1: హి డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిస్ ఓన్ సన్.
0: ఈ క్రోధం అనేది విచక్షణ జ్ఞానమే కోల్పోయింది.
1: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: కట్టగడబడికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
0: తాను అన్ని విధముల కూడాను అపకీర్తి పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు. సర్వశక్తి ఉంటుకున్నాడు.
1: అల్టిమేట్లీ హి గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్?
0: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
0: ఇంకా లోభము,
1: దెన్ ది గ్రీడ్.
0: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు,
1: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్.
0: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హి లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
0: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన, కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ హి హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
0: కృష్ణుడి పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు, కానీ
1: హి ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్.
0: విశ్వాసం లేదు.
1: నో ఫెయిత్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుని పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
1: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవస్, దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
0: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
1: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
1: దేర్ఫోర్ ద డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్,
0: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
1: There are a sort of doors towards spirituality.
0: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
1: They are closed completely.
0: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
1: They are the enemies to liberation.
0: ఏమిటి ఈ మోక్షము?
1: What is this moksha liberation?
0: ఈ మోక్షం ఎక్కడ? కైలాసమా లేక స్వర్గమా? ఇంకే విధమై వైకుంఠం నందుందా?
1: Is it kailasa or vaikuntha or heaven?
0: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి? మోహక్షయమే మోక్షము.
1: మోక్ష, the liberation means mohakshaya, detachment.
0: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం.
1: When we develop this detachment, it is direct liberation, moksha.
0: కనుకనే ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: At one time Narada asked Vishnu,
0: స్వామి,
1: స్వామి,
0: నేను నిరంతరం కూడాను మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
1: స్వామి, ఐ కమ్ అండ్ విజిట్ యూ టు హ్యావ్ యువర్ దర్శన్.
0: కానీ సమయం లోపల ఎమర్జెన్సీ, ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
1: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, అర్జెన్సీ,
0: మిమ్మల్ని మీరు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే, మీరు ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
1: ఇన్ ఆర్డర్ టు సీ యూ అండ్ సెండ్ ద మెసేజ్,
0: వైకుంఠం, కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
1: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
0: అప్పుడు విష్ణువు చెప్పాడు, నారద, నా అడ్రస్ నీవు రాసుకోమన్నాడు.
1: విష్ణు సెడ్, టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
0: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద,
1: నారద,
0: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
1: వైకుంఠ, కైలాస, హెవెన్, దే ఆర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: నా హెడ్ ఆఫీస్ మద్భక్త.
1: మై హెడ్ ఆఫీస్,
0: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ప్రతిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యే ఉంటుంటాను.
1: Wherever my devotees sing in praise of my glory, I install myself there.
0: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
1: In other places, I am like a statue that is taken in procession. In procession.
0: కాని తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద.
1: He says that he installed himself there.
0: కనుకనే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
1: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
0: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
1: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ఎ సింపుల్ హ్యూమన్.
0: అందరూ దైవ స్వరూపం.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఏరో పాంచ భౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వి హావ్ పుట్ ఆన్, వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాస్ హ్యూమన్.
0: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
1: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
0: ఉన్న సత్యాన్ని గమనించండి.
1: అండ్ నో ద ట్రూత్.
0: సత్య నిత్యాన్నిమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
1: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
0: కేవలం జీవితం అంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన దీని ఎందే కాలం గడపటం.
1: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండెంట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: అంతా తన యొక్క ప్రేమనే.
1: ఎవ్రీథింగ్ ఈజ్
0: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
1: యు కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫామ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
0: ప్రేమకు రూపమే లేదు.
1: లవ్ హాజ్ నో ఫామ్.
0: ప్రేమ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
1: యూ కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
0: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఓషన్ హ్యాస్
0: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
1: స్కై హ్యాస్ లిమిట్.
0: కానీ ప్రేమకు పరిమితం లేదు.
1: లవ్ హ్యాస్ నో లిమిట్.
0: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ హేమిరెడ్డి మల్లమ్మ.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ, హేమిరెడ్డి మల్లమ్మ.
0: నీలింగే నైదిలియ శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
1: ఓ గాడ్,
0: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనకు తామరమే శృంగారము.
1: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
0: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
1: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
0: Ringe agareve shringara gramaniki inde shringaram.
1: For the village the houses are the decoration.
0: Gaganakke chandramane shringara aakashamulaku chandrude chakkani shringaram.
1: For the sky the moon is the beauty.
0: Chandrude lekapothe aakashamulaku andame ledu.
1: Without moon the sky has no beauty at all.
0: Samudra ke taraye shringara samudramulaku alale shringaram.
1: For the ocean waves are the beauty.
0: Nimma bhaktara nosalige premaye shringara. Swami, nee bhaktulu yokka talarataku premane shringaram.
1: Swami, for your devotees is the love that would
0: ni prema kante variki shringaram marakata ledu.
1: There is no other decoration or the jewel other than
0: alandeni samudramu,
1: ocean without waves,
0: chandruleni aakashamu,
1: sky without the moon,
0: kalamu kamalamuleni kolanu,
1: lake without lotus.
0: Ivanni kuda ye vidhanga shringara rahitamainatuntivo aa vidhangani nee premane lekapothe ee jeevitame shringara rahitam aipothundi.
1: Or things without beauty, likewise a devotee without love is also one without beauty.
0: Kalukane premane manaku pedda shringaramu.
1: Therefore it's love that adds to our beauty.
0: Kalukane love is God, live in love. Ee premane daivamu.
1: Love is God, live in love.
0: Andarni preminchu.
1: Love all.
0: Emaina premane edithivandlo lenappudu nee premanu variki panchu.
1: If the other person is not having love, at least share your love with him.
0: Cheppanu ee prema anetundi diksuchika yantramu antidi.
1: This love is a compass.
0: Compass.
1: Compass.
0: అది ఎక్కడ పెట్టినా గాని ఉత్తర దిశకే చూస్తుంటారు.
1: యు మే కీప్ ఇట్ ఎనీవేర్ ఇట్ డైరెక్ట్స్ టువర్డ్స్ ద నార్త్.
0: అదే రీతిగా మనం ఏ పని చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ యు మే డు,
0: ఏమి చింతించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యు మే థింక్,
0: ఏమి కోరినప్పటికీ,
1: వాట్ ఎవర్ యు మే ఆస్క్ ఫర్,
0: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యు
0: మే థింక్, అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణం అయిపోవాలి.
1: ఆల్ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ గాడ్.
0: మనం వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
1: జస్ట్ యాజ్ వీ ఎర్న్ మనీ త్రూ బిజినెస్ అండ్ అండర్టేకింగ్ ఎ జాబ్
0: అదే విధంగానే
1: Likewise,
0: మన నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మలందు కూడాను ప్రేమను సంపాదించాలి ప్రేమను సంపాదించాలి
1: ఇన్ అవర్ ఎవ్రీ డే డే టు డే రొటీన్ వీ షుడ్
0: రిసీవ్ లవ్ ఈ ప్రేమ ఏ విధమైనటువంటి కూడాను పెరిగేది తరిగేది కాదు
1: లవ్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్
0: కనుక ఇది ఎప్పుడు కూడాను ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటుంది
1: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్
0: ఏమాత్రం వడ్డి పెరగటమో వడ్డి తగ్గటమో ఉండదు
1: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్
0: ఎప్పుడు కూడాను సమత్వం గాని పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ
1: ద లవ్ రిమైన్స్ ఫుల్ ఆల్ ద టైమ్
0: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటాయి అక్కడే పుడతాడు భగవంతుడు
1: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్ ఫుల్ లవ్ యు ఫైండ్ గాడ్ దేర్
0: అక్కడే కాదు అప్పుడే పుడతాడు
1: నాట్ ఓన్లీ హీస్ బోర్న్ దేర్
0: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు
1: యు డోంట్ అండర్స్టాండ్ హౌ ఈజీ డివినిటీస్ వే టు డివినిటీ సో ఈజీ
0: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది
1: యు మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఈవెన్ టు జస్ట్ ప్రెషర్
0: కానీ భగవంతుని పొందటం అంతకంటే సులభం
1: బట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ ఇస్ మచ్ ఈజియర్ దాన్ దట్
0: వెన్ననైన కూడా నలపడం కొంచెం కష్టం అవుతుంది
1: ఇట్ మే బి డిఫికల్ట్ టు హ్యాండిల్ ద బటర్
0: భగవంతుని చూడటం అంతకంటే సులభం
1: టు సీ గాడ్ ఇస్ ఈజియర్
0: ఇంత ఈజీ పాత్ ను
1: ఇట్స్ ఎన్ ఈజీ
0: పాత్ ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు
1: వై డోంట్ వి ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్
0: మన భావములే దీనికి మూల కారణము
1: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
0: భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు అతన్ని పొందడానికి చాలా కష్టము ఎంత తపస్సు చేయలను ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి
1: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్
0: భగవంతుడు ఎక్కడనో లేడు
1: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్
0: ఎక్కడ చూసినా ఉన్నాడు
1: ఈజ్ ఎవ్రీవేర్
0: సర్వత పాణిపాదం
1: ఈజ్ ఎవ్రీవేర్
0: సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు
1: వెన్ ఈస్ ఎవ్రీవేర్ వై డు యూ సర్చ్ ఫర్ హిమ్
0: కనుక వెతకనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్
0: మనం చూడనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు సీ
0: చూచేదంతా కూడా చర్మ చచ్చువులే
1: వాట్ ఆల్ యూ సీ
0: ఈ చర్మ చచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి
1: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
0: బాహ్య ప్రపంచం భగవత్ స్వరూపమే
1: ద వరల్డ్ ఈస్ ది
0: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో ఓ మూఢుడా పశ్చన్న పిచాన పశ్యతి మూఢో చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే
1: ఓ ఫూల్ వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్
0: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే
1: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్
0: మీరు దృశ్య కల్పితమైన యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించండి అదే దైవంగా మారిపోతుంది
1: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్
0: కనుక నీ దృష్టి దోషమే కానీ సృష్టి దోషమే మాత్రము లేదు
1: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్ నథింగ్ టు ది
0: క్రియేషన్ దోషము
1: మిస్టేక్ లైజ్ ఇన్
0: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్
0: ద్వేషంతో చూడు ద్వేషంగానే కనిపిస్తుంది
1: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ
0: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది
1: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్
0: భావం తద్భవతి
1: As is the feeling, so is the experience.
0: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
1: So it's only our feelings that reflect.
0: అందరూ భగవత్ స్వరూపులే.
1: All are the forms of divine.
0: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: We should have that equal mindedness, the feeling of oneness.
0: ఈ ప్రేమ యందు ఉండినటువంటి ఒక శక్తి సామర్థ్యము మరి ఏ దీని యందు పెద్ద ఆటం బాంబు హైడ్రోజన్ బాంబు స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
1: The mighty, magnificent power latent in love is not noticed in hydrogen
0: bomb. ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: You can achieve anything to any extent.
0: ఇంతమంది ఎంత ఇక్కడ ఆవేశించారు ఇక్కడ ప్రవేశించారు.
1: So many of you have assembled here.
0: వీరందరికీ ఏమి కారణము?
1: What is this main cause?
0: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
1: It is only the love that has drawn all of you to Swami.
0: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది
1: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబుల్ హియర్
0: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు
1: హావ్ యు రిసీవ్డ్ ఎనీ ఇన్విటేషన్ నో
0: లేదే
1: నథింగ్
0: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి
1: వీఆర్ ఆల్ బౌండ్ బై హిస్ డివైన్ లవ్
0: కనుకని ప్రేమను పెంచుకోండి
1: డెవలప్ దిస్ లవ్
0: ప్రేమతో సంభాషించండి
1: టాక్ విత్ లవ్
0: ప్రేమతో పనులు చేయండి
1: వర్క్ విత్ లవ్
0: ప్రేమతోనే చింతించండి
1: అండ్ థింక్ విత్ లవ్
0: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి
1: డూ ఎవ్రీ యాక్షన్ విత్ లవ్
0: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ పాత్ దాన్ దిస్
0: జపమాలు జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము
1: You think that you are doing japa by just going around this talisman.
0: చేతులో జపము చెవులు మంగళిల్లు శాకలిల్లు పైన పోతుంటారు.
1: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
0: ధ్యానంలో కూర్చుంటాము.
1: You sit for meditation.
0: కానీ వంటింట్లో అప్పుడు మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి.
1: But you will be thinking of all the curries prepared there on the frying pan.
0: ఇది ఆ మనం చేసే ధ్యానము.
1: Is that the meditation?
0: ఇది ఆ మనం చేసేటువంటి జపము.
1: Is that the japa?
0: కాదు.
1: No.
0: జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐ ఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
1: The true japa, the penitent says, to think that God is within me, that I am God.
0: ఇంకా ధ్యానం ఏమిటి?
1: What is meditation?
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: I am Brahman.
0: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
1: Nothing, no other sacred text.
0: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి
0: తత్వం అసి,
1: తత్వం అసి,
0: నేను నీవే,
1: దట్ ఐ యు,
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
0: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
0: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, ఐఆమ్ ఆత్మ అండ్ ఐఆమ్ బ్రహ్మ.
1: అనదర్ వేద టెల్స్ యూ ఐఎమ్ ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
1: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
1: Pandits, with all their pedantry and jugglery, will confuse us that so as to lose the very faith.
0: Confusion ku meer choti vakandi.
1: So don't give ee kasrat
0: cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
1: Don't spoil your mind by this.
0: Sulabhamaina margamu, sunnitamainatunti margamu, adi madhuramainatunti margamu, adi aanandamayamainatunti margamu, prema okkate okkate okkate.
1: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
0: Prema mudita manase kaho rama rama ram, rama rama ram.

0: It is this forbearance that is truth, it is dharma, it is veda, it is all sacred ritual for that matter.
1: Chamamu prati manavuni kudanu pradhanamainatvanti yokka netramu.
0: Forbearance is the main eye to every person.
1: Ee annintiki kudanu sarva vidhamainatvanti sadhanalu kudanu prema pradhanamaina pranamu.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకనే ఈ ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి

0: అట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. If one does not know what it is, one can only have extreme thirst. If one knows Brahman, one becomes Brahman himself. This is a matter of fact and truth which is conveyed to you.
0: Mrutpindhamekam bahubandharupam. Mrutpindhamekam బహుబాండరూపం, సువర్ణమేకం బహుభూషణాని, గోక్షీరమేకం బహుదేనుతాప్, ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపములు ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క క్షీరము పవిత్రము అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటే అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: మడ్ అండ్ ఎర్త్ ఈజ్ వన్, బట్ ద పార్ట్స్ విచ్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ డిఫరెంట్. గోల్డ్ ఈజ్ వన్, బట్ ది జ్యువెలరీ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్ మే బి డిఫరెంట్. ది కలర్స్ of the cows are different, but
0: difference of colors,
1: there is a difference of colors in cows, but milk is one. Similarly,
0: one color,
1: the milk has only one color. Similarly, Paramatma is one, but the way that he manifests himself in different forms of human beings, they are many and different.
0: ఏకో దేవో సర్వభూతేషు గూఢ. ప్రతి భూతమునందును అంతర్భూతముగా ప్రకటించేటువంటి దేవుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈజ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎన్ ఇన్వెలర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: అతడే సత్యస్వరూపుడు.
1: హీ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: అతనే అనంత ప్రభావుడు.
1: He is the one who has extraordinary power and impact.
0: Kani satyam okkatainappatikini,
1: although truth is one,
0: anubhavatnudu danini anekanga anubhavistu vacharu.
1: The knowledgeable people have experienced the same truth in different ways.
0: Ekam satya vipra bahudha vadanti. ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ ఇన్ ది లైట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ దే హావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు ద వన్ గాడ్ డివినిటీ.
0: మూలాధారమును ఎవ్వరూ మార్చలేరు లేక కూర్చలేరు.
1: నో వన్ వుడ్ బి ఏబుల్ టు చేంజ్ ద బేసిక్ ట్రూత్, ద బేసిక్ సపోర్ట్ ఇన్ ది బేసిక్ ఎలిమెంట్.
0: ఈనాడు భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని లేని వారు అనేకులు.
1: దెర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ టుడే హూ హావ్ నాట్ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: అర్థం చేసుకున్నట్టుగా అభినవం చేసేటువంటి వారు మరింత అధికులు.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ ప్రిటెండ్ టు హ్యావ్ అండర్స్టూడ్ గాడ్.
0: కానీ దైవత్వమును ఎవరు కూడాను ఏనాటికి పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
1: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: యథో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
1: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ ద వరల్డ్.
0: మానవులకు అవసరమైనటువంటి వస్తువు అన్నింటినీ భగవంతుడు ఉచితముగా సృష్టిస్తూ వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రీ.
0: మట్టి, నిప్పు, నీరు, గాలి, సూర్యకాంతి.
1: ఇట్ ఈస్ ది ఎర్త్, ద వాటర్, ద ఫైర్, ద ఎయిర్ అండ్ సన్ లైట్.
0: కానీ భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన ఈ పదార్థముల నుండి వ్యక్తి, వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి రూపనామములను సృష్టించుతూ వస్తున్నాడు.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
0: Kani ee vaidyanikudu ee padarthamunu srushtinchinattuga bhramistunnadu.
1: Scientists, they delude themselves that they are creating all these objects.
0: Leni padarthamunu ee vyakti kudanu srushtinchaledu.
1: No individual can create an object which is not existing.
0: Unnadaniki kanna roopamulanu yerparachi binna binnamainatunti margamulandu prabodhisthu ostundaru.
1: They have been only transforming one the existing things into different shapes and different objects.
0: Neerulo nippunnadi,
1: there is fire in water.
0: Kani vaigyanikudu tana vijnana shakti cheta దాని నుండి విద్యుత్ శక్తిని కూడాను ప్రసరింపచేస్తున్నాడు.
1: సైంటిస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్, దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది అగోచరమై గుప్తంగా ఉండేటువంటి ఒక శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
1: ద ఓన్లీ థింగ్ దట్ దే హావ్ డన్ ఇస్ దే హావ్ బీన్ ఏబుల్ టు మానిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
0: ఈ నీరు నుండి ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
1: ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాజ్ నాట్ దేర్ ఇన్ వాటర్, హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: ప్రతి పదార్థమునందును ఉత్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
1: ది పీపుల్ హూ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ నంబర్.
0: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము, ఇది అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
0: భూమిలో అట్టడుగున జలమున్నది.
1: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానికుడు ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
1: ఆల్ దాట్ the scientists and the technologists have been able to do is to bring water out.
0: Kani puram unnade kani vidu pratyekanga nootananga srushtinchaledu.
1: He has not created water. Water was already there in earth.
0: Leka unna yokka moola dhatuvunu taanu samharam cheyaledu.
1: He cannot even destroy the existing basic elements.
0: Idi nirmoolamu gaavinchatam kani నిర్మాణము గావించటం కానీ ఇది మానవుని చేతిలో లేదు.
1: ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఎయిదర్ టు క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ బేసిక్ థింగ్స్.
0: ఈ యొక్క దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించినప్పుడే ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
1: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నా కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మానవుని చేత ఇది కేవలం సృష్టించడమో లేక దీనిని సంహరించడమో జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
0: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
1: దిస్ డివినిటీ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ ఏన్షియంట్ డేస్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
1: పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నేచురల్ ఫర్
0: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
1: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ by discovering this particular truth.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి న్యూటన్ ప్రకటన చేయక పూర్వము కూడాను ఈ యొక్క భూమి యందు ఉన్నది.
1: This power of gravitation was there to earth even before Newton discovered it.
0: అదే విధముగానే దైవ శక్తి అనేటువంటిది గుప్తముగా గోప్యముగా సర్వత్రా ఉండినప్పటికీ వారి వారి సాధనా సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరింపజేసుకోగలుగుతున్నారు.
1: ఇన్ ద సేమ్ వే ద డివైన్ పవర్ ఈస్ దేర్ ఇన్హెరెంట్ అండ్ సటిల్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ బై సాధన హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఆల్రెడీ ప్రివలెంట్ అండ్ ఆల్ ప్రవేసివ్.
0: మానవుని యందు అనేక తెగలుగా అనేక మతములుగా అనేక కులములుగా అనేక వర్ణములుగా ఉండేట్టుగా మనము భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ that there are different types of castes, communities and such kind of differences between
0: ivanni kudunu manavuni yokka bhramale.
1: All these are
0: satra undinappatikini vaari vaari sadhana sampatti dwara danini sakshatkimpa cheskogalugutunnaru.
1: In the same way the divine power is there inherent and

0: మానవుని యొక్క భ్రమలే.
1: ఆల్ దీస్ ఆర్ టైప్ ఆఫ్ ఇల్యూజన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్. ఈ విధమైనటువంటి
0: భ్రమలు మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మను తాను తరించలేడు, దర్శించలేడు.
1: As long as man suffers from these illusions, he would not be able to get a vision of Brahma.
0: Satyam.
1: Truth.
0: Satyam okkati.
1: Truth is one.
0: Kani, idi Brahmanulu satyamu, Kshatriyula satyamu, Bharatiyula satyamu, America vari satyamu, Russia vari satyamu, ani ee satyanni okka deshamunaku, okka kaalamunaku, okka tegaku, okka kulamunaku, idi ye matramu parimitam cheyaleru kuda.
1: Truth cannot be separate for Brahmins, cannot be separate for Kshatriyas, and it cannot be separate for Bharatiyas and for Americans and so on. We cannot separate truth and make that particular truth as unique for one caste, creed,
0: community. Adi vidhamugane nippu neeru yokka tattavunu kudanu idi Brahmanulu nippu, idi Shudrulu nippu, idi Kshatriyulu nippu, idi Bharatiyulu nippu, idi Videshiyulu nippu ani deeniki kudanu etti bhedamulu kuda levu kada.
1: The same thing is true of fire and water. There is nothing like fire which is exclusively for Brahmins or for Kshatriyas or for Bharatiyas, for Americans and for different types of people and different times.
0: Ganga dekulamu, gali dekulamu, andaru anubhavistunnam kada.
1: The same thing is true of water and also air. All of us are sharing a common
0: ide vidhamugane daivattamane kuntivi ekattamai undinappatikini మన యొక్క భ్రాంతుల చేత భిన్నత్వంగా విభజించి దానిని భ్రాంతితోనే అనుభవిస్తున్నాం.
1: ఇన్ ద సేమ్ వే, ఆల్ దో డివినిటీ ఈజ్ వన్, బై అవర్ ఓన్ ఇల్యూజన్స్ వి హావ్ బీన్ డివైడింగ్ దట్ ఇంటూ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్లీ.
0: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏమాత్రం కూడా మనము దీనిని పోల్చుకునరాదు.
1: వీ కెనాట్ అసోసియేట్ డివినిటీ exclusively to a particular nation, to a particular region, caste, community or time.
0: Oka krishnuni vishayam chudandi.
1: Let us take the instance of Krishna.
0: Krishnudu yetagaku cherinatunte vaadu, chendina vaadu.
1: To which particular caste did Krishna belong?
0: Idi brahmulaku kuladevata kaadu.
1: It is not to Brahmins.
0: Kshatriyulaku oka sampada kaadu.
1: This is not exclusive wealth of Kshatriyas.
0: Vaishyulaku idi oka aishwaryam kaadu.
1: This is not the wealth for Vaishyas either.
0: Idi loka samrakshanakai avatarinchinatvanti yokka swaroopam.
1: This is incarnation which has come down for the protection of the entire humanity.
0: Ee krishnudu naavadu neevadu ani anukotamu kevalam oka vidhamainatvanti yokka mamakarame abhimaname.
1: To think Krishna as belonging exclusively to one or the other is only an attachment.
0: Krishnudu kevalam maavadu ani anukotam chetane yadavulu oka musalam putti yadavulandaru kuda nuchininchi poyaru.
1: Yadavas came to ruin and they were destroyed because they felt that Krishna was theirs exclusively.
0: Kanuka daivattam andari vaadu, ee okkari vaadu maatrame kaadu.
1: We have to understand that divinity is for all. He is not exclusively meant for one.
0: Unnadi okkate okkade daivamu.
1: There is only one God who is existing.
0: Ee okkade anatunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhrantulanu santrupti paristhu vastunnadu.
1: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
0: Ilanti daivatvanni manam artham chesukovalante కేవలం సాధన మాత్రమే కాదు విచారణ కూడా అత్యవసరము.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఇస్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
0: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ట్రైంగ్ టు టేక్ the single unity into different
0: kanukani divyatvam anetundi marinta adugulu padipothunnadi.
1: That is why divinity has not been experienced properly.
0: Laukika sambandhamainatundi yokka vyamohamula chetanu,
1: by attachments and infatuation relating to
0: vyaparamula chetanu,
1: by such business approach,
0: ee daivatvanni veru veruga vibhajistu vastunnaru.
1: They are trying to differentiate and divide this divinity.
0: దీని వలననే దైవత్వం యొక్క నిజతత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై

0: Man has not been able to understand the truth behind divinity.
1: తద్వారా ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
0: On account of that, he has not been able to understand what is righteous conduct and what is unrighteous.
1: ఏ దేశమున ధర్మదేవత శాంతి దేవత కలకలలాడుచుండును ఆ దేశమునంది సంపత్తి కిలకిలలాడుతూ ఉంటారు.
0: In whichever country the goddess of dharma and goddess of shanti are flourishing, they alone will be having all prosperity and plenty.
1: Inaru dharmamulaku viruddhamuga,
0: today people are going against dharma.
1: Neetiki viruddhamuga,
0: they are also going contrary to
1: jatini aadharam chesukoni,
0: they are basing the entire thing on
1: deshamulandu అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
0: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్ని అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
1: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైన వారు చూస్తున్నారు.
0: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
1: అజ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
0: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
1: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఉన్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
0: పీపుల్ హు ఆర్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
1: కానీ ఎవరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
0: బట్ నో వన్ హెస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
1: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
1: కనుకనే వీరి జ్ఞానము వీరి స్థానము వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
0: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దేర్ పవర్స్ అండ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారుగా తోస్తూ ఉంటున్నారు.
0: These people who are merely watching may not be doing adharma but encouraging adharma.
1: దీనికి ఒక చిన్నది ఉదాహరణ.
0: There is a good example for
1: Mahabharatam nandu.
0: In Mahabharat,
1: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
0: ధర్మజ recognizing that war would bring great calamities to the world, prayed to Krishna and asked him to go on a mission of peace.
1: నిండు సభలోపల కృష్ణుడు ప్రవేశించి దీనివలన జరిగేటువంటి యొక్క ప్రమాదములు ఈ యొక్క పరిస్థితులు కూడా చక్కగా వర్ణించాడు.
0: కృష్ణ ఎంటర్డ్ ద ఫుల్ కోర్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ ద ఇంప్లికేషన్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్.
1: కానీ ఈ విషయములను మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడా చక్కగా వింటూ ఉన్నారు.
0: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైజ్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
1: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
0: దే హర్డ్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బట్ దేర్ వాజ్ నో యూస్.
1: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరటం చేతనే వారి సహవాసం చేతనే వీరు కూడా దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
0: On account of their association with wicked Kauravas, they also became a party to the entire.
1: ఈ అధర్మమును అక్రమమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
0: విదుర హు రికగ్నైజ్డ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్, హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
1: ఇది మంచిది కాదని కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైన సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవరనని అనేక విధములుగా నచ్చచెప్పాడు.
0: He told in a number of ways, stating that we'll have to follow the words of wisdom coming from Krishna and we should give up war.
1: Kani prayojanam lekapoyindi.
0: But it was all futile.
1: Ee dushtulu durmargulainatunti vaari chetta undatam kante edaina yatra povatam manchidani vidurudu aa rajyamune visarjinchipoyadu.
0: Vidura was a little frustrated and he said that I would go on a pilgrimage rather than stay in this particular country where there is no righteousness.
1: ఈ భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి వీరందరూ కూడాను పాండవుల యొక్క పప్పు పులుసు తినటం చేతనే వారికి ఏదో ఒక విధమైనటువంటి ఒక సహాయకారులుగా ఉండాలని, వారి రాజ్యంలో మేము జీవించినామనేటువంటి అభిమాన మమకారం చేత ఈ దుష్టులైనటువంటి వారి యొక్క దీని ఎందే వారు జీవిస్తూ వచ్చారు.
0: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య who ate the food provided by Kauravas wanted to just pay back their gratitude by supporting them in one way or the other.
1: Andaru goppa acharyule.
0: All those three were great preceptors and acharyas.
1: Andariki dharma adharma vishayam gurtinchinatundi vare.
0: They knew what was dharma and what was adharma.
1: Nityani విషయమును పరిశీలించినటువంటి వారే.
0: దే ఆల్సో హ్యాడ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆచరణలో లేనటువంటి యొక్క ఈ జ్ఞానములన్నీ కూడా నిరుపయోగములైపోయాయి.
0: ఆల్ ద విజ్డమ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ యూజ్లెస్.
1: కనుకనే కట్టకడపటికి యుద్ధము లోపల కౌరవులు ఏ విధంగా మరణించారో అదే విధంగానే ఈ ఆచార్యులు కూడా మరణించారు.
0: అల్టిమేట్లీ దే వర్ ఆల్సో పార్టీ టు ద వార్. దే కేమ్ టు ది సేమ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డెత్ ది వే దట్ అదర్స్ వెంట్ ఇన్ ద వార్.
1: అన్యాయమును అక్రమమును ధిక్కరించి దానిని సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయుటకు ప్రయత్నించరో వారు కూడా దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్, ఇఫ్ దే డు నాట్ అపోజ్ అన్ రైచియస్నెస్ అండ్ ఇంప్రాపర్ థింగ్స్, దే మే బి కన్సిడర్డ్ యాజ్ అ పార్టీ టు ద హోల్ ఎపిసోడ్.
1: మన కంటెదుట ఇంత అన్యాయములు అక్రమములు అనాచారములు జరుగుతున్నప్పటికీ మనము చూస్తూ కేవలం దానిని ఏమాత్రం కూడా ఎదుర్కొనలేక దాన్ని సరిదిద్దలేకపోయినటువంటి యొక్క వ్యక్తులు కూడాను ఆ దుర్మార్గములో కూడినటువంటి వ్యక్తులుగానే తయారవుతున్నారు.
0: ఆల్ దోస్ పీపుల్ హూ వాచ్ హెల్ప్లెస్లీ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అండ్ అన్రైచియస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్, దే మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్టీ టు ది ఆల్ ది వికెడ్ యాక్ట్స్ ఆల్సో.
1: కనుకనే దుర్మార్గుల యొక్క ఫలితాన్ని కూడా వీరు కూడా అనుభవించవలసి వస్తుంది.
0: దే విల్ ఆల్సో షేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ యాక్ట్స్.
1: సహవాసమే ప్రోత్సాహమునకు మూల కారణం.
0: ఇట్ ఈస్ ది అసోసియేషన్ ది కంపెనీ విచ్ హెస్ ఎన్కరేజ్డ్ దెమ్ టు ఇండల్జ్ ఇన్ సచ్ బ్యాడ్.
1: లౌకికంగా మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి కొన్ని ఉదాహరణలు.
0: A few examples from day to day life can be taken to illustrate this.
1: రాత్రి వేళలందు మనలను ఏదో ఒకటో రెండో దోమలు కుడతాయి.
0: In nights, one or two mosquitoes might bite us.
1: నల్లును కరుస్తాయి.
0: Bed bugs may give trouble.
1: కానీ ఈ బాధను సహించుకోలేక మనము ఏదో ఒక విషయం సంబంధమైనటువంటి స్ప్రేను మనం చేస్తాము.
0: In order to destroy them, we may spray some insecticide.
1: కానీ కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు చస్తాయి.
0: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్, బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ డిస్ట్రాయ్డ్.
1: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
0: ఇట్ ఈస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్, ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఎ ప్రే టు.
1: కానీ కరిచిన దాన్నే చంపుతున్నామా, కుట్టిన దాన్నే చంపుతున్నామా?
0: Are we killing only one or two mosquitoes which have bitten us, or the bugs?
1: అదే విధముగాని దుష్టులు దుర్మార్గుల యొక్క చెంత మనము కూడాను మన జీవితాన్ని గడపటం చేతను ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి దానిని అరికట్టలేకపోవడం చేతను మనకు కూడాను ఆ ప్రభావములో ఒక భాగం ఉంటుంటుంది.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ వీ డు నాట్ కంట్రోల్ ద వికెడ్ పీపుల్స్ యాక్షన్ వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ in the wickedness and the fruits which those wicked people will be reaping.
1: దైవము కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయమునందు దానిని ఆదరించి దాని అరికట్టలేనటువంటి వ్యక్తులను దానిని ఎదుర్కోలేనటువంటి వ్యక్తులను కూడాను సమంగా కూడాను దుష్ట సంహారంగా చేస్తూ వస్తాడు.
0: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
1: వీడు పండితుడే వీడు పామరుడే అని కానీ వీడు జ్ఞాని అజ్ఞానే అని కానీ ఏమాత్రం కూడా నువ్వు చూడట్.
0: హీ విల్ నాట్ సే దట్ హీఈస్ అ స్కాలర్ అండ్ ఈజ్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్. హీఈస్ అ
1: జ్ఞాని అయితే దీనిని ఎందుకు ఎదుర్కోలేకపోతే?
0: ఇఫ్ ఓన్లీ యు ఆర్ ఎ వైజ్ పర్సన్ వై డిడ్ యు నాట్
1: ఎందుకు నీకు తెలిసినటువంటి సత్యాన్ని వానికి బోధించలేకపోతే?
0: వై డిడ్ యు నాట్ టీచ్ దోస్ పీపుల్ ది ట్రూత్ విచ్ యు న్యూ?
1: ఆ యొక్క దోషమే నీలో కూడా ఉంటుందని.
0: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిఫెన్స్
1: దోషించిన దోషునికి సరైన బోధన చేయలేనటువంటి దోషమే నీ దోషం.
0: Your defect is not controlling the defect and
1: kanukane samajamlo jarugutunnatundi anni anyaya akrama aacharamlanta kodanu sadhyamainta varaku manu danni edurkoni danni sarichesetundi yokka vishayamlo mana palgonnappude nijamuga manamu dharma samsthapanaku kontha todpadinatundi varam avutam.
0: Therefore only when we oppose all the unrighteous acts and atrocities that have been taking place in the society can we rightly say that we are also participating in dharma samsthapana.
1: త్రేతాయుగం నందు కూడాను రావణుడు చేయుచున్నటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడాను చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
0: ఈవెన్ ఇన్ త్రేతాయుగ విభీషణ డిడ్ నాట్ టాలరేట్ ఆల్ ద అన్రైచియస్ యాక్ట్స్ ఆఫ్ హిజ్ ఓన్ బ్రదర్ రావణ.
1: అనేక విధములుగా దానికి అడ్డు తగిలి తన సోదరునికి చాలా విధములుగా బోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ హి అపోజ్డ్ దట్ and taught what was right to his own brother.
1: కానీ మితిమీరి పోయినటువంటి ఈ విభీషణుడు ఇంకా ఆ స్థానం నందే ఉండుటకు ఇష్టపడలేక ధర్మమూర్తి అయినటువంటి రాముని యొక్క పాదములు పట్టాడు.
0: When all the limits were crossed, He did not want to associate with Ravana. He left the court and joined Rama.
1: Kani doshamulu gaminchinatuvanti vaadu Ravanudu okkade.
0: But the person who has committed the atrocities is only
1: ee doshudainatuvanti Ravanuki aneka vidhamainati protsaham utsaham ichinatuvanti rakshasulu kodanu ee yuddhamulo maraninchavachu vastundi.
0: It is not merely Ravana who died in the war. All those demons who gave a lot of support and encouragement also
1: were taanu chesinatuvanti doshamulantakudunu mechukuntu vacharu ee rakshasulu.
0: His demons gave a lot of encouragement and appreciation for all the acts.
1: Mechukoni ee rakshasulu kodanu chichchanu puchukodaka tappadu.
0: For giving all that appreciation you have to receive the punishment.
1: Mana bandhulu kaani mana putrulu kaani mana yokka sanheetamainatuvanti sambandhulu kaani doshamunu aacharinchinappudu ఆ దోషములకు సరి అయినటువంటి శిక్షను ఇస్తూ దాన్ని ఎదుర్కొంటూ ఆ దోషము సరిదిద్దుటకు మనం ప్రయత్నించినప్పుడే మనము దోషరహితులు కావాలి కాని దోషరహితులు అవుదును కాని దోషమును ప్రోత్సహించుకుంటూ దాన్ని సవరించుకుంటూ వచ్చినటువంటి వాడు వీడు కూడా పరమ దోషుడే.
0: వెదర్ హీఈస్ ఎ రిలేటివ్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ సన్ వెన్ హీఈస్ కమిటింగ్ సమ్ మిస్టేక్ యు హావ్ టు అపోజిట్ కరెక్ట్ ఇట్ అండ్ రెక్టిఫై అదర్వైజ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్.
1: కనుక మనము దోషరహితులుగా ఉండవలనన్న దోషమును చూచినా దోషమును విన్నినా దోషమును అనుభవించేటువంటి స్థానంలో ఉండిన దానిని సరైన రీతిగా ఎదుర్కొని ఆ దోష పరిహారార్థమయ్యే కొంత ప్రయత్నములు చేయాలి.
0: Whenever any person sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it and then only you will have done the correct thing.
1: కానీ పూర్వకాలమునందు
0: but in the olden days
1: దుర్యోధనుడు దుర్యోధనుడుగా శకుని శకునిగా ధర్మజుడు ధర్మజుడిగా ప్రకటిస్తూ ఉండేటువంటి వారు.
0: Duryodhana was behaving like Duryodhana himself and so also Shakuni and other wicked people.
1: Kani ee naadu Dharmajudu Duryodhanuga prakatana chestunnadu.
0: But today Dharmaja is behaving like Duryodhana.
1: Peru Dharmajudu.
0: Name is Dharmaja.
1: Vaari yokka vine videtalu chuste chaala dharmanga kanipistayi.
0: His own humility and obedience will make anyone
1: manobhavamulu kavattanu chuste Shakuniga gocharistayi.
0: But if you only observe his inner feelings, he is a Shakuni.
1: Andaru bhaktulu gane kanipistaru.
0: All people appear to be devotees.
1: Dushta raktulato koodinatvanti okka vyaktule kaani bhaktulu kaadu anetvanti okka spashtamainatvanti nadavarakallo kanipistuntayi.
0: But in the conduct they show, they exhibit and expose
1: nijamuga bhaktulaithe bhaktulu cheyavalsinatvanti panulu chestunnara.
0: If you are really devotees, are they performing the acts which would
1: be peruku bhaktule
0: which will be performed by the devotees by name?
1: Telugulo samethunnadi.
0: There is a proverb
1: ma bazaranta brahmulle kodi petta kanipinchaledu unnarata. Bazaranta brahmulaithe kodi petta ekkada povutundi.
0: In our bazaar only brahmins are residing, but a chicken has disappeared suddenly. If what
1: niyamula bhaktulegineite akkada ee vidhamainatunte achantik kani దుర్మార్గములకు కాని దూషణకు కాని అవకాశములు ఏర్పడతాయా?
0: ఇఫ్ ఇట్ వర్ టు బి ది బ్రాహ్మన్స్ హౌ వుడ్ సచ్ ఎ నాక్ హ్యాపెన్ ఆఫ్ డిసపియరెన్స్.
1: కనుక మనం భక్తులము అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలుగా మనం నిరూపించాలి.
0: ఇఫ్ వి కాల్ అవర్ సెల్ఫ్ డివోటీస్ విల్ హావ్ టు ప్రూవ్ బై యాక్షన్ అవర్ ఓన్
1: డివోషన్ ఉండినటువంటి యొక్క దదివత్వము మనకు వ్యక్తమవుతుంది.
0: దెన్ ఓన్లీ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మేనిఫెస్ట్.
1: చూచినప్పటికి ఏకత్వమే దృక్పథమై ఉండాలి.
0: Wherever you look to, you should experience the oneness and unity.
1: ఏ ప్రదేశమునందైనా కూడాను తన విశ్వాసం విశ్వాసముగానే ప్రకటితం కావాలి.
0: In whichever place be, his faith must be firm and strong.
1: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
0: But today's devotion is taking the opposite trend in the direction.
1: కనుకనే దైవత్వాన్ని అర్థం చేసుకోలేనిటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
0: That is why people are becoming fools who cannot understand.
1: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
0: The most important reason for this particular state of affairs is selfishness.
1: దురాశ మమకారమే దీనికి మూల కారణములు.
0: It is greed which is responsible for that.
1: మానవుడి యందు దుష్ట బుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
0: When wicked thoughts enter the minds of people, there will be no obstruction for their acts.
1: ఎంత క్రూరుగానైనా కూడా తయారు కావడానికి సిద్ధమవుతారు.
0: People are prepared to become very cruel people.
1: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
0: This is not the special characteristic.
1: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవిచూడడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We have to make efforts to understand the sacredness of divinity.
1: ఇలాంటి తత్వమునందు
0: in this particular principle
1: మన ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా ప్రకటన చేయాలి.
0: We have to also express ది డివినిటీ విచ్ ఇస్ ఇన్ ఓన్లీ
1: ఏక కాలమునందు
0: అట్ ద సేమ్ టైమ్
1: అనేక విధములైన యొక్క వ్యక్తిత్వమును
0: పర్సనాలిటీ విచ్ హెస్ గాట్ డిఫరెంట్ డైమెన్షన్
1: ప్రకటితము అయినప్పుడు
0: వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్
1: దీనిని భౌతికవాదులు అంగీకరించరు.
0: దిస్ ఈస్ నాట్ బిలీవ్డ్ బై ది మెటీరియలిస్ట్.
1: భౌతికవాదుల యొక్క విశ్వాసము చాలా కొంత అదుపులో ఉండినటువంటిది, అదుపులో ఉండినటువంటిది.
0: మెటీరియలిస్ట్ ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ లిమిటేషన్.
1: ఒక్కొక్కరి యొక్క విశ్వాసములు ఒక్కొక్క పరిమితిలో ఉంటాయి.
0: ఈచ్ వన్స్ ఫెయిత్ హ్యాస్ సర్టన్ లిమిట్స్.
1: ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు.
0: వన్ పర్సన్ మే బి ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్.
1: తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు, చాలా గొప్ప వ్యక్తి.
0: He has mastered his subject and accomplished
1: గొప్ప పరిశీలన చేసినటువంటి యొక్క అనుభవజ్ఞుడు.
0: He has got a lot of experience in that particular subject.
1: కానీ రసాయన శాస్త్రజ్ఞుడికి పదార్థ విజ్ఞాన శాస్త్రము అంతగా తెలియదు.
0: బట్ ఏ కెమిస్ట్ మే నాట్ బి నోయింగ్ మచ్ ఆఫ్ ఫిజిక్స్.
1: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
0: జస్ట్ బికాస్ హీ డస్ నాట్ నో కెన్ హీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఫిజిక్స్.
1: ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి డాక్టర్ ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకు ఏమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
0: ఏ పర్సన్ హూ హాస్ పాస్డ్ హిస్ ఎంబీబీఎస్ మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
1: తన తెలివితేటలు తన యొక్క విద్య ఎందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఆల్ హిస్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ మైట్ హావ్ బ్లాజమ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా.
1: మరొక విషయం తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు.
0: బట్ ఇన్ అనదర్ ఏరియా హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బి యూస్ఫుల్.
1: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞ యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టు వీలు కాదు.
0: ఇన్ ద సేమ్ వే మెటీరియలిస్ట్ మే బి హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది మెటీరియలిజం.
1: చాలా అల్పమైనటువంటి స్థితి.
0: బట్ దే మే నాట్ బి నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
0: Materialists have a narrow view. How can they understand broad view of the spirituality?
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఈనాడు
0: today
1: modern age అనగా ఆధునిక యుగము.
0: Now we are having modern age.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లినట్టు కాలం.
0: We have developed technology to a great extent.
1: ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణంగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
0: On limited experience, we are believing certain things.
1: ఒక ఢిల్లీ లోపల,
0: in Delhi,
1: ఆకాశవాణిలో,
0: in a radio station,
1: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
0: One individual is giving a performance in a radio station in Delhi.
1: ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్లయందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు.
0: The song which is given in the radio station in Delhi is heard by lakhs of people sitting in their homes through their radios.
1: Delhi lo paata paadeetunte vishayam lopala aa shruti laya raga taala baddhamainatunte reetiga mana intilo kuda manam vintunnam.
0: We have
1: ee maarpu kuda ledu.
0: We have been able to hear the song in all its aspects, in terms of tune, tone, everything, the same way as is given in Delhi.
1: అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు.
0: ఇన్ ద సేమ్ వే అనదర్ పర్సన్ ఈస్ గివింగ్ ఎ పర్ఫార్మెన్స్ ఇన్ టెలివిజన్.
1: ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికీ మన ఇంట్లో వీడియో నుంచి మనం చూస్తున్నాము.
0: Although we may be at such a long distance as in Puttaparthi, we still
1: మన వలనే అనేక కోట్ల మంది కూడా చూస్తున్నారు.
0: Crores of people will have been able to witness.
1: ఢిల్లీలో పాట పాడేటువంటి పాటను, ఢిల్లీలో మాట్లాడేటువంటి వ్యక్తిని మన ఇంటిలో వలనే అందరి ఇళ్లలో కూడా చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు.
0: ద సాంగ్ గివెన్ ఇన్ ఢిల్లీ అండ్ ఏ టెలివిజన్ ప్రోగ్రామ్ గివెన్ ఇన్ ఢిల్లీ హాస్ బీన్ హర్డ్ అండ్ సీన్ ఇన్ వేరియస్ హౌసెస్ ఇన్ నంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ హౌసెస్.
1: ఏక కాలములో
0: సైమల్టేనియస్లీ
1: భిన్న భిన్న ప్రదేశమునందు
0: ఇన్ డిఫరెంట్ ప్లేసెస్
1: అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు, ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి.
0: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
1: అదియే ఆనాటి గోపాలకృష్ణుడు 16,000 గోపికల ఇంటయందు ఒకే పర్యాయం దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
0: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణ వాజ్ ఏబుల్ టు అపియర్ in 16,000 houses of Gopika.
1: ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
0: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్,
1: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని వీరు విశ్వసించేటువంటి వారు, యంత్రశక్తికి ఏ రీతిగా కలిగింది?
0: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ దే బిలీవ్?
1: ఒక యంత్రశక్తి ఏంటి, ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్రశక్తిలో ఎందుకు ఉండకూడదు?
0: ఇఫ్ దెర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దేర్
1: ఇంతే కాక దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
0: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
1: Aa akashavani lo undinatvanti okka shabda tarangamulu ye vidhanga manaki ikkadiki vastunnayi.
0: How have you been able to get the sound waves here from
1: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamayi?
0: All these sound waves are merging themselves into electric waves.
1: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nityamuga mari
0: these electrical waves are transforming themselves.
1: అశాశ్వతమైనటువంటి ఈ తరంగమంతా శాశ్వతమైన రూపంలో ధరించి
0: they get the form of a permanent status.
1: సర్వత్ర ఈ ధర అనేటువంటి దీంట్లో సంచారం జరుపుతూనే ఉంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఎంటర్ ఇన్ టు ఎథర్ అండ్ బికమ్.
1: ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతంలో వింటున్నామని చెప్పి ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుత్ శక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి.
0: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్, యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ పర్టికులర్ థింగ్ వాస్ పాసిబుల్.
1: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు, జీవిత తదుపరి కూడా నువ్వు దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
0: This is possible to experience even after death. It is not necessary.
1: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణము.
0: There is another example for this.
1: Gantasala shavyanga paadetunti vaadu.
0: Gantasala used to sing melodiously.
1: Kaani atanu gatinchi maraninchi bhasmi bhootamayyadu.
0: He is dead and gone.
1: Kaani ee naati kudanu atani yokka swaramulu swachhanga manam viragalutunnam.
0: But even today after his death we have been able to hear his sound.
1: Ye Madras radio lokamlo atani yokka tape record vesthe danni ikkada kuda manam viragalutunnamu.
0: If we play the record in Madras station, we have been able to hear it here.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది
1: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్? ఇట్ ఈస్ బికాస్
1: ఈ తరంగములు ఏనాటికైనా కూడా ఎన్ని యుగములకైనా నిలిచిపోతుంటాయి.
0: దిస్ సౌండ్ వేవ్స్ దే మర్జ్ ఇన్ టు ఎలక్ట్రికల్ వేవ్స్ అండ్ దెన్ దే
1: వీరు కనిపెట్టక పూర్వం కూడా ఈ తరంగములు ఉంటున్నాయి.
0: దే గెట్ పర్మనెంట్లీ రికార్డెడ్ ఇన్ ఎథర్ అండ్ దే ఆర్ అవైలబుల్ అట్ ఎనీ టైమ్ లేటర్ ఆన్.
1: అన్ని తరంగములు కూడా సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ వేవ్స్ ఆర్
1: అన్ని స్వరూపములు కూడా సర్వత్రా నిండి ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ సౌండ్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్.
1: అయితే ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగములు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
0: ఓన్లీ దట్ పర్సన్ హూస్ చిత్త అండ్ హార్ట్ ఈస్ ప్యూర్ వుడ్ బి ఏబుల్ టు ట్యూన్ హిమ్సెల్ఫ్ అండ్ రిసీవ్ దీస్ సౌండ్స్.
1: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
0: సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ హర్డ్ ఇన్ హౌస్ వేర్ దర్ ఇస్ నో రేడియో.
1: ఓన్లీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ రేడియో ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్ ఇఫ్ యూ ట్యూన్ మెడ్రాస్ స్టేషన్ వుడ్ యూ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
1: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
0: యూ వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యూ ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
1: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమనేటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: ఇన్ ద సేమ్ వే if we can purify our heart and tune the radio of our heart to the proper tune, if we concentrate well and contemplate and meditate, would be able to get the divinity which is all pervasive.
1: Kanuka mana yokka shabda tarangamulu okkatena kudunu vyartham kavatam ledu.
0: Therefore we should know that none of our words
1: ee shabda tarangamulu sarvatra nindi untunnavi.
0: These sounds are prevalent all over.
1: Dalni manu jyoti tarangamulaga marchukovali.
0: We have to transform them into jyoti.
1: Adiye jnana shakti.
0: This you can get only through the power of through the power of meditation.
1: ఇట్టి శక్తిని వారు అనుభవించి ఆనందించటం చేతనే గోపికలకు ఈ విధమైనటువంటి దర్శనము ప్రాప్తించగలిగింది.
0: As Gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
1: కనుక వారి చిత్తమును ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క రూపంతోన నామంతోన హత్తుకుని పోయి ఉన్నాయి.
0: Their hearts were always saturated with the form and the name of God.
1: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
0: వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైండ్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్.
1: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
0: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్వేస్ బి బియాండ్ రీజన్.
1: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీ.
1: ప్రాపంచకు సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవతత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావాల్సి వస్తాయి?
0: ఇఫ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూఫ్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ మెనీ వర్ల్డ్లీ థింగ్స్, హౌ కెన్ యూ అప్లై దిస్?
1: ఇది కేవలం అజ్ఞానం యొక్క తత్వము.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
0: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
1: yavarevari bhavamu varike telusunu.
0: Each one knows what
1: yavarevari bhakti prapattulu varike artham avutayi.
0: Each one understands his own devotion and his own
1: okari bhakti pravartanalu marokariki artham chesukovatam chala kashtamu.
0: One would not be able to understand the other person's devotion. And
1: kanaka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడా ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్.
1: ఇలాంటి అనుభూతులు అన్ని మతముల యందు కూడాను ఉంటున్నవి.
0: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
1: క్రిస్టియన్ మతముల యందు కూడాను. ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భములు ఎన్నో ఉన్నవి.
0: Even in Christian religion also, you have instances of this kind, but the experience is the same among all religions. This must be correctly understood.
1: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కాని దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడా లోటు లేదు.
0: If we have not been able to reach that stage, the defect lies with us. There is nothing wrong with our
1: ప్రేమ ఉండినప్పటికీ కుండన మనం గోళ్ల పెట్టినప్పుడు ఒక్క చుక్కైన అందులో ప్రవేశించదు.
0: If there is a continuous downpour, if you keep the pot topsy turvy, not even a drop of water can
1: ah varshamunuku eduruga thana yokka kundanu moothiga pettinappudu ye konni chukkulaina andulo praveshisthayi.
0: If you keep the pots properly, the mouth upwards, at least a few drops
1: of water can come. Bhagavat anugraham anekuntidi sarvatra dandiga ninduga untunnade unnadi.
0: Today God's grace is abundantly available all over and at all times.
1: Kani daniki sootiga mana hrudayanni tippatam ledhu.
0: But we have not been able to open our hearts properly to receive the grace.
1: ఆ పవిత్రమైన దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు.
0: We have not been able to fill our hearts with the sacred grace of the divine.
1: కనుకనే అడుగడుగున మనకు అనుమానములే.
0: That is why at every step we are facing doubts.
1: క్షణ క్షణము కూడాను మనకు సందేహములే.
0: Every minute we are having some kind of doubt.
1: తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
0: Man has not been able to have faith in himself.
1: 4 నిమిషాలు నరుణ్ణి నమ్మలేనిటువంటి వాడు నారాయణ్ణి నమ్మగలడా?
0: If a person cannot have faith in himself, how can he have faith in God?
1: కనుక మన నమ్మకంలో ఉండినటువంటి దోషములే కాని దైవంలో ఎట్టి విధమైనటువంటి మార్పులు గాని కుర్పులు గాని రావు.
0: All these are defects in our own faith. You cannot find any defect in God and his own grace.
1: విశ్వాసము దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి.
0: You should have firm and strong faith.
1: క్షణ క్షణముకు కూడాను మనం మార్పు చెందరాదు.
0: మొమెంట్ టు మొమెంట్ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్.
1: ఇలాంటి చిత్తశుద్ధి లేనటువంటి వానికి ఎంత కాలము తిరిగినప్పటికీ ఎన్ని విధమైన సాధన చేసినప్పటికీ దైవానుగ్రహము ఏమాత్రం కూడాను అందుకునలేడు.
0: ఫర్ వన్ హూస్ హార్ట్ ఈస్ నాట్ ప్యూర్, వన్ హూ గోస్ ఆన్ డూయింగ్ సాధన వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఇట్ ఈస్ యూజ్లెస్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద గ్రేస్.
1: హృదయాన్ని మాత్రమే పరిశీలన చేయగలడు కానీ నీ యొక్క పూజలు పునస్కారములు ఏమాత్రం కూడా తాను చూడగలడు.
0: God only examines the purity of our heart. He doesn't care for the type of worship that you offer without
1: ye poojanu neevu cheyakapoyinappudikini ye dhyanamulu cheyakapoyinappudikini nee chitta shuddhini neevu sarayana reetilo unchukunnappude daivam andulo praveshisthadu.
0: Even if you are not offering any type of worship and not undertaking any type of meditation, if your heart is pure, God is prepared to enter into your heart.
1: Kanukane ninnadinu mana vidyarthi cheppinattuga mottamota నీవు నావాడు
0: Just as one student explained yesterday, you are mine in the first place.
1: Rendavadi kaadu kaadu. Neevu naa vaadaithe nenu ahankariga maaragalanu.
0: In the second stage, it is you are not mine. If I say that,
1: nenu nee vaadu,
0: it will be an expression of egotism. And therefore, it will be, I am yours is the second stage.
1: Gopikalu, memu mee vaaramu ani prarthincharu.
0: Gopikas always said that we are yours.
1: Yadavulu Krishnudu maavadu ani vishwasincharu.
0: Yadavas firmly believed Krishna was
1: ee maavadu aneetundi yokka vishwasam chethane ahankaram perigipoyindi.
0: On account of the feeling that you are ours, they developed ego.
1: Ahankaram ekkada undunno vaaru atapatanam aipothadu.
0: Where there is ego, they come to ruin and destruction.
1: Kanukane yadav kulamlo musalam puttindi.
0: That is why the Yadavas developed that kind of
1: ఎంత కాలమైనప్పటికీ స్వామి మేము మీ వారమని ప్రార్థించినటువంటి గోపికలకు ఎప్పటికీ క్షేమ సంతోషాన్ని అనుభవించారు.
0: Gopikas who perpetually prayed that they are Krishna's, they enjoyed all the bliss.
1: కనుకనే పిల్లలకంతా కూడా నేను మూడు ముచ్చటైనటువంటి మాటలతో చెప్పాను మొన్న.
0: That is why Swami said three important things to all the children with a lot of love.
1: నీవు నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేయవద్దు.
0: యూ డోంట్ ట్రై టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఐ మే నాట్ ఫాలో.
0: ఐ మే నాట్ ఫాలో యూ.
1: డోంట్ వాక్ బిహైండ్ మీ.
0: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వాక్ బిహైండ్ మీ.
1: ఐ మే నాట్ లీడ్.
0: ఐ మే నాట్ లీడ్ యూ.
1: వాక్ స్టిల్ వాక్ బిసైడ్ మీ.
0: Still walk beside me
1: and be my friend.
0: And you be my friend.
1: Na mundu neevu nadachadaniki prayatnam chestiva, neevu naaku kudanu tappu margam choopavachchu. Margam neeku teliyadu.
0: If you walk in front of me, you may also lead me on the wrong path because you do not know the correct path.
1: Poni నాకు వెనకలేమైనా నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నావంటే నన్ను తప్పించుకుని నీవు వెళ్ళొచ్చు.
0: సపోజ్ యు ఆర్ వాకింగ్ బిహైండ్ మీ, యు మే లీవ్ మీ అండ్ గో అవే.
1: నాకు ప్రక్కలోనేరా. తప్పించుకోవటం కానీ ముందు నీవు తప్పు మార్గం పోవటం కానీ అవకాశం ఉండదు.
0: బికాస్ ఐ ఆమ్ విత్ యూ.
1: నేను నీ వెంటనే ఉన్నాను.
0: ఇఫ్ యు ఆర్ వాకింగ్ బిసైడ్ మీ, నైదర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ నార్ యు ఆర్ ఎస్కేపింగ్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాం. అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యు ఆర్ అండ్ ఐ ఆర్ వన్ అండ్ గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: ప్రతి శరీరమునందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇండ్వెలర్ ఇన్ ఎవ్రీ
1: దేహమునందును దేహి అయి ఉన్నాడు.
0: ఇన్ ఎవ్రీ బాడీ ఈజ్ ఆల్సో ద ఇండ్వెలర్.
1: అలాంటి సమయంలో నీవు ముందు పోవటం కానీ వెనుక రావటం కానీ వీలు కాదు.
0: ఇఫ్ దట్ ఈస్ సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు వాక్ బిఫోర్ మీ ఆర్ టు వాక్ బిహైండ్ మీ.
1: కనుకనే దైవత్వాన్ని నీతో కూర్చుకుని రావాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు టేక్ డివినిటీ విత్ యూ.
1: దైవాన్ని నీతో చేర్చుకుని రావాలి.
0: యు షుడ్ టేక్ డివినిటీ ఇన్ యూ.
1: ఇది నిజమైన సాధకుని యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్.
1: ఎక్కడ ఉండినా కానీ స్వామి సేవ మేము చేసుకుంటాము అని అనుకోవచ్చును, కానీ అంత విశాల హృదయం తనలో లేదు కదా.
0: వేర్ ఎవర్ ఐ ఆమ్ ఐ విల్ సర్వ్ స్వామి యు మే సే, బట్ డు యు హావ్ దట్ బ్రాడ్ హార్ట్.
1: ఇది కేవలము స్వార్థపరుని యొక్క మూర్ఖత్వం.
0: దిస్ ఈస్ ఫూలిష్నెస్ ఆఫ్ ఎ సెల్ఫిష్ మ్యాన్.
1: ఇలాంటి పరిస్థితి యందు తాము అనేక విధమైనటువంటి దోషములను కప్పిపుచ్చుకునేటువంటి యొక్క దీనితో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
0: దిస్ ఈస్ ఎ మెథడ్ బై విచ్ హీ కవర్స్ మెనీ ఆఫ్ ది డిఫెక్ట్స్ అండ్ వేస్ట్ హిస్ లైఫ్.
1: అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండినటువంటి వానికి ఏ విధమైనటువంటి వాంఛలు ఉండవు.
0: ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ సచ్ ఫుల్ ఫెయిత్, హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: అట్టి స్థితిని మనకు లభించేంత వరకు కూడాను మనం అనుసరించక తప్పదు.
0: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ హ్యావ్ టు ఫాలో.
1: కృష్ణుడు కూడాను రాములు కూడాను గురువుల దగ్గర అనేక విధమైనటువంటి విద్యలను అభ్యసించి వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
0: Even incarnations like Rama and Krishna approached a preceptor, served him, learned from him and made efforts to satisfy him.
1: Kalukane guru tattvanni vaaru chakkaga shishyulaku bodhisthu vacharu.
0: That is why they were able to just teach the principle.
1: Taanu anubhavinchi aanandinchi 10 mandiki panchali.
0: One should enjoy, experience and then share it with others.
1: ఈ దుష్టవాంఛలు అభివృద్ధి కావటం చేతను,
0: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ వికెట్ థాట్,
1: లౌకికమైనటువంటి జీవితం పెంచుకోవటం చేతను,
0: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ఓన్లీ లైఫ్,
1: ప్రాపంచకమే సత్యమని విశ్వసించడం చేతను,
0: అన్ అకౌంట్ ఆఫ్ బిలీవింగ్ వరల్డ్ ట్రూత్,
1: ఈ విధమైనటువంటి దుష్ట బుద్ధులు పెడమార్గం పడుతుంటాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ సెంటర్ ఇన్
1: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలము?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ నంబర్
1: నసటవ్రాత తప్పింప ఎవరి తరము?
0: హూ కెన్ సేవ్ యూ ఫ్రమ్ ద ఫేత్?
1: చెడ్డ బుద్ధులు తన తల చేరనేని
0: ఈ బ్యాడ్ ఐడియాస్ అండ్ థాట్స్ వర్ టు ఎంటర్ ఇన్ యువర్ హెడ్,
1: ఎండబారును బుద్ధులు బెండుబారు,
0: ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ గోస్ డ్రై,
1: బండబారు,
0: దే బికమ్ బారన్.
1: ఇలాంటి బుద్ధులకు ఇంకా దైవత్వము ఏ రీతిగా అర్థం చేసుకోగలరు?
0: సచ్ పీపుల్ హౌ కెన్ దే అండర్స్టాండ్ డివినిటీ?
1: ఇలాంటి మూర్ఖులను కూడా మనం చెత్త చేర్చుకుని వారికి తోడ్పాటుగా మనము అనుసరిస్తున్నాము.
0: వీఆర్ ఆల్సో ఎంటర్టైనింగ్ దోస్ పీపుల్ అండ్ అసో
1: వారికి తగినటువంటి బుద్ధిని చెప్పి వారి తగిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకపోవటమే మీ దోషము.
0: యువర్ డిఫెక్ట్ ఈస్ నాట్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ రైట్ అండ్ నాట్ టు కరెక్ట్ దెమ్.
1: కనుకనే ఆ దోషములు నీకును దోషములుగా ఏర్పడతాయి.
0: దిస్ డిఫెక్ట్ విల్ బికమ్ యువర్ ఓన్ డిఫెక్ట్ ఆల్సో.
1: కనుక సమాజంలో ప్రవేశించి జరుగుతున్నటువంటి దోషములను, జరుగుతున్నటువంటి అన్యాయములను, అక్రమములను, అనాచారములను సాధ్యమైనంత వరకును మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Therefore, we have to enter into the society and oppose all the defects, all the mistakes, all the sins and all the unrighteous conduct and set them right. This is the effort which will have to
1: be. అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
0: Only that person who has this qualification can serve the society properly.
1: కనుక ఈ అధికారమును మనం సంపాదించాలి.
0: Therefore, you have to acquire this particular authority.
1: ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికీ మనం భయపడనక్కర్లేదు.
0: Whatever difficulties and
1: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికీ మనం వెరవనక్కర్లేదు.
0: You need not be afraid of anything at all.
1: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
0: The criticism is only to the world.
1: నీకు కాదు.
0: They do not టచ్ యూ టాల్.
1: నీవు నిత్యుడు సత్యుడు.
0: యూఆర్ ఏ పర్మనెంట్ ఎంటిటీ అండ్ ఏ ట్రూ ఎంటిటీ.
1: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
0: సచ్ ఎ పర్సన్ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ క్రిటిసిజం.
1: దైవం విశ్వాసాన్ని దృఢముగా చేసుకుని
0: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసాన్ని మనం ఆచరణలో ఉంచి
0: ప్రాక్టీస్ దట్ పర్టికులర్ ఫెయిత్.
1: ఆనందాన్ని అనుభవించినప్పుడు
0: వెన్ యూ ఎక్స్పీరియన్స్ ది డిలైట్ కమింగ్ ఫ్రమ్
1: ది ఏనుగులంత బలం కూడా నీకు లభిస్తుంది.
0: You get the strength of 1000.
1: Dairyam sarvasadakam.
0: Through God you can achieve anything.
1: Nenu cheppanu.
0: Yesterday Swami said,
1: Mana Sila Trayamulu ani.
0: The trinity of Silas.
1: Mana parishuddhamu anaga pavitramu.
0: Purity.
1: Sahanamu.
0: Patience.
1: Oka dairyamu.
0: Perseverance.
1: Ee yokka deenini manam sadhinchinappudu ennintinaina manam sadhinchavachchu.
0: If we can achieve these three, we can achieve
1: anything. పవిత్రము లేనటువంటి వానికి ఈ విధమైనటువంటి సహనం లేకుండా పోతుంది.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ అలోన్ విల్ నాట్ హ్యావ్ పేషెన్స్.
1: సహనము లేనటువంటి వానికి ధైర్యము చాలదు.
0: ఏ పర్సన్ వితౌట్ పేషెన్స్ కెనాట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్.
1: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్ హి బికమ్స్ ఏ వీక్లింగ్.
1: తాను చెడటమే కాకుండా పరిసర ప్రాంతములు కూడా నువ్వు చెడగొడతాడు.
0: నాట్ మెర్లీ విల్ హి స్పాయిల్డ్, he will pollute the entire environment.
1: ilanti jeevithamu manava jeevithame kaadu.
0: That kind of life cannot be called a human being's life at all.
1: Kanuka manavu baagupadi
0: therefore
1: we have to baagu cheyadaniki tagineetundi krushi cheyali.
0: We have to save ourselves and be good and make many other people good.
1: Manam ee vidhamainatundi margamulo ekatvamainatundi daivatvanni manam visheshinchi
0: we have to follow this path and have firm faith in the unity of
1: dharmamunu kolipoyina kuda paravaledu. దైవాన్ని మాత్రం కోల్పోరాదు.
0: వి విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నెవర్ లూజ్ గాడ్.
1: అలాంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క దీనిపైన విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: We have to develop such a strong and firm faith in that idea. Thus, Swami is bringing his divine discourse to a close.

0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema Swarupulaina Vidyarthulara.
0: Students, embodiments of love.
1: Manavatvam ento pavitramaina adinappatikini tanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుబడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్, ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదియే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust in the company of air will go up to the sky.
1: కాని నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం, క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైనే ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ము. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: వెన్ వీఆర్ గుడ్ కంపెనీ నేచురలీ వీ కెన్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ అండ్ అటైన్ డివినిటీ.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దాంతో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: బై జాయినింగ్ ఎ గుడ్ కంపెనీ సర్టెన్లీ హీ కెన్ అటైన్ డివినిటీ.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ మ్యాన్ టర్న్స్ ఇంటు అనిమల్.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: అనిమల్ ఈస్ బిలో ది లెవెల్ ఆఫ్ మ్యాన్.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: డివైన్ ఈస్ Above man.
1: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కాని అధో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: ఇట్స్ ఈజీ టు గెట్ స్పాయిల్డ్.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: టు రీచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్ ఇట్ ఇస్ డిఫికల్ట్.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్ బట్ యెట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిసార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
1: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటిప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్ బట్ యెట్ వి షుడ్ మేక్ ఎవ్రీ

0: చుట్టివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
1: The thoughts should be pure, sacred, and they should be proper.
0: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
0: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: Iron in the company of dust gets rusted.
0: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
1: Iron which is rusted bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: When it bursts, it must be tested.
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: When you test it, it will have rest.
0: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
1: It is the rest that is high level.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
1: Therefore, we should wipe out all the dust.
0: ఈ డస్ట్
1: what is this dust?
0: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
1: We have to remove all this dust of bad company and bad feelings.
0: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగము చేతనే ఏర్పడుతుంటాయి.
1: All these things are the results of the bad company.
0: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: As is the company, so you are.
0: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చెయ్యాలి.
1: Doesn't matter, take time, inquire and join the good company.
0: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: When we are in good position, when times are favorable, all will gather round you.
0: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడాను మనకు దూరం అయిపోతుంటారు.
1: When situation circumstances are adverse and negative, people will turn away from you.
0: ఇది నిజమైన స్నేహం కాదు.
1: This is not true friendship.
0: స్నేహం అనగా ఏమిటి?
1: What is friendship?
0: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: Who is the true friend? The one who is after you, who follows you like a shadow in times of difficulties, in times of anxieties, troubles and problems.
0: చెరువునందు నీరు నిండినప్పుడు వేలకొలది కప్పలు చేరుతుంటాయి.
1: When the tank is full of water, frogs gather in thousands.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్ప అయినా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
0: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: Likewise, when we are in good position, authority, you will find people around you.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: It's not true friendship.
0: స్నేహం అనగా కష్టములయందు, సుఖములయందు, నష్టములయందు, ఆదాయములయందు, అన్నింటియందు కూడాను మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
0: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చెయ్యాలి.
1: Therefore, we have to take time, recognize a true friend and move with him.
0: కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
1: It is a mistake if you join anyone by merely hello.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదట వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడాను మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
0: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డీప్ డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
0: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: You must also know the company of your friend also.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
1: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: If he says hello, say goodbye.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి

0: ముప్పు.
1: Such sort of friends will put you in danger.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They're all passing clouds.
0: ఏ నిమిషంలో విడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై.
0: ఇంతే కాకుండా
1: అటుదే
0: ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
1: Without character, it is just a living
0: thing. Character లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ ఏ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
0: అలాంటి వాళ్ళకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character, not social character.
0: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national
0: character? కనుక మొట్టమొదట మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
0: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, unwavering mind, the steady look are absolutely important.
0: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాని ముఖమే చూడకూడదు.
1: If everything oscillates like the pendulum, you should not look at his face.
0: What a bad boy.
1: He's a very bad boy.
0: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
1: We should never make friendship with such bad boys.
0: కడపడికి నీవు కూడాను ఆ బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately you also turn bad.
0: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to have good friends.
0: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: Iron will lose all its strength because of the rust as it is in the company of the
0: మహాగట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్,
0: కఠినంగా ఉంటుంటారు,
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
1: When it is in the company of fire, it shines.
0: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: With one stroke you can extend it, expand it.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: When can you make your heart sacred?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
0: విడిపోతుందొ అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
1: The moment dust is off, it remains pure.
0: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంటదో అప్పుడు సరైన చుట్టి దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
1: When it is pure, you can mold it in the way you want.
0: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
1: Such iron piece can be made into
0: any. ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
0: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్, ద డిఫికల్టీస్, ద మిజర్ యాంగ్జైటీ.
0: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యము దూరమైనప్పుడే,
1: when the dirt is free,
0: ఈ మాలిన్యము ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
1: So long there is filth and dirt, it cannot be refined.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
1: So everyone must be refined.
0: సంస్కారం అంటే ఏమిటి?
1: What do you mean by this refinement?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
1: Removing all the dirt and keeping up its quality.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: All the material that we partake is natural in its creation.
0: తింటున్నాము,
1: we eat rice,
0: వేడలు తింటున్నాము,
1: we eat dog,
0: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
1: we eat all sorts of material.
0: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
1: We don't eat as they are available.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: You find the paddy growing.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలుపోయి వేరు చేయాలి.
1: We remove the grass.
0: తిరిగి ఆ వడ్ల నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వి రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
0: విల్ బి రెడీ. ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
1: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
0: అది సంస్కరింపబడిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
0: ఈ గోల్డ్, సిల్వర్ ఇదంతా కూడాను మట్టితో కూడి ఉంటుంటాయి.
1: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్
0: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
1: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్
0: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకును పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి
1: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్ ఇట్ మీన్స్ ప్రాసెస్డ్ ఇన్ ఫైర్
0: అప్పుడే దాని ద్వారా మనం అనేక నగలను మనం చేసుకోవచ్చు
1: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్
0: ఇప్పుడు ఇది బట్టగా ఉంది
1: దిస్ ఇస్ క్లాత్
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది ఇది ప్రత్తి
1: ప్రయర్ టు దాట్
0: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి
1: దిస్ కాటన్ హాస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి
1: అండ్ యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది
1: ద థ్రెడ్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హాస్ టు షేప్
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్ కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: All that you study here is just bookish knowledge, familiarity with the text.
0: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: This kind of refinement is also needed
0: enta chaduvu chadivinappatikini samskaram leni chaduvu padive kadadu
1: you may read a lot without culture you cannot call it education
0: enta chaduvu chadivi yeniti unnanu inuni gunambu manaledu
1: one may have very high education but a mean man will never give up his quality

0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant for
1: living. జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in
1: life. ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the purpose of
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవి తత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంతర్లు దీన్ని పాటించవచ్చు.
0: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైవ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినా అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటి గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుక

0: మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we have to safeguard and uphold the culture of Bharat.
0: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
1: Anyone of any country for that matter should keep up their own culture.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
1: This is the significance of education.
0: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
1: We should have proper, exact, correct relationships today.
0: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
1: You don't need to hate anybody.
0: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
1: You should choose a correct person.
0: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండు లేకుండా పోవటం మంచిది.
1: Instead of having a fool as a friend, better you don't have a friend at all.
0: కనుక నీవు సరైనటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
1: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
0: ఎలాంటి వాడు సరైనటువంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క తికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
1: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్,
0: మనసులో ఒకటి మాటలో మరొకటి చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
1: నెవర్ ఎనీ పర్సన్ నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింక్స్ ఇన్ వన్ వే. దీనిని
0: వేదాంత పరిభాషలో మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
0: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నాడు.
1: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: The proper study of mankind is man.
0: Karukani atti vaadu manushudiga maarali.
1: Such one is a true man.
0: Eppudu chuchina gaani aneka rakamuluga kuda mana yochana kuda cheyatam ledu.
1: We are not thinking even.
0: Itani yokka manasu yokka prabhavani kuda manam gurtinchadaniki prayatninchatam ledu.
1: We are not recognizing the power of the thoughts of the other person.
0: Oka chinna udaharanam.
1: Boy is a small example.
0: Manishi yokka thoughts nu kukkalu kuda kanipedutunnayi.
1: Even dogs would be able to detect the thoughts of man.
0: కాని తన థాట్స్ తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
1: But man is not knowing his own thoughts.
0: ఒక చక్కని ఎగ్జాంపుల్,
1: a perfect example.
0: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
1: A dog is resting in a pit 20 feet distance.
0: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు, అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
1: Without any thought you just pass by, you cross, jump over, it's unmindful.
0: Danni kottali ani sankalpinchukoni oka chinna raayi teeskoni po, ninnu chustunnatte adi parigetti pothundi.
1: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
0: Kanukane nee sankalpanni adi gurtistha undi.
1: It will know your thought.
0: Manavuni sankalpalu kukkale gurtistunnayi kaani manishi gurtinchatam ledu.
1: Human thoughts are detected by dogs, not by a human being.
0: Kanukane neevu dogs kante heenam ayipoyinatundi vaadavi.
1: So you have become much worse than a dog.
0: Kanuka manavu dog kaakurudu.
1: You should not be a dog.
0: D-O-G, dog.
1: D-O-G, dog.
0: G-O-D, God. Atta tayaru kavali manavu.
1: G-O-D, God. You should be like that.
0: Spelling okkate.
1: Spelling is thing.
0: Entrance difference.
1: There is difference in the entrance.
0: Kanukane neevu ee entrance lo povadu, D entrance lo povadu, G entrance lo povu.
1: Never pass through the entrance of the letter D. Start from the entrance of letter G.
0: Adi nee yokka quality mottamodaradi.
1: That is your first quality.
0: Adi ye sadhana katta moola karanamu.
1: That is the basis for spiritual
0: Yem
1: practice.
0: Ee sadhana ante
1: what is sadhana?
0: Tapam cheyatamu japam cheyatam kaadu sadhana.
1: Is not penance or meditation.
0: Mottamota satyanni gurtinchali.
1: First, know the truth.
0: Not

0: సజ్జనుడి సేవలు చేయాలి.
1: తల్లి,
0: తండ్రి, గురువు, పెద్దలు, ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావు అంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ అక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ అక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత, సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనము గౌరవించాలి.
1: Therefore, with proper feelings, you should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: Though we are bound to join a company, we should observe certain limits for our own welfare.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హు హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. అందరికి నమస్కరించు, తప్పులేదు, కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది. ఇతరులు కూడా మనం తిరస్కరించు.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
1: so long you are a student,
0: ఇతరుల యొక్క సంబంధం ఏ మాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: హియర్ వి ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: బాయ్స్ షుడ్ రిమైన్ అస్ బాయ్స్.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్,
0: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టించమంటుంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్ ఆఫ్
0: తల్లిదండ్రులు కూడా
1: యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్ దిస్.
0: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్,
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: ఇఫ్ యూ డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్ దయలు
0: సత్యంబు లోనత తలుపడేని.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్
0: కలుగ నీటికి తల్లుల కడుపు చేటు.
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేర్ మదర్?
0: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు ఫర్ ద మదర్ టు సఫర్? What for?
0: సరియైన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
1: Books are full of education knowledge.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: పుస్తకములో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
0: హెడ్ లో ఉంటుంది, మట్టి అంత.
1: బట్ మడ్ ఈజ్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు, కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గునా.
1: If the head is full of so much of matter,
0: would it ever be empty? Kaka ila sukrutam nimpanaguna.
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: Ee tumbler lo water untundadi.
1: In this tumbler there is water.
0: Intlo manam paalu poyalante etla postavu?
1: If you want to pour milk, water
0: lo paalu poyali.
1: Don't remove water.
0: Tirigi paalu poyali.
1: And then fill it up with
0: ante gaani water lo kuda paalu poste rendu brashtu pattipothayi.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: Kanukane mana hrudayam lopala pavitramainatuvanti bhavamulu, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యూర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చ పెట్టచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వి షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్,
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నశిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వి షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇన్ ది వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ
0: దిస్. మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ది కంట్రీ విల్ బి రూయిన్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టగా అయిపోతే చెట్టంతా చొక్కటి అయిపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: స్టూడెంట్స్ ఆర్ ఎ ఫౌండేషన్ టు ద కంట్రీ.
0: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సెలిబసీ.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబసీ ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మెన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సెలిబసీ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: కొలాప్స్
1: విల్ కొలాప్స్.
0: నిలువునా కూలిపోతాయి.
1: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్ స్ట్రాంగ్.
0: ఈ వయసు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణముల యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: Should be pure.
0: కనుక మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: So fill your hearts with love for God.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
0: లవ్,
1: ఫుల్ ఆఫ్ లవ్.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఈవెన్ ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మన హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్
0: నిన్న
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇంటూ ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: వాట్ ఎక్స్టెండ్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్, ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ke veltayi.
1: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
0: Paadam modalukoni tala varaku kudanu, aa paadam astakam varaku kudanu, idiye thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హార్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది హార్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
1: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: ఆర్ట్ ఈజ్ స్పిరిచువల్,
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarva karmalu kuda chitta suddhiki sambandhinchinavi cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundalu varu undetunte vaadu
1: Tamil Nadu. Tiruttundalu varu in Tamil Nadu.
0: Ayan cheppetunte vaadu.
1: He used to say.
0: Chitta suddhi odu unnai pooja seidane chikkirame vandarame rama rama ani cheppadu vaadu. Chitta suddhi odu unnai pooja seidane naa chitta suddhito ninne nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not so ordinary.
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious life.
0: నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇదే మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలిల్ కుళితొరు ముత్తడితేనే కైనడు

0: నీ కై నడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ ఇస్ ప్రెషస్.
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియలే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ విల్ నెవర్ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవుడిగానే చావాలి.
1: Human being should die as a human.
0: పశువుగా చావకూడదు.
1: He should not die as an animal.
0: అదియే మనం చేసుకోవాలి. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు.
1: It is enough if we lead the life of a human being.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ద ఫస్ట్ లెసన్ ద స్టూడెంట్
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ఆఫ్ ది మిస్టేక్, కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్ మిస్టేక్.
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినానిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరి అయినటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధనలు సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aanandaparchavalsindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, "Oh scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: Vikramaditya was very much surprised to
1: learn. మేధాశక్తికి బుద్ధికి ఏతి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు.
0: Earlier he thought that there is no difference between intellect and intelligence.
1: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ,
0: one steadfastness,
1: రెండవది ఋతము,
0: ఋతము,
1: మూడవది సత్యము,
0: the truth,
1: నాలుగవది యోగము,
0: యోగ,
1: ఐదవది మహత్తరమైన శక్తి,
0: ద మైటీ పవర్.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హెస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నియూ సందేహములే.
0: ద వన్ హూ ఇస్ ఇంటెలిజెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హీ విల్ నాట్ హ్యావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: Therefore, intelligence is no qualification of an educated.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గల వాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people mighty.
1: అతను గొప్ప మేధాశక్తి గల వాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గల వాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent.
1: కేవలం బుద్ధి గల వాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first shraddha, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: ఇట్ హెస్ టూ మీనింగ్స్.
1: ఆసక్తి స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: టూ ఆస్పెక్ట్స్, వన్ ఇంట్రెస్ట్, అదర్ స్టెబిలిటీ.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ ఇంట్రెస్ట్ మీన్స్.
1: ఆసక్తి పైన ఘనమైనటువంటి యొక్క విశ్వాసం ఉంటుండాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
1: కనుక ఆసక్తి స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
0: Therefore, intellect has these two, the interest and stability.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
0: The effect of the intellect is rutam.
1: దీని యొక్క ప్రభావం ఏమిటి?
0: What is its effect?
1: అనగా త్రికాలములు ఎంత కూడాను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము సార్థకమవుతుంది.
0: ద వర్డ్ రుతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ రుతం.
1: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్ రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga viswasinchi paliketuvanti oka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered,
1: chuchindi chusinattuga vinnadi vinnattuga chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nizamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక రుతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: ఇంకా నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: Yoga means to have all the power.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: To have total control is yoga.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: Control over listening.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: Control over talk is yoga.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: Control over the words that we utter.
1: Thoughts ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: To exercise control on our thoughts.
1: కనుకని ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: Yoga is to have a control over these five senses.
1: అయితే మాట్లాడాలి.
0: However, we have to talk.
1: మాటలను మరచకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: How should we talk?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: We have to talk with all the purity.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: We should never utter lies and argue thereafter.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance if you argue on that.
1: ఈ వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు.
0: Because of this argument, hatred will increase.
1: కనుకని వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది.
0: As you continue to argue, there will be scope for enmity.
1: కనుకని విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: So students should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is highly sacred. It's divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: It lays a royal path for the future.
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: It builds the royal path.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకనే మొట్టమొదటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students, the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore, the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
1: anaga,
0: mighty power.
1: Bhagavad swarupame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rutam.
1: Aa divyattvam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said, truth is God.
1: ఇంతే కాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యు కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈస్ ట్రూత్ సత్యం, గాడ్ ఈస్ ఇన్ఫినిట్, గాడ్ ఈస్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఇస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఇస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఇస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైన పేర్లు.
0: God has so many names.
1: Kanuka ee yokka moodintiki ni aidintiki ni buddhi aneetvantidi chaala pradhanamaitvanti nilayam.
0: All these five have got at their center the intellect.
1: Deenini praskarinchukoni ye vedamanandu buddhi grahyam ati indriyam annadu.
0: Therefore in it is Veda it is said buddhi grahyam ati indriyam.
1: Ati indriyamu indriyatheetamaitvantidi.
0: Intellect is transcendental, beyond senses.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
1: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును.
0: With intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks.
1: ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివే.
0: That's all worldly nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: At the bottom is the body.
1: దేహమునకు పైభాగములో ఉన్నటువంటిది సెన్సెస్.
0: Above the body are the senses.
1: ఈ సెన్సెస్ పైభాగములో ఉన్నటువంటిది మైండ్.
0: Over the senses is
1: mind. మైండ్కు పైభాగములో ఉన్నటువంటిది బుద్ధి.
0: Above that intellect.
1: బుద్ధికి పైభాగములో ఉన్నటువంటిది ఆత్మ.
0: Above the intellect.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది బుద్ధి.
0: Intellect is very close to ఆత్మ.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ షైన్స్ బికాస్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: ఇంటెలెక్ట్ ఇస్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కంపేర్ సచ్ ఎ సేక్రెడ్ ఇంటెలెక్ట్ విత్ వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ బౌండ్ బై సెన్సెస్ నాట్ బియాండ్.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: ఇట్ ద వన్ విత్ సెన్సెస్.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రమూ సంబంధం లేదు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ నో రిలేషన్.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇంటెలిజెన్స్ హెల్ప్స్ us so long we have this body.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: రిచ్ మ్యాన్ కన్స్ట్రక్ట్ ఎ బిగ్ మ్యాన్.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: దేర్ హి అలాటెడ్ ఎ
1: బెడ్రూమ్. దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: బాత్రూమ్ బై
1: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: డైనింగ్ హాల్.
1: దాని ప్రక్కలో మనకు డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: డ్రాయింగ్ రూమ్.
1: దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: ఎ కిచెన్ సెపరేట్.
1: కిచెన్ రూమ్ పక్కన ఒక బుద్ధికిని మేధాశక్తికిని తెలివితేటలకు ఏమాత్రమూ సంబంధం లేదు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ నో రిలేషన్.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి ఒక ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇంటెలిజెన్స్ హెల్ప్స్ us so long we have this body.
1: ఈ ఉపాధి

0: లోపల ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
1: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ఆఫ్ ద కిచెన్.
0: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
1: దేర్ దట్ బిల్డింగ్ హస్ సో మెనీ రూమ్స్.
0: వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie?
0: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie between the dining and the drawing room?
0: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: Where does the difference lie between bathroom and bedroom?
0: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between store room and kitchen?
0: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
1: It's only because of the walls built in between is responsible for
0: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
1: There is a wall between the dining room and drawing.
0: వాల్ తీసేస్తే రెండు ఒకటైపోతుంది.
1: Remove the wall, both become one.
0: అదే విధంగా అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
1: Similarly, if you remove all the walls, everything becomes one hall.
0: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
1: That is the blissful state, the spirit of
0: unity. మన ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
1: బికాస్ ఆఫ్ ది వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
0: ఒక యజమానుడు ఉన్నాడు,
1: దేర్ ఇస్ ఎ మాస్టర్.
0: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: And then the son will call him father.
0: Bharya vastundi, my dear husband antundi.
1: Wife will address him as my dear husband.
0: Grandson vastadu, my dear grandfather antadu.
1: The grandson will call him my dear grandfather.
0: Daughter-in-law vastundi, ma yokka father-in-law ani pilustundi.
1: Daughter-in-law will call him
0: father-in-law. Anek mandi anek relationship pettukuntunnaru.
1: So many have many relationships.
0: Kaani inti owner okkade.
1: But owner is one.
0: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
1: Therefore, these relationships apply to the body and the vesture we have put on, but not the spirit.
0: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
1: Therefore, when we go by this oneness principle of the spirit, there will be no differences.
0: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
1: You don't need to undertake special practices to give a body feeling.
0: దేహం ఒక గోడ వంటిది.
1: Body is like a wall.
0: ఇది కేవలం ఒక నెగటివ్.
1: ఇట్ ఈస్ నెగటివ్.
0: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
1: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
0: ఒక క్లాక్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద
0: క్లాక్.
1: క్లాక్
0: దాని కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
0: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేదు.
1: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
0: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
1: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
0: అదేనే ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
1: for this body of
0: life anetunte key ivatam chetane
1: because the key of life given
0: ee aadharam chetane chetulu kaallu kannu mukku noru anni tamatama panulu tamu chestunnayi.
1: Basing on the key of life, various limbs, the legs and the hands act.
0: Kanukane monna cheppanu gayatri mantra bhur bhuvasvaha.
1: Bhagavan said the other day bhur bhuvasvaha.
0: Bhur anaga material anti sambandhamu dehamu.
1: The first one, bhur, which is the body, materialization.
0: ee materialization antundi body.
1: This is the body.
0: Idi otti negative.
1: It is negative.
0: Idi padarthamto ekamainatundi.
1: It is one of matter.
0: Ee deham etta venuku prarambhinchindi.
1: Where does it start?
0: Deeniki kontha iron cherali, sabbu cherali, sunnam cherali, noonu cherali, vetti cherali, velt cherali, anni cherinchapudike idi oka deham tayaravutundi.
1: This body has got all the elements like iron, the lime and the lead, soap and so on.
0: Ee prarthana
1: and phosphorus.
0: Phosphorus ivu kuda cherali.
1: They should be there.
0: 4 lux soaps kuda cherali.
1: 4 lux soaps.
0: Ee padarthamulato cherinatundi ee dehamu.
1: The body is the combination
0: of
1: these.
0: 2 buckets of water, 1 bucket of sunnam, idi kuda cherali deeniki.
1: 2 buckets of water and 1 bucket of sunnam, the lime should be there.
0: Ivanni cherindi ee materialization deham.
1: The combination of all is the body.
0: Kanuka idi oka bhur. Bhur anaga padarthamulu yokka cherika.
1: So the first one bhur is the combination of material. That is earth. Bhuloka.
0: Bhuvaha. ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
1: The second one is bhuvaha. The vibration that makes this world.
0: Life source.
1: That is the life source.
0: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్. అదే ప్రజ్ఞానం.
1: The prajnana, the spiritual content is the one that make the other two work.
0: Deenini vedamu prajnanam brahma ani uchcharinchindi.
1: Veda calls prajnana as brahman.
0: Kanukane ee prajnanam anetundi radiation undatam cheta, life anetundi okka vibration undatam cheta, materialization anetundi ee dehamu pani chestundadi.
1: Therefore, because of this radiation of prajnana, the spiritual content,
0: kanuka bhulokam swarlokam ante ekkado manaku kanipinchinatundidi kaadu.
1: Therefore, all the three, bhuloka, bhurloka, swarloka, are not separate. All the three are within us.
0: Sarvamu mana yende untundadi.
1: Everything is within us.
0: Jagattanta mana yende.

0: ఉంటుండాలి.
1: ద హోల్ యూనివర్స్ ఇస్
0: దైవత్వం మన యందే ఉంటుండాలి.
1: డివినిటీ ఇస్
0: దానవత్వం మన యందే ఉంటుండాలి.
1: డెమోనిక్ క్వాలిటీ
0: మానవత్వం మన యందే ఉంటుండాలి.
1: మంకీ నేచర్
0: పశుత్వం కూడా మన యందే.
1: ఈవెన్ ది యానిమల్ నేచర్.
0: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
1: For all these things, our thoughts are the main cause.
0: కనుకనే సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we should foster good thoughts.
0: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
1: Where from you get them?
0: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
1: You will have good thoughts out of the intellect.
0: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా?
1: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
0: అనగా బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
1: The one without intellect is a dunce.
0: బుద్ధి గలవాడు మేధావి కాదు, మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
1: ద వన్ విత్ ఇంటెలెక్ట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్. ద వన్ విత్ ప్యూరిటీ.
0: దాని ఇంటెలిజెన్స్ అని చెప్పకూడదు.
1: We cannot call it intelligence.
0: అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు.
1: This intelligence is worldly.
0: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
1: It relates to the business transaction in the world.
0: దీని అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: But intellect is transcendent.
0: భగవత్ నియమము లోపల సర్వము కూడాను తూచా తాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
1: Everything conducts as per the will and the discipline of God.
0: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
1: It's very good ideal to know this oneness of the spirit.
0: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
1: Body sets an ideal.
0: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
1: Body is correct example.
0: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
1: Body is a correct illustration.
0: ఎట్లా?
1: How?
0: మనసు సంకల్పించుకుంటుంది.
1: Mind thinks.
0: హే, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
1: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
0: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
0: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
1: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
0: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
1: Then I should do that work.
0: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
1: The moment you think to do that, the hands start to work.
0: నేను పలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
1: The moment you decide to see so and so, the eyes start staring.
0: నేను పలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
1: The moment you decide to listen to a tape recorder, ears start to listen.
0: పలాని భోజనం నేను చేయాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
1: The moment you decide to eat certain food,
0: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
1: And therefore the legs, the hands, the ears, the nose, all the limbs of the body
0: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
1: They discharge their duties.
0: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
1: The ear that listens will not talk.
0: పలికే నోరు వినడానికి ఏమాత్రమో ప్రయత్నించదు.
1: The tongue that talks doesn't
0: listen. పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
1: The tongue can only talk.
0: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
1: Ears only hear.
0: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
1: On the other hand, if they go along the wrong track, the whole life is useless.
0: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
1: At times, the limbs, the senses acted in the different way, opposite to their nature.
0: ఎన్నో శ్రమలకు పోర్చి, ఎన్నో శ్రమలు పడి, ఇంత మధురమైన పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి, మాకెందుకు ఇవ్వటం లేదు.
1: All the limbs of the body started feeling so, with all the exertion and the difficulties. I earn and you eat, what's this?
0: సొమ్ములు ఒకరివి, షోక్ ఇంకొకరిది అన్నాడట.
1: Actually, the jewels belong to one, the style is of another.
0: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపచేశాయి.
1: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
1: అండ్ ద బాడీ డైడ్.
0: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్టికులర్ యాక్టివిటీ.
0: లోకములు, దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
1: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
0: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
1: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్, డోంట్ డూ ఇట్, బట్ యెట్ యు డూ ఇట్.
0: చెడ్డని చెప్పటము, దానినే తిరిగి చేయించటము, ఇది సరైన యొక్క లక్షణమా?
1: Having declared it's bad, but to make do it again, is it proper?
0: కనుకనే మనస్తత్క్షణం అనేటువంటిది, మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
1: The mind is a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: ఎప్పుడు పగులుతుందో,
1: When it bursts.
0: ఎప్పుడు పోతుందో.
1: When it will vanish.
0: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
1: Mind is a mad monkey.
0: కనుకనే డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్.
1: Don't follow the body, don't follow the mind.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
1: Follow your conscience.
0: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
1: Then you lead a proper life.
0: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక,
1: man today is not discharging his duty.
0: పెద్ద మార్గంలో ప్రవేశించడం చేతనే
1: treads along the wrong
0: path. అనేక విధమైనటువంటి ఒక అశాంతికి గురి అయిపోతున్నారు.
1: That leads to all sorts of
0: problems. అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
1: The person is not only restless by himself.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
0: దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
1: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
0: నీవు చేసే ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
1: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వర్షిప్.
0: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
1: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సర్వ్.
0: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
1: He says something and acts in the opposite way.
0: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అది ఏ రుతం.
1: The harmony of the three, that is purity.
0: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: What he says, what he thinks, what he acts should be one. That the quality of noble soul.
0: బుద్ధికి ఉండినటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము, అది ఏ లాస్ట్ ది.
1: That is the mighty power of the intellect, the last aspect.
0: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
1: How does it acquire mighty
0: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
1: It's because in combination of the three it acquires mighty power.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
1: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
0: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము, ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
1: Therefore intellect has got all these aspects of steadfastness, ritam, the truth and yoga and the mighty power.
0: ఈ బుద్ధిని గాయత్రి మంత్రం నందు ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదో అదేవిధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడా దూరమైపోతుండాలి.
1: జస్ట్ యాజ్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
0: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
1: What is the basis for the light of our intellect?
0: Swasame.
1: It is the self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్.
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
0: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
1: He should have the feeling that I am the human being.
0: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
1: Without self confidence you cannot achieve anything.
0: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
1: Without self confidence you cannot.
0: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
1: The whole life will be confused.
0: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: Everything will be chaotic.
0: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
1: He should have the feeling that I am the human being, that he is divine.
0: సంస్కృతంలో మానవుడంటే లేక ఉపనిషత్తులందు మానవుడంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
1: ఇన్ సాంస్క్రిట్ అండ్ ఉపనిషత్స్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ మానవ దట్ ఇస్ ఫెయిత్,
0: నమ్మకం కలవాడు వ్యక్తి,
1: ద పర్సన్ విత్ ఫెయిత్.
0: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
1: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
0: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
1: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద
0: మాస్టర్. కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
1: ద డాగ్ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
0: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
0: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుడు ఏ విధంగా నమ్మగలడు?
1: మ్యాన్ హు హెస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ బిలీఫ్.
0: మానవుడినే నమ్మినప్పుడు
1: బిలీఫ్ ఇన్ గాడ్
0: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
1: ఇఫ్ హెస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
1: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
1: We have to develop that sincerity, steadfastness.
0: శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
1: This steadfastness has two
0: words. ఆసక్తి,
1: ఇంట్రెస్ట్,
0: స్థిరత్వము,
1: స్టెబిలిటీ.
0: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
1: These two will bring about this steadfastness.
0: నాకు భగవంతుడు కావాలి అనే ఆసక్తి ఉంటుంది.
1: యు విల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్.
0: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము నిశ్చలత్వం కావాలి.
1: అండ్ యు నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్.
0: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యు విల్ అటైన్ డివినిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు యు.
0: నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
1: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
0: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
1: Understand the difference between intellect and intelligence.
0: అదేవిధంగా మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
1: Likewise, there's difference between mind.
0: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
1: Mind is like a white cloth.
0: Mind chala pavitramainatundi.
1: Mind is highly sacred.
0: Kani ee dusankalpamulu chetane ee mind apavitramaipothundadi.
1: Because of bad thoughts the mind becomes dirty.
0: Ee tellaga undinatvanti sahajamainatundi oka swaroopam idi.
1: The whiteness is its natural quality.
0: Inni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundadi.
1: As we make use of this white cloth
0: ee nallaga
1: maarinatundi
0: vastramunu manam chaakaliki vestunnamu.
1: We just put it to the washerman.
0: Aa chaakali తిరిగి దీనిని మళ్ళం తీసుకుని వచ్చాడు.
1: హీ విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
0: మనం ఏమంటున్నాం?
1: వాట్ డు వి సే?
0: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
1: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
0: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు. వాడి ముఖం వాడికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
1: Washerman is not that capable as to make it white and bright.
0: Telupu deeni swabhavame.
1: That whiteness is his
0: swarupame.
1: His original form.
0: Unna malinyanni teeskoni vachesadu.
1: He removed only the dirt.
0: Adhe vidhangane.
1: Likewise.
0: Mana manasu pavitramainatvanti oka shuddhamainatvanti oka telupu vantidi.
1: So our mind is pure and highly sacred.
0: Prakramainatvanti vishayavasam cheta deenini malinyam chesukuntunnamu.
1: It is dirty because of worldly sensual.
0: Daiva chintana aneetvanti oka deeniki raatiki vesukoni kottinappudu idi malinam veedipothundi.
1: If you just beat it against the stone of the thought of the Lord, that dirt is gone.
0: Adi ye sreddha.
1: That is steadfastness.
0: Ah, vidhamainatvanti sreddhanu vishwasanni manam penchukovali.
1: That kind of sincerity and faith we have to develop.
0: Sreddha vishwasam rendu undinappudu సాధించలేనటువంటిది ఉండదు లోకం.
1: విత్ ది సిన్సిరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
0: దేనినైనా సాధించవచ్చు.
1: బియాండ్ యు, యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: చంద్రమండలమైనా చేరవచ్చును.
1: యు కెన్ గో టు ది మూన్.
0: నక్షత్ర మండలమైనా చేరవచ్చును.
1: రీచ్
0: సూర్యమండలాన్ని కూడాను చేరవచ్చు.
1: యు కెన్ గో టు ది సన్ ఈవెన్.
0: ఏమిటి ఆ సూర్యమండలం?
1: వాట్ ఇస్ దట్?
0: ఎక్కడో ఉంటుంది. ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకంలో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
1: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
0: సో జాతః చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ సన్?
0: మన దృష్టియే సూర్యుడు.
1: అవర్ విజన్ ఇస్ సన్.
0: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
1: సో యూ కెన్ సడన్లీ రీచ్ దట్.
0: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
1: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
0: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడు అనుకుంటున్నాము.
1: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
0: సుదర్శనము అని పేరు పెట్టాడు.
1: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
0: సుదర్శనము.
1: సుదర్శనము
0: అనగా మంచి దర్శనము.
1: మీనింగ్ ఏ వెరీ గుడ్ దర్శన్.
0: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి యొక్క గజము ప్రార్థిస్తుంది నారాయణ్ని.
1: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
0: తప్పెను మూర్చ వచ్చే తనుండసన్ శ్రమంబయ్యని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
1: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
1: This elephant prayed wholeheartedly.
0: Gajaraj ante evaru?
1: Who is this elephant?
0: Evaru gajamu?
1: Who is this elephant here?
0: Oka yeluk kaadu.
1: It's not
0: oka mrugam kaadu.
1: It's not anyone.
0: Madame gajamu.
1: You are the elephant.
0: Mana madame mana gajamu.
1: And that ego is
0: ye madagajamu.
1: That's madagaja.
0: Ee madagajam anetundi aa shaktini kolipoyi daivam vaipana drushti maralchindi.
1: As it lost all its ego, it started praying.
0: Appude daivam drushti తాను పైన పడింది. అనగా ఏంటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపును చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
1: వెన్ వీ సే గాడ్ హస్ సెంట్ సుదర్శన, ఇట్స్ నాట్ ద వీల్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్, ఇట్స్ ద డివైన్ లుక్.
0: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ.
0: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
1: That light is not in the eye.
0: Chakka teeskondi, chakkaga artham avutundi.
1: You understand clearly.
0: Ee netramlo kuda nu rendu cherinayi.
1: There are two there.
0: Antar bahichya tat sarvavyapya narayana sidha pillavadu cheppadu.
1: The boy also said same.
0: Lopala velupala rendinti yokka prakashame mana yokka drushti.
1: The light is there inside and outside, that is the vision.
0: చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
1: ది సన్ ఇస్ షైనింగ్ వెల్.
0: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
1: Though there is sunlight, close your eyes, you don't see anything.
0: సూర్యప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
1: When you close your eyes, you don't see the sun there.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
1: Because the sun in you must be one with the sun outside.
0: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
1: Or else it can't be unity one.
0: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
1: But you sit in the dark room and open your eyes.
0: పదార్థాలు ఏమీ కనిపించవు.
1: You don't see any object.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
1: Because there in the dark room there is no sunlight.
0: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
1: And here in sunlight there is no light within you.
0: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
1: Therefore the light of your eye and the light of the sun should be one.
0: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
1: The sunlight is necessary and the light in you is needed.
0: సూర్య లైట్ మనకి అక్కర్లేదు నా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
1: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
0: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్సూర్య అంతర్సూర్య రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
1: Therefore outer sun and inner sun must be one so as to see well.
0: కలుకనే ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయా,
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సీక్రెట్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
0: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
1: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
0: శ్రవణం అనేటువంటి మన చెవుల్లో లేదు.
1: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది
0: వాక్ అనేటువంటి మన నాలుక పైన లేదు.
1: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
0: అన్నిటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్
0: ఒక మనిషి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్.
0: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
1: But the dead body has eyes.
0: కానీ చూడగలుగుతున్నాడా?
1: But can it see?
0: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
1: Dead body has ears.
0: కానీ వినగలుగుతున్నాడా?
1: Can he hear?
0: లేదు. కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
1: The dead body has all the senses, but there is no divine power vibration. Therefore, he is not able to
0: see. చెవులు కూడా నువ్వు వినలేకపోతున్నాడు.
1: No, ears are there, can't hear.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
1: బికాస్ ది నేచర్ ఆఫ్ ది మైండ్ ఇస్ చేంజ్డ్ టోటలీ.
0: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
1: అట్ వన్ టైమ్ కృష్ణ కేమ్ టు సూరదాస్ అండ్ సే, సూరదాస్ వుడ్ యు లైక్ టు సీ మీ?
0: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
1: ఐ గివ్ యు సైట్.
0: అప్పుడు చెప్పాడు సూరదాసు.
1: దెన్ సూరదాస్ సెడ్,
0: స్వామి కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
1: People have eyes, but are they able to see you?
0: Kanlundi gruddulai kalyana karamaina nee roopu darsimpa nerarairi.
1: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine form.
0: Devi undi chevatulai.

0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: ఎందుకు ఈ చెవులు?
0: What for are the ears?
1: చాటల వలె ఉంటున్నాయి చెవులు. కానీ నీ మురళీ గానాన్ని వినగలుగుతున్నారా?
0: But are they able to hear your music?
1: కన్నులు ఉంటున్నాయి.
0: They have eyes.
1: కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి.
0: They are like that of the cotton ball.
1: కానీ అందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
0: Are they able to see you?
1: లేదు. నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి.
0: I want the eyes that would be able to
1: నీ వేణునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి.
0: I need the ears that would listen to your melodious music.
1: ఈ చచ్చుడు అనే చర్మ చచ్చుడు నాకు అక్కర్లేదు.
0: Not the physical eye.
1: అది ఏ నిజమైనటువంటి ఒక జ్ఞానము.
0: That's the true wisdom.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము.
0: That's the true renunciation.
1: కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద డివైన్ ఫీలింగ్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇంటెలెక్ట్ ఉపయోగించద్దు. అది డివైన్ విజన్.
0: డివైన్ విల్. డివైన్ విల్.
1: డివైన్ విల్.
0: డివైన్ విల్.
1: అది ఏ సెల్ఫ్ విల్ అంటారు.
0: దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్
1: విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: మరొకరికి లేదు.
0: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
1: అనేక మంది చెప్తుంటుంటారు.
0: మెనీ సే దిస్.
1: నా యొక్క సెల్ఫ్ విల్.
0: మై సెల్ఫ్ విల్ దే సే.
1: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఇస్ ది సెల్ఫ్ విల్?
1: సెల్ఫ్ అంటే ఎవరు?
0: హూ ఇస్ సెల్ఫ్?
1: దైవమే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఆ దైవం శక్తియే ఇది.
0: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
1: సర్వుల యందు దైవ శక్తి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవరీ.
1: కానీ ఆ దైవ శక్తిగా వారు విశ్వసించడం లేదు.
0: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
1: తమ శక్తిగా భావిస్తున్నారు.
0: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
1: అది ఏ అజ్ఞానము.
0: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అది ఏ మూర్ఖత్వము.
0: దట్స్ ఫూలిష్నెస్.
1: కాదు కాదు, సర్వశక్తులు ఎందుకు దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
1: కనుక అట్టి దివ్య శక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
0: టు నో దట్ డివైన్ పవర్
1: ఆసక్తి
0: ఇంట్రెస్ట్
1: విశ్వాసము అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వము
0: ద స్టెబిలిటీ
1: ఈ రెండింటిని మొట్టమొదటి తీసుకోవాలి మనం.
0: దీస్ టూ వీ షుడ్ నెసరీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
1: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత ప్రేమ మనకు పెరగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద
1: గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
0: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్
1: ఆసిలేట్స్ ఉండాలి.
0: ఇట్ షుడ్ బి స్టడీ.
1: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
0: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
0: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
1: చాలా మంది అనుకుంటారు.
0: మెనీ థింగ్
1: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
0: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
1: చెప్పినవే చెప్పాలి మరి.
0: దట్ హస్ టు బి డన్.
1: ఎందుకు?
0: వై?
1: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
0: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
1: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
0: డోంట్ యూ ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
1: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
0: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్.
1: తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకు అనుకోకూడదు?
0: ఐ ఏట్ యెస్టర్డే. వై?
1: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుండాలి.
0: బికాస్ ఫుడ్ యు హావ్ పార్టేకన్ ఇస్ డైజెస్టెడ్.
1: తిన్న కడుపుకే తింటున్నాము.
0: సో యూ ఫీడ్ ద సేమ్ స్టమక్.
1: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము.
0: యూ వాష్ ద సేమ్ ఫేస్.
1: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
0: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
1: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే తిన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
0: అంటిల్ యూ టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
0: వీ మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
1: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్ కూడా నేర్పిస్తుంటారు.
0: ఫస్ట్ స్టాండర్డ్ వీ టీచ్ స్పెల్లింగ్.
1: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
0: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
1: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
0: వెన్ వన్స్ వి ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యు నో ది
1: స్పెల్లింగ్. కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను, ఆ మీనింగ్ తెలిసేంత వరకును, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును, ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
0: దేర్ఫోర్ అంటిల్ యు నో ది స్పెల్లింగ్ ద మీనింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
1: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
0: Though things are repeated, they're
1: never green, never fresh. ఆ సత్యాన్ని మీరు చెప్పడం లేదు.
0: Know that the novelty, uniqueness.
1: గాయత్రి మంత్రం ఎన్ని పర్యాయంలో చెప్పాను?
0: You repeat గాయత్రి మంత్రం.
1: కానీ ఒక పర్యాయం చెప్పినటువంటి దాన్ని మరొక పర్యాయం వ్యత్యాసంగా ఉంటాయి.
0: But though thing is same stated again, there's difference.
1: గొప్పతనము నిత్యనూతనమైనటువంటి యొక్క పదములు.
0: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
1: ఎప్పటికీ అప్పటికీ నూతనంగా ఉంటుంటారు.
0: It is ever fresh.
1: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
0: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
1: దైవత్వము నిత్య నూతనమే దైవత్వము.
0: That which is ever new is divinity.
1: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
0: You should also be like that.
1: పాతవి రోతవి మీరు హృదయంలో చేర్చుకోకూడదు.
0: You should not have old and rotten things in your heart.
1: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
0: Be happy all the time.
1: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
0: Having been in the company of God, you should have these experiences.
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union. చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
0: Unless you unite, you cannot.
1: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
0: You see the faces of those దైవ చింతన లేనటువంటి
1: ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటారు.
0: The faces of those people that don't think of God will be castor oil faces.
1: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటాది, కిలకిల నవ్వుతుంటాది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: ఆ దైవత్వంతో తీరిన ముఖంలో చాలా దైవ కళకు ఉట్టి పడిపోతుంది.
0: Therefore, you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: ఆ కిరణం దానిపైన పడింది.
0: There it received the spark.
1: ప్రకాశిస్తూ ఉంటాయి.
0: Therefore, it shines.
1: కాన దైవము యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: To deserve God's grace, sincerity and faith are essential.
1: ఈ విశ్వాసం అనేటువంటి నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటి క్రింద బేసి ఒక లాడర్.
0: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
0: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
0: With faith and love you can achieve, accomplish
1: anything. Ekkadanna vellu.
0: Go anywhere.
1: Adavulo endundu.
0: Go to the forest.
1: Aakashamulo nundu.
0: Pattanamulo
1: nundu.
0: City.
1: Palle nundu.
0: Village.
1: Utta meeda nundu.
0: Nattetabadi
1: undu.
0: Or in the deep sea.
1: Ekkadundina kaani nee ventane ejantane intane kantane kuda untunnadu.
0: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైనటువంటి భావాన్ని మీరు అభివృద్ధి పెంచుకోవాలి.
0: You should develop the divine feelings and thoughts.
2: భజన దిన సుఖ శాంతి నహి హరి భజన దిన సుఖ శాంతి.

0: happiness is born out of total love. The truth sacrifice peace and forbearance. We acquire them because of the total love. Without love, there cannot be any happiness or security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthular.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu. Ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Okavela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Kanukane yathovacho nivartante apraapya manasasaha. Manasunaku kani vaakkunu kani atitamainatundi ee prema.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: Anirvachaneyam prema annadu Naradudu.
0: Narada said love is indefinable.
1: Itti vachanamunaku bhavamunaku talampunaku atitamainatundi prema tattvanni saamanyamaina manavudu prakrutamaina jeevitamulo భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ manifest in the divine.
1: Idi kevalamu oka dikshuchika yantram antedi.
0: It is like a compass.
1: Ee dikshuchika yantramu ekkada pettinappatikini idi uttaram vaipune tirugutu untadi.
0: The compass, wherever you may keep it, is it always directs itself towards
1: adi vidhamugane nitya satyamainatundi prema tattvamu nirantaramu daivam vaipune prayanam salputu untadi.
0: Therefore the eternal truthful love is always directed towards God.
1: Intiye kaadu,
0: not only this,
1: algebra number vantidi.
0: It is like an algebra number.
1: Idi ye vidhamuga varninchinappatikini enni sankhyalu pettinappatikini itu vaipuna atu vaipuna samangane untuntadi.
0: You may put any number on either side, but it remains same.
1: Tailamu deepamunu veligistundi.
0: It is the oil that lights the lamp.
1: Prema jeevitanni veligistundi.
0: It is love that lights the life.
1: Itti prema tattvanni manavudu gurtinchavalanna chaala kashtam.
0: It is very difficult for a human being to realize this love.
1: Ee naadu bhautika jagattunandu praaptamainatundi jeevitamulo anubhavinchetundi prema kevalamu premaga bhavistunnaru manavulu.
0: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
1: Idi prema kaadu.
0: It's not love at all.
1: Idi prema ani anipinchukodu.
0: You cannot call it love.
1: Talli dandrulla prema gaani, talli biddala prema gaani, leka bharya bhartala prema gaani, ivanni kudunu kevalamu anuragamunu sambandhinchinave gaani, aatma sambandhamaina prema tattvamu kaadu.
0: The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love.
1: Idi moham ani kudanu cheppavachu.
0: You can also call it attachment, moha.
1: Idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchinadi kaadu.
0: The attachment relates to the body and but not to the spirit.
1: Dehamunu premistunnaru.
0: We love the body.
1: Adhikarinni premistunnaru.
0: We love the one in authority.
1: Antastulanu premistunnaru.
0: We love status.
1: Kaani ivanni enta varaku?
0: How long they last?
1: Deham undinanta varaku premistaru.
0: We love so long this body exists.
1: Adhikaram undinanta varaku premistaru.
0: We love so long we are in position.
1: Manavattam anetundi jeevitam undinanta varaku premistaru.
0: So long this human life is sustained.
1: ఇవి మూడు కూడాను అనిత్యము అశాశ్వతము.
0: All the three are temporary.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: Therefore this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: You cannot call it as true love.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We take this as true love and waste our time and life.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ divine love, you can only know it through love only.
1: Kana prema anaga kevalam bhautikamainatundi laukikamainatundi yokka sambandha bandhavyamnu gurinchi uchcharinchetundi swarinchetundi talanchetundi ivanni kudunu premaku sambandhinchinavi kavu.
0: So what all we interact at the physical level is not love at all, which is just transient and physical and worldly.
1: Ivi madhyalo vachi madhyalo potuntayi.
0: They have come in between and pass off.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: This eternal love originates from heart.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: It's not that it's born there, it is spread everywhere.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమ తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ee naati manavuni yokku hrudayamu kevalamu marubhumiga maaripothundadi.
0: The heart of human has become barren. Barren land.
1: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalamu kalmashamainatuntidiga untundadi.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుంది.
0: ఇట్ ఈస్ డర్టీ.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
0: హి హస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ నో నౌ?
1: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
0: ద హ్యూమన్ లవ్ టుడే చేంజెస్ ఎవ్రీ టైమ్.
1: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
1: కానీ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు, ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ థింక్స్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ద స్కూల్ లేటర్.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown-up person studies in an institution and faces all challenges in the educational front.
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: Later he forgets all the
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: Later he becomes a householder.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
0: He considers his family as permanent and forgets everything rest.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది. ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము జరుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
0: He gives top priority to money. He forgets his own family because money is his aim, money is his goal.
1: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించటం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: This love is not true.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: It is not the love of the spirit.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: It's not infinite love.
1: ఈ ప్రేమ మారనటువంటిది.
0: This love is one that changes.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
0: The divine love is changeless.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: The worldly love deludes you.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: యత్ దృశ్యం తన్నశ్యం. చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధపరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: Love only gives and gives. It will never receive.
1: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
0: Love continuously gives and gives.
1: ఈనాడు లోకములో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: In this world, do you find anybody who gives?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: A father thinks twice before giving his property to his own son.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునే దానికి ఎట్ల సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
1: కనుక
0: ఇచ్చుకునే
1: స్వభావము ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
0: It's only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిగా ఉంటుంది.
0: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
1: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమ తత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore, we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమ రహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఈస్ ద
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూచుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కీప్ ఆల్ ద డివైన్ టీచింగ్స్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హెర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ బై మియర్లీ లిసనింగ్.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
0: ఇట్ ఇస్ యూస్లెస్ బై మియర్లీ ఈటింగ్.
1: జీర్ణించుకోవాలి.
0: యు హావ్ టు గెట్ దెమ్ డైజెస్టెడ్.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డైజెస్టెడ్, then you will find the strength.
1: Kanuka nirantaram kudanu gopikala naadu ee vidhanga prarthisthu vacharu.
0: This was the prayer of gopikas in those times.

శేమతు ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there is no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కాని ఈ నాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్ష ధలధారలింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linkipovu.
0: Whereas in a
1: sand, water is absorbed. Regadi masakalona.
0: Love to flow continuously, Krishna, sing and sing for us.
1: Kani ee naati manavuni yokka hrudayamulu marubhumuluga tayaraipothunnayi.
0: But human heart today is a barren land.

0: అతులే ప్రాప్తానుసారముగా అలరు భక్తి అట్టే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
1: ద రెయిన్ ఇస్ అబ్సార్బ్డ్ ఇన్ శాండ్ whereas the same rain water becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
0: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
1: స్పిరిచువల్ మ్యాటర్ ఆర్ వర్ల్డ్లీ ఆర్ సైంటిఫిక్ ఆర్ టెక్నాలజికల్ అన్లెస్ హార్ట్ ఈస్ ప్యూర్ all the rest will be futile.
0: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల దీనితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
1: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So every person should determine to recognize the nature of this love.
0: ఇది నేచర్ కాదు, దీనికి అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ప్రేమ నేచర్ లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి.
1: లవ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద నేచర్, ద నేచర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్.
0: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
1: దేర్ ఫోర్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్.
0: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
0: ఈ వస్త్రం నా చేతిలో ఉంటున్నది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
1: యు ఫైండ్ దిస్ క్లాత్. Well, because my hand is bigger than the cloth I hold here.
0: Ade reethiga ee vishamulo emidi untunnadi ee prema ante appudu visham peddadi prema chinnadi.
1: Likewise, if you say that there is love in this universe, it means universe is bigger than this love.
0: Kanuka ee vishame ee premalo emidi untunnadanaga ee premane peddadi visham chaala chinnadi.
1: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
0: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడును ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనది కాదు.
1: Therefore all this apparent transient universe is present in love and love doesn't submit itself to this
0: universe. కాని లేక కాలాను భిన్నమైనటువంటి యొక్క కర్మకర్తత్వములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
1: Creation, sustenance and annihilation, all the three periods of time are present within love only.
0: ivanni kudunu prakrutamainatu maatrame.
1: All others are physical, worldly.
0: ee shariramlo enta kaalam untundadi?
1: How long the body lasts?
0: ivanni anityamainatvi, ashashtamainatvi.
1: All these are just temporary.
0: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము అశాశ్వతంగానే ఉంటుంటది.
1: This which is ephemeral and temporary love also doesn't last long.
0: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
1: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truth.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: The main aim and objective of mankind is to recognize this eternal truth which is love.
0: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుతున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
1: The apparent world, what you see now, is full of all diseases, like a sick person, a patient.
0: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
1: You may go anywhere, you find agitation and restlessness.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైనటువంటి యొక్క ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
1: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
0: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
1: They are all the actions just opposite to love.
0: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
1: So it's only love which is all pervasive and which will make everybody happy.
0: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
1: In order to attain this eternal bliss, it is possible only through love.
0: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
1: The love remains there when there is unity in this trinity, the body, mind and the spirit.
0: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
1: The worldly love lasts so long there is this body.
0: మనస్తో కూడినటువంటిది ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
1: The worldly love relates to the mind.
0: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
1: The worldly love to some extent goes with the
0: శారీరక మానసిక బుద్ధి.

0: అతీతమైన యొక్క తత్వము ఆత్మ ప్రేమ.
1: బట్ దట్ విచ్ ఇస్ బియాండ్ ద బాడీ మైండ్ ఇంటెలెక్ట్ ఇస్ ద లవ్ ఆఫ్ ద స్పిరిట్. ఏమిటి? వాట్ డు యు మీన్ బై ఆత్మ?
0: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు, కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
1: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: ద ప్యూర్ లవ్ ఇస్ ఆత్మ.
0: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
1: సీక్రెట్ లవ్ ఇస్ ఆత్మ.
0: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: సెల్ఫ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
0: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: ఈగోలెస్ లవ్.
0: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
1: ద లవ్ విచ్
0: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
1: ఫార్మ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
0: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
1: However, this love has so many experiences.
0: చక్కెర ఉంది.
1: Here is sugar.
0: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
1: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
0: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరు చెప్పలేరు జవాబు.
1: But we ask the form of the sweetness, no one can say.
0: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
1: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
0: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ ది స్వీట్నెస్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ నాట్ టు ఎక్స్ప్రెషన్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We experience this love in a varied form in this life, in this world.
0: అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: However, in this temporary love, there is a permanent love.
0: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
1: However, that which is truth is non-apparent.
0: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
1: And that which is eternal is inner current.
0: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
1: We have to investigate. The love, info.
0: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
1: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
0: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
1: Whereas the worldly love relates to a body, the mind and intellect.
0: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
1: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
0: సాడ్నెస్. భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింపజేస్తుంది.
1: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
0: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
1: బట్ The love of the spirit will be happy even in times of separation.
0: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుందవి.
1: It has four levels.
0: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
1: However, most important are three.
0: ఒకటి స్వార్థ ప్రేమ.
1: One is selfish love.
0: రెండవది సమంజస ప్రేమ.
1: The second is సమంజస ప్రేమ.
0: మూడవది పరార్థ ప్రేమ.
1: Third one పరార్థ ప్రేమ.
0: నాలుగవది యథార్థ ప్రేమ.
1: Fourth one యథార్థ ప్రేమ.
0: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
1: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
0: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
1: ద లైట్ ఈజ్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
0: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
0: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
0: రెండవది సమంజస ప్రేమ.
1: సెకండ్ సమంజస ప్రేమ.
0: ఇది ఏ మూన్ లైట్.
1: సమంజస ప్రేమ ఈజ్ మూన్ లైట్.
0: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
1: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఈజ్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
0: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, అనగా పరార్థ ప్రేమ.
1: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఈ సన్ లైట్.
0: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రింట్ ఇన్ సైడ్ అండ్ అవుట్
0: సైడ్. ఇది శాశ్వతం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
1: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
1: సన్ డజన్ సెట్.
0: సూర్యుడు ఉదయించడం లేదు.
1: నార్ డస్ హీ రైజ్.
0: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
1: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హాస్ డికేడ్ ఆర్ డీజెనరేటెడ్.
0: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత గ్లానిర్భవతు అనగా ఏమిటి, కనిపించకుండా పోయింది.
1: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
0: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
1: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
0: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
1: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ భూగోళం యొక్క అడుగు భాగం పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
1: బికాస్ ద సన్ హెస్ గోన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
0: సూర్యుడు అస్తమించలేదు.
1: సన్ డజన్ సెట్.
0: సూర్యుడు లేకుండా పోలేదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
0: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
1: లైక్ దిస్ సేమ్ వే బికాజ్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్స్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటాది లోపల వెలుపల.
1: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ ఇది కూడాను శాశ్వతం కాదు.
1: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది పరార్థ ప్రేమ.
1: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
0: ఇంకా ఆత్మ ప్రేమ అది యథార్థ ప్రేమ.
1: The fourth one, Atma Prema, the love of the Spirit.
0: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటాది.
1: The love of the Spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
0: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత. అంతర్బహిష్ లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
1: The love of the Spirit gives you the light both inside and outside.
0: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
1: This love of the Spirit, it doesn't die.
0: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
1: It neither increases nor diminishes.
0: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
1: It is the state of a permanent state which neither comes nor goes.
0: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
1: We have to struggle for such love which is present latent in us.
0: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
1: You don't need to bring from outside nor buy nor receive by way of gift.
0: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
1: It stays there all the time.
0: అది సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
1: It is present everywhere all over.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని మాధుర్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
1: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
0: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: You can remain in the state of peace because of love only.
0: భగవత్ ప్రార్థన లోపల శాంతాకారం భుజగశయ

0: భుజగసేయనం. ఏమిటి దీని అంతరార్థం?
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగసేయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
0: వెయ్యి పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
1: Lord reclines on the serpent with 1,000 hoods, but yet he remains as the embodiment of peace.
0: Anaga ee vela koladi sirasulu kalinatunti okka deeni paina pavadinchi kudanu shantanga untunnadu.
1: Though he is reclining on the serpent with 1,000 hoods, he always remains in peace.
0: Enduvalla shantiga untunnadu.
1: Why? What the
0: reason? Dantana krinda vesukunnadu anduvalla shantiga untunnadu.
1: Because the serpent is present under him, therefore he remains in peace.
0: Kaani ee naati manavudu ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు, అందువల్ల నిరంతరము భయమే.
1: బికాస్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ది సెన్షువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్, దేర్ ఫోర్ ఈస్ రెస్ట్లెస్.
0: విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ పుట్ ది సెన్షువల్ డిజైర్ అండర్ కంట్రోల్. అండ్
0: అది ఏ భగవంతుడు? శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
1: Lord Narayana, though he reclines from the serpent, he maintains his peace. Where is Narayana?
0: Sarvula hrudayamu Narayana yokka sthaname.
1: Narayana resides in the altar of the heart of everybody.
0: Hrudayam anetvanti korikalaku ye matramu avakasam untam.
1: So the heart should not entertain any desire.
0: Ee korikalaku avakasam icchetvanti emiti?
1: What is the due scope for the desire? It's on the mind.
0: Ide anni vidhamainatvanti yokka ee yokka tuntari pannu chestundetvanti.
1: Is the mind behind all this mischief?
0: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
1: Therefore you have to direct the mind towards God.
0: అది మరల్చాలి ప్రేమ చేతనే.
1: You can direct it through love only.
0: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
1: It's not possible to direct.
0: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
1: You can only control it only with love.
0: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
1: Mind is expansive, it is so vast.
0: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
1: The whole universe is because of the mind only.
0: Prema kudanu ee yokka deeniki lobadi untunnattu kaadu. Manasu jagattuku lobadi untundi kaani jagatte premaku lobadi untundi.
1: In fact the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
0: Kanukane master nu manam sarinatti aadharanga teeskunnappudu ee chillari devatalanta kuda manlo praveshisthayi.
1: When once we go by this master command, the rest will follow you automatically.
0: Sugrivudu వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
1: సుగ్రీవ డిసైడెడ్ టు ఫైట్ విత్ వాలి అండ్ డివైస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ప్లాన్.
0: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: హనుమంతుడు కూడా సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడా ప్రవేశపెట్టాడు.
1: హస్ గాట్ ఆల్ ది ఎక్స్పర్ట్.
0: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
1: Hanuman experimented, has got enough of experience.
0: Kani valani champalante valito vijayanni sadinchalanante valikante ekku balavantudainatuvanti vaani snehanni nenu pondali.
1: In order to conquer, in order to kill vale, I should have a friend who is mightier, stronger than vale.
0: Appude nenu valani cheyinchadaniki veelavutundi kani valikante shakti takkuvaga undinatuvanti vaanto nenu friendship chesthe prayojanam emiti?
1: Then only vale can be defeated. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
0: Kanukane Ramunu kudanu parichinchadu Hanumantudu.
1: So Rama also examined Hanuman.
0: Ye Vali ye vidhamainatundi balanni praveshapetti ye vidhamainatundi shaktini nirupinchado aa yokka shaktini kudanu Ramunu nirupinchavani koraadu.
1: The strength and the power of Vali are to be seen in Hanuman.
0: Antakante adhikanga nirupinchadu Ramunu.
1: And Hanuman has proved he excelled Vali in every aspect.
0: Appude Ramulu yokka snehanni kori tanakante valikante adhikamaina shakti gala vaadu kanaka itani sneham chesinappude nenu valito vijayanni sadhinchavachunani drudha nammakanni pondukunnadu.
1: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
0: Okanoka samayam lopala,
1: at one time
0: Vali sandhyavandanam aarchukunte samayam lopala,
1: while he was offering his prayer during twilight,
0: aa samayalo ravanasudu vachadu.
1: Ravanasura came.
0: Na sandhyavandanamatu emaina vimuktam kalugutundo emo ani, vignam kalugutundo emo ani vachina ravanni oka chetulo adumkunnadu.
1: Because he doesn't want anyone to come in between while as he is in prayer, he kept Ravana in his arms.
0: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
1: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
0: రాములపై ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓచుకొని సహించుకొని భరించుకొని సాధించుకుంటూ వచ్చాడు.
1: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
0: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
1: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
1: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
0: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
1: అంగద అండ్ అదర్స్ ఫాట్.
0: కుంభకర్ణుడు
1: కుంభకర్ణ
0: ఇంకా రావణుని కుమారుడు వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
1: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్ ఓన్లీ రావణ రిమైన్డ్.
0: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
1: అట్ దట్ టైమ్ ఎవరీ స్ట్రాంగ్ మ్యాన్ కేమ్ దేర్.
0: చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రం నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
1: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్
0: ఇతని రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
1: ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ రావణ,
0: అతనికంటే పెద్దవాడు,
1: ఈజ్ ఎల్డర్ దాన్ రావణ.
0: ఎవరని అతనిపైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
1: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
0: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
0: కడపటికి రాములే అలసిపోయాడు.
1: రామా వాజ్ టైర్డ్.
0: అప్పుడు వెనుక ఉంటుంది విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రం విశ్రాంతి తీసుకోకూడదు, అతనిపైన యుద్ధంను పోరాడమన్నా చెప్పాడు.
1: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
0: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంక నీకు దక్కడు.
1: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
0: నీకు విజయం కూడా చేకూరదు.
1: అండ్ యూ నెవర్ విన్.
0: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
1: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
0: అప్పుడు ఈ విభీషణ్ యొక్క ప్రోద్బలం చేత రాములు ఆ వ్యక్తిని సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ రామా కిల్ దట్ మ్యాన్.
0: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
1: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
0: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
1: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్ విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైమ్.
0: తర్వాత రామచింతన చేశాడు.
1: దెన్ హీ థాట్ ఆఫ్ రామ.
0: తదుపరి లేచి
1: హీ గాట్ అప్.
0: స్వామి ఇది నా బలహీనత.
1: స్వామి దిస్ మై వీక్నెస్.
0: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
1: Such weakness should not be there in me.
0: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
1: When your love is there full in my heart, why should I be weak?
0: మంచిదే కాని నీవి పడిపోవడానికి కారణమేమిటి?
1: It's okay then, why did you fall on the ground like that?
0: స్వామి ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
1: Swami, I fell down because of this body attachment and
0: anuragam yokka sambandhame.
1: Is only body attachment.
0: Enduvallanaga aa balavantudainatu vyakti naa kumarudu.
1: Because that powerful man, strong man,
0: Vibhishana yokka koduku.
1: He is the son of Vibhishana.
0: Vichara bhagavantuni vijayanni sadhinchavalani cheppani tana kodukaina sariye danini maraninchu cheyamani cheppi koraadu.
1: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
0: Vibhishana enduku ee vidhanga chesavu?
1: విభీషణ, వై డి యూ డూ లైక్
0: పొరపాటు కాదా?
1: ఇస్ నాట్ ఎ మిస్టేక్.
0: మొదలే నాకు చెప్పకూడదు నా కుమారుడని.
1: వై డి నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హీ ఇస్ యువర్ సన్?
0: చెప్పాడు.
1: దెన్ హీ
0: స్వామి ఎలాంటి విషయం నందైనా కూడాను మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
1: స్వామి ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వీ షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
0: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
1: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీ ఇస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐ యామ్ యువర్ సర్వెంట్.
0: కాదు నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యం ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetuvanti.
1: All those things are sure to pass off like nitya
0: satyamanti yokka tattvam nee yokka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidadeyyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment for towards God.
0: Loka sambandham entundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandham entundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండెడ్ బై ది సాత్విక చైన్.
0: సత్యమైనటువంటి యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana entundadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramunuku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kaani sattvika mitrudu rakshasudainappudikini sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదమంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవసృష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga Vedam.
1: Sruti is Vedam.
0: Ide Vedam cheppinatundi okka ghanamainatundi okka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kuda ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki Naradulu kuda chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapuman, Iccha Ramo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Even the Anek Rakmulga Chaputu Chadu, Kari Wakati, E. Premuk Savana Lekapin.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: Prema Waka Ratram Vantidi Annadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయో పయోరేమైని రామరత్నం అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: లవ్ ఇస్ ఎ హైలీ వాల్యుబుల్ డైమండ్.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: వేర్ యూ గెట్ ఇట్?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: విచ్ మార్కెట్?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: యూ డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్
0: రత్నాల మార్కెట్ లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాడికి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కాని ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకని ప్రేమ అనేటువంటి బజారులో, ప్రేమ అనే అంగడి లోపల,
1: and the shop of love,
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చును.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి, ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి, ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మీరు కోల్పోకండి.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కను పట్టేసుకుని ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord,
0: భక్తిని శక్తిని నుంచి ముక్తి చేర్చునండి.
1: It's only devotion that gives you power.
0: ఇతరుల మాటలు నింపుకు నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay what others tell you.
0: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమముదిత మనసే కో

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Vacha.
1: Karmanu Vandini Manishyaloke Jagattu Brahmamayamu. The world is full of Brahman. Brahmamayamaina Jagattu Karmamayamu. Such a world which is full of Brahman is also saturated with action.
2: Srishti anunade karma.
1: Creation itself is associated with action.
2: Kanuka dehane dehame karma.
1: Therefore, body itself is as good as action.
2: Karma naga jiva siktiye.
1: Action refers to the power of life.
2: Jiva sikti upadhule dehamulu.
1: The manifestations of this power of life is bodies.
2: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
1: As it has worn these bodies, it has been described as action.
2: Karma anusaramga dehamulu yerpaduchunnavi.
1: Bodies are forming on the basis of action performed.
2: Ee karmala yokka phalitamunu anubhavinche nimittamai kayamulu dharistunnayi.
1: We are taking human bodies in order to enjoy the fruits of action.
2: Kanukane karmanu vandini manushyaloki.
1: Therefore, it is said that I am bound, binding human beings by action.
2: Manushyattam anaga kevalamu mumuchchottamto koodinatundi maatrame kaaka కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: Humanity is associated essentially with action.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier
2: body. యతావత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
1: The sum and substance of this is action means body.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: The field of action also is body.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: The field of dharma is Brahman.
2: దేశ కాలములు ప్రకృతి వికారములు.
1: ద టైమ్ అండ్ ప్లేస్ ఆర్ అసోసియేటెడ్ విత్ నేచర్.
2: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
1: ఆల్ ద థింగ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
2: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
2: మంచి కాని చెడ్డ కాని,
1: be it good or bad,
2: పాపం కాని పుణ్యం కాని,
1: be it sin or virtue,
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: These are all manifestations of the powers of the Lord.
2: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: Performing action is to sanctify one's life.
2: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: Getting sanctifying the capacity to sanctify life we can get by grace of God.
2: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
2: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
2: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
2: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
2: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్ అండ్ ఎంజాయ్.
2: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
2: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
2: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
2: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
2: నా బుద్ధియే నీ అర్ధాంగి అయినా పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
2: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
2: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
2: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
2: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
2: నా మాటలన్నీను నీ మంత్రములే.
1: Whatever word I utter, these are all
2: నా చర్యలన్నీను నీ పూజలే.
1: All my actions are worship for
2: you. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యమును భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
2: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
2: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
2: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించు నేను యుద్ధము చేయమన్నాడు.
1: హీస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
2: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ. దిస్ వాజ్ ద కమాండ్.
2: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ ఐ లైక్.
2: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్ నో డివోటీ వుడ్ బి ఏబుల్ టు రీచ్.
2: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు ప్లీజ్ ద లార్డ్.
2: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
2: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
2: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
2: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
2: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
2: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
2: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
2: Ee ahankara tattvam anetundi idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
2: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఎ బ్యాటిల్.
2: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
2: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
2: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
2: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
2: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
2: yagnamainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
2: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavaadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
2: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మభావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
2: అర్జున
1: అర్జున
2: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
2: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
2: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
2: Kevalamu aar adugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
2: Vishvatmaka swaroopudavu neevu.
1: You are a cosmic personality.
2: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
2: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్ లెస్.
2: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
2: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
2: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
2: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
2: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ హిమ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
2: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ హిమ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
2: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
2: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
2: Itte samattamaina chittamunu abhirudhi parchukomani,
1: asking him to develop this kind of equal mindedness,
2: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
1: then only you would be able to achieve fulfillment in your action.
2: Ee vidhamuga aneka vidhamuluga kudanu ee nitya nitya vishya parishilane yendu aa arjununi pravesha pettadu.
1: In this way he introduced Arjuna into the discrimination of truth and untruth, permanent and impermanent things in a number of ways.
2: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
2: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ అట్రిబ్యూట్,
2: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని,
1: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఆమ్నిషియంట్,
2: ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
1: this particular body is not merely born of Devaki and Vasudeva,
2: Dasaratha Kauravulaku Kausalyaku janminchinatunte vaadu kadani,
1: this is not the body which is born of Dasaratha and Kausalya,
2: ee upadhi maatrame neeku aadarshaprayamga nirupinchutunnadani,
1: this body is only holding itself as an example for you and a model for you,
2: daivattam sarvattam ainatunte aatma tattvam ani,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
2: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
2: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికు బోధించాను.
1: దట్ ఈస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్ వెల్ అర్జున ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
2: సూర్యు ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మనువు హర్డ్.
2: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
1: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
2: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
2: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
2: హీనాడు. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ హీ టోల్డ్ అర్జున.
2: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
2: సూర్యుడు ఏనాటివాడు, కృష్ణుడు ఏనాటివాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి ఆరోగ్య సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
2: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్ వెల్ అర్జున ఐ నో యువర్ డౌట్.
2: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile as he knows all the minds and all the hearts, well Arjuna, I am not this particular body.
2: Na nenu ajudu.
1: I am one who does not have birth.
2: Sarvantaryami.
1: I am omniscient.
2: Sarvajnudanu.
1: I am omnipresent.
2: Desha kalamunaku e mattam kudanu baddudu kaanatuvanti vaadanu.
1: I transcend all the time and place and space.
2: Sarva kalamulu endu kudanu nenu unnanu.
1: I exist in all times.
2: Kevalam kayavunu maatrame nevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ యూఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
2: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏఎమ్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
2: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమ కట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
2: కాయము మారుతుండవచ్చు,
1: బాడీ మే బి చేంజింగ్.
2: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
2: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
2: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
2: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
2: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
2: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
2: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ develop a broad mind and then develop yourself.
2: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
2: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
2: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకొనకు.
1: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
2: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
2: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
2: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యూఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
2: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
2: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
2: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
2: Buddham saranam gacchami annadu motta motta.
1: In the first instance he said Buddham saranam gacchami.
2: Idi kevalamu vyaktigatamainatundi.
1: This is individualistic.
2: Kramakramena sangham saranam gacchami annadu.
1: Gradually he mentioned sangham saranam gacchami.
2: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుటుంబం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద.

0: సంఘం శరణం గచ్చామి.
1: కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు, ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
0: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్, దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
1: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
1: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
1: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
0: దేర్ఫోర్ హీ కమాండెడ్ యూ డెవలప్ ఎ హార్ట్ విత్ ఎ బ్రాడ్ మైండెడ్నెస్ విత్ ఇన్క్లూడింగ్ ఎంటైర్ సొసైటీ విత్ ఇన్ యువర్ స్కోప్.
1: సంఘమునకు రూపము లేదు.
0: సొసైటీ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్.
1: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
0: సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్.
1: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
1: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
0: వెన్ లైఫ్ ఈజ్
1: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
0: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
1: ఇది దైవత్వం.
0: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
1: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
0: దేర్ఫోర్ హి సెడ్ ఇన్ ది సొసైటీ యూ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాయి.
0: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్.
1: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
0: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్, ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
1: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
0: ఎ సొసైటీ బై ఎ పర్టికులర్ నేమ్ మే హావ్ ఎనీథింగ్ టు డూ విత్ సొసైటీ బై అనదర్ నేమ్.
1: కనుక సంఘము కూడా ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ లిమిట్స్ ఈవెన్ ఫర్ సొసైటీ.
1: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
0: డు నాట్ కన్సిడర్ ది సొసైటీ విచ్ హ్యాస్ లిమిట్స్ యాజ్ వెరీ గ్రేట్.
1: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
0: దేర్ఫోర్ హి సెడ్ టేక్ షెల్టర్ ఇన్ ధర్మం విచ్ హ్యాస్ గాట్ ఎ వెరీ బ్రాడ్ కానోటేషన్.
1: ధారయతి ఇది ధర్మ, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము.
0: ధర్మం రెఫర్స్ టు ద వన్ విచ్ హ్యాస్ బోర్న్ ద ఎంటైర్ వరల్డ్.
1: ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థం యొక్క గుణమే.
0: వెన్ వీ ట్రై టు ఫైండ్ అవుట్ ది మీనింగ్ ఆఫ్ ధర్మం,
1: ఏ పదార్థం యొక్క గుణము.
0: ధర్మం రెఫర్స్ టు ది నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. విచ్ ఆబ్జెక్ట్?
1: పదార్థం యొక్క గుణము ఇది యొక్క యథార్థము.
0: ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మం ఈస్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ పరమాత్మ.
1: పదార్థమే ఈ యొక్క వస్తువు.
0: పరార్థం రెఫర్స్ టు దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: అదే పరబ్రహ్మతత్వము.
0: దిస్ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ పరబ్రహ్మన్.
1: పరబ్రహ్మతత్వమును ఆధారముగా చేసుకున్నదే ధర్మము.
0: ధర్మం ఈజ్ బేస్డ్ అపాన్ పరబ్రహ్మతత్వ.
1: మాయోపాధి, మాయోపాధి భగవంతుడని అంటారు కానీ కాదు, ధర్మోపాధి భగవంతుడు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ హ్యాస్ ది బాడీ ఆఫ్ మాయా బట్ హీ డజంట్ హ్యావ్ ది బాడీ.
1: కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
0: Dharma is the body of God and therefore he has just said, for establishing Dharma I come again and again.
1: Kanukane dharma swaroopudu bhagavantudu.
0: God is the very form of dharma.
1: Kanuka dharma managa vishalamainatundi yokka daivatvanni nirupinchetundi dharma.
0: Dharma is one which proves broad nature and aspects of divinity.
1: Kana neevu ee vyaktitvam nundi kontha varaku kudanu divyamainatundi bhavamulo praveshinchamani cheppadu Krishnudu.
0: Krishna has commanded from this particular feeling of personal individuality, ee
1: dehamulo maatrame nee lakshyamunu unchukoku.
0: Do not keep this body as the entire basis.
1: Idi kevalamu nee drishyamulaku kanipinchetundi okka upadi.
0: This is only a upadi which you can see through your mortal eye.
1: Nee drushtini vishalamu gavinchukomannadu.
0: Broaden your vision, he commanded.
1: Drushti brahmamayamainappude jagattu sarvamayamaipothundi.
0: When the vision becomes full of Brahman and the entire creation becomes full of
1: Lekani drushti dharmamayamainappude brahmamu sarvamayamaipothundi.
0: When your vision is full of Dharma, the entire creation becomes Brahma for you.
1: Jagattunu brahmamayanga neevu chudalanukunnappudu nee drushtini dharmamayam cheskomannadu.
0: If you want to see the entire creation as full of Brahma, your vision must
1: nee dharmam emiti.
0: Your vision must be
1: vyaktigatanga neevu chatriyudu.
0: Individually, personally, you are a kshatriya.
1: ఈ క్షత్రియత్వములకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
0: Fighting and war, waging a war is
1: నీవు కాలంతృకి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
0: You need not to

0: ఇన్వైట్ బ్యాటిల్.
1: కౌరవులే నీ కాలును దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
0: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యు.
1: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
0: మై ఓన్లీ కమాండ్ ఈస్ యు ఫాలో యువర్ డ్యూటీ.
1: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
0: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
0: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
0: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
1: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
0: If fire does not have the power to burn, it is a coal, it is not fire.
1: మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
0: Similarly, ice has the nature of
1: ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
0: If it is not cold, you cannot call it ice.
1: అదే విధముగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
0: In the same way, death is natural for every human body.
1: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు?
0: When it takes its natural form and shape, why should one be worried about it?
1: Chakkeruku teepi dani dharmam.
0: It is natural taste and natural dharma for sugar.
1: Ee teepini lekapothe adi uppu avutundi.
0: If it is
1: chakkara kaadu.
0: If sweetness is not there for sugar, it may be salt, but it is certainly not sugar.
1: Kanukane addiki dahana shakti ettido manchuku challadanam ettido puttinatundi dehamunaku chaavu attidi.
0: Just as burning and is natural for fire, coolness is natural for ice, so also death is natural for every human body.
1: Kanuka nee bandhuvulu mitrulu yokka paristhiti nee vemathramu kudanu lakshyam nundunchukonaka yuddhamlo praveshinchu.
0: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
1: ye vidhamga neevu praveshinchali ee sthita pragna lakshanaanni drishti endunchuko.
0: Keeping the various attributes of sthita pragna,
1: nee mohamulu nirmoolamu gaavinchuko.
0: You destroy all your moha.
1: నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
0: If you want to attain peace, you will have to destroy your ego, egotism and also attachment.
1: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
0: Do not give up God.
1: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
0: Do not disobey the command of the Lord.
1: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
0: Recognize your humanity.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
0: All that is inherent in humanity is to destroy the maya.
1: మొన్న చెప్పాను మానవత్వం అనగా MAN, man.
0: The other day Swami has just said మానవత్వం refers to MAN.
1: M అనగా maya remove.
0: M stands for removal of maya.
1: ఏ ఆత్మ సీ.
0: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
1: ఎన్ నిర్వాణం అటైన్.
0: ఎన్ స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణం.
1: మాయను నిర్మూలము గావించి
0: రిమూవింగ్ రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
1: దైవాన్ని దర్శించి
0: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
1: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
0: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్, దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
1: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
0: Repeatedly, again and again, you should contemplate on this.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
0: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
1: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
1: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
1: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
0: Peace is inherent and it is within you.
1: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విదిన్ యువర్ సెల్ఫ్ యుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
0: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్, యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
1: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
0: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
1: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
0: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
1: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
0: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
1: Okanoka samayamlo,
0: once upon a time,
1: Naradudu,
0: Narada,
1: enniyo vidyalanu abhyasinchi,
0: after learning quite a few things,
1: 64 vidyalanta abhyasinchinadu.
0: After practicing 64 types of learning,
1: enni vidyalu nerchinappatikini,
0: even after learning all these 64 skills,
1: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
2: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆఫ్ ది అదర్.
1: దుఃఖమును కానీ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
1: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
0: I have mastered all the types of learning.
1: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
0: I have recognized all the aspects.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ది యూజ్?
1: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
0: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
1: దీనికి ఏమి కారణమని సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళాడు.
0: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
1: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
0: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
0: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్?
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
0: I have learned all the types of education.
1: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
0: There is nothing which I have not learned.
1: సనత్ కుమార్,
0: he said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
1: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
0: He said accepting the ఆత్మన్ ఆర్థిక ఎడ్యుకేషన్.
1: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
0: You can get peace of mind only in the knowledge
1: of ఆత్మ. దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
0: When you catch hold of that particular thing by holding which you held up,
1: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
0: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
1: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
1: ఒక గ్రామంలో
0: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
1: ఇరుగు పొరుగు ఇంటిలో,
0: ఇన్ ద నైబర్హుడ్
1: పెళ్లి ప్రారంభమైంది.
0: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
1: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
0: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
1: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
0: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
0: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
1: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
0: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
0: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
1: Meeru kodanu maa inti bhojananiki raavali.
0: She invited her also. You please
1: maa bidda vaibhavalanta meeru chudali.
0: Should just enjoy all the grandeur.
1: Goppa vishalamaina pendalanta vestunnamu.
0: We are going to put on a very big pendal.
1: ఆ పక్కింటా అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
0: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
1: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
0: And this lady said, well, that is not yet fixed.
1: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
0: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తాడు?
0: Without fixing the bride groom, whom are you going to just marry?
1: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
0: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ
1: స్టడీస్? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదుని బోధించాడు.
0: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
1: మానవుడు,
0: టుడేస్ మ్యాన్
1: రాగద్వేషములకు గురి కావచ్చు.
0: హీ ఈజ్ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
1: మమకార అభిమానములతో కూడటం చేత.
0: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
1: తాను ఏం చేస్తున్నాడో,
0: వాట్ హీఈస్ డూయింగ్,
1: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
0: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
1: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
0: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
0: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
0: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేట్.
1: ఈ భ్రమల చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
1: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
0: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
1: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
0: Things as if he has heard the entire world.
1: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
0: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
1: వరల్డ్. ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
0: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
1: ఎవరు దీనికి సృష్టికర్తనో,
0: Whoever is the creator of this particular world,
1: ఎవరు దీనికి రక్షణకర్తను,
0: whoever is the protector of this world,
1: ఎవరు దీనికి యజమానుడు,
0: whoever is the master of the world,
1: ఎవరు దీనికి నాథుడు,
0: whoever is the
1: ఎవరు దీనికి పితను,
0: whoever is the father of this world,
1: అతనికి ఈ అధికారం ఉండాలి.
0: Only he has the power and authority for this.
1: పితాసి లోకస్య చరాచరస్యాని, చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
0: For the movable and immovable world there is only one master.
1: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
0: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
1: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
0: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
1: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
0: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
1: మానవుడు బలహీనుడు కారాదు.
0: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
1: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
0: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
1: కష్టములు,
0: వెన్ దర్ ఆర్
1: నష్టములు,
0: సారోస్,
1: బాధలు,
0: పెయిన్,
1: విచారములు,
0: వరీస్,
1: మనకు పరీక్షా ఘట్టములు.
0: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
1: మన ఎందుకున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
0: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
1: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
1: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
0: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
1: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
0: That is why Vemana has given a very good
1: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
0: It is the fools who not be able to recognize their own mind after learning all types.
1: Enta chadugu chadivi ee neethi unnanu heenuni gunambu manaledu.
0: Whatever learning one might have, a mean person will not be able to have good
1: knowledge. Tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
0: After learning a lot of education there could be only arguments and counter arguments.
1: Chadugu chadugu chadivi chaavanga neetiki chaavuleni chadugu chaduvu valiyu annadu.
0: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have depth.
1: Kanuka chaavuleni chaduvu emiti?
0: What is that education which does not have depth?
1: Adi aatma chaduvu.
0: That is authentic knowledge.
1: దానికి చావు లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
1: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
0: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
1: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
1: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఆకారంతో కూడినటువంటిది.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
1: ఆకారమునకు ఏనాడైనా కూడాను భిన్నం కలగక తప్పదు.
0: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
1: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
0: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
0: A particular person, a villager who was a little ignorant, he wanted
1: ye to go by train. Rail ekkinatunti vaadu kaadu.
0: This particular person had not travelled by train earlier.
1: Oka peddaga pettallu garipinchukoni vachindi oka railu.
0: A train came with a number of bogies and wagons.
1: Vaa idi enta peddadi, inni pettallu garipinchukoni కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టిక్యులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్ అండ్
1: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
1: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు
1: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుంది.
0: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
1: తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
1: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
0: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ విల్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా పాపం, ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
0: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
1: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేశారు.
0: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
1: ఎవరి పార్టీకి వారు సీట్ పైన పండుకున్నారు.
0: They began relaxing in the seats.
1: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
0: How cruel these passengers are.
1: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాను తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
0: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
1: Endukante na baru daniki em mattham ivvakoodadu anukunnadu.
0: He kept the entire luggage on his own head thinking
1: na samanu nene em ostunnanani bhaminchadu paapam.
0: He deluded himself that he was carrying all his luggage.
1: Evaro prakkara unnatvanti vyakti hetcharinchadu emitayya nee avastha ee samanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
0: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
1: Ayyo inta samanu mostunte naa samanu kuda daniki enduku baruvu pettalani nenu mostunnan annadu.
0: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
1: Chivada ninnu nee samanu annitni mosetvanti ee railu nee talapaina pettukunnanta maatram aa baruvu railu ke maatram sambandham lekunda unda.
0: A strange person, it is the train is carrying you and your luggage. By keeping the luggage,
1: dayadachinyam unnadi kaani vivekam ledu paapam aa yokka manavuni yandu.
0: He has kindness and compassion, but he does not have intelligence and discrimination.
1: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
0: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
1: గొప్ప విద్యావంతుడవే,
0: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
1: విజ్ఞాన నిగ్రహం కలగాడవే,
0: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
1: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
0: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
1: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
1: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
0: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు విల్ హావ్ టు ఒబే మై కమాండ్.
1: దేహము నీవు కాదు,
0: యు ఆర్ నాట్ ది బాడీ.
1: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
0: The sense organs have no connection with
1: indriyalu. Dehamuto koodinatuntivi.
0: They are associated with the body. Sense organs.
1: Dehamu karmato cherinatuntidi.
0: Body is associated with
1: karma phalitame ee dehamu.
0: Body is the result of action.
1: Karmanu acharinchukunna deham sarthakam kaadu.
0: If body does not perform action, it is not
1: karmanyeva adhikarasya.
0: You
1: ee karmanu acharinchatamlone neeku adhikaram untunnadi.
0: You have every right to perform action.
1: Migillavanni nu naaku arpitam cheyi.
0: All the rest you offer it to me.
1: Lemmu.
0: Get up, arise.
1: Lemmu Dhananjaya.
0: Arise, O Dhananjaya.
1: Vidhi Baliyamu.
0: Fate is very powerful.
1: Nyayamu Gelchu. Nyayamu Gelchu.
0: Justice always triumphs.
1: Nasinchu Swarthamu.
0: Selfishness
1: is Sada Yuga Dhamma Midekodoyi.
0: This is the Dharma.
1: Karugammika.
0: From age of
1: time. Nurguru Biddala Tandrikaina.
0: Even for a person who has...
1: Anchamuna Pindamilu Dikku Galagarakta Prarabdhamari Emito.
0: At the end there is what...
1: Na Yadhani Sirasavahisthi. ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
0: ఇఫ్ యూ ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్
1: 100 మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబడికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
0: ఫర్ ఎ పర్సన్ లైక్ ధృతరాష్ట్ర హూ హ్యావ్ 100 సన్స్ ఇన్ ద ఎండ్, యూ విల్ నాట్ బి హావింగ్ ఈవెన్ వన్ టు పర్ఫార్మ్.
1: కారణం ఏంటనగా,
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ధృతరాష్ట్రుని బిడ్డలు.
0: Because these are the children of
1: Dhritarashtram. Iti hi Dhritarashtram. Tanadi kaanatvanti dani tanadiga bhavinchukuneetunte vaadu Dhritarashtram.
0: Dhritarashtra is one who considers things which are not his as his.
1: Neevu kuda ataniki sodaruduga tayaravutunnavu.
0: You are also becoming a brother to him.
1: Dehamu neevu kaanatvanti vaadu naadi anikunti dintho neevu bhramistunnavu.
0: You are deluding yourself with the body when the body is not yours really.
1: Dehamu kaanatvanti neevu dehamunu ani bhavinchukotame neevu Dhritarashtram yokka drushti annadu.
0: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not any you.
1: Ajnanamu.
0: This is ignorance.
1: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
0: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
1: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
0: You have to develop discrimination and enquiry if the wisdom should enter you.
1: హృదయముందు దేహముందు.
0: Heart is within the body.
1: జీవుడుండు దేహమందు.
0: The indweller is also in the body.
1: హృదయమందు దేవుడుండు.
0: In the heart there is God.
1: రెండు కూడి ఆటలాడి.
0: These two will be playing together.
1: ఒకరినొకరు వీడుచుందురు.
0: They will be living separate.
1: ఆటలాట బొమ్మలాటలాడించే.
0: There is one who makes this play.
1: సూత్రధారి ఒకడు కలడు.
0: There is a director who conducts this play.
1: మంచి చెడ్డ బొమ్మలుండు.
0: There will be bad and good which will be
1: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
0: Inside both good and bad there is only one entity.
1: కనుక జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
0: There is the indweller jiva inside the body, there is God inside the heart, both of them are in the body.
1: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నీవు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
0: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
1: part of the deha pranti ni dooram chesi.
0: If you remove the delusion,
1: jiva brahma ikyanu sandhanamulo,
0: if you want to bring about the unity of jiva,
1: nityanandamu anubhavinchavannadu,
0: you have to enjoy the eternal bliss,
1: brahmanandamulo cheravannadu,
0: enter into the ananda,
1: advaita anandanni artham chesukovannadu,
0: understand the ananda of advaita.
1: Ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatundi sthita prajna drishtini andinchadu.
0: After teaching in this particular way, he has been able to impart the
1: knowledge. Sthita prajnulo undinatundi pradhana lakshanalu ekatma bhavame.
0: Feeling or a sense of same entity all over, this is the
1: indriyalaku ematram kudanu vasham kaaka,
0: not being subject to the senses,
1: samadhi chittudai,
0: having an heart of
1: sukha dukkhamulanu,
0: sorrow and
1: jana abhimanamulanu,
0: attack
1: ninda stitulanu,
0: censure and praise
1: okkatiga bhavinchukuneetundi,
0: that is a feeling of treating all
1: ee anni kudanu bhagavat vibhutulaga visheshinchetundi,
0: believing firmly that all these are the manifestations of divinity.
1: Attivade nijamaina sthita prajnudu,
0: such a person alone is real sthita prajna.
1: Ituvanti sthita prajnudai naa aagnanu neevu tirsavadinchavannadu.
0: You become such a sthita prajna and carry out my command, he said.

0: போயே பரிபாடை போயனு துஷ்கிருதம் விலன் ஸ்ரீபதி பக்தி போயே விவரிஞ்சயலேனி துரந்த கிருத்யமுல் தாபுரவையே லோகமுன தாபசலோக சரண்யுடைன ஆ ஸ்ரீபதி நாமச்சிந்தனமே சேகுர சேயு சுகம்பு மானவா.
1: There is no fear of sin. Evil deeds and the cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It is absolutely necessary to surrender the feet of the Lord for all comfort, safety and security.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: నిత్య జీవితంలో మన జనన మరణాలతో అనుభవించేటువంటి ఈ ప్రకృతియే నిజమైనటువంటి యొక్క ప్రాణదేవత.
1: The very nature is the presiding deity of life, full of birth and death in succession repeatedly.
0: ప్రతి మానవుని మోహింపచేసేటువంటి యొక్క రూపమే ఈ ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఈస్ ద వెరీ ఫార్మ్ దట్ డెల్యూట్స్ మ్యాన్కైండ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది పదార్థమే.
1: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఈస్ ద మెటీరియల్.
0: పదార్థముల యొక్క చేరికనే ఈ ప్రపంచము.
1: It is only the combination of the material that constitutes this world.
0: Yeta vata manavuni varimpacheyunadi pradarthamule.
1: Be that as it may, it is a material that is drawn, highly attractive to
0: men. Ee pradarthamulu shashvatamainatundi kavu satyamainatundi kavu.
1: This material is not permanent. It does not symbolize truth.
0: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
1: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు కన్ఫర్ ది ఎటర్నల్ ట్రూత్?
0: యత్ దృశ్యం తద్ నశ్యం. కంటికి కనిపించినది అన్నయ్య కూడాను మార్పు చెందినటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఇటువంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములు మార్పు చెందేటువంటి జగత్తునకు ఏ విధమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందించగలవు?
1: దిస్ చేంజింగ్ వరల్డ్, దిస్ మొమెంటరీ వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు గివ్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ జాయ్?
0: అహం యత్ తత్ నా. ఇది ప్రపంచ మూలాధారమైనటువంటి జ్ఞాన సూత్రము.
1: The main principle of wisdom for this world is aham tatna.
0: Parabrahma tattvamu kevalamu oka swaroopamto koodinatundi kaadu.
1: The other fundamental value of life is not simply composed of material.
0: Aham anetundi padamunaku vedamulandu aatma ani nirvachanam erpiyapparu.
1: In Vedic parlance, అహం మీన్స్ ఆత్మ, ద సోల్.
0: ఏతత్ నా, అది నేను కాదు.
1: ఏతత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దట్.
0: ఈ అస్థిరమైన అశాశ్వతమైన అసత్యమైన దేహతత్వమే నేను.
1: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థము కూడా మనం చూస్తున్నాము. ఇది సత్యము, ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము. పొరపాటు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వి కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
0: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో అదే దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది.
1: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్ యాజ్ పర్మనెంట్, దట్ వెరీ సైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద విజువలైజేషన్ ఆఫ్ ద బాడీ విచ్ ఈస్ ఆల్సో టెంపరరీ.
0: కల్పితమైనటువంటి ఈ శరీరం కూడాను అశాశ్వతమే.
1: దిస్ బాడీ విచ్ ద ఫామ్ ఈజ్ ఆల్సో టెంపరరీ.
0: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం, విశ్వసించటము, ఇది మానవుల యొక్క పొరపాటే.
1: ఇట్ ఇస్ అ మిస్టేక్ ఆఫ్ మ్యాన్ టు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ పర్మనెంట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ టెంపరరీ.
0: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయటానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ బీన్ డెల్యూటెడ్ అండ్ హైలీ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుక ఇట్టి అశాశ్వతమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: So we have to make every attempt to know that the principle of permanence in this temporary material world.
0: Bhagavad Gita yandu mamai vamso jeeva loke jeeva bhuta sanatana. Prati padarthamu, prati manavudu, prati prani naa yokka amsame. Mamai vamso jeeva loke jeeva lokamanta kudanu naa amsame annadu.
1: God has declared in Bhagavad Gita, this entire creation is only my spark, the material, the organic world, and all the living creatures as well.
0: Kanuka, prati vyakti kudanu bhagavad amsame kanuka, prati manavudu kudanu bhagavad amsame.
1: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
0: Bhagavad amsame anitvanti manavudu కేవలము అనిత్యుడు అశాశ్వతుడు అని చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ దెన్ టు సే దట్ మ్యాన్ ఈస్ ఓన్లీ టెంపరరీ వెన్ హీస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మన ప్రాచీనులు భగవచ్చింతన చేస్తూ భగవంతుడు సర్వత్రా ఉన్నాడని భ్రమిస్తూ భావిస్తూ ఆరాధనలు జరుపుతూ వచ్చేవారు.
1: ది ఏన్షియన్స్ వర్షిప్ గాడ్ కన్సిడరింగ్ యాజ్ ఓమ్నిషియంట్ ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
0: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు, దేవతా స్వరూపుడు అన్నారు.
1: గాడ్ అస్యూమ్స్ మెనీ మెనీ ఫార్మ్స్, 3 crores ఆఫ్ ఫార్మ్స్.
0: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
1: డు యూ ఫైండ్ ద 3 crores ఆఫ్ డైటీస్ దేవతాస్?
0: కాదు కాదు, ఆనాడు ప్రపంచంలో 3 కోట్ల ప్రజలు మాత్రమే, జీవులు మాత్రమే ఉండేటువంటి వారు.
1: ఇట్స్ నాట్ సో. The population in those times was only 3 crores.
0: దానికి పూర్వము సహస్రశీర్ష పురుషః, అనేక శిరస్సులతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నారు.
1: Prior to that it was said God has many heads.
0: అనగా ఆనాటి ప్రపంచం లోపల కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
1: It only meant the population was in thousands.
0: తరువాత 3 కోట్ల ప్రజలు జీవులు కనిపించేటువంటి వారు.
1: లేటర్ ద పాపులేషన్ రోజ్ అప్ టు క్రోర్స్.
0: నేడు చూస్తామంటే 580 కోట్ల జీవరుసులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
1: ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ 580 crores.
0: వీరంతా ఎవరు?
1: వర్దే
0: సహస్ర శీర్ష పురుష, అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
1: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
0: మానవుడని భ్రమించకూడదు.
1: Can't consider him as mortal.
0: ప్రతి జన్మం కూడాను భగవత్ అవతారమే.
1: Every birth is the advent of God.
0: ఈ అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము?
1: Man being essentially divine is wasting his life.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి జీవి కూడాను దైవమే.
1: So every individual is God.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
1: We should never consider that God is separate from us.
0: ఏకం సత్వి ప్రాభవదావదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
1: God is one, truth is one, that's all.
0: దాని పేరే ఆత్మ, అహం అహం అహం అన్నాడు.
1: That very name is అహం అహం.
0: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
1: దిస్ అహం ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
1: దెర్ఫోర్ ఎవ్రీ క్రీచర్ ఎవ్రీ ఫామ్ రిప్రజెంట్స్ గాడ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎవరినైనా పోయి ఏమయ్యా భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే,
1: if you put a question, where is God?
0: నా హృదయంలో ఉన్నాడు అంటాడు.
1: He says that he is installed in the altar of my heart.
0: నీ హృదయంలో ఉన్నాడంటే అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉండినట్టు.
1: When you say God is in my heart, then where is he?
0: అప్పుడు ఎవరు భగవంతుడు అయినట్టు.
1: Who is God in fact?
0: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంది, నా చేతిలో ఉన్నది.
1: Where is this kerchief? It's held in my hand.
0: నా చేయి పెద్దది, కర్చీఫ్ చిన్నది.
1: My hand is bigger while the kerchief is smaller.
0: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
1: When you say God is in me, it means you are big and God is small.
0: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
1: God is not in you.
0: నీవే భగవంతుడు.
1: You are in God.
0: నీలోనే సర్వము ఉన్నది కానీ భగవంతుడు నీలో లేడు.
1: In fact, everything is in God. Don't say that God is in you.
0: కనుకనే సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. ప్రపంచం అంతా కూడాను మానవుని యొక్క హృదయం నుండి చిత్రింపబడినటువంటిది.
1: అండ్ దెర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ పిక్చరైజ్డ్ విత్ ఇన్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
1: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: భగవంతుడు మానవాకారంతో ఉండే ఉన్నాడు.
1: God is in human form.
0: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండినటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
1: All forms like Rama and Krishna are human.
0: అనగా మానవాకారంలే మనకు కనిపిస్తున్నాయి.
1: God incarnates in human form.
0: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం.
1: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
0: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: For that reason, we are not able to know truth.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: ఏకం సత్య.
1: Truth is only one, not two.
0: ఇదే దీనినే వేదమునందు ఋతం అన్నారు.
1: This in Veda is called ఋతం.
0: ఋతం అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే.
1: Rutam means oneness.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిదే.
1: That which is changeless in all periods of time and space.
0: అట్టి మార్పు చెందినటువంటి ఒక సత్యము ఒక్కటే.
1: The changeless truth is one.
0: అది సర్వలయందు ఉండినటువంటిది ఒక్కటే.
1: That is present in everyone.
0: ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ is one.
0: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నాం.
1: బట్ వీ డివైడ్ ఇట్. వీ గో బై డైవర్సిటీ, ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ అండ్ అడో.
0: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
1: ఆల్ ఫెస్టివల్స్, ఆల్ డేస్ ఆర్ సీక్రెట్.
0: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్
0: నిత్య తిరుగుడు సంబంధమైనటువంటిది.
1: విచ్ ఇస్ beyond attributes.
0: దీనికి గుణమే లేదు.
1: It has no attribute.
0: దీనికి ఆకారమే లేదు.
1: It is formless.
0: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
1: It only manifests in different forms.
0: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: We are forgetting that unity in diversity.
0: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తున్నారు.
1: Therefore, it is only a clear proof of unity in diversity.
0: కానీ ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
1: But in the modern times, we find the unity viewed as diversity.
0: ఈనాటి ప్రజలు, ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు, కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: The present day people are after segmentation, division, fragmentation. They are not for unity.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండనటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి.
1: Our endeavor today should be to experience unity in diversity.
0: Fundamental, ఆధారమైనటువంటిది ఒక్కటే.
1: The fundamental is only one.
0: ఆధేయమైనటువంటిది అనేకత్వం.
1: In fact, the fundamental one assumes many forms.
0: బల్బులు ఎన్నియో కనిపిస్తున్నాయి.
1: There are many bulbs.
0: ప్రతి బల్బు నందు కూడా ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
1: యు హ్యావ్ ది లైట్ ఇన్ ఎవ్రీ బల్బ్.
0: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
1: బల్బ్స్ మే బి మెనీ బట్ ద కరెంట్ ఇస్ వన్.
0: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: లైక్ వైజ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
0: మన గృహం ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
1: అట్ హోమ్ వీ హావ్ గాట్ బల్బ్స్ దట్ షెడ్ లైట్.
0: నీవు ఈ బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకోవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
1: యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ సో దట్ ద బల్బ్స్ విల్ ఇల్యూమిన్.
0: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీళ్ళు ఆరిపోతాయి.
1: దెన్ వన్స్ యూ పుట్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ యూ డోంట్ గెట్ ది లైట్.
0: కనుకనే ఇవన్నీ కూడా కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
1: సో దే ఆల్ డిపెండ్ ఆన్ ద మెయిన్ స్విచ్.
0: ఆత్మ యొక్క సర్వభూతానాం, ఆ ఆత్మనే సర్వభూతములు యందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
1: దిస్ ఆత్మ మీన్స్ ద పవర్.
0: అది ఏ బ్రహ్మానంద శక్తి.
1: దట్ ఈస్ సూపర్.
0: అది ఏ నిత్యానంద శక్తి.
1: దట్స్ ఇటర్నల్.
0: అది ఏ యోగానంద శక్తి.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అది అద్వైతానంద శక్తి.
1: దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ.
0: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక
1: without making an effort to know the strength of non-duality, we get drowned in duality
0: anekatvanu penchukoni
1: and we go by plurality
0: antakaramu anubhavistunnam
1: and we experience the same till the end.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: andari yandu unnatvanti yokka atma tattvam okkate ani gurtinchandi.
1: Understand clearly that the self, atma, is
0: desha bhavamulu ye matram kodanu penchukonakandi.
1: Don't have any differences whatsoever.
0: Prema tattvam okkate.
1: The principle of love is
0: ananda
1: one.
0: Tattvam okkate.
1: Bliss is one.
0: Deeni prabhavamu sarvulu kodanu manamu oka vidhamainatvanti oka prakashanga nirupinchali.
1: The effect of the bliss will be in the form of effulgence to everybody.
0: Kaani ee naati prajalu swabhavaniki ruchipari prabhavanni marchipothunnaru.
1: Today people go by swabhava, the form, but they have forgotten prabhava, the effect.
0: Swabhava nama samvatsaram.
1: This year is swabhava nama samvatsaram.
0: Swabhavam mana atmabhavame mana prabhavam.
1: Swabhava, the bhava, the feeling.
0: Dharani anusaristu ravali.
1: We should follow this.
0: Adi peragadu taragadu.
1: It neither increases nor diminishes.
0: Satya nityamai untuntadi.
1: It remains all the same throughout.
0: Atti ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
0: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
1: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ అవేర్నెస్ చైతన్య ఇస్ ఎవ్రీవేర్.
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: సర్వత్రా ఉన్నది ఈ యొక్క ఆత్మతత్వమే.
1: It's only the self atma everywhere.
0: ఇది విభజించడానికి ఎక్కడ వీలవుతుంది?
1: How is it possible to divide it?
0: కనుక దీనిని విభజించడానికి ఏ మాత్రం విభజించకూడదు.
1: Never divide this principle of the self.
0: అన్నింటినీ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడం చాలా సులభం.
1: It's quite easy to know oneness in this plurality.
0: ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీరు చూడండి.
1: Consider a small matter.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
1: Where is God? He is in my heart.
0: నీ హృదయంలో ఉండినటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
1: గాడ్ ఇన్ యువర్ హార్ట్ మస్ట్ బి నెసెసర్లీ స్మాలర్ దాన్ యూ.
0: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడుగా నీవు భావిస్తున్నావు.
1: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దాన్ గాడ్.
0: నీ హార్ట్ కూడా భగవంతుడిలోనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ గాడ్.
0: సర్వత పాణిపాదం అన్నారు.
1: యెస్, గాడ్ ఈజ్ ఫీట్ ఎవ్రీవేర్.
0: కనుక దైవం సర్వంలో ఉన్నది, కానీ దైవం నీలో లేడు.
1: సో వీఆర్ ఆల్ ఇన్ గాడ్. డోంట్ కన్సిడర్ ద గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: నీవు నీ ప్రేమ చేతను, నీ భావం చేతను, నీ ఉత్సాహం చేతను భగవంతుడు నాలో ఉన్నాడు అని భ్రమిస్తున్నావే, కానీ భగవంతుడు నీలో లేడు. నీవు, నేను, వారు, వీరు అందరూ భగవంతుడిలోనే ఉన్నారు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ లవ్, యువర్ సెంటిమెంట్, యువర్ బబ్లింగ్ ఎంథూజియాజం దట్ మేక్ యూ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. నౌ ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ గాడ్.
0: పాపపీటని పెట్టుకుని మానవుడు ఇన్ని విధమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్
0: పర్వర్షన్ ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ గాడ్.
0: సర్వత పాణిపాదం అన్నారు.
1: యెస్, గాడ్ ఈజ్ ఫీట్ ఎవ్రీవేర్.
0: కనుక దైవం సర్వంలో ఉన్నది, కానీ దైవం

0: It is only because of this perversion man acts in a perverted
1: way.
0: Because of ignorance that made you forget the fear of sin. Because there is no conduct whatsoever. The humanness is gone. So the absence of the human quality is mainly due to the absence of fear of sin. It's only one same God in everyone. Truth is only one. Truth is one. And the truth is God. This truth is everywhere. The whole world rests on
1: truth.
0: From the point of truth, God created the whole universe. The whole creation merges back in truth. Is there any place where there is no truth? If you watch clearly, you will know that it is pure, unsullied truth. In fact, the whole creation emanated of truth. It is only in truth we see everything. All get merged finally in truth. Therefore, truth is God. God is embodiment of truth.
1: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
1: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
0: ఇఫ్ యు సిన్సియర్లీ ట్రై యు విల్ సీ ట్రూత్.
1: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
0: గాడ్ ఈజ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్
1: ట్రూత్. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: ది స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ ప్యాలెటబుల్ యాక్సెప్టబుల్ వే.
1: కనుకనే సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
0: ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అక్సెప్టబుల్.
1: ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
1: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
1: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
0: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
1: మృదు మధురంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: అది దైవత్వం అయినటువంటి సత్యము.
0: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
1: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు అనుకుంటారు.
0: వి నో దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు నిజమే.
0: Yes, it is true.
1: కానీ మృదుమధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
0: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ సాఫ్ట్ టెండర్.
1: కఠినమైనటువంటి సత్యం సత్యం కాదు.
0: ట్రూత్ షుడ్ నెవర్ బి హార్ష్.
1: నబ్రూజాత్ సత్యం అప్రియం.
0: సో నెవర్ స్పీక్ ట్రూత్ హార్ష్లీ.
1: అటువంటి ప్రియమైనటువంటి సత్యాన్ని మనం ఉపయోగించుకోవాలి.
0: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి
1: ప్రేమస్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు కూడా ప్రేమస్వరూపుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఎవ్రీ క్రీచర్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రతి ప్రాణికుడును భగవస్వరూపమే.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. కూడాను
1: మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి.
0: The birds and animals also want to be blissful, happy.
1: అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: They to experience joy.
1: కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు పశుపక్షి మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసం గుర్తించాలి.
0: There is little difference between the happiness of mankind and the happiness of the animal world.
1: పశుపక్షి మృగాదులు
0: birds and animals
1: అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు.
0: The animals and birds are not elated by joy nor frustrated otherwise. They recognize the equanimity in both the situations. There is no equality in man. In birds and animals there is equanimity.
1: కామక్రోధములనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
0: And this desire and anger.
1: వృక్షమునకు క్రోధము శత్రువు వేరు పురుగు.
0: And this anger is a pest that disturbs.
1: ఇంకోటి చీడ పురుగు.
0: And also we find another pest that destroys.
1: క్రోధము.
0: And there's anger.
1: క్రోధము అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి.
0: Therefore, this anger and jealousy ruin, spoil the tree of life.
1: ప్రతి మానవునికి ఈనాడు క్రోధం అధికమైపోతుంది.
0: Today we find man is full of afflictions.
1: ఆ క్రోధం చేరినప్పుడు అనేక విధమైనటువంటి భేదములు కనిపిస్తుంటాయి.
0: The afflictions of anger is the cause for differences.
1: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే లభిస్తుంది.
0: We find hatred everywhere, rampant.
1: మీకు తెలుసు, నిత్యము మనం ఈ పేపర్స్ చూస్తుండేటువంటి

0: క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాదింతా కూడాను ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
1: ఇన్ డైలీ న్యూస్ పేపర్ యు ఫైండ్ మెనీ కాలమ్స్ అండ్ ఐటమ్స్ స్పీకింగ్ ఆఫ్ యాంగర్, జెలసీ అండ్ హెట్రెడ్.
0: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
1: ది యాంగర్ అండ్ హెట్రెడ్ ఆర్ ఎనిమీస్.
0: అనేక గ్రహాలు ఉంటున్నాయి.
1: And there are many planets.
0: కాని ఇన్ని గ్రహములో రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
1: Of all the planets, two planets are really harmful.
0: క్రోధం అనేటువంటి గ్రహము,
1: the planet of anger,
0: వాంఛ అనేటువంటి గ్రహము,
1: and the planet of
0: desire. ఈ రెండు గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
1: The planet of anger and the planet of desire spoils human life.
0: మానవునికి ఈ డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి.
1: And it's only the desire that will put you in danger.
0: డిజైర్స్ ఉండవలసిందే.
1: They are necessary indeed.
0: నస్సేయ నియమం వినా ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్స్.
1: బట్ ది డిజైర్ షుడ్ బి అండర్ కంట్రోల్, అండర్ సమ్ లిమిట్.
0: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
0: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
1: ఇన్ ఎ మూమెంట్ యూ విల్ బి
0: ఒక క్షణంలో మనకు ప్రేమ పుడుతుంది.
1: ఇన్ ఎ బిట్ ఆఫ్ మూమెంట్
0: అప్పటికప్పుడు పుట్టేటువంటి ప్రేమ, అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
1: ద లవ్ అండ్ యాంగర్ దట్ ఫైండ్ దర్ బర్త్ as in a moment.
0: ఈ మానవుని ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే.
1: And such tendencies are the consequences of our habits and food.
0: ప్రతి దానికి కూడాను ఒక కాలం నియమించుకోవాలి.
1: For everything we should have stipulations.
0: మన కొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు.
1: Today is the advent of new year.
0: ఇంటిలో పండుగ చేసుకుంటాము.
1: We observe festival.
0: అనేక రకాలుగా ఆనందిస్తాము.
1: It's all full of gaiety and festivity.
0: ఎంతవరకు?
1: To what extent?
0: ఒక్క దినం కూడాను పూర్తి ఉండదు.
1: It's not even for one full day.
0: ఇది కాదు మన ఆనందము.
1: This is not celebration.
0: ఇది కాదు మన నూతన సంవత్సరము.
1: This is not true celebration.
0: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
1: If it's true bliss, it should remain with you permanently.
0: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
1: The true bliss neither comes nor goes.
0: ఇది కేవలం passing clouds కాదు.
1: The real bliss is not like a passing cloud.
0: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
1: That which comes to you should remain with you.
0: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చావు, ఆనందంతో వచ్చావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యుర్ బోర్న్ విత్ బ్లెస్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ దేర్స్ నథింగ్ లైక్ ఎ చైన్ రౌండ్ అవర్ నెక్.
0: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
1: దేర్ ఆర్ నో ట్రేసెస్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్ అండ్
0: పెయర్స్. ఏల్మి బంగారు దండ మెడకు లేదు.
1: దేర్ ఇస్ నో గోల్డెన్ చైన్ ఎయిదర్.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: ద జెమ్స్ అండ్ స్టోన్స్ ఆర్ నాట్ దేర్ ప్రెషస్ స్టోన్.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: దేర్ ఇస్ నో డైమండ్ చైన్ దేర్.
0: ఏల్మి పూలు దండ మెడకు లేదు.
1: దేర్ ఇస్ నో గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is definitely one chain round your neck.
0: పూర్వ జన్మాల గలపలను పొందుపరచి.
1: With all the consequences of the past
0: life. జన్మ మీకిచ్చి పంపిన బరువుమాల.
1: God sends you that with the chain which is so
0: heavy. కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the chain of the results of the past lives.
0: ఏమిటి మన కంఠమాల ధరించుకొని వస్తున్నాము?
1: What chain you have now?
0: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మల అనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
1: All the sins of the past lives accrued in the form of a chain round your neck.
0: ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
1: Every action will have a reaction.
0: రియాక్షన్ లేనిటువంటి ఒక యాక్షన్ కనిపించదు మనకు.
1: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ వితౌట్ రియాక్షన్.
0: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
1: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
0: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
1: విత్ ఎ నీడిల్ యు ఆర్ ట్రైయింగ్ టు స్టిచ్ ఇట్.
0: చిన్న నీడిల్ నీ చేతికి కుచ్చుకుంటుంది.
1: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యు.
0: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దానికి ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
1: బట్ వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ స్టార్ట్స్ బ్లీడింగ్.
0: ఆ క్షణమే వస్తుంది రక్తము.
1: It starts bleeding immediately.
0: ఈనాడు మనం భోజనం చేశాము.
1: Today you have partaken food.
0: ఇప్పుడు భోజనం చేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
1: The food you have partaken requires 2 hours time to have it digested.
0: ప్రతిఫలానికి.
1: So the results will come to you in 2 hours time.
0: కొన్ని విత్తనములు మనం భూమిలో నాటినాము.
1: You have sown a seed in soil.
0: అవి ఒక వారానికి కానీ మొక్కలుగా రావు.
1: In a week's time it sprouts.
0: కావి అని వారం తీసుకుంటుంది.
1: బట్ ఇట్ టేక్స్ ఎ వీక్.
0: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు, కొన్ని క్షణములు, కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
1: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరీయింగ్ టైమ్ లైక్ మొమెంట్స్, అవర్స్, డేస్, మంత్స్, ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్స్.
0: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
1: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
0: ఇలాంటి కర్మను మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడా బాధించదు.
1: When we undertake such actions as and when we should do, you don't expect
0: any result. వ్యక్తి అయినప్పటికి తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
1: Let him be anyone, one is bound to face the consequences of the actions.
0: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
1: So you may think that you can never escape from the bonds of reaction.
0: తప్పుతుంది.
1: But it's possible to
0: స్త్రీయ స్థాయి నుండి కూడా పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధ అంతా కూడా మరిగిపోతుంది.
1: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
0: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకుని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
1: యూ జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్.
0: ప్రతి ఫలము కూడా మన యొక్క ఆలోచన చింతన పైనే కాచి ఉంటాయి.
1: In fact, all results are based on thoughts.
0: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిదే.
1: As is the thought, so is the result.
0: కర్మ ఎట్టిదో కాయం అట్టిదే.
1: As is the action, so is the
0: result. కాయం ఎట్టిదో ఫలితం అట్టిదే.
1: As is the action, so is the result.
0: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి.
1: In order to maintain kaya, the body strong, we should undertake good deeds.
0: ఆ సత్కర్మను ఆచరించినప్పుడే సత్ప్రమలు మనకు కలుగుతుండేది.
1: When once you do good deeds, you'll have positive results.
0: దుర్మార్గపు భావంలో లోపం నుంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గానీ అది ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్, యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
1: ది సీడ్స్ సోన్ విదిన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్ అవుట్వర్డ్.
0: అటువంటి యొక్క విత్తనము మొక్కలు రాదు.
1: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
0: కనుక నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు.
1: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్.
0: లోపల నీవు నాటుకొనిపోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంటాయి.
1: The seeds of pure thoughts, the sacred thoughts must be sown within so as to bear fruits outward.
0: నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు.
1: You may be imagining what kind of changes we will face in this new year.
0: మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
1: In fact, we pass through several experiences every day.
0: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కానీ తరుగుటకు వీలు కాదు.
1: In fact, good and bad actions, they go on increasing ever and ever.
0: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
1: Every man should do good action.
0: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
1: We should necessarily join satsanga, good company.
0: Satsangam ante emiti?
1: What is satsanga?
0: Sat anaga emi? Trikala bhajyam satyam.
1: Sat means that which is indivisible.
0: Moodu kalamulu yendukudunu maarpu chendinatvante sat.
1: Sat which does not change in all three periods of time.
0: Sat yokka sanghani manam koodali.
1: We should be in the company of such sat.
0: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
1: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఏ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్.
0: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
1: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
0: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచి ఇది విషయంలో కర్మలు ఆచరించు.
1: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ and involve in good deeds and actions.
0: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
1: This is the message of Manu to humanity.
0: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మనుశాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
1: This is coded in Manu Dharma Shastra.
0: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రము నిత్య జీవితంలో అనుభవించాలి.
1: Man should experience these three mantras.
0: మంచిని చూడు, మంచిని చేయి, మంచిని తలంచు.
1: సీ గుడ్, డూ గుడ్, థింక్ గుడ్,
0: ఇంతే కాదు, ఇంతకంటే మనకేం కావాలి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: ఈ మూడింటి ద్వారానే మనం మంచివారమైపోతాం.
1: బై ఫాలోయింగ్ దీస్ త్రీ యు ఆర్ బౌండ్ టు బి గుడ్.
0: మొట్టమొదట మనం మంచిని చూడు.
1: ఫస్ట్ సీ గుడ్.
0: శృణ్వంతు విషే అమృతస్య పుత్రః, మంచిని విను.
1: హియర్ గుడ్.
0: మంచిని చేయి.
1: డూ గుడ్.
0: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
1: When you act like that, you are bound to be good.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు.
1: In this world, man undertakes many actions.
0: ఈ నాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గ సంకల్పములే.
1: Only the wicked thought which is responsible for all the fear and cruelty that we find in the world.
0: ఈ దుర్భావములు మన నుంచి దూరం కావాలంటే దుస్సంగములు మనం చేరి కొంచెం అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: In fact, you are in bad company and promoting bad evil thoughts in you.
0: ఏనాటి కూడా చీనించదు.
1: Well, you will never be able to be free from it.
0: సత్సంగం డెవలప్ చేసుకో.
1: Develop satsangam.
0: అభివృద్ధి చేసుకో.
1: Develop it more and more.
0: ఆ సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
1: When you are in satsanga, whatever that you see
0: is good. గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
1: You face your enemy.
0: ఆ ఎరువు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు దుర్మార్గుడు కూడా నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు.
1: When once you face your enemy, don't be angry saying that you are the victim of his cruelty.
0: Plus.
1: It only adds
0: up. ఈ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికి కోపం మరింత మర్చిపోతుంది.
1: It will go on adding plus and plus.
0: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర, హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
1: Then you face your worst of your enemy and say, hello, how are you? You'll be happy.
0: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
1: అండ్ హీ టు బికమ్స్ యువర్ ఫ్రెండ్.
0: నీవు వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
1: అండ్ యూ ఆల్సో.
0: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
1: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
0: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిగా పలికించు.
1: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడా వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
1: When once you talk to people lovingly, this love would mix with the love.
0: కనుక మనం ఈనాటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు దేశములు చల్లార్చడానికి మృదుమైనటువంటి మాటలు రావాలి.
1: In order to pacify hatred and anger, we should talk softly and sweetly.
0: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
0: ప్రేమ పలిచేటప్పటికి శాంతి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
0: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్
1: వేర్
0: దేర్ ఇస్ లవ్.
1: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఇంక దేశం ఎక్కడుంది?
1: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
0: కాన్ఫిడెన్స్ నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదట నమ్మకాన్ని నీవు పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యూ డెవలప్ పీస్.
0: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
0: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Develop this confidence, faith in God.
0: Prema swarupulara vishwasame manaku nijamaina swasa.
1: Vishwasa faith is swasa
0: kani ee naati vidyarthulu kudanu balabalikalu kudanu chaala durmargamaina bhavalu abhikriti avutunnayi.
1: Today the students, boys and girls, have got all evil thoughts behind.
0: Evil thought kaadu
1: crooked thoughts.
0: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రికెట్.
0: నీవు ఎంతో అనుభవించావు.
1: యూ ఎక్స్పీరియన్స్ అ లాట్.
0: దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవేమిస్తున్నావు?
1: డూ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్
0: భగవంతుడు దేనికి కూడా తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనింగ్ ఇన్ రిటర్న్.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: బట్ డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: ద వన్ విదౌట్ గ్రాటిట్యూడ్ ద వర్స్ట్ రిచ్.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
1: యూ హ్యావ్ మెనీ.
0: ఎన్నియో నీవు అందుకుంటున్నావు.
1: అండ్ యూ రిసీవ్ మెనీ.
0: ఎన్నియో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు అందింపు చేసినటువంటి వాడు వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసంలో మోసి కష్టములకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నీవు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి బాధలపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షుడ్ యూ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్?
0: అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్
0: ఆమె నీకు దేవత సమానం.
1: Mother is God, truly speaking.
0: Pitrudevo Bhava.
1: Father is God.
0: Ayakko Tandri, Inniyo Vidamla Chalivinchi, Abhruti Jesi, Tanamana Sampainchi, Tanu Kadapaina Endabettukoni, Pillalni Poshistadu.
1: In fact, Father has taken care of you, sacrificing his own comfort, earning money.
0: Atti Samaku Vachinatvanti Tandriki Neevu Em Krutagnata Andistunnavu.
1: What gratitude you are showing to your father.
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అది ఏ రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ పది మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: You speak so nicely in front of people.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
1: There is wickedness and cruelty within.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: This is demonic temperament.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: In fact, demons are courageous in nights.
0: పగలపూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: In daytime they are powerless.
0: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్ ద డార్క్నెస్
0: అజ్ఞానము అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: కనుక ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnati vise amrutasya putraha manavudu amruta putrudu.
1: You are the son of immortality.
0: Jantu naam narajanma dullabham manava janmam chala dullabhamainatundi.
1: Human life is rarest.
0: Atti dullabhamainatundi manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్
0: యువర్ సెల్ఫ్.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: Modern man has no limits whatsoever.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: He has no gratitude.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్ ఇస్
0: మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్
0: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరిని మరి ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హెట్రెడ్ ఆర్ ఎనిమిటీ.
0: అందరిని సహనభావంతో చేర్చుకోండి.
1: జాయిన్ ఫ్రెండ్షిప్.
0: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
1: దిస్ ద డిక్లరేషన్ ఆఫ్
0: సహనాభవతు, సహనాభవందుతు.
1: The Veda says, let's grow together, live
0: kalasi
1: together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi telusukunna telivini poshinchudam.
1: Let's grow in intelligence
0: kalasi
1: together.
0: Kalasi melasi kalataleka chelivito jeevinchudam anindi.
1: Without any conflict or enmity, let us grow in friendship together.
0: Intati pavitramainatuvanti bodhalu vedam andinchinappatikini.
1: Though that has been the sacred teaching of Veda,
0: అలాంటి పవిత్రమైన వేదాలను మర్చిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ దెమ్.
0: దుర్మార్గమైన దుష్టభావం పెంచుకుంటున్నారు.
1: దే హావ్ బీన్ డెవలపింగ్, ఫాస్టరింగ్ ద బ్యాడ్.
0: మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ మ్యాన్.
0: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ అవేర్నెస్ ఇన్ మ్యాన్.
0: ఎప్పుడూ నువ్వు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ గో ఆన్ స్మైలింగ్.
0: ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
1: Bliss is your true nature.
0: ఈ స్వభావనామ సంవత్సరము.
1: And this is the year of bliss.
0: ఈ సంవత్సరమంతా అందరూ ఆనందంగా జీవించండి.
1: May you all spend your life blissfully this year.
0: అందరూ ప్రేమతో జీవించండి.
1: Lead your life full of love.
0: అందరూ అన్యోన్యతతో కూడి కలిసిమెలిసి ఉండండి.
1: Live together in friendship and coordination.
0: ఈ ఆనందం అక్కడే మనకు లభిస్తుంది.
1: The true bliss you acquire there.
0: కనుక మనం నిత్యానందం,
1: పరమసుఖదం,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: ద వన్ ఆఫ్ విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యువల్,
0: గగన సదృశం,
1: ఎథీరియల్,
0: తత్వమస్యాది లక్ష్యం,
1: ది అల్టిమేట్ ఇస్ ది ఏమ్, వన్
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అచలం,
1: అన్మోబల్,
0: సర్వదీ సాక్షిభూతం,
1: విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
0: భావాతీతం, త్రిగుణరహితం.
1: ఇట్స్ బియాండ్ ఆల్ సెంటిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్లెస్.
0: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం?
1: When that bliss is true nature, why are you so wicked?
0: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It's contrary to human life.
0: కనుకనే అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
1: Consider that all of us are deities, devatas, divine.
0: దైవాన్ని ప్రేమించినట్టుగా అండు.
1: Whosoever you love,
0: namaskaram
1: consider that you love God.
0: Ante evarko chestunna namaskaram kaadu, naa daiva swaroopaniki namaskaram chestunna.
1: When you do namaskar, understand it goes to God only.
0: Prati okkari kuda namaskarinchandi.
1: Offer respects, namaskar
0: everyone.
1: Love all.
0: Evvarini deshinchakandi.
1: Don't hate anybody.
0: Aa desham neeke pratibimbanga vastundi.
1: The hatred will come back to you as reflection.
0: Aa pratibimbanga vachinatuvanti desham ninnu enni vidhalano simsistundi.
1: The hatred that comes to you as reflection will make you suffer.
0: Kanuka prema swaroopulara,
1: embodiments of love,
0: meerandaru premani penchukondi.
1: Develop love, foster
0: premani, meeru anubhavinchandi.
1: Experience love,
0: jeerninchukondi.
1: Digest
0: aa jeerninchukunna premanu 10 mandiki panchandi.
1: The love digested and assimilated must be shared.
0: Swabhavanama samvatsaram yokka pradhanamaitundi yokka sandeshamu.
1: This is the chief and the main message of love for this year. Swabhavanama, you're not human.
0: మనం మానవులం కాదు.
1: వి ఆర్ నాట్ హ్యూమన్.
0: దైవ ప్రతిబింబాలు మనము.
1: వి ఆర్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్.
0: దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
1: సో వి షుడ్ లీడ్ ఎ బిఫిటింగ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
1: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్, ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ,
0: మీ జీవితంలో తెల్లవారు లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక వెలమందగ చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవింద దాచుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు పొందితివి. ప్రీతికి తెలుపు మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫర్ గెటింగ్ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్, వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
0: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
1: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
0: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము?
1: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్
0: కొట్టాడుతోనే లేస్తున్నాము?
1: వీ స్టార్ట్ ఫైటింగ్.
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
1: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
0: ఇంట్లో బిడ్డలు లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
1: బై ది టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
0: ఈ పోటీ
1: వాచింగ్ ద పేరెంట్స్ ఫైటింగ్,
0: కొట్టాడుతూ వస్తారు.
1: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
0: యద్భావం తద్భవతి, తల్లిదండ్రుల యొక్క భావంలే పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
0: కనుకనే మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్ర లేయాలి.
1: Therefore, parents should get up peacefully.
0: నవ్వుతూ మాట్లాడాలి.
1: They should talk smilingly.
0: అప్పుడే దీన్ని ప్రతిబింబింపజేసుకుని పిల్లలు కూడా నవ్వుతూ మాట్లాడతారు.
1: And that will come back in the form of reflection. Children speaking, smiling.
0: పిల్లలకు మంచి విద్యలు నేర్పాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఆచరించాలి.
1: Therefore, if you want your children to be educated, the parents should be angry.
0: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనలో ద్వేషానికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Under any circumstances, don't give scope for
0: hatred. కొన్ని కష్టాలు వస్తుంటాయి.
1: We have troubles.
0: కొన్ని దుఃఖాలు వస్తుంటాయి.
1: We have misery.
0: వచ్చినా కూడా మనం దాన్ని లెక్క చేయకూడదు.
1: Don't be mindful of
0: them. ఏం చెప్పాను మొట్టమొదట?
1: What did Bhagavan tell us?
0: అహం ఏతత్ నా అన్నారు. అహం ఏతత్ నా, నేను ఈ దేహం కాదు.
1: I am not the body. That's what Bhagavan said.
0: అహం ఆత్మను.
1: I am Atma, the spirit.
0: ఏతత్ నా నా నా, నేను ఈ దేహాన్ని కాదు.
1: I am not the body.
0: దీన్ని ఆధారం చేసుకుంటే నా నేను ఈ దేహం కాదు.
1: I'm not the body.
0: దేహానికి సంభవించినటువంటి బాధలు కష్టములు మంది కాదు.
1: The suffering, the trouble of the body.
0: ఆ విధంగా దీన్ని సాధించాలి.
1: So I should identify myself with the spirit. You all know.
0: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: Bhagavan does and demonstrates to us.
0: ఇది దేహము.
1: This is the body.
0: కానీ I am not body.
1: Bhagavan is not the body.
0: I am Atma.
1: Bhagavan is supreme.
0: ఈ దేహానికి సంభవించినటువంటి బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
1: So no trouble of this body will ever bother him.
0: ఎన్ని విధములైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
1: So many troubles do come.
0: బాధలకు సంబంధించినటువంటి మరి మనం లెక్క చేయకూడదు.
1: You should never bother yourself.
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: In fact, the body
0: undergoes trouble.
1: And it has
0: కష్టం
1: to face.
0: అనుభవించక తప్పదు.
1: It must face difficulties.
0: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
1: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దీస్ ప్రాబ్లమ్.
0: ఇది దేహం యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
0: యొక్క సహజము.
1: బట్ యు ఆర్ ది ట్రూ సెల్ఫ్.
0: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
1: ఫాలో ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ, నాట్ ఆఫ్ ద బాడీ, దేహ.
0: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
1: సో డోంట్ డెవలప్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: మనినపు కొంప.
1: is full of dirt.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: Full of afflictions.
0: జాతి సంచలనము పొందు దుంప.
1: It permeates life after life.
0: సాగర మీద గలేని కంప.
1: It cannot cross across
0: the swamp. అమ్మల పదలమ్మ మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Oh mind, never think it is permanent.
0: హరిచింతన ఆచరించవే.
1: Think of God only.
0: దైవ చింతన చేయి.
1: Think of God fervently.
0: ఈ అనిత్యమైనటువంటి దేవ చింతన నీవు ఎందుకు చేస్తావు?
1: Why do you think of the body which is
0: temporary? వస్తాయి పోతాయి.
1: They come and go.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They're all like passing
0: clouds. ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు.
1: That's nature.
0: కానీ ఆత్మ లక్షణము అది ఒక్కటే.
1: But the quality of atma is permanent.
0: సమత్వంగా చూసుకోవటమే ఆత్మ లక్షణం.
1: To develop the spirit of equanimity is the quality of the self.
0: లెక్కలు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
1: The troubles of the body come and go.
0: ఎంత నొప్పి అయినా కూడాను నేను నడుస్తూనే ఉంటుంటాను.
1: In spite of the pain.
0: అందరిని చూస్తూనే ఉంటాను.
1: In spite of the pain.
0: అందరితో మాట్లాడుతూనే ఉంటాను. దీన్ని లెక్కనే చేయను.
1: In spite of pain, Bhagavan walks, all of us
0: watch.
1: Bhagavan has no feeling like this, mine, my body.
0: ఇది నాది కాదు.
1: This is not mine.
0: ఇది కర్చీఫు.
1: This kerchief.
0: ఇది నాది కాదు. బయటది.
1: Kerchief is outside.
0: కాబట్టి దీనికి ఎంత మలినమైతే నీకేమి?
1: It may be dirty. How are you bothered?
0: ఎన్ని బాధలు కలిగితే నీకేమి?
1: It may be spoiled.
0: ఎన్ని కట్టు కడితే నీకేమి?
1: Well, it may be abandoned.
0: నీవి కాదు వస్త్రం వి.
1: And it all belongs to God.
0: అదే రీతిగాని ఈ దేహముకు వచ్చినటువంటి బాధలు దేహమే కానీ నీవి కాదు.
1: So all the troubles belong to the body, but not yourself.
0: దేహము పాంచభౌతికము.
1: The body is full of sins.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు?
1: Is bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కొంతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor end.
0: Liberation
1: or bondage.
0: నిజము చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller is God.
0: స్వయంపగా ఆత్మ సాక్షి అయి.
1: And he remains as witness.
0: ఆ దేహి దేవుడు ఆత్మనే.
1: And that inveller. Then why do you think of the body?
0: ఈ దేహానికి వచ్చిన దానికి నీవెందుకు చింతిస్తావు?
1: Why are you worried of the body?
0: ఈ చింతపడటం మంచిది కాదు.
1: Don't.
0: ఎవరో నిన్ను తిట్టారనుకుంటావు.
1: You think somebody accused
0: you. నీవు తెలుసుకుని నువ్వు బాధపడుతుంటే ఇది ఎవరికి సంబంధం?
1: Then if you go on worrying about all the accusations, charges, don't suffer.
0: వాడు తిట్టిన వాడు చెడ్డ తిట్లు తిట్టే అవి గాల్లో కలిసిపోయినాయి.
1: The critic who accuses you may say anything, but it will all go.
0: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
1: If all the praises will stay in you.
0: ఏవి నీకు తగలవు.
1: In fact, nothing
0: ఏవి
1: will
0: నీ దగ్గరికి రావు.
1: Nothing will be near you.
0: ఆ రానటువంటి దాన్ని ఎందుకు పిలిచి జగడం వేసుకోవాలి?
1: Then why do you worry yourself?
0: This is not mine.
1: This is not mine.
0: ఈ విధమైనటువంటి దీంట్లో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
1: In this sort, you should reject this.
0: ఇలాంటి సత్యమైనటువంటి భావము నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
1: We should develop this eternal principle of truth, then we'll be true human.
0: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
1: Today is the beginning of a sacred year.
0: అతి పవిత్రమైనది అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: We should first develop sacred thoughts.
0: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
1: Let us spend throughout this year full of sacred thoughts and sacred actions.
0: మాత్రమే వచ్చినది కాదు.
1: It's not being simply limited here.
0: జీవితానికి సంబంధించినటువంటివి.
1: It's related to the whole life.
0: జీవితం పాంచభౌతికము.
1: And if the body is after all senses.
0: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
1: అండ్ దిస్ బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: పడుతుంది పోతుంది.
1: అండ్ సఫర్స్ అండ్ లెట్ ఇట్ గో.
0: నీకు సంబంధం కాదు.
1: అండ్
0: ఈ సత్యశక్తిని నీ సంపాదించుకోవాలి. అది నీ సాధన.
1: అండర్స్టాండ్ ది మెసేజ్ ఆఫ్ ట్రూత్.
0: సాధన నువ్వు చేసుకోకుండా సాధన చేస్తున్నావు సాధన చేస్తున్నాను.
1: You say that you take up the spiritual practice.
0: Japamala tipputunnanu sadhana.
1: You go on rotating japamala talisman.
0: Vedato japamala tirugutuntadi manasu ooranta tirugutuntadi.
1: Only beads go on moving, but the mind is round the market. It cannot be japa.
0: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
1: యు సే యు మెడిటేట్.
0: ధ్యానం చేస్తున్నావు కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
1: యు మెడిటేట్ యాజ్ యు సిట్.
0: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
1: బాడీ స్టడీ.
0: కానీ నీ మనసు పరిపరి విధంలో పరిగెత్తిపోతుండాలి.
1: బట్ మైండ్ ఇస్ వేవరింగ్.
0: అట్ట కాదు.
1: యూ షుడ్
0: చేస్తే ఒక నిశ్చలంగా చేయాలి.
1: డూ ఇట్ విత్ ఆల్ స్టడీనెస్.
0: స్థిరమైనటువంటి చిత్తము.
1: స్టడీ మైండ్.
0: చలించని మనసును భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
1: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: కోటికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
1: ద మంకీ ఆల్సో విల్ హ్యావ్ సో మెనీ.
0: కానీ అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
1: బట్ ఇట్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్.
0: అది మంకీ కాదు, అది మ్యాన్ కైండ్.
1: But it should not be like, ours should not be like
0: Kani monkey. Man chestunnadu, monkey mind and develop chestunnadu.
1: But today man is developing monkey mind.
0: Monkey mind and dagane chechakoddu.
1: You should not have that monkey mind.
0: Mankind.
1: It should
0: kindiga
1: be
0: undali.
1: You should be kind.
0: Man ante etta undali. Jaganga oka vidhamaina karunato oka koodi undali.
1: Man should be full of kindness because he belongs to mankind. And develop that kind of kindness.
0: ప్రేమ ముదిత మనసే కదు.

0: ప్రేమస్థు రెప్పులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్. తాళ
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: యాజ్ పర్ ద ట్యూన్ దేర్ షుడ్ బి అప్రోప్రియట్
0: ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి, హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: The tone also should be appropriate to the tune.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: భారత అంటే భారత.
1: It has three letters. Bharat. Bha.
0: భావంతో.
1: Full of bhava. Feeling.
0: Ra. రతితో.
1: Ra. Rati.
0: రాగంతో ఉండాలి.
1: With full of tune. Raga.
0: తా తాళంతో చేరాలి.
1: తా తాళాద బీచ్.
0: భారత తాళంతో కూడినటువంటిది భారతం.
1: భారత్ రిప్రజెంట్స్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విత్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: ఈ త్యాగరాజ కీర్తనంతా నేర్చుకుంటున్నారు.
1: వి లెర్న్ త్యాగరాజ
0: పాటలు పాడుతుంటారు.
1: వి సింగ్.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటే తొడపైన వేసుకుంటుంటారు.
1: ద బీట్ దే డూ ఇట్ ఆన్ దేర్ ఆన్ దేర్ థాయ్స్.
0: రెండు చేతులు ఉంటుంటాయి.
1: వి హావ్ టూ హ్యాండ్స్.
0: కర్మేంద్రియములు ఐదు.
1: వి గాట్ ఫైవ్.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: అఫెక్షన్ అండ్ కాగ్నిషన్.
0: దశేంద్రియంతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: యూ షుడ్ డూ దిస్ తాళ జాయిన్ బోత్ హ్యాండ్స్.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: The five senses of cognition, the five senses of action, they diversify. Naturally, our ideas, our thoughts will also go
0: varying. People
1: start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is community
0: singing.
1: Who started this?
0: Punjab lopala. గురునానక్ సమిష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరు కూడా ఒక నోటుతో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్. అవంతా
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్డ్ దెమ్ అసైడ్.
0: వీళ్ళు ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్. గాడ్
0: ఇస్ రామః రమింపచేసినటువంటి రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్ టు యు.
0: రమింపచేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నాయని ఒకే ఒక్క భగవామే.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ సో మెనీ బట్
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Likewise, we have many names here.
0: ఏ పేరైనా స్మరించండి, అది భగవంతుని యొక్క ప్రేమయే.
1: వాట్ ఎవర్ నేమ్ యూ సే ఇస్ గాడ్స్ నేమ్.
0: అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్ హార్మనీ అండ్ వన్నెస్ డెవలప్ దట్ స్పిరిట్.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his Divine Discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: క్రోధము కామం నుండి ఆవిర్భవిస్తుంది.
2: యాంగర్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ డిజైర్.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవద్దు.
2: The summoned substance of it is that thoughts are responsible for desire and anger.
1: Dharam leka vastram ye vidhamga kaadu, kaamam leka krodham aa vidhamga roopondadu.
2: Just as you cannot get cloth without thread, so also you will not get anger without desire.
1: Kanuka కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు.
2: గీతాచార్య హ్యాస్ గివెన్ ఎ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
1: అనలం అనగా అగ్ని.
2: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
1: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu kudanu pramadam kalpinchekunte avakasam untuntadi.
2: There is room for getting harmful effects from fire even from a distance.
1: Alanti agni mana yende mana antakarana yende undinappudu manam enta jagrataga melagali, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: సచ్ బీయింగ్ ద కేస్ వెన్ ఫైర్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ అండ్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ మోర్ కేర్ఫుల్ యూ షుడ్ బి అండ్ హౌ మచ్ ఆఫ్ కేర్ షుడ్ ఎక్సర్సైజ్ ఇన్ లివింగ్ ఎ లైఫ్. స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ అండ్ రికగ్నైజ్ దిస్.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వమును ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: దిస్ ఫైర్ హ్యాస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్సెల్ఫ్ అండ్ సప్రెసింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ అండ్ లీడింగ్ యూ ఆన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
1: ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు.
2: దిస్ డిజైర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆర్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి.
2: అనలం హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో.
1: చాలదు అని ఒక అర్థం.
2: ఇట్ ఈస్ ఎండ్లెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై, దట్ ఇస్ ది మీనింగ్.
1: అగ్నికి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసినా కర్రలు వేసినా ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు.
2: వాట్ ఎవర్ ఫ్యూయల్ యూ గివ్ టు ఫైర్ బై వే ఆఫ్ ఆయిల్ ఆర్ బై వే ఆఫ్ ద వుడ్ ఎట్సెట్రా, దేర్ ఇస్ ఇట్ విల్ నెవర్ బి క్వెన్చ్డ్, ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: అలం అనగా తృప్తి అని.
2: అలం ప్రిఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: Analam refers to the one which does not have any contentment at all.
1: Jagatlo aneka vidhamainatti mantalu untunnavi.
2: In the world there are different types of fire.
1: Ee mantalaku oka vidhamainatti hattulu untunnavi.
2: For the types of flame that exist in the world there are certain limits.
1: Konni mantalu konni gantalalo aaripothundi.
2: certain types of flame get exhausted and extinguished in a few hours.
1: Marikonni mantalu konni dinamula varaku untundi.
2: Certain other types of fire may last for a few days.
1: Antakante adhikanga ee undutaku veelu kaadu.
2: They may not last longer than that.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమించిన ప్రతి పదార్థమునకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుందాది.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ which have certain limits set for themselves cannot themselves reach the unlimited world.
1: Vastulu kani vyaktulu kani ee karma pravahamulo nirantaramu kottukoni poyyetundi yokka padarthamule.
2: Bad things of bad people, these are all things which are washed off in the flood of time.
1: Okadarini okati rakshinchetundi adhikaram kudanu ledu.
2: One cannot save the other, it doesn't have the power to save the other.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఎ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే, విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్సెల్ఫ్, హౌ కెన్ ఇట్ బికమ్ ఎ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulu anetundi agni ki ee maatramu oka addu kaani oka neemam kaani oka gamyam kaani ledu.
2: But for the fire of desire and anger, there is no limit whatsoever, no boundaries and no goal also.
1: ఎన్ని విధముల అనుభవించినప్పటికీ ఇంకనూ అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్, బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్, దే విల్ స్టిల్ వాంట్ టు.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి, వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కాంకర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ ways and methods to conquer them.
1: Gita acharyulu yokka prabodhayandu premato krodhamunu jayinchu.
2: In the teachings of Gita and Gita acharya, he says conquer anger through love.
1: Vairagyam che kamamunu jayinchu.
2: Through renunciation and sacrifice conquer.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్, వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకని ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu mana hrudayamu oka single sofa, double sofa kaadu, rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamulu kudanu evariki okariki maatrame idi swadhina parchukunnataku ఒక అధికారం ఉండదు, కానీ అందరికీ ఇందులో ప్రవేశించేటట్టు అధికారం ఉండదు.
2: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడాను అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడాను సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మత్ భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఏ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ ఇస్ నాట్ ద రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమ తత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
2: దేర్ఫోర్ సాధకాసులు హావ్ టు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize that our heart is not something like a musical chair.
1: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam nunchi idi oka shashvatamainatundi reetiga roopandimpa chesukovali.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina, enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
2: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: Self lives by getting and forgetting them. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తునందు ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ with the help of love.
1: Premato emaina kuda nu sadhinchavachunu.
2: With love one can conquer and achieve anything.
1: Kanuka manu krodhamunu sadhinchavalanna premanu abhivruddhi parchukovali.
2: Therefore if we want to conquer our anger we have to develop love.
1: Deeniki maroka upayam kuda nu lekapoledu.
2: There is one more method and procedure.
1: Evaru mee hrudayasthayi evaru mee hrudayantrayi untunnadu ade hrudayeshwarudu సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరులను ద్వేషించుట కాని ఇతరులపైన కోపంను సాధించుట కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ది ఇంటర్నల్ ఆఫ్ అవర్ హార్ట్ ఈస్ ది ఇంటర్నల్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ ఇస్ రెసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ ఆల్సో రెసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెన్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాం.
2: ద జలవర్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ ఈస్ ద జలర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్.
1: ఈశావాస్యం ఇదం సర్వం. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఇతరులపైన కోపంను సాధించుట కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ది ఇంటర్నల్ ఆఫ్ అవర్ హార్ట్ is the internal of every other heart and you are

0: ఒక్కదే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: When the same Lord is dwelling in our heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
0: Kanukani prathamamlo manamu premanu sadhinchali.
1: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
0: Ninnati dinam cheptam prema mana aalochanalo cherinappudu adi satyam avutundi.
1: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
0: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
1: When we introduce love in our action, it becomes dharma or righteousness.
0: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
1: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
0: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
1: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
0: కనుకని ప్రేమని సత్యము, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస. ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
0: Kanuka, anninti endukudanu, pradhanamainatunti, pramanamainatunti yokka tattvamu, prema tattvam kanukane, prati sadhakudu kani, manavudu kani, premanu abhivruddhi parchukunnattuku tagina krushi cheyali.
1: Therefore, recognizing this particular aspect and this particular fact and truth, every man and every sadhaka has to develop love in his own heart.
0: Premane lekundina satyame ledu, premane lekundina shantiye kalugadu, premane lekundina dharma pravruttiye abhivruddhi kadu.
1: If there is no love, there is no truth. If there is no love in action, then there is no dharma or righteousness, as there is no sweet also.
0: Aneka pariyamana pillalaku cheptuntanu manamu bhujinchetunti yokka మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్కో, మిఠాయి, జిలేబ్, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగానే ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
1: Swami has told in the past number of times that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi, Gulab Jamun, Doodh Peda, any one of these things is basically sugar itself. So also in all these things like truth, dharma, there is love, which is the essence of it, which is
0: the nijamaina tundi divya shakti.
1: This is the divine principle, divine power.
0: Idi daiva shakti.
1: This is divine power.
0: Kanukani, love is God, live in love.
1: Therefore it is said, love is God and live in love.
0: ఈ యొక్క ప్రేమ చేత మన క్రోధమును సులభంగా సాధించటకు సాధ్యం అవుతుంది.
1: By this process of love, we can easily conquer hatred and anger.
0: క్రోధము ఎన్ని విధములైనటువంటి బాధలనైనా కలిగిస్తుంది.
1: Anger can inflict a number of difficulties.
0: ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
1: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
1: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్.
0: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
1: ఇట్ ఓవర్లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ.
0: చాలాగా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫామ్.
0: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరిస్తుంది.
1: But gradually it becomes all pervasive of the life itself.
0: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
1: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
0: Give me room to sit down. I can make room to lie down. మీరు మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమక్రమేణా పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
1: It says, give me room to sit down, then I'll make room for lying down.
0: కనుక మనము ఇలాంటి దుర్మార్గమైనటువంటి

0: మన జీవితములకి ప్రమాదం కలిగించేటువంటి ఇలాంటి శక్తులకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ దేవుడు స్థానం
1: ఇవ్వకూడదు.
0: ఈ క్రోధమునకు సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
1: Once we allow this anger enter into our heart, it will be impossible to get rid of this anger.
0: Naya paisa ichi deenito manam sneham chesthe 40 vedi ichina kuda deento vadalukotaaniki veelu kaadu.
1: If we make friendship with this on the basis of a naya paisa, even if you give 40,000 rupees, you would not be able to get rid of it.
0: Kanuka ilanti daniki manam ee maatram kuda avakasam okadu. Krodham prarambhamayyetundi paristhiti lopala కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి.
1: నౌ దిస్ యాంగర్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్ షుడ్ నాట్ బి గివెన్ ఇన్ ఎ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ కార్ వెన్ బిఫోర్ ది కార్ కమ్స్ టు ఎ స్టాప్ ది రెడ్ లైట్ ఫ్లికర్స్.
0: అదే విధంగా క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
1: ఇన్ ద సేమ్ వే బిఫోర్ వి బికమ్ యాంగ్రీ our eyes will become red.
0: Redulu adurtai.
1: Lips will shiva.
0: Dehamanta vedekkutundi.
1: The entire body becomes hot.
0: Ee paristhitini modale gurtinchi kramakramena aa sthanamunu vadali neevu ekantanga kurchu.
1: The moment you come to get any one of these symptoms, you have to just leave that place, go to a lonely place, in a solitary place and sit in peace.
0: Ninnu cheppinattuga tatrame neevu challina sthanamaina chey.
1: As was told yesterday, if need be, you can take a cold water bath immediately.
0: కారణం ఏమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైన ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
1: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
0: కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రతి హిత విషయం. సత్యమును కూడా ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగానే ఇతరులు మనము అహితము చేయటం కానీ అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
0: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, in the very first instance, in order to have a control over anger, we should develop love in us.
0: రెండవది కామం.
1: The second one is desire.
0: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
1: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
0: Vairagyam anaga aalu biddalanu vadali anenyamu cheratam kaadu.
1: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
0: Aasti paastulu vadali manam sanyasitam swikarinchatam kaadu.
1: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
0: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
1: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్, ఆటోమేటిక్
0: అనుభవించినట్లుగానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
1: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్, ఈవెన్ దెన్ వి హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
0: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన కట్టలో ఒట్టించుకుని భుజించటకు సిద్ధంగా ఉంటున్నాం.
1: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి ఆర్ రెడీ టు ఈట్.
0: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
1: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
0: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములు తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఇంత ఇష్టమైన పదార్థము లేదా కూడాను తాను విసర్జిస్తాడు.
1: The cook comes and just announces that sir, don't take it, don't eat it, because some small insect has fallen and it has died in that and it is
0: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
1: The moment a person realizes the defects and the harmful nature of a particular food, you immediately give it up, you will never come forward.
0: ఈ విధముగానే ఈ జగత్ అంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వమాం. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించినది అనేటువంటి దోషమును మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయం.
1: ఇన్ ద సేమ్ వే టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ఎవర్ చేంజింగ్, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will have a very enthusiastic to enjoy
0: roga nivarana kai vichinchitundi aaharamlanu bhogamulu kaaneru.
1: What which is only a medicine for the disease of hunger cannot become a object of enjoyment.
0: Aakali rogaliki anubhavinchetundi annamanta bhogam avutunda.
1: What which is only a medicine for the disease of hunger can it become really a luxury or a
0: luxury or a రోగములకు సంబంధించినటువంటి ఔషధమే.
1: దీస్ ఓన్లీ ఎ మెడిసిన్ ఫర్ ద డిసీజ్.
0: అయితే కొంతమంది ఔషధాన్ని మనము మధురమైన ఔషధాన్ని సేవించాలని
1: ఆశిస్తుంటారు. మెడిసిన్
0: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
1: ఇన్ ద సేమ్ వే సమ్ పీపుల్ మే జస్ట్ సే దట్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ ఫాలో చేస్తూ.
0: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేపించేటువంటి మందులు మాత్రం కానీ భావించాలి. ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాము.
1: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
0: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
1: We think that these are all things of joy and enjoyment.
0: కానీ ఇది నిజముగా భోగములు కానే.
1: But these are all not mere things.
0: Really ఒక ప్రతిఫలం అనేటువంటిది ముందు ఎందుకు ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
1: సచ్ విక్టరీ అనే సడన్లీ అనే పర్టికులర్ డే ఇట్ స్టార్ట్ గ్రోయింగ్ అప్, ది ఫ్లవర్ స్టార్ట్ ఫాలింగ్.
0: దీనికి నీరు తక్కువయ్యా కాదు.
1: Is it because that there is a shortage of water?
0: ఏక ఎరువు తక్కువయ్యా కాదు.
1: Shortage of menu?
0: No. ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
1: In the roots, there is some kind of pest which is destroying the very root system.
0: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
1: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
0: అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికీ ఒకనొక దినములకు ఈ కోల్పోతాం.
1: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ దిస్ పెస్ట్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్ వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ ది సర్కిల్.
0: ప్రపంచములో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
1: In the world we think that rich man is a very big man.
0: Kani aadhyatmika margamulo dhanam goppadi kaadu.
1: But in the world of spirituality, wealth is not a very important thing.
0: Dhanam kante daaname goppadi annaru.
1: Charity is considered to be greater than having wealth.
0: Daaname cheyakundina dhanamunaku viluve ledu annaru.
1: If there is no charity, wealth doesn't get its value at all.
0: Dhanamunaku naalugu vidhamulaitundi vaarasulu untaru.
1: There are four types of people who claim the wealth.
0: Mottamodati varasudu dharmam.
1: The first one which is likely to inherit it is charity.
0: Rendo varasudu prabhutvam.
1: ద సెకండ్ వన్ ఈస్ గవర్నమెంట్
0: మూడవ వారసుడు దొంగ
1: ద థర్డ్ వన్ ఈస్ థీఫ్
0: నాలుగవ వారసుడు హకీ
1: ద ఫోర్త్ వన్ ఈస్ పైరేట్
0: మొట్టమొదటి యొక్క అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడైనటువంటి చర్మమనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
1: Among the people who are trying to inherit these things, if you were to hand over wealth to the first son, and that is charity itself, the others will not get any share in it.
0: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు.
1: When thieves were to have a look at the person who indulges in charity, even they would have reverence.
0: Dharmamu cheseetundi yokka prabhuvunu chusi prabhutvam kudanu income tax exemption istundi.
1: Even the government gives income tax exemption for people who give charity.
0: Dharmamu cheseetundi vyaktini chusi agni kudanu bhayapadutundi.
1: Even fire gets a little frightened when he sees a person who is
0: kanuka dharmam aneetundi varasunaku daanam chesinappudu ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
1: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy.
0: దానము ఉండి కూడాను దానము చేయనటువంటి వాణిని చూచి దొంగనికి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వమునకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి ఇంకో రైట్ చేసి దానంత లాక్కోవాలని చూస్తారు.
1: In case that if a person has wealth, he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and recover the entire wealth as tax.
0: Inka edi ee iruvuru kudumu marchipoyinarante adaina edo oka akasmaatuga vachi deenantha pasam chestunnu.
1: In case that these two persons were to ignore and do not take note of it, fire will come one day and despoil
0: them. Kanuka dhanamu goppadi kaadu. ధనమునకు ధనమున కంటే దానమే గొప్పది అని నిర్ణయించింది గీత.
1: గీత therefore has concluded that it is not wealth which is very important, but it is charity which is more important than wealth.
0: రెండవది వాక్.
1: The second one is walk.
0: ఈ వాక్ కంటే హృదయం చాలా గొప్పది అని నిర్ణయించింది.
1: హృదయం is considered to be
0: root.
1: Truth is considered to be more important than mere talk.
0: Walk undavachu kaani andulo satyame lekapothe aa vyaktiki viluvu kuda undadu.
1: One may talk, but if there is no truth in the talk will not carry any value.
0: Kanuka walk undi kudanu vyaktiki viluva ledu.
1: One a person may be able to talk, but it will not carry any value.
0: Walk satyamunu maatrame viniyogapachinappudu satya pravartamainatundi oka walkule manamu ముడివినప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడా విలువ ఎక్కుతుంది.
1: ఇఫ్ ది అటరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్, దెన్ ఇట్ విల్ టేక్ ఎ వాల్యూ.
0: కనుక వాక్ కంటే సత్యము చాలా విలువైనదని కూడా నిర్ణయించింది గీత.
1: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మియర్ టాక్.
0: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
1: గీత హాజ్ ఆల్సో సెడ్ దాట్ fame and name are more important than life itself.
0: Keerthineetunte aayu vyartham.
1: Life devoid of a good name and fame is useless.
0: Ilanti vaari valla tindiki chetu bhoomiki varu.
1: With such people there is no use whatsoever.
0: Sattyathini archinchali.
1: One has to earn a good name.
0: Appude manavathunaku oka shobha.
1: Then only the humanity, the principle of humanity.
0: Manchi teerunu pondali.
1: One has to get a good name.
0: Manchiga undi, manchi panulu chesi, manchi talampulatoda, manchi drishtitoda, manchiga jeevinchadame manavuni yokka pradhanamainatundi kartavyam annaru.
1: The most important duty of man is to have good thoughts, to have good behavior, to have good words, to have a good life itself.
0: Kanuka chedda perulaku em matram kudunu avakasam ivvakoddu.
1: One should never give room for earning a bad name.
0: కాకి ఒకచ్చు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుమురా అన్న. మనం మంచి పేరుతో మంచి కీర్తితో మనము రెండు నిమిషములు హంసవలే ఉండినా కూడా చాలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వామ్, హావింగ్ గుడ్ నేమ్, గుడ్ ఫేమ్.
0: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
1: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్, హింసెల్ఫ్.
0: ఇంకా దేహం. దెన్ బాడీ. ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరము అన్నాడు.
1: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ పెయిన్.
0: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
1: ఏ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫర్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ. ఆస్
0: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
1: బాడీ ఈజ్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
0: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తములో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
1: Selfishness has made a man a doll in its hands.
0: మానవుడు ఏది చేసినా ఏది చూచినా ఏది తలిచినా ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్ టాక్స్ డస్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్ స్పీచ్ అండ్ వర్డ్స్.
0: కనుక ఈ స్వార్థమును దూరం నెట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారములో మనం ప్రవేశ కావాలి.
1: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
0: అప్పుడు మానవత్వము సార్థకతను నొందుతుంది.
1: Only then humanity gets some sanctity.
0: మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: It is impossible or it is very difficult to get the life of a man. It is
0: అయితే మనము ఈ కామక్రోధములను ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
1: We have to also spend a little time thinking over how to overcome this weaknesses like desire and anger and how to develop good habits.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example for this.
0: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
1: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
0: కానీ ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయం అయింది. ఎవరి కుక్కను ఏమో ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించటము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
1: As it was not known to whom this particular dog belongs, it was a little. One was afraid of tying it down and therefore in order to enjoy that beauty of the particular dog and to satisfy.
0: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
1: On that day a little food was given to it and second day also proper time it came.
0: తిరిగి ఆ అన్నం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
1: Because he liked the dog, even the second day a little food was given to him.
0: Kramakramena ee raagam perigindi.
1: Gradually over a period of time attachment increased.
0: Ee kukkaku intiki raavadam alavataipoyindi.
1: This dog developed the habit of coming in the proper time to the house.
0: Kattakadapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
1: After a few days the dog is not prepared to leave the house and go.
0: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
1: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరరీ ఫర్ ద మ్యాన్.
0: అందము లేని ఆనందం ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
1: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్ దే ఆర్ యూజ్లెస్ ఇట్ ఇస్ సెడ్.
0: కనుక ఈ అందము కాని ఆనందం కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
1: బ్యూటీ అండ్ జాయ్ దేర్ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
0: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
1: ఫర్ ది మోస్ట్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
0: ఈ కుక్కను ఇంటి నుంచి తెరవటం ఏ మార్గం ఏ విధంగా ఉపయోగ పెట్టాలి.
1: దెన్ హి బిగాన్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
0: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
1: హి వాంటెడ్ టు జస్ట్ ప్లాన్ ఇన్ ఏ నంబర్ ఆఫ్ వేస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
0: ఇది లోపల రావడానికి ఏమి కారణం ఏది కారణం.
1: దెన్ హి బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డాగ్ టు కమ్ ఇన్ టు ద హౌస్.
0: తన యొక్క అభ్యాసమే కారణం.
1: ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
0: కనుక దీనిని బయట పంపుటప్పుడు ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
1: దెన్ హీ కన్క్లూడెడ్ దట్ హి హస్ టు ఫైండ్ అవుట్ ఏ ప్రాక్టీస్ బై విచ్ he can drive it out.
0: కొన్ని దినములు తనకు అన్నం పెట్టకుండా తనని గమనించుకోకుండా తన యొక్క దృష్టిని వేరు మరల్చుకున్నప్పుడు క్రమక్రమేణా ఇది ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.
1: For a day, for a few days, if no food is given, and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
0: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
1: Whatever method was used and practice was used to attract it and to make it dear, by the same process, by reversing it, you can get it away.
0: కనుకొని భగవద్గీతను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మఫల త్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసో. ఈ త్యాగం నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
1: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
0: Anika janmala nundi, manam ee kamakrodhamulanu, ee yokka andachandamulanu, ee yokka aanandamulaku murichipoyi, daniki manam aneka vidhamuluga avakasalu nichcham.
1: For a number of births, swayed by this beauty and desire, we have become slaves of that for a period of time.
0: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
1: This practice has struck deep roots in the heart.
0: జన్మ జన్మము నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
1: This desire and anger have left their roots over a period of a number of births.
0: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
1: By mere words, you will not be able to get rid of them.
0: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
1: Once there are strong roots, they start sprouting again and again.
0: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో, అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో, వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
1: By certain amount of love and attachment, we have developed them and they have become a part of us. By renunciation and by the reversing process, we will have to get rid of them, remove them from our heart.
0: Kaamu manavulaku prapratamulo chaala ishtanga untuntadi.
1: Desire, in the very first instance, will be very, very attractive.
0: Ati maduranga untuntadi.
1: It will be extremely sweet.
0: Kaani, idi kramakramina oka vegutunu teppistundi.
1: But over a period of time, one will develop a sort of distaste for it.
0: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యము కాదు.
1: Then if we want to get rid of it is very difficult, impossible.
0: మనం ప్రారంభం నుంచి దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకును దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
0: Ee kamakrodhamulu rendu cheri okkoka samayamlo manavuni ediristuntayi.
1: Desire and anger together start threatening the man sometimes.
0: Kanukani ee kopamunu kamamunu mottamota manavudu aduplo nunchukovali.
1: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
0: Aa nigraha shaktiye mana daggara lekundinappudu anugrahaniki manam paathrulu kaalemu.
1: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
0: Kaadi kindiki raani ettu kallam leni gurramu.
1: A knot which cannot come under control and a horse similarly.
0: Brekulu leni kaaru indi nigraham lenitunte jeevithamu chaala pramadam unnadu.
1: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
0: Kanukani indri nigraham chaala avasaram.
1: Control of senses therefore is very important.
0: Deenine Patanjali yoga chitta vritti nirodhakaha annaru. మనం చిట్టవృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకి ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
1: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot-free. We'll have to keep them under check and control.
0: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చూపుతుంది.
1: ఈవెన్ హ్యాపీనెస్ విచ్ ఎక్సీడ్స్ సర్టెన్ లిమిట్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ టు,
0: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ షుడ్ బి ఎ లిమిట్.
0: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
1: The reason is, it can be given with the help of an illustration.
0: Manalo temperature, vedi untundadi.
1: In the physical body, there is temperature. There is a
0: particular 98.6 ani undadi.
1: The heat is 98.4 when it is measured.
0: 0.6 sir.
1: 0.6.
0: Ee 99 anetundi vachina jwaram. రోగం ప్రారంభమైంది.
1: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితి మీరిపోతే ఇది రోగం.
1: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
0: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
0: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/150
0: రోగంగా రూపొందింది.
1: ఇఫ్ ఇట్ ఇస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్, ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
0: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 70 to 75 వరకు ఉండాలి.
1: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
0: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
1: సపోజ్ ది హార్ట్ బీట్స్ నంబర్ ఇంక్రీజెస్ దెన్ దేర్ మస్ బి సమ్.
0: మన కన్నుడు కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలదు. కానీ అమితమైనటువంటి వెళ్తున్న చూసేప్పటికి లోపల ఆ యొక్క రీతిన కాలిపోతుంది.
1: ఈవెన్ అవర్ ఐస్ లైట్ విచ్ ఇస్ నాట్ టూ ఎఫల్జెంట్ కెన్ బి జస్ట్ సీన్ బై ఐస్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ దట్ లిమిట్ ఇట్ ఇస్ టూ బ్రైట్ ఇట్ విల్ ఫార్మ్ రెటీనా.
0: ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది. అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమే ప్లెయిన్ లో పోయే వారికి తెలుసు, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లెయిన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్.
0: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
0: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ దెన్ యుల్ బి ఎంటరింగ్ ఇన్ టు.
0: కనుక దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we will have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
0: దీనిని క్రమశిక్షణయని డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిసిప్లిన్.
0: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
1: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
0: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగముగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
1: ఎ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
0: ఈ డిసిప్లిన్ కూడా ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
1: ఈవెన్ దిస్ డిసిప్లిన్ మస్ట్ బి విదిన్ సర్టెన్ లిమిట్స్ అండ్ దట్స్ వి విల్ హావ్ టు ఎంజాయ్ ది
0: లైఫ్. నియమానికి కూడా ఒక నియమం ఉండాలి.
1: దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డిసిప్లిన్ ఫర్ డిసిప్లిన్ ఇట్సెల్ఫ్.
0: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడా ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ యూస్ యాజ్ యు ఆర్ యు హావ్ టు జస్ట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టేక్ నోట్ ఆఫ్ దిస్ డ్రెడ్ఫుల్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ డిజైర్ అండ్ యాంగర్. ట్రై టు హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్.
0: ఈ శత్రువులు బయట వైపున కనిపించేటువంటి వారు కాదు మనకు.
1: దీస్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఆర్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్ల పట్టగలడు.
1: ఎ పర్సన్
0: లోపల శక్తులకే, లోపల యొక్క విరోధులకే, శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
1: ఎ పర్సన్ హూ ఈస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
0: కనుక లోని శత్రువులు మొట్టమొదటి లొంగ తీసుకో.
1: Therefore, keep under control the inner force.
0: Baita sitrumnu sulabhanga nu sadhinchadaniki veelavutundi.
1: The external enemies you'll be able to just conquer just like that.
0: Kanuka Bhagavad Gita yendu ee kamakrodhamulu mochamunaku pradhanamaina sitrumulani kuda nu neeminchindi bodhinchindi.
1: therefore Bhagavad Gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
0: Lobha asuya sangati repadinam maatladukundam.
1: Tomorrow we will think of miserliness and jealousy.
2: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 13th discourse on Gita Bhagavan delivered on 15th August 1984. In this discourse, Bhagavan explains how important it is to develop a spiritual outlook as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagavan Vacha.
1: Sarveshu Kaleshu Mamanasmara. ఎల్లప్పుడు ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
2: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరోలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
2: These old people referred to earlier, after enjoying objects of senses and enjoying the family life, thinking that there is some enjoyment and some pleasure in the objects of senses and in the family life, in wife and children and in wealth, properties, name and fame, and after realizing that it is not true, after being haunted back by them, then they are trying to enter into the spiritual world.
1: Shanti sukhamulu dara putradulu endukani dhanakanaka vastuvahanadulu endukani dushyakalpitamaina jagattunandukani ledaneetunte satyanni anubhavinchina tarvatane aadhyatmikamulo praveshistunnaru.
2: Only after realizing that peace of mind, joy and happiness do not rest in the world of the phenomenal world, the property, the wealth, the wife and the children and such enjoyments, then only they are taken to the path of spirituality.
1: Jeevitamulo bhagavat chintana cheyinatunti vari kante edo ee vruddhapyamunandaina ee margamlo praveshinchinatunti vari yokka sthiti kontha merugane cheppavachchu.
2: In a way it can be said that instead of not doing any not thinking of the Lord at all, it is better at least in the old age people think of the Lord.
1: Aithe bhagavat chintanaku oka kalamu oka neemamu oka vayasu aneetunte neemamlu em maatramu levu.
2: But there is nothing, no restrictions whatsoever regarding the time, age and place so far as thinking of the Lord goes.
1: Kanukuni sarveshu kaleshu ani Geetacharyudu ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
2: దట్స్ వై గీతాచార్య హస్ డిక్లర్డ్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్.
1: భగవద్గీత యందు సుఖ దుఃఖములు, కష్ట నష్టములు, శీతోష్ణములు, లాభాలాభములు, దూషణ భూషణులు.
2: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ జాయ్ అండ్ సారో, కోల్డ్ అండ్ హీట్, profit or loss,
1: criticism
2: and censure and praise, criticism and praise,
1: ivanni kudanu samamuga bhavinchavani bodhinchadu Geetacharyudu.
2: Geetacharya has taught that all these things should be considered in equal mind and equally.
1: Aithe bhaktuni yokka lakshanamulu 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ టాట్ దట్ దేర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
1: ఇవన్నీ కూడా భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
1: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్, వారి యొక్క అర్హతలన్నీ కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నది.
2: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టూ థింగ్స్, దట్ ఈస్ వన్ ఇస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ది అదర్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినౌన్సియేషన్.
1: శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
2: Practice refers to the essence and a combination of the bodily tapas, the mental tapas and tapas of speech.
1: Inka vairagyam anaga vastu doshamunu gurtinchi kartavya karmalu acharinchi phalapekshanu ye matram kudanu hrudayamunandu cherchukonaka sakshibhutuduga undatame ఈ యొక్క వైరాగ్యమునకు సరియైన లక్షణం.
2: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
1: ఈ రెండింటినీ మానవుడు సక్రమంగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
2: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
1: ఇట్టి అర్హతలు మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనం అనేటువంటి వయసులో చాలా ప్రధానము.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ అండ్ ఎన్కరేజ్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్, వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ చైల్డ్ హుడ్ అండ్ వన్స్ బాయ్హుడ్ ఇన్ ఏ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ఏ నైస్ వే.
1: ఇంద్రియ శక్తి, దేహ పటుత్వము, ఆరోగ్యము, ధీశక్తి, ఒక ప్రతిజ్ఞాశక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
2: స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్, వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
1: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడా కోల్పోయి జ్ఞాపక శక్తి కానీ ఆరోగ్యము కానీ ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహములు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుండటం చేత సాధనలు సలపటం అతి కష్టం.
2: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్, ఫిజికల్, మెంటల్, మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్, ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కరలేదు.
2: ఇన్ దట్ కేస్ వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో వే ఫర్ ద ఓల్డ్ పీపుల్.
1: అయితే వారికి కూడా కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
2: Even for them, certain occasions, certain opportunities may come their way.
1: Aithe ee balakulaku yuvakulainatunte variki idi labhyam kavatamu tathyamu anetunte guarantee ni kudanu andinchadu Geetacharyudu.
2: Geetacharya has declared that the boys and the youth would certainly get this opportunity to practice these exercises in a more definite way.
1: Yekkanaga modale manamu hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manamu eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
2: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go, after reserving the food, we are likely to get the food.
1: Idi mana guarantee.
2: This is guarantee to us.
1: Attu kaakunda edo aakalainappudu kaalam theerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
2: On the other hand, if one goes to a hotel when he is hungry outside the timings, one may not be able to get the food.
1: Labhinchaka povachu,
2: he may not get the food.
1: Okavela labhinchavachu,
2: he might sometimes get it also.
1: Idi kevalamu vaari chance pai aadharapadutundadi kaani guarantee anekunte ledu akkada.
2: In such a case there is no guarantee of getting food, but it depends upon the chance factor. They may get it.
1: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయచ్చు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమౌట సత్యం.
2: ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ద సేమ్ ఓల్డ్ పీపుల్ రైట్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్ హ్యావ్ అండర్టేకన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ అచీవ్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ దెమ్, దే ఆర్ షూర్ టు గెట్ సచ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్.
1: అట్టు కాకుండా బాల్యము నందు ఏమాత్రము కూడాను సాధనలు సలపక భగవత్ చింతనను చేయక కాలమును వ్యర్థము గావించుకొని ఇంద్రియముల చేత దేహము చేత అనేక విధములైనటువంటి లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖములను అనుభవించి ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్, వేస్టింగ్ ది పవర్ ఆఫ్ దర్ సెన్స్ ఆర్గన్స్, దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్, అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
1: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థము లేదు.
2: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ keep all the delicious food on a plantain leaf and offer all this food to the demons and the demonic characters, and after everything is taken away by the demons, after the leftover, if it is offered to the god and then try to please him, there is no meaning and it is impossible.
1: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vanti.
2: The body of the youth may be compared to the tender plantain leaf.
1: Shabda sparsha roopa rasa gandhavulato koodinatvanti yokka madhuryamainatvanti yokka phalitamule ee panchabhaksha paramannamulu.
2: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
1: Ee madhuramaina ee andamaina ee yokka abhiruchikaramainatvanti yokka ఈ గుణములను కామ క్రోధ లోభ మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదట అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ ట్రైన్ టు ఆఫర్ టు ద గాడ్ ఆఫ్టర్ ఆల్ దర్ పవర్స్ ఆల్ దర్ కెపాసిటీస్ ఆర్ ఆఫర్డ్ టు వేరియస్ థింగ్స్ లైక్ డిజైర్ యాంగర్ the greed and pride and such other things, the leftover, if it is offered to the god, it is not acceptable, it is not a nice thing to do.
1: Bhagavantuniki naivedyam gavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi varu vadala pettinatundi sheshamunu bhagavantuniki istunnaru ilanti vruddulu.
2: The old people, after offering all these delicious sweet things to the demons, then they are trying to offer it to the Lord.
1: Kanuka manavattamulo బాల్యము యవ్వనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదని కూడాను గీతాచార్యుడు ప్రబోధించాడు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ద యూత్ అండ్ ది బాయ్హుడ్ ఆర్ వెరీ ప్రెషియస్ థింగ్స్ విచ్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ యూజ్.
1: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
2: When you are having an object, probably it would not be possible for you to understand its value.
1: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
2: When we are having eyes, we do not know the preciousness and the value of the eyes.
1: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
2: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
1: Adhe vidhamugane manavuni yokka aarogyamu anni vidhamulainte shakti samarthyamulu undinappudu ee manaviniki ee patuttam yokka sangati artham kaadu.
2: In the same way, when man is having full health and all the faculties in their full glory, one would not be able to just understand the real importance of
1: aarogyamunu kolipoyina tarvata anni vidhamainte shaktulu udigipoyina tarvata aanadu tama yokka deham yokka shakti ilantidi kada ani appudu thana vicharinchi ayyo nenu vyaktamu gaavinchukuntune ani thana vicharistadu.
2: After losing all the health and all the powers of the faculties of the man, then he realizes and repents, oh, I have lost all my capacities and powers.
1: అప్పుడు విచారించే ప్రయోజనం ఏమిటి?
2: Lamenting then is useless.
1: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
2: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
1: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములో అవి శత్రువులుగా రూపొందుతూ వచ్చింది.
2: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్ వెన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
2: యూత్ in spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
1: Mitru evaru shatru evaru.
2: Who is a friend and who is a foe?
1: Guru evaru shishyudu evaru.
2: Who is guru and teacher? Who is disciple?
1: Kavi evaru natakudu evaru.
2: Who is a poet and who is an actor?
1: Telisukone telivunnada.
2: Do you have the discriminating power to understand?
1: Telisina samshayam unnada.
2: After knowing it, will you have a doubt?
1: Telivileni talayunnacho vanarudana tappunnada.
2: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
1: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamunandu anubhavinchu chesukunnappudu ee vidhamainatunte oka vicharana shakti manalo e maatramu kudanu tabbibbu cheyinivadu.
2: If we understand and experience the human qualities in the proper way, then the intelligence will not confuse you.
1: Eenaalu bhagavantuni dana deha nimittamai devunnu upayoga pettukuntunnadu.
2: These days we are using God for the sake of the body.
1: Devunu nimittamai dehaanni upayoga pettatam ledu.
2: But on the other hand, he is not using the body to worship the Lord.
1: తన దేహము అనారోగ్యము చెందినప్పుడు బలహీనతను ఏర్పడినప్పుడు ఓ దైవమా నాకీ బలమును అందించు నాకీ ఆరోగ్యము చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడే కాని అయ్యో ఈ దేహం పటుత్వంగా ఉన్నది శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది ఇంద్రియం యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
2: Today's man is making use of God to pray for good health whenever the health is disturbed, to pray for such facilities of the body. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshipping the Lord.
1: Inka eppudo kayala kalam unnadi kanani kalamu nimittamai taanu kalamunu vyaktham chestunnadu.
2: He is thinking and imagining there is plenty of time to make use of these things, and he is wasting his time that way.
1: Inka kontha mandi edo retirement aina tarvata bhagavantunu chintinchavachunu kada ippudu nunchine kudanu ee bhagavantunu chinta manakenduku edo loka sambandhamainatuvanti vishayalanu anubhavinchi oka bhagyamunu anubhavinchi deeni tarvatane manamu daiva chintana chesukovachunani kontha mandi uhistu untaru.
2: Some other people start thinking that after retirement we can just take up contemplation of God and his spiritual exercises, and let us just enjoy the things of the objects of the world.
1: Ee naadeni veedeyakunna inka tarinchuti inkennado ani oka prashna vesinattuga itti శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయమునంది నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు. అన్ని విధముల శక్తిని ఉడిగించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
2: హౌ కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ యూఆర్ బికమింగ్ ఓల్డ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కెపాసిటీస్? ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ప్రొవెస్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఫార్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్,
1: కదలలేవు,
2: you would not be able to move,
1: kanu masakalu,
2: you would not be able to see,
1: moguna madatalu bade,
2: and there will be force in
1: tala narise kada,
2: your hair would have become grey,
1: musile musivaadanu ninnu pachivaralu ninnu musipusinavuga kasare bomma tai tai tai tai tai bomma dini tamasha joodara kutolu bomma annaru. Ilanti manavattamu krushinchi udigipoyin tarvata neevu ye vidhanga neevu bhagavantuni chinta cheyagalavu?
2: How can you just think of God when you are becoming old and when you do not have any capacities? If you are

0: దీన్ని తమాషా చూడరకు తోలుబొమ్మ అన్నారు. ఇలాంటి మానవత్వము కృషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు. ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
1: When all the sense organs become weak, when they are not in a position to be used for the worship of the Lord, then you will not be able to use it. Only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old
0: man. Kadata bhagavata marinta ghatuga andinchindi ee vruddulaku.
1: It is not merely this. Bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
0: Padapada manchukin karulu pasamu lagedu vela,
1: get away, come. In that particular fashion, when the yamakinkaras are inviting you,
0: dabba paita pettudika labham ledani cheppu vela,
1: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out,
0: aalu bitalu labalava yerchu vela,
1: your wife and children when they are wallowing,
0: tarama harinamamu notanu palka, ఉండండి కొంతసేపు ఏడ్చకండి, నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలం తనకు చేరి వస్తుందా?
1: Would it be possible to think of hurry at that particular time? Can you just ask your people to just wait, not cry, that you want to think of the Lord at that particular moment of time?
0: Kanuka manamu bhavishyattuku taginatundi bhadratalanni kudanu manamu ee yavvanamu nandi balyamu nandi manamu క్రోడీకరించుకోవాలి.
1: యూ విల్ హ్యావ్ టు అక్యూములేట్ అండ్ మేక్ కలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నెసరీ, విచ్ ఆర్ గోయింగ్ టు లే వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ హ్యాపీ ఫ్యూచర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యూత్ ఇట్స్.
0: పోనీ రిటైర్ అయిన తర్వాత ఏమైనా భగవంత్ చింతన చేస్తాము అని చెప్పి ఊహిస్తారా? లేదు.
1: ఆల్ రైట్, డూ యూ థింక్ దాట్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ఆఫ్ ద లార్డ్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: రిటైర్ కాకమునపు ఆఫీస్ పనులతో తాము అలమటించిపోతుంటాడు.
1: బిఫోర్ రిటైర్మెంట్ హీ విల్ బి ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ విత్ ఆఫీస్,
0: లేక మరే విధమైనటువంటి వ్యాపార రంగములో తాను మునిగి ఉంటాడు.
1: ఇట్ మే బి ఇన్ ది బిజినెస్ హీ గెట్స్ ఇమ్మర్స్డ్.
0: రిటైర్ అయిన తర్వాత ఏ క్లబ్బులు వెంటనో తిరిగి కార్డ్స్ ఆడటం ఆడుకోవటమో కాలంను వ్యర్థము గావించుకునేటువంటి వ్యర్థపు మాటలు ఎందు నిరర్థకం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
1: ఈవెన్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ పీపుల్ వేస్ట్ దర్ టైమ్ బై గోయింగ్ టు క్లబ్స్ అండ్ వేస్ట్ దర్ లైఫ్.
0: ఏదో ఒక ఇల్లాలు వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటి నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయటానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
1: ఏ హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్ సార్, at least now in the old age you think of the Lord, you have not found any time at all during your busy period to think of
0: ఆ వ్యాపారస్తుడు చెప్తాడట, ఏమిటి చావడానికి కూడా నాకు టైం చిక్కటం లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుందన్నాడట.
1: It seems the businessman expressed that I do not have time even to die. When can I just...
0: I have no time even to die అన్నాడు.
1: He said it seems I have no time even to die.
0: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
1: ఫర్ ఎ పర్సన్ హూ సేస్ దట్ ఐ హావ్ నో టైమ్ ఈవెన్ టు డై, విల్ డెత్ లీవ్ హిమ్? ఇస్ ఇట్ అకార్డింగ్ టు హిస్ విషెస్?
0: కాల ప్రవాహం ఎవరి కోసమూ ఆగదు.
1: టైమ్ వెయిట్స్ ఫర్ నన్.
0: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వెన్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్, we have to make use of the time in the proper way.
0: Mrutyu aneetunte shatruvulu rogam aneetunte yokka sainyamunto cheri deham aneetunte rajyam paina dandetti vastunnaru.
1: The enemy of death along with the soldiers of diseases will be waging a war against the body.
0: Atti samayamlo dikku mokku leka nakka kukkala vale chavadaniki prayatnistunnaru manavulu.
1: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
0: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేవు.
1: People who have earned the grace of the Lord, no enemy, no army can attack them.
0: కనుకని మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమును ఆవరించేటువంటి యొక్క శత్రువులను మన పైన

0: రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి, వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యము మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ వీ హావ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్ఫ్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఏ సీజ్ ఆన్ us.
0: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: రైలు ప్రయాణము లేక ట్రైన్ ప్రయాణము ఇంకేమైనా ప్లేన్ ప్రయాణము బస్సు ప్రయాణము ఏదో కొంతకాలం జరుగుతుంది.
1: ఇట్ మే బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రావెల్ బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్ ఇట్ లాస్ట్ ఫర్ ఎ
0: మన జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము.
1: ద ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: ఈ ప్రయాణం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వుడ్ ఆల్వేస్ రిమెంబర్.
0: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖములకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకొనలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యం యందే కుమిలిపోతున్నాడు.
1: ఏ పర్సన్ హూ హాజ్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ, హు హాజ్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్, హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీ ఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
0: మీకందరికీ తెలుసును,
1: ఆల్ ఆఫ్ యూ నో ఇట్,
0: రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెలు.
1: ఇన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద ట్రైన్
0: దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
1: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్ ఎస్పెషల్లీ
0: ఎక్కడికైనా కొన్ని స్టేషన్ పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
1: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఇస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్డ్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
0: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
1: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ దట్ కంపార్ట్మెంట్ ఇట్ హ్యాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైమ్ ఉంది.
0: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ను మీరు గమనించడం లేదు.
1: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హ్యాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో,
1: we do not know when this has to go back.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా నువ్వు విచారించటం లేదు.
1: సచ్ ఇంపార్టెంట్ ట్రూత్స్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు రిమెంబర్ అట్ ఆల్.
0: కనుక మన జీవితం లోపల అన్ని విధములైనటువంటి యొక్క సుఖశాంతులు నిజముగా ఉండవలనన్నా ఈ యవ్వనమునందే మనం దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్ సెల్ఫ్ యూ హావ్ టు మేక్ యూ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఈ బాల్యం అనేటువంటిది యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబొక్కులకు అమ్ముకుంటున్నాం.
1: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ wasting our youth and our boyhood.
0: Vajra Vaidurya Manaka Tamaniki Govedaka Pushyaragamunto Panjipapadinatunti Yokka Bangaru Ginilo Tilakana Kalapi Anaga Noogulu Pindi Kalapi Danini Vondukovataniki Prayatnistunnam.
1: We are using a golden cup studded with precious gems and jewels for a very petty use.
0: Dinni Kanchadaniki కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
1: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ది శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
0: పాత్ర చూస్తామా చాలా విలువైనటువంటిది.
1: ది వెసల్ ఈజ్ వెరీ ప్రెషియస్.
0: కట్టెలు చూస్తామా మహా విలువైనటువంటివి.
1: ఫ్యూయల్ ఆల్సో ఈజ్ వెరీ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్.
0: కానీ పదార్థం చూస్తామా అల్పమైనటువంటిది.
1: ద ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ ఈజ్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
0: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
1: ప్రెషియస్ బాడీ సీక్రెట్ ఫీలింగ్స్ ఆర్ సోల్డ్ అవే ఫర్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ యూజ్లెస్ ట్రివియల్ థింగ్స్ ఇన్ లైఫ్.
0: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
1: Mean and valueless things are put in this particular vessel and we are enjoying them.
0: Bangaru nagalanu teesi dunnukoni danilo jilledu mokkalanu nalpinchinattuga manam anubhavistunnamu.
1: We are using a golden plow to plow and to produce useless plants.
0: Nee hrudayam kshetram anetuvanti chaala pavitramainatuvanti kshetramu.
1: The field of your heart is most precious and sacred.
0: Kshetram kudanu naade annadu Geetacharyudu.
1: Geetacharya has declared even that field belongs to him.
0: Kshetrajna chaapi maangiti. Kshetrame kaadu nenu, kshetrajnudi kudanu, kshetrajnude kaadu, kshetram kudanu nene ani aa rendintini bhagavantuni yokka sottuluga bhavinchinatuvanti ee kshetramulo సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగళ్ళ పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్టకడపటికి ఏమి పంటను బంధించుకున్నాం? విషయ భోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
1: గాడ్ హస్ డిక్లర్డ్ హీస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్ సెల్ఫ్. హీ హస్ ఓన్డ్ బోత్ దోస్ థింగ్స్ అండ్ హీ హస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దెమ్. అండ్ వాట్ ఆర్ వి డూయింగ్ విత్ దట్ క్షేత్రం ద హార్ట్? We are using a golden plow to plow, but we are raising crops which are useless and which are sensuous and sensual.
0: Nijamuga ee kshetram yokka viluva, ee yokka nagali yokka viluva gurtinchinatvanti vyakti ee vidhamga veetini durvinyogam cheskonaledu.
1: Any person who recognizes the preciousness of the heart and the preciousness of the feelings which will have to be there, he would not misuse these things.
0: Jeevitanni paropakara sambandhamaina karyamulo
1: life must be used for the good and welfare of others.
0: Pavitra gamyamnu cheyatuvanti margamulo
1: for reaching the sacred goal and in the sacred path.
0: Divyatvanni prakashinchetuvanti yokka tattamulo
1: in bringing about a shining effulgence in the heart and in the mind.
0: Daivatvanni pondeyatuvanti yokka layamulo deenini sarthakam gaavinchukovali.
1: We have to use this in getting ourselves merged into divinity itself.
0: అప్పుడే దీ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
1: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్
0: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం? ఇందులో ఉన్న విశేషం ఏమిటి?
1: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
0: పచ్చిపచ్చి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టివి ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
1: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. In that case, what is the speciality of declaring that human life is
0: migrinatvanti jeevarasulu kante ee manavattam oka visishtamainatvanti margamulo dinni anubhavinchali.
1: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
0: Manabhimanamulnu visarjinchi
1: one has to give up attachment and
0: nityanitya parisilana salapaka
1: one has to discriminate between right and wrong.
0: Atmanatma viveka tattvam kolpoyi
1: giving up what is atma and giving up the discriminating power between
0: bhuti yogamunaku dooramai
1: being away from the yoga of intelligence
0: dhrutvamunaku kolpotam cheta manavudu inni vidhamla entunte yokka ashantiki guri avutunnadu.
1: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
0: Drudanischayudai vak tapassunu మానసిక తపస్సును శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
1: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the manasika tapas, the vak tapas and deha tapas and enjoy that and set an example for the world.
0: సత్వగుణముతో రజోగుణమును నింపాలి.
1: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be filled with it.
0: Hrudayamulo rajotamogunamunu nimpukoni sattvikam chesta darini abhivruddhi pondalani pondinchalante idi sadhyam kadu.
1: It is impossible if you want to make progress in sattvaguna if you fill your heart with rajoguna and tamoguna.
0: Emi emi burralona emaina cherchavachchu.
1: If there is nothing in the head, something can be filled in it.
0: Emi emo nindi unna తలబుర్ర ఖాళీ అగున.
1: ఇఫ్ యూ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ is it possible to put something great and sacred inside?
0: మొట్టమొదటి ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
1: We have filled our heads with all sorts of unnecessary things, we'll have to empty that first.
0: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
1: Then only will we able to just fill the head with sacred thoughts and sacred feelings. That will be possible only then.
0: కనుకనే మానవుడు అర్థము లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
1: Man has been crying a meaningless cry.
0: అర్థము లేని నడకలను నడుస్తున్నాడు.
1: A meaningless path he is taking.
0: అర్థము లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
1: He is living a meaningless life also.
0: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
1: When he was born, he cried.
0: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
1: While dying, he cries.
0: మధ్య నిన్న మనసుకాలకు ఎందెందుకు ఏడ్చుతాడు.
1: ఇన్ బిట్వీన్ ఫర్ నంబర్ ఆఫ్ థింగ్స్ హీ గోస్ ఆన్ క్రైయింగ్.
0: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
1: హాస్ హీ క్రైడ్ ఫర్ వెన్ హీ జస్ట్ సా డిక్లైన్ ఆఫ్ ధర్మ?
0: కనుక ధర్మజ్ఞాన నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
1: We have to cry when we see the decline of dharma and the fall and the ruin of dharma as such.
0: ee dharmam yeviti?
1: What is this dharma actually?
0: Daiva chintani nijamaina dharmam.
1: Real dharma is thinking and contemplating of the Lord.
0: Danani chinta chesukuntu nee nitya jeevithamulo nee kartavya karmalu enni anubhavinchinappudikini doshamu ledu.
1: Thinking of the Lord always, discharging your daily duties which are imposed upon you.
0: Ikkani Bhagavad Gita sarvasanga parityagai avala pittalnu vadala petti aasti paasulu visarjinchi nee vellamani bodhinchatam ledu.
1: Bhagavad Gita has not taught that you should give up all your family, your wealth, properties and you'll have to just go away to the forest.
0: Nee avala pittalnu chuchuko.
1: You take care of your family.
0: Nee udyogalu nu chesuko.
1: You discharge your duties.
0: Nee kartavya karmalu nu aacharinchu.
1: You do your duties.
0: Kaani lakshyam matramu దైవత్వం పయనించుకోవాలి.
1: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
0: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
0: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్, దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
1: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
0: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మల ఎందు కూడాను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
1: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా, వీ కెన్ డిశ్చార్జ్.
0: మన మాట ఎందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్ దర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్.
0: సత్యమునే ఉచ్చరించాలి.
1: We should always tell the truth.
0: Aithe kontha mandi pillalaku ee satyamu okoka samayamlo aapasatyam aneetundi dani kuda manam kontha tabbibbu cheskochunu kada, marchukochunu kada ani kuda sandehistuntaru.
1: Some people may be thinking in times of difficulty we must slightly modify the truth.
0: Okoka samayamlo asatyam laadavalasi vastundi.
1: Sometimes it may become necessary to tell untruth.
0: Kaani okati
1: but
0: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
1: యూ కెన్ డెవలప్ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ టు కీప్ సైలెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఎదర్ ట్రూత్.
0: సత్యం భూజాత్ ప్రియం భూజాత్ అప్రియం సత్యం అప్రియం అని, భూజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్
0: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: That is why it is said, tell the truth, tell it dearly. But you should not tell untruth which may be dear. You should not tell truth in an undear way also.
0: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ
1: ఇన్
0: సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుందే ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
1: Whenever there are some testing or trying times as such, you should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth you should be able to just avoid situation and overcome that particular problem.
0: Kanuka manamu konni konni samayamulandu manamu chaala melakavuga nadchukovalsi vastundi.
1: In certain times we will have to conduct ourselves in an extremely careful way.
0: Ee maatanu parulaku baadhinchakunda undeetunti vishayanni kuda nu gurtinchali.
1: You should know how to use the words without hurting people.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
1: ఇట్ ఇస్ సెడ్ దట్ హీ ఇస్ ఎ ఫార్చునేట్ వన్ హూ నోస్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్.
0: ఇతరుని నొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
1: She should neither hurt nor get hurt by others.
0: Tanu noppi padakoodani itarulu noppincharadu.
1: Just because he should not get it, he should not hurt others also.
0: ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ విచ్ డస్ నాట్ హర్ట్ అదర్స్ విచ్ డస్ నాట్ హర్ట్ అస్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ ఎ స్టోరీ.
0: ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
1: వన్ హసీఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ లైక్ దిస్ అండ్ షీ వాస్ concentratedly listening to what was being expounded in the meeting.
0: Oka naadu ee pauranikudu ramayanamu cheptu patiye sati.
1: Once when he was just describing ramayana, he just said patiye sati,
0: patiye gati.
1: Husband is the only goal.
0: Karuka atti patini ananda pettatame sati yokka lakshyamu.
1: Therefore, it is the responsibility and the duty of Hasif to satisfy the husband who is
0: Patini Daivamga Bhavinchali.
1: Treat husband as God.
0: Ani Aneka Vidamluga Bodhistu Vachad.
1: He was telling all these things in a number of ways.
0: Ivi vinnatuvanti yokka illaru intiki vellindi.
1: This Hasif, who heard with a lot of concentration all these things, went back home.
0: Ataniki Aneka Vidamulaina Sevalu Cheyali ani kudanu ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
1: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్
0: పతి దైవం అని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. అది
1: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ది టాక్ గివన్ షీ వెంట విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హి హడ్ లెర్న్డ్. And when the husband returned from the office, she took a pot full of water and poured the water right on the shoes itself, and she began just giving this kind of service to the husband.
0: Bhartaki enti enadu lenatunti yokka ee yokka idi ee naadu etta vachindi endukosam vachindi ankoni idi edo koncha varaku chedipoyi untachunu ani lopaliki teeskollinadu.
1: She was confused and flabbergasted, and he was wondering how all of a sudden this particular lady has developed so much.
0: Aina boots-lu vidichadaniki kurchi paya kurchunte ime kinda kurchundi kaalu ottutu untundali boots-lu kuda nu vidipinchadaniki avakasam ivvaledu.
1: And he entered the house thinking that she must have be a little off the head, and then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
0: Itani yokka paristhitini gurtinchi nettaga office room ku velli doctor ku phone chesadu.
1: After observing all these things, the husband went into the office room and he rang up the doctor.
0: Ee stree meeku pauram puranamuku velutundaru telidi paapu ee bhartaku.
1: This husband did not know that she was going to this puranam.
0: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్లాడు.
1: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
0: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
1: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ 2 డేస్ ఇట్ విల్ బి ఓకే.
0: మరి భర్త ఫోన్ చేశాడు, ఈమెను ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆయన ఆఫీస్ కు వెళ్లాడు.
1: Husband took his food, then he asked her to take some rest, and he went to the office again. After he went to the office, she again went to the place where scriptures were expounded.
0: Anadu ee pauranikudu evariki evaru tall evaru biddal evaru bari evaru bartha evaru mata rasti pita rasti nasti bandhu sahodara artham nasti తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాస్ టెలింగ్ ద ఎఫెమరల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హస్బెండ్ హూ ఇస్ హస్బెండ్ హూ ఇస్ వైఫ్ అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్ నథింగ్ ఎగ్జిస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్సియంట్.
0: దైవమే ఒక్కటి సత్యం అని చెప్పాడు.
1: హీ సెడ్ దట్ గాడ్ అలోన్ ఇస్ ట్రూ.
0: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది వస్తానే.
1: That day she went back home and she settled down in the worship room.
0: Etla undo emu ani papa aya aragante mundugane vachadu papa.
1: Husband returned half an hour earlier itself, thinking that she might not be well.
0: Talupu tattadu.
1: He tapped the door.
0: Nenu vachanu ani cheppan cheppadu papa.
1: He announced that he has come, asked her to open the door.
0: Ayame lopalu nunchi
2: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, పతి నాస్తి అంట.
1: From the worship room she began telling that there is no mother, no father, no house, not even husband, she declared.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని, తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాట్రిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు.
1: He was quite alarmed at this particular behavior, but he somehow got the doors open and then he called a psychiatrist to examine her in all details.
2: Athana ni vicharinchadu, oho ee puranam vinikapochinatundi ee tatkalika vairagyam idini bhavinchukunnadu.
1: This psychiatrist could diagnose the disease as the, after all she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
2: Sare, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పినని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా, కార్ లో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటేషన్.
2: ఈ విధమైనటువంటి కట్టుదిట్టము చేసేటప్పటికి రెండు దినాలు పురాణమునకు పోలేదు.
1: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
2: ఈ తాత్కాలిక వైరాగ్యం అనే పొంగులు చల్లారినాయి.
1: This temporary type of detachment which she developed, it was
2: cooled down. సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాలా నార్మల్ లో ఉంటుండాలి పాపం.
1: By the time the husband returned home, she was behaving in a normal way.
2: సరే, సంతోషించాడు ఆయన. అన్ని విధాలా ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
1: Husband was very happy after all this happened and the daily routine continued later.
2: Oka varam ayin tarvata tirigi puranaaniki vellindi.
1: After 1 week this lady went again to the place where scriptures were
2: listed. Anadu puranam lopala ee bhagavad geeta cheputu anudvegakaram vakyam satyam preeti hitam cheyutunnadu. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పౌండింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పౌండింగ్ దిస్ పర్టికులర్.
2: అది వినింది ఇంటికి వచ్చింది.
1: She heard it and returned home.
2: భర్త చెప్పాడు, ఈనాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ పోలను ఉదిరి సిద్ధం కామన్నాడు.
1: Husband told her that there is a marriage reception today. My friend's marriage reception is there.
2: ఈమె అన్ని అలంకారం చేసుకుంది, భర్తతో పాటు పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళింది.
1: She got ready quick and she went with her husband to the reception.
2: అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుండాలి.
1: Marriage was going on.
2: అప్పుడు ఈ బ్రాహ్మణులు మంగళసూత్రం తీసుకుని అందరికి పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో.
1: ఇన్ భారత్
2: అందరి ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
1: దేర్ ఇస్ ఎ పర్టికులర్ ట్రెడిషన్ దట్ ద మంగళసూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
2: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటికి కూడా పౌరోహితుడు పాపం.
1: The Paurohit who was celebrating the marriage on that day was also Paurohit for this particular family. This
2: ee mundaru kurchunte vachi chuchadu, emandi amma garu baagunnara muttandi annadu.
1: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
2: andaru chemaina ani adigadu, idini muttistu paapa ee pauranikudu.
1: This pauranik he just asked her to touch it and just said, everyone is okay.
2: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికీ అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అనింది అన్నాడు.
1: షీ సెడ్ దట్ వెల్ ఎవ్రీవన్ ఈజ్ ఓకే, 1 week ago I lost my mother in law.
2: ప్రక్కన ఉండేటువంటి ఆమె, ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
1: ద నైబర్ హూ వాజ్ జస్ట్ సిట్టింగ్ బై హర్ సైడ్ జస్ట్ సెడ్ వెన్ యూ ఆర్ టచింగ్ దిస్ మంగళసూత్రం వై షుడ్ యూ సే సచ్ అన్ ఇన్ఆస్పిషియస్.
2: ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది, చచ్చిపోయింది, చావు చావు మాటలు మంగళసూత్రం ముట్టు చెప్తూ వచ్చింది.
1: షీ సెడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ మంగళసూత్ర డూ యూ ఎక్స్పెక్ట్ మీ టెల్ అ లై, ఐ వుడ్ నెవర్ టెల్ అ లై, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ దట్ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా.
2: తెలివితేటలు కలిగినటువంటి ఒక వ్యక్తి అమ్మాయి లేచి, అమ్మా ఇది కేవలము సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లంటే ఎట్లకూడని పదాలు ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
1: వన్ ఇంటెలిజెంట్ యంగ్ లేడీ హూ వాస్ సిట్టింగ్ దేర్ షీ జస్ట్ సెడ్ మదర్ యు షుడ్ నాట్ యు షుడ్ హావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రొపోర్షనల్ కాంటెక్స్ట్ షుడ్ నాట్ గో.
2: అదే విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు.
1: ఇన్ దట్ పర్టికులర్ డే విమెన్ వాట్ ఎవర్ ద రీజన్ ఆన్ ఎ పర్టికులర్ డే దే వుడ్ బి ఇంప్లిమెంటింగ్ ఇట్ విత్ ఎ లాట్ ఆఫ్ రిగార్ దట్ పర్టికులర్ డే.
2: ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
1: వన్ షుడ్ యూజ్ ద వర్డ్స్ అండ్ వన్ షుడ్ యూజ్ ద ఇంటెలిజెన్స్ అండ్ కాంటెక్స్ట్ షుడ్ బి అండర్స్టూడ్ వెన్ ఎవర్ వి డు ఎ పర్టికులర్ థింగ్.
2: సత్యము మన యొక్క నిత్య స్థానమును పొందించడానికి ఒక మార్గమని మనం విశ్వసించాలి, కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని ఇట్టే చేయాలని ముందుతనంగా మనం వాదించరాదు.
1: We should know truth is the means to reach the goal of the lotus feet, but we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
2: Asatyamato dushitam kaanatvanti naluka,
1: a tongue which is not tainted by untruth.
2: Himsadulto dushitam kaanatvanti dehamu,
1: body which is not tainted by violence.
2: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu,
1: mind which is not stained by bad feelings.
2: కనుక ఇట్టి మనస్సు అట్టి దేహము ఇట్టి వాక్కు వీటిని త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
1: దీస్ త్రీ సచ్ ఎ మైండ్ సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్ దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
2: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
2: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
2: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్. దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
2: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
1: హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్.
2: ఒక్కొక్కరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడిపైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోని ఇక్కడకు కలిగించడం కూడా జరుగుతూ ఉంటాయి.
1: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
2: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
1: You will have to just also remember the fact that one should not hate others.
2: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
1: వన్స్ యూ డెవలప్ లవ్ ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
2: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
1: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
2: అందుకోసమే చెప్పారు సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటుంది పోతుందట.
1: The anger with a person who is of sattvic nature, it will be very shortly.
2: Itanu uttamudu ani Geeta cheppindi.
1: Geeta has declared him as a great man.
2: Madhyamuni yokka kopamu rendu gadiyalu varaku untadata.
1: A middling or the second type of person, he will have his anger for a short while.
2: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata 24 gantalantha untuntadata.
1: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
2: Adhamodamuni yokka kopamu jeevithamanta untadi.
1: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
2: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
1: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
2: ఉత్తముల యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది.
1: The anger of a good man is something like writing on water. That is not permanent at all. Even while you are writing the...
2: Madhyamuni yokka kopamu ishakalopa vrata vantidi annadu.
1: The second category of the category of a person, it is something like writing on sand.
2: Ishakalo rastu rastu unte gaali vastane adi kottukoni kottukoni adi moosipothuntadi marugupadipothuntadi.
1: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
2: అధముని యొక్క కోపము నల్లరాతి పై చెక్కబడినటువంటిదిగా ఉంటాదట.
1: ది థర్డ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ హూ ఈస్ బ్యాడ్ వన్ హిస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఐ మీన్
2: బ్లాక్ రాక్
1: రైటింగ్ ఆన్
2: బ్లాక్ స్టోన్
1: రైటింగ్ ఆన్ ఏ బ్లాక్ స్టోన్.
2: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోనా ఎండతోనా అరిగి కొంతకాలమును పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
1: ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ ఆల్సో బి వాష్డ్ అవే.
2: అధమోధముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఆన్ ఎన్ ఐరన్ స్లాబ్ విచ్ విల్ నెవర్ బి వైప్డ్ ఆఫ్.
2: అది తిరిగి కరగబెట్టి దానిని సుత్తితో కొట్టేంత వరకు అది పోదు.
1: Only when it is melted and then again made into a block, it will not go at all.
2: అది కరగబెట్టాలంటే నిప్పులో వేయాలా?
1: If you want to destroy it, you will have to put it in the fire.
2: Anaga samskaramu kavali.
1: In other words, it means there is need for samskara and transformation.
2: Idi kevalam gaadhamaina samskaram jariginappude idi kopam challaradaniki veel avutundi.
1: Only when there is intense transformation, then only it is possible to change it.
2: Kani ilantivi nitya jeevithamlo sambandhinchinatundi yokka సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
1: థింగ్స్ విచ్ ఆర్ హైలీ రిలెవెంట్ టు డే లైఫ్ అండ్ డే టు డే ప్రాక్టీసెస్ విల్ హావ్ టు బి టేకెన్ ఫ్రమ్ భగవద్గీత.
2: కనుక మనము అన్నింటినీ తీసుకుని మన ఆచరణలో పెట్టడం ఇది అసాధ్యము.
1: ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ ఫర్ అస్ టు టేక్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ భగవద్గీత అండ్ ప్రాక్టీస్ దెమ్.
2: కొన్ని కొన్ని మన నిత్య జీవితానికి ఈ లౌకిక జీవితానికి అవసరమైనటువంటి విషయాలను మనము జాగ్రత్తగా తీసుకుని దానిని ఆచరించడానికి అనుభవించడానికి ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
1: We have to take such of those things which are useful in day-to-day life and practice them so that we'll get the benefit out of it.
2: భజన బినా సుఖ శాంతి నహి. భజన బినా సుఖ శాంతి నహి.

சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்.

సంపాదించిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బరులగు వారులైన ఎంత చదువు ఏ నీతి ఉన్నను

0: చదువులు ఎన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudini avanni kulanu nirathakamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెలుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, he doesn't know his true nature, his true identity.
0: Telivitetalu undinappudikini chadivu chadavu cheppudikini manavuni antunnatvanti oka nijamaina tvanti oka guname sannagillina sarvamu kudanu vyartham aipothuntayi.
1: With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless.
0: ఈ మానవతా విలువలే లేకుండా మనిషి మనిషే కాడు.
1: Without human values you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి.
1: You may have any number of degrees, if you do not have human values, all would be a mere waste.
0: Prema swarupulaya,
1: embodiments of love.
0: Inaadu mana vidyarthulanu chakkaga vicharinchi chuchina etti vaanikaina kudanu tirigi raakapodu.
1: If we watch our students clearly, you will understand the real content, the depth of education.
0: Kaani మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతుడు.
1: Our students are highly virtuous.
0: సత్శీల సంపన్నులు.
1: One of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernappudikini inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is very happy noticing this important feature.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కాని కొన్ని దినముల లోపలే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటి దగ్గర నుంచి వారికి అందరికి టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కాని మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తూ ఉన్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here, and they start sharing with everybody.
0: ఇట్టి గుణవంతులు ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి ఒక విషయములు కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచిన వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడా అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకును సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: యూ విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్, మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever acquires, that's all useless.
0: బలవంతులు గుణవంతులు శక్తివంతులు తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లలు చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
0: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏ చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్నీ కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ ది క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ you find them in our boys.
0: Intiye kaakunda uttamainaatvanti oka bhashalu kuda neechukuntunnaru.
1: In addition to this, they have got very good language at their command.
0: Kerala nunchi vachinaatvanti pillalu vaalla bhasha ainaatvanti oka teerini kuda marchipoyi kaani ikkadiki vachinaatvanti oka dinto anni rakamainaatvanti bhashalu kuda neechukoni.
1: Those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalam, Hindi, English, Telugu, ilanti vidyalanni kudanu goppaga nechukoni maa pillalu ee desampi vaari pillalu ani kudanu sandeham kaligeyatattuga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
0: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మభాష ఏమంత గొప్పది కాదు.
1: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్.
0: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
1: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్కృత్.
0: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబాడీ.
0: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్.
0: కనుక పిల్లలుంటే వారి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
1: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
0: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
1: ఇన్ ఫ్యాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
0: అందరికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
1: అండ్ యు విల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
0: నేనే చూసినటువంటి పిల్లలను, నాయన నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టవత్తు నుంచినే వచ్చాను అంటారు.
1: ఇఫ్ భగవాన్ ఆస్క్స్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లైస్ స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి.
0: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
1: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
0: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
1: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
0: ఈ పుట్టపత్రిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యాస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యు విల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్.
0: ప్రెసిడెంట్ గాని, చీఫ్ మినిస్టర్ గాని, ప్రైమ్ మినిస్టర్ గాని అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
1: మెనీ మెనీ హై డిగ్నిటరీస్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, యాజ్ దే కమ్ టు సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.

0: కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ కాలేజెస్.
0: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: వీ డోంట్ టచ్ ఈవెన్ సింగిల్ నయా పైసా టువర్డ్స్ ఎనీ ఎక్స్పెండిచర్.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమంది చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్.
0: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
1: ఇట్స్ రాదర్ రేర్ టు ఫైండ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ ఎల్సెవర్.
0: కనుకనే స్వామి యొక్క ప్రాపర్టీ అంతా ఏది ఏంటంటే విద్యార్థులే నా యొక్క ప్రాపర్టీ.
1: So if you put a question, what is Swami's property? Students are his property.
0: వారు లేకపోతే నేను ఏమీ చేయలేను.
1: Without them, Swami will not be able to function.
0: కేవలము స్వామిని చూసుకోవటం కానీ విద్యా సంస్థలు చూసుకోవటం కానీ ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
1: These students take care of all of the institutions. Education institutions and allied institutions all over here.
0: Bharatiya sanskruti anta ikkada sanskrutamlone untundali.
1: In fact, the entire Bharat rests on the culture, sanskruta and the sanskrit.
0: Tellavaru lechinte modalukoni ratri parundinanta varaku kodanu ikkada sanskruta paathane jarugutundayi.
1: Right, the day begins and ends with the recitation in Sanskrit.
0: Ee vidhamainatunte oka vidyarthulu chaala tapasulu chesinappudu labhincharu.
1: You cannot get students of this quality though you undertake penance for prolonged period.
0: కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
1: The students can certainly bring about change, transformation in society.
0: ఈ విద్యార్థులకు రాని భాషలు గాని తెలియనటువంటి యొక్క విషయములు గాని ఏమాత్రము లేవు.
1: There's nothing that our students do not know. There's no language which is not known to them.
0: ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి అంతా ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమలు కూడా లేదు.
1: యు మే ఫీల్ దట్ స్వామి ఈజ్ ట్రైనింగ్ హింసెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
0: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
0: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడా డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో ఆయన కల్పిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ది ఎంటైర్ కమ్యూనిటీ.
0: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి యొక్క అవసరం ఏర్పడుతుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
0: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా లేవు.
1: In fact, there is nothing that you cannot do with students.
0: వారి కన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు.
1: In fact, their own parents do not know the quality of their own children.
0: ఎట్టి అభ్యాసం లేనా కూడాను సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనులు ఈ పిల్లలు ఎందుకు అంత తాండవమాడుతున్నాయి.
1: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
0: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
1: They are first and foremost in serving their parents.
0: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులను కూడాను దగ్గర చేరుస్తున్నారు.
1: They also take care of their friends, the dear and the near.
0: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు.
1: They don't have any desire for money.
0: వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్ధిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: Their chief aim is to execute in toto Bhagavan's command.
0: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
1: Bhagavan doesn't want any other people beyond this.
0: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ధి చేయవచ్చును.
1: Many more education institutions can be started. Basing on this type of students.
0: కాని వీరికి ఎట్లు లభిస్తుండది?
1: But how could they become like this?
0: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవ నుండిదేమో.
1: The moment you listen to the sounds of the birds, you get up from bed.
0: వాడు ఎప్పుడు చేస్తున్నారంటే ఏ తెల్లవారుజామునో ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేటం.
1: It's not that the students get up from bed rather late.

0: కుక్కరో కోయని కోడి కుయ్యదని చక్కగా నిద్ర మంచము నుండిదెము.
1: యూ గెట్ అప్ ఇన్ ది అర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్.
0: పరుదోముకుని దేహ బాధ తీర్చుకుని
1: యూ బ్రష్ యువర్ టీత్,
0: జలక మాడి ధరించి చల్లి భుజించు.
1: యూ హ్యావ్ యువర్ బాత్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్.
0: ఈ టిఫిన్ గిఫన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
1: అండ్ దిస్ మోడర్న్ టిఫిన్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు అవర్ స్టూడెంట్స్.
0: ఇడ్లీ దోశలు సాంబార్లు వడపప్పు మోరుకుడంబు ఇలాంటివంతా కూడా మా పిల్లలకి ఏమాత్రం ఇష్టం లేదు.
1: అవర్ స్టూడెంట్స్ డూ నాట్ లైక్ ద మోడర్న్ బ్రేక్ఫాస్ట్, మోడర్న్ టిఫిన్.
0: రాత్రి మిగిలినటువంటి అన్నము పొద్దున్నే మజ్జిగలో కలుపుకొని ఇంత ఉప్పు వేసుకుని చక్కగా భుజిస్తున్నారు.
1: దే పార్టేక్ ద రైస్ విచ్ ఇస్ లెఫ్ట్ ఓవర్ లాస్ట్ నైట్
0: అండ్ మిక్స్
1: విత్
0: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా చించుతుంటారు మేలవును మాకు.
1: దే మాస్టిగేట్ అండ్ ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్.
0: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
1: ఓ దే డూ హ్యావ్ ద డైజెస్టివ్ కెపాసిటీ.
0: హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా తినుచుందరు మేలవును మాకు.
1: ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దట్ విచ్ ఇస్ ప్యాలెటబుల్ అండ్ అక్సెప్టబుల్.
0: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలములకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
1: దిస్ కైండ్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ యూ డు నాట్ ఫైండ్ అమంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎల్స్వేర్.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడకవగల బాలుడు అనిపించుకుందరు.
1: దే గో టు ద స్కూల్ అండ్ లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ ఒబీడియన్స్ అండ్ యర్ ఎ గుడ్ నేమ్.
0: శ్రద్ధగా పాఠములు నేర్చి అడకవగల బాలుడు అనిపించుకుందరు.
1: దే లిసన్ టు ఆల్ లెసన్స్ ఇన్ ఆల్ సిన్సెరిటీ అండ్ దే హ్యావ్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏమలో ఎప్పుడు తిరుగంగబోరు.
1: దే డోంట్ గో ఎనీవేర్.
0: మురికి కుంటల చెత్త పోగులు అనింటి.
1: And they don't have any dirty
0: clothes.
1: And they don't keep anything that is unwanted. They also participate in games, sports and games. Running.
0: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
1: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
0: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రమూ శ్రమ పడటం లేదు.
1: దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్ బట్ దే ఫాలో ది ట్రెడిషనల్.
0: ఇలాంటి స్పోర్ట్స్లో పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రమూ ప్రవేశించరు.
1: They don't get into such games.
0: వాళ్ళ ఆరోగ్యమంతా కూడా వారే చూసుకుంటుంటారు.
1: They take care of their own health.
0: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాళ్ళుగా ఉండరు.
1: Every student here is physically strong. No one is weak.
0: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
1: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
0: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
1: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చును.
1: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
0: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
1: Other colleges can certainly emulate their example.
0: కేరళకపోతే అక్కడ కేరళలో కూడా మలయాళం ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారందరూ కూడా ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
1: The Keralites also have picked up the local language and following the native culture.
0: కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు.
1: In fact, the country is very lucky to have students of this quality.
0: భారతదేశం అంటే పవిత్రమైనటువంటి ఒక భారతదేశము.
1: Bharat is a sacred land.
0: భారతీయులనగా వజ్రం వంటి వాడు.
1: Bharatiyas are diamonds. Diamonds.
0: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్ తెచ్చి పుట్టినను దానికి వారికి చిక్కరు.
1: యూ డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
0: పెద్దలను చూస్తే వినయము.
1: దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు.
1: దే ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ.
0: ఈ విధమైన యొక్క సంభాషణలు.
1: దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ కాన్వర్సేషన్.
0: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
1: అండ్ ఆల్ ద విజిటర్స్ దట్ విజిట్ దెమ్ అట్ The residences are surprised at this.
0: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
1: They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as examples.
0: మా పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
1: It's nothing particular great in praising our own students.
0: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వారందరూ కూడాను ఆ పిల్లల్ని చూచి వర్ణిస్తుంటే నాకెంతో ఆనందం ఇస్తుంటుంది.
1: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students. Swami is mighty happy.
0: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
1: This is not any sickness or a complaint or affliction.
0: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఒకరికి.
1: One student was just tying up a bunting or toranam.
0: నేను లోపల నుంచి తలుపు తెచ్చుకుని వచ్చాను.
1: భగవాన్ ఓపెన్ ద డోర్ ఫ్రమ్ ఇన్సైడ్.
0: నన్ను చూసేటప్పటికి అదేదో భయం ఏర్పడిపోయింది.
1: And the boy was very much afraid watching Swami there at the door.
0: అక్కడి నుంచి వణికి కింద పడ్డాడు.
1: And he literally shook and fell down.
0: అది ఇనపచ్చి ఇది ఇత్తుంది.
1: And it's an iron chair.
0: ఐరన్ చైర్ ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
1: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
0: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
1: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
0: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
0: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడా చిక్కటం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
0: కానీ కాలం కలపటం చాలా కష్టం అనుకుని
1: గుడ్ అండర్స్టాండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంటిన్యూ.
0: చాలా బాధపడుతున్నారు.
1: దేవర్ ఫీలింగ్ సాడ్.
0: నేను చెప్తాను ఎవరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు, మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటారు అని నేను ఎంతో వాళ్ళు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ ఆల్ దోస్ డాక్టర్స్ డోంట్ ఫీల్ సాడ్, ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ టు హెల్ప్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ to take care of me. That's what Bhagavan said.
0: Doctors, nurses, computers, anta vare naaku maaripoyadu.
1: So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami.
0: Vaari valle nenu inta varaku teligalugutunnanu.
1: That made Bhagavan move like this as we find him today.
0: Andukosame maa pillalu cheptuntaru Swami meerunduga maakem bhayam.
1: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. Bhagavan, you don't need to feel sad about
0: it.
1: We want to serve you and carry our life
0: there. There
1: are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan.
0: నానిమిత్తమే కాకుండా వారి నిమిత్తం కూడా వారు సేవ చేసుకుంటున్నారు.
1: In fact, that amounts to a self-help also.
0: మా పిల్లల యొక్క పనులంతా కూడా మీకు చెప్తే మీరు ఎవరు కుదిరి నమ్మరు.
1: If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do.
0: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
1: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
0: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
1: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
0: ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
1: దే సెడ్ వీ డోంట్ వాంట్ దిస్ మనీ, దే రిటర్న్.
0: అక్కడ సంపాదించినంతా కూడా పేద పిల్లలకంతా పంచారు.
1: ఆల్ ద మనీ దే ఎర్న్ డిస్ట్రిబ్యూటెడ్ టు పూర్ పీపుల్ దేర్.
0: కట్టగలపటికి వారు అక్కడ రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: దే రిజైన్ దేర్ జాబ్స్ అవుట్ సైడ్ అండ్ కేమ్ డౌన్ టు ప్రశాంతిలయం.
0: మా ప్రశాంతిలయం పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
1: And they're just working as if though they're in a big workshop.
0: అన్ని రకములైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడనే పుట్టిస్తున్నారు.
1: In fact, they have got all needed skills.
0: అన్ని పరికరములంతా కూడా వారే సృష్టించి.
1: They know how to handle instruments.
0: మా హాస్పిటల్స్ అంతా కూడా వారే అభివృద్ధి చేస్తున్నారు.
1: And they handle all the instruments there in the hospital and help in running the hospital.
0: కొనుక్కోనక్కర్లేదు.
1: In fact, we don't need to depend on anybody.
0: మా పిల్లలే తయారు చేస్తున్నారు.
1: The students can maintain the whole hospital.
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు.
1: Who can understand the true nature, the quality of our students?
0: ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: No one can comprehend.
0: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
1: All students are students of sacrifice. They are spending time happily with whatever salary they get.
0: ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయమంతా కూడా నేను నడచలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు. ఏమాత్రమూ వైద్యం నాకు అక్కర్లేదు.
1: Swami has no pain. He doesn't require, need any treatment.
0: నా యొక్క ఇదంతా కూడా నేను పిల్లలే చూసుకుంటున్నాను.
1: And boys have been attending on Swami.
0: ఏ చిన్నదాని కూడా నేను యోచించనక్కర్లేదు.
1: Swami need not think of any small issue, anything whatsoever.
0: ఇలాంటి పిల్లలే చాలా మంది చేరిపోయినారు.
1: There's many such students.
0: అలాంటి పిల్లల చేత నేను నా జీవితమును చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
0: నాకు ఎట్టి ఖర్చు కానీ ఎట్టి బాధలు కానీ ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడాను చూసుకుంటూ వస్తుంటారు.
1: దీస్ బ్రదర్స్ మింగ్లింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
0: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
1: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
0: ఏం చేయలేకపోద్దు.
1: వాట్ ఈస్ టు బి డన్ దిస్ మార్నింగ్.
0: స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
1: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
0: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయంలో కూడా నా చుట్టూ 200 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
1: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
0: అంత వారి పనులు వారే చేసుకుంటుంటారు.
1: దే డూ దేర్ ఓన్ వర్క్.
0: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు.
1: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్.
0: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
1: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
0: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
1: దే అటెండ్ టు ఆల్ జాబ్స్.
0: కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్, the whole country will advance, progress.
0: Andariki sahayam chestuntaru.
1: They help everybody.
0: Inka nen cheyavalsindi okkate.
1: There's one thing that is left.
0: Veellandariki taginatvanti yokka aadarshanni nen chupinchala.
1: Bhagavan sets an ideal to all of them.
0: Evvaripaina aadharapadakokunda,
1: without depending on anybody.
0: Veellu eppudu kudanu vaari pannulapaine vaaru aadharapadi undali.
1: They should be self reliant, stand on their own.
0: Tappaga vaaru undagalaru.
1: Yes, they can maintain themselves.
0: కనుక ఈనాడు ఎన్ని చెప్తున్నానంటే మా పిల్లలంటే అంత గొప్ప విద్యావంతులు గుణవంతులు కూడా.
1: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
0: గుణవంతులు,
1: they are virtuous,
0: బలవంతులు,
1: strong.
0: ఇంకా వాళ్ళు చెప్పాలంటే ధనవంతులు కూడాను.
1: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
0: వారిని వారే సంపాదించుకుంటున్నారు కానీ ఇంకో తల్లిదండ్రులది ఒక నయా పైసా కూడా ముట్టడం లేదు.
1: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమీ అక్కర్లేదు.
1: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డు యు వాంట్,
0: అన్ని మాకు వాళ్ళే చూసుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
1: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఈ విధంగా
0: ఇంకా మున్ముందు ఎన్నియో జరగబోతున్నాయి.
1: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్.
0: కనుక దేశమునకు ఎట్టి భయము లేదు.
1: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
0: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
1: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
0: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి
1: this country will prosper and progress by these boys.
0: వీరే దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
1: భగవాన్ ఈజ్ అన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना सुख शांति।

0: ಸಿನ ಭರತಾವನಿಯಂದು ಸಹನ ಮನ್ನದೆ ಮನಕು ಚಕ್ಕದನಮು.
1: ಇನ್ ದಿಸ್ ಸೇಕ್ರೆಡ್ ಲ್ಯಾಂಡ್ ಆಫ್ ಭಾರತ್ ಇಟ್ ಈಸ್ ಸಹನ ದ ಟಾಲರೆನ್ಸ್ ಫಾರ್ ಬೇರೆನ್ಸ್ ವಿಚ್ ಇಸ್ ದ ರಿಯಲ್ ಬ್ಯೂಟಿ.
0: ಪರಮ ಪಾವನಮೈನ ಭರತಾವನಿಯಂದು ಸಹನ ಮನ್ನದೆ ಮನಕು ತಕ್ಕ ಜನಮು. ವ್ರತಮುಳನಿಟಿಯಂದು ಒನ್ನೆಗಾಂಚಿನ ಎಟ್ಟಿ ಘನಸತ್ಯ ಶೀಲಮೇ ಕಠಿಣ ತಪಮು.
1: ಆಫ್ ಆಲ್ ದಿ ರಿಚುವಲ್ಸ್ ಅಡಿಹರೆನ್ಸ್ ಟು ಟ್ರೂತ್ ಈಸ್ ದಿ ಟ್ರೂ ಪೆನೆನ್ಸ್. ಇಟ್ ಇಸ್ ದ ಹೈಯೆಸ್ಟ್ ಆಫ್ ರಿಚುವಲ್.
0: ಮಧುರ ಭಾವಂ ಬೇದಿ ಮನ ದೇಶ ಮಂದನ್ನ ಮಾತೃಭಾವಮು ಕನ್ನ ಮಾನ್ಯಮೆದ್ದಿ.
1: What is the sweetest feeling, the nectarine sentiment? It is the feeling of the mother that is sweetest.
0: Pranambu kantenu manambe ghanamanu manadese neetini mantegalpi.
1: It is the character, the virtue, which is more important, greater than the very life. And this principle is set ablaze, put to flame.
0: Netikichiri paradesa neetularasi.
1: And today we have got all that is from the foreign land, the code of life.
0: Vichitta svechayanu vichukatte.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule.
0: Yenu gettura tanabala merugaledu.
1: Just as the elephant is not aware of its mighty strength,
0: attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: ಭಾರತ ದೇಶಮು ಮಹಾಭಾಗ್ಯ ದೇಶಮು.
1: ಅಂಡ್ ಇಟ್ ಇಸ್ ಎ ಕಂಟ್ರಿ ವಿಚ್ ಇಸ್ ಎಕ್ಸಾಲ್ಟೆಡ್ ವೆರಿ.
0: ಇದು ಮಹಾಪುಣ್ಯ ಭೂಮಿ, ತ್ಯಾಗ ಭೂಮಿ, ಕರ್ಮ ಭೂಮಿ.
1: ದಿಸ್ ಇಸ್ ದ ಲ್ಯಾಂಡ್ ಆಫ್ ಮೆರಿಟ್, ದಿಸ್ ಇಸ್ ದ ಲ್ಯಾಂಡ್ ಆಫ್ ಸ್ಪಿರಿಚುಯಾಲಿಟಿ, ಅಂಡ್ ದಿಸ್ ಇಸ್ ದ ಲ್ಯಾಂಡ್ ಆಫ್ ಸ್ಯಾಕ್ರಿಫೈಸ್.
0: ಇಟ್ಟು ಭಾರತ ದೇಶವನ್ನು ಈನಾಡು ಮನ ಭಾರತೀಯರು ಗುರುತಿಸಿಕೊಳ್ಳಲು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾ ಇದೆ.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: Yenu gettru thana balam erugaledu.
1: Just as the elephant does not know its own strength,
0: tan thogata korte manushu oge 9 adugulu poi padipothadu.
1: Just it can brush aside, throw away a man to 10 feet distance by just waving its tail.
0: Alanti yenunu oka maavuta manushi తన కిందికి రాగుతున్నాడు.
1: బట్ ద మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ది ఎలిఫెంట్ విత్ ద మౌత్.
0: తన బలములు తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తను చెప్పినట్టు వింటుంటాను.
1: యాజ్ ది ఎలిఫెంట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్, ఇట్ హాస్ సబ్మిటెడ్ ద హ్యాండ్స్ ఆఫ్ మావుట్.
0: అదే విధముగానే భారతీయుల శక్తి కేవలము దేహాన్ని ఆధారం చేసుకుని ఉపాధి పైన ఆధారం పడి మీరు మనుషులను మనుషులుగా భావిస్తున్నారు.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ భారత్ డస్ నాట్ సెంటర్ రౌండ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఓన్లీ. వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సింప్లీ యాజ్ హ్యూమన్స్, ద మోర్టల్.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఈజ్ ఆఫ్ సెన్సెస్.
0: దేహము కూరక తప్పదు ఎప్పుడు.
1: ఇట్ ఈస్ బౌండ్ టు ఫాల్ సమ్డే ఆర్ అదర్.
0: దేహి నిరామయుండు.
1: ది ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ది ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ది మార్క్స్ లైక్ ది లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: దేహి నిరామయుండు.
1: ది ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: దేహి దేవదేవుడు.
1: అండ్ దట్ వెరీ ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి కాగ్నైజ్డ్.
0: ఈ దేహంలో ఉండినటువంటి ఒక శక్తి మరి దేని ఎందుకు లేదు.
1: The strength, the power present in this body is not noticed anywhere else.
0: Agamme gocharudainatvanti daivani kuda nu patti laagi pettagalu.
1: God, who is beyond comprehension and understanding, can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lopala unnatvanti shakti maha satya shakti.
1: The latent strength represents truth.
0: Ee satya shakti ni ఎవరు కూడా పట్టలేరు.
1: దిస్ ట్రూత్ఫుల్ లేటెంట్ పవర్ నోబడి కెన్ అండర్స్టాండ్.
0: సత్యస్య సత్యం.
1: అండ్ ట్రూత్ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ను ఎవరు కూడా కాంచలేరు.
1: ట్రూత్ కెనాట్ బి విజువలైజ్డ్.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: ట్రూత్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ దట్స్ ఆల్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: గాడ్ ఇస్ ట్రూత్. గాడ్ ఇస్ ఇన్ఫినిట్. గాడ్ ఇస్ విజ్డమ్.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ క్రియేటెడ్ ద హోల్ క్రియేషన్.
0: సత్యంబు నందు అలాగే సత్యవృత్తి.
1: అండ్ ద హోల్ థింగ్ వర్క్స్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంబు నందు అలాగే సర్వ సృష్టి.
1: అండ్ ద హోల్ క్రియేషన్ వర్క్స్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: ఎందు చూచిన సత్యం బే.
1: వెరెవర్ యు గో యు ఫైండ్ ట్రూత్.
0: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ మిథ్య ఆర్ ఫాల్స్.
0: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహంను అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూజన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ హి షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హి షుడ్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దాన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: Karuka, prema swarupulara,
1: embodiments of love.
0: Ee satyamunu gurtinchadaniki prayatinchali.
1: You make every effort to know this truth.
0: Ee indriyamunu arigatti,
1: controlling your senses.
0: Ee sambandhamainatundi bankadu bodadi.
1: And we should give a body attachment.
0: Kevalam manam chadivinatundi chaduvulo oka shaktini manam puraskarinchukoni.
1: We just rely on our bookish knowledge.
0: Nitya satyamainatvanti yokka bhavanni manam marchipothunnam.
1: We are forgetting that eternal truth.
0: Adi nirantaramainatvantidi.
1: And it exists.
0: Nitya shuddha buddha mukta nirmala swarupam.
1: It is existence. It is all pure, blemishless, immortal, nectarine.
0: Atti satyamunu manam venta pettukoni.
1: With that truth following us within us.
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: We follow the senses of cognition, the senses of perception, action, and we go by all the senses, forgetting this eternal truth.
0: మనసు ఎటువంటిది తెలుసా?
1: You know the power of the mind.
0: అది ఎట్టంటే అట్టు పరిగెత్తుంది.
1: Mind can run.
0: కొన్ని సమయములందు సుగంధముతో కూడినటువంటి ఒక ఫ్రూన్ పైన వాళ్తుంది.
1: At times the mind falls in the flower of fragrance.
0: మరొక వైపున బయట ఏమైనా కూడా పెట్టి బండి పోతుంటే దానిపైన పోయి వాళ్తుంది.
1: And the mind also falls on all the dirty stuff carried by any carrier.
0: ఈ రెండింటి ఎందుకు కూడా వాళ్ళేటువంటి దాన్ని నీవు ఎట్ట నీవు నమ్ముతావు?
1: The mind that falls on the foul as well as the fragrant, how can you believe it?
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: We're just carrying on our life journey basing on the body and the mind.
0: ఏనాడు మానవుడు దేహం యొక్క భ్రాంతిని వదిలి,
1: that day man gives up his physical attachment, body attachment.
0: ఇంద్రియం యొక్క తత్వము మర్చిపోయి,
1: and he controls the senses.
0: ఆత్మతత్వం చింతించినప్పుడు,
1: and when he stands at the point of the self,
0: నీవే ఆత్మస్వరూపుడు అయిపోతావు.
1: And he becomes verily the very embodiment, personification of the self.
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is, you are not
0: Madhavude. You Madhavude.
1: You are Madhava, divine.
0: Kani Madhavudai kudanu nivu manavatvanni vahistunnavu.
1: Though you are God, you have forgotten you are behaving as a human being.
0: Kani ee jagatulaku manava roopanni dharinchavu.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: Ee manava roopamu oka veshamu.
1: And this very human form is a dress, is a vesture.
0: Ee veshamu ee prapanchamunandu unnanta varaku ee vesham matrame nivu dharistavu.
1: So long you move about in this world, this vesture, this form that you have put on,
0: now,
1: the moment you leave the body, you have to give up this dress, the
0: vesture. You are
1: acting basing on the dress.
0: You have to
1: recognize your true nature.
0: Manavatvamu.
1: The human life
0: pavitramainatvanti
1: is sacred,
0: divyatvamainatvanti
1: and is divine.
0: Itvanti divyatvamaina pavitramainatvanti manavatvanni nam enta matti kalputunnam.
1: The divine sacred life is just misused.
0: Kanuka deenini manam sarthakam gaavinchukovali.
1: We have to work for the liberation, make it purposeful.
0: Neevu chadivina chadivu gaani,
1: all the education,
0: neevu nerchina vidyalu gaani,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ,
1: ఆల్ యువర్ స్కిల్స్ అండ్ కెపాసిటీస్,
0: క్షణభంగురాలు,
1: దేర్ ఆల్ మొమెంటరీ,
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఓన్లీ,
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: అండ్ దే ఆర్ బౌండ్ టు వానిష్ వెరీ సూన్.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు,
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్,
0: మీరు ఎవరండి అంటారు.
1: దే మే ఆస్క్ యు హూ ఆర్ యు,
0: నేను ఫలాని వాడిని అని చెప్తావు.
1: అండ్ యు రిప్లై ఐఎమ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకొని దాన్ని పేరు పెట్టుతున్నావు.
1: యు రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru, peru
1: who gave that name to you?
0: Talidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pilche enta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: Nee ye Ramdas?
1: What type of Ramdas?
0: Dasarathin kumaru ainatundi Ramdas.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: Ah, Dasharatha ante evaru?
1: Who is Dasharatha?
0: Dasharathudu.
1: Dasharatha.
0: Dasendriyulu yokka rathamu ee dehamu.
1: Body is a chariot of 10 senses.
0: Ee Dasendriyulu yokka ratham yokka kumarudu.
1: And he is the very son of Dasharatha.
0: Kanuka neevu Dasharatha kumarudu ante Ayodhya vasulainatundi Dasharatha kadu.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharatha naku muguru varyulu.
1: Dasharatha has three consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharatha dehaniki moodu gudamudu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has three basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: దేర్ త్రీ క్వాలిటీస్, సత్వ రజస్ తమో గుణాలు, పాయస్నెస్,
0: సాత్విక గుణము, కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ ద రజస్టిక్ మైండ్, ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకని మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtra varu chakkaga puttinatvanti tedi nakshatram chusi ataniki Ramachandra ani peru pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishtha.
0: Mottamotta Ramulaku prabhatam cheppe samayalo Ramo Dasaratha Sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra ani pettu.
1: They address him this
0: way. Prati okkati kudanu mahaneedu aanadu తెలిసి గుర్తించాడు.
1: దిస్ బేసిక్ ఫ్యాక్ట్ ఇస్ రియలైజ్డ్
0: గుర్తించి వర్తించాడు
1: బై ది పాస్ట్ అండ్ దే కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్ లైక్ దట్.
0: ఈనాటి వరకు వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: అండ్ దే ఆర్ నాట్ ఫూలిష్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి
1: హావింగ్ రియలైజ్డ్ ది ట్రూత్ దెన్
0: సత్యాన్ని బోధించి
1: షేర్ ట్రూత్ విత్ ఎవ్రీబడి
0: సత్యంతోనే వర్తించారు.
1: అండ్ దెన్ ద హోల్ లైఫ్ స్పెండ్ లైఫ్ టైమ్ ఇన్ ట్రూత్
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore, truth is their natural quality.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance sahana.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహన forbearance.
0: ఆ forbearance. ఆ సహనం అనేటువంటిది లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: You consider the mother.
0: అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడి రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హూ వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు
1: బిఫోర్ టేకింగ్ లీవ్ he touched the feet of Kausalya.
0: Amma nenu Janaka Maharaj yagariki pothunnanu.
1: And he said, I am going there for yaga. Janaka Maharaj
0: purana cheppindi.
1: Then she said,
0: nayana ye gunammu ganninchi yetinchinaadu Prahlada palimpa paramapurushudu.
1: That supreme being who came to the rescue of Prahlada with all the traits and capacity.
0: Ye gunammu ganninchi yetinchinaadu Shivakumarudu saka Vaikunthavasa.
1: That god of heaven who came to the rescue of Dhruva.
0: ye gunamu ganinchi yetinchino naadu Dhruvakumarunu saka Vaikunthavasa.
1: That Vaikunthavasi who came down for the rescue of Dhruva.
0: aa gunamu ganinchi amaravanjudu.
1: And that with the same quality
0: aatajanulanu paalinchu anathanathudu.
1: And he is the refuge of the four lords.
0: Neeku vijayamu.
1: And he will make you the victor.
0: aashirvadinchindi talli.
1: That was the blessing of the mother.
0: Janaka Maharaj yokka sabalopana uttirunulayadu.
1: And he could be the victor. He could be the winner in the open.
0: Janakudu karma yogi.
1: And Janaka is karma yogi.
0: Adu mahagnani.
1: And he is one of wisdom.
0: Atuvanti mahagnani Ramunu padamlo pattadu.
1: And that Janaka, though he is the one of wisdom, the karma yogi, he touched the feet of Ram.
0: Nayana ikatte michini vaari ledu.
1: None can ever excel you.
0: Idigo na kumartuni kichi.
1: I offer my daughter in marriage.
0: Vivaham chestunnanu annadu.
1: And I am going to perform marriage.
0: Kani vivaham ananta matramana aa pilla vaadu oppukoledu.
1: And he did not accept by mere proposal.
0: Ee naadu yuvakulu ikkavarikaina vivaham ante oh pedda patrini gottinchukoni andariki panchutaru.
1: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
0: నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: రామ వాజ్ నాట్ లైక్ దట్. వి ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: వి ఆర్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటే కావాలి. ఏది కావాల్సింది?
1: అండ్ ఆల్ ది ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఎ టైం.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాజ్ సెండ్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: Till then, Rama did not look at Sita.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఈస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: And he did not come out.
0: Ramulu kudanu eppudu chudaledu.
1: And he did not look at her.
0: Tallidandrulu vachi digin tarvata.
1: And he waited for the arrival of the parents.
0: Vishwamitrudu cheppin tarvata.
1: After getting the consent of Vishwamitra.
0: Appudu aa oppukunnadu.
1: Then he accepted.
0: Kani accept chesadu kani Sitanu chudaledu.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: Rama is eldest of the four.
0: రామునికి మొట్టమొదటి సీత గార్లెండ్ వేయాలి.
1: And Sita was to garland Rama in the first instance.
0: తర్వాతనే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నికి వేయాలి.
1: Thereafter, లక్ష్మణ భరత శత్రుఘ్నాథం గార్లెండ్.
0: ఆమె గార్లెండ్ పట్టుకుని నిల్చుకుని ఉంది.
1: And she was holding the garland.
0: కానీ రాములు ఆమె వైపును చూడలేదు.
1: Rama yet did not look at her.
0: ఎందుకంటే ఆమె నా భార్య కాదు.
1: She is not my wife as of now.
0: ఆమె పరస్త్రీ.
1: She is another lady.
0: నేను ఎట్లా చూసేది?
1: How can I look at her?
0: ఇది మహాపాపము.
1: It's the worst of the sins.
0: మన స్త్రీని చూడటమే మహాపాపము.
1: To look at another lady is the worst of the sins.
0: అప్పుడు ఇంతసేపు కాచుకుంది పాపం.
1: And she waited and waited.
0: కానీ రాముడు వంగలేదు.
1: But Rama did not bend.
0: రాముడు వంగలేదు, సీత గార్లెండ్ వేయలేదు.
1: Rama did not bend, వంగలేదు. And Sita did not garland him, వేయలేదు.
0: అంతవరకు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నిల్చుకొని ఉన్నారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న వారు వెయిటింగ్.
0: అప్పుడు లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
1: రామ లుక్ అట్ లక్ష్మణ్.
0: ఏమి ఇప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హాస్ ఎ నెక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదటి తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: And Rama approached his mother, bent, and touched the feet of his mother.
0: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: And while touching the feet of his mother,
0: అప్పుడు సీత కూడా పోయి వేసింది.
1: Then immediately Sita garlanded him.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: What highest level of chastity.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: That was the level of the order of the behavior in those days.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: Those two ages, Treta and Dwapara, they were the ages of light, they were ages of chastity and character.
0: ఈనాటి బాలబాలకులు గార్లెండ్ వేసినా వేయకపోయినా,
1: today boys and girls, whether they garland or not,
0: తానే కొనబోయి వేస్తాడు.
1: He himself will go forward and garland.
0: అట్లది కాదే.
1: That's not proper.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత
1: ఓన్లీ ఆఫ్టర్ రామా ఇస్ గార్లెండెడ్,
0: అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది.
1: అండ్ దెన్ లక్ష్మణ వాస్ గార్లెండ్ లేటర్.
0: కనుకనే ప్రతి ఒక్కటి ఎందుకు కూడా నువ్వు పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞ నడుచుకోవాలి.
1: Therefore in every aspect one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: all the teachings of elders,
0: శుద్ధముగా విని,
1: you have to hear, listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక,
1: without any negligence,
0: ప్రేమతో పూజించినప్పుడే,
1: and when we worship them with love,
0: నీ జీవితము శాంతి చెందుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: That is the history, that is the sanctity of those days.
0: తర్వాత వీరు అడవికి పోయారు.
1: Later they went into exile.
0: దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: ఇన్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్ టు కైక,
0: రామ నీవు అరణ్యములకు వెళ్ళు.
1: రామ హాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: దాట్ ఈస్ ది టీచింగ్, దాట్ ఈస్ వాట్.
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: కైక హాడ్ టు పే హీడ్ టు ది వర్డ్స్ ఆఫ్ ద సర్వెంట్ మెయిన్.
0: కనుకనే సర్వెంట్ మాట వినకూడదు.
1: Therefore, no should, no one should
0: listen. ఓనర్ మాట వినాలి.
1: One should hear the owner only.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: And she felt miserable.
0: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
1: Said, I too will follow you.
0: నాకు పతియే దైవము.
1: My husband is my God.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers around the husband.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati, the husband is there, sati, the wife has to stay.
0: పతిశత్రు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు, అన్న నేను నీ తమ్ముడు.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: వీరు ఎట్ట వచ్చారు? వీరు ఎట్ట వచ్చారు?
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు పతిశత్రుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర ఏ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారుడు, నాకు ఇద్దరు పుట్టారు.
1: ఐ హావ్ టూ సన్స్.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండు కుమారుడు లక్ష్మణుని సేవ.
1: వన్ విల్ సర్వ్ రామ, ది అదర్ విల్ సర్వ్ భర్త.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: ఇన్ ఎనీవే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: అండ్ ద వన్ హూ సర్వ్స్ రామ నేచురల్ నోస్ దట్ రామ విల్ బి ద రూలర్.
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
1: అండ్ అదర్వైజ్ హి హస్ టు సర్వ్ లక్ష్మణ్.
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు. రాములకు సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర.
0: లక్ష్మణి యొక్క గుణము చాలా అచ్చడమైనటువంటి.
1: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ వెరీ నోబుల్.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద ఫారెస్ట్.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: దే ఫేస్డ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు ఎవ్రీబడి.
0: కానీ కొంతసేపు రామసీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: వెన్ రామ అండ్ సీత వర్ కన్వర్సింగ్ లక్ష్మణ లెఫ్ట్ దట్ స్పాట్.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
1: హి వాస్ వాకింగ్ టు ఎ లాంగ్ డిస్టెన్స్ లీవింగ్ దేర్ కంపెనీ.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: అండ్ ఇట్ వాస్ ద టైమ్ వెన్ లక్ష్మణ డెవలప్డ్ బ్యాడ్ థాట్స్.
0: అన్న, ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి?
1: ది బ్రదర్, వై షుడ్ హావ్ ఆల్ దీస్ డిఫికల్టీస్?
0: మనం అయోధ్యకు వెళ్దాము.
1: వై షుడ్ వి గో టు ద ఫారెస్ట్? వై
0: సుఖంగా జీవిస్తాము.
1: అండ్ లెట్స్ గో బ్యాక్ అండ్ బి హ్యాపీ.
0: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
1: వై షుడ్ సీత సఫర్?
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్రొటెక్ట్ హర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది డెమన్స్ అరౌండ్.
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
1: రామ కుడ్ అండర్స్టాండ్.
0: ఇది స్థల మహత్యమైన.
1: ఇట్ ఈస్ the effect of the place where they were.
0: Ah, Lakshmana tisukoni poi.
1: And he took Lakshmana along with him.
0: Lakshmana.
1: Lakshmana.
0: Idi nee gunam kaadu.
1: It is not your quality.
0: Ee stalam mahatyamam.
1: It is the effect of the place where
0: you are. Ee stalamlo rakshasantaru sanchinchistunnaru.
1: This place where demons moved around.
0: Ee rakshasu sanchinchinatundi stalam ganakade rakshasu gunam neelo vachinayi.
1: Because the demons were there in the vicinity, you developed this demonic quality.
0: Kanaka manam stalam kudanu gurtinchali.
1: Therefore, we have to understand the place where we live.
0: దేశకాల పరిస్థితి ప్రభావం చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
1: Based on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు లక్ష్మణుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I will fulfill the promise. I will abide by the promise given. I will stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణ మహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు. రామాయణంలో ఉండేటువంటి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మరి ఏ దేని అయింది కూడా లేదు.
1: ద క్యారెక్టర్ యాజ్ ఎంబాడీడ్ యాజ్ రిప్రజెంటెడ్ రామాయణ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: రామాయణం అంటే ఏదో హాస్యంగా చూసుకుంటారు, కానీ
1: వి కన్సిడర్ రామాయణ
0: భారతీయుల యొక్క హార్ట్ రామాయణము.
1: రామాయణ రిప్రజెంట్ ది వెరీ హార్ట్ ఆఫ్
0: అట్టి భారతీయుల యొక్క హార్ట్ ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇదే పెద్ద కష్టములకు మూల కారణం.
1: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ వి ఆర్ ఫేసింగ్ టుడే ద మెయిన్ కాజ్ లైస్ హియర్ దట్ వి హావ్ నాట్ అండర్స్టూడ్.
0: ఎక్కడ ఉండదు బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: Adavulu yendunna.
1: You may be in the forest.
0: Aakashamununna.
1: You may be in space.
0: Pattanamununna.
1: You may be in the city.
0: Pallenunna.
1: Or a village.
0: Gutta meedanunna.
1: Or a mountain top.
0: Nattete padiyunna.
1: Or in a deep sea.
0: Dikkuleni vaari devudu.
1: Only God who will come to your rescue. Nobody else.
0: Kanuka itti Bhagavantuni yokka tattvanni gurtinchukunnatundi variki ee satyam artham avutundi.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా,
1: all youngsters today,
0: ఈనాటి ఈ గుణములు మాత్రం పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పాడు, మమమేమంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: God himself said that you are his part and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలె మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities. and follow the path given to man by God.
0: Manamu bhagavantuni yokka amshamu.
1: Where the spark of the divine.
0: Aa vidhanga meeru bhavinchinappudu meeru baagupadtaru.
1: And once we understand this divinity basically.
0: Nenu palani vaari kumarunni palani vaari sodarunni ani cheppukunte palani vaari ayipotaru.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: Amta so and so.
1: So and so, that's all.
0: Kanaka neevu bhagavantuni amshamnu ani gurtinchali.
1: Understand fully well that you are the spark of the
0: divine. Appude nee atma tattvam neeku artham avutundi.
1: Then only you can understand in depth your own true nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru manchi pillali.
1: You are all good children.
0: ఇంత బంగారు పిల్లలే.
1: యు ఆర్ రియల్లీ గుడ్.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: ది ఎన్వైరన్మెంట్ స్పాయిల్స్ యువర్ టైమ్స్.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: అండ్ యాడింగ్ టు దిస్ ది ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు.
1: వెన్ యు జాయిన్ ది కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ ది ఫ్రెండ్స్ ఆర్ గుడ్ దెన్ టాక్ ఆల్ గుడ్ థింగ్స్.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad
0: thoughts. Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి.
1: In the good company.
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చితత్వం, నిశ్చితత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you develop the sense of detachment, you'll be free from illusion and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని నూసెన్స్ గా చేసుకోదు.
1: Don't run after nuisance and make your life a nuisance.
0: Good company చేరి.
1: Join the good company.
0: Good name తీసుకో.
1: Get a good name.
0: Be good.
1: Be good.
0: Do good.
1: Do good.
0: See good.
1: Bhagavan says, be good, do good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly.
0: నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you develop the sense of detachment. You'll be free from illusion and you'll attain liberation at the end.

0: the way to God.
1: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
0: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు అప్పదే.
0: Bhagavan feels that he's giving you trouble, but boys, all of them say unanimously, "No, Swami." But Baba says that he knows.
1: ఇది మీకు సహజము.
0: It's quite natural for you to bow.
1: కానీ ఇది నాకు సహజము.
0: And this feeling of Bhagavan is natural to you.
1: కనుక మున్ముందు ఇంకా దీని విషయము ఎంతైనా మనం తెలుసుకుందాం.
0: In future, Bhagavan will tell you many more things.
1: రామ జీవితమే మీ యొక్క జీవితము.
0: The life of Rama should be your life.
1: ఎవరైనా అడిగినప్పుడు మీకు దేవుడు ఎక్కడున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు.
0: When you ask you where is your God, you can say that he is myself, inner self.
1: కనుక ఆత్మనే నీవు.
0: The very self.
1: ఆత్మకంటే మించినటువంటి మరొకటి లేదు.
0: There's nothing beyond the self or Atma.
1: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
0: That self is consciousness.
1: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
0: So long the consciousness is pure, you continue to be a human being.
1: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
0: Make your consciousness pure and safe.
1: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
0: Give up, dispel all bad thoughts.
1: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
0: Don't think again and again if any bad thoughts come.
1: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
0: Naturally, the bad thoughts get in as we speak, as we listen to, as we see.
1: మనకు ఎనిమీస్ ఉన్నారు.
0: Have enemies.
1: ఐదు ఉన్నారు.
0: Have five enemies.
1: కామ, క్రోధ, లోభ, మోహ, మదవచ్చు.
0: And the enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
1: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
0: All these five enemies will pull you towards the wrong path.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: On the other hand, there are other five human values.
1: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
0: And these five human values are your good friends.
1: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
0: Develop friendship with these five human values.
1: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే,
0: and you have friendship with these values,
1: good boys.
0: You will be good boys.
1: లేకపోతే you're bad boys.
0: Otherwise, you are bad boys.
1: Bad అనేటువంటి తెచ్చుకోకూడదు.
0: You should not get a bad name.
1: Good name తెచ్చుకోండి.
0: You should get a good name.
1: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
0: You should get a sacred name.
1: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి.
0: Get a good name to your parents also.
1: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
0: The parents have very high expectations.
1: వారికి కూడా సంతోష పెట్టండి.
0: Make them happy.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
1: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
0: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్. ఫాలో దెమ్, మేక్ దెమ్ హ్యాపీ, ప్లీజ్ దెమ్.
1: అప్పుడే మీరు ధన్యులవుతారు, పుణ్యులవుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ద మెరిట్. యువర్ లైఫ్స్ ఆర్ రిడీమ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

కొరవరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నాను వేరెతి ఎరుగపరతు సాధు సద్గుణ

0: People aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jagatilo Pavarulu Modalukoni Paramahamsa Varaku Kuti Peda Modalukoni Kotisaran Varaku తనంతాను పరిచయం చేసుకున్న సమయంలో నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఎవ్రీవన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: పచ్చిపచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి, కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించుకుంటున్నాయి.
0: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ ఎండోర్ గిఫ్టెడ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ దే టు వుడ్ హ్యావ్ యూజ్డ్ దిస్ I to introduce themselves.
1: Nenu aneetvanti tattvamu idi upanishad vakyamu.
0: This I is upanishadic in its origin.
1: Nenu aneetvanti padamu aadhyatmika samskruti yandu pradhana padamu.
0: This I is an important word in spiritual literature.
1: నేను అనే పదము సామాన్యమైనటువంటి పదం కాదు.
0: దిస్ వర్డ్ ఐ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అహం బ్రహ్మాస్మి ఇది ఉపనిషత్ వాక్యము.
0: ద డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ ఈజ్ అహం బ్రహ్మాస్మి.
1: బ్రహ్మకు పూర్వమే అహం అనేటువంటి నేను ప్రారంభమైంది.
0: ప్రయర్ టు బ్రహ్మన్ దిస్ అహం స్టార్టెడ్.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుండాలి.
0: అహం అండ్ ఐ ద బ్రహ్మన్ ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కాని అవి వారు కాదు.
0: ఇన్కార్నేషన్స్ లైక్ రామ అండ్ కృష్ణ దే వర్ నేమ్స్ సో క్రిజెంట్ సో నాట్ బోర్న్ విత్ ద నేమ్.
1: వారికి సరి అయినటువంటి పేదము సత్యమైన పేరు నిత్యమైన పేరు అహం అహం అహం.
0: ద ట్రూ నేమ్ ఇన్ రియాలిటీ ఇస్ అహం ఐ.
1: నేను నేను నేను అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
0: ది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డివైన్ ఇస్ దిస్ ఐ నేను.
1: మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై వారి సంతృప్తనకై ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే కాని నిజమైన పేరు అహం అహం.
0: ద రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు అస్ ఆర్ ఫర్ వరల్డ్లీ యూటిలిటీ వరల్డ్లీ వాల్యూ అండ్ ఫర్ అవర్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం.
0: ద ఇల్యూజన్స్ ఆర్ డ్యూ టు అవర్ మెంటల్ పర్వర్షన్స్.
1: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ విదౌట్ ఎనీ బెండ్.
1: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
0: వీ కెన్ స్ట్రైటన్ ఎ ట్రీ విదౌట్ ఎనీ బెండ్ ఎనీవేర్.
1: తిప్పవచ్చు ఇది తిన్నగాను.
0: వీ కెన్ స్ట్రైటన్ ఇట్.
1: మనసు తిప్పగలరా మరి వంపు లేకుండా.
0: కెన్ యూ స్ట్రైటన్ యువర్ మైండ్ వితౌట్ ఎనీ బెంట్?
1: ఇది అసాధ్యము.
0: ఇట్స్ ఇంపాసిబుల్.
1: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
0: ది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఈజ్ టు స్ట్రైట్ అవర్ మైండ్ టు సెట్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్.
1: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ అండర్టేక్ సెవెరల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్.
1: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములు కంటే తృప్తిని అందించినవి.
0: ఆల్ ది స్పిరిచువల్ పార్ట్స్ విల్ గివ్ అస్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్.
1: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రియల్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ బై యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: భగవతత్వాన్ని గుర్తించుకుని లేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
0: మెనీ హూ కెనాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డివినిటీ గివ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు గాడ్.
1: బ్రహ్మాండం అంతటా ప్రబలచుండేటి తనకు ఆలయంబున మర్చ నలవయగునా.
0: ద గాడ్ ఈజ్ యూనివర్సల్ ఆల్ పర్వేడింగ్. కెన్ యూ లిమిట్ హిమ్ ఇన్ ఎ టెంపుల్?
1: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు.
0: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
1: అజహరాజులకైనా అందని తనకును ఏ రూపు నీవుగన ఎవరి తరము.
0: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
1: సర్వ జలములయందు సంచరించేటి తనకు సరైన పేరు సాధ్యమగునా.
0: When God dwells in all of the beings, what name can you give him?
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చబోజ్యము తనకు పెట్టదగునా.
0: When the entire universe lies there in his belly, can you feed him with any food?
1: వసుదయ్యుచున్నది రామకృష్ణ యనుచు.
0: We just give them the names Rama and Krishna.
1: ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తునందు ఈ విధమైన పేర్లు పెట్టుకుని భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టెంపరీ అండ్ ఎఫీమరల్ వీ వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం.
0: ద నేమ్ ఇన్ రియాలిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈస్ అహం.
1: నేను అనేటువంటి పదమే ప్రథమ పేరు.
0: నేను ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అందువల్లనే 4 ఉపనిషత్తులు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అండ్ హెన్స్ ఉపనిషత్ డిక్లేర్డ్ ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఐఎమ్ ప్రజ్ఞాన.
1: అహం ఆత్మ బ్రహ్మ.
0: ఐఎమ్ ద సోల్ ద బ్రహ్మన్.
1: తత్త్వం అసి.
0: తత్వం అసి.
1: వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది.
0: These are the main dicta of Veda.
1: Kanuka Veda vakyam kudanu ekoham bahusyam.
0: The declaration of Veda is one manifests into many.
1: Ekam sat vipra bahuda vadanti.
0: The Veda also declared the one reality is interpreted and experienced different ways. Reality is the only one.
1: Aa okkate aham.
0: That ultimate reality is aham.
1: Ee ahamunku అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు.
0: డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హావ్ బీన్ అట్రిబ్యూటెడ్ టు ద డివైన్ ఫర్ వర్షిప్.
1: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు కన్ఫర్ సాటిస్ఫాక్షన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఆల్ ద గేమ్ ఆఫ్ ద మైండ్.
1: ఎవరి తరము కాదు.
0: It is impossible for anybody to set the mind right.
1: Chimalo domalo anni pradeshamala paina valutuntai kaani agni paina matram valam.
0: The ants and mosquitoes fall on every object but never on the fire.
1: Adhe vidhamgane ee manassu sarvatra sancharistundi.
0: mind moves about all over.
1: Sarva vishayamulanu aakarshistundi.
0: It attracts all material objects.
1: Kani daivam vaipuna matramu idi manasu nilavadu.
0: But mind will never be directed towards God.
1: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిల్చును అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
0: యు కెన్ కాల్ ఇట్ యాజ్ ద ట్రూ మైండ్ ఇఫ్ ఇట్ రిమైన్స్ స్టడీ ఇన్ గాడ్.
1: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
0: ద మెయిన్ స్పిరిచువల్ పాత్ ఇట్స్ అబ్జెక్టివ్ లైస్ ఇన్ keeping our mind steady in God, selflessly, pure and unsullied.
1: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడాను జరుగుతూ ఉన్నాయి.
0: We follow spiritual paths to control our mind.
1: నవవిధ మార్గములు యందు కూడాను మనసు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
0: In all the 9 paths of devotion, the surrender of the mind is important.
1: నవవిధ మార్గములు యందు ఈ మనసు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: కంట్రోల్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ద చీఫ్ ఎయిమ్ ఇన్ ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిజనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఆ నివేదన కావాలి.
0: That surrender is necessary.
1: Manasanaga kevalamu pratyekamainatvanti oka sankalpamulo moota kaadu.
0: Mind is not merely a bundle of thoughts.
1: Idi prakrutamainatvanti oka dharmamu.
0: It is worldly.
1: Idi emiti eniga vastram antaru meeru.
0: If you ask what it is, it you will say it's a piece of cloth.
1: Kaani this is not a piece of cloth, this is thread.
0: It is not piece of cloth, it's bundle of threads.
1: This is not thread, this is cotton.
0: There are not threads either, it's cotton.
1: Cotton nunchi thread kavatamu, thread nunchi vastram kavatam.
0: Cotton is made into threads and threads are interwoven.
1: Adhe vidhamgane you are not one person.
0: Likewise you are not one person,
1: but three. The one you think you are, physical body.
0: The one you think you are is the physical body.
1: The one others think you are, mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atma.
0: The one you really are, that is Atma.
1: Adiye I.
0: That is I.
1: Adiye Brahmamu.
0: That is Brahman.
1: Adiye Daivamu.
0: That is God.
1: Kanukane Daivamunaku etti peru kuda ledu.
0: God has no particular name.
1: Nirgunam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukta Nirmala Swarupinam.
0: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
1: ఏదో ఒక ఆకారముగా కల్పించుకొని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
0: We derive satisfaction by assuming a form to God.
1: కట్టకడబడికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
0: Finally, we should reach the state of formlessness.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటిని అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
0: సో స్కాలర్స్ డిస్క్రైబ్డ్ నరేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ద సేమ్ రియాలిటీ విచ్ ఇస్ వన్.
1: కేరళ యందు,
0: ఇన్ కేరళ,
1: బలి చక్రవర్తి,
0: ఎంపరర్ బలి,
1: వామనమూర్తికి,
0: టు వామన,
1: 3 అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది.
0: హూ గేవ్ ఇన్ చారిటీ ద 3 ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి గొప్ప రాజు.
0: Bali is a great emperor.
1: Mahatyagi.
0: He is the one who sacrificed.
1: Parama bhaktudu.
0: An ardent devotee.
1: Alanti parama bhaktudu ainatvanti deeniki Vamanamurti chinna vidavadu ayi vachadu.
0: Vamana asked for a simple thing from this emperor Bali.
1: Ee chinna roopamunu enduku dharinchadu Vamanudu?
0: Vamana, why should he come in that war form?
1: Bichchamadigeetvanti vaadu chinna vaade kaani pedda vaadu kaadu.
0: The one who asks is small, he cannot be great.
1: Kalukuni Bali Chakravarti goppa maharaju.
0: Bali is a mighty emperor.
1: Chakravarti daggariki bichchamadukovadaniki vachinappudu Narayana Murthy kudanu chinna vaadayyadu.
0: Narayana Murthy, God himself, came in a small form because he came there to beg.
1: Lakshmi vahinamu lakshmi endi undunnaga anaga pachivahana nariki அச்சை வட்சமந்தே உண்டகா பிச்சமெத்தின் ஏழை பிடிப்படைக்க.
0: விஷ்ணு ஹிம்செல்ஃப் ஹூ ஹஸ் காட் த பேர்ட் அஸ் த சேரியட் அண்ட் த காடஸ் ஆஃப் வெல்த் ரைட் ஆன் ஹிஸ் செஸ்ட், வை சுட் ஹி ஆஸ்க் ஃபார் எனிதிங்?
1: கனக பகவந்தன் கூடனு சின்னவாடு கைனப்படே பிச்சமெத்து வச்சாடு.
0: God also has taken a small dwarf form because he wanted to beg.
1: ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి.
0: And what he asked is still smaller.
1: మూడు అడుగులు మాత్రమే అడిగాడు.
0: Just he asked for 3 footsteps.
1: కాని ముల్లోకములంతా సాధించాడు.
0: But yet he could win over all the 3 worlds.
1: శుక్రాచార్యుడు చెప్పాడు.
0: శుక్రాచార్య preceptor said.
1: బలి చక్రవర్తి యొక్క గురువు.
0: He is the preceptor of Bali.
1: బలి ఇతను సామాన్యుడు కాదు.
0: బలి ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: సాక్షాత్ నారాయణ మూర్తి.
0: ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
0: డోంట్ గివ్ ఎ ప్రామిస్.
1: దానికి బలి చక్రవర్తి చెప్పాడు.
0: బలి ఆన్సర్డ్ దిస్ వే.
1: ఇచ్చిన మాటను తప్పను నేను.
0: ఐ విల్ నెవర్ విత్డ్రా మై ప్రామిస్.
1: మాట తప్పినేని మరి నడు అవుతాడా?
0: If I go back by the promise given, can I be a king? No.
1: కరక నేను ఇచ్చాను మాట.
0: I give the promise.
1: ఏమైనా సరియే నేను తప్పకిస్తాను అన్నాడు.
0: Come what may, I will fulfill my promise.
1: కనుక భగవంతుని యొక్క వాక్యమునకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ.
0: In fact, there were very few or none who would transcend disobey God's utterances.
1: వామనుడు అడిగినట్టుగా ఇచ్చాడు 3 అడుగులు.
0: Emperor Bali gave 3 footsteps in response to the request of
1: Vamana. కనపటికి ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది.
0: విత్ 1 footstep he occupied the whole earth.
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: ఈ మెటీరియల్ లోకమంతా కూడాను ఒక్క పాదములకు చేరిపోయింది.
0: The entire material world is occupied by just 1 footstep.
1: స్వః.
0: స్వః.
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: భూమనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
0: The భూవర్ refers to the realm of thought.
1: అదే మైండ్.
0: That's the mind.
1: సువర్లోకము.
0: సువర్లోక.
1: అదే ఆత్మతత్వము.
0: That is the nature of the self.
1: కనుకనే మెటీరియల్ లోకము.
0: One the material
1: భావలోకము.
0: The realm of thought.
1: ఆత్మలోకము.
0: And that is the same.
1: మూడు చేరి ఒక్కటే.
0: The matter, the thought and ఆత్మ are one.
1: కనుక భగవంతుని యందు కేవలం అనంతమైనటువంటి శక్తి కలదు.
0: God is infinite in his power.
1: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
0: What is it that's not possible to God who is so powerful?
1: కేరళ దేశము మహాత్యాగ భూమి.
0: Kerala is the land of sacrifice.
1: భక్తి ప్రపత్తులకు ఆటపట్టు.
0: It is the center of all devotion and steadfastness.
1: త్యాగమునకు పుట్టినిల్లు.
0: It is the birthplace of sacrifice.
1: ఎట్టి బిచ్చగాడైనా కూడాను తనకు తగిన దాంట్లో బిచ్చమిస్తుంటాడు.
0: Any needy person would receive the alms that he would ask for.
1: ఎవడు లేదు అని చెప్పేటువంటి వ్యక్తి లేదు.
0: Nobody would deny the alms to anyone who approaches.
1: అటువంటి పుణ్యభూమి యందు,
0: the land of merit,
1: బలి చక్రవర్తి పుట్టాడు.
0: That was the birthplace of Emperor Bali.
1: ఈ బలి చక్రవర్తికి,
0: this Bali,
1: గురువు శుక్రాచార్యుడు.
0: The preceptor happened to be శుక్రాచార్య.
1: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి.
0: In fact, he disobeyed his guru.
1: దైవానికి అర్పితం చేశాడు.
0: He surrendered himself to God.
1: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
0: Emperor Bali is the only one who has surrendered
1: భూదానము, గోదానము, అన్నదానము, సర్వదానము, సువర్ణదానము, అన్ని దానములు చేసేవారున్నారు.
0: In fact, there are many people who would offer in charity the cows, the food and clothing.
1: బలి చక్రవర్తి తనంతానే దానం చేసుకున్నాడు.
0: Emperor Bali has surrendered himself to God.
1: అట్టి పుణ్యభూమి కేరళ దేశం.
0: Kerala is పుణ్యభూమి, the land of merit.
1: ఏదో కొన్ని కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కాని మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
1: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
0: కేరళ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
1: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
0: ప్రహ్లాద ఆల్సో డిసోబేయ్డ్ ద ఫాదర్.
1: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
0: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
1: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
0: But the Hiranyakashipu father had total hatred towards God.
1: Manaman cheppadu.
0: He said, give it up.
1: Ee promise nu vadalukomannadu.
0: He said, don't abide by the promise given.
1: Paluku cheppi tapputa kante paadi unne.
0: And it was the reply of the emperor, having given the promise, can I withdraw?
1: Nenu tappanu tandri.
0: He said, I will not do that.
1: Adariki ichina maata tappu nerveristanu.
0: Bali said, I will certainly fulfill the promise given.
1: ఇలాంటి మహనీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ హ్యావ్ టేకెన్ బర్త్ ఇన్ దట్ హోలీ ల్యాండ్ ఆఫ్ కేరళ.
1: ప్రహ్లాదుడు మహాజ్ఞాని.
0: ప్రహ్లాద్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: మహాత్యాగి.
0: ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: పరమ భక్తుడు.
0: ఇస్ ఎన్ ఇంటెన్స్ డివోట్.
1: ఇలాంటి పరమ భక్తుడైనటువంటి వాడు తండ్రి తల్లి ఎవరు చెప్పినప్పటికీ వినలేదు.
0: ప్రహ్లాద్ డిడ్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఆర్ మదర్.
1: సైంటిస్ట్ అంతా కూడాను భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు.
0: మెనీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ సైంటిస్ట్ సే దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ కొంతమంది సైంటిస్ట్ భగవంతుడే లేడు అంటుంటారు.
0: బట్ ద మోడర్న్ సైంటిస్ట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: భగవంతుడు లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: పాణిపాదం.
0: His feet are everywhere.
1: Sarvata srutimalloke.
0: His heads and ears are everywhere.
1: Chichitati.
0: And he installed himself everywhere.
1: Tanu lenetundi sthaname ledu.
0: There is no place where he does not exist.
1: Hindukaranandu ledani sandeham valadu.
0: Never doubt that God is here and he is not there.
1: Sarvopagatundu endendu vetaki chuchina andande kaladu.
0: Wherever you search, wherever you want him, you will find him there.
1: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
0: That was the strong faith of Prahlada.
1: ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు.
0: ప్రహ్లాద్ వాస్ టైనీ టాట్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
0: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
1: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడా గొప్ప సైంటిస్ట్.
0: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
1: హిరణ్యకశిపుడు కూడా చంద్రమండలము సూర్యమండలము వెళ్లాడు.
0: Hiranyakashipu reached moon and sun.
1: Kani nakshatra mandalam kodane vellaadu.
0: He reached even stars.
1: Aa nakshatra mandalam lopala ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికి భూమి తిరిగిపోయింది.
0: బై ది టైమ్ హీ రీచ్ దట్ స్టార్ ధ్రువ ద హోల్ ప్లానెట్ ఎర్త్ టర్న్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క సాహసానికి పూరుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు ఇస్ అ మ్యాన్ ఆఫ్ సచ్ వేలా అండ్ కరేజ్.
1: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
0: We do not find scientists of this day who could accomplish to that level.
1: ఒక్క ప్రేమ తత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
0: But you can know God only by following the path of love.
1: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
0: There is no other path other than path of love.
1: కనుక ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమలేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
0: In fact, love would help you to surrender.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
1: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్స్ నేమ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ అహం.
1: అది ఏ బ్రహ్మ.
0: That is Brahman.
1: Adiye Bhagavantudu.
0: That's God.
1: Adiye Atma.
0: That is Self.
1: Adiye Parameshwarudu.
0: That's God Himself.
1: Adiye Jyotirmayamu.
0: That is Life.
1: Adiye Nityanandamayamu.
0: That is Eternal.
1: Adiye Paratparamayamu.
0: Supreme.
1: Adiye Anandamayamu.
0: That is Bliss.
1: Amta Aham Aham Aham.
0: This I is Bliss. This I is Supreme Bliss. That is Eternal Bliss.
1: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained within this.
1: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
0: if we question when did you come,
1: నేను నిన్న వచ్చాను అంటాడు.
0: ఐ కేమ్ యెస్టర్డే.
1: నిన్న వచ్చినది ఎవరు?
0: హూ కేమ్ యెస్టర్డే.
1: నీవా ఈ దేహమా?
0: యు ఆర్ యువర్ బాడీ.
1: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
0: బాడీ కేమ్ నాట్ యు.
1: దేహమునే నేనని భావించి నిన్న వచ్చాను అంటున్నావు.
0: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
1: నేను తెల్లవారి వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
0: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ అ ఫ్రాక్చర్.
1: నా కాలు విరిగింది అంటున్నాడు.
0: My leg fractured, you say.
1: Ninna dehame thalane branch tho nenu ninna vachanu antunnadu.
0: Identifying with the body, you said, I came yesterday.
1: Ee naadu kaalu virigetappudiki naa kaalu antunnadu. Kaalu tanakante pratyekamaindi kada.
0: And today you say my leg. It means you are different from your body.
1: Ee my leg anetundi my evaru.
0: When you say my leg, who is this my?
1: Ee leg neevu kaadu.
0: You are not the leg.
1: Deham neevu kaadu.
0: You are not the body.
1: Kevalamu నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: ద రియల్ యూ ఇస్ ఐ.
1: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
0: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
0: ఎవ్రీవన్ షుడ్ నో ది ఐ విద్ ఇన్.
1: ప్రతి వ్యక్తి ఎందుకును నేను అనేటువంటిది సమానంగా ఉంటుండాలి.
0: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వుల ఎందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
0: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: వాస్యం మీతం జగత్తు.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద డివినిటీ.
1: ప్రతి వ్యక్తి ఎందుకును ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: Wherever you have I, there is God.
1: నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు.
0: Where there is no I, there is no God, you can say.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వుల ఎందుకును నిండి ఉన్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
1: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
0: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
1: కనుక అహం అనేటువంటిది నేను అని.
0: అహం ఈస్ ఐ.
1: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడున్నాడు.
0: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
1: భగవంతునికే నేను నేను అనే పేరు.
0: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి.
0: I is divine.
1: Nene daivamu.
0: I am God.
1: Daivam rendavadi. Nenu modati.
0: I comes first, God next.
1: Kanukane prati okkaru kudanu I aneetundi padam unna chotu daivam unnadu aneetundi vishwasanni manam penchukovali.
0: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
1: Sarva sukadukkumalu kudanu aye moola karanamu.
0: This I is responsible for all kinds of things that we have.
1: కష్టసుఖములకంతా అయ్యే కారణము.
0: For all kinds of things that we pass through.
1: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
0: Without this I, there is no comfort at all.
1: ఇది నా మనసు.
0: This is my mind.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా హ్యాండ్.
0: My hand.
1: నా లెగ్.
0: My leg.
1: అంత నాది నాది అంటున్నావు. Who are you?
0: Everything you say mine, then who are you?
1: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
0: To this question you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriyam, my antakarana, but who am I?
0: We say my senses, my mind, my intellect, then who am I?
1: Ee question vesukunte ivanni neevu kaadu.
0: When you put this question you are none of these.
1: Aakara drushyamle kaani
0: they are just in form.
1: Ananda drushyamu kaadu
0: but they are not the reality, the bliss.
1: Atma drushyamu kaadu
0: they are nothing to reflect the self.
1: Adi ai.
0: That is I.
1: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వీడు బీదవాడు వాడు లక్షాధీశుడు అంటున్నారు.
0: హీ మే బి ఏ పాపర్ ఆర్ ఏ మిలియనేర్.
1: ధనంలో అటు లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఏ పాపర్ అదర్ మే బి మిలియనేర్ బట్ ఐ ఈజ్ కామన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమనే ఐ.
0: This very love is I.
1: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
0: Without this love, man cannot.
1: ప్రతి మానవుని ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: Love shines in every human being.
1: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
0: The shining love in everyone is I.
1: కరెంట్ ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
0: When there's current, the light bulbs burn.
1: కరెంట్ లేకపోతే ఏ బల్బు వెలగదు.
0: When there's no current supply,
1: చేతులు పనిచేస్తున్నాయి.
0: Light would burn.
1: కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు మాట్లాడుతుంది.
0: The eye watches, the ear listens, and the tongue speaks.
1: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
0: Behind the functioning of all these senses, there is inner flow of the current I.
1: నీవు చూసేది కన్నులు కాదు.
0: It's not the eye that sees.
1: కన్నుల ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
0: యు వాచ్ త్రూ ది ఐస్ బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విత్ ఇన్.
1: కన్నులు మూసుకో ఏది కనిపించదు.
0: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డోంట్ సీ ఎనీ.
1: కనుకనే ఈ ప్రకాశము కన్నుల్లోపల కనిపించాలి.
0: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవం కానటువంటి పేరే లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఇస్ నాట్ హిస్.
1: సర్వనామములు సర్వస్వరూపములు దైవమే.
0: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
0: Whosoever you salute, it amounts to salutation unto the Lord.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: Whosoever you denies, it amounts to total denial of God.
1: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
0: You may accuse anybody, you'll be accusing God.
1: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
0: You may respect anybody, it's total respect to God. Finally,
1: గౌరవ మర్యాదలన్నీ కూడాను ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
0: The respect and courtesy actually reach ఆత్మ దగ్గర.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
0: when you want to be respected, first of all,
1: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
0: Don't struggle to earn respect.
1: నీ గౌరవాన్ని ప్రక్కకి నెట్టు.
0: Brush it aside.
1: మొట్టమొదట ఇతరులను గౌరవించు.
0: First you respect others.
1: ఇతరులను గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
0: When you respect others, you will be respected.
1: కనుకనే నీవు ఇతరులను గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవరు గౌరవించరు.
0: Without respecting the others, you will never be respected by anybody.
1: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
0: When once you love yourself, you will be loved by everybody.
1: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
0: When you don't love yourself, how do you love others then?
1: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
0: So love that is the brilliance is divine.
1: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
0: This love is the shining eye.
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: Love that is the light should be the main principle.
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
0: And if you want to hear, you can put on the switch of the ear.
1: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయొచ్చు.
0: If you want to see, you can put on the switch of the eye.
1: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయొచ్చు.
0: If you want to talk, you can put on the switch of the tongue.
1: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
0: But these switches are many.
1: అన్నింటికీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
0: But the main switch is this I, ఆత్మ, the spirit.
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
0: When once you put on this main switch, I, the aham, you will have the lights everywhere.
1: కనుకనే మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
0: So this main switch is the self.
1: అదే సత్య స్వరూపము.
0: That is the true form.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That reality is divine.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
0: when once you know this,
1: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
0: No other spiritual practice is needed.
1: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
0: God is an eternal witness.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
0: We worship and visualize.
1: ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
0: And we have to respect any form.
1: ఆ గౌరవాన్ని మనం కూడాను పొందుతాం.
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: ఇతరులను మనం గౌరవించకుండా పోతే ఎవరు మనల్ని గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్, యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడీ.
1: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రెస్పెక్ట్.
1: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
0: వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్, if we lead this life in contraction, it is narrow mindedness.
1: ఇది మంచిది కాదు.
0: It's not good.
1: సర్వ మానవులయందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు.
0: Man is noblest of all of the creatures.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: Of all the beings, human life is rarest.
1: నరజన్మని భగవంతుని యొక్క స్వరూపము.
0: God is in human form.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుకని మనుష్య ఆకారమంతా కూడాను దైవ స్వరూపమే.
0: సో ద హ్యూమన్ ఫామ్ ఇస్ బేసికలీ డివైన్.
1: ఏదో ఆకారంను పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
0: వీ మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: ఆకారములు కావు ప్రధానము.
0: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
1: చక్కెర పాకం చేసి
0: వెన్ యూ మేక్ సిరప్
1: ఒక జింక ప్రింట్ వేస్తాడు.
0: And we make it a mold.
1: Kukka vesham vestadu.
0: We bring it in the form of a dog.
1: Print kodtadu.
0: Or some other
1: kukka
0: form.
1: Print kodtadu.
0: Make different prints.
1: Annitiki rendanal antadu.
0: And we pay 2 NS for every form.
1: Maa pillavadu vachestadu naaku jinka kavalla antadu.
0: A boy comes and he asks for deer.
1: 2 NS ichi jinka konnadu.
0: And he says there is.
1: నాకు కోడి కావాలా అంటాడు.
0: రెండు
1: నాలుగు చేస్తే కోడి కొంటాడు.
0: ఇవంత
1: ఆకారములు కోడి కుక్కలే గాని
0: The forms are different.
1: అన్నింటి ఎందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
0: But the candy is basically sweet because of sugar.
1: నీవు ఇచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గాని కోడి కోసం కుక్క కోసం కాదు.
0: The value is for the candy, the sugar, and not the form.
1: ఆకారాన్ని కోసం నీవు ఇవ్వటం లేదు.
0: Not for anything.
1: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
0: Whereas the boy runs after the form.
1: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
0: Whereas a matured man, a sadhaka, will know the
1: చక్కెరని మాత్రమే లక్ష్యమునందుంచుకొని చూచేటువంటి వాడు నిజమైనటువంటి యొక్క భక్తుడు.
0: A true devotee will go by the essence.
1: కానీ ఆకారమును మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
0: Whereas an ordinary ignorant person will go by the name and form.
1: కనుక మనం ఆకారమును మనం చూచి భ్రమించరాదు.
0: So don't be deluded by the form.
1: ఆత్మభావం చూచి మనం భ్రమించాలి.
0: You be carried away by the reality.
1: ఆత్మతత్వమే మనం వరించాలి.
0: Know the nature of the self.
1: ఆత్మనే మనం ప్రేమించాలి.
0: And we should love that self.
1: ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond the self.
1: ఆత్మనే ఐ.
0: That very ఆత్మా is I.
1: ఆత్మనే అహం.
0: That is అహం.
1: ఆత్మనే బ్రహ్మ.
0: That ఆత్మా is బ్రహ్మన్.
1: అంత ఆత్మనే.
0: Everything is ఆత్మా.
1: ఆత్మకు అనేక రూపనామములు ఉన్నాయి.
0: And it takes many forms and names.
1: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
0: We should not be mistaken by these names and forms.
1: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
0: We are mistaken quite often because of the name.
1: నామమును ప్రక్కనెట్టు.
0: Brush them aside, keep them aside.
1: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
0: Go by the basic essence, the fundamental.
1: అన్నింటి యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
0: Basically sugar is one.
1: ఈ సత్యాన్ని తీసుకుంటే.
0: When you go by this truth.
1: నిజంగా లోకములో మానవుడే దేవుడైపోతాడు.
0: ద వెరీ మ్యాన్ వుడ్ బి డివైన్.
1: మానవుడే సర్వసంపన్నుడు.
0: మ్యాన్ ఇస్ మైటీ అఫ్లూయెంట్.
1: మనుష్యం దైవరూపం.
0: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్ రియాలిటీ.
1: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్యాకారమే పెడతారు కానీ మరొక ఆకారం చూడ్డు.
0: ద డివైన్ ఇస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫామ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇస్ డివైన్.
1: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
0: ఉపనిషత్స్ కాల్ హిమ్ యాజ్ హృదయ.
1: హృదయం.
0: హృదయం.
1: హృదయం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ హృదయ?
1: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ, దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
1: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
1: అతనిలో హృదయం ఉంది.
0: దేర్ ఇస్ హృదయ.
1: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు.
0: When there's love in everyone.
1: అందరూ ఆ కరుణానిధి ఉండేప్పుడు.
0: When everyone is compassionate.
1: ప్రపంచమంతా కరుణామయమే.
0: The whole world will be full of compassion.
1: అశాంతి ఎక్కడ ఉంది?
0: Then where is restlessness?
1: No అశాంతి.
0: There is no restlessness.
1: No ద్వేషము.
0: There's no hatred.
1: No కోపము.
0: No anger.
1: No దాపము.
0: Nothing.
1: అంతా కరుణామయమే.
0: Everything will be full of compassion.
1: కనుక దానికి హృదయం అని పేరు పెట్టారు.
0: So the name is given హృదయా.
1: హృదయం అనగా కరుణామయుడైనటువంటిది.
0: హృదయా meant that which is compassionate.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: So every man is full of compassion.
1: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
0: Every man is very embodiment of compassion.
1: కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
0: When there is kindness, where is the scope for hatred?
1: కనుక ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
0: The whole world is full of this compassion.
1: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
0: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
1: కల్పన ఆ కరుణనే ప్రేమ.
0: And this very kindness is love.
1: హృద్ దయ హృదయం.
0: హృద్ దయ హృదయ.
1: దయ
0: హృద్ దయ.
1: దయ అనగా కరుణ.
0: దయ కంపాషన్.
1: హృద్ మన యొక్క హృదయం అంతా దయమేమి.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్ కన్వర్ట్ ఔర్సెల్ఫ్.
1: హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
0: ఇన్ ద నేమ్ ఆఫ్ హృదయ వీ థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్.
1: అనే పేర్లు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: అది గుండెనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్.
1: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం. అది అహం.
0: హృదయ ఇన్ రియాలిటీ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
0: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హృదయ.
1: హృదయాన్ని మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
1: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
0: హౌ షుడ్ యు మెయింటైన్?
1: చిన్న ఉదాహరణ.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
0: Valuables, we don't keep it open.
1: ఈనాడు మన యొక్క దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను, విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
0: వీ హ్యావ్ కెప్ట్ ఆల్ వాల్యుబుల్ జ్యువెలరీ లైక్ కంపాషన్, కైండ్నెస్ అవైలబుల్ టు ద థీఫ్, ద మైండ్.
1: ఈ మనసు దగ్గర పెడితే ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా, చిక్కుతాయా?
0: ద థీఫ్ హియర్ ఇస్ ద మైండ్. వెల్, హీ విల్ నెవర్ కీప్ దీస్ ట్రెజర్స్ విత్ యూ.
1: చిక్కనే చిక్కవు.
0: యూ కెనాట్
1: హోల్డ్. మనకు దక్కనే దక్కవు.
0: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ ది వాల్యుబుల్స్.
1: కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువు కంతా ఉండను, సరైన హృదయాన్ని మనము దాన్ని యజమానుడిగా పెట్టాలి.
0: ద మోస్ట్ వాల్యుబుల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ హృదయ.
1: ఈ దొంగ అయినటువంటి ఒక మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ ద మైండ్ ద థీఫ్ ఇన్ కస్టడీ ఆఫ్ దీస్ వాల్యూ.
1: ఈనాడు మనమంతా చేసేది అదే పని.
0: దట్స్ వాట్ వీ ఆర్ డూయింగ్ టుడే.
1: దానికి మనసు మనసు మనసు మనసు.
0: వీ మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు,
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్,
1: దొంగ కంటిని హీనమై దుట్టుగాను,
0: హీ విల్ బి వర్స్ దాన్ ఎ థీఫ్.
1: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
0: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్.
1: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు,
0: whereas if you think of the intellect,
1: ఆత్మ కంటిని గొప్పయే అనర్చుండు,
0: and you will transcend the principle of the self,
1: చిత్తాన్ని మనం పెట్టుకోవాలి.
0: we should keep in view the intellect.
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే అన్నాడు తిరుత్తుండాళ్వార్.
0: తిరుత్తుండాళ్వార్ laid emphasis on the purity.
1: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
0: ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద బేస్.
1: మైండ్ ను మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
1: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్.
1: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ ఏ రాబర్.
1: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
0: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్.
1: మానవుని ఎందుకు కూడా సద్గుణములున్నాయి.
0: దేర్ ఆర్ వర్చ్యూస్.
1: సదాచారములున్నాయి.
0: గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనలున్నాయి.
0: గుడ్ కాండక్ట్.
1: సచ్చింతనలున్నాయి.
0: గుడ్ థాట్.
1: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
0: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
1: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనము మైండ్ అనేటువంటి దొంగకు ఎందుకు యజమానుడిగా పెడుతున్నాం?
0: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
1: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
1: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్ల మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
0: ఇఫ్ వీ ఆర్ క్యారీడ్ అవే బై ద విమ్స్ అండ్ ద ఫ్యాన్సీస్ ఆఫ్ ద మైండ్, ఆల్ ఆఫ్ ప్రేమ
1: ఆధారంగా చేసుకో.
0: గో విత్ ద లవ్ యాజ్ ద బేస్.
1: సత్యం ఆధారంగా చేసుకోండి.
0: అండ్ డివోషన్ యాజ్ ద ఫౌండేషన్.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
0: ట్రూత్ ఈజ్ ది ఓన్లీ వన్. దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ లైక్
1: పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ, అమెరికా కానీ. సత్యం ఈజ్ సత్యమే.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్. ఇట్స్ ఓన్లీ వన్ ఫర్ ఆల్ కంట్రీస్.
1: దీన్ని ఏమీ మార్చడానికి వీలు కాదు.
0: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
1: కనుక అట్టి సత్యాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: దట్ ట్రూత్ షుడ్ బి అవర్ ఫౌండేషన్.
1: అట్టి ప్రేమని మనం ఆధారంగా చేసుకోండి.
0: దట్ లవ్ షుడ్ బి అవర్ బేసిక్ వాల్యూ.
1: కనుకనే ఆ ప్రేమను మనం ఆధారంగా తీసుకున్నప్పుడు సర్వము మనకు శాంతి చేకూరుతుంది.
0: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్, వీల్ హ్యావ్ ద మ్యాన్షన్ ఆఫ్ పీస్.
1: మా ఇద్దరు మినిస్టర్స్ కూడాను,
0: బోత్ ది మినిస్టర్స్,
1: కేరళకు అనేక దినముల నుంచి రామని కోరుతూ వచ్చారు.
0: హ్యావ్ బీన్ ప్రేయింగ్ టు స్వామి దట్ హీ షుడ్ విజిట్ కేరళ.
1: కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను.
0: దిస్ టైమ్ భగవాన్ విల్ డెఫినెట్లీ విజిట్ కేరళ.
1: ఇంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ సంవత్సరం నుంచి,
0: ఫ్రమ్ దిస్ ఇయర్,
1: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్దికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
0: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో, ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడా కేరళ చాలా గొప్పదైపోతుంది.
0: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology.
1: కల్పిస్తానని దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పని నిన్నటి దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
0: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్
1: ప్రైమ్ మినిస్టర్. చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితిగా అవుతుంది.
0: బట్ కేరళ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్, అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
0: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
1: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము.
0: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: కాకనే ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
1: ధర్మములో ఆరితేరినటువంటిది.
0: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కాకనే ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
0: Therefore the ancient culture of Bharat said speak truth and follow dharma.
1: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళకు వస్తాను.
0: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
1: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ టెండర్ హార్టెడ్.
1: ఏ వ్యక్తి ఎందు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
0: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విత్ ఇన్.
1: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
0: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదట కేరళలో ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ రెయిని సీజన్ ఈస్ టు స్టార్ట్ కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
1: కనుకనే అన్నింటికి కూడా కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
0: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
0: సచ్ ఎ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ ఆల్సో.
1: తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
0: గాడ్ డ్వెల్స్ దేర్ ఇన్ దట్ స్టేట్.
1: బలిచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
0: ఇట్ వాజ్ ది ల్యాండ్, ఇట్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి అండ్ వామన.
1: వాళ్ళిద్దరు కూడా పుట్టినటువంటిది కూడా మంచి ప్రదేశము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ హైలీ సీక్రెట్.
1: సిద్ధాశ్రమము అని పేరు.
0: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
1: సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
0: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
1: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
0: ఇట్ వన్ దట్ ద సొల్యూషన్.
1: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్డ్ ఫార్,
1: అందువల్లనే విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
0: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
1: ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి
0: because his penance
1: siddhashram anetundi daniki shastram anetundi kirtini deppinchadu.
0: And he brought a very good name to siddhashrama, the land of fulfillment.
1: Kanuka atti siddhashramu sarva siddhulaku kuda moola karaname.
0: And it is responsible for all the kinds of divine powers.
1: Ee karanaanni gurinchukoni bali chakravarti kuda akkade puttadu.
0: That's the reason why emperor bali was born there.
1: Ante kaadu,
0: not all this,
1: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
0: మెనీ సెయింట్స్ లివ్ దేర్.
1: విశ్వామిత్ర, వామన, జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలో కూడా పుట్టారు.
0: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్.
1: తెలుసు, కొంతమందికి తెలియదు.
0: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
1: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు.
0: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
1: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
0: యట్ విశ్వామిత్ర వాజ్ ఎ బిగ్ కింగ్ దెన్.
1: అతను రాజు అయినప్పటికీ కట్టకనబడికి సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
0: though he was a king to begin with, he renounced everything. Vasishtha varu, a renunciant.
1: Vasishtha varu goppa jaga bhumiga pominchadu.
0: And he also followed Vasishtha in this land of
1: Tyaga. Adhyatmika margamlo tyagi anipinchukunnadu.
0: In spiritual parlance, he stood for sacrifice.
1: Kani nenu kudunu rajayogi kaakoddu brahmayogi kavalani Vishwamitra pattubettadu.
0: Vishwamitra wanted to be a brahmayogi, brahmarishi, and not rajarishi.
1: Ee brahmarishi kavadaniki edi kaaranamu?
0: What is the cause for this title, Brahma
1: Rishi? Deshanni tyajinchadame Brahma Rishi karanam.
0: Because he killed all the ego and hatred so he could become Brahma
1: Rishi. Vasishtha varu deshanni tyajinchadam chetane atan rajarishi oka Brahma Rishi ainadu.
0: Because Vasishtha had no trace of hatred, he is Brahma Rishi.
1: Kanukane Vishwamitra kudanu ee oka krodhamu jayinchadam chetane Brahma Rishi ayyadu.
0: As Vishwamitra could win over this anger and hatred, he could become Brahma Rishi.
1: Nenu tyagaanni sadhinchanu.
0: Now I could achieve this sacrifice.
1: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
0: I could bring a union between the creation and creator.
1: కల్పించాడు.
0: The hope, holy wedlock.
1: కల్పించాడు.
0: Creation, creator, Rama and Sita.
1: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
0: Thereafter he has gone into the exile.
1: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
0: Siddhashrama is the main center of
1: his activity. సంకల్పించినదంతా కూడాను సిద్ధి గావించుకున్నాడు.
0: The fulfillment of all his thought is there.
1: ఇదికిని ప్రేమనే మూల కారణము.
0: For all this, love is the main cause.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరి కూడాను ప్రేమని పెంచుకోండి.
0: All of you foster love. Over this anger and hatred.
1: నేను వచ్చిన పని అయింది. నేను త్యాగాన్ని సాధించాను.
0: Now I could achieve this sacrifice.
1: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
0: I could bring a union between

0: ప్రేమను పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ foster love.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: నీ ద్వేషిని కూడా నువ్వు ప్రేమించు.
1: You love even the one who hates you.
0: నీపై నీకు వారిపై కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో.
1: Convert all your anger into love.
0: అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చును.
1: Then also you will become maharshi, a sage.
0: ఏ ద్వేషిని వెనుక నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి.
1: Your enemy may come in front of you, still respect him.
0: ఎవ్వరిని నువ్వు ద్వేషించద్దు.
1: Don't hate anybody.
0: ద్వేషం చాలా గొప్పది కాదు.
1: The hatred is not good.
0: చాలా చెడ్డది.
1: It's very bad.
0: ప్రేమతో వారిని పలకరించు.
1: Talk to them lovingly.
0: ప్రేమముదిత మనసు కలుగు.

0: By bad thoughts, one is put to misery. By entertaining the truthful thoughts, one becomes pious. The one beyond this thought process will always remain in peace. Do not forget this good word.
1: Face is the index of life, mind.
0: Face is the index of the mind.
2: Manasunandali. సంకల్ప వికల్పములన్నీ కూడాను ముఖమునందే ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: ఆల్ ద థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఆన్ వన్స్ ఓన్ ఫేస్.
2: దుఃఖము కాని, ఆనందము కాని, విచారము కాని, క్రోధము కాని, ద్వేషము కాని, ఏ గుణములైనప్పటికీ ముఖమునందు ఇవి ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: The difficulty or anxiety, anger, hatred, bliss, happiness, they will all show up on our face.
2: Kanuka manavudu dussankapam lunaku hrudayamulo sthanam ivvakudadu.
0: Therefore, man should not give scope for any bad thought.
2: Dussankalpamla cheta taanu dukkitudavutadu.
0: He is put to all difficulties and problems because of bad thoughts.
2: Parula cheddanu koratamu, parulaku apakaram cheyatamu, parulaku keedanu sankalpinchatamu, ityadi dushta sankalpamulanni kudanu parulaku keedu cheyatame kaakunda tadupari danikante abhitamainatundi keedu korina vaanike chestunnadu.
0: Desiring bad for others, trying to harm others, trying to hurt others is doubtlessly very bad, but beyond that, harming those that help you is much worse.
2: Dushta sankalpamulu manavunaku sahaja lakshanamulu kavu.
0: Bad thoughts is not natural to mankind.
2: Oka bavilo rai visirinappudu akkada chinna alaga prarambhamavutundi.
0: When you pelt a stone into the well, there starts waves in little dimensions to begin with.
2: పూర్తి భావిని ఆక్రమించిపోతుంది.
0: ద వేవ్స్ స్ప్రెడ్ అండ్ ఆక్యుపై ద ఎంటైర్ ఏరియా ఆఫ్ ద వెల్.
2: ఈ మానస సరోవరం నందు సంకల్పం అనేటువంటి ఒక రాయి వేసినప్పుడు ఆ సంకల్పం అనేటువంటి రాయి ద్వారా ఈ యొక్క మానస సరోవరం నందు అల ప్రారంభమయ్యి సర్వేంద్రియముల నందు ప్రాపించిపోతుంది.
0: లైక్ వైజ్ ఇన్ దిస్ లేక్ ఆఫ్ హ్యూమన్ మైండ్ వెన్ యు పెల్ట్ స్టోన్ ఆఫ్ థాట్ ద వేవ్స్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది బాడీ.
2: కన్నుని యందు ప్రవేశించి దుష్ట దృష్టిని చూస్తుంది.
0: The bad thought enters into your eye and makes all your looks bad.
2: కర్ణముని యందు ప్రవేశించి దుష్ట శ్రవణమునే వింటుంది.
0: As it enters into the ear, it entertains bad listening.
2: నోటి యందు ప్రవేశించి దుష్ట భావములే పలుకుతుంది.
0: Bad thought in our mouth will make you utter that is bad.
2: హస్తముని యందు కాని పాదములు యందు కాని సమస్త దేహమునందు కూడా ఈ దుష్ట సంకల్పములు ప్రాకి అన్ని విధమైనటువంటి దుష్ట కర్మలే ఆచరిస్తుంది.
0: ద బ్యాడ్ థాట్ ఇన్ హ్యాండ్ విల్ టేక్ యూ టు రిసార్ట్ టు ఆల్ బ్యాడ్ యాక్టివిటీ.
2: కర్మచరణాది అవయముల నుంచి కూడాను ఈ దుష్ట సంకల్పముల చేతని దుష్కర్మలు ఆచరిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ థాట్ దట్ విల్ మేక్ ఆల్ ది ఆర్గన్స్ అండ్ లింబ్స్ ఆఫ్ బాడీ గో ఇన్ ఎ పెర్వర్టెడ్ వే.
2: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు.
0: Therefore, you are put to misery because of bad thought.
2: Mana dukkhamulaku moola kaaranam emiti?
0: What is the main cause for our misery?
2: Mana sankalpamule.
0: Only our thought.
2: Ee sankalpamule samasta dukkhamulu kudanu mana nundi aavirbhavimpa chestundi.
0: Is only the bad thought present in the mind that takes us to misery.
2: Kanuka sankalpamulu prarambhamaina tachchadame ఇది సత్సంకల్పంలా లేక దుష్ట సంకల్పంలా అని విచారణ చేసి దుష్ట సంకల్పంలో సాధ్యమైనంత వరకు దూరం చేయాలి.
0: Therefore, the moment thought originates, we should discriminate and find out whether it's good or bad.
2: తదుపరి సత్య సంకల్పముల చేత సాధు అగును.
0: One becomes pious by entertaining truthful thoughts.
2: పరోపకార సంబంధమైన సంకల్పము,
0: the thought to render service to others,
2: పరుల యొక్క క్షేమమును కోరినటువంటి సంకల్పము,
3: ద థాట్ దట్ డిజైర్స్ ద వెల్ఫేర్,
2: సమాజం యొక్క సంక్షేమాన్ని ఆశించినటువంటి సంకల్పము,
3: ద థాట్ దట్ విషెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ,
2: ఈ విధమైనటువంటి సత్య సంకల్పముల చేతనే మానవుడు సాధువుగా మారిపోతున్నాడు.
3: ట్రూ సచ్ ట్రూత్ఫుల్ థాట్స్ మ్యాన్ బికమ్స్ పైస్.
2: సాధు అనగా వేష సాధువు కాదు,
3: పైస్
2: సాధు గుణములు చేసి కూడినటువంటి మాధవత్వం.
3: పైస్నెస్ డస్ నాట్ గో విత్ ద డ్రెస్ వన్ వుడ్ పుట్ ఆన్. The quality within.
2: కనుకని ఇట్టి సాధుత్వాన్ని రక్షించే నిమిత్తమై పరిత్రణాయ సాధూనా, ఈ సాధుత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
3: This pious quality is present in every man.
2: అట్టి సాధుత్వం అనేటువంటి గుణమును సంరక్షించే నిమిత్తమై మనకు సత్సంకల్పమును ఆవిర్భవింపు చేసుకోవాలి.
3: In order to sustain and foster the pious quality, we should entertain good thoughts.
2: ఇంకా శాంతి మనకు ఎక్కడ నుంచి లభిస్తుంది?
3: Where can you get peace?
2: బయట ప్రపంచం నుంచి మనకు శాంతి లభించదు.
3: You don't get peace from
2: outside. బయట పదార్థం నుంచి మనకు శాంతి లభించదు.
3: It's not from external.
2: బయట విషయం నుంచి మనకు శాంతి లభించదు.
3: Not from outer scenario.
2: విద్య నుండి శాంతి లభించదు.
3: Not out of education.
2: ఉద్యోగం నుండి శాంతి లభించదు.
3: Not out of job.
2: శాంతి మన అంతర్భావం నుండి ఆవిర్భవించేటువంటిది.
3: Peace originates from within.
2: ఎప్పుడు ఈ శాంతి మనకు లభిస్తుంది?
3: When do you get this peace?
2: సర్వ సంకల్పరహితుడే శాంతి నుండు.
3: ఎ పర్సన్ వుడ్ రిమైన్ ఇన్ పీస్ వెన్ ఇస్ బియాండ్ థాట్.
2: అనగా ఎట్టి సంకల్పములు లేక సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా భావించినప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
3: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ గోస్ బియాండ్ ద థాట్ అండ్ దెన్ వన్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ టు ద డివైన్.
2: కనుకని మన సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా మనం భావించాలి.
3: సో వీ షుడ్ కన్సిడర్ every thought being prompted by God.
2: సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
3: All thoughts emanate out of heart.
2: హృదయము భగవస్థానము.
3: The heart is the center of God.
2: కనుకనే సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించుతున్నాయని సత్సంకల్పాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
3: When once we entertain this truth that thoughts originate out of the heart, there will be truth.
2: మంచి చెడ్డలు పరులపైన మనము ఆవిర్భం చేయకూడదు.
3: The good and bad, the others are not the cause.
2: ఎవరు మంచి చెడ్డలకు కారకులు కాదు.
3: No one is responsible either.
2: సమస్త మంచి చెడ్డలకు నీ యొక్క సంకల్పములే మూల కారణము.
3: For everything good and bad, you are responsible your thoughts.
2: కనుకని మన సత్య సంకల్పములను అభివృద్ధి పరచుకొని తద్వారా సర్వ సంకల్ప రహితుడే శాంతుడగును. సర్వ సంకల్పములు కూడాను మనం శూన్యము గావించుకోవాలి.
3: Therefore, we should start with this point of entertaining truthful thoughts and travel beyond this thought.
2: Yat bhavam tad bhavati.
3: As is the feeling, so is the experience.
2: Kalukane mani yokka prati okkati kudanu reflection of the inner being.
3: So everything is the reflection of the inner being.
2: Okanoka samayamlo Krishnudu Dharmajanni pilipinchi, Dharmaja ee rajyam lopala evadaina dushtudu dummargulu anetunte varu unnara vicharinchukoni rammani pampadu.
3: At one time, Krishna summoned Dharmaja and said, go and find out in this kingdom and find out if there is any bad man, wicked man here.
2: తదుపరి కొంతసేపైన తర్వాత దుర్యోధన్ని పిలిపించాడు.
3: After some time, he summoned Duryodhana.
2: దుర్యోధనా, మన రాజ్యం లోపల ఎవరైనా దుష్టులో దుర్మార్గులో ఉంటున్నారేమో విచారించమని చెప్పాడు.
3: దుర్యోధన, if there is any bad man, wicked man in our kingdom, find out.
2: ధర్మజుడు ఒకవైపున, దుర్యోధనుడు మరొక వైపున ఈ యొక్క దీనిని కొంతవరకు సాధించే నిమిత్తమై రాజ్యంలో సంచారం సల్పుతూ వచ్చారు.
3: ధర్మజ అండ్ దుర్యోధన వెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
2: కొంతకాలమైన తర్వాత ధర్మజుడు వచ్చి, కృష్ణ, మన రాజ్యములో దుష్టులు దుర్మార్గులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు.
3: ధర్మజ కేమ్ అండ్ సెడ్, కృష్ణ, దేర్ నో వికెడ్ మ్యాన్, దేర్ నో బ్యాడ్ మ్యాన్.
2: ప్రజలు కూడాను పవిత్రులే, సద్గుణవంతులే, సదాచార సంపన్నులే,
3: ఆల్ ఆర్ వర్చ్యూస్, ఆల్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
2: దుష్టులు ఎవరు నా కంటి కనిపించలేదన్నాడు.
3: ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
2: సరే వెళ్ళమన్నాడు.
3: హి సెడ్ ఓకే యు మే గో.
2: మరి కొంతసేపటికి దుర్యోధనుడు వచ్చాడు.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ దుర్యోధన,
2: కృష్ణ, మన రాజ్యం లోపల ఎక్కడ చూసినా దుష్టులు దుర్మార్గులే కనిపిస్తున్నారు.
3: దుర్యోధన సెడ్, కృష్ణ, our kingdom is
2: దురాచార సంపన్నులే కనిపిస్తున్నారు.
3: we find people resorting to bad practice.
2: సత్ప్రవర్తనలు సదాచార సంపన్నులు నా కంటికే కనిపించలేదన్నారు.
3: I have not come across anyone, a pious man, a good person.
2: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
3: Then Krishna said,
2: యత్ భావం తత్ భవతి. దుర్యోధన యొక్క దృష్టి అంతే కూడాను దుస్సంకల్పము చేత దురాచారముల చేత దుర్భావముల చేత నిండి ఉంటున్నది. కనుకనే అతనికి అన్ని కూడాను దుష్ట సంకల్పం లేని వారే కనిపించారు, దురాచారులే కనిపించారు. తాను ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటారో అందరికీ అలాంటి కలరే కనిపిస్తుంది.
3: As Duryodhana is full of wicked thoughts and bad feelings, he saw everyone bad because as is the color of the glass, so is the vision.
2: కనుక దుష్టుల యొక్క దృష్టి చాలా దుష్ట దృష్టిగా కనిపిస్తుంటుంది.
3: The vision of a bad man is automatically bad.
2: దుర్యోధన పరమ దుష్టుడు, దుర్మార్గుడు, దురాచార సంపన్నుడు.
3: Duryodhana is very bad, very cruel and wicked.
2: ధర్మజుడు,
3: ధర్మజ,
2: ఇతను సాధు గుణము కలవాడు.
3: ఇస్ పాయస్,
2: సత్య సంకల్పుడు.
3: ద వన్ ఆఫ్
2: సదాచార సంపన్నుడు.
3: టేక్స్ టు గుడ్ ప్రాక్టీస్,
2: ధర్మమే అతని యొక్క స్వరూపమును ధరించినటువంటి వాడు.
3: ఇస్ వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ధర్మ.
2: కనుకనే అతనికి అందరు కూడాను సద్గుణవంతుడే కనిపించారు.
3: దేర్ ఫోర్ హీ మెట్ ఓన్లీ గుడ్ పీపుల్.
2: ఏత వాత దుర్యోధన యొక్క దుష్ట సంకల్పములకు, ధర్మజుని యొక్క సత్సంకల్పములకు ఈ యొక్క దృశ్యములే మూల కారణములు.
3: Be that as it may, the vision and experience of Duryodhana and Dharmaja, they are based on their thoughts behind.
2: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను మంచి చెడ్డలైనటువంటిది గిల్టీ కాన్షియస్ అంటారు. తన యొక్క భావమును పురస్కరించుకుని వీరు దుష్టులని వీరు సజ్జనులని విశ్వసిస్తుంటారు.
3: Basing on good and bad within us, we consider others good and bad. This is guilty conscience.
2: దుష్టులు కాని సజ్జనులు కాని బయట ప్రపంచంలో కనిపించేవారు కాదు.
3: The good or bad are not seen in the outer world.
2: ప్రతి ఒక్కటి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
3: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
2: తన యొక్క రియాక్షనే, తన యొక్క రీసౌండే, తన యొక్క రిఫ్లెక్షనే.
3: ఇట్స్ హిజ్ ఓన్ రియాక్షన్, హిజ్ ఓన్ రిఫ్లెక్షన్, హిజ్ ఓన్ రీసౌండ్.
2: కనుకనే ప్రతి విషయం నందు కూడాను మంచి చెడ్డలకు మనమే మూల కారణం కాని మరొకరు కాదు.
3: So we are responsible for our good and bad, no one else.
2: Kanuka itti satsankalpamulaku dussankalpamulaku parulu kaadu kaarakulu, mana yokka sankalpamule moola kaaranam.
3: So for good and bad, our thoughts are the main cause.
2: Mana manasanta sankalpamule yokka moota.
3: Mind is the bundle of thoughts.
2: Mana pravartanayantu anni kodunu manasu yokka baata.
3: Mind travels along the path of action.
2: మన సుఖ దుఃఖములకు మూల కారణము మన నడతలే మూల కారణము.
3: For the pain and pleasure, our behavior, action is responsible.
2: కనుకనే సంకల్పములు మంచివైనప్పుడు మనసు మంచిది అవుతుంది.
3: When thoughts are good, mind is good.
2: మనసు మంచిదైనప్పుడే మన నడతలు కూడాను మంచిగా ఉంటాయి.
3: When mind is good, the action will be good.
2: కనుక ఈనాడు ప్రపంచమంతా కూడాను మన నడతలను పట్టి అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములు కనిపిస్తూ ఉంటున్నాయి.
3: In the present day world, we find all wrong activity, wrong action.
2: దీనిని పురస్కరించుకుని ఏ ప్రాచీన మహర్షులందరూ కూడాను మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవు, మనసే మూల కారణము.
3: Basing on this, the ancient sages declared that mind is the cause for liberation or attachment.
2: కనుక మొట్టమొదట మన సంకల్పములను సత్సంకల్పములుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
3: Therefore, we should foster, develop truthful thought.
2: ఆహార విహారముల చేత మన సంకల్పములు అనేక వికృతంగా మారుతూ ఉంటాయి.
3: Our food and habits are responsible for the perverted thoughts.
2: మన సుకృతమునకు వికృతమునకు మన సంకల్పములే మూల కారణము.
3: For the perverted thoughts, our food and habits are responsible.
2: కనుక మొట్టమొదట మనం సంకల్పములు ఆవిర్భవించిన తక్షణమే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని టైం తీసుకుని విచారణ చేయాలి.
3: The moment thought originates, take some time and discriminate.
2: తొందరపాటు ఎప్పుడు మంచిది కాదు.
3: Never be in haste.
2: Haste makes waste. Waste makes worry. So, do not be in a hurry.
3: Haste makes waste. Waste makes worry. So, do not be in a hurry.
2: Manamu thondara paata padakoodu.
3: Never be in a hurry.
2: Manamu shantanga. Adhe patience.
3: Observe patience.
2: Ee yokka shantini manam vahinchutamante sarva vidhamulainatundi sukhamunu manam anubhavinchagalamu.
3: When you are in peace, you can experience all
2: the sukham anetundi kudanu manaku praaptamainatundi drushtilo manaku kanipinchetundi kaadu.
3: Even the pleasure is not merely physical or worldly.
2: Mana adrushtam anetundi kudanu mana yokka praaptini puraskarinchukoni labhinchetundi kaadu.
3: Even the fortune is not the one based on deservedness.
2: కనుకనే కర్మలు అనేటువంటివి అన్ని కూడాను అదృష్టం పైన ఆధారపడి ఉంటుంటాయి.
3: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫార్చ్యూన్.
2: అదృష్టం అంటే పూర్వం చెప్పాను, దృష్టికి కనిపించినటువంటిదే అదృష్టము.
3: అదృష్ట ఫార్చ్యూన్ ఇస్ దట్ విచ్ యు డు నాట్ సీ.
2: కంటికి కనిపించేటువంటిది కాదు అదృష్టము.
3: దిస్ ఫార్చ్యూన్ ఇస్ నాట్ సీన్ విత్ ది
2: కర్మ ఫలమును వేసి సంకల్ప ఫలమును నాటి సంకల్ప బీజములు నాటి కర్మ ఫలమును పొందుతున్నాం.
3: You sow the seed of thought and reap the fruit thereafter.
2: Karma phalamulu naati sukhamu aneetvanti yokka abhyasamulu pondutunnam phalamulu.
3: You sow the seed of action and reap the fruit.
2: Abhyasamulu naati seelamu aneetvanti phalamulu pondutunnam.
3: And you reap the fruit of character.
2: Ee seelamu aneetvanti yokka beejamulu naati adrishtamu aneetvanti phalanni pondutunnam.
3: You sow the seed of character. And therefore fortune depends on our quality.
2: The actions are based on the thoughts.
3: So for pleasure and pain, our thoughts are the main cause.
2: Kanuka sankalpamulu ettivo manushi yokka swabhavam attide.
3: As is the thought, so is the temperament.
2: Kana mottamottam manamu ee sankalpamunu adupulo pettukodaniki prayatninchali.
3: First we should exercise a control on our thoughts. Samanyamaina
2: ee prakrutamaina jeevithamulopala manthi cheddalaku annintiki ninnu porulapaina manam nettutu unnam.
3: Usually in the world we blame others for our pleasure.
2: Ee porula valla naaku ee dukkham labhinchindani porula valla naaku ee prakruti sabhyamaindani manam bhavistuntamu. Idi chaala porapatu.
3: We consider that you are benefited by someone, others are not responsible anyway. Your thoughts are the main cause.
2: కరుకనే ఎట్టి భావమో అట్టి పనులను మనం ప్రవేశిస్తున్నాం.
3: As is the failing, so is the action.
2: నీవు ఎగ్జామినేషన్ లోపల పాస్ అయినావా నీ ప్రయత్నం యొక్క ఫలితమే దీనికి ఒక రిజల్ట్.
3: ఇఫ్ యు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ మోర్ ఆర్ లెస్ యువర్ ఎఫర్ట్.
2: నీవు ఫెయిల్ అయిపోయినావా నీ ప్రయత్నం యొక్క లోపమే దీనికి కారణం.
3: ఇఫ్ యు ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్ యూ హ్యావ్ నాట్ పుట్ ఇన్ ఎనఫ్ ఆఫ్ ఎఫర్ట్.
2: నీవు చక్కగా సిన్సియర్ గా నీవు హృదయపూర్వకంగా చక్కగా చదివితే తప్పక నీవు పాస్ అయింది.
3: ఇఫ్ యు రీడ్ సిన్సియర్లీ హ్యాడ్ యు రీడ్ సిన్సియర్లీ యూ వుడ్ హ్యావ్ పాస్.
2: కానీ నీ ప్రయత్న దోషం చేతనే నీ పాస్ ఫెయిల్ అంతా నీకు తెలుస్తుంటుండాలి.
3: యూ హావ్ నాట్ పుట్ ఇన్ సిన్సియర్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ యూ ఫెయిల్.
2: అన్ని కార్యములు ఎందుకు కూడాను అంతే.
3: సో
2: విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
3: ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ డెవలప్
2: ఈ సంకల్పములు స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై సంకల్పాలు ఉండకూడదు.
3: థాట్స్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్.
2: సంకల్పములు సహజ సిద్ధమైనటువంటి సంకల్పములే.
3: ద థాట్స్ ఆర్ క్వైట్ నేచురల్
2: స్వభావములు.
3: That's not swabhava.
2: Swabhavam anaga swa atma bhavamu. Atma bhavame swabhavamu.
3: Swa is atma. Bhava is feeling, atmic feeling.
2: Kanukani swadharmamu paradharmam anetundi kani swabhavamu paradharmam kani kani hrudayam nundi aavirbhavinchetundivi.
3: Either swadharma of the spirit or paradharma of the world, they come out of one's own heart.
2: Kanuka patti okkati kudanu mana yokka hrudayam nunchi vachetundivi kani బయట నుంచి లోపల ప్రవేశించేటువంటివి కాదు.
3: సో ఎవ్రీథింగ్ కమ్స్ అవర్ ఫ్రమ్ అవర్ ఓన్ హార్ట్ నాట్ ఫ్రమ్ అవర్
2: ఆధ్యాత్మిక చిత్తం అందు కూడాను అమితమైనటువంటి యొక్క ఉద్రేకములు అమితమైనటువంటి ఆనందములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
3: ఈవెన్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ విల్ బి మోర్ అండ్ ఎజిటేటెడ్ వీ ఎక్స్పీరియన్స్ ఓవర్ జాయ్
2: తన్మయత్నాన్ని గావిస్తుంటుంటారు.
3: సమ్టైమ్స్ వి ఫర్గెట్ అవర్ సెల్ఫ్
2: మత్తును కలిగిస్తుంటాది.
3: వి ఆర్ ఇంటాక్సికేటెడ్
2: కొంతవరకు మూమత్తును చేస్తుంది.
3: యు ఆర్ ఇంటాక్సికేటెడ్ సమ్టైమ్స్.
2: అందువల్లనే నారదులు చెప్పారు ఎల్లబ్ధ పుమాం ఇచ్చా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి ఉన్మత్తో భవతి అన్నిటి ఎందుకు దీనికే మూల కారణం. ఈ యొక్క సంకల్పంలే మూల కారణం.
3: థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ స్టేట్స్.
2: కనుక మన సుఖదుఖములను మరొకరి పైన తోయకూడదు.
3: సో వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడీ ఫర్ అవర్ సారో ఆర్ మిజరీ.
2: అన్నిటికి నేనే కారణము.
3: ఐఎమ్ రెస్పాన్సిబుల్.
2: నా సంకల్పంలే మూల కారణము.
3: మై థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: దీనికి ఎవరు కారకులు కాదు.
3: నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
2: సత్యాన్ని గుర్తించినప్పుడే వాడు సత్య సంకల్పుడు అవుతాడు.
3: వెన్ వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ థాట్.
2: సత్య సంకల్ప రూపుడే సాధువగును.
3: Therefore, the one with such truthful thought will be fine.
2: ఈ సత్య సంకల్పములు ఆవిర్భవించిన తర్వాత ఇవన్నీ కూడాను కేవలము ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి యొక్క స్వభావాన్ని మనం గుర్తించాలి.
3: We have to understand the natural quality that the truthful thoughts originate out of the heart.
2: ఎవరో వచ్చి మన నోటితో పలకటం లేదు.
3: No one is speaking on your behalf.
2: ఎవరో వచ్చి మన చెవిలో చేర్చటం లేదు.
3: No one is putting into your ear.
2: ఇవన్నీ మన నుండి వచ్చినటువంటివి.
3: They all come out of you.
2: అన్ని కూడాను ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడు సత్య సంకల్ప రహితుడవును. అతనే శాంతి స్వరూపుడు.
3: When once you recognize that the heart is the center out of which all come, then you will be on thought.
2: ఏమిటి
3: వాట్ ఈస్ పీస్.
2: ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని దుఃఖములు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా కేవలం దాన్ని సహించి భరించి కట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడు శాంతిని అనుభవించినటువంటి వాడు కాదు.
3: యు కెనాట్ సే దట్ హీస్ ద వన్ ఆఫ్ పీస్ హూ కుడ్ ఫేస్ రెసిస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎంగ్జైటీస్ లాసెస్.
2: కనుక దీనికి సుఖ దుఃఖే సమే కుత్వారాహువునా విజయ రెండింటిని కూడా మనం ఏమాత్రమో చింతించకూడదు.
3: One should maintain equanimity in both times of pleasure and pain.
2: Sukham enta ashastamo dukkhamo anta ashastame.
3: The pleasure is temporary, so also pain.
2: Night enta ashastamo day kudanu anta ashastame.
3: Night is temporary, so also the day.
2: Kalukane prati okati kudanu kadiri poyyetundi meghamule.
3: So everything is a passing cloud.
2: ఏది కూడా సత్యమైనటువంటిది కాదు.
3: నథింగ్ ఇస్ పర్మనెంట్.
2: ఈనాడు పౌర్ణమి అని చెప్పిన ఆనందిస్తే రేపటి దినం డార్క్ నైట్ వస్తుంది.
3: టుడే యు మే బి హ్యాపీ దట్ టుడే ఇస్ అ ఫుల్ మూన్ డే.
2: రెండు కూడాను అశాశ్వతములే, రెండు కూడాను అనిత్యములే.
3: బోత్ ఆర్ ట్రాన్సియెంట్.
2: అందువల్ల అనిత్యం అసుఖం లోకం.
3: Therefore, this world is temporary and full of misery.
2: జగత్ అంతా కూడాను కేవలం అనిత్యము అసుఖమైనటువంటిది.
3: Therefore, the whole world is temporary.
2: నిత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు.
3: Who experiences the eternal joy?
2: ఎవడు నిత్యానందం అనుభవిస్తున్నాడు?
3: Who experiences the eternal bliss?
2: ఈ నిమిషంలో ఆనందం అయితే మరు నిమిషంలో దుఃఖం ప్రవేశిస్తుండాలి.
3: This moment is happy, thereafter is miserable.
2: కనుకని శాంతి అనేటువంటిది మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
3: Therefore, peace should come out of you, not from outside.
2: కనుక ప్రతి మానవుడు కూడాను నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
3: Every person asks this question, I want
2: peace. Yeh videshiyudu vachinappudiki what do you want and question vachi, I want peace, I want peace, I want peace.
3: Any foreigner will ask for this, I want peace, I want
2: peace. I want peace. Enni padamlu, moodu padamlu.
3: Here you find three words, I want peace.
2: I want peace.
3: Three. I want peace.
2: I ego. Want desire.
3: Want desire.
2: Ennitini tise peace akkada ready made ga untundadi.
3: Remove ego and desire. Peace is there ready made.
2: Peace mana ventane untundadi, jantane untundadi, intane untundadi, kantane untundadi.
3: Peace is with you, in you, always.
2: And around you.
3: And around you.
2: కానీ సర్వత్రా ఉండినటువంటి అంతా కూడా పీస్.
3: ఎవ్రీవేర్ పీస్ ఇస్ ప్రెసెంట్.
2: ప్రపంచంలో నుంచి మనకు వచ్చేటువంటి అంతా కూడా పీస్ కాదు. ప్రపంచం అంతా పీసెస్ పీసెస్ పీసెస్.
3: యూ డోంట్ గెట్ పీస్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్, యూ ఫైండ్ ఓన్లీ పీసెస్.
2: కనుక పీస్ మన యందే ఉంటుంది.
3: సో పీస్ ఇస్ విత్ ఇన్.
2: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
3: యూఆర్ ది ఎంబాడిమెంట్.
2: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
3: యూఆర్
2: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
3: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
2: లవ్. యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
3: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
2: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు అది ఏ శాంతి.
3: When we recognize the truth, that is real peace.
2: కనుకనే వేదాంతం నందు ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని మూడింటిని బోధిస్తూ వచ్చారు.
3: వేదాంత స్పీక్స్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
2: ఆది భౌతికము, అదే దేహము.
3: ఆది భౌతిక బాడీ.
2: ఆది దైవికము, అదే మనస్సు.
3: ఆది దైవిక మైండ్.
2: ఆది ఆధ్యాత్మికము.
3: ఆది ఆధ్యాత్మిక
2: ఆత్మతత్వము.
3: దట్ ఈస్ ఆత్మ స్పిరిట్.
2: ది వన్ యూ థింక్ యు ఆర్.
3: ది వన్ యూ థింక్ యు ఆర్.
2: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
3: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
2: ది వన్ యూ రియలీ ఆర్.
3: ది వన్ యూ రియలీ ఆర్.
2: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
3: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
2: నిన్ను నీవు ఎవరిగా భావిస్తున్నావో అది నీది యొక్క దేహం యొక్క ప్రమాణము.
3: ఇట్ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ what you are, that is the standard.
2: కనుక నీవు దేహం కాదు.
3: యు ఆర్ నాట్ ద బాడీ.
2: నీవు మైండ్ కాదు.
3: యు ఆర్ ద మైండ్.
2: నీవు ఆత్మ స్వరూపుడవే.
3: యు ఆర్ ఆత్మ.
2: కనుకని ఆత్మ జ్ఞానము, ఆత్మ త్యాగము, ఆత్మానందము అనుభవించేటువంటి ఒక తత్వమే నిజమైనటువంటి స్వభావము.
3: సో ద స్వభావ ద టెంపరమెంట్ లైస్ ఇన్ దీస్ త్రీ కాంపోనెంట్స్.
2: స్వ స్వ స్వ
3: స్వ
2: అదే స్వాన్, అదే హంస, అది